0: క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఈవిల్ టెండెన్సీస్ బ్యాడ్ బిహేవియర్.
0: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యక్తం చేసుకుంటున్నాం.
1: ఫర్ ఎ మీన్ అండ్ షార్ట్ హ్యాపీనెస్ we are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatundi vicharanni manam cheyakunda pothunnamu?
1: Why don't we discriminate?
0: Deeniki vijnanam anetundi undinappatikini sareinatundi vicharana cheyalekapotame deeniki karanamu.
1: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
0: Prati vidyarthi endukunu kavalsinta vijnanam untundali.
1: Every student has lot of knowledge.
0: Prati manavuni endukunu kavalsinta vijnanam untundali.
1: Every person has knowledge.
0: Kaani danini sariyainatuvi vichimlo danini vicharana cheyatam ledu.
1: But they don't explore in the correct path.
0: ఈ విచారణ చేయకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూస్తున్నాడు.
1: As do not inquire and discriminate, he suffers.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యక్తం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకర్లు వాడు కూడా చెప్పారు.

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu niyamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachas chetanu, karmala chetanu, ye vidhamaitundi tappulu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందుకని, మన మాటలు ఎందుకని, మన చూపులు ఎందుకని, మన భావములు ఎందుకని ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనీ between our words,
0: అహింస
1: అనేటువంటి
0: దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస హింసనేగా తోస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈస్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడినప్పుడే అది అహింస అవుతుంది. దానికంటే అధిక మాట్లాడినప్పుడు అదే హింసగా మారిపోతుంది.
1: To talk to the extent necessary is non-violence. If you talk more, it is violence.
0: కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము.
1: Therefore, we are misusing, wasting this divine nature.
0: కేవలం ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత బలం ఉండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి.
1: We may have wealth, the strength and position. They're all in vain.
0: అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: రావణుడికి ధనం ఉంటుండాలి.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani ye vishayam nandu kani ye paristhiti endu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kuda nu sadhinchinatundi vaadu.
1: He has got that power of deep penance.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హి హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభలోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nenu Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kani lankalo yenadu kuda nu kotulnu chuchinatunte vaaru kaadu.
1: There in Lanka, no one ever saw any monkey.
0: Lankalo eppudu kuda nu kotulu praveshinchaledu.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuka andaru kuda nu danni chuttaanigani vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of the residences.
0: Ah, Hanumanthudu
1: kuda
0: gunavantudu balavantudu Hanumanthudu maha gunavantudu kanakane Ravanuniki sariyainatundi buddhi cheppalanne uddeshamto veeriki chikkubadi poyadu anaga chikkukunnadu.
1: Hanuman is the one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deentlo praveshinchi Ravanuniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: Meer nannu pattukoni teeskelettinappudu appudu nenu Ravanuku direct ga buddhi cheppochu anukunnadu.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: Chetru kaadu kattaru, nadumuku taadu chuttaru, ee Ravanasuni sabalopala praveshapettaru.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ ఎట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్ వాస్ మేడ్ టు సిట్ ఎట్ ఎ లోయర్ లెవెల్
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: Hanuman felt like this, being the ambassador and messenger of Ramachandra. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచదొర నన్నం పెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: రావణ asked, why did you come here?
0: బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోజించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలాలేదుర దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth,
0: బుద్ధికి
1: listen to
0: నియోజించి చావుకు బద్దుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: you committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother. Loka
0: mataru techi ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Eka siramam needu siramul anekamagru dunturamulu. Buddhi cheppeda ravanna, nilanka nikelaledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమున గాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు, నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పది తలలుండే తీరు, నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పది పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను, అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. కూడా నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఎ మీన్ డిజైర్. What happened to your intelligence?
0: నీ తపశక్తి ఎక్కడ
1: పోయింది? What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical strength?
0: నీ మనోఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses.
0: దీనిని ప్రజలకంటే కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your
0: people.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kalaki ee tokaku agge petti pampincheseyandi annadu.
1: Therefore he set this the tail on to fire.
0: Ani murkulu amayakulu gnanahinulu kevalam rakshasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుచుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: రాములంతటి వాడు రమణ సీతను బాచి పామరుని వలి ఏర్చెనన్నా.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: పాండవులు ఆకులను మునిమేసి అడవి పాలైపోయిరన్నా.
1: Pandava said to eat the leaves and tubers and spend the time in the forest.
0: ఈ తప్పింది కాదు.
1: You cannot escape from the consequences of
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should make every effort to do good
0: actions. ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి అట్టి త్రేపు.
1: As is the food, so is the
0: belt. ఎట్టి అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood bleeds.
0: ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుండాలి.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: యు సో ఎ సీడ్.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ యువర్ ప్లాంట్.
0: రెండు మూడు దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్
0: ఇన్ ద మొక్కను అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకు ఏ 15 సంవత్సరములకు అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get fruits immediately.
0: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కాని ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కాని ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈస్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసు సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: అనేక విధమైనటువంటి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire.
0: అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామ.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటంత కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is the light.
0: అది ఏ దైవము.
1: That's God.
0: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
1: That's the divine Brahma.
0: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమ కావాలి?
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb
0: there.
1: దానికి
0: వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమే వెలుగు రాదు.
1: When you connect the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this wire.
0: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటి ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: It is the divine power which is the current that should flow.
0: ఏది దైవశక్తులు?
1: What is this divine power?
0: సత్యం, ప్రేమ, ఈ రెండే.
1: Truth and love. They are the twin principles.
0: Love is God. Live in love.
1: Love is God. Live in
0: truth
1: love.
0: Truth is God. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: Truth is God. God is only one, not two.
0: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు.
1: So the current of truth.
0: ధర్మము అనే వైర్ లో చేరి.
1: It flows through the wire of dharma.
0: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి.
1: As it enters into the bulb of
0: peace. ప్రేమ అనే ప్రకాశం వస్తుంటుంది.
1: And you draw the light of love.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచ్యూస్నెస్ అండ్ పీస్.
0: ఈ ప్రేమ నిజమైన భగవత్ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: The teacher said just now.
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఈస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఈస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే, బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: Kanuka manam chinna chinna vishayalopane ee daivatvanni chakkaga manam gurtinchadaniki prayatninchavachunu.
1: In these small matters who can recognize the divinity?
0: Rendu meeru marchipovali.
1: Two you should forget.
0: Emiti aa rendu?
1: What are they?
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: You should forget the harm done to you by others.
0: Adi marchipokunda mana manasulo pettukunte vaaniki tirigi pratyapakaram cheyadaniki manam siddhanga untam.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over to retaliate.
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: So we should forget the harm done to you.
0: Rendavudi emiti?
1: What is the second thing?
0: Manam itarlaku chesina upakaranni kuda marchipovali.
1: We should also forget the help we have done to others.
0: Neevu athaniki help chesanani ni manasulo pettukunte daniki pratibalam kavalani mari vaasana raavachunu.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit of
0: God. కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small, subtle paths.
0: కానా మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి ఏదో ధ్యానములు, జపములు, తపములు, యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like penance,
0: like yoga.
1: All the spiritual acts you do with the mind and the body.
0: Manasu shastamenti kadu.
1: Mind is not permanent.
0: Dehamu shastamenti.
1: Body is not permanent.
0: Ini paltam etla shastam outundi manaku.
1: Then how do you expect
0: the reward?
1: Even the reward is temporary.
0: Aithe ivanni emi thodpadtayi.
1: How does it help you in a way?
0: Nijamainatundi satyaniki margani chupistayi.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటుంది.
1: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Ee japamulu, dhyanamulu, yogamulu, yagnamulu.
1: This sort of a thing is there. దీని వల్ల మనం ఏమాత్రం
0: బోర్డు చూసి మనం అక్కడ కూర్చోవడానికి వీలు కాదు. బోర్డు చూసి నడచాలి మనము.
1: యూ కెనాట్ సిట్ అండర్ దిస్ గైడ్ పోస్ట్ ఆర్ స్టే విత్ ఇట్. యు హావ్ టు గో అలాంగ్.
0: కానీ ఈ గైడ్ పోస్ట్ అంతా మనం ఆధారం చేసుకుని దైవం వైపున మనం ప్రయాణం సలపాలి.
1: Basing on this guide post, we should travel Godward.
0: ఎక్కడ ఉన్నాడు దైవం?
1: Where is God?
0: సర్వత పాణిపాదం. ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: We'll understand this truth by undertaking spiritual endeavors.
0: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
1: We're not able to understand this truth because the
0: ఈ దేహాభిమానమే ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుండాలి.
1: It is the body attachment which is responsible for our ignorance.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore, we have to cut off this body attachment slowly, gradually.
0: ఈ దేహమును సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: We should put all the tendencies and temperaments under check.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: That's the reason why Hanuman could become a servant of Rama.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ, ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: కారణం ఏమిటి
1: రామ?
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నేను రాముల కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి, మేమిద్దరు ఒక్కటే.
1: తత్వం అసి దట్ వాట్ బోత్ ఆర్.
0: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami,
1: dehariitigo
0: neeku nenu dasudiga bhavistunnanu.
1: At the body level I am your servant.
0: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
1: In the realm of the mind
0: atma bhavamlo neevu nenu iddaru okkate.
1: But you know, I am a spark, but at the atmic level you and I are one.
0: Neeku naaku madhyalo ee manassu dehame addu tagultu undali.
1: It's only the body and the mind that comes between us.
0: Pillalu baaga telusukovachunu.
1: Students can know well.
0: Meeru oka pedda bhavanam nirminchaaru.
1: You built a big mansion.
0: Ee bhavanam lopala bedroom okati pettukunnaru.
1: There's one bedroom.
0: Daniki bathroom okati pakkalo pettukunnaru.
1: Bathroom aside.
0: Kitchen room okati pettaru.
1: Kitchen.
0: Drawing room okati pettaru.
1: Drawing room.
0: Dining hall okati pettaru.
1: Dining hall.
0: Inga store room okati pettaru.
1: Store room.
0: Ivanni veru veruga kanipistu untunnayi.
1: So many rooms around.
0: Kani,
1: but
0: ivi veru veruga kanipinchadaniki edi karanam?
1: What is that responsible for this division into various rooms?
0: Annitiki madhya madhya godale deeniki moola karanamu.
1: Only the walls that stand in between are responsible.
0: Bedroom ku bathroom ku madhyalo oka goda pedithe adi bathroom ayindi, idi bedroom ayindi.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: Ee bedroom ku drawing room ku madhyalo oka goda pettam valla adi drawing room ayindi, idi bedroom ayindi.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: Kitchen room ku pakkalo oka డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: When once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాసు చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says,
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్ వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyetappudu venta evvaru rarura rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattu ainadi kommara paatu ainadi chettura పట్టు అయినది కుమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యూ లీవ్ ద రూట్ ఇన్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్ యూ సడన్లీ వదిలితే పరబ్రహ్మమి. అండ్ దెన్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ యూ విల్ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ డైలీ లివింగ్ రొటీన్ ఇస్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్ దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase the divine love.
0: ఆ ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you will be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes naturally, bliss also decreases. ఈ ప్రాప్తమైనటువంటి
0: మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
1: You cannot be happy with this fulfillment of the worldly desire. చూసుకోండి. A small example.
0: ఈ నాడు నైటే లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు కాఫీ తాగుతుంటారు సిగరెట్ పీల్చుకుంటుంటారు ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటారు.
1: Therefore this will depends upon the action you do.
0: రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
1: Take drink tea twice, that's all.
0: 5 పర్యాయములు సిగరెట్ తాగు.
1: Smoke 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఒక్క కప్పు తూలేని తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: మరి తర్వాత నీవు 5 సిగరెట్లు తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేయి.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేయి.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యు హావ్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ యు విల్ లూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ.
0: ఏకాగ్రత చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యు విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వి షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్లెజర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్లెజర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్స్?
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో that which is desires to improve our concentration.
0: Kalukane motta mota manu less luggage more comfort.
1: Less luggage more comfort.
0: Appude manu

0: ప్రశాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో దాట్ విచ్ ఈస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ద యునైటింగ్ ఫ్యాక్టర్, ది అండర్లయింగ్ కరెంట్.
0: ప్రేమముదిత మనసే కహో.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 30th discourse on Gita, Bhagavan delivered on 12th September 1984. In this discourse, Bhagavan explains how purity of mind is required to obtain God's grace and self-realization. Sai Bhagavan Uvacha.
1: Rajasastu Palam Dukkam. రజోగుణము యొక్క ఫలము దుఃఖమేనని గీతాచార్యుడు స్పష్టం చేశాడు.
2: గీతాచార్య హ్యాస్ క్లారిఫైడ్ దట్ ది ఫ్రూట్ ఆఫ్ రజోగుణ ఈజ్ సారో.
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించి రజోతమ గుణములను తమ హృదయము నుండి దూరము గావించుకునేటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటి వాడే విఘ్నుడు అని కూడాను నిరూపించాడు.
2: హీ హాజ్ ఆల్సో ప్రూవ్డ్ దట్ పర్టికులర్ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ అండ్ రిమూవ్స్ ఫ్రమ్ హిస్ హార్ట్ రజోగుణ అండ్ తమోగుణ, హీ అలోన్ విల్ బి హ్యాపీ.
1: నిత్రైగుణ్యో భవ అని ఈ మూడు గుణములు మానవుని యందు ఉండుట చేతనే మానవుడు బద్ధుడై ఉన్నాడు.
2: As man is having in his heart all these three gunas, he is bound.
1: Prapanchamante gunu trigunatmaka swarupame.
2: The entire world is a form of three gunas.
1: Ee gunamulu yandu rajo tamo gunamulu chala badanu kaliginchunavi.
2: Among the three gunas, rajas and tamas, they give a lot of trouble.
1: సమస్త దుఃఖములకు, సమస్త బాధలకు, సమస్త విచారములకు, సమస్త కర్మలకు కూడాను ఈ రెండే మూల కారణము.
2: ఫర్ ఆల్ ది సారో, గ్రీఫ్, ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్స్, దీస్ టూ గుణాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఇందులో తమో గుణములకు ఆరు లక్షణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సిక్స్ అట్రిబ్యూట్స్ ఫర్ తమో గుణ.
1: నిద్ర,
2: స్లీప్,
1: కునుకు,
2: డ్రౌజీనెస్,
1: భయము,
2: ఫియర్,
1: క్రోధము,
2: యాంగర్,
1: సోమరత్వము,
2: లేజినెస్,
1: తమస్,
2: ఇనర్షియా.
1: కనుక ఈ ఆరు గుణములు తమస్సుతో నింపుకున్నటువంటివి.
2: దీస్ సిక్స్ క్వాలిటీస్ కాన్స్టిట్యూట్ తమో గుణం.
1: పంటను పండించగోరునటువంటి రైతు, పంటను పొందగోరునటువంటి రైతు ఆ పొలములో మొట్టమొదట కలుపులు తీయాలి.
2: An agriculturist or a cultivator who wants to raise a crop on a field, he has to take the weeds out of the field to start with.
1: గడ్డి, తుంగ అనేటువంటి పంట కానటువంటి యొక్క పదార్థములు పెరగటం చేత పంట పైరు అణిగిపోతుంటుంది.
2: On account of the growth of different types of weeds, the crop will be affected adversely.
1: Kanukune raitulu kalupulu teevali ani antuntaru anaga pantaku vereinatunti yokka mokkalanu periki paraveyatam.
2: That's why the cultivators would be telling that these weeds will have to be taken out of the field.
1: Atlu kalupulu cheyakunna pantanu manamu andukonalemu.
2: Without this particular process you would not be able to raise the crop.
1: Anukunnanta aanandamunu andukonalemu.
2: You would not be able to acquire as much of results as you
1: adhika pantanu manam pondavalanna modalu kalupulu teevali.
2: Removing weeds is an essential precondition for getting a good crop.
1: Ade vidhamugane aatmaanandamunu aneetundi pantanu andukogorinatundi sadakudu.
2: In the same way, a sadaka who wants to attain ఆత్మానంద, ది జాయ్ ఆఫ్ ఆత్మ,
1: తన హృదయ క్షేత్రములో కామక్రోధలోమాచర్యమనేటువంటి ఈ రజోగుణ తమో గుణముల యొక్క స్వభావంతో కూడినటువంటి మొక్కలను మనం మొదలు పెరిగి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే హీ హాస్ టు రిమూవ్ ఫ్రమ్ హిస్ హార్ట్ the various manifestations of Rajoguna and Tamoguna in the form of desire, anger, greed, malice, hateful, jealousy.
1: Arshad Vargamla Netuntivi, Rajo Tamogunmul Yoka Santati.
2: These six types of enemies of man are the children of this Rajas and Tamas.
1: E Kalapulu Undinanta Varaku, Manaku Atmanandavani Kunta Pantanu, Andukunalem.
2: We would not be able to reap the joy of Atman so long as these sweets are there.
1: Kanuka Modal Tamoguna Rajogunamalanu Duram Cheskomani Cheppadu Krishnudu.
2: Therefore, Krishna has asked to remove Rajoguna and Tamoguna from his heart.
1: Asalu Vishada Yogamalo Krishna Yokka Vicharam Arjuna Yokka Vicharamulaku Moola Karanamu ee Tamo Rajogunamule.
2: In fact, in the chapter of Vishada Yoga, it is this Rajoguna and Tamoguna which are responsible for the grief of Arjuna.
1: Rajogunamunu nimponchetane Arjunudu dukkamunaku guri ayyadu.
2: As he has filled his heart with this Rajoguna, he was put to sorrow.
1: Kanuka Arjuna, neevi yuddha bhoomi yandu ee pirikitanamunu dooram chesukuntakai mottamota mitrai gunyopa ee moodu gunamulnu kudanu naaku arpitam chei, ninnu vadalapettu, ivi neevi kaadu, ఇవి ఉండినంత వరకు నీ విజయాన్ని సాధించలేవు అని బోధించాడు.
2: He has taught that Arjuna, in the very first place, you offer all these three gunas to me, and then only you will be free from timidity and you will be able to achieve success and victory in the war.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: one small example for
1: this. ఎవరినైనా పెద్దలను, మహనీయులను, విద్యావంతులను మన గృహమునకు ఆహ్వానం చేసినప్పుడు దానికి పూర్వమే మనం కొన్ని అనుసరించవలసినటువంటి ప్రధాన కర్మలు ఉంటున్నాయి.
2: ఇఫ్ యు ఆర్ ఇన్వైటింగ్ సమ్ గ్రేట్ మ్యాన్ సేజ్ ఆర్ సమ్ లెర్నెడ్ పర్సన్ టు అవర్ హౌస్, దేర్ ఆర్ సర్టన్ ప్రిపరేషన్స్ విచ్ హావ్ టు బి అండర్టేకన్ ఇన్ అవర్ హౌస్.
1: వారు మన ఇంటికి వచ్చే పూర్వమే మన ఇంటి లోపల, ఇంటి బయట పరిశుద్ధం చేసుకుని అన్ని విధాలా మనము శుభ్రంగా ఉంచుకుంటాం.
2: వి హావ్ టు క్లీన్ ఇన్సైడ్ అవర్ హౌస్ అండ్ అవుట్ సైడ్ అండ్ సరౌండింగ్స్ బిఫోర్ ది గెస్ట్ కమ్స్ టు అవర్ హౌస్.
1: లేక్ అపవిత్రమో మాలిన్యముతో కూడినటువంటి ఒక ఇంటికి పెద్దలు ప్రవేశించరు.
2: ఏ హౌస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెర్ట్ ఆర్ లాక్ ఆఫ్ సేక్రెడ్నెస్, ది గ్రేట్ పీపుల్.
1: అదే విధంగానే మన గ్రామమునకు ఏ మంత్రిను, ఏ గవర్నర్ను, ఎవరినైనా మన గ్రామమునకు ఆహ్వానం చేయాలంటే మొదలు ఆ బజార్లంతా మనం శుద్ధం చేసుకుని, ఆ బజారును తోరణాలు కట్టుకుని, అరటి చెట్టు కట్టి, అనేక విధములుగా కూడాను అలంకారములు చేసుకుని మనం స్వాగతానికి సిద్ధంగా ఉంటాం.
2: ఇన్ ద సేమ్ వే వి హావ్ ఇన్వైటెడ్ ఎదర్ ఎ గవర్నర్ ఆర్ మినిస్టర్ టు అవర్ విలేజ్, వి క్లీన్ ద రోడ్స్ అండ్ డెకొరేట్ ది పాత్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ ఫిట్ టు రిసీవ్ ది గ్రేట్ మ్యాన్ ఇన్వైట్.
1: తాత్కాలిక పదవులు ఎందున్నటువంటి యొక్క అధికారులను ఆహ్వానించడానికి మనం ఇంత ఆర్భాటం చేస్తుంటే,
2: if we take so much of care and precautions when we are inviting a person who is having a temporary position,
1: edo vyaktitvamlo kontha adhika sthanamunu cherukunnatundi vyaktulanu aahvaninche samayamlo mana gruhamulu inta parishuddham chesukuntunte,
2: if we are making so much of preparations and cleaning our own houses when we are receiving an individual
1: rakshakudaina srishtikarta ainatundi bhagavantuni mana hrudayamlo praveshimpa chesukovataniki mana hrudayam enta parishuddham chesukovali.
2: When we are inviting the very creator and the protector of the world itself to our own house, how much clean should we keep our heart?
1: Kanuka manamu bhagavantunni mana hrudayamlo swagatham cheyalanukunnappudu mana hrudayanni parishuddham cheskovali.
2: Therefore, when we are welcoming God into our heart, we have to cleanse our heart thoroughly.
1: Atti hrudaya parishuddham cheskunnatundi samayam nandi parameshwarudu andulo praveshistadu.
2: Only when we purify our heart, God would be able to enter into our heart.
1: Arjuna, nee rathamunaku maatrame nannu saradiga teesukuntunnavu, nee jeevithaniki kuda nannu saradiga teesukovali.
2: Arjuna, you are taking me only as a charioteer of your chariot. Take me as a charioteer of your life.
1: Nee rathamunandu nenu kurchunetuvanti okka seatu chaala velvet tho chaala parishuddhanga viluvainatuntidiga untundali.
2: The seat on which I am seated in the chariot is very clean and well decorated.
1: కానీ నీ హృదయానికి నేను సారథి కాబోతున్నప్పుడు నీ హృదయం లోపల నేను కూర్చునేటువంటి స్థానం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత విలువైనటువంటిదిగా ఉంటుండాలి, యోచించుకోమని చెప్పాడు.
2: యూ థింక్ యాజ్ టు హౌ క్లీన్ అండ్ హౌ గ్రాండ్ యువర్ హార్ట్ షుడ్ బి టు మేక్ ఎ సీట్ ఫర్ మీ ఇఫ్ ఐ షుడ్ బికమ్ ఎ చారియేటర్ యువర్ హార్ట్.
1: మనం ఎక్కడైనా బయట ప్రదేశంలో కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు ఏ న్యూస్ పేపరు, ఏ మ్యాటో, ఏ యొక్క పట్టను తెచ్చుకుని హ్యాండ్కర్ చీప్ ను తెచ్చుకుని కింద వేసుకుని మనం కూర్చుంటున్నాం.
2: వెన్ వీ హావ్ టు స్క్వాట్ ఇన్ సమ్ అవుట్ సైడ్ ప్లేస్ వీ స్ప్రెడ్ ఏదర్ ఎ మ్యాట్ ఎ కర్చీఫ్ ఆర్ ఎ న్యూస్ పేపర్ అండ్ దెన్ ఓన్లీ వీ సిట్ ఆన్ దట్.
1: అలాంటి మాలిన్యమైనటువంటి మన దేహము, అశుద్ధమైనటువంటి మన దేహము, క్షణికమైనటువంటి మన దేహము, ఈ విధమైనటువంటి దీని సుఖములకు పరిశుద్ధమునకు మనం పాల్పడుతుంటే పరమాత్ముడైనటువంటి అతన్ని మన హృదయంలో ప్రవేశించప చేసుకోవటానికి ఎంత పవిత్రమైనటువంటి సీటును మనం అమర్చుకోవాలో మనం యోచించుకోవాలి.
2: వెన్ వీఆర్ గోయింగ్ టు సిట్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫుల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇఫ్ వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేర్ టు అబౌట్ ది సీట్ హౌ మచ్ మోర్ కేర్ షుడ్ వి టేక్ వెన్ వీఆర్ ఇన్వైటింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ టు అవర్
1: హృదయములో. ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు కూడాను మన హృదయం పరిశుద్ధము కాదు.
2: So long as this rajoguna and tamoguna are there in the heart is not pure.
1: Nirantamu kudanu, nirantaramu, avi asuddhamune chestuntai.
2: These two gunas will continuously be polluting and dirtying the heart.
1: Aa asuddham undinanta varaku nu atma swaroopam andulo praveshinchadu.
2: So long as dirt is there, the very embodiment of atman would not enter into the heart.
1: Kanuka mottamota neevu tamastunu, tadupari rajasthanu dooram chesko.
2: Therefore, in the very first place, remove this tamoguna and then rajoguna.
1: Sattvika nato cherutundi.
2: Sattvika guna can join me.
1: Kanuka neevu nee asuddhani dooram gaavinchukonatakai tegineetundi prayatnam cheyamannadu.
2: Therefore make every effort to remove the dirt from your heart.
1: Deeniki oka chinna udaharanam.
2: One small example for this.
1: Ee naati yuvakulu yuvathulu kudanu ekkadaina కొంత ఆఫీసుకు పోవాలన్నా లేక కళాశాలకు వెళ్లాలన్నా ఇంకే విధమైనటువంటి పిక్నిక్ పోవాలన్నా ఏది లేకపోయినప్పటికీ తమ జోబిలో ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక చిన్న అద్దము, ఒక చిన్న దువ్వెన పెట్టుకుని వెళ్తారు.
2: టుడేస్ లేడీస్ ఆర్ జెంట్స్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్ దే విల్ బి టేక్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ టు టేక్ ఎ మిర్రర్ వన్ కూమ్ అండ్ హ్యాండ్ కర్చీఫ్.
1: ఇవి ఏ దేనికోసం తీసుకెళ్తున్నారు?
2: వై డు దే టేక్ దీస్ త్రీ?
1: మన ప్రయాణం లోపల ఏదైనా గాలికి ఏమైనా మన జుట్టు లేస్తుందో ఏమో, వికారం అవుతుందో ఏమిటో, కనుక దాన్ని సర్దిద్దుకోవడం కోసం కూమ్ తీసుకుంటున్నాం.
2: ఇన్ అవర్ జర్నీ ఇట్ ఇస్ లైక్లీ దట్ ది హెయిర్ మే గెట్ ఎ లిటిల్ డిసల్వ్డ్ అండ్ దేర్ఫోర్ యు హావ్ టు జస్ట్ కరెక్ట్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు హావ్ ది హెయిర్ put in order you may take this comb.
1: Mana juttu lechinada baagunnada ani telusukovataniki addam kavali.
2: In order to find out how the hair is you may take the mirror.
1: Tadupari mana alisipoyinappudu mana mukhamulo oka vidhamainatundi yokka chemata puttundi.
2: For that when you get tired there may be some sweat on your face.
1: Danni tulchukovataniki oka batta kavali.
2: In order to wipe out sweat you may take a handkerchief.
1: అయితే ఈ మూడు ఏమిటిగా మనం భావించాలి?
2: వాట్ షుడ్ వి టేక్ దీస్ త్రీ ఫార్?
1: ఈ మూడిట్లో ఏది ఒక్కటి లేకపోయినప్పటికీ మన యొక్క అందము చక్కబడదు.
2: వితౌట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ అవర్
1: మన మాలిన్యము దూరం కాదు.
2: వి కెనాట్ రిమూవ్ ద డర్ట్.
1: అందువల్ల ఈ మూడింటిని మనం మరవకుండా వెంట తీసుకెళ్తుంటాం.
2: దేర్ఫోర్ వి టేక్ వితౌట్ ఫర్గెటింగ్ ఆల్ దీస్ త్రీ ఐటమ్స్.
1: ఇది జీవితానికి సంబంధించినటువంటి యొక్క శుభ్రతలు.
2: These are the three important things which help us to maintain cleanliness on the world.
1: Adhe vidhamgane manasika sambandhamainatundi oka alankaramnu kodanu chedirinatundi alankaramnu sardiddukunatakai deeniki kodanu moodu untundali.
2: In the same way, if you want to just correct the disturbed beauty of the mind, you have to take certain instruments.
1: Mana tala chedirada leda aneetundi addam nirupistundi.
2: Whether our hair are disturbed or not, the mirror proves.
1: Adhe vidhamgane మన మనస్సు చెదిరిపోయినప్పుడు దీన్ని సర్దిద్దుకున్నటకై దీనికి కూడా కొన్ని పదార్థములు అవసరం.
2: ఇన్ ద సేమ్ వే ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ఎ డిస్టర్బ్డ్ మైండ్ దేర్ ఆర్ సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ నెసెసరీ.
1: ఈ మానసిక చెదిరినకును కొంతవరకు నిరూపించడానికి భక్తి అనేటువంటిది అర్థం.
2: టు ఫైండ్ అవుట్ వెదర్ దిస్ మైండ్ ఇస్ డిస్టర్బ్డ్ ఆర్ నాట్ డివోషన్ యాక్సెస్ ది మిర్రర్.
1: అద్దము కూడాను పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
2: దిస్ మిర్రర్ ఆల్సో మస్ట్ బి ప్యూర్.
1: ఈ పరిశుద్ధమైన అద్దము లోపల మనసు యొక్క మాలిన్యము కాని లేక మనసు యొక్క స్థిరత్వం కాని అందులో సుస్పష్టంగా కనిపించగలదు.
2: When the mirror is clean, you will be able to just find out whether there is impurity of the mind or the mind is pure.
1: ఈ మనసు చెదినది అనేటువంటిది గుర్తించినప్పుడు మనము దువ్వెన కావాలి దాన్ని చక్క చేసుకోవటానికి. అదే జ్ఞానం.
2: When you recognize that the mind is disturbed, you'll have to correct it. And for this particular purpose, you need a comb, and the comb is wisdom.
1: ఈ జ్ఞానం ఏం చేస్తుంది? అన్నింటినీ చక్కగా వివరిస్తుంది.
2: Wisdom clarifies all the things.
1: ఇంకా మన ముఖం పైన ఉండినటువంటి మాలిన్యాన్ని ఎదుర్చేటువంటిది గుడ్డ.
2: ఇట్ ఇస్ ఎ క్లాత్ విచ్ కెన్ క్లీన్స్ ద డర్ట్ ఆన్ అవర్ ఫేస్.
1: ఈ మనసులో ప్రవేశించినటువంటి యొక్క దోషములను నివారణ గావించుకునేటువంటిది వైరాగ్యము.
2: టు రిమూవ్ ద డర్ట్ విచ్ మైట్ హావ్ ఎంటర్డ్ ఇన్ టు యువర్ మైండ్, ఇట్ ఈస్ ద డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అనేటువంటి వస్త్రం నుంచి దానిని తుడిచి పారవేయాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ క్లోత్ కాల్ డిటాచ్మెంట్ యు హావ్ టు వైప్ ఆఫ్ ఆల్ ద డర్ట్.
1: కానీ మన జీవితంలో మనం ఎక్కడ పోయినప్పటికీ ప్రాపంచికంగా ఒక దువ్వెన, ఒక హ్యాండ్కర్చీప్, ఒక అద్దము ఏ విధంగా మనం పెట్టుకుని వెళుతుంటామో అదే విధంగానే మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఇవి కూడా మన వెంట జంట ఉండాలి.
2: జస్ట్ యాజ్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్ వేర్ ఎవర్ వీ గో టేక్ త్రీ థింగ్స్ ఎ మిర్రర్, ఎ కర్చీఫ్ అండ్ ఎ కూమ్. సిమిలర్లీ ఇన్ ద లైఫ్, ఇన్ ది జర్నీ ఆఫ్ ద లైఫ్ వేర్ ఎవర్ వీ గో హావ్ టు టేక్ డివోషన్, విజ్డమ్ అండ్ డిటాచ్మెంట్.
1: ఇక్కడ రజోగుణం యొక్క లక్షణాలు కూడా కొంత మనకు అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ది డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రజోగుణ.
1: రజోగుణం కలిగినటువంటి వాడు అన్నింటి ఎందు కూడా తొందరపాటు పడుతుంటాడు.
2: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ రజోగుణ విల్ ఆల్వేస్ బి హేస్టీ ఇన్ ఎవ్రీథింగ్.
1: ప్రతిదాని ఎందు కూడా తొందర అధికం.
2: ఇన్ ఎవ్రీథింగ్ హీ ఎగ్జిబిట్స్ అన్డ్యూ హేస్ట్.
1: ఇతనికి కోపం కూడా జాస్తి.
2: హీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ యాంగర్.
1: ఇంతియే కాకుండా కొన్ని వాంఛలను అమితంగా పెంచుకుంటుంటాడు.
2: నాట్ మెయిన్లీ దిస్, హీ డెవలప్స్ అన్లిమిటెడ్ డిజైర్స్.
1: ఒక్క క్షణమైనా కూడా తాను స్థిరంగా ఉంటుండడు.
2: ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ హీ కాంట్ బి స్టడీ.
1: ఇది రజోగుణం యొక్క లక్షణాలు.
2: దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ రజోగుణం.
1: ఎక్కడైనా కూడా జూకుపోయి చూచినారంటే అక్కడ చిరుత, పులి, నక్క ఇలాంటి వాటిని చూస్తే మీరు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటో ఇటో అటో ఇటో తిరుగుతుంటాయి, కానీ ఒక్క నిలకడగా ఉండేటువంటి స్వభావం కాదు వానికి.
2: దిస్ బికమ్ క్లియర్ ఫర్ యూ ఇఫ్ యూ గో అండ్ వాచ్ ది అనిమల్స్ ఇన్ ద జూ, బి ఇట్ చీతా, టైగర్ ఆర్ ఎ ఫాక్స్, దే వుడ్ నాట్ బి క్వైట్ అండ్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఇది రజోగుణం యొక్క స్వభావం.
2: ద రీజన్ ఈస్ దాట్ దే ఆర్ హ్యావింగ్ రజోగుణ. దిస్ ఇస్ ది
1: మానవుని యందు, మానవుని హృదయం నందు ఈ రజోగుణము ప్రవేశించిన అది నిరంతరం కూడా చెల్లింపు చేస్తుంటాయి.
2: ఇఫ్ రజోగుణ వంటి ఎంటర్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మ్యాన్, ఇట్ మేక్స్ మ్యాన్ అన్స్టడీ అండ్ మూవింగ్.
1: చెల్లింపు కాదు, భ్రమింప కూడా చేస్తుంటారు.
2: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ మేకింగ్ ఎ పర్సన్ అన్స్టడీ, ఇట్ విల్ మేకింగ్
1: భ్రమింప చేయడమే కాదు, వస్తువులు వరిస్తూ కూడా వస్తుంటాయి.
2: నాట్ మెయిన్లీ హీ గెట్స్ డెల్యూడెడ్, హీ గోస్ ఆన్ డిజైరింగ్ ఫార్ ది ఆబ్జెక్ట్.
1: జగత్తును వరించటము,
2: డిజైరింగ్ ఫర్ ద వరల్డ్,
1: ఆశలను భ్రమించటము,
2: గెటింగ్ డెల్యూడెడ్,
1: దేహాన్ని చెల్లించటం,
2: మూవింగ్ ద బాడీ.
1: ఈ మూడింటి యొక్క గుణములు రజోగుణములకు ప్రధానమైనటువంటి లక్షణాలు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ విచ్ బికమ్ ది ఫీచర్.
1: కనుకనే మనము ఒక చోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము.
2: దట్స్ వై వెన్ వి స్క్వాట్ ఇన్ ఎనీ పర్టికులర్ ప్లేస్ వి వుడ్ంట్ బి స్టడీ.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటుంది.
2: వెన్ ఎవర్ యూ జస్ట్ సీ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ది అదర్ వుడ్ బి మూవింగ్.
1: దీనిని అశ్వత్ వృక్షమని కూడా పేరు పెట్టారు.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ పీపుల్స్ ట్రీ.
1: అశ్వత్థ వృక్షంలో మీరు చూచే ఉంటుంటారు, గాలి లేకపోయినా కూడా ఆకులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి.
2: ఈవెన్ వెన్ దర్ ఇస్ నో బ్రీజ్ ఆర్ విండ్ ఇన్ ఎ పీపుల్ ట్రీ ది లీవ్స్ విల్ బి మూవింగ్ ఆల్ ద వైల్.
1: స్థిరత్వం లేనటువంటిది కనుకనే అశ్వత్థము అని దానికి పేరు వచ్చింది.
2: ది వెరీ వర్డ్ అశ్వత్థము హ్యాస్ కమ్ బికాస్ దర్ ఇస్ నో స్టడీనెస్.
1: స్థిరత్వం లేకపోవటం వల్లనే గుర్రమును కూడా అశ్వము అని పేరు వచ్చింది.
2: యాజ్ హార్స్ ఇస్ నాట్ స్టడీ ఇట్ హెస్ గాట్ ద వర్డ్
1: అశ్వ. ఎప్పుడైనా చూడండి మీరు గుర్రమును, చెవు తప్పితే తోకనో, తోక తప్పితే కాలు, ఏదో ఒకటి అల్లాడిస్తూనే ఉంటుంటారు.
2: Whenever you see a horse, whether it is the ear or the tail or the leg, it will be moving all the while.
1: కనుకనే దీనిని అశ్వమేధయాగము అని ఈ బుద్ధి కూడా చాలా తిరుగుతుండేటువంటిది, చాలా అశ్వం వలె కదులుతుండే దానిని స్థిరత్వం చేసేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగం అని చెప్తూ వచ్చారు.
2: దట్ ఈస్ వై ది అశ్వమేధ యాగ ఆర్ ది సాక్రిఫైస్ ఆఫ్ హార్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఆర్ ద వన్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్టడీ యువర్ మైండ్.
1: ఇది చాలా కొంచెం మానవత్వాన్ని కూడా మరిపింప చేస్తుంది.
2: దిస్ ఇన్ ఫ్యాక్ట్ మేక్స్ హ్యూమన్ నేచర్ బీయింగ్ ఫర్గాట్.
1: ఈ రజోగుణములో అధిక భాగము కొంత పశుత్వము దానవత్వము చేరి ఉంటుంటాది.
2: ఇన్ దిస్ రజోగుణ దేర్ ఆర్ టూ క్వాలిటీస్, వన్ ఇస్ ఎనిమల్ నేచర్ అండ్ ఆల్సో డిమాండ్.
1: కనుక తమో గుణమునకు గురువు కుంభకర్ణుడు.
2: దేర్ఫోర్ ది ప్రిసెప్టర్ ఫర్ తమో గుణ ఈస్ కుంభకర్ణ.
1: రజోగుణమునకు గురువు రావణాసురుడు.
2: ది ప్రిసెప్టర్ ఫర్ రజోగుణ ఈజ్ రావణ.
1: సాత్వికులకు గురువే అతను విభీషణుడు.
2: విభీషణ ఈజ్ ద ప్రిసెప్టర్ ఫర్ సాత్విక.
1: ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే.
2: ఆల్ దీస్ త్రీ ఆర్ బ్రదర్స్.
1: కానీ ఈ ఇరువురు మాత్రం హృదయంలో ఉంటుంటే చాలా ప్రమాదాన్ని చెప్పిస్తారు.
2: బట్ ఇఫ్ యూ అలౌ దీస్ టూ ఇన్ యువర్ హార్ట్ దే ఇట్ లీడ్ యూ టు ఎ లాట్.
1: కానీ మోక్షములో ప్రవేశించే సమయం లోపల సాత్వికం కూడా కొంతవరకు దూరం చేసుకోవాల్సింది.
2: వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ హ్యావ్ టు జస్ట్ రిమూవ్ యువర్సెల్ఫ్.
1: మూడు కూడా ఒక సోదరత్వాన్ని పొందినటువంటివి,
2: ఆల్
1: ఒకే జాతికి చేరినటువంటివి.
2: ఆల్ దీస్ త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ బ్రదర్లీ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
1: కనుకని ఈ త్రిగుణానికి అతీతమైనటువంటి ఒక స్థితిని పొందమని చెప్పని బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: దట్స్ వై వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ ట్రాన్సెండ్ ఆల్ దీస్ త్రీ గుణాస్.
1: త్రిగుణం,
2: త్రీ క్వాలిటీస్,
1: త్రిదళాకారం,
2: త్రీ ఫ్రాంగ్ లీఫ్,
1: త్రినెత్రంచ,
2: త్రీ ఐస్,
1: త్రీ ఆయుధం,
2: త్రీ వెపన్స్,
1: త్రిజన్మ పాప సంహారం,
2: డిస్ట్రాయింగ్ ది
1: ఏకమిల్బం శివార్పణం. ఈ మూడింటి కూడా అర్పితం చేయాలన్నారు.
2: ఆఫరింగ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ టు శివ హింసెల్ఫ్.
1: ఒక ముళ్ళు మన కాలులో విరిగినప్పుడు దాన్ని తీవడానికి గొడ్డలి కొడవలు తెస్తే ప్రయోజనం లేదు, తిరిగి ముళ్ళే తీసుకుని రావాలి.
2: ఇఫ్ వన్ థార్న్ వర్ టు ఎంటర్ ఇన్ టు యువర్ ఫుట్ టు రిమూవ్ ఇట్ యూ నీడ్ నాట్ టేక్ ఎ కడ్జిల్ ఆర్ ఎ నైఫ్ బట్ యూ హావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ అనదర్ థార్న్.
1: మనం ఒక ముళ్ళుతో ఇంకొక ముళ్ళు తీసిన తర్వాత ఇది తీసిన ముళ్ళే ఇది విరిగిన ముళ్ళే అని రెండు భేదం తీసుకో, రెండింటినీ తీసి పారవేస్తాం.
2: వన్స్ యూ రిమూవ్ ది థార్న్ విచ్ హాస్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ ఫుట్ యూ త్రో అవే బోత్ ద థార్న్స్ వితౌట్ ఎనీ డిస్టింక్షన్.
1: అదే విధంగానే తమో గుణమును రజోగుణంతో తీసేసేయాలి.
2: యూ హావ్ టు రిమూవ్ దిస్ తమో గుణ విత్ ద హెల్ప్ ఆఫ్ రజోగుణ.
1: రజోగుణమును సాత్విక గుణంతో తీయాలి.
2: యూ హావ్ టు రిమూవ్ రజోగుణ విత్ హెల్ప్ ఆఫ్ సాత్వగుణ.
1: కట్టేటప్పటికి బ్రహ్మానందం అనేటువంటి సౌధములో ప్రవేశించే సమయంలో మూడింటిని పారవేయాలి.
2: బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ది మ్యాన్షన్ ఆఫ్ బ్రహ్మానంద యూ హావ్ టు రిమూవ్ అండ్ త్రో అవే ఆల్ దీస్ త్రీ గుణ.
1: ఇందులో ఏ గుణం ఉండినప్పటికీ మనకు ఆనందం ప్రాప్తించదు.
2: వాట్ ఎవర్ గుణ యు ఆర్ హ్యావింగ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్.
1: అందువల్ల త్రిగుణములకు అతీతమైన వాణిగా నీవు కామని అర్జునుడికి ఆదేశించాడు.
2: దట్స్ వై హీ కమాండెడ్ అర్జున టు ట్రాన్సెండ్ ఆల్ ద త్రీ గుణస్.
1: కనుకని ఈ త్రిగుణ భవాని ఈ త్రిగుణములు కూడాను కొంతవరకు అరికట్టుకునేటువంటి సమయంలో దీనిని దూరం గావించుకునే సమయంలో తగినటువంటి జాగ్రత్తను వహించమన్నాడు.
2: Therefore, he has warned that you will have to take a lot of care while getting rid of all these three gunas.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణముల యొక్క స్వభావాన్ని గుణముల యొక్క ఫలాన్ని అర్జునుడికి బోధించి అతన్ని అనేక విధములుగా కూడాను మానవత్వంగా తీర్చిదిద్దాడు.
2: After teaching the various qualities of these three gunas, he has just transformed him into a great man.
1: ఈ మూడింటికి మూల కారణము మనస్సు.
2: The most important primary cause for all these three gunas is the mind.
1: ఈ మనస్సు అమనస్కమయ్యేంత వరకు కూడాను ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మనము తప్పించుకోవటం అసాధ్యం.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఇట్ ఆఫ్ దిస్ హ్యూమన్ నేచర్ అంటిల్ ది మైండ్ లూజెస్ ఇట్స్ వెరీ నేచర్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్.
1: మొట్టమొదట భగవంతునికి మనసును అర్పితం చేయాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వి విల్ ఆఫర్ అవర్ మైండ్ టు ది లార్డ్.
1: మనసును అర్పితం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమములు తానే చూసుకుంటాడు.
2: After offering the mind to him completely, God will take care of us in all the other
1: aspects. ఒకానొక సమయం లోపల జనక మహారాజు తన రాజ్యం లోపల ఎవరైనా పండితులు కాని మహనీయులు కాని ఋషులు కాని యోగులు కాని జోగులు కాని బైరాగులు కాని విరాగులు కాని ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ జనక సెంట్ వర్డ్ అండ్ మెసేజ్ టు పీపుల్ అట్ లార్జ్ ఆస్కింగ్ బీ హీ ఎ స్కాలర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ యోగి ఏ మహర్షి ఏ జోగి హూ ఎవర్ హీ బి హీ షుడ్ కమ్ అండ్ టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్
1: అర్రం. యొక్క ఒక రికాబులో కాలు పెట్టి రెండవ రికాబులో కాలు పెట్టే లోపల నేను నాకు ఆత్మానందం చేకూర్చాలి, బ్రహ్మప్రాప్తి చేకూర్చాలి అన్నాడు.
2: హీ ఆల్సో సెడ్ దట్ విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ ఫ్యూ మూమెంట్స్ ఐ షుడ్ బి ఏబుల్ టు గెట్ బ్రహ్మ జ్ఞానం.
1: ఒక రికాబు, రికాబులో కాలు పెట్టి పూర్వం నీకు రికాబు ఉంటుంది.
2: While climbing the horse, before he completely climbs on it, he should be able to just get Brahma Gnana.
1: ఈ విధముగా ఎవరు చేయరో అలాంటి పండితులు కాని, అలాంటి వేదాంతులు కాని, అలాంటి యోగులు కాని నా రాజ్యంలో ఉంచుకోను, వారి రాజ్యం నుంచి బయట తరుముతానన్నాడు.
2: If there are people who will not be able to accomplish this particular task for me, whether he is a scholar, whether he is a learned person, whether he is an educated person, I don't want to
1: keep them. ఈ ఋషులకు, ఈ యోగులకు భయం ఏర్పడింది.
2: దీస్ స్కాలర్స్, దీస్ ఋషిస్, దే వర్ ఎ లిటిల్ ఫ్రైటెన్.
1: ఇది మన విద్యకు పరీక్ష ఘట్టం అనుకున్నారు.
2: దే టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ టెస్ట్ ఫర్ అవర్ స్కాలర్షిప్ అండ్ లెర్నింగ్.
1: కానీ ఎవరు ఈ దీనికి సాహసించలేదు.
2: బట్ నో వన్ డేర్ కమ్ అవుట్ అండ్ ఆఫర్ హిమ్సెల్ఫ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.
1: ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాడు అష్టావక్రుడు.
2: అష్టావక్ర ఎంటర్ ది కింగ్డమ్.
1: ఈ మిథిలాపురం దాటుకుని ప్రయాణం చేస్తున్న సమయం లోపల ఊరి బయట ప్రతి పండితుడు, ప్రతి యోగి కూడాను చాలా విచారంతో కూర్చున్నారు.
2: వైల్ హీ వాజ్ గోయింగ్ ఆన్ ద రోడ్ వెన్ హీ కేమ్ టు మిథిలాపుర దేర్ వర్ పీపుల్ స్కాలర్స్ పండిట్స్ అండ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ జస్ట్ దేర్.
1: ఈ అష్టావక్రుడు మీ విచారమునకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
2: They were looking worried and grief ridden. Astavakra asked them, what is the cause for your worry and grief?
1: వారు జరిగిన విషయం చెప్పారు.
2: దే ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఆల్ ది థింగ్స్ దట్ హావ్ హ్యాపెన్.
1: ఇంత మాత్రమేనికే మీరు వెర్చేది ఎందుకు? నేను దీనికి తగినటువంటి జవాబు చెప్తానని నేరుగా జనక మహారాజు ఆస్థానంలో ప్రవేశించాడు.
2: He told them, why should you get frightened for such a small thing? I will be able to solve this particular problem. So saying, he entered the court of Janaka directly.
1: Raja, మీకు ఆత్మజ్ఞానం ప్రబోధించటలో నేను సిద్ధంగా ఉన్నానన్నాడు.
2: He addressed the king and said, well king, I am ready to teach you the knowledge of Atman.
1: అయితే ఈ ఆత్మజ్ఞానము ఈ రాజభవనంలో చేయడానికి వీలు కాదు.
2: But this knowledge of Atman cannot be taught.
1: ఈ రాజభవనం అంతా కూడాను రజోగుణ తమోగుణంతో నిండి ఉంటుండాలి.
2: This palace is full of rajoguna and tamoguna.
1: శుద్ధ సాత్వికం లోపల నిన్ను ప్రవేశపెట్టాలి.
2: I should make you enter into an area of శుద్ధ సాత్వం.
1: నా వెంట రమ్మన్నాడు. అతనితో తీసుకెళ్లాడు. అతని వెంటనే కొన్ని గుర్రములు, సైన్యములు అంతా కూడాను వెళ్ళింది.
2: He took him with him and along with him they took a few horses and
1: పరివారం అంతా ఒక చోట నిలబెట్టాడు.
2: He made the entire army and
1: సర్వ అరణ్యం లోపల ఈ జనక మహారాజు అష్టావక్రుడు ప్రవేశించారు.
2: In the middle of the forest this అష్టావక్ర and జనక మహారాజా entered.
1: అప్పుడు జనక మహారాజును కోరాడు అష్టావక్రుడు, రాజా నేను ఇప్పుడు ఆత్మజ్ఞానంలో బోధించేటువంటి వాడును, నీవు వినేటువంటి వాడు, వినేటువంటి వాడు శిష్యుడు, బోధించేటువంటి వాడు గురువు, ఇది నీకు ఒప్పుకోగలిగినటువంటి విషయమేనా అన్నాడు.
2: అష్టావక్ర ఆస్క్డ్ కింగ్ జనక, వెల్ ఐఎమ్ నౌ గోయింగ్ టు టీచ్ యు ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దేర్ ఫోర్ ఐఎమ్ ది ప్రిసెప్టర్ అండ్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ అండ్ దేర్ ఫోర్ యూఆర్ డిసైపుల్, ఆర్ యూ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దిస్?
1: అంగీకరించుటే నిజమైన మొట్టమొదట నాకు గురుదక్షిణ ఒకటి ఇవ్వమన్నాడు.
2: ఇఫ్ యు ఆర్ అగ్రీబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ దెన్ యూ హావ్ టు ఆఫర్ గురుదక్షిణ, ఆఫరింగ్స్ ఆఫ్ ద శిష్య టు గురు.
1: గురుదక్షిణ ఇచ్చిన తర్వాతనే ఉపదేశం ప్రారంభించాలి.
2: ఓన్లీ ఆఫ్టర్ యూ గివ్ యువర్ ఓన్ ఆఫరింగ్ టు ది గురు దెన్ ఐ వుడ్ బి స్టార్టింగ్ మై టీచింగ్.
1: నాకు కావాల్సింది బ్రహ్మప్రాప్తి, కనుక దేని నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను, సర్వమును త్యజించివేస్తాను అని చెప్పాడు జనక మహారాజు.
2: కింగ్ జనక టోల్డ్ అష్టావక్ర దట్ యాజ్ ఐ వాంట్ ది అటైన్మెంట్ ఆఫ్ బ్రహ్మన్, ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్.
1: నాకు ఏమీ అక్కర్లేదు, నీ మనసుని ఇవ్వమన్నాడు.
2: దెన్ హీ టోల్డ్ హిమ్ దట్ ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్, ఐ వాంట్ యువర్ మైండ్.
1: ఇచ్చినాను అన్నాడు.
2: హి సెడ్ ఐ హావ్ ఆఫర్డ్ మై మైండ్ టు యూ.
1: ఇంకా నా మనసు కాదు, తమ మనసు.
2: దెన్ జనక సెడ్ దిస్ ఇస్ నాట్ మై మైండ్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి యువర్స్.
1: అయితే గుర్రాన్ని తెప్పించాడు.
2: Then he brought the horses.
1: Krenle pettadu.
2: He made them stand.
1: Raja, kontha sep kurchomannadu.
2: He asked the king to sit down.
1: Maharajunu tana rajyamloni madhya margamlo kurchobettadu akka Astavakrudu.
2: He made king sit down in the middle of the road in his kingdom.
1: Ee rajunu madhya margamlo kurchobetti తాను అరణ్యంలో వెళ్లిపోయాడు. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు.
2: He made king sit down in the middle of the road, main roads in the kingdom, and Astavakra walked into the forest, sat down quietly under a tree.
1: ఈ సిపాయి ఎంత సేపు చూచారు, మహారాజు కాని అష్టావక్రుడు కాని రాలేదు.
2: The soldiers waited for a long time, neither king nor Astavakra came over there.
1: మీరు ఏమైపోయినారు ఏమో చూడాలని చెప్పని పెద్దగా ఒక్కొక్కరు బయలుదేరి వచ్చారు.
2: They wanted to find out what has happened to them, so one by one they proceeded towards them.
1: చూచేటప్పటికి కుర్రము నిలిచి ఉంది, మహారాజు రోడ్ లో కూర్చున్నాడు, కన్నులు మూసుకున్నాడు, ఏమి కదలటం లేదు, మెదలటం లేదు.
2: When they went and saw, they found king was being seated in the middle of the road. There was a horse. King had closed his eyes. He was not moving hither thither.
1: Astavakrudu asale ledu.
2: There was no Astavakra at all there.
1: Ayyo, ee Astavakrudu maharajunaku emo yantramo tantramo mantramo emi vesadu, maa raju stambinchi poyinadu nipani chaala digulu paddaru.
2: They were rather afraid this Astavakra might have exercised some magic over him, and they must have made the king lose his consciousness.
1: Pradhanamantri daggariki vellaru.
2: They went to the prime minister.
1: Maharaja, Maharaja, Maharaja ani ento pilichadu, emi javabu ledu.
2: A prime minister addressed the king. Oh king, oh king.
1: Kannu teravaledu.
2: He did not open his eyes.
1: Noru teravaledu.
2: He did not open the mouth.
1: Ematram kadaledu.
2: He did not move at all.
1: Chuchadu marinta bhayapadipoyadu.
2: The prime minister,
1: Maharajuku kala kalaniki edo koncham madhya madhya paniyam samarpayami edo tindi velusinnatundi kada maa maharaju inta samayena సమయం అయినప్పటికీ ఈ కించిత్ ఆహారం కూడా అందించలేకపోతున్నామని చాలా బాధపడ్డారు.
2: ఆల్ దోస్ పీపుల్ ఇన్క్లూడింగ్ ది ప్రైమ్ మినిస్టర్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ దట్ దే వర్ నాట్ ఏబుల్ టు జస్ట్ గివ్ ఎనీ ఫుడ్ ఆర్ డ్రింక్ టు ది కింగ్ విచ్ ఇస్ యూజువల్లీ టేకెన్ బై ది కింగ్స్ అండ్ దే వర్ గెటింగ్ ఫ్రైటెన్డ్.
1: తెల్లవారి పోయినటువంటి వారు ఇంకా సాయం సమయం అయిపోతా ఉంది, సాయంకాల సమయం వచ్చింది.
2: మార్నింగ్ దే వెంట్ ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ ది ఈవినింగ్ బై ది టైమ్ దట్ దే వెంట్ అండ్ జస్ట్ రిక్వెస్టెడ్.
1: ఇంకా విధి లేకుండా మంత్రి రథాన్ని పంపించాడు అంతఃపురానికి.
2: లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ హి సెంట్ బ్యాక్ ది చారియట్.
1: రాణులు కూడా వచ్చారు, వారేమన్నా పిలిస్తే పలుకుతాడో ఏమో అని ఈ మహారాజుకు భ్రమ. మంత్రి,
2: దిస్ ప్రైమ్ మినిస్టర్ సెంట్ ది చారియట్ బ్రాట్ ది క్వీన్స్ థింకింగ్ దట్ ఇఫ్ ది క్వీన్స్ వర్ టు కాల్ ది కింగ్ హి మైట్ రెస్పాండ్.
1: ఈ మహారాణి వచ్చింది, రాజా రాజా రాజా, రాజా లేదు, రైతు లేదు, ఏమి జవాబు లేదు.
2: Queen came and addressed the king. King did not reply. There was no reply at all from king.
1: ఈ లోపల ఈ అష్టావక్రుడు ఎక్కడ వెళ్ళాడని సైన్యానంత అరణ్యమంతా శోధించుతూ వచ్చారు.
2: Meanwhile, the soldiers went searching for Astavakra in the entire forest.
1: ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు అష్టావక్రుడు.
2: Under a tree, Astavakra was being seated peacefully and in absolute.
1: ఇతన్ని పట్టి తెచ్చారు మా మహారాజు గతి ఏ విధంగా ఉంటున్నారు చూడమని.
2: They caught hold of him, brought him, and just showed him.
1: Astavakra chirunavulu nadutu maharaj ki cheyangane untunnadu annadu.
2: Astavakra said the king is safe and okay.
1: Neeve vachi chudamani pilichukona vacharu.
2: They brought him and told that you can have a look for yourself.
1: Inta varaku mantrulu pranulu inka samipulo ayinatunte varandaru kudanu palukarinchinappudiki okka palukaina palakaledu kannaina teravaledu.
2: Until that time, whether the prime minister or the ministers or the queens or other people requested him, he did not open the mouth, he did not open the eyes.
1: Kani Astavakrudu chi raja ani pilichadu.
2: Then Astavakra came and when I addressed the king,
1: kannulu terchi swami ani palukari jawab ichadu.
2: Immediately opened the eyes and then replied, swami.
1: Maharanulu vacharu, mantrulu vacharu, sipayalu vacharu, parivaram anta vachinaru. వారితో నీవెందుకు ఇంతకాలం మాట్లాడలేదు అని ప్రశ్నించాడు.
2: హీ క్వశ్చన్ ది కింగ్, వెల్ ది మినిస్టర్స్ హావ్ కమ్, ది క్వీన్స్ హావ్ కమ్, అండ్ ది సోల్జర్స్ హావ్ కమ్, ఆల్ సో మెనీ పీపుల్ హావ్ కమ్, వై డిడ్ యు నాట్
1: వాకాయములన్నీకుడును మనసుతో చేరినటువంటి మనసు తమకు అర్పితం చేసిన తర్వాత తమ ఆజ్ఞ కావాలి కదా ఎవరితో మాట్లాడటానికి.
2: థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ అండ్ ఐ ఆఫర్డ్ మై మైండ్ ఎంటైర్లీ టు యూ, దేర్ఫోర్ ఐ నీడెడ్ యువర్ పర్మిషన్.
1: నాకు ఈ మనసు పైన అధికారం ఏమిటి?
2: What authority do I have?
1: Tama arpitam chesamu, idi tama manasu.
2: I have offered my mind to you, you it is yours.
1: Tama aagna lekunda edi kudunu cheyadaniki veelu kaadu.
2: Without your permission and command I am not going to do anything.
1: Appudu Astavakrudu, ippudu neevu amanaskudavu.
2: Then Astavakra said that you have reached the
1: ee manunasanam ainappude neeku mahattaramaina kunti yokka బ్రహ్మ ప్రాప్తి చేకూరుతుంది. మహారాజా ఎక్కువ రికాబు అన్న, ఒక రికాబులో కాలు పెట్టాడు, రెండవ రికాబులో కాలు పెట్టే లోపలనే ఆత్మానంద ప్రాప్తి కలిగి.
2: Then he just said, you have attained the state of Amanaska. He asked him to put one foot in one rikab, and by the time that he climbed the entire horse and put the other, he got
1: కనుక మనోవాక్కాయములు అద్భుతము గావించినప్పుడు ఇంకా తనకి ఏమాత్రం కూడా అధికారం ఉంటుండదు.
2: వన్స్ ఎ పర్సన్ ఆఫర్స్ మైండ్ వర్డ్ డీడ్ అండ్ థాట్ దెన్ హీ విల్ నాట్ హావింగ్ ఎనీ అథారిటీ అండ్ పవర్.
1: అదే విధముగానే కృష్ణుడు అర్జునుని సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. నీ సర్వస్వము నాకు దారబోయి, సర్వధర్మము నాకు అర్పితం చేయి, మోక్షాన్ని నేను ఇస్తాను అని చెప్పనున్నాడు.
2: ఇన్ ద సేమ్ వే కృష్ణ టోల్డ్ అర్జున, యు ఆఫర్ యువర్ ఎవ్రీథింగ్ టు మీ, యు ఆఫర్ ఆల్ యువర్ ధర్మాస్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ ది లిబరేషన్ అండ్ డెలివరెన్స్.
1: ఇక్కడ సర్వధర్మాన్నాడు,
2: హి హస్ యూజ్డ్ ద వర్డ్ సర్వధర్మ.
1: అన్ని రకములైనటువంటి ధర్మములు కూడా నువ్వు నాకు అర్పితం చేయమన్నాడు.
2: హి హస్ జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఆఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ధర్మ, ఆల్ కైండ్స్ ఆఫ్ ధర్మ,
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, అన్ని రకములైనటువంటి దీంట్లో కూడా లౌకికమైనటువంటి అన్ని కూడా నాకు అర్పితం చేయమన్నాడు.
2: బేట్ ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ అండ్ వర్ల్లీ ఆల్ ద ధర్మాస్ యూ ఆఫర్ దెమ్ టు మీ.
1: ఇక్కడ ఒక చిన్న సంశయం ఏర్పడవచ్చు.
2: వన్ మే గెట్ ఎ స్మాల్ డౌట్ హియర్.
1: అన్ని ధర్మములు కూడా భగవంతునికి అర్పితం చేసినప్పుడు దానికి చేయవలసింది ఏమిటి?
2: ఇఫ్ ఎవరి ధర్మ ఈజ్ ఆఫర్డ్ టు లార్డ్, వాట్ ఈస్ ఇట్ దట్ హీ కెన్ డూ?
1: మోక్షాన్ని అపేక్షించడం కూడా ఒక ధర్మమే కదా.
2: ఈవెన్ డిజైరింగ్ ఫర్ లిబరేషన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ధర్మ.
1: అప్పుడు సర్వము భగవంతునికి అర్పితం చేస్తే మోక్షాపేక్ష కూడా లేకుండా పోతుంది నాకు.
2: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫర్డ్, ఎవ్రీ ధర్మ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్, దెన్ ఐ విల్ నాట్ బి హావింగ్ ఈవెన్ ది డిజైర్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటివన్నీ కూడాను అవి అపార విద్యలు అని.
2: ఆల్ దీస్ వర్ల్డ్లీ ఎడ్యుకేషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అపర విద్య.
1: కనుక ఈ ధర్మాత్మకామములను బోధించేటువంటివన్నీ కూడా అపర విద్యలే.
2: ఆల్ దోస్ లెర్నింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ టీచ్ ధర్మ అర్థ
1: ఈ మూడింటిని దాటినప్పుడే ఈ మోక్షము అనేటువంటి యొక్క జ్ఞానతత్వం కుదురుతుంది.
2: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: ఇది పరవిద్య,
2: దిస్ ఈస్ పరవిద్య.
1: అందువల్లనే పెండింగ్ సమయంలో కూడాను ధర్మేచ అత్యేచ కామేచ నాతి చరామి అంటారు, కానీ మోక్షం అనేటువంటి పదం అక్కడ తీసుకున్నారు.
2: దట్స్ వై while celebrating the marriage they mention that these people will be together through dharma artha and kama.
1: ee purushasthamam lopala dharmartha kamamulo maatrame ee aparavidyalaku sambandhinchinatuntivi.
2: in the four purusharthas dharma artha and kama they relate to
1: aparavishamu aneetundi paravidyaku cherinatundi.
2: moksha liberation belongs to paravidya.
1: ఇవి అన్ని చేరి కూడాను దానితో ఒక్కదాని కూడాను సాటి రావు.
2: ఆల్ దీస్ త్రీ పుట్ టుగెదర్ ఆర్ నాట్ ఈక్వల్ టు దాట్.
1: దీనికి ఒక చిన్న లౌకికమైనటువంటి ఉదాహరణ,
2: ఓన్లీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక్క రూపాయికి 100 నయా పైసాలు.
2: 100 పైసే ఆర్ ఈక్వల్ టు 1 రూపీ.
1: 100 రూపాయలకు 10,000 నయా పైసాలు.
2: ఫర్ 100 రూపీస్ 10,000 నయా పైసే.
1: ఈ 10,000 నయా పైసాలు మనం కట్టుకోవాలంటే పెద్ద మూట అవుతుంది.
2: If you should carry this 10,000 naya paise, it will become a very big.
1: దీని దాచి పెట్టుకోవటం చాలా కష్టం.
2: It is very difficult to hide.
1: మోయటం అంతకంటే కష్టం.
2: Carrying it is equally difficult, more difficult.
1: కనుక నీవు ఈ 10,000 నయా పైసాలను మూట కట్టుకుని దాచి పెట్టుకోవటం అసాధ్యం.
2: If you want to have a heap of these 10,000 paise bundled in one small cloth, it will be rather difficult to hide.
1: అర్జున, నీకు 100 రూపాయల నోటు నేను ఇస్తాను, లైట్ గా ఉంటుంది, దాచిపెట్టుకోవచ్చు, ఆ 10,000 నయా పైసెస్ నాకు ఇచ్చేసి.
2: Therefore it is telling Arjuna, it is like telling Arjuna, Arjuna, I am giving you a 100 rupee note, you give me those changes of 10,000 paise to me.
1: ఈ 10,000 నయా పైసెస్ 100 రూపాయలు రెండు ఒకటే.
2: This 100 rupee note and this 10,000 నయా పైసెస్,
1: ఈ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మము అనేటువంటి దీంట్లో అధర్మాల్లో పడేటువంటి ఈ చిన్న చిన్నవంతా నీవు ఎంత భారం అవుతుంది. దీన్ని నడుచుకోవటం కష్టము, దీన్ని సాధించడం మరింత కష్టము. అందువల్లనే సర్వధర్మ పరిత్యజ్య సర్వస్వము నాకు అర్పితం చేస్తే నీకు మోక్షం అనేటువంటి 100 రూపీస్ నోట్ నేను ఇస్తానన్నాడు.
2: It will be rather difficult to attend to different types of dharma, small and little, and they become sometimes even adharma. Therefore, you offer all these 10,000 dharmas to me and offer them to me. I'll give you...
1: Kanuka, nee abhishtamulu, nee vanchalu, nee sankalpamulu, sarvasnu bhagavantanu karipitam chey. Kavasindi mocham, thana anugrahistadu.
2: therefore all your thoughts, all your desires, all your wants,
1: ee chinna chinna vaanthila nee kuda nu naya paisalato samanam,
2: all the small desires may be compared to naya paise,
1: ee 10000 naya paisalu 10000 vicharamu cherthe gaani okka 100 rupayalu notuku samanam kaadu.
2: This 10,000 paise, unless they are put together, it is not equal to 100.
1: Nee tuchi tuchimainatundi vaanthila nee kuda nu నా అనుగ్రహానికి ఏమాత్రం కూడా చూడు సాటి రావు అన్నాడు.
2: ఆల్ ది స్మాల్ డిజైర్స్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు ది గ్రేస్ దట్ ఐ కెన్ షవర్ ఆన్ యూ.
1: కనుక జనక మహారాజు కూడాను సర్వస్వం కూడాను సర్వస్వములకు ఆధారమైనటువంటి మనస్సును ఈ అష్టావకునికి అర్పితం చేయటం వల్లనే అతనికి మోక్షము లభించింది.
2: ఈవెన్ జనక వాజ్ ఏబుల్ టు గెట్ లిబరేషన్ ఆఫ్టర్ హి హస్ ఆఫర్డ్ ఆల్ ది ఎంటైర్ మైండ్ ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ టు
1: ఏతావాత. దీని యొక్క అంతరార్థం ఏమన్నా అమనస్కుడు కావాలి.
2: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ దట్ వన్ షుడ్ బికమ్ అమనస్క.
1: మనస్సు ఉండినప్పుడే ద్వంద్వములు.
2: ఓన్లీ వెన్ యూఆర్ హ్యావింగ్ మైండ్ దేర్ ఇస్ డ్యూయాలిటీ.
1: శీతోష్ణములు, రాత్రింపగలు, చీకటి వెలుతురు, సుఖము దుఃఖము, ఇలాంటి ద్వంద్వములు చేరుతుంటాయి.
2: కోల్డ్ అండ్ హీట్, డే అండ్ నైట్, సారో అండ్ జాయ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. హీట్ అండ్ కోల్డ్, దీస్ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ విల్ కమ్ వెన్ యూఆర్ హ్యావింగ్ మైండ్.
1: కనుకని మనము ఈ రెండింటికి సమత్వంగా గావించుకోవాలన్న సమత్వం అనుభవించవాలంటే ఈ మనస్సును అర్పితం గావించాలి.
2: ఇఫ్ యు వాంట్ టు ట్రీట్ ఆల్ దీస్ థింగ్స్ ఈక్వలీ, యూ హావ్ టు ఆఫర్ యువర్ మైండ్.
1: కనుకనే వేదాంతమునందు మని ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షుడు. ఈ మోక్షమునకు బంధమునకు మూల కారణం మనస్సేనని చెప్పారు.
2: దట్స్ వై ఇన్ వేదాంత ఇన్ ఫిలాసఫీ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ that it is the mind which is responsible for liberation.
1: ఈ మనస్సు అంతా ఉండినంత వరకు ఈ రజో తమో గుణములు తన వదలవు.
2: So long as you are having mind, this రజో గుణ and తమో గుణ will not leave you.
1: ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు దేహం ఒక స్థిరత్వానికి రాదు.
2: So long as you are having రజో గుణ and తమో గుణ, there will be no steadiness of the body.
1: కనుకనే ఇది ఈ మనస్సు దేని వల్ల కదులుతూ ఉండాలి.
2: What is the reason as to why this mind is moving and unsteady?
1: Kayamu yokka vaanchala valla kadalutu undali.
2: On account of the desires of the body, the mind moves.
1: Idi oka chinna udaharana.
2: One small example for
1: oka paathralo neeru posamu.
2: You have poured a little water into a vessel.
1: Paathra kadilinappudu ee neeru kuda kadilipothundi.
2: When the vessel is moved, the water moves.
1: Paathra steady ga untunte neeru kudanu స్థిరంగా ఉంటాయి.
2: ఇది వెసల్ ఇస్ స్టడీ, ది వాటర్ ఆల్సో.
1: స్థిరంగా ఉండేటువంటి జలములో మన ప్రతిబింబము స్థిరంగా కనిపిస్తుంది.
2: ఇన్ స్టడీ వాటర్ యూ బి ఏబుల్ టు గెట్ యువర్ ఓన్ ఇమేజ్.
1: కదిలేటువంటి జలము లోపల ప్రతిబింబం కూడా కదులుతూ ఉంటాయి.
2: ఇన్ మూవింగ్ వాటర్ యూ ది ఇమేజ్ విల్ బి మూవింగ్.
1: కనుకొని ధ్యాననిష్ఠుడు కావాలన్నప్పుడు ఈ ధ్యానం అంటే శరీరమును కదల మెదలకుండా దానిని ఒక స్తంభింప చేసుకోవాలి.
2: దేర్ఫోర్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు స్టేట్ ఆఫ్ మెడిటేషన్, కీప్ యువర్ బాడీ స్టడీ.
1: దేహం ఒక పాత్ర వంటిది.
2: Body is like vessel.
1: Mind andulo unnatundi jalam vantadi.
2: Mind may be compared to water inside.
1: Ee paatra anetundi yokka deham kadilinappudu jalam kuda kadultundi.
2: If the body moves, it is like movement of the vessel. The mind inside.
1: Kani yuvukulu ainatundi varandaru kudanu manasunu kadilinchakunda chesukovalante mottamota dehanni chedilo pettukovali.
2: Therefore, youth, if you want to just control your mind and make it steady, keep your body steady.
1: మనం దేహాన్ని ఇంతగా కదిలిస్తుంటే ఇంకా మనసు ఇంకెంతగా కదులుతుంది.
2: ఇఫ్ యూ కెన్ మూవ్ యువర్ బాడీ సో మచ్, హౌ మచ్.
1: ఒక బావిలో మన చిన్న రాయిని మనం వేసినట్టుంటే అక్కడ అలలు ప్రారంభం అయిపోతాయి.
2: ఇఫ్ యూ థ్రో ఎ స్టోన్ ఇన్ ఎ వెల్, రిపుల్స్ విల్ స్టార్ట్.
1: ఈ యొక్క అలలు ఎంతవరకు పోతాయి, బావి ఎంత ఉందో అంతవరకు పోతాయి. మనకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ ఈ అలలు బావి అంతా వ్యాపించిపోతాయి.
2: These ripples and these waves which result on account of throwing of the stone, they spread to the very end of the well.
1: అదే విధంగానే మన మానస సరోవరంలో థాట్ అనేటువంటి ఒక రాయి వేసేటప్పటికి అదంతా అలలుగా వెళ్ళి కాళ్లల్లో, చేతుల్లో, కన్నుల్లో, చెవుల్లో సర్వత్రా దేహం అంతా వ్యాపించిపోతుంది.
2: ఇన్ ద సేమ్ వే, వన్స్ యు పుట్ ఎ థాట్ ఇన్ టు ది మైండ్, ఇన్ ద వెల్ ఆఫ్ ద మైండ్, ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్ బాడీ.
1: కనుక అది ఎలాంటి తలంపు అలాంటి క్రియల్లో ప్రవేశిస్తాయి ఈ అంగాలంతా. కూర్చునే సమయంలో ఏదో ముసలి వారు కూర్చున్నట్టుగా ఇట్లా వంగి కూర్చోవటం మంచిది కాదు.
2: When you are sitting, your posture should not be like that of an old man
1: bent. ఇగా కూర్చోవాలి.
2: It should be steady and straight.
1: అట్ట కదా అని మరి ఇట్లా కూర్చోకూడదు.
2: You should not go to the other extreme of raising your head up.
1: లేక తల మరి ఇటువైపును అటువైపును కూడా చెప్పకూడదు.
2: షుడ్ నాట్ టర్న్ యువర్ హెడ్ దిస్ సైడ్ ఆఫ్ ది
1: అదర్. ధ్యానానికి సగిరేటువంటి ఒక పద్ధతి అని చెప్తూ వచ్చారు. ధ్యానానికి
2: ఫర్ మెడిటేషన్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: మన తలలో ఒక గూటం కొడితే ఆ గూటానికి దేహమంతా చుట్టుకున్నట్టుగా ఉంటుండాలి. మూలాధారం వరకు కూడాను సమానంగా బెండు కాకుండా ఉంటుండాలి.
2: యు వర్ టు స్ట్రైక్ ఎ లాంగ్ నెయిల్ ఇన్ యువర్ హెడ్, యు షుడ్ గో స్ట్రైట్ ఇన్ టు ద మూలాధార అండ్ ది ఎంటైర్ బాడీ.
1: ఈ స్పైనల్ కాలం నుంచి కూడాను ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార పద్మం వరకు ప్రయాణం చేస్తుంది కుండలిని శక్తి.
2: ఈ కుండలిని పవర్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార అండ్ దేర్ ఫర్ ఇట్ షుడ్ బి స్టడీ.
1: ఈనాటి నుంచే మనం వంగి కూర్చుంటే ముసలయ్యేటప్పటికి మరీ బెండ్ అయిపోతాం.
2: Right from the boyhood itself, you bend so much. By the time you become old,
1: మన మెడ కాని, మన నడుము కాని, మన భుజం కాని, ఎక్కడే కాని బెండు కాకూడదు, వంగిపోకూడదు.
2: Beat our head, beat our neck, beat our body. There should not be any bend.
1: ఇది విద్యార్థులకు అత్యవసరమైనటువంటిది, సాధకులకు కూడాను చాలా ప్రధానమైనటువంటిది.
2: This is extremely essential for students and equally so for sadhakas.
1: కనుక నేను అప్పుడప్పుడు విద్యార్థులను ప్రశ్నించుంటాను, స్టడీ దేనికోసం అంటే స్టడీ కోసం స్టడీ అన్నాను.
2: Therefore, I'll be telling students quite often that why are you studying? You are studying for becoming steady.
1: Steady course study cheyali kani chenchulato monkey mind ga cheskovalante inga study enduku manaki inga.
2: You have to become steady, you have to study and not
1: maatalaade samayamlo tappa maatalaade samayamlo kodanu kulukutu maatadakoddu.
2: Excepting when you are playing, you should not be moving too much. Even when you are talking,
1: paatalu paade samayamlo kudanu veedu paadutunnada ledha anetundi kuda manaku teliyinatundi reethiga paadali.
2: Even when you are singing, you should sing in such a way that people should not be able to make out easily.
1: Ee vidhanga dehanni ee chinna vayasu nunchini mana adupulo pettukunnappude manam bhavishyattulo annintini kudanu sulabhanga sadhinchagalam.
2: In this way, right from boyhood, if we can keep our body under control, it would be very useful to achieve many things in life.
1: Manavulakandarikini అర్జునుడు ఒక్క రిప్రజెంటేటివ్ ఆదర్శవంతుడుగా నిరూపించే నిమిత్తమై కృష్ణుడు అర్జున్ ఈ రీతిగా ప్రతినిధిగా పెట్టుకున్నాడు.
2: దట్ ఈస్ వై కృష్ణ హాస్ కెప్ట్ అర్జున యాజ్ ఎన్ ఐడియల్ రిప్రజెంటేటివ్ టు ప్రూవ్ టు ద హ్యూమానిటీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఎ మోడల్.
1: కనుకనే నిమిత్త మాత్రం భవశే సాచి, అర్జున నిన్ను నిమిత్తంగా తీసుకుని జగత్తునకంతా కూడాను ఈ సత్యాన్ని అందిస్తున్నానని చెప్పాడు.
2: దేర్ఫోర్ కృష్ణ సైడ్ అర్జున, ఐఎమ్ టేకింగ్ ఓన్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఆర్డర్ టు గివ్
1: అర్జునుడు మొట్టమొదట సరైనటువంటి ఆదర్శవంతుడిగా తయారు కావాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అర్జున మస్ట్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: ఈ సమస్త చంచలత్వమునకు రజో తమో గుణములే ప్రధానమైనటువంటివి.
2: ఫర్ ఆల్ దీస్ వేవరింగ్ మెంటాలిటీ ఇట్ ఇస్ రజో గుణ అండ్ తమో గుణ.
1: క్రమక్రమేణ దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: He asked him to gradually remove and get rid of these two things.
1: ఇక్కడ రెండో అధ్యాయం లోపల సాంఖ్యయోగం నందు ఈ గుణముల గురించి అనేక విధములుగా చెప్పి తనకు సార్థకమయ్యేటువంటివి నిరర్థకమైనటువంటివి ఏమిటేమిటో అనేటువంటిది చక్కగా నిరూపించి చెప్పాడు కృష్ణుడు.
2: ఇన్ ది సెకండ్ చాప్టర్ ఆఫ్ సాంఖ్యయోగ కృష్ణ హాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అర్జున అండ్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సో యూస్ఫుల్ టు అర్జున.
0: That was the 30th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 12th September 1984, Bhagavan explained how purity of mind is required to obtain God's grace and self-realization.

0: లో పెట్టున వెన్న దొంగిలించి నీ పేరును చెడగొట్టుచున్నావు. కృష్ణ కృష్ణ పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గల ఉట్టును తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ వెంట్ ఆన్ టాకింగ్ టు హిమ్ దిస్ వే. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani tana intilo unnatuvanti taniki eppudu kuda ruchiga undavu.
1: You
0: bite intive తనకు అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటికి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: You have the owner of a sweet shop with all the sweets available. He smells all of the sweets, but he doesn't relish, he doesn't partake even one.
0: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
1: But he is after this puffed rice, which is after all the tasteless.
0: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్, but yet ask him only one boon, that we should have a child.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదం.
1: And this is the gift that he received from the divine.
0: ఎన్నో యజ్ఞములు చేశాడు. 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞమునకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్, ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
0: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ 100 ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్స్ హీ డిడ్ హావ్ ద మెంటల్ పీస్.
0: అశ్వమేధ యాగమునకు ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాజ్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మానిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే

0: heed to his words.
1: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
0: The one who has come here is not simply the Vamana, the short one. He is a mighty person.
1: అయ్యా, నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
0: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
1: కానీ చేరిన పురోహితులు అందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణుడు అనుకుని నీవు ఎత్తని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
0: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
0: The king replied, I can't go back by the word given.
1: చక్రవర్తి మహా గట్టి హృదయుడు.
0: And he has got the strong faith in God, full of
1: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమో మరువడు.
0: He will never break his promise. He will keep it up.
1: కనుక నేను మాట ఇచ్చింది.
0: Yes, I have given the promise.
1: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
0: I am ready to give whatever that he asks for.
1: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
0: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
1: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
0: The 8th one is Ashwamedha.
1: దాన్ని కూడాను అతని పాదాలకి అర్పితం చేస్తాను.
0: That I will offer to your lotus feet.
1: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
0: And all the sacred rituals have been made into a garland and it adorned the head of God.
1: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
0: Each one represents one యజ్ఞ. 108 in total.
1: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు. బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
0: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
1: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
0: The preceptor said, you have considered him as an ordinary one.
1: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
0: not merely 3 feet.
1: ముల్లోకాలు కూడా తీసుకోగలడు.
0: He will occupy all the 3 worlds.
1: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
0: You are deceiving yourself by the form that you see in front of you.
1: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
0: హ్యావింగ్ ఆఫర్డ్ ద 3 feet, ది ఎంపరర్ బలి గాట్ ఎ వెరీ గుడ్ నేమ్, హైలీ రెప్యూటెడ్.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నది అన్నాడు.
0: ఇఫ్ వన్ బ్రేక్స్ ది ప్రామిస్, ఇట్ ఇస్ డెత్.
1: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
0: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
1: కాని ద్వాపరయుగములు మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
0: But in the Dwapara age, nobody ever gone back the promise given.
1: కనుక బలచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
0: So Emperor Bali said, I'll keep up my promise.
1: కాని చెప్పినట్టుగా కృష్ణునికి దానం చేశాడు, అంతా కృష్ణునికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
0: As he declared, he has offered everything to God and said,
1: అంతా భగవంతునిది,
0: nothing belongs to me, everything is yours, O Lord.
1: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
0: So he surrendered and completed the performance of the ritual.
1: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు మహాశక్తివంతమైన చుట్టు ప్రదర్శించాడు కృష్ణుడు.
0: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ కాంప్రిహెన్షన్ అండ్ ఎస్టిమేట్.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
0: పీపుల్ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ ప్రేజింగ్ ద లార్డ్ ది ఇన్హాబిటెంట్స్
1: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ నరేటింగ్ గాడ్ వామన.
1: ఈ వామనుడు మహాచక్రవర్తి.
0: అండ్ యూ హ్యావ్ ది ఎంపరర్ ఆన్ వన్ హ్యాండ్
1: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
0: అండ్ హీస్ ద డియరెస్ట్ చైల్డ్ ఆఫ్ కశ్యప.
1: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
0: Whatever you want, I will confer, he says.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
0: In fact, don't expect any from anybody.
1: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనము.
0: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
0: The whole world is yours, Lord.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
0: You are being so powerful, owner of the whole cosmos. Why do you expect any from anybody?
1: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
0: So saying, the emperor offered whatever that's asked for.
1: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
0: Vamana is so short, the dwarf.
1: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
0: Though he is so short, so small in stature, but he is greatest of all in the universe.
1: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
0: In fact, he doesn't have the human level of complacency.
1: Human level కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
0: The human level has got its own limitation.
1: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
0: The divine is limitless.
1: పరిమితములకు మించి
0: transcends limitation.
1: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటుంది.
0: You find the sunrise happening every time.
1: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
0: Who is the controller of sunrise?
1: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
0: He observes his own regulation.
1: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
0: This mystery of the divinity is not limited to any particular age.
1: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
0: Elements considered the duty most important and followed accordingly.
1: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
0: They have not been out of force.
1: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనూ ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
0: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
1: ఇట్టి ద్వాపరయుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
0: This is the ideal set for all of the ages.
1: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
0: సైంటిస్ట్ ఇన్వెస్టిగేటెడ్ మేడ్ థరో ఎంక్వైరీ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
1: రాత్రి అందు ఆకాశములకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్ ద స్టార్స్ హైడింగ్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ ద డే టైమ్.
1: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
0: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్ ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
1: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
0: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
1: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
0: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
1: Kani iyokka rahasyam evvaru kudanu neti kudanu kanipettaledu.
0: Nobody could explain the reason behind this.
1: Inta teno leka palo naluku paina pettinappudu challaga nidrapothadu.
0: When once the honey or the milk is fed to the child goes to sleep.
1: Anaga manavudu puttinadantai kudanu aakari teechukunnadu kai.
0: The human birth, it appears as though, is meant to be the hunger.
1: Chikkuna nanduchu, koti vidyalan poonika neidayachi, paripoona sukambalanu pondaleka, ee manava jati, lokamanam raggaganeetiki, sri parakparam jnanam cheyu siktulaku, darini chupakai unne manava.
0: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has. Only to eke out his living, to carry on his living. But what is it? Why can't you think of God and go beyond, transcend the fulfillment and chanta?
1: Prati manavudu kudanu manam puttinadi mottamota pottani nimpukosmani ani gurtinchadu.
0: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
1: Prati vyakti kudanu puttinappudu nunchi kudanu aahara nimittamai praakulaadutu vachayi.
0: So man is struggling for food right from the beginning.
1: Intiye kaadu chettulo unnatundi kommalu gaaliki atu itu aadutu oka kommaku raasukoni andulo agni putti aneka rakamainatundi agni prajwalimpa chestundadi.
0: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
1: Aa kattalanu agnilo vesthe kudanu kaaratam chaala kashtamu.
0: And that fire naturally burns.
1: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకునియే అగ్ని తన నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
0: బట్ ద వెరీ ఫైర్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది టూ బ్రాంచెస్ దట్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్.
1: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
0: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్.
1: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
0: There are so many mysteries in this nature.
1: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేస్తూ వస్తున్నారు.
0: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
0: Man is in search of God. To know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
0: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
0: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితము నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
0: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్. రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్, ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ ఆర్డైన్డ్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
1: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవద్శక్తితో వచ్చేటువంటివి కాదు.
0: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ ఇస్ నేచర్ ఇట్ సెల్ఫ్.
1: ఒక కర్రను తీసి దేనినైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
0: వెన్ యూ hit anyone with the stick, naturally it causes pain.
1: Andulo edo ee agni shakti okati unnadi.
0: Well, there is some power here.
1: Rayanthis denaina kottinappudu deenlo edo oka parama shakti untundadi.
0: If you pelt a stone and hit anybody, naturally
1: it pains.
0: When you just strike two stones against each other,
1: that's a fire originate.
0: Do you see the fire externally?
1: Ledu.
0: No.
1: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి భస్మం చేస్తుండాలి.
0: ద ఫైర్ ఇస్ హిడెన్, ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
1: ఈ శక్తులన్నీ కూడా ఆ సహసిద్ధమైనటువంటి యొక్క శక్తిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
0: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
1: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
0: They found his fire, the lamp, at the residence of Nanda.
1: మిగిలిన బీదవారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
0: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
1: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
0: There in the same village, a daughter-in-law newly. అక్కడ
1: చెప్పారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
0: షీ టు వాస్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
1: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
0: యాజ్ షీ వాస్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాస్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
1: నిప్పు కారేటువంటిదే కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
0: It is the fire that burns, it will never give you any kind of comfort and coolness.
1: ఇంకా మరి దీపములు అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
0: While this newly married daughter-in-law started lamping her own, lighting her own lamp,
1: ఉంటే ఎందుకు తాను దూరం రావటం లేదు?
0: How is that you are? Why is that you are distancing yourself from the fire? They have put the question.
1: అక్కడ వాళ్ళు పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
0: Then they were singing.
1: సుగుణకు కనిపించెనంట సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట దీపాన కనిపించెనంట అని పాటలు పాడుతున్నారు.
0: They were all singing. In chorus, Suguna could see there. Suguna could see there in the fire, the beautiful form of Krishna. That's how they were singing in joy.
1: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
0: And Yashoda came there, appeared there in front of them.
1: ఆమె కూడా చూచింది.
0: She too noticed.
1: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
0: And she could notice the finger of Suguna being burned.
1: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
0: And she also noticed all the rest dancing in joy, singing the glory.
1: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
0: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్? Why don't you get out of this? That's what she said.
1: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
0: Do you want to bring a bad name to Nanda's family that anybody would burn down?
1: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
0: Mother in law, when she came and noticed what all that happened, she felt very sad.
1: ఇంకా ఏనాటి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
0: We should never send her any time in future to light our lamp.
1: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: Mysterious things, wonderful things happened in those days.
1: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
0: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
1: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
0: One day Krishna came there.
1: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు ఆనాటి వరకు రాలేదు.
0: Having left this place once, he has not come back.
1: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
0: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
0: Under these circumstances, in response to the yearning, Krishna
1: యశోదకు కనిపించలేదు. నందరికీ కనిపించలేదు.
0: బట్ నోబడీ కుడ్ సీ హిమ్.
1: అని అందరూ యశోదరు చేరారు.
0: ఆల్ హెడ్ అసెంబ్డ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
1: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
0: People went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere, let us see him, that's what they said.
1: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
0: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
1: కాని నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
0: Things happen according to their deservedness. This is your prapti.
1: యశోదా లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
0: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
1: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టిన రట్టెళ్ళ కృష్ణ.
0: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎట్ హోమ్. On the other hand, you will be visiting all the
1: relatives in the
0: land. Don't you relish that what is served at home?
1: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
0: Do you really like that by stealing which is available elsewhere?
1: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
0: And he was tied up to a mortar there.
1: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సానుభవమే.
0: This is the experience of everybody in the world.
1: Tana intimi tanaku eppudu kodunu ruchikuntu.
0: No one accepts relishes that which is at home.
1: Intilo vantalu vandite aa vantalu emi kodunu tanaku ruchiga undavu.
0: All the preparations so nicely made at home,
1: parayinti vantalu matramu chaala pakkanga manchi ruchiga kanipistuntayi.
0: But those which are served outside, we relish them very much.
1: Ee vidhanga jagatlo jarugutune untunnayi.
0: This is the way of the world.
1: కృష్ణుడు పర ఇంటికి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద లెసన్ ఆఫ్ కృష్ణ.
1: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
0: బట్టర్ సింబలైజెస్ ప్యూర్ హార్ట్.
1: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
0: కృష్ణ రిసీవ్స్ యాక్సెప్ట్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్.
1: అది మృదుమధురంగా ఉంటుంటారు.
0: ఇట్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
1: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
0: The hearts of devotees are soft, tender and sweet.
1: Kanukane vaari yokka hrudayam nundi maatrame thanu aparistuntuntadu.
0: Therefore Krishna is after such sweet hearts.
1: Kaani aa dongatanamu aneetundi maatramu oka chedda perunu teppichindi.
0: But however this robbery stealing brought him bad name.
1: Andaru kudanu Krishnudu chorudu chorudu chorudu ani pilustu vachadu.
0: All call Krishna a thief.
1: Kaani యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తల ఊపి ఆనందిస్తారు.
0: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
1: చిత్తచోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
0: వెన్ వన్స్ వీ సే చిత్తచోరా, ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్, పీపుల్
1: ఊరికే చోరుడు అంటుంటే మాత్రం కోప్పడతారు.
0: But if we call you simply a thief, you'll be irritated.
1: Avin kaakunda gaanamto chernappudu adi ento madhuryanga untuntadi.
0: When it's mixed with a melody, it is joyful.
1: Kanuka prati okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgaane untuntadi.
0: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
1: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
0: Why people call him chitta chora?
1: చిత్త చోర యశోద కే నవలీత చోర కో చిత్త చోర.

0: రాగ తాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళము లేకుండా ఏ చోర చిత్త చోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యూ అడ్రెస్ గాడ్ యాజ్ ఏ థీవ్ స్ట్రెయిట్ అవే వితౌట్ ఎనీ సింగింగ్ వితౌట్ ఎనీ మెలడీ ఆర్ ది బీట్
0: రాగతాళముతో చేసినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: ద మ్యూజిక్ రెండర్డ్ విత్ ద కరెక్ట్ బీట్ అండ్ ద ట్యూన్ విల్ బి రిలీజ్డ్ ఎక్సెప్ట్
0: త్యాగరాజు వీరందరూ కూడాను ఇట్టి రాగతాళముతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: దట్స్ ది రీజన్ వై పీపుల్ sang ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ మ్యూజిక్ విత్ ఆల్ ద ట్యూన్స్ అండ్ ద బీట్ మేడ్ గాడ్ హ్యాపీ.
0: కనుక ఈ గానం లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: దట్ ఇస్ ద గ్రేట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: విత్ మ్యూజిక్ యూ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: ద మ్యూర్ వోకల్ ఎక్స్ప్రెషన్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ విల్ నాట్ ప్లీజ్ గాడ్.
0: రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: ఇట్ షుడ్ బి మ్యూజిక్ ఫుల్ ఆఫ్ మెలడీ దట్ ప్లీజెస్ గాడ్.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: ద గుడ్ మ్యూజిక్ ద స్వీట్ వర్డ్స్ ద నెక్టరైన్ వర్డ్స్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్
0: కృతయుగ త్రేతాయుగం నందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: దిస్ వాజ్ నాట్ ద వే టు అటైన్ గాడ్ ఇన్ కృత అండ్ త్రేత ఏజెస్.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కాని ఈ వేదం చేతకుడను ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం కూడాను ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted సామవేదం.
0: కాని ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చెమించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: బట్ వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ దే కుడ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్, హీస్ ఆఫ్టర్ మ్యూజిక్.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యూ నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజెక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్
0: ఏ విధానంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ అయ్యే మాత్రమే మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అప్లై చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు నప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకునే ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోరుడైపోతుంటాడు.
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందు కూడా ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద ఫైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో వచ్చి ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamaina anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: Kani atti ragame meeku teliyakunda poyinappudu adi oka roganga tayaravutundi.
1: If we don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanalu chestunnaru.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: మీ హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హవ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanuka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravuti ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutuntunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి యొక్క ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మరచకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్ ఎనీ ఏజ్డ్ పర్సన్ whosoever may be will certainly be carried away by this music.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: Children go to sleep listening to music.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాళ్ళు పాడుతూ ఉంటారు.
1: But people sing in their own style.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: The newborn babe has no idea of the tunes.
0: ఆ చిన్న రాగాన్ని మాత్రం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: But the child responds to the music and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడారో తెలుసా?
1: Suguna, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపల ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంత ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం ఉంచుకుని హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: That he is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ బి ద నెక్టరైన్ ఫీలింగ్, ద డివైన్ ఫీలింగ్. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishna yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: That so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishna yokka leelale meeku anurooga teppistanu.
1: This evening you will certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

0: సత్యమిదియని నమ్మకుడీ సంబరమున విశ్రమించక నాతోడ వెడలి రెండు విశ్రమించక నాతోడ వెడలి రెండు సత్యమిది అని తెలుపుదు సంతసముగా సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా
1: Seeing this ephemeral apparent world, never think that it is permanent and true. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthula.
1: Students.
0: Bharatiya. Charitrayam. పవిత్రము అంతై కూడను సంస్కృతిపై ఆధారపడి ఉంటున్నది.
1: ద హిస్టరీ అండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ భారత్ దే ఆల్ డిపెండ్ ఆన్ ది కల్చర్.
0: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములన్నీ కూడను ఈ సంస్కృతిపైనే ఆధారపడి ఉన్నది.
1: ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ది వేదాస్ the itihasas and other all shastras
0: bharatiya samskruti samskrutam pai aadharapadi unnadi.
1: Samskruti the culture is based on samskruta the sanskrit.
0: Prachina kalamu nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: ప్రతి మానవుడు కూడాను ఒకరినొకరు క్షేమ సమాచారంలో ప్రశ్నించే సమయం నందు కూడాను సంస్కృత భాషనే ఉచ్చరించేవారు.
1: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దేర్ డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములు ఎందు ఉండేటువంటి యొక్క మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరినూ వర్ణించలేకపోయారు.
1: దో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సంస్కృత్ వర్డ్ మే నాట్ బి నోన్ బట్ ద స్వీట్నెస్ యాజ్ వీ హియర్ ఇట్ ఇట్స్
0: ద్రౌపది వస్త్రాపహరణమని వీధి నాటకం ఆడుతున్న సమయం లోపల ఒక జవాను అక్కడ ఉండేటువంటి వాడు సూతుడు అని అతనికి పేరు.
1: As a play was staged, there is one associate standing there.
0: వేషము ఆ స్టేజ్కి వచ్చినప్పటికీ ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: ద ఫస్ట్ వన్ ప్రెసెంట్ దేర్ ద సూతక ఆస్క్స్ ఎనీ యాక్టర్ దట్ గెట్స్ ఆన్ టు ద డయస్ ది డీటెయిల్స్ హూ హీ ఈజ్ అండ్ ద రోల్ హీ ప్లేస్.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డౌన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆస్క్డ్
0: ఎవరండి మీరు
1: హూ ఆర్ యూ
0: ఎందుకు వచ్చారు
1: వై హావ్ యూ కమ్
0: ఎక్కడి నుంచి వచ్చారు
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్
0: అని అడిగేటప్పటికీ
1: వెన్ హీ ఆస్క్ దిస్ క్వశ్చన్స్
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజ పటాంచిత సింధురద్వార సంబద మదగంధ కందరం బెత్తిన ధర్మరాజని ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను, త్రికాలములు ఎందు కూడాను, ఎట్టి బాధలు ఎందైనా, ఎట్టి కష్టములు ఎందైనా, ఎట్టి దుఃఖములు ఎందైనా నేను సత్యమునే పలికేటువంటి వాడను. నా పేరు ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ హెస్ స్టెప్డ్ ఆన్ టు ది స్టేజ్ ఫస్ట్ టైం.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ స్టేజ్.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: అండ్ దిస్ మాయా ఇల్యూజన్ ఈజ్ సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: అండ్ దిస్ మాయా ఇల్యూజన్ క్వశ్చన్స్.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో, ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ధర్మ దట్ స్టెప్స్ ఆన్ టు ద డయస్ ప్లేయింగ్ ద ఫస్ట్ రోల్ షోయింగ్ ఇట్స్ పవర్ అండ్ కెపాసిటీస్ సో దట్ మ్యాన్ మే ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ట్రూత్.
0: అట్టి ధర్మము ప్రాచీనమనే యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore it was taught specially in those times that one should speak truth and follow dharma.
0: నాయనా, ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కాని, ఏమైనా నీవు వదలవచ్చును కాని, సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: You may forget anything in this world, you may drop anything in this world, but hold on to truth, follow the path of dharma.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు, ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: How many follow this path? How many observe these principles?
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయ బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: సత్య అండ్ ధర్మ దే ఆర్ బోర్న్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
0: కర్మముల చేత వర్ధిల్లేటువంటివి కాదు.
1: దే కెనాట్ బి ఫాస్టర్డ్ బై యాక్షన్.
0: కనుక ఇవి హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Therefore they must arise from one's own heart.
0: మధ్య మార్గంలో ప్రకృతి యొక్క భావమును పురస్కరించుకుని అభ్యాసములు చేసుకునేటువంటివి కాదు.
1: You cannot get them by practicing in this world in the half way.
0: దురదృష్టవశాత్తు
1: unfortunately
0: ఈనాటి మానవుడు బుద్ధిని విస్మరించుతున్నాడు.
1: Man has forgotten his intellect.
0: హృదయాన్ని మర్చిపోతున్నాడు.
1: Has forgotten his heart.
0: మనసునే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
1: He centers his
0: మనసును అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He wants to follow his mind.
0: మనసును ఆధారముగా కొన్న మానవుండు.
1: The man who goes by his mind.
0: పశువు కంటెను హీనమై పతనమగును.
1: He will ruin himself much worse than an animal.
0: బుద్ధి నాధారముగా కొన్న బుధజనుండు.
1: An intelligent one who follows the intellect.
0: పశుపతిగా మారునని పల్కే పర్తివిభుడు.
1: The Lord of Parthi says, the one intelligent person who follows the intellect will transform into
0: nani palke parthi vibhudu.
1: The Lord of Parthi says that an intelligent one who follows the intellect would be Pashupati or divine.
0: Manavundu inaadu prathi manavudu kudanu oka sankalpam prarambhamaina takshaname action.
1: Today what happens is everyone as thought starts there, he resorts to action.
0: అది మనసు యొక్క లక్షణము.
1: That is the quality of the mind.
0: దీనిని లక్షణం అని చెప్పకూడదు, అవలక్షణం.
1: You cannot call it quality, it is weakness.
0: Thoughts vachina tachaname action lo pravesha pettakoodu.
1: You should not resort to action the moment thought arises.
0: Tachaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi ninna shakti chestundi.
1: Their intellect discriminates.
0: Nityanitya vishaya parisilana salputundi.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: Aa vicharana cheyatam chetane మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశం.
1: For all the five elements, the central space, the central one is
0: ఆకాశమునగా శబ్దమునకు నిలయము.
1: Means it is the center for all the sound.
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from does it come?
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: ద మొబైల్ అండ్ ఇమొబైల్
0: జ్యోతిర్మయీ, వాంగ్మయీ
1: ద లైట్ స్పీచ్,
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లెస్,
0: పరాత్పరమయీ
1: డివైన్,
0: మాయామయీ శ్రీమయీ
1: ఇల్యూషన్ ద వెల్.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి?
1: శబ్ద
0: బ్రహ్మమయీ, బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బాండ్.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: దేర్ ఫోర్ మైండ్ ఈస్ ది ఫస్ట్ సన్ ఆఫ్ ఆత్మ, ది స్పిరిట్.
0: మైండ్ పుత్రుడే వాక్.
1: అండ్ దిస్ వర్డ్ ఆర్ ద టాక్
0: ఈ వాక్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: Therefore, the speech faculty is the grandson of this Atma.
0: ఈ వాక్కునకు క్రియ great grandson.
1: And therefore, the action క్రియ is great grandson.
0: కనుక మన క్రియ, మన వాక్కు, మన మనసు, మన ఆత్మ ఒక్క ఫ్యామిలీ.
1: And therefore, the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: మైండ్ అనేటువంటి దానికి కేవలము అనేక విధమైనటువంటి యొక్క ఉపమానములు చెప్తుంటారు, కానీ చాలా పొరపాటు.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: The
1: first son of Atma, the spirit.
0: Mind putrude vaku.
1: And this word or the talk is the son of mind.
0: Atmaku grandson.
1: Therefore, the speech faculty.

0: ఉపమానములు చెప్తుంటారు కానీ చాలా పొరపాటు.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: ఆత్మ యొక్క స్వభావమునే అక్కడ ఉండాలి.
1: The mind should have the same traits of that of Atma.
0: పుత్రనామంసి.
1: It is Atma that takes the form.
0: ఆత్మనే తన కుమారుని స్వరూపంలో ఉద్భవిస్తున్నాడు జగత్తునందు.
1: It is Atma that takes the form of his own
0: Tandri
1: son.
0: తండ్రి కుమారుని స్వరూపంలో ఉద్భవిస్తున్నాడు.
1: It is the father who takes the form of his own son.
0: కాబట్టి ఆత్మకు డైరెక్ట్ గా వచ్చినటువంటి కుమారుడు మనస్సు.
1: Therefore the mind is the first son of Atma.
0: కనుక మైండ్ ను ఇంత నీచంగా మనం ఉపయోగించరాదు.
1: So we should never make our mind bad.
0: ఇష్టమొచ్చినట్టుగా దానిని ప్రవేశపెట్టరాదు.
1: We should not allow it to waver.
0: దృశ్యములంతా చూస్తుంది.
1: It watches the scenario.
0: శబ్దములంతా వింటుంది.
1: It listens to all.
0: కానీ దానికి ఒక స్వరూపం లేదు.
1: But it has no form as such.
0: ఫారం లేదు కానీ సర్వకర్మను మనసే ఆచరింపజేస్తుంది.
1: Though mind has no form as such, but it's responsible for all actions.
0: అయితే కనిపించే సమస్త దృశ్యములు కూడాను ఉపయోగించవలసినటువంటివే కదా, దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్స్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ద విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్ స్టేట్
0: నిద్రావస్థ స్వప్నావస్థ.
1: The second state is prajnudu, the dreaming state.
0: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దాని కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
1: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
0: నీకు నిద్ర వచ్చింది,
1: యూ స్లీప్.
0: ఆ నిద్ర లోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
1: దేర్ ఇన్ యూర్ డ్రీమ్ యూ రీచ్ బాంబే.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నువ్వు పొందావు.
1: యూ హ్యాడ్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యూ సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ను చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలు ఆనందించావు.
1: యూ ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
1: వాట్ ఈస్ దట్ క్రియేటెడ్ ఆల్ దిస్?
0: మైండ్ ఏ.
1: ఇట్ ఈస్ ది వెరీ మైండ్ దట్
0: నిన్ను సృష్టించింది.
1: ఇట్ క్రియేటెడ్ యూ ఆల్సో.
0: నీ ప్రయాణాన్ని సృష్టించింది.
1: ఐ ట్రావెల్.
0: బాంబేను సృష్టించింది.
1: బాంబే.
0: తల్లిదండ్రులను సృష్టించింది.
1: పేరెంట్స్.
0: మిత్రులను సృష్టించింది.
1: ఫ్రెండ్స్.
0: సమస్త బజార్ను కూడా సృష్టించింది.
1: అండ్ ద మైండ్ క్రియేటెడ్ ఆల్ స్ట్రీట్స్ దట్ యూ వాక్డ్ అరౌండ్.
0: అయితే సృష్టించింది మాత్రమే కానీ అనుభవించటం లేదు.
1: మైండ్ క్రియేటెడ్ బట్ ఇట్ హాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
0: కలలో చూచిన నిద్రలు మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యూ ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: చూచావు బొంబాయిలో అంతా కూడా మెరైన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యూ హ్యావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
0: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నువ్వు ఆటలంతా చూచావు.
1: You have seen all kinds of sports
0: there. కానీ తెల్లవారు లేచేటప్పటికే నీకు అవొక్కటి కనిపించటం లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యూ గెట్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: కాళీ టెంపుల్ రోడ్ లోపల పోయి ధర్మక్షేత్రాన్ని కూడా చూచావు.
1: యూ హావ్ సీన్ దట్ ధర్మక్షేత్ర ద గ్రేట్ సెంటర్ దేర్ ఇన్
0: బాంబే. కానీ తెల్లవారు లేచేటప్పటికీ ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు.
1: ద మూమెంట్ యూ గెట్ అప్ నెక్స్ట్ మార్నింగ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఈ చూచింది ఎవరు?
1: హూ సో దట్?
0: ఈ అనుభవించింది ఎవరు?
1: హూ ఎక్స్పీరియన్స్?
0: అనుభవింప చేసింది ఎవరు?
1: హూ మేడ్ యూ ఎక్స్పీరియన్స్?
0: అంతా మనసే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది యాక్ట్ టు ద మైండ్.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం నాటిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్?
0: చేసేది వేరు.
1: వాట్
0: చదివేది వేరు.
1: వాట్ ఈస్ స్టడీ ఇస్ డిఫరెంట్.
0: స్టడీ వేరు.
1: స్టడీ ఇస్ డిఫరెంట్.
0: కానీ చేసేది వేరు.
1: బట్ వాట్ యూ డూ ఇస్ ఆల్ టుగెదర్.
0: విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మీ టెక్స్ట్ బుక్స్ అంతా చదువుతున్నారు.
1: యూ రీడ్ యువర్ టెక్స్ట్ బుక్స్.
0: మీ యొక్క అధ్యాపకులంతా మీకు చక్కగా బోధిస్తున్నారు.
1: టీచర్స్ టీచ్ యూ వెల్.
0: కానీ డిగ్రీని తీసుకుంటున్నారు.
1: యూ రిసీవ్ యువర్ డిగ్రీ.
0: ఉద్యోగం లభిస్తుంటాది.
1: యూ గెట్ ద జాబ్.
0: ఉద్యోగంలో ప్రవేశించావు.
1: యూ టేక్ ఇట్.
0: కానీ నీవు చదివినవి ఆ ఉద్యోగంలో ఏమి ఉపయోగపెడుతున్నావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ స్టడీ?
0: ఏమాత్రం కూడా ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యూ స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటి

0: సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యూ స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: I fill my belly.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: I maintain family.
0: జీవితం వెళ్ళిపోతుంటారు.
1: I carry out my living.
0: చేయాలనుకుంటున్నాము.
1: You are satisfied with that.
0: ఏ వ్యక్తి అయినా కూడాను.
1: Any person.
0: నేను చదివినది ఏమిటి?
1: What is it I study?
0: నేను చేసేది ఏమిటి?
1: What job I do?
0: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result of my studies?
0: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one investigating to understand this truth.
0: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల, మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ వి హావ్ స్టడీడ్ మస్ట్ బి ఫుల్లీ మేడ్ యూజ్ ఆఫ్ యాజ్ వి రెండర్ సర్వీస్ టు ద సొసైటీ.
0: వంట వండినావు.
1: యూ జస్ట్ కుక్ ఇట్ దేర్ ఇన్ ద కిచెన్.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: ఆల్ ఐటమ్స్ ఆర్ డెలీషియస్.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: సో మెనీ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీనికి ఫలితం లభిస్తుంది.
1: ద యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ఈ చేసిన వంట ఏమి ప్రయోజనము?
1: What is the use of all the preparations made?
0: ఎంత నిరుపయోగం.
1: It's all useless.
0: కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు,
1: all the things we have known,
0: మనం అనుభవించినటువంటి మంచి విషయములు,
1: all good things we experienced,
0: మనసులో ప్రింట్ అయిపోవాలి.
1: Must be imprinted on our mind.
0: అది ఏ ఒకానొక సమయం లోపల,
1: this at one time,
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణుడి నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీ వన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు, గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకుని పోయినటువంటి వారు.
1: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్ ఆఫ్ అవర్ బాయ్స్.
0: ఉపనిషత్తులు, వేదాంతములు, యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్రం.
0: కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
1: ఉద్ధవ సైడ్, ఓ స్వామి కృష్ణ, ద గోపిక
0: ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
1: ఓ లార్డ్ ఇఫ్ యు పర్మిట్ మీ ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
1: గోపికస్ విల్ రెస్పాండ్ ఇఫ్ ఓన్లీ ఐఎమ్ సెంట్ బై యూ నాట్ బై ఎనీబడి.
0: వాళ్ళకేమిటి, ఏ దేవుడు లేడు.
1: దే హ్యావ్ నో ద గాడ్.
0: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
1: Brahma appeared, they said, we have not seen
0: Brahma. Vishnu came, we have not seen him before.
1: Vishnu came, we have not seen him before.
0: Shivudu vachadu, mem chudaledu Shivudu.
1: Shiva, we never met him earlier.
0: Chudanatvanti dani paina ye reetiga memu lagnam gavinchedi maa manasu.
1: How can I concentrate my mind on that I have not met?
0: Okkade Krishnudu.
1: We have seen only one Krishna.
0: Atani yokka shakti samarthyamlu anubhavinchindedi aa okkan dwaraane.
1: We could enjoy his power and capacity.
0: Kanaka maaku Krishnudu tappa anyam maaku akkarledu.
1: Excepting Krishna, we don't want anyone.
0: Kanukane Krishnunni ఎవరు పోయినప్పటికీ అలౌ చేసేటువంటి వారు కాదు కృష్ణుడి యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్, కృష్ణ గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చిట్ ఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హీ షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రావెల్డ్ ఇన్ ద సేమ్ చారియట్.
0: మరింత మోసమైపోయింది.
1: సో దేవర్ they were deceived much more.
0: రథం వచ్చింది యశోద ఇంటి ముందు నిలిచింది.
1: And the chariot stood in front of the residence of Yashoda.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికి గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: Thinking that Krishna arrived, all Gopikas assembled there.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: They were just watching where Krishna is.
0: రాత్రింపగలు కన్నులు కాయలు కాచేటట్టు కాకుండా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: Day and night they were waiting and waiting for
0: him. మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరొక ఒక్క క్షణమైనా కూడా బృందావనము రాలేదు.
1: The moment he has gone over there to Madura, he has not come back to Vrindavan.
0: నిరాశకు గురి అయ్యారు.
1: They were disappointed.
0: నిస్పృహను పొందారు.
1: They were frustrated.
0: ఏ విధమైనటువంటి యొక్క శక్తిని కోల్పోయారు.
1: They lost all their energy.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: But however they were running in joy expecting Krishna.
0: చూపించారు చీటిని.
1: And the chit was shown to them. Uddhava has given the chit.
0: కృష్ణుడు పంపించాడు చీటిని అన్న.
1: This chit is given to me by Krishna.
0: ఒక గోపిక చెప్పింది.
1: One gopika said.
0: Uddhava, మేము గోపికలము, పల్లపరుచులము.
1: We are gopikas, the village girls.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't know.
0: దేంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మ విద్యలోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఇంత వంత చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడీ హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్ యూ మే గో త్రూ దిస్ చిట్ హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్ ది ఆల్ఫబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ది చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ టచ్ దట్ చిట్.
0: ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువల్లనగా నాకు అక్షరం తెలుసును. కృష్ణుని దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ. ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ బట్ నేను దానిని ముట్టలేను.
1: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
0: ఎందుకు ముట్టకూడదు?
1: వై డోంట్ యూ టచ్?
0: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
1: You worship Krishna, you adore him, you say that you love him, why don't you touch the chit?
0: Bhakti yokka prapattulu meeku ye matram kudamu artham kaadu.
1: You cannot understand the levels, altitudes of devotion.
0: Krishna vyogam cheta maa deham anta mandipothundadi.
1: Because of pangs of separation from Krishna, the whole body is burning.
0: Kanuka aa jaavunu memu mutteteppudiki jaalukuga kaalipothundo emto.
1: If we just touch that chit, it may get burned down.
0: Kanuka కృష్ణుడి ప్రాతను మేము భస్మం చేయటం మాకు ఇష్టం లేదు.
1: సో వీ డోంట్ వాంట్ టు బర్న్ ద చిట్ గివెన్ బై కృష్ణ.
0: ఎంత గొప్ప విచారం వారి.
1: దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ దేర్ డివోషన్.
0: నాకు తెలిసిన విద్యను చక్కగా ఇంకో తీసుకుని చక్క చదవచ్చును. కానీ గోపిక ఆ పని చేయలేదు.
1: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డి నాట్ పిక్ అప్ ద చిట్.
0: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణు యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఈస్ బర్నింగ్.
0: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
1: వాట్ ఎవర్ యు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
0: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమమును మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకొక గోపికను చూపించారు.
1: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
0: ఆ గోపిక చూచింది. ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ we respect you, our namaskars to you.
0: నాకు కూడా నువ్వు కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా బాగా తెలుసు.
1: ఐ ఆమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
1: ఐ కెనాట్ బేర్ దిస్ సఫరింగ్ ఆర్ గ్రీఫ్ ఎనీ లాంగర్.
0: నా యొక్క కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
1: As the tears of grief fall on this letter, all letters will be washed out.
0: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
1: Well, when all the letters are not there, how can I read them?
0: కనుక నేను దానిని చదవను.
1: So I cannot read it.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: Then Uddhava read it himself.
0: చదివింది మూడే అక్షరాలు.
1: Only three sentence lines he read.
0: ఓ ప్రియమైన గోపికలారా.
1: Oh dear Gopikas.
0: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుడిని పంపుతాను. అతని ఆదేశాన్ని అనుసరించండి.
1: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: ఇంతే చదివాడు.
1: దట్స్ ఆల్.
0: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
1: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ యెస్ బెటర్ వీ గో దే సెడ్.
0: విద్ధ ఉండి ఒక్కరైనా కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు.
1: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్
0: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
1: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
0: కన్ను దిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరరైరి.
1: దో దే ఆర్ గిఫ్టెడ్ విత్ బ్యూటిఫుల్ ఐస్, they are not able to watch that form, divine form of splendor and grandeur because they are blind.
0: Chavatulai ati manoharamaina nee gaana malimpa nerarairi.
1: Gifted with ears, yet they are not able to listen to the melodious music of the divine.
0: Pani pankajamandu paramaatma undiyu paadu samsarambu.
1: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
0: Yanta duradrushtavantulo.
1: How unfortunate you are.
0: Yemi telupu.
1: What is to be conveyed?
0: Yanta duradrushtavantulki emani telupali.
1: To these unlucky people, what is to be conveyed?
0: Ani varu vicharam chestu potu vacharu.
1: They were just thinking in this direction.
0: కట్టగడపటికి అమ్మా నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా మీరు విచారించి మీరు చూడండి అన్నాడు.
1: ఈ సెట్ ఓ గోపికాస్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ ద వెల్ఫేర్ అట్లీస్ట్.
0: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
1: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
0: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
1: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
0: అదే కృష్ణుడి యొక్క మనసు.
1: That is of Krishna's.
0: ఆ మనసు కూడా ఇప్పుడు ఇక్కడ లేదు.
1: ఈవెన్ దట్ మైండ్ ఈస్ నాట్ విత్
0: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
1: ఇట్ హాస్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
0: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడం కానీ నీ యోగం యొక్క స్పీచ్ ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
1: సో వీ కెనాట్ రెస్పాండ్ యువర్ కైండ్ ఎంక్వైరీస్ నాట్ లిసన్ టు యువర్ టాక్ ఆన్ యోగ శాస్త్ర.
0: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
1: ద హోల్ హెడ్ రీల్డ్ అండ్ టర్న్డ్ ఎట్ వన్ ఇన్స్టెంట్.
0: ఈ చదువు
1: సాల్వ్ దిస్ స్టడీ.
0: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడా నువ్వు కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఈజ్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
0: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, జర్మనీ లోదో, ఏ ఆఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
1: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
0: దీనికోసం ఈ తల ఇచ్చింది.
1: ఇస్ ఇట్ ఫర్ దట్ రీజన్ ద హెడ్ ఇస్ గిఫ్టెడ్?
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: వెన్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్ర అది ఖాళీ అగునా.
1: ద హెడ్ విచ్ ఇస్ ఫుల్లీ ఆఫ్ దట్ మ్యాటర్ అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీ యూ కెన్ నాట్ యాడ్ ఎనీథింగ్.
0: ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
1: అన్లెస్ ఇట్ ఈస్ ఎంప్టీ యూ కెన్ నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
1: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
0: చదవలసింది చదవలసిందే.
1: ఎస్ వీ షుడ్ స్టడీ.
0: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
1: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెసెసరీ.
0: అనవసరమైనవన్నీ చూసినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
1: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఒక పల్లెటూరి గ్రామంలో
1: ఇన్ ఎ విలేజ్
0: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
1: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
1: హీ సెడ్ 3+3+3-2 ఈజ్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్. హీ సెడ్
0: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
1: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
0: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
1: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
0: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
1: వాట్ ఈస్ థాట్?
0: అంతా చేరిందా పూర్తి?
1: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ?
0: వాడు అన్నాడు.
1: ద బాయ్ సెడ్,
0: చిత్తం శివుని పైన, భక్తి పరుల పైన అన్నట్టు వాడు దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
1: బట్ హిస్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
1: ఈస్ ద బాయ్ సెడ్, సార్ everything has gone excepting the tail.
0: Anaga emiti? Aa paata kottam lopala oka torra untundadi.
1: There in that old building there you find a hole.
0: Elaka poi cheripoyindi.
1: A rat was getting into that hole.
0: Elaka poorthi cheripindi, thooka matham bayata undi.
1: The entire rat has gone into the hole, but the balance tail was remaining behind.
0: Teacher bodhinchedi okati, veedu chusindi cheppadam marokati.
1: The lesson of the teacher is one thing and the reply of the student is different.
0: Ee vidhanga ilantivi chechukodaniki tala vachindedi.
1: Are the heads are given to stuff such matter?
0: Kaadu kaadu.
1: No.
0: Jeevithaniki edi aadarshavantamainatundi.
1: What is really ideal in our life?
0: Samajaniki nem ye aadarshanni andinchetundi vidyarthuluga tayaru kavali.
1: What type of idealism that I can...
0: Vidya anaga emiti.
1: What is education?
0: Vid plus ya vidya.
1: Vid plus ya is vidya.
0: Ya edi.
1: Ya that.
0: Vidya anaga gnanamu.
1: That wisdom.
0: Edi gnanamu nandinchuno adiye vidya.
1: That which confers wisdom is vidya.
0: Ee naatu gnanam anetundi ekkada andinchatam ledu.
1: Today no wisdom whatsoever.
0: Anta agnaname.
1: Everything is ignorance.
0: Okanoka samayam lopala.
1: At one time.
0: Ee panditulu andaru kuda చెండ అమార్కులు స్నానం చేయడానికని నదికి వెళ్లారు.
1: The two scholars Chanda and Amarka were there going to the river to have their bath.
0: తోటి బాలునంత చేర్చుకున్నాడు.
1: ప్రహ్లాద assembled the remaining boys there.
0: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ తను మనరంజన భవ భవ భంజన అసురని ఖండన్ నారాయణ తను మనరంజన భవ భయ భంజన అసురని ఖండన నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజన చేయించాడు.
1: హీ మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ కోరస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: మత్స్య కూర్మ వరాహనరహరి వమనగో అవతారకియ పరశురామ అవరు రామ కృష్ణ బను దుష్టుం కోసం వారకియ ఏ అవతారి లీలాధారి కుంజ విహారి నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
1: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ భజన్స్ గ్రూప్ సింగింగ్.
0: భజన శమనకు సజన బనాకర్ భక్తి మార్గనికి లాదియా సాయి భజన సే భవసా.

0: ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ
1: ನಾರಾಯಣ ಭಜ ನೇರ್ಪಿಸ್ತೂ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనల్ని ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటలీ.
1: కారణమేమిటి?
2: వై?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్మను గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ to teach only two principles, artha, the money, the kama, desire.
1: ఏమిటి మన చదువు?
2: What is this education?
1: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
2: He said that we should earn money.
1: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
2: To earn money.
1: డిగ్రీలు తీసుకోవాలనా? బజారుకి పోతే బిచ్చగాంటిగా మరి ఎంతమంది ధనమును సంపాదిస్తున్నారు?
2: To earn money, should we go to a college and receive the degree? So many beggars
1: are doing it. And so many people earn money in
2: so many ways.
1: Dhanamunu sampadinchadaniki vidya avasarama aniku.
2: Is education needed to earn
1: money? Chi, chi, chi. Mana guruvulu ee vidhamaina pittibodalu manaku chestunnaru. Manam ee maatram kodanu follow cheyakoddu.
2: We should not follow our teachers.
1: Inga kaamam.
2: And then kama desire.
1: Vishayavanchana anubhavinchadaniki chudu. Adigo koti, idigo kukka, idigo eluka, idigo naraka. కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: ద కామాది డిజైర్ టు హ్యావ్ ది సెన్సువల్ ప్లెజర్, వై షుడ్ వి స్టడీ ఆర్ రిసీవ్ ఎడ్యుకేషన్? యు ఫైండ్ ద క్యాట్స్ ఇన్ ద రాట్.
1: తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
2: వీ నీడ్ ఎ టీచర్ టు టీచ్ అస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
2: వై డూ వి నీడ్ టీచర్స్?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
2: వై? వాట్ ఫార్? మెటీరియల్ నాలెడ్జ్.
1: కనుక ఈ యొక్క అత్తకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
2: Therefore we turn totally against the education.
1: సై అనిపించుకుంటుంది పిల్లలకందరికీ.
2: So all boys accepted this view of Prahlad.
1: టీచర్స్ వస్తున్నారు.
2: టీచర్స్ వర్ జస్ట్ స్టార్ట్
1: స్ట్రైక్ ప్రారంభం చేశారు పిల్లలంతా.
2: Boys started their strike.
1: ఏ పదము పలకకూడదని చెప్పాడు హిరణ్యకశిపుడు, అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ.
2: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఏమైనా ఉచ్చరించవచ్చు.
2: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
1: విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాదు.
2: బట్ ప్రహ్లాద్ అటర్న్ దెమ్ అగెన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా మార్కులు.
2: చెండా మార్క కేమ్ దేర్.
1: తలలు కొట్టుకున్నారు.
2: బీటింగ్ దేర్ హెడ్.
1: తా జెండను కోతి వనమల్లా చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరికీ కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా?
2: Prahlada spoiled sufficiently himself, but he is spoiling the rest of the people. What a fate it is.
1: Ani Prahladunu chaala dandincharu.
2: And they just punished Prahlada.
1: Enta dandinchinappatiki meer bodhinchetundi chaala tappu.
2: In spite of all the punishment, he said what the teacher
1: is dharmamu padamga undali.
2: In education, dharma, that should be the first foundation.
1: Idi purushottamullo pradhanamaitunte oka sopanamu.
2: It is the first step in the objectives of life.
1: Dharmamuno artamu, artamto dharmamu sadinchali, dharmamuto arthanni sadhinchali.
2: Therefore we should earn money, the artha, based on dharma, the righteous.
1: Dhanam ka avasyamide kaani ధర్మంతో మనం ధనం సాధించాలి.
2: మనీ ఇస్ నెసెసరీ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
2: షుడ్ హావ్ డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
2: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుభవించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
2: వెన్ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యూ విల్ హావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు, నమోక్షో నమసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
2: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
2: నాట్ ఫ్రమ్ ద
1: బాటం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
2: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆన్ ద ఎర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాసే,
2: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్డ్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
2: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిమురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
3: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
3: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
1: కనుక మనము క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
3: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆఫ్ ఎఫర్ట్.
1: ఈ క్లౌడ్స్ అంతా పుట్టించింది సూర్యుడే.
3: ఇట్స్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
3: దేర్ఫోర్ ద సన్ విల్ నెవర్ బి యాంగ్రీ విత్ ద క్లౌడ్ బికాజ్ ఇట్ ఇస్ ఓన్ ప్రోడక్ట్.
1: అవే కదిలిపోతుంది.
3: దే పాస్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
3: సో వాట్ టీచర్స్ టు టీచ్ ఈస్ నాట్ సింప్లీ దిస్.
1: ధర్మము మొదటి పాదము.
3: సో ధర్మ రైట్స్ ద
1: ఫస్ట్ గామము మండో రెండో స్టెప్స్
3: అండ్ ద వెల్త్ అండ్ డిజైర్
1: టాప్ లెవెల్
3: అండ్ లిబరేషన్ ఇస్ అట్ ద టాప్.
1: మిద్దిని ఎక్కాలంటే లాడర్ వేస్తున్నాము.
3: ఇఫ్ యూ వాంట్ క్లైంబ్ అప్ ద స్టేర్ కేస్
1: రెండు స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము?
3: వితౌట్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్?
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
3: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
3: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
3: We should teach our teachers.
1: మనమే టీచర్స్ కావాలి.
3: Let us be teachers.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరాల పిల్లవాడు
3: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
3: Scientists of 1000 years of investigation and experimentation said the whole world is so
1: fascinating. సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద్ వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
3: Never doubt that God is here and that he is not there.
1: శక్తి సర్వోపగతుండు.
3: God is everywhere.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
3: Wherever you search for him, you will find him over
1: there. ఆనాడే చెప్పాడు ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద్ డిక్లేర్డ్ దెన్ ఇట్ సెల్ఫ్.
1: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
3: God is present in every atom and in every cell.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చారు.
3: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్ టుడే.
1: ఆటమ్ ని శక్తి అని ప్రబోధించారు.
3: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
3: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
3: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
3: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రాని.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
3: బట్ ది స్పిరిచువల్ పవర్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్.
1: చట్టలో ఉన్నటువంటి పదార్థం డైరెక్ట్ గా మనం పొట్టలేచారంటే నోటికి చేయొచ్చు కదా.
3: ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ కెన్ బి పార్టేకెన్ స్ట్రైట్ అవే.
1: కానీ ఈనాడు ఆ పొట్టలేక చేసేది సైంటిస్ట్ ఎట్లా చేస్తున్నారు?
3: బట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ బై సైంటిస్ట్ టుడే?
1: తీసుకుంటున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, ఇట్లా తిప్పుతున్నారు, అంత తిప్పి కట్టగా నోటికి చేస్తున్నారు.
3: They collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the mouth.
1: Tippi curving anta chesi kattar akkade poi cherutundade.
3: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: Idi science yokka prabhavamu annaru.
3: This is the effect of science.
1: Yemiti idi prabhavamu?
3: What is this?
1: Kanuk aanade prahlad anta natural science anta kodanu chakra స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
3: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి కుడ్ నో దిస్.
1: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
3: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
1: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
3: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్
1: బికాజ్ బా పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
3: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
1: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
3: యు గో టు ద ల్యాబొరేటరీ.
1: హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
3: 2 parts of hydrogen, 1 part of oxygen, H2O will make water.
1: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
3: దిస్ ఇస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద ల్యాబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
3: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
3: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
3: బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
3: That elevation is needed.
1: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
3: Everybody that will see is the elevation that's
1: important. మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
3: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
3: You may stay anywhere.
1: అంత దైవమే చూసుకుంటాడు.
3: God will take care of you.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
3: We should strengthen that faith.
1: అడవులయందున్న
3: You may be in the forest.
1: Akashamunanunna.
3: Or in the space.
1: Pattanamunanunna.
3: Or city.
1: Pallenunna.
3: Or a village.
1: Guttamidanunna.
3: Mountain top.
1: Natteetabadiyunna.
3: Or in the deep sea.
1: ఎక్కడున్నానేమి ఎరుగునతనే.
3: యు మే బి ఎనీవేర్ బట్ గాడ్ నోస్.
1: ఎక్కడ ఉన్నా అతను తెలిసిపోతుంది.
3: గాడ్ నోస్ వేర్ ఎవర్ యు ఆర్.
1: సర్వత్రా ఉంటున్నాడు.
3: బికాస్ హిస్ ఎవ్రీవేర్.
1: నీ తల ఇక్కడ ఉంటుండాలి.
3: యువర్ హెడ్ ఈస్ హియర్ ఆన్ ద టాప్.
1: కానీ నీ కాలు కింద ఉంటుండాలి.
3: బట్ ది ఫీట్ ఆర్ బిలో.
1: కాలిపైన ఒక చీమ పోతుండాలి.
3: యాజ్ యాంట్స్ వాక్.
1: కానీ కచ్చల మీద అన్ని పొట్టి కొట్టేశావు కదా.
3: ఇమ్మీడియట్లీ యు థంప్ ఇట్ దేర్.
1: తల పోయి చూచిందే దానికి అక్కడ.
3: హెడ్ హాస్ నాట్ గాన్ డౌన్.
1: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి.
3: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
1: దేశములో. దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండాదో అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
3: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ, దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
1: దేహము దేశము బింబ ప్రతిబింబములే.
3: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
1: భావ అభావములే. భావ అభావములే.
3: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్ అలో.
1: చీకటి వెలుగులు రెండు లేవు.
3: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్.
1: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి.
3: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్.
1: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు.
3: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్.
1: ఎక్కడ పరిగెత్తిపోయింది?
3: వేర్ హాస్ ఇట్ గాన్?
1: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం.
3: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యు ఫైండ్ ఇట్
1: గాన్. ఎక్కడ నుంచి వచ్చింది?
3: వేర్ హాస్ ఇట్
1: కమ్? ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు.
3: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్. ఇట్ హాస్ నాట్
1: అపియర్డ్. దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు. చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు.
3: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యు డోంట్ హావ్ ద లైట్. వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్.
1: ఇదిగో ఒక్కటే భావ అభావములే.
3: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వన్ ఇస్ మానిఫెస్టేషన్.
1: ఎక్కడ పోలేదు అది ఎక్కడ నుంచి రాలేదు.
3: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ దట్ హాస్ నాట్ కమ్ హియర్.
1: ఒక్కటే ఎప్పటికీ.
3: Only one thing that exists all the time.
1: Adi e satyam.
3: That is truth.
1: Aa satyame trikala bhadyam.
3: That truth is indivisible in all three times.
1: Atti trikala bhadyam ainatundi satya tattvanni manamu ekkada poyinappudikini ye pani chesinappudikini manam danni vismarinchakoodu.
3: We should never forget this truth which is indivisible in all three periods of time. Wherever you are, whatever you do.
1: Motta motta meer enni vidyalu nerchinappudikini.
3: You may study anything.
1: Drishtini matram pettukondi.
3: But keep in your view.
1: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం.
3: వాట్ ఈస్ ది ఎసెన్స్? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
1: అది ఆధ్యాత్మ విద్య విద్యానాం.
3: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు.
3: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మ విద్యను నేనే.
3: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు.
3: స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉంటుంది.
3: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
1: మ్యాటర్. ఉంటుండాలి ఒక అయస్కాంతం. ఉంటుండాలి
3: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్.
1: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి.
3: ఐరన్ పీస్.
1: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది.
3: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమీడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్.
1: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాము.
3: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ది ఐరన్ పీస్.
1: కాదు కాదు.
3: నో.
1: అది కూడా దైవత్వమే.
3: ఇట్స్ ఆల్సో డివినిటీ.
1: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే.
3: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ.
1: ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి.
3: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రా.
1: దురదృష్టవశాత్తు ఈనాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు?
3: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే?
1: మ్యాగ్నెట్ ని పెద్ద దీన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
3: ఏమిది మ్యాగ్నెట్ ఇస్ బిగ్.
1: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు.
3: ఏమిది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్.
1: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది?
3: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్?
1: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది.
3: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్.
1: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట.
3: మ్యాగ్నెట్ స్మైల్.
1: ఓ పిచ్చి అయ్యనా,
3: ఓ మ్యాగ్నెట్,
1: నీలో కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు, నేను ఎట్లా నిన్ను దగ్గర చేర్చుకునేది?
3: ఓ ఐరన్, యు ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్, హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్
1: యు? డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి, ఆటోమేటిక్ గా వస్తున్నావు.
3: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ, గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్.
1: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి.
3: దేర్ ఫార్ అవర్ లైఫ్ ఇస్ అన్ ఐరన్ పీస్.
1: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే.
3: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్.
1: దాన్ని శుభ్రం చేసుకోవాలి.
3: ఇట్ మస్ట్ బి క్లీన్డ్.
1: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు.
3: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సోప్.
1: అంతర్బహిష్ట సర్వవ్యాప్తి నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడా మనం శుభ్రంగా ఉంటుంది.
3: క్లీన్నెస్ ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది.
3: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్.
1: ఖర్చుకోవటమే కాదు,
3: Not merely
1: iron kuda nu magnetic ga marchestundi.
3: Not merely that, even iron becomes a magnet.
1: Brahma vit brahma eva bhavati.
3: That is no other than Brahman.
1: Pillar chakra repadim ekadaina experimental cheyandi.
3: You experiment this anywhere.
1: Magnet ku oka pinnu ni karpinchandi.
3: Just allow the pin to stick
1: on. Aa pinnu atte rendu dinalu pettandi.
3: Moodo
1: dinam aa pinnu magnet aipothundi.
3: Third day the pin becomes a magnet.
1: Chusala. దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయి.
3: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్, దాని
1: యందు ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
3: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
1: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
3: యు టేక్ ఎన్ యాక్స్ అండ్
1: ఒక గంధం చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
3: యు జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
1: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
3: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
1: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
3: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
1: చూసారా ఎంత ఉపకారం.
3: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
1: నీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడి లోపల,
3: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడి,
1: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు,
3: బాబా వెంట్ దేర్ బిఫోర్,
1: ఏది లేదు, ఒక చావిడి, అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
3: దేర్ వాస్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ, చావిడి.
1: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
3: దేర్ ఇస్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
1: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒక వైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
3: యాజ్ ద ప్లాంట్ వాస్ గ్రోయింగ్ ఇట్ వాస్ బెంట్ ఆన్ వన్ సైడ్ సో దేర్ వాస్ షేడ్.
1: ఆ వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
3: అండ్ బాబా యూస్ టు సిట్ అండర్ దిస్ షేడ్.
1: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
3: హి గోస్ అరౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నేమ్ ప్లాంట్.
1: తర్వాత
3: సమ్ టైమ్
1: ఈ యొక్క లక్ష్మీబాయ్ అల్లుడు,
3: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయ్,
1: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
3: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
1: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
3: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
1: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
3: అండ్ హీ వాచ్డ్ దట్ నేమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
1: ఈ సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
3: ఓ నేమ్ ప్లాంట్ యూ హావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఇట్స్ ఫైన్ కూల్ షేడ్.
1: ఓ వృక్షమా,
3: ఓ ప్లాంట్,
1: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
3: That branch of this neem plant that has given me the comfort and convenience of its shade, let you be sweet. Anduvalla neeku
1: ikkada enna vedite aa okka kommalo maatrame aakulu tiyega untayi gaani migitha kommalanta kuda tiyega undavu.
3: Therefore even this day the leaves of that branch of that neem plant are
1: anaga upakaram chesinatunti vaari yokka phaltam eppatiki upakaram gaane untadi.
3: Therefore those that render help that will be remembered.
1: Kanuka manamu ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
3: Therefore while rendering help you have to sacrifice a lot.
1: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
3: And you will be helped in turn.
1: అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేయండి.
3: You help those that harm you.
1: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
3: Then you will have positive rewards.
1: మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటికి వృథా కాదు.
3: All the help you do now will never go in
1: vain.
3: Don't be disappointed because you don't get the reward
1: immediately.
3: Take
1: time. It will take time.
3: Wait, you will certainly get your rewards.
1: Vidyarthulara,
3: students,
1: mee vidyalanni nu nerchatame kaakunda,
3: you should not only study.
1: Deenini sakramaina margamlo jagattunu kuda upayoga pettali.
3: You should make use of it in a proper way in the world.
1: తద్వారా జగత్ ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఓ ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైన పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనము తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
1: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
3: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యు డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్. పుస్తకముల
1: నిండా మస్తుగా చదివి ఉండే.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
1: మస్తకముల నిండా మట్టి మెండు.
3: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
3: వాట్ ఈస్ ది యూస్?
1: కాబట్టి ఆ పుస్తకము మస్తకము కావాలి.
4: Therefore, that book must be transformed. When once the head and the book become one, you can practice later. And then we should also expose the secrets of our knowledge.
1: Prema mudita manasikasa.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Vacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishvendriyam Yukka Nigrahamune Yogamunaku Prathamam Dwaram Ga పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఈజ్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్ అండ్ స్పీచ్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని
2: Gita has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki aneka indriyam rupunnavi.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములను మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఏ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.
1: ఉదాహరణకు అగ్ని.
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్న ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇల్లుని అజాగ్రత్తగా ఉపయోగించిన ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యు యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యు నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు us.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవే మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: For making it useful or harmful, it is our awareness and our care which will be very useful, very important.
1: Kanukane telisi melagavalanu telivitoda ani indriyamu yokka shaktini ati pradhanamuga bodhistu vachindi Vedantam.
2: Vedanta has been teaching that you should know the uses of the sense organs and use them carefully.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: Of the sense organs given to man, each particular sense organ has one particular use.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: But tongue as a sense organ is endowed with two powers.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ స్పీచ్, ది సెకండ్ ఈజ్ ది పవర్ ఆఫ్ టేస్ట్.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతాశాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకొనునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుంది అని కూడా బోధించు.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్ ప్యూర్ స్టడీ అండ్ సీకింగ్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడాను చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ బ్లిస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడాను బోధించింది.
2: Unlimited and unregulated food is very harmful for sadhaka. This has been declared.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: A variety of tasty foods is likely to lead a sadhaka to tamo guna. This has been declared.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ తత్వమును అనుభవించటకు సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: యూ ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈస్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంత తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ ది అదర్ సెన్స్ ఆర్గన్స్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వం వారు గుర్తించుకోలేక శిక్షను
2: విగ్రహించుకోవాలి.
1: మొట్టమొదటి శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: In the very first instance, one has

0: మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వము వారు గుర్తించుకోలేక జీవను విగ్రహించుకోలేకపోతున్నారు.
1: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టచ్.
0: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
1: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్, ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
0: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దిశేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ, ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ ఇఫ్ వీ కెన్ కంట్రోల్
0: దిశేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు, కల్లోలములు, సందేహములు, అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వం అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
1: బికాస్ మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ టైమ్ హీఈస్ అఫ్లిక్టెడ్ విత్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్, ఎ నంబర్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ అండ్ కాన్ఫ్లిక్ట్ కాంట్రడిక్షన్ కన్ఫ్యూజన్ ఎట్సెట్రా.
0: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వర్డ్, వాల్యూ ఆఫ్ ద వర్డ్.
0: కనుక మాటను అదుపులో ఉంచుకోవటం, శిక్షను అదుపులో ఉంచుకోవటం సాధకులకు ప్రధానమైనటువంటి యొక్క సాధన.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఈజ్ దట్ హీ హాస్ టు కీప్ ప్రైమర్లీ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ది కంట్రోల్ ఆఫ్ టాక్, కంట్రోల్ ఆఫ్ టంగ్.
0: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
1: ఇన్ లైఫ్ వన్ కెన్ అబ్జర్వ్ దట్ ఈవెన్ ఫర్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఎ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ హావ్ బీన్ మేడ్.
0: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఆర్టికల్స్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్.
0: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
1: ఫర్ గెటింగ్ అండ్ ఒబ్టైనింగ్ అండ్ అచీవింగ్ స్మాల్ పెట్టి యూజ్లెస్ ఆర్టికల్స్ మ్యాన్ సమ్టైమ్స్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్.
0: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇది ఆత్మలాభములకు త్యాగం చేయటంలో మానవుడికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
1: ద వన్ విచ్ ఈస్ ఎక్సీడింగ్లీ ఇంపార్టెంట్, ద వన్ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ఆత్మ. హే షుడ్ నాట్ ఎ మ్యాన్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్.
0: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఆర్ సాక్రిఫైస్ వన్ థింగ్ వుడ్ బి ఏబుల్ టు గెట్ అనదర్ ఇన్ దిస్ ప్లేస్.
0: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
1: ఇన్ ది మార్కెట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ వెజిటబుల్ వీల్ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ యూ గివ్ మనీ వీ గెట్ వెజిటబుల్.
0: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
1: వితౌట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ మనీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ వెజిటబుల్.
0: ఒకటి త్యాగం చేయటం అనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బై గివింగ్ వన్ వీ ఆర్ అక్వైరింగ్ అనదర్.
0: అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్న దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ వే ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ వర్చ్యూస్ ఇన్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ టు గివ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్.
0: అసమత్వమును త్యాగము చేసినప్పుడే సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది.
1: అన్లెస్ వన్ సాక్రిఫైసెస్ ఇన్ఈక్వాలిటీ అండ్ అన్ఈక్వల్ మైండెడ్నెస్ వన్ నాట్ ఏబుల్ టు గెట్ ఈక్వల్ మైండెడ్నెస్. ఈక్వాలిటీ
0: బుద్ధులను మనం త్యాగము చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ కెన్ అక్వైర్ వర్చ్యూ.
0: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
1: ఇట్ నాట్ గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ క్వాలిటీస్. ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ అస్ టు అక్వైర్ గుడ్ థాట్స్, గుడ్ హ్యాబిట్స్,

0: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞే అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో నుంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
1: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్ ది టంగ్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ ఇట్స్ హియర్ దే సేడ్ దట్ వి విల్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ ఆల్ ద థింగ్స్ ఈజీ బై కంట్రోలింగ్ ద టంగ్.
0: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
1: Another word used for describing this is silence.
0: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
1: సైలెన్స్ డజంట్ రెఫర్ టు ది కంట్రోల్ ఆఫ్ ద ఫిజికల్
0: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నాట్ గెట్ థాట్స్ ఆల్సో.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారం అదుపులో ఉంచుకోవాలి.
1: If we want to have control over the generation of thoughts in our mind, we should have some control over the food that we take.
0: ఇంకో కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు.
1: We should not go on feeding the tongue with whatever it desires.
0: ఇక్కడే ఆత్మ అనాత్మ, నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
1: We have to develop బుద్ధి యోగ, ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇంపర్మనెంట్, విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
0: నిత్యానిత్య పరిశీలన తత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
1: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ టు బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
1: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
0: నేను భుజించేటువంటి ఆహారము హితముగా హితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి.
1: The food that I take, is it quality wise good and tasty? One will have to inquire.
0: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
1: ఇఫ్ వన్ వర్ టు ఎంక్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్, ఇఫ్ వన్ టేక్స్ ఫుడ్ ఎలిట్ జుడీషియస్లీ, హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
0: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకొని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
1: ఇన్డిస్క్రిమినేట్లీ విల్ గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్. ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
0: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
1: వీ థింక్ just like that, if anyone were to criticize us, comment adversely against us, or censure.
0: Nindu manishi, kaalu manishi ga roopandi pothunnadu.
1: A man who is so very happy, he shrinks like that once he hears.
0: Pravanjame adanika sunyanga kanivistundi.
1: The entire world becomes almost a nullity when he is criticized.
0: Vicharavatudai thala unchukuntadu.
1: He becomes grief-stricken the moment that he hears censure.
0: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
1: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఈ బలహీనతకంతా కారణము ఈ ఆహారమే.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
0: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
1: If anyone were to praise us, appreciate us, then we start floating.
0: Inka atanni pattadaniki pakkamulu kuda nu chalam.
1: It becomes almost impossible to hold him.
0: Ilanti pogadinaku pongi potamu dushinchinaku kungi potamu ee pongi kunganatuvanti oka samatattvanni anubhavinchese nimittamai ee aahara niyamamunu ati jagrataga anvistu vachindi geeta.
1: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when crazy shower, not to get shrunk when sensory.
0: Kanukane patra suddhi, paka suddhi, padartha suddhi. ఈ మూడు శుద్ధులు లేకుండా ఆహారం భుజించరాదు అని శాసించింది.
1: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
0: పాత్ర శుద్ధి, మనం వండేటువంటి పాత్ర పరిశుద్ధంగా ఉండాలి.
1: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
0: పదార్థ శుద్ధి అనగా ఈ పదార్థము అన్యాయంతో ఆర్జించినటువంటిదా న్యాయంతో ఆర్జించినటువంటిది. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
1: The cleanliness of the purity of the article refers to the way that we have acquired those articles which are used for cooking food. Whether these are acquired by proper means, by proper work, by the sweat of the gross or by stealing the things.
0: Anyaya archita padarthamu idi kevalamu anarogyanni kaliginchatame kaakunda turputtulu kudunu penchutundi.
1: Articles which are acquired by improper means when they are used for food, they not merely generate bad thoughts, they will be leading us on the wrong path.
0: Paka suddhi, cheseetunte vaari hrudayamu ye bhavamto untundi, elanti talampulato untundi, elanti hrudayamto ee pakamunu chestunnaru aneetunte vishayanni kodanu vicharinchali.
1: Then the next step is to enquire into what refers to the purity of cooking process itself. With what idea of thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
0: ఈ మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
1: We have control of the three things, the purity of the vessel, but not the other two. The purity
0: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
1: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
0: అందరి నుంచి తెచ్చుకున్నటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అని మనకు తెలియదు.
1: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్, వీ డు నాట్ నో వెదర్ ది వెండర్ హ్యాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
0: కనుకని పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, బ్రహ్మాత్మం, బ్రహ్మనాహుతం, బ్రహ్మ యువతీన కర్తవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన అని పరమాత్మకు అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
1: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
0: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
1: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
0: Prarthana cheyutaku puravu idi oka aaharanga untundali.
1: Before you offer the prayer, the food is merely food.
0: Prarthana chesina tarvata idi prasadanga maaripothundi.
1: So once you offer it to the Lord, it becomes a నైవేద్యం, ప్రసాదం.
0: ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు.
1: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్డ్ ఆఫ్టర్ ది ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్, నో
0: పాక దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
1: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్స్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
0: కనుకనే గీతలో ప్రధానంగా పాత్విక ఆహారము, మితాహారము అత్యవసరమని, చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడా ప్రబోధించింది.
1: Therefore, in the Gita, it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
0: ఇది ఆహారమునందు ఇది సరైన రీతిగా మనకు గోచరిస్తుంది. కానీ రెండవ శక్తి అయినటువంటి మాట.
1: సో ఫర్ ఫుడ్ ఫ్లోర్ ఐ థింక్ వి ఫీల్ కన్విన్స్డ్ ది సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ టాక్.
0: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
1: టాక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ మైండ్ అండ్ మెంటల్ ప్రాసెస్.
0: మనసుని ముక్కలు చేస్తుంది.
1: ఇట్ కెన్ కట్ ద మైండ్ అండ్
0: హృదయాన్ని బ్రతలు చేస్తుంది.
1: ఇట్ కెన్ బ్రేక్ ది హార్ట్
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ కిల్ ది పర్సన్
0: ప్రాణాన్ని అందిస్తుంది.
1: ఇట్ కెన్ గివ్ లైఫ్ ఇట్ సెల్ఫ్
0: జీవాన్ని పోషిస్తుంది.
1: ఇట్ కెన్ ఎంకరేజ్
0: సమయాన్ని చేరుస్తుంది.
1: ఇట్ కెన్ మేక్ వన్ రీచ్ ది.
0: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ కాంట్రడిక్టరీ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ బోత్ బై ది వర్డ్ ఇట్ సెల్ఫ్.
0: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
1: బై యూజింగ్ వర్డ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
0: మానసిక పరివర్తన అంతే కూడా మాటలతో కూడి ఉంటుండాలి.
1: ఎంటైర్ మెంటల్ ట్రాన్స్ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై వర్డ్స్ ప్రాపర్ వర్డ్స్.
0: అని అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
1: ఏ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ అన్ఫార్చునేట్లీ డోంట్ బిలీవ్ దిస్.
0: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
1: అయితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్?
0: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
1: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్ ఫర్ దిస్?
0: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజంట్ ఇట్?
0: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
1: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
0: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
1: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
0: ఇది వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
1: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ టు సెన్స్ ఆర్గన్ హియర్.
0: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించే అని వారు వాదిస్తారు.
1: దే ఆర్గ్యూ దాట్ బై నియర్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
0: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
1: వన్ ప్రిసెప్టర్ టీచర్ బ్రాట్ టు హిమ్ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హీ వాస్ టీచింగ్ వేదం.
0: ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
1: టు దట్ పర్టికులర్ ప్లేస్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ హ్యాపెన్ టు బి ఎన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంటర్ దేర్.
0: ఈ గురువు ఆ శిష్యులకు గంటలకు నది బోధిస్తూ వచ్చాడు.
1: దిస్ టీచర్ వాస్ టీచింగ్ కంటిన్యూస్లీ ఓవర్ నంబర్ ఆఫ్ అవర్స్.
0: ఐఏఎస్ ఆఫీసర్ కి హెడ్ ఏక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
1: దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డెవలప్ హెడ్ ఏక్.
0: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం అందించుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
1: ఐఏఎస్ ఆఫీసర్ టోల్డ్ ద టీచర్ సార్, దీస్ ఆర్ స్మాల్ చిల్డ్రన్, దేర్ ఇస్ నో నీడ్ అన్నెసెసరీ టు బాదర్ దెమ్ ఫర్ అవర్స్ టుగెదర్ విత్ సచ్ లాంగ్ లెక్చర్ విచ్ విల్ బి యూజ్డ్.
0: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
1: సచ్ స్క్రిప్చరల్ ట్రూత్ వేదాంత ప్రభావ టు బి ఈజీలీ అండర్స్టూడ్ అండ్ గ్రాస్ప్ బై ది స్మాల్ స్టూడెంట్.
0: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు గురువు.
1: టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్ ఇంప్రెషనబుల్ ఏజ్ విల్ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ ప్లీజ్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్.
0: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
1: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
0: మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
1: హౌ కెన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
0: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
1: ద టీచర్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్.
0: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
1: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
0: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమ్టైమ్స్ రిజల్ట్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్నెస్.
0: అనుమానాలు అధికం గావిస్తుంది.
1: ఇంక్రీజింగ్ డౌట్స్ విల్ ఎమర్జ్.
0: తెలివితేటలను పెంచుతుంది కానీ గుణమును చెంచుతుంది.
1: ఇట్ ఇం improves and encourages cleverness, but it brings down the virtues.
0: చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు.
1: This teacher tried his best and explained as much as he could.
0: ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయిన ఆన్సర్ అనగా జవాబు ఇవ్వడానికి పూనుకున్నాడు గురువు.
1: The teacher resolved to prove to the officer in the form of an actual
0: trial. ఈ విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
1: The teacher asked the youngest of the students to get up.
0: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏఎస్ గొంతు పెట్టి బయటకు నెట్టు అన్నాడు.
1: హీ టోల్ దట్ స్మాల్ యంగ్ కిడ్ చైన్ యు గో అండ్ లెట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ అవుట్ ఫిజికలీ.
0: ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు.
1: ద మోమెంట్ హీ హెర్డ్ దిస్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్
0: పట్టలేని కోపం ఉట్టిపడింది.
1: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
0: నీ ఎవరనుకున్నావు, నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా, ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ షౌటింగ్, హూ డు యూ థింక్ ఐ యామ్, ఐ యామ్ ఐఏఎస్ ఆఫీసర్, యు ఆర్ ఆస్కింగ్ ది స్మాల్ చైల్డ్ టు నెట్ మీ అప్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
1: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ beat you or hit you, by mere word you are just getting hurt.
0: Meekinte kopanga manasu maaradaniki kaaranam enti?
1: I would like to know what is the reason for you are becoming so angry.
0: Maate kada,
1: it is world, isn't it?
0: Kanuka ee maata individual ga hrudayanni maarchu cheyadaniki shaktivantamainadi annadu.
1: Therefore he said that world is capable of doing so much of harm or good.
0: Athariki personal experience kavatam cheta తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
1: యాజ్ దిస్ ఆఫీసర్ అక్వైర్డ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూలీ హీ వాక్డ్ అవుట్.
0: మాట అనేది ఆ శక్తివంతమైన ఉంటుంది.
1: వర్డ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్,
0: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
1: ఇట్ క్యాన్ డిస్ట్రాయ్ ద వరల్డ్ ఇట్సెల్ఫ్.
0: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
1: ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ మెంటల్ అగోనీ.
0: సూటైనటువంటి కట్టెముతే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
1: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ ఇట్ క్యాన్ స్ప్రౌట్.
0: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
1: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ by word, it is not possible to again make it one.
0: Inumunena kulanu immaru mummaru kalchi adakavachu kammareedu.
1: It is possible for a blacksmith to make the pieces of iron into one piece by a particular process.
0: Manasu virigineni mari pettagalada?
1: But it is not possible once the mind is broken.
0: Manasunu virigincadaniki kaani, manasunu arikinchadaniki kaani, atikinchadaniki kaani maatane kaaranam.
1: It is a word which can cause trouble and which can give joy.
0: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పరులను బాధ పెట్టకుండా, పరులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
1: Therefore, the words which we use should be such that they do not hurt others, they do not give any pain to others.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
1: If you want to slip physically, there may not be much of a problem, but if you are to slip your tongue, if you wrongly use the tongue,
0: kaalu gaari padinaamante gaayam mana kanipistundi, doctor ku poi chuvinchi daniki bandage katti daniki maarpinchukovachu.
1: If you are to slip and fall, there may be a small wound, you can get it dressed and it can be cured.
0: Kaani maata cheta manasuku tagilinatundi gaayam kantiki kanipinchindi.
1: But if you were to hurt the mind of a person by harsh words,
0: ee gaayamunu maanipoyinatundi doctor ni evvaru jagattulo leru.
1: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
0: Kanuka itarla manasunu noppincheetundi maatalu mari vemattam kudanu upayoginchadu.
1: Therefore, never use words which are likely to hurt other feelings.
0: Yenaadaina yenaatikaina mana maate manaku oka brahmastranga veluku tirugutundi.
1: Someday or the other, the words which you have used, they come back to us.
0: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
1: therefore use always sweet and good words.
0: Rasaknee madhrapti yantam satyam hitam tvam paramodabi avarnaye damadara acharani govinda damodara madhaveti annadu.
1: It has been just said over time, you like sweet things, you better repeat.
0: Ede udu cheppadu o naluka rasamerigatunte naluka satyamerigatunte naluka పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: యూ నో వాట్ సాక్రిఫైస్ మీన్స్. యూఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆనర్ అండ్ యువర్ వెరీ సేక్రెడ్ థింగ్. యూ విల్ హావ్ టు జస్ట్ మేక్ యూజ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
0: ఇది స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
1: హౌ కెన్ యూ సే దట్ దిస్ టంగ్ నోస్ హౌ టు సాక్రిఫైస్ అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్?
0: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
1: వీ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్.
0: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
1: For example, when you give some sweet thing to the tongue, it tastes and it just says that it is so sweet that let me pass it on to the stomach.
0: Leka idi madharam kaaka marakruchiga viruddhamaina kutti ruchiga undappudu idi kevalam idi ee jikku prayojanam kaadani bhudeyu kandistundi veruku netti vestundi.
1: If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach. It would spit it out.
0: Manchi kaani chetta kaani naaluku emaantam kuda anubhavinchu.
1: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
0: Gauravu mariyadalato pratikeetuvuntidi naluka.
1: Tongue lives on honor and with honor.
0: Enta kalamu mana jeevita paryantam kudanu naluka aneka vidhamaina panulu chestunnayi. Okka naadaina tana dwaramu daati tana illu daati baitiki emaina vastundane.
1: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
0: నాలుక ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? దానికి ఏమాత్రం అంగీకరించదు.
1: వాట్ ఎవర్ వర్క్ ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
0: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ
1: Another feature of the tongue is it has extraordinary forbearance. Whatever the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits, and it will always observe forbearance and
0: patience. Yamandi dushtula madhya dummarkula madhya undinappatikini varito emaatram kudano sambandham lekunda ati jagrataga melugutuvu.
1: It lives in the midst of very harmful people, but still very carefully, with a lot of skill, it conducts itself. It doesn't get
0: naluka ku chuttu 36 kattumula vale undeetundi dantamulu untunnayi.
1: Very short 32 teeth are around the tongue.
0: Viru ee nimishamulo ettu pravartinchina kudanu okka nimishamulo dinni cut chestaru.
1: If it is not very skillful, it gets hurt very easily.
0: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా వెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను వెలుగుతూ వచ్చింది.
1: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్డ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
0: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
1: ఇన్ దిస్ వే టంగ్ హస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్.
0: నాయన నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
1: ఇట్ హస్ బీన్ టీచింగ్ యూ మే బి ఇన్ ది మిడిల్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ విత్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్బరెన్స్ అండ్ స్కిల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ లైఫ్.
0: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరించమంటే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం.
1: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very bad.
0: Mana sattvagunamulanu, mana sattvabhavamulanu, sattvavartanu, okka chalamulo manam kolipothunnam.
1: qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
0: కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవన మొట్టమొదట అరికట్టుకోమని బోధించవచ్చు.
1: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
0: నేను అనేక పర్యావరణ పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి.
1: స్వామి వుడ్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ టు ద స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ది డివైన్ ఎనర్జీ విచ్ ఇస్ ఇన్ యూ వుడ్ బి వేస్టెడ్ బై సచ్
0: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుంటాయి.
1: బై టూ మచ్ ఆఫ్ టాక్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్
0: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
1: దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ
0: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
1: ప్రిమెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్
0: అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: నాట్ ఓన్లీ దాట్ వన్ దే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ రేడియో.
0: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
1: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేడియో అండ్ వి హావ్ పుట్ ఆన్ ఐ మీన్ స్విచ్డ్ ఆన్ అండ్ దేర్ ఇస్ సమ్ న్యూస్
0: భక్తి గీతములు పాడుతుండాలని.
1: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
0: ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
1: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
0: ఖర్చు అవుతుందాదా లేదా?
1: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
0: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ వి కంపేర్ టు రేడియో.
0: మన బుద్ధి స్విచ్ వంటిది.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
0: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
1: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ కంపేర్ టు
0: ఈ మాటలు మాటలతో బయట వేయబడుతున్నాయి.
1: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ బి కమింగ్.
0: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
1: ది సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ అస్ గెట్స్ వేస్టెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ టాక్ అండ్ వర్డ్స్.
0: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
1: రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ అండ్ అంటిల్ హీ గోస్ టు బెడ్ he would be talking if not loudly within himself at least he goes
0: ee radio volume tappu chesadu kaani aanlone untundadi maatladutunnadu.
1: It is something like the volume or the sound may be less but the talking going on the radio is
0: on ga manalo unnatundi energy kharchu avutune potundadi.
1: And therefore the energy which is within us
0: asalu uddaramulu raavadaniki ide moola kaaranam.
1: The most important reason for old age is this
0: maatalu maanudi yokka divyattamaneetundi మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
1: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
0: అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
1: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
0: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
1: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
0: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
1: On account of excess food, his feelings and thought would also continue.
0: He intimately nikrahinchu kodaniki sadhyam kaadika.
1: Controlling of the senses becomes impossible.
0: Baaga chakkani guggalu petti penchinatvanti gurranni ooriki oka daggara katti veste adi madavetti anni vidhamulu kuda durmargamlo praveshistundi.
1: A horse which has been given very rich food, if he were to just tie to a pen, he would not be keeping quiet if he start.
0: అనేక గుడ్డళ్లు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి.
1: వన్స్ యూ గివ్ రిచ్ ఫుడ్ టు ఏ హార్స్ ఇట్ ఇస్ నెసెసరీ టు గివ్ సమ్ ఎక్సర్సైజ్.
0: అప్పుడే దానికి ఆరోగ్యము దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది.
1: ప్రాపర్ ఎక్సర్సైజ్ విల్ గివ్ హెల్త్ అండ్ ఆల్సో విల్ కంట్రోల్.
0: అరుగులైనటువంటి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: యూత్ ఇఫ్ ది మియర్లీ టేక్ ఫుడ్ and do not work hard and do not have any exercise, it leads to
0: దీనికి సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బై ది యూత్ ఈస్ యూజ్డ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
0: యువకులు దృఢ నిశ్చయుడై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్డ్.
0: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్.
0: ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి.
1: they should develop self-confidence.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Oka chinna pitta lesa kobbu paina valutundi.
1: A small bird has come and sat on a branch.
0: Aa kobbu adu itu aadutundi.
1: The branch moves.
0: Aadinanta maatramana ee chinna pachchi kodunu e maatramu adaradu bedaru.
1: The bird which is on the branch does not get frightened by the movement of the
0: kaaranam enti taanu tana rekkala paina aadharapadi undi kaani kombal paina aadharapadaledu.
1: The reason is, bird doesn't depend entirely upon the branch itself, but it is dependent upon its wing. It has self-confidence.
0: Kani ee manavudu chinna samsaram anetundi komma paina valinappadiki ee chinna kashtamo ye baadalo ye dukkamo vachinappudiki adi mogeyappudiki veedu kudunu baadapadipothunnadu veedu kudunu daniki guri ayipothunnadu.
1: But today's man, he gets ruffled very easily, even if he gets small little difficulties in the ordinary day-to-day life.
0: పచ్చికుండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఇది అమిత ఆహారం.
1: రీజన్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
0: తామసిక ఆహారం.
1: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
0: రక్షణిక భావం.
1: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
0: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
1: One is not able to see the real
0: నేను మానవుడై పుట్టినప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, బృహములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్, డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద పేరెంట్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
0: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు, కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
1: You should also have your own freedom and independence. But you would have the one which is appropriate to man. Bird, for example, are enjoying the freedom which birds should enjoy. Animals are enjoying the freedom which is natural for animals.
0: Even kuda manavudu kabatti manava swechana anubhinchu raksha swechana anubhinchadu.
1: Because you are man, you can also enjoy the freedom which is appropriate for man.
0: మానవుడిని చెప్పుకుంటూ రాక్షసేవను అనుభవించుకోవటం, రాక్షసేవను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైన కృత్యం.
1: Calling yourself man, but trying to enjoy the freedom of
0: మానవుడిగా సంచరించు.
1: Live like a man.
0: మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో.
1: While living as man, you develop the quality.
0: మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: కంపాషన్ అండ్ నాన్
0: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీనితో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
1: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: न तपांसि न तीर्थाना।
1: आलु बिड्डल वदलि, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
2: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, ద ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్, గోయింగ్ టు ద ఫారెస్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ డిపెండెన్స్, వన్ విల్ నాట్ బి బెనిఫిటెడ్ బై దాట్.
0: న శాస్త్రాన జపానహి.
1: ఆరు శాస్త్రములు తెలుసుకుని కూడాను, తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును జపం ఆచరిస్తూ ఉండినప్పటికీ ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుటలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది సిక్స్ సీక్రెట్ డేస్ or one may do penance right from dawn to dusk, he is not able to realize the objective.

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వుల యందు ఉండినటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని అనేటువంటి దాన్ని అనుభవించినారా?
1: హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ పీస్ అట్లీస్ట్ ఫర్ ఎ మోమెంట్?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: హ్యావ్ ద అండర్స్టూడ్ వాట్ పీస్ ఈజ్?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: హ్యావ్ ద నోన్ వాట్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?
0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: Peace is the fundamental principle in everyone's life.
0: ఈ శాంతియే లేకుండా మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: Human life is in total vain without peace.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: Sage Tyagaraja also said, without peace, there is no happiness in this world.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: When once there is peace, there is happiness coupled with it.
0: శాంతి లేని మానవునకు జగత్తంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: A peaceless person finds the whole world entirely dark.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: A blind person finds everything dark around.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్తంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: A scholar, however great he might be, while he is fast asleep, everything is nothingness.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: Because we have got the physical naked eye, let's not think that we see everything.
0: పశుపక్షి మృగాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి.
1: The birds and animals also have eyes.
0: క్రిమికీటకాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి.
1: Insects too have their own eyes.
0: చచ్చువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result in having this eye?
0: కనుక ఈ చచ్చువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ జంతల మనస్సు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind, we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవలేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర కేశము.
1: The second one is asthira.
0: అస్థిత. మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: With అనగా జ్ఞానము.
1: With means wisdom.
0: ఈ జ్ఞానము లేకపోవటమే.
1: Absence of wisdom is
0: avidya. ఎట్టి జ్ఞానము లేకపోవటము.
1: What sort of wisdom?
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానం లేకపోవటమే.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: To feel that I am a human.
0: నేను అజ్ఞానిని.
1: I am ignorant.
0: నేను కేవలం అమాయకుడను.
1: I am innocent.
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవునియందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును మనస్సును ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వమనేటువంటి దైవత్వం తనయందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇదే పెద్ద అవిద్య.
1: This is avidya, lack of
0: wisdom. అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాయి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: అస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: Man forgets the fact that mind is the cause for all the family suffering and the difficulty.
0: Manasattvanni vismarinchatam chetane viniki aneka vidhamainatundi amayakatvam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunanaitundi danni arikattukolekapoyinanduvalla itaniki aneka vidhamainatundi kleshamulu badhistu untundayi.
1: As he could not control his mind, he has to suffer.
0: సమస్త బాధలకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్ అండ్ డిఫికల్టీ.
0: సమస్త దుఃఖములకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద మిజరీ.
0: సమస్త నష్టములకు మనసే మూల కారణము.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ లాసెస్.
0: కనుకని ఇట్టి మూల కారణమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే అస్థిత క్లేశము.
1: అస్థిత క్లేశ ఇస్ ద వన్ విచ్ వీ ఆర్ పుట్ టు బికాస్ వీ డోంట్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: ఇంకా రాగక్లేశము.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadeetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchale ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: Ee vanchalu mitimire poyikoladikundanu ee ragame rogamga bayaldeertundi.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకనే ఈ వాంఛనను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగమును అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని less luggage, more comfort అన్నారు.
1: This is what he said, less luggage, more comfort.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: So long there is a desire, there will be no peace at all.
0: Undali vanchalu kaani enta varaku oka parimitamlo untundali.
1: There should be desire but yet under certain limits.
0: Inka desha kleshamu.
1: The third one is desha klesha.
0: Desha klesham anaga emiti?
1: What do you mean by dvesha klesha?
0: Edo kashtamulandu baadhalu yandu kashtamulu yandu okarini aashrayinchi aa aashrayam dwara etano phalamunu pondagaladani aashistuntadu.
1: In times of difficulties, losses and suffering, one approaches someone else expecting positive reward and a solution.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: Though he approaches expecting a reward, a solution to his problem, because it is not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడా మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ గుడ్ అండ్ బ్యాడ్ విల్ పుట్ అస్ ఇన్ మిజరీ.
0: మంచి ఆనందాన్ని అందించడం లేదు.
1: గుడ్ ఈజ్ నాట్ గివింగ్ బ్లెస్.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించడం లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద బ్యాడ్ దట్ పుట్స్ అస్ ఇన్
0: మంచి చెడ్డ రెండు కూడా మానవుని దుఃఖంలోనే ముంచుతుండాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎనీవే లీడ్ టు మిజరీ.
0: ఇది ఏ విధంగా
1: హౌ
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి.
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద గుడ్
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుండాలి.
1: హౌ డు వి సఫర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ గుడ్
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: తులసిదాస్ హెస్ సెట్ అన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డవారిని చూచి నమస్కరించాడు.
1: హీ పేడ్ హిస్ రెస్పెక్ట్స్ నమస్కార్ లుకింగ్ ఎట్ ద బ్యాడ్ పీపుల్.
0: మంచివారిని చూచి నమస్కరించాడు.
1: He also paid his respects to good people.
0: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram annadu.
1: He respected both good and bad alike.
0: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
1: There is some meaning in respecting a good person.
0: Cheddavaniki namaskaram cheyatamlo artham emuntundadi.
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: Ani tanlo taanu vicharam chesukunnadu.
1: He inquired within himself.
0: Ee cheddavani samyogam naaku dukkhanni andistundi.
1: Association with a bad man will put me to suffering.
0: Kanukovo cheddavada nee samyogam naaku undakoodadani vaaniki namaskaram chestunnanu annadu.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: Manchi vaaniki oka namaskaram chesadu.
1: He salutes good person.
0: Oh manchivada nee viyogam naaku sambhavinchakoddu dani valla naaku chaala dukham vastundi kanuka neeku oka namaskaram annadu.
1: He pays respect to a good man because oh good man let me not be separated from you.
0: చెడ్డవాని సంయోగము మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుందని.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్ సెపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం ఉన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పైయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారి ఎవరని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు జడ్జ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభో లా విజయాజయాత్ రెండింటిని సమసత్వంలో చూచు.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దీస్ టు విత్ ఈక్వానిమిటీ.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్.
0: మంచి వీడి చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురు ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అది దివ్యాత్మ భావము.
1: That is the feeling of the divinity.
0: Kanuka dehamunu veru veru ainappudikini
1: the bodies are different.
0: Manasu bhavamunu veru veru ainappudikini
1: feelings of the mind vary.
0: Kani divya bhavam okkati gane untundadi.
1: But the divinity is one and the same.
0: Roopanamamunu bhinna bhinnamulu kavachunu.
1: Names and forms are different.
0: Kani divyattvam aneetundi bhinnam kaadu.
1: But the divinity is one.
0: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradoni తులసిదాసు ఏకత్వాన్ని విడిచిపెట్టాడు.
1: తులసిదాస్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ బికాస్ సో లాంగ్ యు హావ్ గాట్ దిస్ డ్యువాలిటీ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ మిజరీ.
0: కనుక నీ ఏకాత్మ భావాన్ని నేను వరించాలి.
1: సో లెట్ మీ హావ్ దట్ వన్ పాయింట్
0: దాన్ని దివ్యాత్మ అనేటువంటి దాన్ని నేను వరించాలి.
1: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది
0: పవిత్ర భావంలోనే నా జీవితం గడపాలి.
1: ఐ షుడ్ స్పెండ్ ది లైఫ్ టైమ్ విత్ ది సీక్రెట్ ప్రిన్సిపల్
0: అని దైవత్వాన్ని సర్వభావంతో సర్వజీవుల యొక్క భావంతో అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హి హస్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వజీవాత్మ సర్వజీవాత్మ
1: సర్వజీవాత్మ
0: సర్వదేహాత్మ
1: సర్వదేహాత్మ
0: సర్వమాత్మాత్మ ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అది దేహాత్మ భావం.
1: That is Dehatma body.
0: The one others think you are. The one Adi Jeevatma bhavam.
1: The one others think you are. Jeevatma individual.
0: The one you really are.
1: Third one the one
0: Adi
1: you really are.
0: Jeevatma bhavam.
1: That is the one of the spirit.
0: Ee moodinti yokka tattvamu anni matamulu yendu kudanu ekangane untundali.
1: These three are similar in all of the religions.
0: Christian matam nandu kani Islam matam nandu kani పరిచన్మతం నందు
1: సర్వదేహాత్మ
0: దేహ సర్వం ఆత్మాత్మ ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్
0: దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ
0: ది వన్ యూ థింక్ యూ

0: క్రిస్టియన్ మతం నందు కానీ, ఇస్లాం మతం నందు కానీ, పర్షియన్ మతం నందు కానీ, జైన మతం నందు కానీ, ఇంకా నానక్ మతం నందు కానీ, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: We find the same uniformity in respect of these three principles practiced and propagated by all religions alike.
0: Adiye Jesus cheppadu.
1: That's what Jesus said.
0: First, I am the messenger of God.
1: First he said, I am the messenger of God.
0: Second, I am the son of God.
1: Second, I am the son of God.
0: Third, I and my father are one.
1: Third, I and my father are one.
0: Next, the Holy Ghost.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu,
1: in the Persian language,
0: vaari grandamlandu kudanu,
1: in the text,
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There is no weight.
0: కనుక అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
1: So the essence of all religions is one and the same.
0: అందరికీ గమ్యం ఒక్కటే.
1: The goal is one for everyone.
0: అందరికీ దైవం ఒక్కటే.
1: God is one for all.
0: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
1: Then why do you observe?
0: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
1: Why do you argue with
0: ఇందులో
1: each other?
0: కలహములు ఎందుకు?
1: Why should there be conflict?
0: ఈ కలహములు ఎందుకు?
1: Why hesitation?
0: ఇవన్నీ కూడాను కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
1: They are all signs of your ignorance.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: Foolish people who do not understand divinity resort to such agitation and conflict.
0: మనం భేదం పెట్టుకోకూడదు.
1: Let's not observe any difference.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: Let's not criticize any.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: Let's not criticize any.
0: ఎవరిది వారిది?
1: Each one follows.
0: ఎవరి ఆనందం వారిది?
1: Each one has his own path.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: తనకే ఒక శాంతి లేనిటువంటి వాడు ఇంకా ఇతరులకు శాంతిని ఏ విధంగా అందించగలడు?
1: The one who has no peace within himself, how do you expect him to confer peace on someone else?
0: మొట్టమొదట నీ శాంతిని నీవు పొందు.
1: First be peaceful first.
0: తదుపరి నీ గృహంలో శాంతిని ప్రసరింపచేయి.
1: And then see the other one also will receive peace.
0: తదుపరి నీ గ్రామంలో ప్రసరింపచేయి.
1: See that it spreads in your village.
0: ఈ విధంగా క్రమక్రమేణ కూడా నీ శాంతిని అంతా బహిర్ అంతర్బహిష్ట సర్వవ్యాప్తం.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: This is true spiritual
0: pursuit. అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow mindedness cannot be the spiritual
0: pursuit. ఇతరులు చెడ్డ మంచిది అన్నిటినీ నువ్వు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outside.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect your good.
0: నీ పవిత్రతని నీవు సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is your chief aim.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: we go on thinking of bad of others.
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: All the bad quality will get into you.
0: ఇదిగో ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీయాలని కెమెరా తీసుకుంటావు.
1: You have your camera to take photograph of the person.
0: వాడిపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే
1: if the lens is directed towards him
0: స్విచ్ ఒత్తితే
1: when you put on the switch
0: ఏమవుతుంది?
1: What will happen?
0: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: His photo. His picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: Your looks is sort of a lens.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు
1: if you concentrate on the bad of others.
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు
1: when you put on
0: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: When you put on the switch of intellect, the bad in others will get into you.
0: అదే విధంగానే మంచివాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: Likewise, take the good.
0: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు ఫోటో తీయరు.
1: They don't.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: They'll certainly have the photographs of those they want.
0: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: It only means they like good people.
0: వారి వైపున నీ యొక్క మనసును మరచు.
1: Direct your mind towards good.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: Then the feeling of the person who is good will get into you.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ బి బోదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ రావడంతో నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకనొక సమయంలో
1: దట్ ఎట్ వన్ టైమ్
0: గోపికలను వచ్చి
1: గోపికస్
0: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దే వర్ ఆస్కింగ్
0: అమ్మా నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: రాధా యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: కనుక నీవు చింతించడం చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే అయిపోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము?
1: దెన్ వాట్ వేర్
0: సెల్ఫ్. నీవే కృష్ణుడైపోతావు.
1: యూ బికమ్ కృష్ణ.
0: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
1: దేర్ ఇస్ నో డ్యుయలిజం హియర్.

0: రాధనే మాయమైపోతుంది.
1: దేర్ ఇస్ నో రాధ ఎనీమోర్.
0: అప్పుడు నెమ్మదిగా చీలికత్తెలకు చెప్తుంది అది.
1: దెన్ రాధ స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్లీ,
0: గోపికలారా,
1: గోపికాస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
1: By thinking of Krishna continuously, I may
0: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
1: As Krishna thinks of Radha continuously, Krishna also
0: అప్పుడు
1: becomes
0: రాధా. కృష్ణుడు ఏకమే కదా.
1: Is it not unity of both Radha and Krishna?
0: కనుక దైవాన్ని మనం చింతించినప్పుడు మనమల్ని కూడా దైవం చింతిస్తాడు.
1: So as you think of God, God also will think of you.
0: ఎందుకనగా నీవు ఒక దైవాన్ని సృష్టించుకుంటున్నావు.
1: Because you are creating God yourself.
0: దైవాన్ని ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ దిస్ గాడ్?
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: అన్ ఎస్పరెంట్.
0: దైవం ఎవరిని సృష్టించాడు?
1: హూమ్ హ్యాస్ హీ క్రియేటెడ్? గాడ్.
0: దైవం సాధకుడిని సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అన్ ఎస్పరెంట్.
0: దైవము సాధకుడిని సృష్టించాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎస్పరెంట్.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: ఎస్పరెంట్ హ్యాస్ క్రియేటెడ్ గాడ్.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: సో ది యూనిటీ ఆఫ్ ది టూ లైస్ ఇన్ క్రియేషన్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
1: సో మ్యాన్ హ్యాస్ గాట్ ద పవర్ ఆఫ్
0: క్రియేషన్. దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుంది.
1: గాడ్ హ్యాస్ గాట్ ద పవర్ ఆఫ్ క్రియేషన్.
0: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: దేర్ఫోర్ ద పవర్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ బోత్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ డిఫరెన్సెస్, మెయింటైన్ ఈక్వాలిటీ, యూనిటీ.
0: దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ కాజ్ ఫర్ ఆల్ సఫరింగ్?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంత మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: యు ఫర్గెట్ యువర్ ఓన్ ఇన్నేట్ నేచర్ అండ్ క్వాలిటీ అండ్ యు ఆర్ క్యారీడ్ అవే బై దట్ డిజైర్.
0: ఉన్నదాన్ని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ ఎంజాయ్.
0: చింతించడం.
1: వై డు యు థింక్ ఆఫ్ దట్ వాట్ యు డోంట్ హ్యావ్?
0: దేని దాన్ని మర్చిపో.
1: ఫర్గెట్ వాట్ యు డోంట్ హ్యావ్.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: దట్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు.
1: వేర్ గివింగ్ అప్ వాట్
0: యు హావ్. దాన్ని సాధించలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ వాట్ యు డోంట్ హావ్. దేని
0: ప్రాప్తిస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: కాదు.
1: నో.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ విత్ ద లాట్ యు హావ్.
0: దానిని సర్వులకును పంచు.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయమైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
0: అనేక మంది
1: మెనీ
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: మెనీ ప్రే టు స్వామి వీ వాంట్ బ్రాడ్ మైండ్.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: ది హృదయ ఇస్ హార్ట్.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలంటారు.
1: దే సే దట్ ది హార్ట్ బి ఎన్లార్జ్.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయటం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్, ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఇస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటిది కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడా మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు. మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఇస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తుంటేని వేదమునందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుంది?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్?
0: విద్యుల్లేక కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుంది ఈ యొక్క తేజోమయమైనటువంటి శక్తి.
1: This lightning is present in the vertebral column between the vertebrae 9 to 12.
0: దీనినే సుషుమ్న నాడి అన్నారు.
1: This is called సుషుమ్న నాడి.
0: ఆ కాంతి నుంచినే ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్న నాడి యు గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యూ ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart,
0: heart
1: what will happen to the life?
0: Negative ni heart.
1: Heart is negative.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క శరీరకని తెలవాలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: దేర్ఫోర్ వీ హావ్ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
0: కనుక హార్ట్ లంగ్ అంటే ఏమిటి?
1: What do you mean by heart lung?
0: ఇది ప్రాకృతం అనేటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ హార్ట్.
0: హృదయం అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటిది.
1: హృదయ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
0: నందువల్లనే సర్వతప్పాణి పాదం తస్సర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతూ ఉండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకనే సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: It is only the physical heart which functions.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కానీ
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ దాన్ని అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you cannot consume.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: సో ది హృదయ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
0: కాన మనం హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రాడెన్ దిస్.
0: ఎలాంటి హృదయము?
1: వాట్ సార్ట్ ఆఫ్ హృదయ?
0: ప్రేమ హృదయము.
1: ఇట్ ఇస్ ది హృదయ ఆఫ్ లవ్.
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు.
1: దేర్ విల్ బి నో క్లేశ ఆర్ సఫరింగ్ ఎనీమోర్.
0: ఎన్ని కష్టములైనప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు.
1: యూ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్. సో
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ మే హావ్
0: దాన్ని శాంతంతో భరించి
1: బేర్ ఇట్ విత్ ఆల్
0: దైవ చింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ. బి హ్యాపీ.
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి.
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్.
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే.
0: దైవ చింతనతో కాలం గడపండి.
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్.
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవ చింతన చేయాలి.
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ థింక్ మోర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు, దైవాన్ని దూషిస్తారు, దైవాన్ని తిడుతుంటారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్, దే అక్యూజ్ గాడ్, దే క్రిటిసైజ్ గాడ్.
0: ఏం దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా, నన్ను చూడలేదా, ఎందుకు చెవులు లేవా, నా విత్తన దుఃఖములు వినటం లేదా అని ఈ విధంగా దూషిస్తుంటారు.
1: యూ గో ఆన్ అక్యూజింగ్ గాడ్. వాట్ హ్యాపన్ టు యూ గాడ్? డోంట్ యూ హ్యావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్? డోంట్ యూ హ్యావ్ ఐస్ టు సీ మై
0: సఫరింగ్? దైవాన్ని అమితంగా మనం పూజించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్.
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఏందే ఉంటుండాలి.
1: Aspirant should spend his lifetime.
0: Patient అనేటువంటి వాడు ఆసుపత్రిలో ఉండినా ఇంట్లో ఉండినా మందేమో తీసుకోవాల్సింది.
1: Patient, whether he is inpatient or a patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా, నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు.
1: Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే, ఆసుపత్రిలో ఉండినా సరే, మందేమో తీసుకోవాలి.
1: Whether you may be at home or in the hospital, you are bound.
0: దుఃఖంలో కాని సంతోషంలో కాని రెండింటి ఎందుకును భగవత్ చింతన చేయాలి.
1: Either in times of misery or
0: అప్పుడే ఆ నామం మనకు చాలా ఔషధంగా మారిపోతుంది.
1: Then it transforms into medicine that is required.

സദാജീവം ശിവയേവ സദാജീവം.

0: ساعات مجنون نچیت رہا ساعات مجنون نچیت رہا ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: హీ నోస్ ద సెల్ఫ్ హూ డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ శివ.
0: వైజ్ఞానులు ఈనాడు సృష్టిని గురించి అనేక విధములుగా వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రం పలు పలు విధములుగా కూడాను ఈ సృష్టిని గురించి ప్రబోధిస్తూ ఉన్నది.
1: స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వేరీడ్ వేస్.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ ఎన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వం లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము అన్నింటి యందుకూడను అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ and there's wood there in a tree and the earth is made up of mud and the human being of flesh.
0: Aduvine leka ye padartham kudanu gocharam kaadu.
1: Without an atom anything cannot be seen.
0: Trage neeru tine tindi chuche chupu nadche nadaka anni kudanu anuvul yokka cherikiye.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: Kanuka ee paramanuvulu yokka tattvanni manam chakkaga vicharam chesinappudu ee paramanuvu yokka swaroopame ee prapanchamu.
1: So the whole world is the very form of an atom.
0: Anu raniyan mahato mahiyan annadi vedam. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ దట్ హి ఇస్ ఇమనెంట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణువు అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎన్ ఆటమ్?
0: అణువు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యు థింక్ దట్ ఆటమ్ ఇస్ దట్ విచ్ ఇస్ సీన్.
0: అణువనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ది ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ది నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ది ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే

0: ఎనిమిది నాలుగు లచ్చ జీవముల అనయంబున నెడబాయ కుందువట అడుగురేణు తృడకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదుట ఇనుగనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ యాటమ్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్ స్ప్రెడ్ ఇన్ అమాంగ్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్. కెన్ వీ ఎవర్ నో యూ?
0: ఈ అణుతత్వాన్ని గుర్తించటపై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కాని బారుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ది డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుకలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: You cannot say that God is here, that he is not there. Wherever you search, you will certainly find him there.
0: కనుక యంత్రశక్తి కంటే మంత్రశక్తి చాలా ఉత్తమమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని ఈనాటి యువకులు గుర్తించాలి.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: ప్రణవ హృత్కోలంలో గల ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వము ఇవ్వండి ఉంటుంది.
1: There is this principle of శక్తి in ప్రణవా.
0: ఈ శక్తికి, ఈ శివత్వమునకు రసాయన శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్స్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ద కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: హౌఎవర్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అట్ హై స్పీడ్ రౌండ్ ద ప్రోటాన్స్.
0: దీనినే వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై వేద ఇన్ డిఫరెంట్ వేస్.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అని, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి, ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఈజ్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: Then it is said for an electron, proton is a spirit or atma.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వీ థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: The light comes out of darkness.
0: Ashantiloni prashanti, prashantiloni prakanti, prakantiloni paramjyoti, paramjyotiye paramatma swaroopamuni. Kanuka ee ashanti aneetundi cheekati nundiye prashanti aneetundi velugu aavirbhavistu vachindi.
1: Therefore out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter, prashanti.
0: Deenine taha maha annaru, anaga tamaha ani.
1: This is called tamaha.
0: Taha ante amrutamu ani oka arthamu, rendavadi garbhamu ani rendava artham.
1: One meaning is that's amrita and nectar, the other one is the womb.
0: Ee garbhamune manamu space ani pilustu vacharu vijnanulu.
1: The scientists call this womb as the space.
0: Inka rendavadi maha అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుంది.
1: The second word maha conveys two meanings. One is poison, the other is time.
0: కనుకని తమహ అనేటువంటిది స్పేస్ అండ్ టైం అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: So tamaha conveys the time and space which we find in a human being.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: How do you find the human being appearing on earth?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: First space, గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్భుదముగా రూపొందుతుంది.
1: It shapes into a budbud or a bubble on the seventh day.
0: పదహైదో దినము పిండముగా రూపొందుతుంది.
1: On the 15th day, it will be an embryo.
0: ముప్పయో దినము కఠినంగా మారిపోతుంది.
1: On the 30th day, it becomes strong.
0: అరవయో దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: On 60th day, emerges the head.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: The life enters on the 210th day.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: Full form is formed on 240th day.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: And is delivered on 270th day.
0: ఇది మానవ జన్మమునకు కాలము, స్పేసు ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: Veda speaks of time and space which are very important.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Man is not making an attempt to know the secret of life.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాలు యందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థభావించుకుంటున్నాడు.
1: Man is spending all his time in fleeting physical worldly matters and has forgotten the essential.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vidyanam gurtinchinatvanti vishayam chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamunaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku undadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకును ఆనాడే జీవత్వము, శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడా అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడా మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ది సీన్ అవుట్ సైడ్ ఈజ్ యాక్చువల్లీ ప్రెసెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెసెంట్ విత్ హిమ్ నాట్ అవుట్
0: సైడ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యూ ఎస్పైర్, యూ వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ బట్ యూ వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ ద రివర్స్ ద సీ డస్ నాట్ ఇంక్రీజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి?
1: ద థౌజండ్స్ ఆఫ్ రివర్స్ దట్ హావ్ మర్జ్డ్ ఇన్ ద ఓషన్ హావ్ అరిజన్ అవుట్ ఆఫ్
0: మేఘ రూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఓషన్ సెటిల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్.
0: సముద్రం నుండి వెలుపల పోయినటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీలు లేదు.
1: దెన్ ఫర్ దట్ విచ్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ కెనాట్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో చేరేటువంటి అన్ని కూడాను ఏనాడో ఒకనాడు సముద్రం నుంచి వెలుపల పోయినటువంటివే.
1: సో ఆల్ దట్ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్ వన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయట పోయినటువంటివి అవి.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్ ఇన్ ఫ్యాక్ట్ హావ్ కమ్ అవుట్
0: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని ఇవన్నీ కూడాను మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
0: అదే విధంగానే దైవం నుండి అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువు నందున మేటియగుచు అంతటను సర్వసాక్షియై అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువుయగును.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ హీస్ ప్రెసెంట్ ఇన్ మైటి ఎంటైర్ కాస్మోస్ and is present as eternal witness. Atom is God and God is an atom.
0: Samudram nundi bayata poyinatundi jalamu samudram yokka roopamu samudram yokka ruchi mari pothundadu.
1: The water that comes out of an ocean is different in its form and taste.
0: Kani velapula poyina tarvata adi pavitramai madhuramaina ruchi topala tirigi inkoka roopanu dharinchi samudramlo praveshistundadu.
1: Having come out of the ocean, it takes a different form and different taste and ultimately merges in an ocean.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడినది, ఎంత సంస్కారం పొందినది.
1: What sort of refinement it has been through.
0: ఆవిరిగా మారి
1: becomes vapor.
0: మేఘములుగా రూపొంది
1: settles as a cloud.
0: వర్షముగా కురిచి
1: comes down.
0: వంకలుగా ప్రవహించి
1: flows as a
0: నదులుగా దీనిలో ప్రవేశిస్తుందని
1: shapes into a river and merges in an ocean.
0: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
1: Transforming into vapor is satya.
0: మేఘములుగా రూపించడమే ధర్మము.
1: సెటిల్మెంట్ ఇస్ ద క్లౌడ్ ఇస్ ధర్మ.
0: రెయిన్ డ్రాప్స్ అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
1: ద షవర్ ఆఫ్ రెయిన్ ఇస్ డ్రాప్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
1: ద డ్రాప్స్ ఆఫ్ లవ్ బికమ్ దిస్ ఫ్లో.
0: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: ద ఫ్లో ఆఫ్ బ్లిస్ మర్జెస్ ఇన్ ది ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఏనాటికైనా కూడా తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
1: One day or the other, it must reach the goal.
0: Yachchata putte nachchatiki neguta naitamu pranikotiki.
1: It's quite natural for the living beings to go back to the place of origin.
0: Kanuka manavuduga putti jeevuduga jeevinchi tirigi madhavuniga roopondi tirigi divyatvamlo leenamaipothundi.
1: Therefore man stops his life and lives like an individual and merges in the divinity.
0: Daivam rooparahitudu kada.
1: God is formless.
0: Kanuka itaniki ee reethi manu nirnayinchavachu.
1: How can you decide them?
0: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీనిని తర్కిస్తూ వచ్చింది.
1: Certain schools of thought argue on this line.
0: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
1: There is nothing in this world that is formless.
0: చిన్న పరమాణువు కూడాను ఒక రూపాన్ని ధరించింది.
1: In the smallest atom has a form.
0: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడాను రూపం ఉంది.
1: A fool thinks it has no form, but in fact it has.
0: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: హౌ కెన్ యూ డినై ఇట్స్ ఫామ్.
0: అందుకొనే కోసమే ప్రాచీనపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఏన్షియంట్ సెయింట్స్ వర్షిప్ వేరియస్ ఫార్మ్స్.
0: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
1: That all drops have given this form.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
1: This form is a combination of atoms.
0: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
1: బై వర్షిపింగ్ ఎన్ ఆటమ్ వన్ కెన్ నో ద స్పిరిట్.
0: ఆనాటి వారి విశ్వాసం.
1: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్.
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
0: తమహ అనగా చీకటి.
1: తమహ మీన్స్ డార్క్నెస్.
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలే కాక చీకటి రాత్రి వలే కాక ఇది శివరాత్రిగా రూపొందింది.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్ సీక్రెట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ ఈనాటి రాత్రి కూడా చీకటే.
1: Even today it is bound to be dark.
0: కానీ మంగళకరమైనటువంటి యొక్క రాత్రి.
1: But it is very auspicious.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటిస్తమవుతుంది.
1: Today we find the combination of atoms.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. ఇది వేదం యొక్క ప్రమాణం. చంద్రమా మనసో జాతః. చంద్రుడు అనగా మనసు యొక్క స్వరూపమే.
1: మైండ్ ఇస్ ది మూన్.
0: ఈ మనస్సుకు 16 కడలు ఉంటున్నాయి.
1: This mind has 16 digits.
0: చంద్రుడు కూడాను 16 కడలు ఉంటున్నాయి.
1: So also moon.
0: ఈ చతుర్దశ దినము 15 కళములు లయమైపోయి ఉంటాయి.
1: On this day 15 digits are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటుండాలి.
1: Only one trace is left.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుండాలి ఇది.
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: the day when we serve delicious food to the servants of God.
1: Mahani yulavaraina manakadaketanchi chelimi bhagavat katalu cheppudinamu.
0: The day when noble souls come to us and speak of spiritual matters.
1: Dinamukaka adiname dinam.
0: That's only the day.
1: Migilinavaninu taddinaru.
0: The rest is an obituary.
1: Tat dinamulu taddinamulu.
0: That is an obituary.
1: Shraddhamulu kaadu.
0: Is not the other way around.
1: Eenadu, ee pavitramainatuvanti oka tattvamlo, 15 gunamulu layamai untunnayi.
0: Today, 15 digits are merged.
1: Plato kudanu cheppetuvanti vaadu.
0: Plato also said,
1: truth, goodness and beauty.
0: He referred to truth, goodness and beauty.
1: Dinne upanishattulu, satyam, sivam, sundaram.
0: Upanishads call it satyam, sivam, sundaram.
1: Kanukane, ఈ యొక్క శివం అనేటువంటిది ఒక విధమైన మంగళకరమైనటువంటి యొక్క తత్వం.
0: శివం మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
1: ఒకవైపున సుందరము, ఒకవైపున సత్యము, రెండింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి.
0: ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి దినమును మనము పవిత్ర దినముగా భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
0: ది ఏన్షియన్స్ కన్సిడర్డ్ దిస్ డే వెరీ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్.
1: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: దే హావ్ రికగ్నైజ్డ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబాడీ.
1: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడా మన లోపల నుండి వెలువడుతున్నవి.
0: ఆల్ దట్ ఇస్ బ్లిస్ఫుల్ హస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ us within.
1: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నం?
0: వై వై
1: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
0: వీ కన్సిడర్ దిస్ ఫిజికల్ లైఫ్ యాజ్ ట్రూత్.
1: ఇది ఎంతకాలం సత్యం?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
0: ఇట్స్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: కనుక ఈ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
0: దేర్ఫోర్ ద చైల్డ్ హుడ్, ద యూత్ అండ్ ద రిక్లూస్.
1: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
0: వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది అదర్.
1: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపం మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
0: జస్ట్ యాజ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ద రివర్ హస్ టేకెన్ ఫార్మ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్, సో ఆల్సో ది ఇండివిజువల్.
1: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
1: 10 సంవత్సరంలోపు బాయ్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 సంవత్సరంలోపు మ్యాన్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
1: 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్.
0: 75 గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు కుళ్ళు ఒకదాని కింద వీడి ఉంటున్నాయి.
0: సో చైల్డ్, బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
0: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ మనం దానిని గుర్తించుకోలేక బాల్యం బాల్యంగా, యవ్వనం యవ్వనంగా, వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
0: బట్ వీ కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్హుడ్ అండ్ ద యూత్.
1: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: యౌవన గర్వము, ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యుల్ బి హైలీ ఎగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో,
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దే లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిక్కు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములు మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి ఒక ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హాస్ బికమ్ ఆర్టిఫిషియల్, వీఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కానీ, చేసిన ఉద్యోగములు కానీ, సంపాదించిన ధనము కానీ, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ద లర్నింగ్ అండ్ ద జాబ్ అండ్ ద మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమనేటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు.
1: You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine.
0: పరమ సత్యము,
1: ఇట్స్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఇస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: When?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్స్వరూపం అని విశ్వసించినటువంటి వాడికి అవి భగవత్స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ డివైన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లిస్ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి అలాంగ్ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయం అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే, భగవత్స్వరూపం, భగవత్స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad. ఇది
0: భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: అర్జున, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధమునకు నేనే కారణము.
1: And the cause for the war.
0: మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేడు అంతా కూడా నేనే కారణం.
1: So the death and the killer are myself.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: You are only an instrument.
0: అన్ని జరిపేది నేనే.
1: I am the director.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: I am in all.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: I act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: He is the director and actor.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేనితోనూ కూడా అతనికి బాధ ఉంటుండదు.
1: When he knows the relationship between the two is not affected by pain or pleasure.
0: నేను పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: టైమ్స్. ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: ఆగయ్య హస్ టేకెన్ ద రోల్ ఆఫ్ చాగయ్య.
0: అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హి విల్ నాట్ ఫీల్ దట్ హి
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి చాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయములు రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line,
0: నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు, సర్వం కూడా న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు.
1: In fact, you find justice everywhere, you don't notice injustice.
0: త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించడు.
1: When నాగయ్య takes the role of చాగయ్య, he will not deny his existence. నాగయ్య
0: అదే విధంగానే
1: also
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్స్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో ట్రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హాస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటువంటి బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: అండ్ యూ గివ్ అప్ ఇల్యూజన్, యూ కెనాట్ సీ బ్రహ్మన్.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ యూ షుడ్
0: గివ్ అప్ బ్రహ్మ వదలాలి. దేహ భ్రాంతి వదలాలి.
1: బాడీ అటాచ్మెంట్
0: అనగా దేహమే నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఇది ఒక పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ ఈ దివ్యత్వం అనేటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ అథీస్ట్ ఆర్ అథీస్ట్ ఆర్ అథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead of
0: life.
1: Many scientists deny God.
0: కాని ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయంటారు.
1: బట్ దే సే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఎగ్జిస్ట్.
0: ఈ న్యూట్రాన్స్ అనేది కూడా ఉంటుందంటారు.
1: దేర్ ఇస్ ఆల్సో న్యూట్రాన్.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ నేమ్స్ బట్ మెటీరియల్ ఇస్ సేమ్.
0: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: దీన్ని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ కాల్స్ ఇట్ వాటర్.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్.
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనప్పుడు దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ యట్ దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్.
0: ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: ఎట్ వన్ టైమ్ వన్ కేమ్ టు బుద్ధ అండ్ ఆస్క్ ద క్వశ్చన్.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: వై డు యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యూయింగ్.
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: You don't believe if I say God.
0: అలాంటి పరిస్థితులు నీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలం వ్యర్థం చేయకండి.
1: Then why should I teach you? Don't waste my time.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: The basis for the entire world is truth, righteousness and
0: unbiased. Truth is God.
1: Truth is God.
0: అది నీవు దాన్ని ఆధారం చేసుకో.
1: Take it as the basis.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: Follow the truth.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: Everything would be ready.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: You may say, how is God?
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: God has no form. How do we go by that?
0: ఇది కేవలం మూర్ఖత్వమే.
1: It's all foolishness.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: This is a flower.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: Flower has a form.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: But the smell has no form.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: But would you deny because the smell has no form?
0: వాసనకు రూపం ఉంది. ఏమిటి ఆ రూపము?
1: What is that?
0: వాసన అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: The form of the fragrance is that of a flower.
0: ప్రేమ.
1: Love.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: What is the form of love?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: You don't believe that.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: Love has a form.
0: ఎట్లా ఉంది?
1: How?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుంది.
1: ది లవ్ వి టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దెర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దెర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుక రూపం లేకుండా ఉందనేది చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యు సే దట్ దెర్ ఇస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామం చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యు టెల్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఐ విల్
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 feet height,
0: 40 అడుగులు లావు,
1: 40 inches
0: లావు,
1: 40 inches width,
0: 70 kilos weight,
1: 70 kilos of weight.
0: కాబట్టి weight, height, fat, మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ ద హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ లేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్ బ్యారెన్స్, సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వాల్యూ, ఫ్యాట్ చూసినంత మాత్రమే కాదు.
1: Height, weight and fat are of no
0: ఈ
1: use.
0: రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫార్మ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉంటున్నప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: When you have full faith in the virtue, you can take any form.
0: ఇది జనక మహారాజు ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: The body has 8 bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్రుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికీ ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుండాలి. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ ఇట్ ఆల్
0: జనక మహారాజు ఆస్థానం నందు.
1: దిస్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ జనక.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: ది బాడీ హాస్ 8 బెండ్స్.

0: He gave a reply.
1: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
0: ఐ కన్సిడర్డ్ ఆల్ ఆర్ స్కాలర్స్.
1: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులను చూసి నేను నవ్వుతున్నాను.
0: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్ దేర్ ఫోర్ ఐ లాఫ్.
1: మీరు పండితులు కాదు.
0: యు ఆర్ నాట్ స్కాలర్స్.
1: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
0: ఏ కాబ్లర్
1: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
0: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ఈక్వల్.
1: ఈ సమత్వం లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెద్దులే వాళ్ళు తెలుస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
1: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్నారు.
0: ఐ లవ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
1: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వాటి వారు.
0: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
1: ఇంకా కొంతమంది బుద్ధుల దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
0: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
1: అక్కడ ఒక చిన్న కథ ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
1: ఒక పండితుడు
0: ఎ స్కాలర్
1: ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు.
0: వాస్ పాసింగ్ బై.
1: అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
0: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌక్.
1: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
0: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
1: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని ఎన్ని విచారిస్తున్నాడు.
0: జస్ట్
1: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
0: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్ దేర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
1: ఆ శబ్దం విన్నాడు ఈ గుడ్డివాడు.
0: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
1: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
0: హీ సెడ్ వాట్స్ దట్ సౌండ్.
1: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
0: ద స్కాలర్
1: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
0: యూ నో ద క్రేన్స్ విల్ బి ఇన్
1: దానిలో ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
0: ది యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ.
1: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక తూరి ఎగిరిపోయినాయి ఆ శబ్దమే వినిపించింది అని.
0: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ వర్ పాసింగ్ బై దట్ ద సౌండ్.
1: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
0: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ హౌ డస్ ఇట్ లుక్.
1: తెల్లగా ఉంటాదండి.
0: ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్.
1: తెలుపు అంటే ఎట్టుంటాదండి.
0: వాట్ ఈస్ వైట్ కలర్?
1: పాల వలె ఉంటాదండి అన్నారు.
0: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
1: పాలంటే ఎట్ట ఉంటాదండి అన్నారు.
0: హౌ డస్ ద మిల్క్ లుక్?
1: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికంటే పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
0: దెన్ ద
1: స్కాలర్ ఏమీ తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్సన్ హూ డజంట్ నో ఎనీథింగ్.
1: వివాహం కాని కన్యను నీ కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
0: యూ కెనాట్ ఆస్క్ ఎన్ అన్మ్యారీడ్ గర్ల్ హౌ హర్ వుడ్ బి హస్బెండ్ లుక్.
1: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం లేనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
0: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్.
1: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నో వానికే దైవత్వం అర్థమవుతుంది.
0: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
1: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందని?
0: వేర్ ఇస్ డివినిటీ?
1: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే దైవం హృదయం అందు ఉంటున్నాడు.
0: God is present in our heart.
1: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ ఇన్ అన్ ఆటమ్.
1: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
0: We should develop divine thoughts to have a relationship with the divinity.
1: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
0: for the divine thoughts
1: కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
0: We should undertake spiritual practices.
1: ఇప్పుడు నీరు ఉంటుందా?
0: Here is water.
1: నీరుకు రూపం ఏమిటి?
0: What is the form of water?
1: ఏ రూపము లేదు.
0: No form.
1: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్ గాలికి ఏ రూపం ఉంటుంది. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
1: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది. బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
0: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఫార్మ్ ఆఫ్ బెలూన్.
1: ఈ గాలికి ప్రత్యేకమైనటువంటి రూపం లేదు.
0: ఎయిర్ హస్ నో సెపరేట్ ఫార్మ్.
1: కనుకనే దైవమునికి ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్య ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
0: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
1: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
0: ఇఫ్ సే రామ దట్ ఫార్మ్ ఇస్
1: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
0: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
1: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది ఈ నమ్మకము. అది ఆ రూపమే.
0: ఇఫ్ సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద
1: బెలూన్. భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
0: బేసింగ్ ఆన్ ది ఫెయిత్ ఆఫ్ ది డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫార్మ్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
0: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
1: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
0: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్ అటామిక్ లెవెల్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
1: మన దేహమంతా కూడా అలాంటి అణువుల యొక్క ప్రమాణమే ఏకమే.
0: ద బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
0: త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ప్రేమ లేని జీవితము

0: కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ వితౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవరీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్ ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్సర్ గాడ్.
0: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు చిన్మయమూర్తివో చిన్ని రామా.
1: లార్డ్ రామా will wipe out the tears and make you cry and shed tears.
0: Kanniru tappinchu etta tappistunnadu.
1: How does he wipe out your tears?
0: Alaukikamaina ee aadhyatmika vishayamlo ee kanniru tappistunnadu.
1: In spiritual matters there is no tear at all.
0: Alaukikamaina ee prapanchika bhagal lopala neeku kanniru teppistunnadu.
1: In the worldly suffering you cry and shed tears.
0: Pichulu battinchu pichivo gottunu sachidanandudo సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
1: హి విల్ మేక్ యు మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
0: కనుకనే పిచ్చిని పోగొట్టు, పిచ్చి పట్టించు, రెండు చేస్తాడు తానే.
1: హి విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యు మ్యాడ్.
0: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు భాగవత అగ్నో బాలరామ.
1: A millionaire becomes a pauper, pauper becomes a millionaire.
0: Jogi bhogiga maaripothadu, bhogi jogiga maaripothadu.
1: A man of affluence becomes a beggar.
0: Bhogi jogiga maarinappudu daiva chintana prarambhamavutundi. Kanukane ee naadu jagatthunaku pattinatundi vyadhulu enni.
1: What are the diseases afflicting you?
0: Yedu vidhamulainatundi rogalu pattinayi.
1: Seven types of diseases.
0: Satta vidhamulainatundi yokka rogamulu patti ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
1: దీస్ ఆర్ ది సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
0: ఈ రోగములు
1: వాట్ ఆర్ దే?
0: మొదటిది,
1: ఫస్ట్,
0: నీతి లేని వాణిజ్యము.
1: ద కామర్స్ వితౌట్
0: నీతి లేని వాణిజ్యము.
1: కామర్స్
0: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
1: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
0: నిజాయితీ లేని రాజకీయము.
1: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
0: ఇంకా శీలము లేనటువంటి విద్య.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
0: త్యాగం లేని ఆదరణ.
1: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
0: కృషి లేని పంట.
1: అండ్ ద క్రాప్.
0: గుణము లేని మానవత్వము.
1: అండ్ హ్యూమన్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్.
0: విశ్వాసము లేని భక్తి. ఇవే ఏడు రోగాలు.
1: అండ్ ద డివోషన్ వితౌట్ ఫెయిత్. దీస్ ఆర్ ద డిసీజెస్.
0: విశ్వాసం లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ డివోషన్ విత్
0: గుణం లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ మ్యాన్ విత్
0: కృషి దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద క్రాప్ విత్
0: శీలం లేని విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వై ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్.
0: కనుక మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
1: సో వీ నీడ్ త్రీ.
0: నీతి కలిగినటువంటి కృషి అనగా నీతి కలిగినటువంటి యొక్క వాణిజ్యం.
1: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
0: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం.
1: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్.
0: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
1: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ ద రెస్ట్ విల్ జాయిన్.
0: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
1: ది సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
0: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గాని దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
1: There is restlessness, there is fear and misery.
0: Kanuka manamu ee enintini chakka chesukovadaniki prathi manavudu kudunu kankanam kattukovali.
1: Everyone should be free from these seven diseases.
0: Deeni ee reethiga manam chakka chesukotam.
1: How to cure?
0: Okka prema margamlo maatrame deenni chakka chesukovachu.
1: It's possible to cure through the path of love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
1: When once there's love, there's no hatred.
0: అవినీతిలో మనం ప్రవేశించము.
1: There's no morality.
0: అసత్యములో ప్రవేశించము.
1: You'll never speak lies.
0: దుశ్శీలములో మనం ప్రవేశించము.
1: You'll never have bad character.
0: అన్ని సత్యమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
1: Everything will be proper.
0: కనుకనే ప్రేమనే దైవంగా వెతుకోండి.
1: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
0: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
1: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీమ్.
0: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్, లవ్ ఆల్.
0: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
1: లవ్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ.
0: ఇది మానవుని యొక్క సొత్తు కాదు.
1: ఇస్ నాట్ హ్యూమన్.
0: ఇది సంపాదించినటువంటిది కాదు, ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు, ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసింది కాదు.
1: It's not gifted, it's not manufactured. Love comes
0: from heart.
1: Love is God, that alone
0: is God.
1: It's not the love of
0: attachment
1: to. It's only attachment.
0: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది, అది కూడా అటాచ్మెంట్. మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
1: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్ట్.
0: ప్రేమ అనేటువంటిది నీ పుట్టక పూర్వము ఉంటుండాలి.
1: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
0: నీ జీవితంలోనే ఉంటుండాలి.
1: డ్యూరింగ్ యువర్ లైఫ్
0: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
1: ఈవెన్ ఆఫ్టర్ డెత్
0: ఇది ఆమ్ని ప్రెజెంట్ లవ్.
1: లవ్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: కనుకని ఈ మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
1: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: అది ఏ నీ సరైన ఆదర్శము.
1: దట్ ఈస్ ది ట్రూ ఐడియా.
0: దాని సరైన రీతిగా నీవు నీలో ఉంది, దాన్ని తగిన కృషి చేయాలి.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్ టంబ్లర్. దిస్ ఇస్ టంబ్లర్.
0: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వాటర్.
0: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుండాలి.
1: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
0: అయితే షుగర్ ఉంది అక్కడ.
1: దేర్ ఈస్ షుగర్.
0: నీ పై నీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుండాలి.
1: యు జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
0: dan lopala veyi,
1: put it in,
0: chakkaga tippu,
1: stir it up.
0: Adugunu unnatvanti chakkara anni bhagamlona praveshistundi.
1: Water at the bottom would get mixed with the rest of the
0: sugar. Ippudu ee chakkara ekkada untundadi?
1: There is sugar now.
0: Ee jalamlo sarvatra untundadi.
1: The sugar is present all over the water.
0: Ee tippagunu ekkada untundadi?
1: Before you stir,
0: adugu bhagamlo maatrame untundadi.
1: It is present at the bottom.
0: Adhe reetiga ee hrudayame oka cup.
1: Your heart is a cup.
0: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
1: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
0: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
1: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: సాధన అనేటువంటి కలుపు.
1: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒకది సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
1: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
0: చేసే పనుల్లోన స్వీటే.
1: యాక్షన్.
0: నడిచే నడకలో స్వీటే.
1: బిహేవియర్.
0: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
1: లుక్స్.
0: వినే మనసులో స్వీటే.
1: లిజనింగ్.
0: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
1: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
0: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుందది ఆ మధురం.
1: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
1: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దేన్.
0: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాని చక్కగా.
1: మిక్స్ ఇట్ విత్ లవ్.
0: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కనుకని రామదాస్ కూడా చెప్పాడు.
1: సో రామదాస్ ఆల్సో సే
0: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: హి సెడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
0: భూమిను దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ లవ్ గాడ్స్ నేమ్ కమ్ హియర్ ఓ డివోటీస్.
0: వేద సారమను గోధుమ పిండిలో.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ వీట్ ఫ్లోర్.
0: వేద వాక్యమును క్షీరమి పోసి.
1: అండ్ ద మిల్క్ ఆఫ్ వేద ఇస్
0: ఆధారమైన పెద్ద పాండువ తీసి.
1: ఎ బిగ్ వెరీ కంటైనర్ ఇస్ టేకెన్.
0: ఆదిమునులు దిని బాగుగా కలిపిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఎన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ అప్ వెల్. ఓ డివోటీస్ కమ్ అండ్ టేక్ ది స్వీట్.
0: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి.
1: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
0: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి.
1: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలిజెన్స్.
0: అపద్యమని అడి మలినము తీసి.
1: దే హావ్ రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్.
0: ఆదిమునులు దిని భాగము బట్టి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: ఎన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
0: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్. నో ఎక్స్పెన్స్.
0: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని
1: దిస్ ఇస్
0: పామరులై చెడిపోవకు రండి.
1: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
1: దెర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
0: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
1: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
0: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
1: యు బాయ్ bad things, bad qualities.
0: కనుకనే సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి.
1: దేర్ ఇస్ షుగర్ ఆఫ్ గుడ్ మైండ్.
0: అపత్యమని అడి మలినము తీసి.
1: అండ్ డర్ట్ ఇస్ లైఫ్.
0: ఆదిమునులు దీని పాకము బట్టిది.
1: అండ్ ఎన్షియంట్ రిషీస్ మేడ్ స్వీట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే సర్వవేదంలో సారము.
1: ఎసెన్స్ ఆఫ్ వేద.
0: సమస్త మార్గముల గమ్యము.
1: గోల్ ఆఫ్ ఆల్ పాత్స్.
0: సర్వ సాధనల యొక్క సారము ఇది. ఏ ఆనందమైన రామనామం.
1: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ దిస్.
0: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
1: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కాన
1: సో
0: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
1: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
0: రాత్రి కూడా శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
1: టేక్ ఎవ్రీ నైట్ శివరాత్రి.
0: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతనలు ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
1: గివింగ్ అప్ ఈగో ఈజ్ శివం.
0: తెలుగు వారికి బాగా తెలుసును.
1: తెలుగు పీపుల్ నో
0: సీ అని ఆ కొమ్మను కొట్టి వేస్తారు.
1: సీ
0: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సీ అనేటువంటిది అయిపోతుంది.
1: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
0: అప్పుడు శివం అవుతుంది.
1: శివం
0: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
1: దట్స్ నాట్ దేర్ బికమ్ శవం డెడ్ బాడీ.
0: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
1: వాట్ ఇస్ ద డిఫరెన్స్?
0: అహంకారం అనే కొమ్మలు పెట్టుకోవటమే శవం. అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
1: దట్ విత్ ఈగో ఇట్ శవం డెడ్ బాడీ. విదౌట్ ఇట్ ఇట్ శివం.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
0: అహంకారం ఉండినంత వరకు కూడా ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
1: So long there is ego, you can never be near this form.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మీరందరూ ఎక్కడెక్కడి నుంచినో, ఎన్ని కష్టములకో, ఎన్ని బాధలకో ఓర్చుకుని, ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
1: You have come here from different places bearing all inconvenience. What invitation is sent to you?
0: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు?
1: Why are you here?
0: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమతత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడిస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
1: స్వామి టాక్స్ టు ఎవ్రీబడీ, హీ మూవ్స్ అబౌట్.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
1: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
0: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్ నన్ ఆఫ్ యు.
0: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
1: బికాస్ దేర్ ఇస్ నో ఈగో ఇట్ కమ్స్ టు యు.
0: కనుకనే
1: సో
0: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
1: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
0: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
1: స్వామి వి షుడ్ బి విత్ యు ఆల్వేస్.
0: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వరం ఉంటే
1: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: పుష్పంబు నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐ విల్ బి లైక్ ఎ బీ.
0: నీవు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
1: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
0: వృక్షంబువై నీవు వెలుగుందు చుండిన.
1: వెన్ యు గ్రో లైక్ ఎ ట్రీ,
0: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకుందు.
1: ఓ కృష్ణ, ఫియర్ ఎ ట్రీ, ఐ మే క్రీపర్.
0: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
1: ఐ మే క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
0: వర సముద్రుడే నీవైనా,
1: ఇఫ్ యు ఆర్ ది ఓషన్,
0: వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుచు.
1: ఐఎమ్ ఫాల్స్ అండ్ మర్జిన్ యూ.
0: మేరు పర్వతమే నీవైనా, పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై.
1: ఇఫ్ యు ఆర్ ఎ మౌంటైన్,
0: ఫాల్స్ వాటర్ ఫాల్స్
1: వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద మౌంటైన్
0: ఉంటాను నీకు.
1: ఐ విల్ బి విత్ యు ఆల్వేస్.
0: ఆ విధంగా నన్ను చేయి.
1: మేక్ మీ లైక్ దాట్.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: ఇఫ్ యు ఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై,
0: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
1: ఐ విల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
0: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యము.
1: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
1: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
0: కనుక జీవులకు దేవులకు ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
1: బట్ వి హావ్ ఫర్గాటన్.
0: బంధంలో చిక్కుకొని పోతున్నారు.
1: వి ఆర్ ఇన్
0: బాధను అనుభవిస్తున్నారు. అశాంతితో కుంగిపోతున్నారు.
1: వి ఆర్ రెస్ట్లెస్.
0: కాలము తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
0: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
0: జీవితం చాలా విలువైనటువంటిది.
1: ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: జీవించదగినటువంటిది.
1: వి హావ్ టు లివ్, ఇట్ హస్ టు బి లివ్డ్.
0: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకోకూడదు.
1: డోంట్ వేస్ట్ లైఫ్.
0: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
1: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
1: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మా యొక్క జీవితం ఏమిటి?
1: వాట్ ఇస్ అవర్ లైఫ్?
0: మలయ మారుతం వలె కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
1: ఇట్స్ లైక్ ఎ వర్ల్డ్ విండ్ దట్ చేంజెస్.
0: మంచు గడ్డ వలె క్షణములకు దేహానికి కేటాయించినటువంటి ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
1: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
0: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయాన్ని వదిలిపోతున్నాము.
1: బిఫోర్ వి నో అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ,
0: ఏమిటి వాట్ ఇస్ పర్పస్ ఆఫ్ లైఫ్,
1: దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే పోతున్నాము.
1: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కర్తవ్యాన్ని గుర్తించాలి.
1: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
0: ఎందుకోసం పుట్టాము?
1: వై ఆర్ వి బోర్న్?
0: ఎందుకు మానవత్వం ధరించాము? నరజన్మదుర్లభమని ఎందుకు చెప్పాము? ఏమిటంటే విశేషం ఉంటుండాలి.
1: స్పెషాలిటీ,
0: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
1: ప్రాక్సిమిటీ టు ది లార్డ్ ఇస్
0: అక్కడి నుంచి వచ్చాం తిరిగి అక్కడికి వెళ్ళాలి.
1: వి హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్.
0: అది మన లక్ష్యం.
1: దట్స్ అవర్ గోల్.
0: అది జీవితం యొక్క పర్పస్.
1: దట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: వి షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు?
1: యువర్ పేరెంట్స్ హావ్ హై హోప్స్ ఆన్ యూ.
0: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్లు అంతా ఉంటున్నాయి.
1: యూ టు మేనీ ప్లాన్స్.
0: కానీ ఎన్ని ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్,
0: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
1: నెవర్ ఫర్గెట్ గాడ్, నెవర్ గివ్ అప్ హిస్ నేమ్.
0: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
1: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
1: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుట్యూడ్.
0: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్, యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
0: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
1: ఇఫ్ యూ సే దట్ యువర్ లీగల్ హైర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్, ఇస్ దట్
0: ఇన్వెస్ట్? అన్నిటికీ వారికి మానసు వారసులే.
1: యువర్
0: ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు దేవుడైనాడు.
1: రామ ఇస్ గాడ్.
0: ఎట్లయినాడు?
1: హౌ?
0: నేను దేవుడిని నేను ఆకాశం నుంచి ఉట్టిపడ్డా?
1: హ్యాస్ హి కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో? నో.
0: సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
1: హీ ఇస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
0: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హ్యాస్ హి బికమ్
0: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తును చూపించాడు.
1: బికాజ్ హి హ్యాస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హెస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
0: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణం లోపలే అరణ్యానికి ప్రవేశించాడు.
1: హెస్ గోన్ టు ది ఎక్సైల్ అట్ ది టైమ్ హి వాస్ ఇన్కార్నేటెడ్. వై?
0: ఆడిన మాట తప్పకూడదు.
1: వి షుడ్ నాట్
0: సత్యమునక ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
1: ఫర్ ట్రూత్ ఈ సాక్రిఫైస్.
0: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
1: హి అబ్జర్వ్డ్ ది కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
0: తండ్రి ఆ ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
1: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఫాదర్ ది సన్.
0: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
1: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ది బాడీ ఇస్
0: నిజమైన మన యోగము.
1: దట్స్ ట్రూ యోగ.
0: కర్తవ్యం యోగముచ్యతి.
1: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
0: కర్తవ్యం సుకర్మ కౌశలం.
1: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ది స్కిల్ అండ్ ఎబిలిటీ.
0: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
1: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
0: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
1: ఐఎమ్ ఎ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
0: వినయ విధేయతలతో,
1: హ్యూమిలిటీ,
0: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
1: రెవరెన్స్ టు టీచర్,
0: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
1: దిస్ ఇస్ యువర్ డ్యూటీ టుడే.
0: వివాహం చేసుకున్న తర్వాత
1: ఆఫ్టర్ మ్యారేజ్
0: గృహస్థ ధర్మములకు విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ ద ప్రిన్సిపల్
0: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
1: నాట్ అగేన్స్ ద నార్మ్స్ ఆఫ్ లైఫ్,
0: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
1: యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రెడింగ్ అలాంగ్ ద రైట్
0: పాత్. భారతీయ సంస్కృతి.
1: దిస్ ఇస్ ది కల్చర్.
0: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
1: వాట్ ఇస్ ఇట్?
0: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
1: సీక్రెట్ థాట్స్,
0: నిర్మలమైనటువంటి కార్యాలతో,
1: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్,
0: అనగా ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనసుతో,
1: మైండ్ వితౌట్ ఎనీ మిస్టేక్,
0: మనం ప్రవర్తించినప్పుడే ఇదే భారతీయ సంస్కృతి.
1: వెన్ వి కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇట్ ఈస్ భారతీయ కల్చర్.
0: అసత్యంతో దూషితం కానటువంటి మాట,
1: ద వర్డ్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్
0: బై వాయిలెన్స్. హింసతో దూషితం కానటువంటి దేహము,
1: ద బాడీ షుడ్ నాట్ బి పుట్ టు వాయిలెన్స్.
0: క్రియాశుద్ధితో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది యూనిటీ విచ్ ఇస్
0: దీనిని త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ కాల్డ్ యూనిటీ ఇన్ ట్రినిటీ.
0: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దాట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా మంచి హృదయము,
1: గుడ్ హార్ట్,
0: మంచి పలుకు,
1: గుడ్ వర్డ్,
0: మంచి చేతలు,
1: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
0: ఇది మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
0: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
1: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
0: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
1: Never forget service.
0: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: In order to serve, develop
0: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
1: You have to sacrifice worldly pleasure.
0: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తెలియంటి
1: ఫలం. Sacrifice, develop love and then you can serve.
0: అది ఏ నిజమైన సేవ.
1: That is true service.
0: సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
1: Never be egoistic because
0: ఎవరు చేస్తున్నావు నీ సేవ, నీ కోసం నువ్వు చేస్తున్నావు.
1: హూమ్ ఆర్ యూ సర్వింగ్?
0: ఉద్ధరే ఆత్మానాత్మానాం, నిన్ను నీ ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
1: యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: అంతేకాని ఎవరికో కోసమో కాదు,
1: నాట్ ఫర్ ఎనీబడీ.
0: ప్రతి సేవ కూడా నువ్వు నిన్ను నీ ఉద్ధరించుకోవటమే.
1: ఎవరీ సర్వీస్ ఫర్
0: ప్రతి అపకారం కూడా నువ్వు నిన్ను నువ్వు పాడు చేసుకోవటమే.
1: అపకారం
0: చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని బాధ పెట్టవద్దు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఎవరిని హీనంగా చూడవద్దు.
1: డోంట్ లుక్ డౌన్.
0: ఎవరిని హాస్యాస్పదంతో నువ్వు భావించవద్దు.
1: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెనుకకు తిరిగేటువంటివి.
1: బికాజ్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ సమ్డే.
0: కనుకనే మొట్టమొదట బీ గుడ్ డూ గుడ్.
1: సో బీ గుడ్ డూ గుడ్.
0: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
1: దిస్ టూ యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
0: ప్రతి దినం కూడాను ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
1: ఎవ్రీ నైట్ వి హడ్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
0: శివ శివ శివ శివయ్య నరాధా నీ చింతలెల్లా బాపి కోనమా.

నీ చింతలెల్ల బాటికొని శివమెత్తి జగ

శరవణ భవ సుబ్రహ్మణ్య గురు శరవణ భవ సుబ్రహ్మణ్య ఓం శివ శరవణ భవ సుబ్రహ్మణ్య గురు శరవణ భవ సుబ్రహ్మణ్య శివ శివ హర హర సుబ్రహ్మణ్య హర హర శివ శివ శివ శివ హర హర సుబ్రహ్మణ్య.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కమాండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు దిస్ వరల్డ్.
0: అన్ని హృదయములందు సర్వభూతములందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు.
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించిన ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: దే మే బి ది హౌస్ హోల్డర్స్, దే మే బి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్, దే మే అండర్టేక్ సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ నాట్, దే కాన్స్టెంట్లీ డ్వెల్ ఇన్ మీ అలోన్.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: అది 5000 సంవత్సరములకు పూర్వము.
1: దిస్ హ్యాపెన్ 5000 ఇయర్స్ అగో.
0: ద్వాపర యుగము మధ్యమం.
1: ఇట్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ద్వాపర ఏజ్.
0: ధనమదాంధులైనటువంటి రాజులు, మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ ఎర్త్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ విత్ ఫుల్ ఆఫ్ అవరెస్ అండ్ హేట్రెడ్, పుట్టింగ్ నోబుల్ సోల్స్ టు సఫరింగ్.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారమునివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్, లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించారు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: The first son of Yayati is Yadudu.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహుకుడు.
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: దే ఆర్ రిలేటెడ్ టు దిస్ హిస్టరీ టు హ్యాపన్.
0: ఈ ఆహుకుడుకు 2 కుమారులు.
1: ది ఆహుక హ్యాస్ 2 సన్స్.
0: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
1: వన్ ఇస్ దేవకుడు, ద అదర్ వన్ ఇస్ ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేనుడి కుమారుడే కంసుడు.
1: The son of Ugrasena is Kamsa.
0: Devakuni yokka kumartiye Devaki.
1: The daughter of Devakudu is Devaki.
0: Kamsuniki swantha sodarulu levu, sodari manulu levu.
1: Kamsa has no brothers, ancestors of his own.
0: Tana pinitandri kumarti ainatundi yokka Devakini atyanta premato aamenu chellaluga bhavinchi ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధముగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహం గావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనములు లేవు.
1: There was no law regulating the number of wives that one should have.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధముగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలము నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: దేవకి దేవి అంటే కంసునకు రెండవ ప్రాణము.
1: దేవకి ఇస్ ఎ వెరీ సెకండ్ లైఫ్ టు కంసా.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: హీ వాజ్ డ్రైవింగ్ ద చారియట్ వైల్ ఎస్కార్టింగ్ దేవకి టు హర్ ఇన్లాస్ ఫ్యామిలీ.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూసుకుంటూ వచ్చాడు వసుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూసుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as
0: ee vasudu kudanu chaala aa biddanu vadalleka taanu kudanu venta oka rathamunu veskoni prayaanam ayyadu.
1: The vasu also could not leave the daughter, and so he also accompanied.
0: Ee vidhamaina 20 yokka ramyamaina gamyamaina ee oka sthitini gamaninchi aa prashanti vaatavaranamlo ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దేర్ సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: మూర్ఖుడా,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడా,
1: వన్ ఆఫ్ అన్రైచియస్నెస్,
0: నీ యొక్క ముందు పరిస్థితిని నీవు గుర్తించగలలేక,
1: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్,
0: ఈ అనురాగమును పెంచుకొని,
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ అటాచ్మెంట్,
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నుండి అష్టకుమారుడై పుడుతున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ is going to be the eighth child of this Devaki.
0: అని ఈ పదములు పలికి అంతర్ధానమైపోయింది.
1: Having said it vanished.
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునికు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథము నుంచి దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి ఒక దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కాని వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: టుడే ఆర్ టుమారో యు కెనాట్ ఎస్కేప్ డెత్.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కానీ కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరుని వదలము.
0: Leave your sister whom you considered
1: in life. ఆమె పుట్టిన ప్రతి పుత్రుని కూడాను నీకు అప్పజెప్పుదును.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయముతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, Devaki Vasudeva returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దంచంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్టకడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: Kamsa, నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: అయితే ఎవరు అష్టమ గర్భంలో పుట్టినటువంటి వారు?
0: Who is going to be born as the eighth child?
1: నువ్వు చక్కగా విచారించుకోలేకపోతున్నావు.
0: You are not able to understand clearly.
1: అష్టమి గర్భం వరకు కూడా నీవు కాచుకోనక్కరలేదు.
0: You don't need to wait that long.
1: పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు హింసించాలి.
0: Better you kill every child that's born.
1: ఈ విధంగా అష్టమైనటువంటిది నీకు బోధిస్తాను వినమన్నాడు.
0: I'll tell you the main significance of this eighth child.
1: ఇది అష్టమి. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
0: This is 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
1: ఇక్కడి నుంచి నీవు కొంచెం ఎంచడానికి ప్రయత్నించినప్పుడు ఇది 8వది.
0: If you start from one end, the little finger would be the other side.
1: కానీ ఇక్కడి నుంచి ఎంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది 8వది.
0: But if you start from the other end, this would be the 8th one.
1: కాబట్టి మొదటిది కూడా 8వది అవుతుంది.
0: So the first also becomes the 8th.
1: ఇక్కడి నుంచి ఎంచినప్పుడు ఇది 8 అవుతుంది.
0: When you start from this,
1: కడపటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: The last one also would be the 8th one.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8వ వారు అవుతారు.
0: Not only first and the last, everyone would be 8th.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8 అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండవ వాడు 8వ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగవ దాని నుంచి ఎంచినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది 8th వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భంలో పుట్టినటువంటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8th వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every newborn child.
1: ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది. ప్రతి గర్భమును పుట్టినటువంటి వాడు కూడా ఎనిమిదవ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీవన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8th one.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.

0: Comprar a mamãe.
1: The seventh.
0: భూదేవి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
1: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
0: లోక కళ్యాణ నిమిత్తము,
1: వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
0: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
1: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
0: సత్య సూక్తి నిమిత్తము,
1: టు అప్హోల్డ్ ట్రూత్,
0: మానవోద్ధరణ నిమిత్తము,
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
0: దైవాన్వేషణ నిమిత్తము,
1: ఫర్ ద సర్చ్ ఆఫ్ డివినిటీ,
0: ప్రారంభం కావాలి.
1: ఆల్ హ్యావ్ టు బిగిన్.
0: దేవతలందరూ కూడా యాదవులుగా పుట్టారు.
1: ఆల్ గాడ్స్ ఆర్ బోర్న్ యాజ్ యాదవస్.
0: కనుక తన యొక్క సర్వవ్యాపకవత్వమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
1: హీ కాల్డ్ యోగ శక్తి విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: నీవు తక్షణమే వెళ్లి,
1: యు గో ఇమ్మీడియట్లీ,
0: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
1: యు ఎంటర్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ యశోద.
0: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
1: హీ సమన్డ్ ఆదిశేష,
0: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
1: యు స్టెప్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ రోహిణి ఇన్ గోకులం.
0: నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
1: ఐ విల్ బి బోర్న్ టు దేవకీ దేవి.
0: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
1: ద సెవెంత్ చైల్డ్ ఇస్ నాట్ యెట్ బోర్న్.
0: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
1: హీ చేంజ్డ్ ఇట్ అండ్ సాట్ ఇట్ దట్ ఇట్ ఎంటర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ రోహిణి.
0: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
1: ద సెవెంత్ కన్సెప్షన్ రిజల్టెడ్ ఇన్ అబార్షన్.
0: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
1: కృష్ణ వాస్ రెడీ ఇన్ ద ఎయిత్ వన్.
0: దినదిన అభివృద్ధి చెందుతున్నాడు.
1: డే బై డే గ్రోయింగ్.
0: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
1: రోహిణి ఇస్ ద సెకండ్ వైఫ్ ఆఫ్ వసుదేవ.
0: ఈ పిల్లలందరినీ చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెక్కుడును భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
1: వసుదేవ వాచ్ దట్ ఆల్ చిల్డ్రన్ బీయింగ్ కిల్డ్ బై కంస.
0: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
1: ఈజ్ ద సిస్టర్ ఆఫ్ యశోద.
0: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
1: They were growing there.
0: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో అండ్ ఫీల్ ద విల్ అండ్ ద కెపాసిటీస్ ఆఫ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చలలో పెట్టాడు.
1: హావింగ్ థాట్ దట్ ద ఎయిత్ చైల్డ్ would kill him, he imprisoned them.
0: చర్చాలను ఎందు ఉంచటమే కాదు,
1: నాట్ ఓన్లీ కీపింగ్
0: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగము తగిలించాడు.
1: హి ఆల్సో హస్ పుట్ ఎ వెరీ బిగ్ లాక్ దేర్.
0: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
1: హి కెప్ట్ ది కీ విత్ హిమ్.
0: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
1: హి కెప్ట్ ఆల్ ది సోల్జర్స్ అరౌండ్.
0: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
1: హి మేడ్ అరేంజ్మెంట్స్ దట్ ఎన్ యాంట్ కెనాట్ ఎంటర్ ఇంటు ది ప్రిజన్.
0: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
1: ఇట్ వాజ్ ది టైం, ది కమెన్స్మెంట్ ఆఫ్ ది టైం.
0: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
1: ద స్టార్ రోహిణి ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రజాపతి.
0: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది.
1: కాంబినేషన్ ఆఫ్ అష్టమి అండ్ రోహిణి.
0: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
1: ద డెలివరీ వాజ్ నాట్ నార్మల్.
0: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
1: ద చైల్డ్ వాజ్ బోర్న్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ బ్రిలియన్స్, విత్ ఆల్ ది డెకరేషన్స్ అండ్ జ్యువెలరీ.
0: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
1: ఆన్ ద చెస్ట్ దేర్ ఇస్ ప్రెజెంట్ శ్రీవత్సవ.
0: అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
1: ఇట్ ఇస్ ది స్పాట్ of Srivatsava on the chest.
0: Vachasthalam paina kanipinchindi.
1: It is seen on the chest.
0: Kaustubhamani merisindi.
1: The diamond of Kaustubha.
0: Devaki Vasudevulu chetulu jodincharu.
1: Immediately they stood with folded hands.
0: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
1: They could not watch the divine form.
0: Memu puttinanduku saarthakamaipoyindi nipani aanandincharu.
1: They were so happy that their lives were
0: saved. Sakshat Bhagavantunne ee naadu memu darshinchamanukunnaru.
1: They felt so happy that they could have vision of God.
0: Iruvaru

0: చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు.
1: They approached the newborn babe, caught hold of the feet and prayed.
0: మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు.
1: Because of good luck you are born as a son.
0: కాని నిన్ను రక్షించుకోలేకపోతున్నాము.
1: But we cannot protect you.
0: నీవేదైనప్పుడు ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశములకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
1: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
0: నిర్మల హృదయుడు,
1: his pure hearted one,
0: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
1: He sat and meditated.
0: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
1: There he found a basket.
0: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
1: keeping the babe in the basket,
0: తలుపుల దగ్గర చూచాడు.
1: He watched near the door.
0: ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడినాయి.
1: The moment he looked, the doors opened.
0: దైవ చిత్రమునంత విచిత్రమయ్యా.
1: The divine will is very mysterious.
0: చిత్రమును,
1: peculiar.
0: త్రిలోక పవిత్రమును,
1: sacred.
0: వరజలాల వర్తంబులు, సన్మిత్రమును, ముని జనవన పౌత్రమును, విష్ణుదేవు చారిత్రమును అని వర్ణించాడు.
1: He started extolling that very dear to all the people of three worlds and so endearing.
0: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
1: At the time sipahis on duty,
0: ఎవరూ ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
1: They didn't watch the couple.
0: తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
1: They didn't notice when the doors opened.
0: తాను చెర్సాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
1: When he came out of the prison,
0: యమునా నిండుగా ప్రవహిస్తుండాలి.
1: The water was flowing.
0: కాని తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను, కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
1: He prayed within Narayana, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
0: యమున అనేది దారి విడిచింది.
1: River Yamuna gave the way.
0: నందుని ఇంటికి చేరాడు.
1: He reached Nanda's house.
0: అప్పుడే ఈ యశోదగుడును ప్రసవించింది.
1: It was only at that time Yashoda delivered.
0: చంటి బిడ్డ పక్కన ఉంది.
1: There's babe by her side.
0: యశోదకు మత్తు కప్పాలి.
1: యశోదా వాస్
0: మాయాదేవి జన్మించింది.
1: ఇట్ ఇస్ మాయా దట్ వాస్ బోర్న్.
0: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మాయాదేవి యశోద నంద
0: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదరకు.
1: They kept this child over there and took back the child lying over there and returned.
0: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడు, ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి ఒక ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
1: The moment Vasudeva left, the female child born, Mayadevi shouted.
0: యశోద నందుల కూడాను ఏ బిడ్డ అని కూడాను తెలియదు.
1: యశోద
0: కుమారుడ లేక కుమార్తెన అనేటువంటిది కూడా వారికి తెలియదు.
1: యశోద నంద ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబ్ మేల్
0: చైల్డ్ పరిగెత్తుకుని వచ్చింది.
1: అండ్ షీ ఆల్సో కేమ్ రన్నింగ్.
0: చూచేటప్పటికి ఆడబిడ్డ,
1: దే సా ద ఫీమేల్ చైల్డ్,
0: కుమారుడు,
1: సన్ దేర్.
0: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
1: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
0: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
1: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
0: మేల్కొన్నారు.
1: ఆల్ గాట్ అప్.
0: ద్వారములంతా కూడా మూయబడి ఉంది.
1: దే సా ద డోర్.
0: ఈ వార్తను కంసునికి తెలియించారు.
1: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
0: కంసుడు క్షణ క్షణం కూడా కాచుకుని ఉన్నాడు.
1: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
0: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
1: హీ కేమ్ రన్నింగ్.
0: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
1: he took the child in the hands of Devaki.
0: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
1: He just threw her up and tried to kill with the sword.
0: మాయాదేవి.
1: The child is మాయాదేవి.
0: మూర్ఖుడ,
1: ఓ ఫూల్,
0: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
1: The one who is going to kill you is already born.
0: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
1: He is growing already at one spot.
0: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యం కాదు.
1: It is impossible for you to escape death.
0: అని చెప్పింది అంతర్ధానమై.
1: So saying మాయాదేవి vanished.
0: అప్పటి నుంచి కూడాను,
1: since then,
0: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
1: Since then, Kamsa started investigating where the new child is present.
0: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
1: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
0: ఇతను సామంత రాజు కనుక.
1: He is a king.
0: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కూడా ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
1: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
0: కప్పము కట్టారు, వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
1: దే పేడ్ ద ట్యాక్స్ వైల్ దే వర్ రిటర్నింగ్. నంద వాజ్ హైలీ కేర్ఫుల్.
0: వసుదేవ, నంద, మన యొక్క పరిస్థితి ఏమని చెప్పుకోవాలి?
1: వసుదేవ, నంద, హౌ షల్ వి స్పీక్ ఆఫ్ అవర్ పొజిషన్ నౌ?
0: అప్పుడు వసుదేవుడు చెప్పాడు.
1: వసుదేవ సెడ్,
0: వ్రేపల్లెలో కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
1: ఇన్ వ్రేపల్లె దేర్ ఆర్ సర్టన్, యు నో,
0: ఈ గోకులమందు కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
1: ఇన్ గోకుల సర్టన్ ఇన్ఆస్పిషియస్ థింగ్స్
0: ఆర్ గోయింగ్. ఎక్కువ కాలం ఈ మధురలో ఉండవద్దు.
1: డోంట్ స్టే దేర్ ఇన్ మధుర ఫర్
0: లాంగ్. తక్షణమే నీ వెళ్లిపోమన్నారు.
1: ఇమీడియట్లీ బెటర్ యు గో, హి సెడ్.
0: ఈ మాట విన్న తక్షణమే నందుడు వ్రేపల్లెకు వచ్చాడు.
1: హావింగ్ హర్డ్ దిస్ నంద రిటర్న్ టు వ్రేపల్లె.
0: గోకులము అని పిలిచేటువంటి వారు.
1: ఇట్స్ కాల్డ్ యాస్ గోకుల అట్ దట్ టైం.
0: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యుదేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
1: దట్ గోకుల ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
0: మొట్టమొదటిది పూతన.
1: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
0: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
1: She went there to feed the new baby.
0: ఎవరి ఈ పూతన?
1: Who is this పూతన? యత్
0: భావం తద్ భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
1: As is the thought, so is the consequence.
0: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
1: For good and bad, our thoughts are responsible.
0: ఈ పూతన పూర్వము బలచక్రవర్తి కుమార్తె.
1: పూతన earlier was the daughter of Emperor
0: Bali. రత్నావళి.
1: Her name is రత్నావళి.
0: బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయ లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
1: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ, వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
0: బలిచక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
1: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
0: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
1: రత్నావళి వాచ్డ్ వామన త్రూ ద విండో.
0: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
1: How handsome is this boy.
0: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
1: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
0: నా ప్రాప్తి లేకపోయింది.
1: I am not lucky enough to have.
0: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండు అడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
1: యాజ్ పర్ ద ప్రామిస్ మేడ్ హీ టుక్ ఆల్ ద త్రీ ఫుట్ స్టెప్స్.
0: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి
1: రత్నావళి
0: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికీ కోపం వచ్చేసింది.
1: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
0: ఎవరి దుర్మార్గుడు వీని చంపివేయాలని.
1: Who is he? He must be killed, she said.
0: Preminchindi.
1: She loved.
0: Palivvalani aashinchindi.
1: She wanted him as her son.
0: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
1: Later she decided to kill him.
0: Aa rendu sankalpamulu chetane ikkada putanaga vachi puttindi.
1: Because of these two thoughts, she appeared here as putana.
0: Aa putane palivvalani vachindi.
1: That putana came to feed the babe.
0: Champalani chusindi.
1: She waited to kill.
0: తానే చచ్చింది.
1: Ultimately it died.
0: యత్ భావం తద్ భవతికి. కనుకనే మన సంకల్పాలు మంచి సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So we should see our thoughts will be good.
0: ఇది వారి సంకల్పాన్ని ఫలింపజేసేటువంటి వాడే భగవంతుడు.
1: God only the one who will fulfill.
0: ఎవరు ఏ సంకల్పం చేస్తున్నప్పటికీ తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్, గాడ్ విల్ ఆల్వేస్ సే.
0: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
1: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
0: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
1: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
0: అదే పూతనగా వచ్చి పుట్టి
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇస్
0: పాలు ఇవ్వాలని వచ్చి
1: హ్యావింగ్ కమ్ దేర్ టు
0: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
1: షీ వెయిటెడ్ టు కిల్.
0: కట్టకట్టబడి తానే చచ్చింది.
1: అల్టిమేట్లీ షీ డైడ్.
0: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
1: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్.
0: అకాశుడు.
1: అకాశుడు
0: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
1: Having heard that his sister is put to suffering, he was very angry.
0: ఇతను ఒక గొప్ప సర్ప రూపంలో వచ్చాడు.
1: He came in the form of a serpent.
0: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
1: His mouth is like a very big cave.
0: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
1: The cowherd boys and Krishna watched this serpent.
0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
1: Krishna right from the beginning was playing with cowherd boys.
0: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్ళేటువంటి వాడు.
1: He used to go to the forest along with the other cowherd.
0: చిన్న బిడ్డ.
1: So young.
0: రెండవ సంవత్సరము.
1: The second year.
0: తల్లి వదిలేటువంటిది కాదు.
1: Mother never left him alone.
0: రెండు సంవత్సరాలు దాటింది.
1: 2 years passed by.
0: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
1: 3rd year started.
0: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
1: A village lady, she was selling the forest figs.
0: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ 3 సంవత్సరంలో కృష్ణుడు.
1: 3rd year boy Krishna saw those figs.
0: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము ఇస్తావా అని అడిగాడు.
1: Yes. Would you give me that fruit? I like it very
0: much. He said,
1: I have come here to give
0: you. దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అని.
1: However, I will give you if you pay the price.
0: ఈ మీ తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
1: Innocently he asked, what
0: will you pay? ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
1: I am going to give you this fruit. You must give me something in return.
0: లోపలికి వెళ్ళాడు.
1: He went in.
0: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
1: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హి బ్రాట్ రైస్.
0: ఆ ముసలమ్మ ఒడిలో వేశాడు.
1: అండ్ గేవ్ హిమ్ టు ఓల్డ్ లేడీ.
0: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
1: ఓల్డ్ లేడీ ఫర్
0: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
1: ది యాక్షన్స్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద లిటిల్ బాయ్ వాస్ హైలీ ఎఫల్జెంట్.
0: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
1: అండ్ దిస్ ఓల్డ్ లేడీ ఆల్సో గేవ్ ఫిస్ట్ఫుల్ ఫ్రూట్.
0: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
1: She didn't want to stay there. Kachalme
0: tane intiki povalani aasinchindi.
1: She wanted to return home.
0: Intiki nadustu vellindi.
1: She started going.
0: Okkoka adugu vesetappudiki butta marinta bharam avutu vachindi.
1: At every step the burden of the basket was heavier and heavier.
0: Cheretappudiki buttanu dimpadaniki kudano cheta kaakapoyindi.
1: By time she reached home the basket was very heavy.
0: Edo vidhanga taanu balavattamto aa buttanu dimpi kinda pettindi.
1: However, she struggled hard to put it down.
0: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
1: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
0: రత్నాలుగానే ఉంటున్నాయి.
1: ఆల్ హావ్ బికమ్ డైమండ్స్.
0: చూచింది.
1: హి సా.
0: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
1: హి మస్ట్ హావ్ బీన్ గాడ్.
0: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యం అంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
1: Is it possible for the grain to become diamond?
0: నేను ఎంత అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారిని అంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
1: While feeling so happy, she started telling everything in the neighborhood.
0: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
1: She was so happy.
0: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
1: Krishna started telling Yashoda that's time to go to the forest along with other boys.
0: ఈ పిల్లవాడిని నిద్రూపితి సరిపోతుంది అనుకొని పాలు ఇచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
1: She wanted to take him to sleep and she wanted to feed him.
0: కృష్ణుడేం తక్కువ వాడు కాదు.
1: Krishna is no ordinary one.
0: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
1: He is more intelligent.
0: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
1: While drinking the milk, he pretended as if he
0: ee nidrinchadaniki puramu aavalintalu ani vastayi.
1: Prior to sleep one yawns.
0: Aa paalu traagutunnatundi krishna okka thuri annadu noru techadu.
1: Krishna yawned opening his mouth.
0: Choochindi Yashoda.
1: Yashoda watched.
0: Yemimo kanipistu untundadi.
1: Many things start to
0: lokalanni kanipistundadi.
1: All the world start to
0: devatalanta kanipistunnaru.
1: God started appearing.
0: తనకు అర్థం కాలకుండా పోయింది.
1: హీ కుడ్ అండర్స్టాండ్.
0: యోచన చేసింది.
1: హీ థాట్

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started finishing.
1: Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion that all the words appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపిక గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cowherd boys.
1: ఈ దినము కూడా ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది కృష్ణుడు ఈ విధంగా చంపాడు కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు ముక్కలైపోయింది ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏమై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతను రక్షించేవాడు ఎవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: The other children used to say, when your child is very God, who else will protect
1: him? ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: They are foolish people, innocent.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: Will God come so easily and protect?
1: అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది కొబ్బరికాయ కొట్టేది మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil eye, he used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసుర డైడ్.
1: భూతన్న మరణించింది.
0: భూతన డై.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసుర డై.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Aanadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalanu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalanu teeskunu poyi meeru ee vaidyam meeku telusuno aa vaidyamulato paatu meerandaru kuda ee naadu aduviki raavali.
0: You take the cows this day, whatever instruments you can play
1: with.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: Andaru vaari vaaki ekku mandiki flute telusunu paapu gopaluku.
0: Many cowherd boys know how to play on flute.
1: Oka chetilo karra oka chetilo flute.
0: One hand they had the stick, other hand flute.
1: Ittiru pillalu maatramu rendu kundalu teesukoni vachadu.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make it.
1: ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు, దూడలను తోలారు, యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, there they accompanied my cars, they sat in the banks of
1: Yamuna. గటమును కొడుతున్నాడు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్సులు ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: They were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షముల నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all around.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణుడికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: These two were on the right and left side of Krishna all through.
1: మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్డ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: వి వాంట్ దోస్ ఫ్రూట్స్.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను
0: ద బలరామ ఆన్ ద అదర్ సైడ్
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: హి సెడ్ వెయిట్ ఐ విల్ బ్రింగ్ దెం.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: హి ర్యాన్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ ఈచ్ ట్రీ.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: ఆల్ ఫ్రూట్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బలరామ ఆల్ ఫ్రూట్స్ ఫెల్ డౌన్.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడెవరు?
0: హూ నేమ్డ్ బలరామ?
1: గర్గుడు.
0: గర్గ్యా నేమ్డ్ హిమ్.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్యా సెడ్ హీస్
1: అతను తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు, రమించేటువంటి బలవంతుడు, కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
0: యాజ్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ హైలీ అట్రాక్టివ్ హీ నేమ్డ్ హిమ్ యాజ్ బలరామ.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మహాదీర్ఘ దేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: And there a very big donkey appeared.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు, అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ caught hold the 2 feet of the donkey.
1: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని
0: basing on this time,
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: ఆల్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లాస్ట్ ఇన్ ఎక్స్టాటిక్ మ్యూజిక్.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: బ్రహ్మ మేడ్ ఆల్ దిస్ కాల్స్ దేర్ ఎంటర్ ఇన్ ద కేవ్.
1: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: కౌహర్డ్ బాయ్స్ వెంట్ ఆన్ సర్చింగ్ ఫర్ కౌస్. కృష్ణ వాట్ హ్యాపెన్ టు దెం?
1: కృష్ణుడికి తెలుసును.
0: కృష్ణ నోస్ ప్రిటీ వెల్.
1: ఎందుకంటే మీరు అక్కడికి వెళ్లి అది ఆ గుహ దగ్గర ఉంటాయి వెతకండి అన్నాడు.
0: హి సెడ్ దే ఆర్ దేర్ నియర్ ద కేవ్, బెటర్ యూ గో అండ్ సర్చ్.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: దే లుక్డ్ ఆల్ అరౌండ్, దే ఎంటర్డ్ ఇంటు ద కేవ్.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికి
0: దెన్ వన్స్ దే హావ్ గాన్ ఇన్
1: గుహ మూసుకుంది.
0: ద కేవ్ క్లోజ్డ్.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: ద బాయ్స్ అండ్ కౌస్ వర్ దేర్ ఇన్సైడ్ ద కేవ్.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: నాట్ ఫర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ డేస్, ఫర్ వన్ ఫుల్ ఇయర్.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: దెన్ కృష్ణ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ టు బ్రహ్మ.
1: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
0: హి అస్యూమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కౌ.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపంలో తానే ధరించాడు.
0: హి హస్ అస్యూమ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ కౌ.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాలు యొక్క వేషాలు తానే ధరించాడు.
0: హి హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్.
1: సాయంకాలం అయినప్పటికి బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
0: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
1: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ వస్తున్నారు.
0: ఆల్ అదర్ పేరెంట్స్ హావ్ టేకెన్ దెం యాస్ దేర్ ఓన్ అండ్ దే వర్ హ్యాపీ.
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
0: హి స్పెండ్ ద టైం లైక్ దట్ ఫర్ వన్ ఇయర్.
1: బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది.
0: బ్రహ్మ వాస్ సర్ప్రైజ్.
1: ఏమిరా, అక్కడ ఉన్న ఏమైనా విడిపించుకుని వచ్చాడా అని అక్కడికి గుహ పోయి చూస్తే గుహలో ఉన్నాయి.
0: హి థాట్ దట్ హి దే మైట్ హావ్ ఎస్కేప్డ్. బట్ వెన్ హీ సా దేర్ ఇన్ ద కేవ్, హీ సా ఆల్ బాయ్స్ దేర్. అండ్
1: ఇక్కడ చూస్తే ఆ పిల్లలే, ఆ దూడలే ఇక్కడ కూడా ఉంటున్నారు.
0: వెరీ సేమ్ బాయ్స్ అండ్ కాల్స్ ఆర్ యాజ్ వెల్ హియర్.
1: అప్పుడు తాను యోచించాడు.
0: దెన్ హీ థాట్,
1: నిన్ను గనుగొన్న గల్లమ్మా.
0: కెన్ వీ నో యూ?
1: కృష్ణ నిన్ను గనుగొన్న గల్లమ్మా.
0: కృష్ణ, కెన్ వీ నో యూ?
1: అణువు కంటే అతి సూటరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయికుందువట, అణువు రేణు తృణకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
0: You'll be with all the 84 types of species. You are always with them. Can we know?
1: Ganamagu dongalalo gajadongavu inuganugonna galanna.
0: Among the thieves you are a very big thief. Can
1: Krishna,
0: we know?
1: Krishna inuganugonna galanna.
0: Krishna, can we know you?
1: Ani Krishnunu prarthinchi na aparadhanu kshaminchamani kori aa guhalo undinatundi vaatanta intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
0: So saying, he sought the
1: Pala. Anaga Bhagavantudu aneka roopamulu kuda dharinchavachu.
0: God can take any form.
1: Sarva bhuta swaroopani kuda dharinchavachu.
0: He can take any form in this
1: living world. Andukosamane ishavasyam idam sagat.
0: For that reason it is said God is
1: jagatanta bhagavantuni yokka swaroopame.
0: The entire universe is the form.
1: Sarva swaroopamulu bhagavantuni yokka swaroopamule.
0: All are the forms of God.
1: Ee vidhanga
0: how
1: ee vidhanga dharinchadaniki veelavutundi.
0: How is it possible?
1: ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills, any change can happen.
1: రాత్రి నీవు పరుగునావు.
0: Last night you slept.
1: పడక పైన ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you are experiencing.
1: ఈ స్వప్నం లోపల ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Many houses.
1: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
0: Individuals.
1: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
0: You see your own self.
1: ఇది ఎవరు సృష్టించారు?
0: Who created all this?
1: ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
0: All those that appear in a dream are the reflections of his own mind.
1: తన దేహం పడకపై ఉన్నది.
0: Body is on the bed.
1: ఏకోహం బహుశ్యాం, తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
0: Only one that manifested into many.
1: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
0: It is impossible for all to recognize divinity.
1: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
0: Because the body attachment people are drowned in delusion.
1: నావలే ఆ దేహము ఉంటుండాలి, నావలే ఆ దేహము తింటుండాది, నావలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతనికంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
0: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
1: కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
0: But they don't recognize the unity of the spirit.
1: ఆకారములు ఆకారములు అందరి చూసుకుంటున్నారు.
0: They just go by form.
1: అందువల్ని మానవ స్వరూపం ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
0: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
1: అతను దైవమని తెలియక
0: without knowing that he is
1: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
0: Krishna also was blamed, criticized.
1: జారుడు చోరుడు,
0: that is the thief.
1: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
0: People also said that is a wicked bad man.
1: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
0: These accusations have not come in the way of his grandeur.
1: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
0: They're all one's own illusions.
1: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
0: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
1: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయతత్వమును పోగొట్టే నిమిత్తమే కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
0: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
1: కానీ ఒకానొక సమయంలో ఆడుకుంటూ
0: at one time while playing
1: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
0: Balarama came and started complaining.
1: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
0: They are all the will and the play of the Lord.
1: ఒకనాడు కోపం వచ్చి
0: one out of anger
1: నటించటమే ఇవన్నీ.
0: That's all pretension.
1: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
0: He said Krishna, you are not the son of Yashoda.
1: ఎందుకోసం కాదంటున్నావా?
0: You may ask why.
1: నందుడు తెల్లగున్నాడు.
0: Nanda is white.
1: యశోద తెల్లగుంది.
0: యశోదా ఇస్ వైట్.
1: నీవు నల్లగున్నావు.
0: But you are dark.
1: కాబట్టి వారి కొడుకు కాదు నీవు. ఎవరో ఎక్కడ పుట్టినో వచ్చి పుట్టావు.
0: You are dark. And therefore you are not born to them.
1: కానీ బలరాముడు చెప్పినది సత్యమే.
0: What Balarama said is truth.
1: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
0: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
1: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పమని పింకితనం పట్టాడు.
0: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
1: Krishna, Balramudiki em telusunu?
0: He said, Krishna, what is that Balrama
1: knows? Amayakudu.
0: You're innocent.
1: Nuvu maha janavu. Nuvu chaala telivitetulu galavadu.
0: You are highly intelligent.
1: Vaani maatalanta nee vinavaddu.
0: Don't bother about
1: it. Nuvu nijamga naa kodukuve.
0: Truly speaking, you are my son.
1: Bhagavantudu icchetuvanti rangulu shashvatamainatuntive.
0: The colors, they remain.
1: Ee rangulu pradhanam kaadu.
0: The colors are not important.
1: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
0: People apply various colors to cover.
1: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
0: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
1: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
0: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
1: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
1: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
0: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
1: అంతర్భావం అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
1: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
0: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుకా టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హ్యాడ్ డౌట్.
1: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
0: శుకా క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
1: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
0: కింగ్ పరీక్షిత్, యు ఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
1: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరూ నిర్ణయించలేరు.
0: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
1: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
0: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
1: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ, మనిషి రూపమే రావాలి.
0: To demonstrate divinity to mankind, God should manifest as human being.
1: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
1: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
0: హిస్ మైండ్ ఈజ్ డర్టీ.
1: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
1: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
0: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
1: ఆడుకోపోమని పంపించింది.
0: And so saying, she asked him to
1: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
0: Though she replied many a time, the feeling has not gone.
1: గోపాలు చెప్పినప్పుడు అంతా కూడా ఆ భగవంతుడా, నా కుమారుని కాపాడినావా ఈనాడు, నీకు ఒక 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
0: Though she said, యశోద went on thanking the Lord for protecting her son.
1: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
0: హీ సెడ్, ఇట్ సీమ్స్ యు హావ్ ఈటెన్ ద మడ్, ఓపెన్ యువర్ మౌత్, హీ సెడ్.
1: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు.
0: కృష్ణ
1: ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
0: ఇన్ ద రిప్లై ఇట్ సెల్ఫ్ దేర్ ఇస్ కన్సీల్డ్ ఫీలింగ్ ఆఫ్ హిస్ డివినిటీ.

0: Mother, am I a child to eat the ma, eat the mat?
1: Mannu tinangani shishuna.
0: To eat the mat, am I a child?
1: Ah, kontina.
0: Am I?
1: నేను కొంటి మట్టి చేసేటువంటి వాళ్ళ లేక వెర్రి వీళ్ళ వెర్రి వాళ్ళ నేను చిన్న పిల్లవాడిన.
0: Am I a child, little one, or am I a fool?
1: నేను పిల్లవాడిని కాదు.
0: I'm not a child.
1: నేను కొంటితనములు ప్రవర్తించేటువంటి వాడిని కాదు.
0: I don't act mischievous.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not mad.
1: నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుంది.
0: The world is mad of me.
1: కనుక నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not mad.
1: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమే వచ్చినటువంటి వాడిని.
0: I have come here to relieve you.
1: మన్నుకి నేనేమైనా పిచ్చివాడినా?
0: I'm not mad.
1: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
0: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా అప్పుడు ఆయన వర్ణిస్తూ వచ్చింది.
0: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబ్.
1: పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
0: He cures madness and he will make you mad, Sachidananda.
1: Kanniru teppinchu, kanniru tappinchu.
0: He will make you shed tear, he will wipe out tear.
1: Sachidanandudu.
0: O Sachidananda.
1: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
0: Woman is made into a stone and stone is made into a woman.
1: సచ్చిదానందుడు.
0: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
1: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు, కన్నీరు తెప్పిస్తావు.
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
1: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
1: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
0: యు విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యు.
1: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
0: You will cure all the madness of the world.
1: Devudu devudu anetundi pichini pattistavu.
0: You will make me mad of God.
1: Ee rendu neelo unnatundive kada Krishna.
0: Both are in you, Krishna.
1: Appati munchi kuda nu Yashoda kramakramena divyatvanni gurtinchadaniki prayatnam chestu vachindi.
0: Since then Yashoda started understanding the divinity.
1: Ekkada potunnappudiki Krishna adagajadalanta kuda nu gurtinchadaniki prayatnistu vachindi.
0: He started noticing the foot.
1: Anduvalane gopikaru enni vidhamainatundi okka idi cheppinappudiki యశోద నమ్మేటువంటిది కాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
1: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
0: పీపుల్ కంప్లైన్.
1: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
0: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
1: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
1: నా కుమారుడు దొంగ కాదు.
0: మై సన్ ఇస్ నాట్ ఎ
1: నా కుమారుడు జారుడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్
1: చోరుడు కాదు.
0: ఇస్ నాట్ ఎ థీ
1: క్రూరుడు కాదు.
0: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్
1: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
0: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
1: గుణరహితుడు నా కుమారుడు.
0: ఇస్ అట్రిబ్యూట్లెస్
1: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
0: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
1: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి యొక్క అంతరాత్మలు ఉంటుంటాయి.
0: Therefore in divinity there is lot of significance.
1: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ మడుగులో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
0: It's only time pass. If we say that Krishna was born and spent the time with cowherd man,
1: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
0: God can do anything.
1: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
0: No one can stipulate that.
1: లేదు శాసించే అధికారం కూడా లేదు.
0: No one can command God.
1: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
0: God can do anything.
1: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు.
0: In a moment he can bring transformation.
1: అలాంటి వాడు ఏ కృష్ణాకారము ధరించి వచ్చాడు.
0: Such one came in the form of Krishna.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఈ కృష్ణనామములు ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ
1: అనగా హృదయ భూములు సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: కృష్ణ అనగా సాగు.
0: కృష్ణ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
1: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కర్షణ
1: దర్శనతీతి కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: దవన్ హూ అట్రాక్ట్స్ హిస్ కృష్ణ.
1: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
0: నాట్ మియర్లీ ద
1: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
0: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్డ్.
1: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
0: వన్ డే ఆల్ గోపికాస్ ప్లాన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ కంప్లైంట్ టు యశోదా.
1: చూడమ్మా, నీ కుమారుడు మా చెట్టుపై నెక్కి కాలంతా కూడా కోసుకుంటున్నాడు.
0: See, your son has climbed up the tree and plucking all the fruit.
1: అని యశోదని పిలుచుకొని వచ్చారు.
0: And they brought Yashoda there.
1: ఆ యశోదని పిలుచుకొచ్చినప్పటికి యశోదా రాలేదు.
0: యశోదా didn't come.
1: నీ మాటలు నాకు తెలుసును, నా కుమారుడు నా ఇంటిలోనే ఉంటున్నాడు.
0: ఐ నో యువర్ వర్డ్స్, మై సన్ ఇస్
1: ఇంట్లోనే కనిపిస్తున్నాడు యశోదకు.
0: హీఈస్ అట్ హోమ్ ఓన్లీ.
1: ఇంకా గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు.
0: హీస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ గోపిక.
1: అప్పుడు గోపికలు చెప్పాడు.
0: దెన్ హి సెడ్, గోపిక
1: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
0: దెన్ సెడ్, వై డి యు క్లైమ్ అప్ ది ట్రీ? హీస్
1: నాట్ ఏ. కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
0: అవుట్ ఆఫ్ యాంగర్ హీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ విత్ ద హ్యాండ్.
1: అప్పుడు కోపంతో ఉండేటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
0: The Gopikas out of anger said a word of fun.
1: నిమిషము లోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
0: In a moment the anger is made into fun and frolic.
1: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు? మా దూడలకు గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
0: You know, I climbed up the tree to have the grass to feed my cow.
1: నవ్వినారు గోపికలు. చెట్టు పైన గడ్డి ఉంటుందా?
0: All Gopikas laughed, do you find the grass on
1: the
0: ground?
1: నవ్వుతో ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
0: Out of smile their anger is passed.
1: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును ద్వేషమును అసూయను చక్కగా మాటలతోనే అణగదొక్కేటువంటి వాడు.
0: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
1: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
0: All actions of God has got significance.
1: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలకు ఆవిష్టుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం ఆవిస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఇన్నర్ టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్.
1: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
0: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
1: ప్రజలను అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
1: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
0: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
1: ఆ మాటలే నేటికి కూడాను

0: The word said then.
1: ఎక్కడ ధర్మం ఎప్పుడు నశిస్తుందో అధర్మం అభివృద్ధి అవుతుందో అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మ ధర్మంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not
1: killed. వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరుడు రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పిన పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with this.
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's all the imagination, the thought of Kamsa killed.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గారే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షన్ అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షన్ అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండ్ అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: హిజ్ ఓన్లీ రీసౌండ్ దట్ ఇస్ హర్ట్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యద్భావం తద్భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారిని సృష్టిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుక మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్
1: థాట్స్. చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్ హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: గాడ్ హేట్స్ నన్.
1: భగవంతునికి ఎవ్వరి కూడా అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: గాడ్ డజన్ ఫీల్ జెలస్ ఆఫ్ ఎనీబడి.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ యాంగ్రీ విత్
1: ఎనీవన్. భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special
1: grace. ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపములే.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: It's only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షిభూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడతాడు.
0: God is an eternal witness.
1: Kanuka ee naati bhaktulu kashtal lopala bhagavantudu naaku enni enduku ee kashtalu pettutunnadu bhagavantudu enduku nannu itlu sichchistunnadu ani anukuntamu. Bhagavantudu kaadu sichchinchedi, bhagavantudu kaadu kashtalu ichchedi. Mee bhramale meeku kashtaluga maarutunnayi.
0: Today devotees feel, why God puts me to suffering? Why does he give me all these?
1: Ee kashtalanu puraskarinchukoni మాలో ఉన్నటువంటి చెడ్డభావం దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He's only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెను కుంతి దేవి.
0: కుంతి దేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హూ ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: షీ ఇస్ ద సిస్టర్ ఆఫ్ వసుదేవ.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: అండ్ దేర్ ఫోర్ షీ ఇస్ ది ఆంట్ ఆఫ్ కృష్ణ.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారక పోతున్నాడు.
0: Towards the end, Krishna was returning, going to Dwaraka.
1: Andartona cheppi vaadiki oka veedkolu isthunnaranki cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja, nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja,
1: Dwaraka vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka. It's time for me to go.
1: Adiki evvaru kudunu jawabu cheppetuvanti vaaru kaadu.
0: In those days, no one replied.
1: Prathamanta siddhamaipoyindi.
0: The chariot is
1: elanti paristhithilo kudunu భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక నిమిషంలో ప్లానంతా కూడా విరగదొక్కవచ్చు.
0: ఎట్ ఎనీ టైమ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ చేంజ్ ద ప్లాన్ ఇన్ ఎనీ వే.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: హిజ్ విల్ ఇస్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: హి టుక్ లీవ్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ వెంట్ కుంతి.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: When he went to Kunti, Kunti said,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజంగా ధర్మానికి యుద్ధం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబులు పాలకు అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణము.
0: They were sent to the forest. They had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడాను నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళలో.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, కాని సుఖములో స్మరించరు.
0: In this world, in times of difficulties, people think of God.
1: సుఖములందు నన్ను కోరరు మానవులు.
0: They don't think of God.
1: కష్ట సమయములందు కావలియు నేను.
0: They want God in times of difficulties.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: They think of God in times of
1: కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: Having been in your company so long,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: I don't have any capacity to change your will.
1: Krishna, ee meenatra maatram maravaddu ani cheppindi.
0: Krishna never forget your aunt.
1: Sare andartho cheppadu. Uttara daggariki vellaadu.
0: So saying he went to uttara.
1: Uttara parigettukoni vachi Krishnudu dwaraku velutunnadani telisi parigettukoni vachi kaalla paina padindi.
0: On coming to know that Krishna was going to Dwaraka, Uttara came running and
1: Krishna
0: fell at his feet.
1: Abhimanyudu maraninchinappudu minchi kudalo నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములు నేను ఓర్చుకున్నప్పటికి నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Abhimanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body was burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవం అయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: ఓన్లీ ప్రొటెక్టెడ్ పాండవ.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇది ఒక్కటే మూల కారణం.
0: ఇస్ ఓన్లీ రిమైనింగ్ ఫర్ ది ఎంటైర్ క్లాన్ ఆఫ్ పాండవ.
1: ఈ గర్భం ఏమైనా అయిపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలం అయిపోతుంది.
0: ఈ వెరీథింగ్ ఇస్ టు హ్యాపెన్ నౌ, ద హోల్ క్లాన్ వుడ్ బి పుట్ ఇన్.
1: నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: దేర్ ఫోర్ షీ క్లాస్ప్ హిస్ ఫీట్ టైట్లీ, డోంట్ గో.
1: చూసారా, ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is the, as a result, consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to Uttara.
1: Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraku ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started a
1: prayer. Ayasu chinnadainappatiki
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvalanaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattava yesinatundi yokka brahmastrani dani nirmoolam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nidriche samayam lopala tana garbhamlo Krishnudu tayi pani chestunnattuga darshinchindi.
0: She could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kudanu Krishna Krishna Krishna Krishna ee Krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజుని చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా, షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్
1: ఎనీవేర్. ఆమె భావమంతా కృష్ణ భావమే.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవమైన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్ఛత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put to lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: ద విల్ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడెడ్, కెనాట్ బి సెడ్ బై ఎనీబడీ.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు థింక్ అండ్ సర్చ్ ఫర్ గాడ్.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: ఇఫ్ హిస్ ప్రెజెంట్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్ యూ కెన్ గో అండ్ సర్చ్, when he is present everywhere.
1: ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu ani ikkada akkada ekkada chusinappudiki unnadi okkade.
0: You may see here and there everywhere only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: ఇస్ ఓన్లీ ఉత్తర హూ కుడ్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకని ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: బికాస్ ఉత్తర హ్యాడ్ గాట్ ఉత్తమ నోబుల్ ఫీలింగ్.
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: దేర్ఫోర్ ది హ్యూమన్ హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద సింక్రన్ డివోషన్.
1: కేవలం మాటలతో అతని హృదయం కరగదు.
0: By merely verbosity the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Who should have the strength was to melt the heart of the
1: మెల్ల మెత్తగానే ఉంటుంటుంది.
0: Butter is so soft.
1: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడాను వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని అయినప్పటికీ కరగదు.
0: The butter is so soft unless you put it on fire it would
1: కాబట్టి
0: not melt.
1: మన హృదయమే బటర్.
0: Therefore heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God it melts.
1: అందువల్లే గోపికల యొక్క హృదయాలంతా కూడాను తాను చేరుకున్నాడు.
0: For that reason he could capture.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: సిన్స్ దెన్ ఆల్ ది కౌహర్డ్ మెయిడ్స్ వర్ మ్యాడ్ అట్ హిమ్.
1: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
0: దే డిడ్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్.
1: ఒకనాడు గోకులంలో ఆడుకుంటూ,
0: వైల్ ప్లేయింగ్ ఇన్ గోకుల,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: ప్లేయింగ్ ఇన్ బృందావన్,
1: ఉన్నట్టుండి కృష్ణుడు కనిపించలేదు.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ కృష్ణ డిసపియర్డ్.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: కృష్ణ డిడ్ మైండ్ ద టైమ్. ఈవెన్
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: దే ఆర్ అప్రోచింగ్ ఎవ్రీ ట్రీ.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
0: దే ఆర్ గోయింగ్ ఎవ్రీ ప్లాంట్.
1: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: దే ఆర్ హోల్డింగ్ ఎ ఫ్లవర్.
1: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: దే ఆర్ సర్చింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
0: వాట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్?
1: నల్లని వాడు,
0: డార్క్ కాంప్లెక్షన్ వన్,
1: పద్మనయనంబుల వాడు,
0: ద వన్ విత్ ది ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసముపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ స్పిల్ ది ఫ్లూయిడ్ ఆఫ్ గ్రేస్,
1: కృపారసముపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ ఫిల్ యూ విత్ గ్రేస్,
1: ప్రేమ సంకిచితము చేర్చువాడు,
0: ది వన్ హూ విల్ మేక్ యూ ఫుల్ ఆఫ్ లవ్,
1: ప్రేమ వెదజల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ స్ప్రెడ్ లవ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్తాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై? డు దే
1: పొదలకు నోరుందా?
0: పిచ్చివారి
1: వలె వచ్చి, ఓ పొదల్లారా మీ చాటుని ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ద గోపిక స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసిన నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మనయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ఏమ
1: దప్పి దప్పించము వాడు,
0: అండ్ హిస్ గాట్ ది ఫెదర్ ఆఫ్ ది పీకాక్ ఫెదర్స్,
1: మా ఉల్లము దోచుకోవచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్స్,
1: మా సర్వము దోచుకోవచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్,
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: వై డోంట్ యూ టెల్ మీ?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: యు నో వై వీఆర్ ఆస్కింగ్? బికాస్ దిస్
1: మాకు గతియే లేదు.
0: వీ డోంట్ హావ్ ఎనీథింగ్.
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: వీ డోంట్ హావ్ ఫుడ్ నాట్
1: మా షెల్టర్. సర్వము కృష్ణుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
1: ఓ మల్లివాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ఏమనే
1: దప్పి దప్పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది ఫెదర్ ఆఫ్ ది పీకాక్ ఫెదర్స్,
1: మా ఉల్లము దోచుకోవచ్చే,
0: ది వన్ హూ

0: మీ పొదల్చాటున ఉన్నాడా చెప్పండి.
1: ఓ ఫ్లవర్స్ ఈస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్ టెల్ మీ.
0: ఇలా భక్తి, ఇంత అమాయకమైనటువంటి భక్తి.
1: చదువులు
0: అంటారు వాళ్ళకి వట్టి మూర్ఖత్వము, ఒక హిస్టీరియా అంటుంటారు.
1: టుడే పీపుల్ సే దట్ ఇస్ సైన్ ఆఫ్ హిస్టీరియా.
0: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
1: If the whole world is full of such hysteria, the world will be at rest, yeah, peaceful.
0: దేవుడు కావాలనేటువంటి హిస్టీరియా నా?
1: Desires for God cannot be hysteria. కొంతమంది
0: అంటారు వీరికంటే పిచ్చి పట్టిందిరా, సాయిబాబా పిచ్చి పట్టిపోయింది అంటారు.
1: People say they are full of madness of Sai Baba.
0: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
1: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
0: పిచ్చాసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
1: There are many mad people in the mental hospital.
0: ఒకడు అరుస్తూ ఉంటాడు.
1: One shouts.
0: డోర్ అంతా కొడుతూ ఉంటాడు.
1: One hits the door.
0: ఇంకో ఏదో పాట పాడుకుంటుంటాడు.
1: One sings.
0: ఇంకో ఏదో గిల్లుకుంటుంటాడు.
1: One goes on.
0: ఇన్ని రకములైనటువంటి పిచ్చి వారు ఉంటుంటారు.
1: Many mad people.
0: కానీ ఈ పిచ్చి వారందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
1: The mad people will give trouble to doctors.
0: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
1: But the mad one who sits there all alone thinks of God.
0: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో వీరు.
1: You are really lucky if you have that mad.
0: దేవుడు దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
1: Everybody should have this madness of
0: God. పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
1: When once you have got all madness for God, you will not have the madness.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: You got money, there will be
0: మదమెచ్చిన దుర్గుణము మానక
1: హెచ్చు. You got arrogance, you'll be
0: called ధనముడుగున మదముడుగును.
1: When once money is gone,
0: మదముడుగున దుర్గుణము మానులవి.
1: And therefore it's only money that makes you arrogant.
0: ఈనాడు ధనము ధనము ధనము ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
1: People are mad after money.
0: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
1: They are not mad after
0: God. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
1: It's only noble path if we are mad.
0: ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష్య దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ అవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
0: ధనం కావాల్సింది.
1: మనీ ఇస్ నీడెడ్.
0: ఏ ధనం కావాలి?
1: వాట్ మనీ?
0: అనుగ్రహ ధనం కావాలి.
1: దట్స్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
0: ప్రేమ ధనం కావాలి.
1: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనం కావాలి.
1: ఇస్ ఓన్లీ డివైన్ వెల్త్.
0: ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
1: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
1: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్ కృష్ణ.
0: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
1: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ,
0: నే పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
0: గొల్లల పుట్టలకు పోయి
1: you go to the cowherd base.
0: Venna pattelugalo puttuna tinedavu.
1: You collect fistful of butter and yeast.
0: Neeto puttenu rattella krishna.
1: Everything has come to the matter of streets.
0: Yevuti nee pichi?
1: What is this matter?
0: Man intilo venna leda?
1: Don't we have butter?
0: Nenu petti enduku nee telakoddu?
1: Why don't you eat?
0: Parlo inti venna neeku enduku anta ruchi?
1: Why is it that you find
0: ఆ అన్నం దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
1: There's a lot of whole thing is noisy now.
0: నోరంత వెన్న వాసన.
1: All of your mouth smells.
0: నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
1: The entire village is
0: speaking. ఒకటే రద్దు.
1: There's a lot of complaints.
0: నోరంత లేవు బాల.
1: You are so small, tiny, tender.
0: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
1: You are very young.
0: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
1: Why are you so mischievous in this Gokula?
0: కనుక ఇది నువ్వు చేయదానటువంటి పని.
1: No, you shouldn't do that.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: Then Krishna replied.
0: అమ్మ, నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
1: Mother, I am not stealing.
0: హృదయం పవిత్రమైనటువంటిది.
1: Heart is pure.
0: వాళ్ళ హృదయం ఎత్తుంటాదో తెలిసిన అమ్మ నీకు?
1: Mother, you know how their heart is.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: The hearts of the gopikas is pure and unsullied.
0: నిర్గుణం,
1: no attribute.
0: నిరంజనం, సనాతనం,
1: ఎటర్నల్,
0: నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
1: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
0: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
1: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్హుడ్ టేస్టీ?
0: గోపికలు తెల్లవారు జామన్నే
1: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
0: కుండల్లో పెరుగు ఉంటే
1: వెన్ దే స్కర్డ్
0: పెరుగులో కమం వేసి
1: దే విల్ చర్న్ ఇట్.
0: ఆ తాడును చుట్టి వీళ్ళంతా కృష్ణనామంతో పల వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
1: When they start churning the curd there, according to the churning process, the

0: ఆల్సో విల్
1: యాక్ట్ ఎట్ ద డ్రమ్
0: తాళము
1: ఇట్ విల్ ఇట్ విల్ బి లైక్
0: ఆ యొక్క చిరికేటువంటి యొక్క కవము శృతి
1: అండ్ ద సెంట్రల్ స్టిక్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఈజ్ లైక్ శృతి
0: ఆ యొక్క శృతి తాళము లోపల ఆ యొక్క దీనిని చిరుకుతూ ఉన్నారు
1: విత్ ద శృతి అండ్ ద డ్రమ్ బీట్ దే గో ఆన్
0: జర్నీ చిరికిన తర్వాత తేలినటువంటిది వెన్న
1: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
0: కాబట్టి అమ్మా గోపులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి
1: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్ పాట్
0: బుద్ధి అనే కవం వేసి
1: పుటింగ్ దట్
0: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిరుకుడు చిరికినప్పుడు పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న సర్వశాస్త్రముల యొక్క మదించి చిరికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు
1: ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ చర్న్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్
0: మన ఇంట్లో అట్లా జరుగుతూ ఉండగా
1: Is that happening at all?
0: నువ్వు కృష్ణుని నామం స్మరిస్తున్నావా?
1: Do you think of Krishna's name?
0: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
1: You make others churn the curd.
0: కాదు ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాది.
1: Therefore the butter of the gopikas is so tasty.
0: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయము కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
0: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణావతారము అన్నారు.
1: Therefore of all the incarnation of Krishna is full and complete.
0: కనుకని అష్టాదశ పురాణములు రాసి
1: having composed 18
0: బ్రహ్మసూత్రములు రాసి
1: having composed
0: నారద భక్తి సూత్రములు రాసి అన్ని రాసినప్పటికీ వ్యాసుడు మహాపండితుడు.
1: వ్యాస ఇస్ ఎ గ్రేట్ స్కాలర్
0: కానీ మనశ్శాంతి లేకపోయింది.
1: But he had no mental peace.
0: పోయినాడు యమునా తీరంలో కూర్చున్నాడు.
1: ఈ సాట్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా
0: ఒకే విచారంతో ఉంటున్నాడు.
1: హి వాస్ వెరీ సాడ్.
0: నారదుడు వచ్చాడు.
1: నారదా కేమ్.
0: ఏం వ్యాస సర్వజ్ఞుడు నీవు, సర్వశాస్త్ర పరిపూర్ణుడు నీవు, వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
0: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
1: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: సమస్త వేదములు తెలుసు.
1: ఐ నో ఆల్ వేద.
0: పురాణములు తెలుసును.
1: ఐ నో ఎపిక్స్.
0: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
1: ఆల్ దిస్ నాలెడ్జ్
0: కాబట్టి పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
1: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ లైక్ వేద అండ్ పురాణ.
0: పిచ్చివాడ గ్రంథాలు రాస్తూ పోతున్నావు.
1: యు గో ఆన్ రైటింగ్ టెక్స్ట్.
0: గ్రంథాన్ని మృంగటం లేదు నీవు.
1: బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
0: దాని రసాన్ని నీవు తీసుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
0: రసో వైసహ అదే భగవంతుని యొక్క ప్రేమ రసము.
1: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డివినిటీ.
0: కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగేటువంటి భాగవతాన్ని రాస్తురా.
1: Therefore from this day you compose the text, write the text.
0: భాగవతం అంతా కూడా నువ్వు ప్రేమ రసమే.
1: ద భాగవత ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ నారదాస్ వర్డ్
0: వ్యాసుడు రాస్తూ వచ్చాడు.
1: వ్యాస స్టార్టెడ్
0: నారదుని కూడా చెప్తూ వచ్చాడు.
1: దెన్ హి స్టార్ట్
0: ఎల్లబ్ధ పుమాం ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చాడు.
1: He started composing, writing the text and started enjoying the essence of divinity.
0: అప్పుడు వ్యాసునికి శాంతి కలిగింది.
1: Then only Vyasa could have the peace.
0: కొరకున ప్రేమ స్వరూపులారా ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Embodiments of love, there is no use in going through the
0: book. ఎన్ని వేదములు వల్లించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: There is no use in repeating.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
1: No use of reading.
0: అన్ని ఇప్పుడు ప్రేమ సారంతో కూడినటువంటివి.
1: They are all full of essence of love.
0: ప్రేమనే లేకుండా
1: Without love.
0: ఇవన్నీ పిప్పి వంటివి.
1: That's all just a pulp.
0: దీనివల్ల మనకి ఏమాత్రం సుఖం చిక్కదు.
1: You cannot be happy.
0: కనుకనే

0: भूत सर्वभूत इदं सेवा सर्वभूतहितं एव भजते कष्टमार्जितम्। सर्वभूत हितं एव भजते कष्टमार्जितम्। सर्वतः पाणिपादं प्रेम स्वरूपलर
1: embodiments of love.
0: సర్వభూతములు యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోకహితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. You may take the path of action or not, but you have got this feeling that the same spirit is present in everyone, in the entire world. You will be dwelling in God and you will be in God with God.
0: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, vyasa prasangamalanu gavinchina, indulo ఆత్మతత్వం ఏమి అనేటువంటిది ఏమాత్రము కనిపించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిసైడింగ్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ వేదాస్, వన్ మైట్ గో త్రూ సో మెనీ ఆఫ్ ది ఎపిక్స్ ఆర్ లిసన్ టు ది డిస్కోర్సెస్, వీ డు నాట్ ఫైండ్ ఎనీ కంటెంట్ రిలేటింగ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: విశాలమైనటువంటి వృక్షము గొప్పదిగా కనిపించినప్పటికీ విత్తనమునందు ఆ వృక్షము సారూపములో ఉంటుంటాది.
1: ది ట్రీ మైట్ బి జైజాంటిక్ బట్ ఇట్ లైస్ లేటెంట్ ఎర్లియర్ విద్ ఇన్ ఎ టైనీ సీడ్.
0: అదే విధముగానే ఆత్మస్వరూపుడు సర్వత పాణిపాదం సర్వత్ర అణుస్వరూపమై ఉంటాడు, కానీ అతనే బ్రహ్మాండ స్వరూపాన్ని ధరిస్తాడు.
1: లైక్ వైజ్ the spirit of atma is present all over the body from top to toe in a subtle form, but yet can assume a macrocosmic dimension.
0: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మమును కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
1: The pure unsullied spirit is surrounded by the five sheets, and because of the identification with the sheets it carries without the traits of the same.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Neeru aanandamayulu,
1: you are the one of bliss.
0: Santoshamehimadu,
1: you are the one of happiness.
0: Kaani mee yokka roopamunu mee yokka aanandamunu mee santoshamunu మీరు మరచి మీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
1: యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ బ్లిస్ ద మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ ఫర్గాటన్ దట్ బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్.
0: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఇది ఎంత అజ్ఞానం.
1: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
0: Tana tattvana tanu gurtinchadame aadhyatmika yokka parinamamu.
1: The spiritual transformation lies in understanding one's own innate nature.
0: Kanukane iruvuru vice chancellors kudanu panchakosamulu gurinchi vipulamuga vivarinchamani prarthincharu.
1: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
0: Ee shariramu భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
1: This body which is physical, worldly, temporary is the one of annamaya, the sheath of food.
0: ఇది భౌతికము అంటారు.
1: This is physical plane.
0: ఇది స్థూలము అంటారు.
1: This we say the gross aspect.
0: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడా పెట్టింది వేదము, విశ్వడు అనింది.
1: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
0: సర్వ విషయమైనందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
1: యాజ్ హీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యావహారిక.
0: ఇతనే చిత్తవృత్తి చేత సర్వమునకును గుర్తించడం వాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
1: యాజ్ హెస్ గాట్ ఆల్ ఇంపల్సెస్ అండ్ సెంటిమెంట్స్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ స్వభావ.
0: స్వాతి భాసుడు అన్నారు.
1: ఈజ్ ఆల్సో కాల్డ్ స్వాతి భాస.
0: ఈ విధముగా దేహమునకు భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
1: లైక్ వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్ సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయము ఈ మూడింటినీ చేరి సూక్ష్మ శరీరము అని పిలిచింది.
1: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ది షీత్ ఆఫ్ life or vital sheath, the sheath of the mind and the sheath of vijnana. Prana, mano, vijnana koshas.
0: Dinni sukshma shariramu annaru.
1: This is called sukshma sharira or subtle body.
0: Idi endukosam idi sukshma shariram annaru.
1: Why is it called sukshma sharira?
0: Pranam manaku kanipinchadu. ప్రాణం మనకు కనిపించదు.
1: యు డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: మనసు మనకు కనిపించదు.
1: యు డోంట్ సీ ద మైండ్.
0: విజ్ఞానం మనకు కనిపించదు.
1: యు డు నాట్ సీ విజ్ఞానం.
0: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
1: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్ సిన్స్ దే ఆర్ నాట్ సీన్ దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
1: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
0: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
1: హీ హాస్ అనదర్ నేమ్ ప్రబోధకుడు.
0: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
1: ఇట్స్ ఆల్సో కాల్డ్ విజ్ఞానం.
0: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
1: దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ నామెన్క్లేచర్ బట్ మైండ్ ఈస్ ద బేస్ ప్రిన్సిపల్.
0: మనస్సు సూక్ష్మ శరీరంగా కనిపిస్తుంది కానీ ఇది అనంతమైనగా వ్యాపించింది.
1: దో మైండ్ ఈస్ సటిల్ బట్ యెట్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ సో వాస్ట్.
0: మనోమూలం విధం జగత్తు, జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
1: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
0: మూడవది ఆనందమయ కోశం.
1: ద థర్డ్ వన్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
0: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
1: దో ఇట్ ఇస్ కాల్డ్ ద షీత్ ఆఫ్ బ్లిస్ దేర్ ఇస్ నో బ్లిస్ అట్ ఆల్ దేర్.
0: ఇది మహాకారణ స్వరూపము.
1: ఇట్ ఇస్ ద సుప్రీం కాజల్ ఆస్పెక్ట్.
0: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించరు కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
1: It looks as though, as if it is bliss, but it is not true bliss in the strict sense.
0: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
1: It is called సుషుప్తి or deep sleep.
0: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కాని అది నిజమైన ఆనందం కాదు.
1: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
0: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
1: It appears as if the state of forgetfulness, total forgetfulness.
0: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
1: Beyond this is turiya, the ultimate.
0: అదియే నిజమైన ఆనందము.
1: That is true state of bliss.
0: అక్కడ ఇంద్రియముల చేత కాని మనస్సు చేత కాని బుద్ధి చేత కాని ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
1: The supreme state of bliss is not the one which can be obtained either by the body, mind, senses, intellect, or by dream either.
0: ఇదిని ప్రాతిభాసికం అన్నారు.
1: This is called ప్రాతిభాసికం.
0: పారమార్థిక దైవము అన్నారు.
1: It's called పారమార్థిక divinity.
0: కనుక ఈ తురియావస్థ యందు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
1: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ది ట్రూ బ్లెస్.
0: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్లు పెడుతున్నాయి.
1: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
0: మొదటిది ఒక క్లేశము.
1: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
0: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
1: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
0: రెండవది అభినవ క్లేశము అన్నారు.
1: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
0: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: నాలుగవది రాగద్వేషము అన్నారు.
1: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
0: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
1: ద ఫిఫ్త్ వన్ ద్వేష క్లేశం.
0: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్, ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
0: ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎంజాయ్ ది ఆత్మిక్ బ్లిస్.
0: కారణమేమిటి?
1: వై?
0: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ కులోశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
1: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering and therefore he is cut off from the state of spirit.
0: Avidya klesyamu.
1: The first one is avidya klesha.
0: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitani arpitam gavinchunu adiye avidya klesham.
1: Avidya kleshamu. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
0: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కొస్తున్నాయి.
1: There are so many problems that we get out of this body.
0: రోగముల చేతను,
1: the diseases,
0: ఆశల చేతను,
1: or aspirations,
0: అనేక విషయముల చేతను,
1: sensual pleasure,
0: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
1: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: అభినవ క్లేశము.
1: అభినవ క్లేశ
0: అనగా ఇది రెండవది.
1: దిస్ ఇస్ ద సెకండ్ వన్.
0: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
1: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ద రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
0: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
1: What is this abhinava klesha?
0: Sarvamunaku manase moola karanamani telisukokunda ee prapancham yokka drushyame naku pradhanamani bhavinchi manasika yokka raagamulante kudanu ee prapancham paina daraboyatam chetane idi kevalamu kleshamulaku guri avutundadi.
1: The suffering is due to this ignorance that the mind is mainly responsible. One is carried by the scenario and attachment and spends all the time
0: manasunu
1: arikattaka,
0: మనసును స్వాధీనం చేసుకునక, దేహప్యాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ డ్రౌన్డ్ ఇన్ this worry because we could not control our mind and we have body attachment more and more.
0: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
1: వీ కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
1: వీ థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
0: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
0: అనగా ఈ అస్థితమనగా విషయ భోగములు యందు ఆసక్తి.
1: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
0: ఈ విషయ భోగమునే మానవునికు ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
0: కనుక చేతే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దెన్ ఆఫ్టర్.
0: ఇంకా రాగక్లేశము.
1: దెన్ కమ్స్ రాగక్లేశ.
0: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
1: ద కైండ్ ఆఫ్ లవ్ towards the wealth, all comforts and conveniences, is this raga klesha.
0: Dhanakanaka vastuva anadun cheta ragam mitimiri potunnade kani taggatam ledu.
1: This attachment will be ever on the rise if we are after money, comforts and conveniences.
0: Kanuka aneka vidhamainatti badalaku guri chestundadi.
1: So we face so many troubles.
0: Inka dvesha kleshamu.
1: Then comes dvesha klesha.
0: Anaga ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
0: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
1: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
0: తన వాంఛలు విరుద్ధమైనా అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
1: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
0: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
1: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
0: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధమైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
1: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
0: కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
0: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరి పోతుంది జగత్తులో.
1: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: తల్లి బిడ్డ అనేటువంటి సంబంధం కానీ, భార్యాభర్తలు అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అదనదర్ బ్రదర్.
0: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచకోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
1: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
1: ఇట్ ఈస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
0: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
1: యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
0: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డి నాట్ ఎంజాయ్ ద ఫార్చ్యూన్ ఆర్ ద లక్ ఆన్ హ్యాండ్, బట్ దో వీఆర్ అన్డిజర్వింగ్ వీ హ్యావ్ సో మెనీ డిజైర్స్.
0: ఈ ప్రాతిభాషకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ రియాలిటీ ప్రాతిభాషిక దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ పీస్ ఫర్ విచ్ వీఆర్ ఎంటైటిల్డ్.
0: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ అండర్స్టాండ్ పారమార్థిక ద సుప్రీం రియాలిటీ,
0: లేక అదుపులో ఉంచుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ మైండ్.
0: దేహాభిమానములు క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: వీ హావ్ టు రిడ్యూస్ అవర్ బాడీ అటాచ్మెంట్.
0: దేహము పాంచభౌతికము.
1: ద బాడీ హాస్ గాట్ ఆల్ ద సెన్సెస్.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇన్ డ్వెలర్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్. ఇట్ ఇస్ నైదర్ లిబరేషన్ ఆర్ బాండేజ్. నో సైన్స్ ఇన్ సిగ్నియా.
0: చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ ద ఇన్ డ్వెలర్ ఇస్ ద సుప్రీం గాడ్.
0: ఈ దేహాభిమానం ఉండినంత వరకు దేహి మనకు ఏమాత్రమూ అర్థం కాదు.
1: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ది ఇన్నేట్ గాడ్.
0: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన, లౌకికమైన, పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
0: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ ద మైటీ ట్రీ, జైజాంటిక్ ట్రీ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ ఇన్ ద టైనీ సీడ్, వీ ఫైండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అటాచ్డ్ టు ద బాడీ.
0: ప్రపంచంలో మానవుడు అనుభవించే అశాంతికి,
1: ఫర్ ఆల్ ద రెస్ట్లెస్నెస్ దట్ వి
0: అసంతృప్తికి,
1: డిస్సాటిస్ఫాక్షన్
0: కష్టములకు,
1: డిఫికల్ట్
0: దుఃఖములకు,
1: మిజరీ
0: విచారములకు,
1: యాంగ్జైటీ
0: అన్నింటికి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
1: బాడీ అటాచ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని
1: we have to consider this body as an instrument.
0: దేహ యొక్క తత్వాన్ని లక్ష్యంగా ఉంచుకొని
1: we have to keep the indweller as the aim.
0: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
1: we have to carry on our life sojourn.
0: కనుక ప్రతి పదార్థమునకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
1: For every material there is a basic primordial principle.
0: ఈ ప్రకృతమంతా జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
1: In fact the whole universe has come out of this primordial principle.
0: మూలాధారాన్ని మనం వదలనిద్దామా సర్వమును కూడాను వదిలేవారం అవుతాం.
1: If you forget that primal base you will be forgetting the rest.
0: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
1: This is silver plate.
0: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
1: This is silver glass.
0: ఇంకోటి సిల్వర్ చెంబు.
1: That silver tumbler.
0: ఇంకోటి సిల్వర్ తట్ట.
1: That is silver plate.
0: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
1: Though the names and forms vary, they are all made up of silver.
0: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
1: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
0: స్పూనుగా చేయవచ్చును.
1: This plate can could be transformed into spoon.
0: ప్లేట్ కు మరణం వచ్చింది.
1: దిస్ ప్లేట్ ఎండెడ్.
0: ఆ స్పూన్ చెడగొట్టి మనం ఒక చిన్న కప్పు చేయవచ్చును.
1: ద స్పూన్ క్యాన్ బి మేడ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ స్మాల్.
0: కాబట్టి రూపనామములు అన్ని కూడాను మార్పు చెందినవే.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ డు చేంజ్.
0: రూపనామములు అన్ని కూడాను మరణించినవే.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ పెరిష్.
0: కానీ ఈ రూపనామములకు మూలాధారమైనటువంటి ఒక వస్తువు మాత్రం ఏ నాటికి మరవదు.
1: But the main primordial principle for the
0: name and form
1: is eternal, that has neither
0: birth nor death,
1: no beginning nor end.
0: He
1: is neither born nor could slay anybody.
0: సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్, దట్ ఏన్షియంట్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
1: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
0: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
0: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
1: వాట్ ఈస్ ద బేస్ ఫర్
0: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
1: ఫర్ లైఫ్.
0: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
1: Divinity is the foundation for all.
0: చూడండి సముద్రంలో నీరు ఉన్నాయి.
1: యూ ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
1: వీ ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటుంది.
1: ఇట్ ఈస్ ది లైట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సన్ లైట్ దిస్ వాటర్
0: రూపాన్ని ధరించింది.
1: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
0: ఈ ఆపిల్ మేఘములుగా రూపొందింది.
1: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
0: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు
1: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్
0: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
1: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
0: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
1: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
0: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
0: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
1: The water that left the ocean has taken so many forms.
0: ఆవిరిగా మారింది.
1: It has become vapor.
0: మేఘముగా రూపొందింది.
1: A cloud.
0: వర్షముగా కురిచింది.
1: Rain.
0: వంకలుగా ప్రవహించింది.
1: And it is flowing.
0: కట్టకడపటికి సముద్రంలో చేరిపోయింది.
1: Ultimately it merged in the ocean.
0: నదీనాం సాగరో గతిహి.
1: All rivers are bound to merge in ocean.
0: అదే విధంగా ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రాణులు కాని వ్యక్తులు కాని ఇంకే విధమైన వస్తువులు కాని అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
1: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
0: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
1: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
0: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పారణ ఇస్ కాల్డ్ ముక్తి.
0: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనింది.
1: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
0: ఎచ్చట పుట్టిందో అక్కడికి చేరుకోవడం దీని యొక్క తత్వం.
1: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
1: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
1: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
0: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
1: అండ్ ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
0: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాము.
1: Even in sushupti, deep sleep, we find so many actions.
0: Gaada nidra kaadu sushupti ante.
1: And sushupti is not deep sleep.
0: Andulo kudunu konni swapnamlu erpadutuntayi.
1: Even that state we dream.
0: Ee swapnamlu ekkada nunchi vachayi?
1: How do you dream?
0: Ani vicharana chesthe.
1: If we inquire.
0: Ayya, ee swapnamunaku moola kaaranam emiti? Ani evarinaina prashninchithe.
1: If anyone questions you, what is the cause?
0: Naa talankule deeniki moola kaaranam ani kondaru cheptaru.
1: Some say the mind is responsible.
0: నా యొక్క భావమనే దీనికి మూల కారణం అంటారు.
1: సంశయ మై ఫీలింగ్స్.
0: కాదు కాదు.
1: నో నో.
0: ఏది కాదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నంలో మూల కారణం నిద్రనే.
1: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
0: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
1: యూ డ్రీమ్డ్ బికాజ్ యూ స్లెప్ట్.
0: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
1: ఇఫ్ యూ డోంట్ స్లీప్ యూ కెనాట్ డ్రీమ్.
0: ఈ స్వప్నంలో నిద్ర మూల కారణము.
1: సో ఫర్ ద డ్రీమ్ ద స్లీప్ ఈజ్ రిస్పాన్సిబుల్.
0: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద
0: అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
1: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ది వేక్ఫుల్ స్టేట్ ఆర్ కంటైన్డ్ దేర్.
0: కనుకనే
1: డ్రీమ్ స్టేట్
0: తేజోవంతమైనటువంటి యొక్క
1: ఎఫల్జెంట్
0: సంస్కృతి వల్లనే
1: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: సంస్కారం చేతనే
1: రిఫైన్మెంట్
0: రూపొందినటువంటి యొక్క తత్వం కనుకనే ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: హీ టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
0: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
1: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
1: What is spirituality?
0: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు.
1: Never consider loneliness or life of solitude is spirituality.
0: రాగ ద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
1: The atmic principle is beyond attachment and body thing.
0: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: To consider all as equal, equanimity is spirituality.
0: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
1: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ఆత్మకు స్వరూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
0: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
0: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అత్యం ఉంటుంది.
1: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఈస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
0: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
1: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
0: అది ఒక శాండ్ అదే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
1: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
0: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు. తీపుకి ఏమి రూపం అని ఎవరు చెప్పగలరు?
1: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
0: అనుభూతి ఏ రూపము?
1: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
0: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
0: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్ అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
1: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
0: అయితే ఈ అనుభూతి ఎందుకు కూడాను సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు.
1: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
0: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
1: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
1: ఈచ్ షీట్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకు ఏమాత్రము గమ్యం చిక్కదు.
1: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్ యూ నెవర్ రీచ్ ద గోల్.
0: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
0: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
1: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
0: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
1: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావం పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములని భావించుకుంటున్నాం.
1: As five sheets have identified totally with the body, we consider the nature of the body.
0: ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
1: వి కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
0: ఆత్మయందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
1: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసిక.
0: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
0: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
1: What is spiritual ultimate principle? Paramarthika.
0: Paramatattvamunake paramarthikamu annaru.
1: The spiritual final principle is paramarthika.
0: Anaga turiyavasthalo kanipinchetundi aanandame manaku nijamainatundi yokka nijamaina pratibhajam oka paramarthikamu.
1: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
0: Neenu chesetundi yokka sarva karmalu kudanu kevalam manam బాహ్య తృప్తి కోసం చేస్తున్నాం.
1: ఆల్ యాక్షన్స్ మోస్ట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ అండర్టేకెన్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్.
0: ఇవన్నీ కూడా నవ విధమైనటువంటి మార్గములుగా ఏర్పడినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ 9 వేస్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్వీచు,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్
0: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
1: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ 9 పాత్స్.
0: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్.
0: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: హౌ ఆర్ దే మేడ్?
0: చక్కెర నుంచి వచ్చినవే.
1: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
0: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
1: ఇట్ ద షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
0: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరం అవుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
0: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
1: Is it not enough if you taste the sugar straight away?
0: Naak Mysore Pak e kavali, gulab jam naaku vaddu antam.
1: You say I want Mysore Pak, not gulab jam.
0: Danlo unnadi, deenlo unnadi chakkare anetu satyanni gurtinchukunnatundi vyakti edaina okkate.
1: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
0: Oka vidyahinudu anetundi vyakti cheptunnadu.
1: An illiterate says,
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదలాడుతుంటే,
1: when two scholars are arguing with each other what
0: spirituality is, మీరు ఈ వాదన చేస్తున్నారు.
1: Why do you argue?
0: చావుడైతే ఏమి చత్రమైతే ఏమి నిద్ర వస్తే చాలదా అన్నాడు.
1: What does it matter whether it is veranda or chautri? It's enough if you can sleep.
0: పండుకోవచ్చును.
1: You can rest anywhere.
0: లేక కొండ లోపల రాతిపైన పండుకోవచ్చును.
1: You can rest on the snow or a rock.
0: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
1: It is the sleep that is responsible, that's main ambition or aim, but not the bed.
0: మనస్తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
1: when everything is sacred,
0: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: యూ గెట్ దట్ స్టేట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్.
0: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
1: వన్ ఆస్పెక్ట్ వి షుడ్ నో.
0: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
1: ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్
0: కర్రెక్ట్
1: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఎన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది టాప్
0: ఎన్ని జ్యోతులైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన శాంతిని చూపించవు.
1: They don't show you the permanent light.
0: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
1: When wind blows, these things naturally get extinguished.
0: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
1: What is the light that cannot be extinguished?
0: ప్రేమ జ్యోతి.
1: That is the light of
0: love. ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
1: Light of love will never submit to anyone.
0: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
1: Love can never be extinguished nor put off.
0: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అధికంగా రూపొందుతుంది.
1: As love goes on joining with love, it increases.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
1: So everyone should be the embodiment of love.
0: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
1: if you develop love,
0: ఈ విశ్వుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
1: We do not find any difference between the Vishuddha, the first stage,
0: కర్మేంద్రియ జ్ఞానేంద్రియ చేత సంచరించిన చేతనే ఇతను కేవలము విశ్వుడు అని పేరు పెట్టుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ పర్సెప్షన్ ఈస్ కాల్డ్ విశ్వ.
0: అన్ని కార్యములు ఎందుకు సంచరించడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ ఐడెంటిఫైస్ విత్ వేరీడ్ యాక్షన్స్ ఈస్ కాల్డ్ విశ్వ.
0: అన్ని విధములైనటువంటి వస్తువులపై అభిమానం కలగడం చేతనే ఇతనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: యాజ్ హి హస్ గాట్ అటాచ్మెంట్ లవ్ ఫర్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
1: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
0: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిచ్చారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
0: ప్రాజ్ఞుడు.
1: దెన్ ప్రాజ్ఞ
0: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
1: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
0: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
1: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
0: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
0: ఆరునది కాదు, మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
1: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ వుడ్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్ నేలుతూ వచ్చినాయి.
1: దీ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థం కూడాను గోచరించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఉంది.
0: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
1: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
0: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశాది అవకాశ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: The divinity has been extolled, narrated in different dimensions.
0: Taijasuni evidhanga varninchadu.
1: How is Taijas said?
0: Yes, Jnana, Daya Sindhu, Ragadasya, Nagagunaha, Sevyata, Matchayodhira, Sasriyecha, Amritayacha, Samatva, Samatva, annadu. Okkoka peruku aneka rakamainatundi okka perulanta kalipinchi Bhagavantuni prarthistu vacharu.
1: There are many names, many synonyms.
0: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వీ కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
0: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ పుట్ టు సఫరింగ్.
0: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
0: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
1: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
0: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
0: అంతా అగ్నిలో వేసినప్పుడు
1: when everything was burnt,
0: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
1: శంకర ran along.
0: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
1: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
0: అమరుడు రాసినటువంటిది మహావేదం.
1: అమరకోశ ఈజ్ వేద.
0: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
1: వేద ఈజ్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రాస్ ఆర్ వర్సెస్.
0: ఇది మంత్రస్వరూపమైనటువంటి దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ ఇట్ టేక్స్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకూలంగా కామప్పంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన, ఇది అందరికూడను ఆకర్షించేటువంటిది. ఇది
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అట్రాక్ట్స్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్
0: మన్మతుని వలె సర్వను కూడా భ్రమింపచేస్తుంది.
1: ఇట్స్ సో ఎంచాంటింగ్ థ్రిల్లింగ్.
0: మదనత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ హై
0: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
1: అండ్ యు ఆర్ డ్రాన్ టు వర్డ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథం మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
1: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ టు స్పాయిల్ డ్యామేజ్ సచ్ సీక్రెట్ బుక్.
0: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
1: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
0: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
1: No scholar needs to
0: మనం పలికిన ఒక్కొక్క పలుకు కూడా మంత్రమయమే.
1: In fact, whatever you speak, spell out is
0: mantra. ఇది వేదమయమే.
1: That is Veda.
0: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు. అది
1: Veda is not a separate form.
0: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
1: We call this night Shivaratri.
0: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి స్పెండ్ సో మెనీ నైట్స్.
0: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
1: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
0: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
1: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: కనుకొని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
1: హ్యావ్ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ఆస్పిషియస్ వే చాంటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
1: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ త్రూ అవుట్ నైట్.
0: చాలా మంది జాగరణ చేయాలనుకుని
1: మెనీ అబ్జర్వ్ విజిల్
0: రాత్రి అంతా మేలుకోవాలి.
1: దే కీప్ అవే త్రూ అవుట్ నైట్.
0: దానికోసం ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డూ?
0: పేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగరణగున.
1: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యు అబ్జర్వ్డ్ విజిల్.
0: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
1: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
0: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
1: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకి శివతత్వము అన్నారు.
1: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్,
0: భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
1: గాడ్ హస్ సో మెనీ నేమ్స్,
0: సహస్రనామములు,
1: 1000 నేమ్స్.
0: అన్నింటి ఎందుకును లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: సత్ శాశ్వతము,
1: సత్ that is permanent.
0: Chittu paripurnamu,
1: chit total
0: holiness. Ee rendintu yokka ekatvame aanandamu.
1: The combination of the two is ananda bliss.
0: Sat chakkara,
1: sat is sugar.
0: Chittu neeru,
1: chit is water.
0: Ee rendintini manam kalipinappudu oka panakam erpadutundi.
1: When you mix the sugar and water it becomes syrup.
0: Idiye aanandamu.
1: The syrup is bliss.
0: అంతేకాని చక్కెర చక్కెరగా నీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
0: కనుక హృదయం నందు ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
1: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
0: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
1: అండ్ ద డివినిటీ దట్ యు స్పెల్ అవుట్,
0: రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే
1: మస్ట్ కంబైన్ దేర్,
0: పవిత్రమైనటువంటి దైవతత్వము.
1: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మనం ఏది చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వీ డూ,
0: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పనిచేయాలి.
1: విత్ లవ్ వీ హ్యావ్ టు వర్క్.
0: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
1: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
1: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
0: ఇది కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయించాలి.
1: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
0: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
1: If you have teaspoon full of sugar, it's
0: enough. One teaspoon of aavu paaluga unte chaalu.
1: And teaspoon of cow milk.
0: Why barrels of donkey milk?
1: Why barrels of donkey milk?
0: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒకతూరి చెప్పినా చాలు మనకు.
1: Whole heartedly, if you say few words, that's enough.
0: కనుకనే ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి,
1: out of this physical sheath of food,
0: ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
1: వి హావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
0: ఈ ప్రాణమయం అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ దిస్ వైటల్ షీత్?
0: ఇది వైబ్రేషన్.
1: దిస్ వైటల్ షీత్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము?
1: ఇట్ ఇస్ ద వైటల్ ఫోర్స్.
0: ఈ వైబ్రేషన్ నుంచి,
1: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్,
0: మనోమయ కోశానికి పోవాలి.
1: వి హావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
0: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ద షీత్ ఆఫ్
0: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
1: దట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్.
0: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
1: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
0: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
1: హియర్ ఈజ్ అన్ అమెరికన్.
0: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
1: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
0: కనుకనే ఈ మనసు కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
0: మనస్సుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
0: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ద మైండ్
0: ఫాలోస్.
1: థర్డ్ వన్ విజ్ఞానం.
0: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
1: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
0: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
0: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది వెలుగుతూనే ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వి ఫైండ్ రిఫ్లెక్షన్.
0: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
1: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్ ప్రాతిభాసిక.
0: ఏ విధంగా వెలుగుతూ ఉంటారు.
1: హౌ డస్ ఇట్ షైన్.
0: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ ఈ మనస్సు అనేది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
0: మనస్సుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.

0: And he signed. Out of bit of anger, I have just slapped this table.
1: టేబుల్ను గట్టిగా కొట్టాను.
0: ఐ హావ్
1: కానీ నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: యు స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్.
1: ఇటు కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
0: వెన్ యు ఆర్ హిటెడ్ యు ఆర్ హర్ట్.
1: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
1: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద రియాక్షన్.
1: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్.
1: ప్రతిభాసకం యొక్క తత్వమే.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్
1: రిఫ్లెక్షన్. స్వరూపం యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్ ద
1: మైండ్. దానికును రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ హస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసకంలోనే జీవితం గడుపుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
1: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
0: ఇట్స్ నాట్ ద సైన్స్.
1: ఇది లౌకిక విజ్ఞానమే.
0: ది సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
0: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
1: అది విజ్ఞానం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ సైన్స్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
0: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఎటర్నల్ బ్లిస్.
1: కనుకని అట్టి ఆనందమును మనం పొందాలి.
0: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
1: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
0: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
1: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకని అన్నమయ కోశము స్థూలము.
0: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
1: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
0: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
1: ఆనందమైనటువంటి కారణ స్వరూపము
0: ఆనంద ద షీట్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
1: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
0: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
1: కనుకని ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
1: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైనటువంటి మహాకారణము.
0: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్.
1: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
0: to know this nature
1: panchakosam yokka swaroopanni chakkaga pratyaksham cheyalchukovali.
0: We have to understand very clearly the nature of the five sheets.
1: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kaani nijanga dehamulaku kosamulaku sambandham ledu.
0: The sheets covering the body will make the body work, function. In fact, they have got nothing to do with the body in particular.
1: Annam chuchi aashinchedi,
0: that which wants food.
1: Andane chuchi పరిహసించేది,
0: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
1: పరిమళాన్ని చూచి కుషించేది,
0: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
1: దేహమా, చిత్తమా, మనసా?
0: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
1: కాదు కాదు,
0: నో,
1: ఇది ఆత్మనే.
0: ఇట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
0: the one that wants food.
1: ఆనందాన్ని చూచి పరిమసించేది,
0: and that which is lost watching the beauty.
1: పరిమళాన్ని చూచి పరిహసించేది,
0: that is ecstatic of the fragrance. It is spirit only.
1: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
0: Through this principle of ఆత్మ you experience.
1: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటాం.
0: We don't go that far to reach the principle of atma, but we think it's a quality of the body.
1: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పని ముట్టు మాత్రమే.
0: బాడీ ఇస్ మియర్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
0: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
1: దేహాభిమానం చేతనే చదువుతున్నాము.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
1: దేహం అభిమానం పెంచుకుని,
0: వీ హావ్ దిస్ బాడీ అటాచ్మెంట్,
1: ధనమును పెంచుకుని,
0: వీ వాంట్ మోర్ మనీ,
1: సుఖాన్ని అనుభవించాలని,
0: వీ వాంట్ టు బి జాయ్.
1: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
0: ది హ్యాపీనెస్ డజంట్ లై దేర్.
1: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
0: యు ఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్.
1: కానీ ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది?
0: హౌ ఫార్ డస్ ఇట్
1: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
0: దెన్ యూ గో టు ఎ జాబ్.
1: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాయి.
0: యు ఆర్ హ్యాపీ అంటిల్ యూ
1: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక దుఃఖము.
0: Then you will be suffering, feeling so bad until you get promoted.
1: ఇంకా మనం పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
0: If you go on like that, where is the end? Where do you get bliss?
1: ఎప్పటికీ ఇది అంత్యమే కాదు.
0: It never ends any time.
1: ఇందులో మనకు ఆనందం లభ్యం కాదు.
0: There is no bliss anywhere here.
1: ఆనందం కడపటి వరకు ఆనందం ఆనందం ఆనందం అంటున్నాం.
0: In fact, we have been postponing, waiting, traveling in search of bliss.
1: కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది?
0: When can you attain
1: Turiyavastha sthiti ande shashvatamaina aanandam manaku labhyamavutundi.
0: In Turiya, the ultimate state, you will attain that bliss.
1: Kanukane manam aanandam anetundi ee bhautikamainatundi deentlo lakshyanni manam paatinchakoddu.
0: Bliss is not present in this physical worldly objects.
1: Anduvalla,
0: therefore,
1: okanoka samayam nandu Shankarla varu 13 mandi shishyulato

0: గంగా స్నానంలో పోతున్నాడు.
1: అట్ వన్ టైమ్ ఆదిశంకర వాజ్ ప్రొసీడింగ్ ఫర్ ఎ బాత్ దేర్ ఇన్ గ్యాంజెస్ ఫాలోడ్ బై 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు డుక్కుంకరణి అని మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
1: దే కేమ్ అక్రాస్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండ్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ డుక్కుంకరణి.
0: ఇది పాణిని జ్ఞానం.
1: ఇట్ ఈస్ ద గ్రామర్ కంపోజ్ బై పాణిని.
0: లోపల వల్లిస్తూ ఉన్నాడు.
1: హీ వెంట్ ఆన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ రూల్.
0: అక్కడికి వెళ్లి నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్లు వారు.
1: దెన్ శంకర్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్.
0: నేను పాణిని గ్రామాన్ని వచ్చిస్తున్నాను.
1: హీ సెడ్ ఐఎమ్ జస్ట్ స్టడీంగ్ ద పాణిని.
0: దీనివల్ల కలిగేటువంటి బాధ ఏమిటి సుఖం ఏమిటి అన్నాడు.
1: వాట్ హ్యాపెన్స్ వాట్ జాయ్ యూ గెట్ అవుట్ ఆఫ్.
0: నేను గొప్ప పండితుని అవుతాను.
1: హీ సెడ్ ఐ బికమ్ ఎ స్కాలర్.
0: మహారాజుని ఆశ్రయిస్తాను.
1: And I'll be in the court.
0: నన్ను గౌరవిస్తారు.
1: I'll be respected.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు.
1: They will also show me the way to carry on my living.
0: మంచిది. ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show.
0: ఎంతవరకు చూపగలడు?
1: To what extent?
0: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది?
1: Money to what extent gives you happiness?
0: సత్యం ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
1: You say that until the last moment it gives me happiness.
0: సత్యం తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
1: Where else you find the bliss after death?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: You say, I don't know.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
1: Then why to teach that knowledge which you do not know?
0: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
1: Chant, sing his glory, Govinda, repeat his name.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే.
1: When the end approaches.
0: Nahi, nahi, nahi, rachati, dukrunkarane.
1: These rules of the grammar, dukrunkarane, will never come to your rescue, no.
0: Bhaja govindam,
1: so sing his name, glory of God.
0: Bhagavatam namana smarinchu.
1: Chant his name.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు అదే నిన్ను సంరక్షిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్
0: ఈనాడు కనిపించేటువంటి వచ్చి పోయేటువంటి మాత్రమే.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్
0: ఆన్. పాసింగ్ క్లౌడ్స్
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటి కూడా పర్మనెంట్ లేదు.
1: యు డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
0: నీ ఆనందమే పర్మనెంట్.
1: యువర్ బ్లెస్ ఇస్ పర్మనెంట్.
0: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
1: యువర్ సీక్రెట్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక నీ లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఈ దీంట్లో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: We have to lead our life in this
0: principle. అదియే సర్వకాల సర్వావస్థలు ఎందుకు శివత్వాన్ని బోధించిన వారమవుతాం.
1: This is the teaching of the principle of Shiva.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
1: In all periods of time, at all stages in our life, God is true who exists.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: The principle of divinity
0: is changing. కలిగేటువంటిది కాదు.
1: And it's never
0: been. ఆనందమును అందించేటువంటి యొక్క దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
1: Sing his glory that confers bliss.
0: కానీ ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాం.
1: At this age, what problems you face?
0: చాలా యవ్వన వయసు.
1: A youthful stage.
0: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
1: You are spoiling this state.
0: ఎన్నెన్ని ఆసనలో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
0: కనుక ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చదువుకు చదువు.
1: యూ స్టడీ.
0: దైవత్వానికి దైవత్వము.
1: అండ్ ఆల్ థింక్ ఆఫ్
0: దివ్యత్వానికి దివ్యత్వము.
1: అండర్స్టాండ్ డివినిటీ.
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
0: రామును కృష్ణుడని రాములని మనం భావిస్తుంటాము.
1: అండ్ వీ కన్సిడర్ రామకృష్ణ.
0: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే.
1: రామ ఇస్ రామ కృష్ణ ఇస్ కృష్ణ.
0: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాలా ఉపాధిగా తీసుకుంటున్నాము.
1: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డైటీస్.
0: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్
0: డే. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: హైలీ సేక్రెడ్.
0: అనవసరమైనటువంటి కార్యములు ఎందుకు పాల్గొని
1: వీ షుడ్ నాట్ టేక్ టు
0: అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని
1: డోంట్ బి కాట్ ఇన్ అన్నెసరీ బాండ్.
0: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
1: అండ్ యూఆర్ పుట్ టు సఫరింగ్.
0: ఒక్క క్షణమైనా కూడా మనసుకు శాంతి లేదు.
1: యూ డోంట్ హ్యావ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
0: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటి కాదు.
1: యూ డోంట్ గెట్ పీస్.
0: ఎక్కడ నీవు బజారు పోయి వెతికినా గానీ పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్. నో పీస్
1: ఆల్ ఓవర్ ది స్ట్రీట్స్. యూ ఫైండ్ ఓన్లీ పీసెస్. Not peace.
0: Ah, peace nee ende untunnadi.
1: That peace.
0: You are the embodiment of peace.
1: You are
0: the embodiment of truth. You are the embodiment of love.
1: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
0: Ninnu nee telusko motta motta.
1: Know thyself.
0: అప్పుడే ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: Then you will be blissful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: We observe so many.
0: భారతీయుల పర్వదినములన్నీ కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
1: We celebrate many festivals and we are joyful about the celebration.
0: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: But we do not understand
0: the meaning. బాహ్య చర్యలతోనే మనం తృప్తి పొందుతున్నాం.
1: We go by the external acts.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: It's a mean approach.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: We are highly educated. What for?
0: చదువులన్నీ చదివి.
1: Having been educated,
0: చాలా వివేకి అయి,
1: though being intelligent,
0: తండ్రి కూడా మందమతుడు,
1: but a fool will not understand.
0: ఎంత చదువు చదివి,
1: in spite of knowledge,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anywhere,
0: దీనిని కూడా మానలేడు.
1: A mean man would never give up his head.
0: తరచు చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: All this education will make you to argue with people, but you will never have holistic.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి,
1: after all having acquired knowledge you are going to die.
0: చావులేని చదువు చదువు.
1: You should study to reach that state of immortality.
0: ఈ చదువులతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
1: Along with the secular knowledge you have spiritual knowledge.
0: ఇవన్నీ కూడా మారిపోయేటువంటి కూలిపోయేటువంటి కాలిపోయేటువంటి యొక్క పర్వతములు వంటివి.
1: All this worldly knowledge is sure to perish. It should be washed off.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
1: Thinking of the God is supreme, it's eternal, it's immortal.
0: In fact, we plan for
1: the future.
0: Plan ante enta varaku,
1: how long?
0: Appadikappudiki cheenichipothuntayi.
1: Yes, they vanish.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్ ను వేయాలి మనం.
1: వీ షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి,
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్,
0: లౌకికాన్ని విశ్వసించి,
1: వి గో బై దిస్ వరల్డ్,
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్ యాక్టివిటీ.
0: అదే మన యొక్క అజ్ఞానము.
1: That is our ignorance.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో,
1: దట్ డే విన్ ఇగ్నోరెన్స్ ఇస్
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: ఎవరిని ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
1: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్టకడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి సమ్మరైజ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: ఏమిటి ఆ టూ సెంటెన్సెస్?
1: వాట్ ఆర్ ది టూ
0: సెంటెన్సెస్? హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ సెంటెన్సెస్ సమ్మరీ.
0: ఈ రెండు చాలు మనకు.
1: దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
1: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
1: డోంట్ హర్ట్ ఎనీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
1: డోంట్ హార్మ్ ఎనీ.
0: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
1: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ విద్య ఎందుకు చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
1: యు ఆర్ బౌండ్, యు షుడ్ బి సక్సెస్ఫుల్.
0: కేవలం ఆ విద్య ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆత్మ విద్య ఎందుకు మీరు ఉత్తీర్ణుడు కావాలి.
1: యు షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్
0: విద్యానాం ఆత్మవిద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మవిద్యనే.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది బ్రహ్మజ్ఞానము.
1: దట్ ఇస్ బ్రహ్మ.
0: అదే బ్రహ్మ విద్య.
1: బ్రహ్మ విద్య.
0: అది కోసమని నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, తగుణ సదృశం, తత్వమస్యాదిలక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞానతత్వంలో ప్రవేశించాలి.
1: వి షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్. Control our mind and get into the state of awareness.
0: Yenta goppa goppa padavulu yelinappudikini,
1: you may occupy exalted position.
0: Adanta kudunu kontha kalame,
1: they would last for only for a short time.
0: Enni vidhamainatundi dehamu chesinappudikini adi kuda kontha kalame.
1: Friendships also last for limited time.
0: Yenta kalam mana andamu, yenta kalam mana chandamu.
1: Your beauty and the glamour, how long?
0: Andamu prayamu indriya shakti unnadani dikka kurorunna.
1: Don't pride yourself because of your youth, the beauty.
0: Andamu prayamu indriya shakti unnadani mekkaku poranna.
1: Don't pride yourself because of beauty and energy.
0: Unnadira tondaraloni musalitanammala musulda pandaga.
1: There lies before ahead of you the old age.
0: Masala levu
1: You can't see.
0: కానీ మసకలు
1: యూ కెనాట్ సీ విత్ కాట్
0: మోములు మడతలు పడే తల నరిచే కదా
1: ఫోల్డ్స్ ఆన్ ది ఫేస్ గ్రే హెయిర్
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ ఇన్ తమాషలో తోలు బొమ్మ
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్
0: ఏమిటి ఈ తోలు బొమ్మ
1: వాట్ ఇస్ దిస్ టాయ్ పపెట్
0: ఎంతకాలం ఇది
1: హౌ లాంగ్
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది
1: హౌ లాంగ్ కెన్
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్
0: ఎంతకాలము ఉండదు
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది రెండవ తూరి చీకటి కమ్ముతుంది
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవినింగ్
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్
0: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్ ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్ And this is the gross body. Then once you understand this, you can achieve anything. Control your body. Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి
1: యూ హావ్ టు కంట్రోల్ యువర్ ఓన్
0: మైండ్ నిన్ను ఎవరు వచ్చి అదుపులో పెట్టరు
1: అండ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు కంట్రోల్ యువర్ మైండ్ ఒక్కడి
0: కూడాను తనకు తానే చేసుకోవాలి
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు వర్క్ అవుట్ ఫర్ యువర్
0: ఆకలిగా ఉంటుండాలి నీ కడుపుకు నీవే పూజించాలి
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపు కుంగోరు పూజిస్తే నీ కడుపు నిండుతుందా
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు
1: It will never be appeased.
0: కనుకని అంతము ప్రాయము ఇంద్రియ శక్తి ఉన్నందుకని
1: So don't be egoistic because of the beauty, the youth, and the strength. How is this state of youth? That state when you have total control on the senses, that is the state of youth.
0: ఎప్పటికీ నీవు యువకుడుగానే ఉంటావు
1: యూ కెన్ బి యంగ్ ఎటర్నల్
0: దీనికి నేనే నీకు ప్రమాణము
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది
1: దేర్ ఇస్ నో ఎనఫ్ ఆఫ్ స్పేస్ స్వామి వాంట్స్ టు రన్
0: నాకు అన్ని శక్తులు ఉంటున్నాయి
1: హీ హస్ గాట్ ఆల్ ది ఎనర్జీ
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు
1: హీ ఇస్ నాట్ వీక్ ఇన్ ఎనీ సెన్స్
0: ఎవరైనా చూస్తే 75 ఇయర్స్ అని ఎవరు చెప్పగలరా
1: కెన్ ఎనీబడి ఇమాజిన్ దట్ భగవాన్ ఈ 75 ఇయర్స్ ఓల్డ్
0: దీనికి మూల కారణం ఏమిటి
1: వాట్ ద కాజ్
0: ప్యూరిటీ
1: ప్యూరిటీ
0: Patience,
1: perseverance.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం
1: దీస్ త్రీ మేక్ భగవాన్ లుక్ యంగ్ యూత్ఫుల్ డైనామిక్
0: ప్యూరిటీ ప్యూరిటీ ప్యూరిటీ
1: ప్యూరిటీ ప్యూరిటీ 100%
0: ప్యూరిటీ నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే
1: ఇట్స్ సో సీక్రెట్ అండ్ ప్యూర్
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్
0: మేమంతా స్వామి భక్తులు ఉంటాము
1: వి సే వేర్ భగవాన్
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవచ్చు
1: శాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ
0: ఇంకా పేషెన్స్ శాంతి కావాలి
1: అండ్ యూ వాంట్ పీస్
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు
1: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్ వేల
0: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటారు
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్ బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్
0: ఎన్నో పనులున్నాయి
1: సో మెనీ జాబ్స్ హీ హాస్
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు సర్వ డిపార్ట్మెంట్ నావే
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి
1: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ
0: నో రెస్ట్లెస్
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాను
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్
0: ఆల్వేస్ బ్లిస్ బ్లిస్ బ్లిస్
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్
0: చాలా మంది బర్త్డే హ్యాపీ బర్త్డే అని వస్తారు
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సేయింగ్ హ్యాపీ బర్త్డే
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ టెల్ దెం
0: నిమిషం నిమిషం బర్త్డేని
1: బికాజ్ ఎవ్రీ
0: సెకండ్ సెకండ్ బర్త్డేని
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే
0: ఇప్పుడు హ్యాపీని
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్
0: అది నిజమైనటువంటి ఆనందం
1: దట్ ఇస్ ట్రూ బ్లెస్
0: కనుక మీరు నిరంతరం కూడా మా ఆత్మస్వరూపుడు నా ఎందే ఉన్నాడు
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్ నా
0: వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ ఇన్ మీ అబౌవ్ మీ బిలో మీ అరౌండ్
0: మీ విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కాని విచారం కాని ఎక్కడి నుంచి వస్తుంది
1: ఇఫ్ యు హావ్ దట్ ఫీలింగ్ యు విల్ నెవర్ బి సాడ్
0: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది ఈ విచారం అంటారే ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఇస్
0: నా దగ్గర రాదు
1: భగవాన్ హాస్ నో వరీ అట్ ఆల్
0: దుఃఖము అంటారు చాలా మంది ఏడుస్తుంటారు.
1: మెని క్రై.
0: నీ దుఃఖం అంతా ఎట్లా వస్తున్నారో నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యూ క్రై, ద రీజన్ ఫర్ సాడ్నెస్.
0: కానీ నాకు రాదు.
1: నో, ఇంపాసిబుల్.
0: నేనేం చేస్తుంది?
1: What is to be done?
0: కాబట్టి నా దగ్గరికే రావు అవి.
1: దే విల్ నెవర్ అప్రోచ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దుర్గుణములు, దురాచారములు, దుష్టంగములు, దుర్బోధనంతా ఉండినప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై?
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యు నో ఫేస్ ఇస్ సఫరింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవని ఎందు.
1: Another today people have lost both the eyes of faith and the mind. They don't believe
0: in it. తానే నమ్మడు ఈనాడు మనిషి.
1: In fact, he has no faith in himself.
0: ఇంకెవరిని నమ్మగలడు?
1: Well, on whom? In whom he will repose faith? Yes, he has no faith.
0: తనను తానే తెలుసుకోలేనిటువంటి తన యందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you?
0: మొట్టమొదటి తనను తాను తెలుసుకో.
1: First know thyself.
0: దైవత్వం ఈజీగా అర్థమవుతుంది.
1: It's easy to understand God.
0: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫస్ట్.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు.
0: కానీ అనేక మంది నాస్తికులు, యాస్తికులు, యాస్తిక నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా వాదిస్తుంటారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ థీస్ట్ అండ్ ఎథీస్ట్ అండ్ ఎథీస్ట్ థీస్ట్ అండ్ థీస్ట్ ఎథీస్ట్.
0: కానీ
1: బట్
0: అది వారికి అనుభవం లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ.
0: కన్నులున్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the glowworm.
0: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైన కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: కలి ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of kali?
0: ఇది కలియుగము అన్నారు.
1: We say this age of kali.
0: కలియుగం కాదు, కలహయుగం.
1: This is not the age of kali. It's kalaha, conflict. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that restlessness.
0: అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: ముడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము, అసూయ ఉంటుందో వాడి జీవితము గుండికూడము చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఎ లివింగ్ డెత్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్స్ ఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీని లోపల మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: విత్ దిస్ వన్ రిమైనింగ్ వీ కెన్ బీ సో హ్యాపీ.
0: రాత్రి అంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా లీనమైపోతుంది.
1: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్, ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
0: కనుక
1: సో
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: లెట్ మేనిఫెస్ట్
0: ఆధ్యాత్మికంగా మనం లోపల త్రోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదు అది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరినీ ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: దెన్ యూ నోబడి విల్ హేట్.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: He doesn't
1: hate anybody.
0: Therefore,
1: no one hates
0: him.
1: So, there is no question
0: of anger. Some
1: students also consider. Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: He
1: is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యు,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యు, రెక్టిఫై,
0: నేను ఆ విధంగా ఉంటాను.
1: సమ్ టైమ్స్ హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి దానికి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు ఫాల్ సిక్ యు షుడ్ బి
0: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: దే హి టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎతనయం అవుతుంది.
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్ నెసెసరీ.
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
0: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీది పోతారు.
1: ఆరల్స్ దే విల్
0: అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దెర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యు. యు ఆర్
0: రూయిన్ యువర్ పెరగకూడదు. ద్వేషం పెరగకూడదు. ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: గ్రో. ఎంత ప్రేమ పెరుగుతుందో మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యు డెవలప్ లవ్ అండ్ మోర్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
0: దైవం పైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasura emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhana emainadu?
1: What happened to Duryodhana?
0: Kattagattiki vamshame nasanam
1: chesthunnaru. Ultimately they ruined their clan.
0: Premane penchukunnatundi Pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha Pandavulu aidu sirasulato sukachemaanya pondirichaaru.
1: And all the five Pandavas were safe and secure.
0: Enni kashtamulu kalignaayi variki?
1: They faced so many difficulties.
0: Enni baadalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kaani vaadaku Bhagavantuni premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అప్పుడే మీకు సర్వము కూడాను సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

0: Radio Sai is happy to bring you now a special discourse in a question and answer format. On 21st November 2001, during the valedictory function of the first Sai Schools conference, Bhagwan graciously answered the questions submitted by the delegates of the conference. Enjoy the divine Q&A.
1: The first question: what is the relation between religion, spirituality and educare?
2: Talachinatti panulu tarumarainanu talachinatti panulu tarumarainanu benakavaladu evaru tonakavaladu chiku chintavidi chirunavu navina chiku chintavidi chirunavu navina atani gunde pandinatti gunde atani gunde pandinatti gunde.
1: If all of the tasks thought over are reversed, if one is to face negative results, one need not waver nor afraid of the situation. One has to give up the anxiety and worry and smilingly accept things as they come to us. Such a man's heart is really fulfilled.
2: Prema Swarupulara,
1: embodiments of love.
2: మతమునకు ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు కూడాను ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్ బికాస్ వీఆర్ యెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్ స్పిరిచువాలిటీ and educare.
2: Motta modata religion ante emiti din artham chesukondi.
1: We have to understand clearly in the first instance what religion is.
2: Religion means realize is religion.
1: Religion means realization is religion.
2: Deni realization cheyali.
1: What has got to be realized?
2: Neevevaro మొట్టమొదటి నీవు గుర్తించినప్పుడే ఈ రిలిజియన్ నీకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో హూ యు ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్ దెన్ యు కెన్ అండర్స్టాండ్ వాట్ రిలిజియన్ ఈజ్.
2: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ?
2: కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్, టు గో ఆన్ పిల్గ్రిమేజ్ ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
2: ఇది కాదు ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ.
2: నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వలయందు ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద సెల్ఫ్ ఇన్ యూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్. దట్ రియలైజేషన్ ఈజ్ స్పిరిచువాలిటీ.
2: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ వాంట్స్ us to know unity in diversity.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
2: నీవు కన్నులు మూసుకో.
1: యు క్లోజ్ యువర్ ఐస్.
2: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
1: యు కెనాట్ సీ ఈవెన్ వన్ పర్సన్.
2: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
1: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్,
2: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: యు విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
2: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్?
2: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
1: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ దీస్ హెడ్స్?
2: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
1: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ హ్యావ్ సీన్ దెమ్ ఆల్. వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
2: వీరందరూ ఎవరు?
1: హూ ఆర్ దే ఆల్?
2: ఈ శిరస్సులు ఎవరివి?
1: టు హూమ్ డు దే బిలాంగ్?
2: అని విచారణ చేస్తే,
1: ఇఫ్ యూ ఎంక్వైర్,
2: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
1: ఆల్ దీస్ ఫిగర్స్ ద హెడ్స్ ఆర్ ఇన్ యూ ఓన్లీ, ఇన్ యువర్ ఐ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
2: కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి.
1: హెన్స్ ఆల్ ఎలిమెంట్స్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
2: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
1: లైక్ వైజ్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
2: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ ఇన్ మల్టిప్లిసిటీ.
2: నేను ఏకుణ్ణి కాదు అనగా నీకు ఒక్కడు కాదు.
1: ఇట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ వన్ అలోన్.
2: అనేకత్వంలో నేనొక్కడు.
1: ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
2: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ విల్ మేక్ యూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్టర్ ఫస్ట్.
2: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
1: హెన్స్ ద ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ ఇన్ ట్రూ సెన్స్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
2: ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
1: ఆది ప్లస్ ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
2: అది అందరి యందు ఒక్కటే ఉన్నది.
1: ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
2: ప్రత్యేకంగా లేదు.
1: ఇట్ ఈజ్ నాట్ సెపరేట్.
2: కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ద సెల్ఫ్ బీయింగ్ సెపరేట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హెన్స్ వీఆర్ పుట్ టు సఫరింగ్ డౌట్స్ సస్పిషన్స్.
2: ఇది అన్ని కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ఎమనేట్ అవుట్ ఆఫ్ యువర్ లవ్ ఓన్లీ.
2: కనుక మతమునకు అనగా రిలీజియస్ కు, ఈ యొక్క ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్కు ఉండేటువంటి ఒక సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్, యొక్క సందేహం.
1: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
2: ఈ మూడు కూడాను వేరు కాదు.
1: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
2: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూచుకోవటమే ఆధ్యాత్మికము.
1: Realization is religion. To know thyself, the self, is spirituality.
2: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
2: ఇది నా కర్చీఫ్.
1: This is my kerchief.
2: ఇది నా టంబ్లర్ ప్లేట్.
1: This is my tumbler plate.
2: ఇది నా దేహము.
1: This is my body.
2: ఇది నా చెయ్యి.
1: This is my hand.
2: అన్నిటినీ నాది నాది అని అన్నావు.
1: You claim all these mine.
2: కాని who are you?
1: Then who are you?
2: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
1: సిన్స్ యు ఆర్ దేర్ యు క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
2: ఇది నా కర్చీఫ్.
1: దిస్ మై కర్చీఫ్.
2: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
2: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ మై బాడీ.
2: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
2: నాట్ ది బాడీ.
1: ఐఎమ్ నాట్ ది బాడీ.
2: బట్ హూ యామ్ ఐ?
1: దెన్ హూ యామ్ ఐ?
2: దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
1: యాజ్ వీ ఎంక్వైర్ క్లియర్లీ వీల్ ఐడెంటిఫై దట్ సెల్ఫ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ కంపోనెంట్స్ టుగెదర్.
2: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
1: సో ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఈజ్ యు.
2: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ మెటీరియల్.
2: కనుకనే మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్, బీ ఏ మాస్టర్ మైండ్.
2: కనుక ఇవన్నీ కూడాను అన్నింటికి నీవే మాస్టర్.
1: యు ఆర్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
2: ఆ మాస్టరే ఆత్మ.
1: దట్ మాస్టర్ ఇస్ ఆత్మ.
2: ఆత్మనే సర్వులు ఎందు ఉన్నటువంటిది.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
2: అదే నీలో కూడా ఉన్నది.
1: దట్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
2: కనుక ఇందులో ఏకాత్మ భావము సులభంగా మనకు అర్థమవుతుంది.
1: ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టూడ్ దిస్ యూనిఫామ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
2: ఇంకా ఎడ్యుకేర్ అన్నారు.
1: దెన్ ఎడ్యుకేర్.
2: మీరు ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు?
1: If you have not understood educare, how can you call yourself educated?
2: English padam nunchi education ani vachindi.
1: That it's a derivative of education in English.
2: Vidya ane artham.
1: It is education, vidya.
2: Education, not education.
1: Education. Education.
2: Education anetundi కేవలము ఒక విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ విద్య.
2: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ ఎడ్యుకేషన్?
2: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్.
2: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది.
1: Origin is educare and education is derived out.
2: Educare, education, rendu veru kaadu.
1: Educare and education are not separate.
2: Rendu okkate.
1: Both are one.
2: Aithe education anetundi bayata prapancham nunchi manam sangrahinchukuntunnam.
1: However, education is the collection of facts from outer world.
2: Kaani educare anetundi lopala nunchi bayataki teestunnam.
1: Educare is to bring out from within.
2: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు.
1: This could be made possible by two ways.
2: ఒకటి,
1: first,
2: జీవనోపాధి.
1: One is living.
2: రెండవది జీవిత పరమావధి.
1: Second, the aim of life.
2: మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం.
1: What we do not know, we learn from outside.
2: మనకు తెలియనటువంటిది ఎన్నో లోపల అగోచరంగా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ వీ డు నాట్ నో.
2: వాటిని మనము ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి.
1: అవుట్ ఆఫ్ ఎఫర్ట్ వీ షుడ్ బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఫ్రమ్ విదిన్.
2: ఇప్పుడు మొట్టమొదట ఏబిసిడి అని అర్థాలు నేర్చుకున్నాం.
1: ద బిగినింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ఫబెట్స్ ఏబిసిడి.
2: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు.
1: These are the letters that you have learned.
2: ఇది భౌతికమైనటువంటి యొక్క లక్షణాలు.
1: They are all physical.
2: అయితే దీనిని క్రమక్రమేణ జి ఓ డి పెట్టేసినప్పటికి ఏమవుతుంది? గాడ్ అయిపోయింది.
1: లెటర్ ఇఫ్ యూ పుట్ దీస్ లెటర్స్ జి ఓ డి దాట్ ఈస్ ద వర్డ్ గాడ్.
2: మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివే.
1: This is the combination of your own making.
2: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి.
1: In fact, the letters were there earlier.
2: ఈ అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము.
1: It is your effort in bringing these letters together to make a word.
2: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటిని కూడా మనము లోని నుంచి కూడా మనం తీసుకోవాలి.
1: Therefore, we should bring out from within what all that is known and what all that is not known.
2: Educare అనేది ఏంటి? లోపల నుంచి తివటము అని దీనికి అర్థం.
1: Educare means to bring out from inside, from within.
2: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి?
1: What is it that is to be brought out?
2: Education ను educare నుంచి తివ్వాలి.
1: Education is to be brought out of educare.
2: అది కూడా మళ్ళీ ఏందే ఉంటున్నది.
1: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్.
2: ఉన్నదాననే మనం తీవటం.
1: దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్.
2: కనుక
1: సో
2: ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకును, మతమునకును ఎట్టి భేదము లేదు.
1: హెన్స్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ త్రీ టర్మ్స్ ఎడ్యుకేషన్.
2: ఇది రిలీజియన్ అంటున్నారు.
1: యు సే రిలీజియన్.
2: రిలీజియన్ అనేటువంటిది కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు. రిలీజియన్
1: రిలీజియన్ డజంట్ ఎండ్ విత్ మియర్ రియలైజేషన్.
2: రిలీజియన్ అనగా లవ్.
1: రిలీజియన్ మెంట్ లవ్.
2: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి యొక్క రియలైజేషన్ కలుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
2: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
1: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
2: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
1: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
2: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
1: It's not anything from outside.
2: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
1: The good and bad in you will come out.
2: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
1: We say so and so is a bad person.
2: అతను చెడ్డవాడు కాదు.
1: హీ ఇస్ నాట్ బ్యాడ్ ట్రూలీ.
2: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: యువర్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ ఈజ్ బ్యాడ్ అండ్ హీ ఇస్ నాట్ బ్యాడ్ ఇన్ ద ట్రూ సెన్స్.
2: ఇంకొకరిని మంచివాడు అని అంటున్నావు.
1: యు కాల్ అనదర్ పర్సన్ గుడ్.
2: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ సీ హిస్ గుడ్నెస్.
2: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గుడ్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ అపియర్స్ యాజ్ రిఫ్లెక్షన్.
2: కనుక మంచి చేయటాలు అన్నీ కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: నీ యొక్క రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్లీ.
1: It's all your own reaction, your own reflection, and your own resound.
2: కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: And so in every matter, your own true nature appears outside.
2: కనుక ఎవరిని కూడాను మనము చెడ్డని భావించకూడదు.
1: Therefore, we should not judge anyone as bad.
2: చెడ్డని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి?
1: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
2: అతని చెడ్డతనం అనేది నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు.
1: హౌ డు యు ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
2: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతని చెడ్డవాడంటున్నావు.
1: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్ యు కాల్ హిమ్ బ్యాడ్.
2: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
1: He may be having many, plenty of good.
2: అవి నీకేమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
1: And it's not possible to you to know them all.
2: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
2: ఇప్పుడు
1: Now.
2: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
1: You say Anil Kumar is a name given to identify him.
2: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
1: He has put on cream colored coat.
2: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
1: He has glasses.
2: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
1: And he is holding pen.
2: ఐదడుగుల 2 inches ఉన్నాడు.
1: And his height is 5 feet 2 inches.
2: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
1: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
2: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
1: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్డ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
2: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
1: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
2: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
2: కానీ
1: బట్
2: అతని ఇంకా ఎంత మంచి గుణాలు ఉన్నాయో.
1: How many good qualities are there in him?
2: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
1: There may be compassion in
2: him. అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
1: There may be love in him.
2: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
1: There may be anger.
2: కానీ అవి నీకు కనిపించడం లేదే.
1: You don't see them.
2: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమున అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
1: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ద ట్రూ సెన్స్.
2: గుర్తించినటువంటివి ఎన్నియో అతని యందు ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో ఇన్ హిమ్.
2: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యుల్ బి నో యుల్ నో హిమ్ ఇన్ టోటల్.
2: కనుకనే ఈనాడు లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
2: ఆకారమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫామ్
2: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ యాక్షన్
2: అతని మంచి చెడ్డలుగా నీవు నిరూపిస్తున్నావు.
1: వి జడ్జ్ దెమ్ గుడ్ అండ్ బ్యాడ్.
2: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: నీలో ఎలాంటి తప్పులున్నాయో
1: మిస్టేక్స్ ఇన్ యూ
2: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
1: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
2: అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
1: సో యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్
2: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
1: సో మిస్టేక్ ఇస్ నాట్
2: సీన్. నీ దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు.
1: ఆల్ మిస్టేక్ mistake lies in your vision and not in creation.
2: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
1: If you put on red colored glasses, all look
2: నీవు
1: red.
2: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూ గా కనిపిస్తారు.
1: Similarly, blue colored glasses make everyone look blue.
2: కనుక ఈ వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
1: So it all mistake lies with the individual.
2: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించడము, ఇతరుని ప్రేమించడము, ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
1: A fool only goes on criticizing others, harming others, angry with other people because he does not know the reality.
2: కనుక నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి, కానీ ఎదుటి వ్యక్తి యందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
1: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్, నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
2: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వమునందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
1: వెన్ దర్ సో మెనీ థింగ్స్, గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్, హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
2: భగవంతుని యందు ఎన్నియో ఉంటున్నాయి.
1: In God there are many.
2: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
1: There are many valuables.
2: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
1: In God's store limitless things are there.
2: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
1: But one comes and asks for a locket.
2: ఎందుకు నీవు ఈ లాకెట్ ని అడుగుతున్నావు?
1: Why do you ask for a locket?
2: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
1: What more precious things are kept in store for you?
2: నీవు గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
1: Without knowing them you want a petty things.
2: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
1: God is ready to give you many more.
2: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
1: There's nothing that he runs short of.
2: ఎంత విలువైనటువంటివో ఉంటున్నాయి.
1: Highly valuables are with him.
2: అలాంటి విలువైనటువంటి వంత ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
1: You doubt whether he is going to give you valuables or not.
2: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
1: So don't ask God anything.
2: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడో, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడో.
1: Basing on the circumstances and position, what is he going to give to me?
2: కనుక నీ దేశపాత్ర పురస్కారం చేసుకుని,
1: basing on the position, circumstances,
2: anusarinchi
1: along with the time,
2: karma aacharistuntadu.
1: God does.
2: Kanuka oka samayalo taane adigi istuntadu.
1: Sometimes he himself asks and confers.
2: Kanuka daivatvam yokka vishayamlo evvarkudunu artham chesukoleru.
1: One cannot understand divinity in full.
2: Artham chesukolenatundi murkule anarthalaku guri ayipoyi.
1: Only fools who don't understand the meaning, they are perverted.
2: Yadarthani marchipoyi,
1: they forget the reality.
2: Vivekamainatundini emaatram gurtinchukonaka,
1: they lose their discrimination.
2: Anarthalnu penchutunnadu,
1: and then they go on increasing this confusion.
2: Ilanti deeniki manamu lobadakoddu.
1: We should never succumb to these factors.
2: Mana yokka hrudayam nandu unnatundi pratibimbamle manaku kante eduruga kanipistunnayi.
1: What all that you find in front of your eye is your own reflection.
2: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికమనేటువంటిది కానీ, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, ఎడ్యుకేర్, స్పిరిచువాలిటీ, రిలిజన్ ఆర్ నాట్ సెపరేట్.
2: మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
1: We take it in a limited sense.
2: ఇది ఒక ఉంగరము.
1: This is a ring.
2: ఇది ఒక చైన్.
1: This is a chain.
2: ఇది ఒక కమ్మలు.
1: అండ్ ఇయర్ రింగ్స్.
2: ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
1: దీస్ ఆర్ డిఫరెంట్ జ్యువెల్స్ విత్ ఎ ఫామ్.
2: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద సేమ్ గోల్డ్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
2: కనుకనే దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: So divinity is only one.
2: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
1: యూ మే సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ది డివినిటీ.
2: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ ద ప్రైమార్డియల్ ఫౌండేషన్.
2: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
1: సో షేర్ లవ్ అండ్ రిసీవ్ లవ్.
2: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ యాక్సెప్టెడ్.
2: అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు.
1: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
2: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
1: దేర్ఫర్ బ్రష్ అసైడ్ రిలిజన్. రిలిజన్
2: రిలిజన్ ఈ రిలిజన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
1: కీప్ అసైడ్ రిలిజన్.
2: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చు.
1: యు మే సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ది డివినిటీ.
2: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.

0: రిలీజియన్. ఈ రిలీజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
1: కీప్ అసైడ్ రిలీజియన్.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ రిలీజియన్ ఆఫ్ లవ్.
0: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
1: దెన్ కమ్స్ ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
0: అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
1: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
0: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
0: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
1: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఇస్ డివోషన్.
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
1: ఇఫ్ యూ నో దిస్,
0: ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్.
0: ఏ మతాన్ని మనం విచారించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలీజియన్.
0: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
1: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
0: అందరూ ఐకమత్యంగా కూడి
1: ఆల్ విల్ బి యునైటెడ్.
0: అందరూ ఆనందంగానే ఉంటారు.
1: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
0: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడము జరుగుతూ ఉంటాయి.
1: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్.
0: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వి షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలీజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
1: వెన్ వన్స్ వీ నో ద రిలీజన్ ఆఫ్ లవ్, ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్.
0: మానవులందరూ ఒకటి.
1: ది ఎంటైర్ హ్యుమానిటీ ఇస్ వన్.
0: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
1: హ్యూమన్ రేస్ ఇస్ వన్, దట్స్ రిలీజియన్.
0: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
1: వాట్ రేస్? హ్యూమన్ రేస్.
0: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ దిస్ రైట్.
0: అయ్యా నీ ఏ కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మన క్వశ్చన్ వేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ హి బిలాంగ్స్ టు.
0: యు ఆర్ మ్యాన్, ఐ యామ్ మ్యాన్.
1: You are man, I am also man.
0: You are humanity, I am humanity.
1: We belong to humanity, you and I.
0: ఆ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
1: We have to know this humanness, that is enough.
0: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
1: When once we know the human values,
0: మతములన్నీ వేరు.
1: Religions are different.
0: మార్గము ఒక్కటే.
1: Path is one.
0: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
1: If you know the path, all religions will be unified.
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: If our minds are good, which religion is bad?
0: వినుడు భారతీయ వీరసుతుడా.
1: Or the son of
0: మనల మతిలోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు.
1: We have all our differences in our mind, but we find fault with religions.
0: మతములే మనం చూడకూడదు.
1: Don't go by the religion.
0: మతిని చూడు.
1: Think of your mind.
0: నీ గతిని చూడు.
1: And your destination.
0: నీ స్థితిని చూడు.
1: And your position.
0: నీ సంపత్తిని చూడు.
1: And your affluence.
0: అది ఏ నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what you have to learn.
0: మతి, గతి, స్థితి, సంపత్తి.
1: మతి, గతి, స్థితి, సంపత్తి.
0: ఈ నాలుగింటి యందే మానవత్వం ఇమిడి ఉంటున్నది.
1: There is human quality in all these four.
0: కనుక
1: సో
0: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
1: వీ డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్?
1: వాట్ ఇస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్?
0: కనుకనే ఎడ్యుకేషన్ కును ఎడ్యుకేర్ కును ఏమాత్రం భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్
0: అండ్
1: ఎడ్యుకేర్.
0: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
1: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్.
0: ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
1: దిస్ ఫైల్ యూ వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్.
0: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది.
1: When once you see it for the first time, it is new.
0: తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికి అది మన పాతదైపోయింది.
1: When once it is imprinted in your heart, it is old. It is printed there.
0: అంటే ఇటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి.
1: And that which is imprinted in the heart must be brought out.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: భగవంతుడు
1: God
0: ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు.
1: Wanted to confer liberation to a person and came close to him.
0: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వముగా యముణ్ణి పంపించాడు.
1: ప్రయర్ టు హిజ్ అరైవల్ దేర్ హీ సెంట్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
0: అతను చాలా తెలివితేటలు గలవాడు.
1: హీఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటురా అన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ సమ్ మేక్ సమ్ ఎంక్వైరీ.
0: ఆ యముడు వెళ్ళాడు.
1: యమ, గాడ్ ఆఫ్ డెత్, వెంట్ దేర్.
0: నేనెవరో నీకు

0: తెలుసునా అన్నాడు.
1: He asked him, "Do you know who I am?"
0: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
1: That person said, "I do not know. You are new to me."
0: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
1: Then he said, "I'll come back to you when once you know me later."
0: మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
1: After 3 days Yama, god of death, came once again.
0: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
1: Then he asked, "Do you know who I am?"
0: ఆ నాకు తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను.
1: He said, "I know because I saw you the other day."
0: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, మూడవ దినం పాతవాడు.
1: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ హి వాస్ న్యూ, లేటర్ ఇస్ క్వైట్ ఫెమిలియర్ ఓల్డ్.
0: అదే విధంగానే మొట్టమొదట నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
1: సిమిలర్లీ యాజ్ వి లెర్న్ ఆల్ ఆర్ న్యూ,
0: తర్వాత అన్ని మనకు పాతవే.
1: లేటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
0: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
1: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్ యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
0: తర్వాత భేదములే దూరం చేస్తాం.
1: When once they are known, there will be no difference.
0: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: When there are no differences, then you can know the unity.
0: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: We have to develop this unity.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
1: Have strong faith that the same principle of self, atma, is in everyone.
0: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్య సాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
0: ఇక్కడ సత్య సాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్లు ఉన్నాయా?
1: Are there two forms of education? One Satya Sai education, another government education.
0: Okate education.
1: Education is one.
0: Aithe.
1: However,
0: government daniki ni mana deeniki ni unnatundi sanni sambandhanni manam yochin cheyali.
1: However, we must investigate the relationship between our institution and government institution.
0: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
0: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
1: బికాజ్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
0: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
1: బట్ government does not belong to everybody.
0: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
1: There are differences in the government.
0: వాళ్ళ సబ్జెక్ట్స్, వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరువేరుగా ఉంటుంటాయి.
1: The objects, the subjects of the government are different.
0: దానికి కొంత నీవు విరుద్ధంగా పోయితే దానిపైన చర్య తీసుకుంటారు.
1: If you act against the rules of the government,
0: కనుక గవర్నమెంట్ రూల్స్
1: proceed against you.
0: విరుద్ధంగా పోకూడదు.
1: We should never go against the government.
0: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోండి.
1: We should follow the rules of the government.
0: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
1: Our institution has no rules.
0: మన రూల్స్ అంతా ఒక్కటే.
1: We have only one rule.
0: Love is rule.
1: Love is the rule of our institution.
0: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
1: We follow our rules with this love.
0: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
1: We love wholeheartedly and practice.
0: Kaka neevu government school lo chadutuvudu kudanu satya sai education kuda neevu follow cheyochu.
1: While studying there in government school, you can still follow satya sai education.
0: Satya sai education anetundi kevalamu manavata viluvulu.
1: Satya sai education reflects human values.
0: Ee human value anetundi mottamota neevu nilabettuko.
1: You have to uphold the human value.
0: దాన్ని నిలబెట్టుకుని నీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
1: విత్ ది హ్యూమన్ వాల్యూ ఫాలో ది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ.
0: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ
1: వైల్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్
0: దీనికి నాకు అవసరం లేదని చెప్పి సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
1: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్యసాయి, హ్యూమన్ వాల్యూస్,
0: కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
1: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
0: కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
1: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
0: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము.
1: వీఆర్ బోర్న్ ఇన్ దిస్
0: ప్రపంచంలో చదువుతున్నాము.
1: వీ స్టడీ హియర్
0: ప్రపంచంలో ఉంటున్నాము.
1: వీ లివ్ హియర్
0: వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
1: వెన్ వన్స్ వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ గెట్ ఎ సర్టిఫికెట్ అండ్ గెట్ ఎ జాబ్ ఎనీవేర్.
0: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
1: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
0: దాన్ని ఫాలో చేస్తూ
1: ఫాలోయింగ్ ఎట్ ది సేమ్
0: టైం కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
1: యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉండాలి కాలం.
1: 24 అవర్స్ ఆర్ గివెన్ టు యూ.
0: నీవు గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలవు?
1: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
0: అక్కడంతా చేర్చి తెల్లవారి 3 గంటలు, సాయంకాలం 3 గంటలు.
1: యూ హావ్ 3 అవర్స్ ఇన్ ద మార్నింగ్, 3 అవర్స్.
0: 6 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
1: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 అవర్స్.
0: ఇంకా ఉంది 18 గంటలు.
1: యూ హావ్ 18 అవర్స్ స్టిల్.
0: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
1: 6 అవర్స్ యూ స్లీప్.
0: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైం.
1: 6 అవర్స్ ఫర్ యువర్ సింగింగ్, ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.
0: 6 గంటలు ఉంటుండదే.
1: స్టిల్ దేర్ 6 అవర్స్.
0: 6 గంటల లోపల నీవు మానవతా విలువను పెంచుకో.
1: డ్యూరింగ్ దీస్ 6 అవర్స్ డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: కనుక నీ మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
0: ఒక భాగము స్వార్థములకు.
1: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్.
0: రెండవ భాగము నీ డ్యూటీస్ కు.
1: సెకండ్ టు అటెండ్ యువర్ డ్యూటీస్.
0: మూడవ భాగము నిద్రాహారములకు.
1: థర్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: నాలుగవ భాగము ఆధ్యాత్మికములకు.
1: ఫోర్త్ ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
1: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్, దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదం అనేటువంటిది మీరు పాటించకూడదు.
1: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
0: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
1: అవర్స్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రూత్.
0: అది కేవలం బుకిష్ నాలెడ్జీ.
1: ది అదర్ వన్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జీ.
1: అవర్స్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జికి బుకిష్ నాలెడ్జికి మనం సంబంధం తీసుకోకూడదు.
1: వీ కెనాట్ బ్రింగ్ అవుట్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బుకిష్ నాలెడ్జ్.
0: బుకిష్ నాలెడ్జ్ కదా అని దాన్ని ప్రక్కకు నెట్టకూడదు.
1: యూ కెనాట్ నెగ్లెక్ట్ బుకిష్ నాలెడ్జ్ టోటలీ.
0: దాన్ని ఇప్పుడు ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ ఫర్ అవర్ లివింగ్. While practical knowledge is
0: for life. పరమునకు రెండు విద్యలు అత్యవసరము.
1: టూ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నెసెసరీ.
0: గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
1: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
1: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: రెండింటినీ కూడా తీసుకుని
1: we have to take these.
0: ఈ రెండు కూడాను ప్రత్యేకంగా భావించకూడదు.
1: we should never differentiate.
0: ఒక కాయనుకు రెండు సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి.
1: it is like two surfaces of the same coin.
0: ఒకటే కాయిన్.
1: కాయిన్ ఈజ్ వన్.
0: దానికి రెండు వైపుల ముఖములు ఉంటున్నాయి.
1: ఇట్ హెస్ టూ సర్ఫేసెస్.
0: ఆ రెండింటిని మనం రెండు స్వీకరించాలి.
1: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్.
0: కానీ దీంట్లో మనం భేదాలు ఏమీ అతను పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్ క్వశ్చన్, యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్? హౌ డూ టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్?
0: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
1: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
0: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
1: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
0: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
0: నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: కనుక మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా.
1: యూ హ్యావ్ టు ఫాలో ద కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
0: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు?
1: హౌ ఈస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్?
0: ఇంటిలో ఏ విధంగా ఉంటున్నాడు?
1: హౌ డస్ హి కండక్ట్ ఎట్ హోమ్?
0: స్కూల్లో ఏ విధంగా ఉంటున్నాడు?
1: అండ్ ఈస్ దేర్ ఎట్
0: స్నేహితులతో చేరినప్పుడు ఎట్ట ఉంటాడు?
1: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్? ఇవన్నీ
0: చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
1: యూ హావ్ టు ఎంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ ఎట్ హోమ్.
0: అప్పుడే ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
0: నీవు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకుని లేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు?
1: విదౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ హౌ డూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్?
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛని ఇస్తుంటారు.
1: Parents give too much of freedom to children.
0: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
1: Therefore children behave with absolute freedom at home.
0: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
1: Friends also absolutely free.
0: వారు కూడా నీకు అమితమైనటువంటి స్వేచ్ఛ ఇస్తుంటారు.
1: They too give you too much of freedom.
0: కానీ స్కూల్ కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
1: When once he comes to school, there are restrictions.
0: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దాన్ని తగినట్టుగా మార్చుకోవాలి.
1: We have to see how he is there in other two places, how he is there in this place and change.
0: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
1: You cannot know him at home.
0: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛ ఇస్తుంటారు.
1: Out of love, parents give too much of freedom to children. But
0: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
1: We have to consult parents also and find out the behavior of the boy.
0: ఈనాటి తల్లిదండ్రులు,
1: parents today,
0: ది మోడర్న్ ఏజ్,
1: దిస్ బీయింగ్ ఎ మోడర్న్ ఏజ్,
0: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
1: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
0: కావలసినంత ధనం ఇస్తున్నారు.
1: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
1: ది చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్. ద మిస్టేక్ లైస్ 99% విత్ పేరెంట్స్ ఓన్లీ.
0: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
1: ఐ షుడ్ గివ్ ఫ్రీడమ్ టు మై సన్.
0: వాడికి ఒక మనసు ఉంది.
1: ఎస్ మైండ్.
0: వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
1: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
0: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
1: When he is free, you should be happy.
0: ఎందుకు నీవు ఏడుస్తున్నావు?
1: Why do you cry?
0: ఇదే తప్పు.
1: This is a mistake.
0: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: Therefore, you should control your children from the beginning.
0: మన కార్లు అంతా కొన్ని మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంటాము.
1: You can drive your cars when the road is fine.
0: కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో,
1: when there's traffic jam,
0: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల,
1: when there's so many turnings,
0: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
1: There you find speed breakers along the way.
0: ఎందుకోసము?
1: Why?
0: కొంతవరకు క్షేమం కోసమని.
1: It's for your security.
0: తరకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
1: ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ యూ, సో ఆల్సో అదర్ ప్యాసింజర్స్.
0: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
1: సో వీ హావ్ టు అప్లై బ్రేక్స్ వైల్ గివింగ్ ఫ్రీడమ్ టు అవర్.
0: ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు.
1: ఫ్రీడమ్ ఇట్ షుడ్ బి గివెన్ టు సర్టన్ థింగ్స్ అండ్ నాట్ టు అదర్ ఆస్పెక్ట్స్.
0: వాడు ఏదైనా చెడ్డ మార్గంలో ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
1: When the child goes along the wrong path, you should punish him.
0: వాడికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: You should not give him freedom.
0: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: నో మ్యాటర్ ఇఫ్ ఎ బాయ్ ఈస్ టు డై, బట్ యూ షుడ్ నెవర్ గివ్ హిమ్ ఫ్రీడమ్.
0: మంచిదానిక నీకెంతైనా ఇచ్చేసే.
1: ఫర్ గుడ్ థింగ్స్ యూ కెన్ గివ్ ఫ్రీడమ్. గివ్ మనీ ఆల్సో.
0: వస్తువులు ఇచ్చేసే.
1: గివ్ ఆబ్జెక్ట్.
0: కానీ వెనక వైపున వాచ్ చేసుకుంటూ పో.
1: బట్ యెట్ యూ వాచ్ హిమ్ ఫ్రమ్ బిహైండ్.
0: అప్పుడే ఆ పిల్లవాడు మనిషి సరైన మార్గానికి రాగలడు.
1: దెన్ ద బాయ్ విల్ బి పర్ఫెక్ట్.
0: కనుకనే
1: సో
0: పిల్లల్ని మనం సరైనటువంటి రీతిలో తెచ్చుకోవటం మొట్టమొదటి బాధ్యత తల్లిది.
1: Therefore, the first responsibility lies with the mother to train the child.
0: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
1: Here also we find some differences.
0: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
1: If son is spoiled, the mistake lies with the father.
0: డాటర్ గని తప్పైపోతే మదర్ మిస్టేక్.
1: If daughter is spoiled, the mistake lies with the mother.
0: కనుకనే ఇక్కడ రెండింటి ఎందు మనం భేదాన్ని గుర్తించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
0: బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
1: ఇఫ్ ది డాటర్ ఇస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
0: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
1: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
0: కనుకనే ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
1: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
0: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
1: ఇఫ్ ద సన్ ఈస్ రాంగ్, ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
0: తండ్రి సరైనటువంటి రీతిలో వాళ్ళని చూసుకోవటం లేదు.
1: ఫాదర్ హాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
0: ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
1: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
0: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూల్ అని మూడవది ఒకటి పెట్టారు.
1: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
0: అక్కడ టీచర్స్ వీళ్ళని సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
1: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
0: నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
1: టీచర్ విల్ హ్యావ్ టు టెల్ ద చైల్డ్ యు ఆర్ బిహేవింగ్ అవుట్సైడ్
0: నీ పేరు పాడైపోతుంది
1: యూ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ టుమారో
0: నీ పేరు మాత్రమే కాదు తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది
1: నాట్ ఓన్లీ దట్ యూ గెట్ ఎ బ్యాడ్ నేమ్ యువర్ పేరెంట్స్
0: వంశం యొక్క పేరే పాడైపోతుంది
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్
0: నీ గృహం పేరు నిలబెట్టు
1: సో యూ హావ్ టు అప్హోల్డ్
0: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు
1: కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్
0: చదివే యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టు
1: అండ్ ఆల్సో ద రెప్యుటేషన్
0: వారికి మంచి మార్గంలో మంచి బోధలు చేస్తూ రావాలి
1: సో ద టీచర్ షుడ్ టీచ్ వెల్ ఇన్ ద రైట్ డైరెక్షన్
0: కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చిపెట్టుకోవచ్చు
1: యూ హావ్ టు స్పీక్ దెమ్ ఇన్ ద నైస్ వే అండ్ కండక్ట్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్
0: అనేక విదేశాల లోపల
1: ఇన్ ఫారిన్ కంట్రీస్
0: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు
1: Children do not know what humility is, what obedience is.
0: అలాంటి వారందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి
1: సత్యసాయి స్కూల్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ
0: నాయన నీవు మానవుడిగా పుట్టావు
1: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్
0: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు
1: యు ఆర్ నాట్ ఎనిమల్ టు ఫ్రైటన్ అదర్స్
0: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు
1: టు బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్ యు ఆర్ నాట్ ఎనిమల్
0: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు భయపెట్టడానికి పశువు కాదు
1: యు షుడ్ నాట్ ఫ్రైటన్ అదర్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్
0: నీవు మానవుడవు
1: యు ఆర్ ఎ హ్యూమన్
0: కనుక నీవు భయపడకూడదు భయపెట్టకూడదు
1: యు షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ నాట్ ఫ్రైటన్ అదర్స్
0: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
1: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్
0: వాళ్ళు సరైన మార్గంలోకి తిప్పాలి
1: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే
0: లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ
1: Life is a long journey.
0: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ
1: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్డ్ ఆర్ ఇంటరప్టెడ్
0: షార్ట్ కట్ అయిపోతే ఎన్ని గుజాల పోయినా పర్వాలేదు
1: ఇట్ ఇస్ ఎ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ విచ్ ఎవర్ వే యు గో లైఫ్ ఇస్ ఎ లాంగ్ జర్నీ
0: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి
1: ఇట్స్ ఎ లాంగ్ జర్నీ సో లీడ్ ఎ డివైన్ లైఫ్
0: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు
1: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్
0: దివ్య జీవితాన్ని ఆశించాలి
1: ఇట్ ఇస్ ద డివైన్ లైఫ్ దట్ హ్యాస్ టు బి ఎస్పైర్డ్
0: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్
0: ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి
1: ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లేడ్ బై ద పేరెంట్స్ ఇట్ ఇస్ రాంగ్
0: అప్పుడే మీ యొక్క కీర్తి కూడా అభివృద్ధి అవుతుంది
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్
0: నీవు ఆచార్యుడవు
1: యు ఆర్ ఆచార్య
0: ఆచార్య అనగా ఏమిటి అధ్యాపకుడు కాదు
1: ఆచార్య ఇస్ నాట్ మీర్లీ టీచర్
0: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచర్స్
0: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది
1: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య ప్రొఫెసర్
0: నీవు అనుసరించి పిల్లలకు బోధించు
1: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్
0: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి
1: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్
0: ఆ అభ్యాసాలను మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి
1: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్
0: టీచర్ కాలేజీ లోపలనే కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
1: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
0: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్ కు వచ్చేస్తాడు
1: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్
0: ఎందుకంటే నీవు స్మోక్ చేస్తావు అని టీచర్ చూస్తాడు
1: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్
0: సార్ మీరు చేస్తున్నారు కదా
1: సార్ యూ ఆర్ స్మోకింగ్
0: దానికి ఏం జవాబు చెప్పగలడు
1: వాట్ రిప్లై యూ గివ్
0: నో రిప్లై కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై
1: He merely applies, but there is no reply.
0: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు
1: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్
0: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు
1: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ
0: కనుక ఏది మంచిదని నువ్వు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి
1: Whatever you want to teach, first you should practice. You should not commit anything bad. You do good and ask them to be good.
0: This is
1: the proper teaching and the proper quality of
0: education. Then
1: all the good in a student will come out.
0: నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్ ఇలాంటివి చేశాను అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు
1: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్ ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే
0: ఇది నాకు బాగా తెలుసు
1: దిస్ భగవాన్ నోస్ వెల్.
0: ఎందుకంటే నేను ఎన్నో విధములుగా కూడా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను.
1: భగవాన్ పనిషెస్ బాయ్స్ ఇన్
0: అరుస్తూ ఉంటాను.
1: హీ షౌట్స్ అట్ దెమ్.
0: చెప్తూ ఉంటాను.
1: హీ గోస్ ఆన్ టెలింగ్.
0: మరి ప్రేమిస్తుంటాను.
1: మై లవ్స్.
0: అన్ని ఇస్తుంటాను.
1: హీ గివ్స్ దెమ్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని సమయాల్లో నేను చాలా కఠినంగా ఉంటాను.
1: ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్.
0: అప్పుడు పిల్లలే వచ్చి, స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
1: బాయ్స్ దెమ్సెల్వ్స్ విల్ కమ్. దే సే, స్వామి, వి హావ్ కమిటెడ్ మిస్టేక్స్.
0: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను.
1: ఐ డిడ్ ప్రాక్టీస్ వాట్ యు సేడ్.
0: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను.
1: నౌ ఐ రియలైజ్ ది ట్రూత్ ఇన్ ఇట్.
0: కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను.
1: ఐ విల్ నాట్ కమిట్ మిస్టేక్స్ వన్స్ అగైన్.
0: అప్పుడు స్వామి కరిగిపోతాడు.
1: దెన్ స్వామి మెల్ట్స్.
0: నాయన ఇంక పైన నీవు బాగుండు.
1: బాయ్ బీ గుడ్ హియర్ ఆఫ్టర్.
0: దీనిపై ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
1: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
0: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకి ఆ విధంగా బోధించాలి.
1: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్.
0: ఇంకేమి?
1: ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
0: అది చాలా ఇంపార్టెంట్.
1: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
1: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
1: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
0: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
1: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
0: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
0: అది ఏమి చదువు? నా చదువు మూడో క్లాసు నాలుగో క్లాస్.
1: హీ స్టడీడ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఓన్లీ.
0: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
1: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
0: హెచ్ అయ్యంగార్ అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు. హెచ్ అయ్యంగార్
1: వాజ్ ద టీచర్.
0: ఆయన ఎక్కడైనా బజార్లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
1: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ అయ్యంగార్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
1: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
0: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు.
1: వెన్ ద టీచర్ గోస్ విత్ ద వాకింగ్ స్టిక్ ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
0: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
1: This was noticed by the teacher.
0: అరే నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
1: Finding out that I'm walking this way, you are going that way, I know.
0: కాలేజీకి స్కూల్కు పోయిన తర్వాత,
1: after reaching school,
0: అక్కడ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
1: Who is the monitor of the class?
0: నేనే.
1: భగవాన్ is the monitor of the class.
0: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది.
1: యూ కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
0: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపర్రలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
1: యాజ్ ద టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
0: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
0: కర్ర తీసుకున్నాడు.
1: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్ కేన్.
0: రాజు రా.
1: He said, Raju, come here.
0: నేను ధైర్యంగా వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
0: ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు.
1: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
0: కనుక నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
1: టీచర్ ఆస్క్డ్, వై డిడ్ యు గో దట్ వే వాచింగ్ మీ?
0: మిమ్మల్ని నేను చూడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ సీ హిమ్.
0: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండది.
1: Bhagwan's notebook was at the residence of the teacher.
0: ఆ నోట్బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వెంట్ దేర్ టు కలెక్ట్ హిస్ నోట్బుక్.
0: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
1: ఐ హావ్ నాట్ సీన్ యు సార్.
0: సత్యం చెప్పాను.
1: హి సెడ్ ట్రూత్.
0: హే చూడలేదా అని గట్టిగా అరిచాడు.
1: ద టీచర్ షౌటెడ్, హావ్ యు నాట్ నోటీస్డ్ మీ?
0: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
1: స్వామి సెడ్, ఐ హావ్ నాట్ సీన్.
0: నిన్ను కొడతాను అన్నాడు.
1: హి సెడ్, ఐ విల్ బీట్ యు.
0: నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చేయి ఇచ్చాను.
1: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
0: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఐఎం గారికి కంటిదారులు కారినాయి.
1: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఐఎం గారు టీచర్ స్టార్ట్
0: ఇచ్చాడు. రాజు, నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసు.
1: హీ సెడ్, రాజు, ఐ నో యూ డోంట్ డూ మిస్టేక్స్.
0: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
1: ఐ నో దట్ యూ నెవర్ కమిట్ ఎ మిస్టేక్ బట్ హావింగ్ నోటీస్డ్ వన్ ఐ వాస్ సో.
0: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
1: యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: నాకు తెలుసు.
1: ఐ నో
0: అని తర్వాత పిలిచి,
1: He called him later.
0: చాలా సంతోషించి
1: he was very happy with
0: him. రేపటి దినము నువ్వు స్కూల్ ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది ఇంటికి వచ్చి పో అన్నాను.
1: He said tomorrow as you return home you follow me you visit my residence and go it is on the way.
0: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
1: He was proceeding as per the command of the teacher.
0: వరండాలో వెళ్ళినాను.
1: He approached veranda.
0: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
1: He didn't go straight away into the house.
0: లేడీస్ అంతా ఉంటారు.
1: There are ladies at home.
0: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వరకు వెళ్ళాను.
1: Without the permission of the teacher he should not go inside so he was waiting there.
0: భార్యతో చెప్పాడు ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
1: The teacher told his wife the boy will be coming usher him in.
0: ఆమె వచ్చి నాయన నీవేనా రాజు అని అంది.
1: The wife of the teacher came and said are you Raju?
0: అవును మా అన్నాను.
1: And Swami said yes.
0: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్న.
1: Your teacher is calling you come in.
0: లోపల వెళ్ళాను.
1: Bhagavan went in.
0: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
1: There are no limits for the love of the teacher towards him.
0: ఒక చిన్న ది ప్లాస్టిక్ చైర్ ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్
1: అల్యూమినియం ప్లేట్
0: దాంట్లో రెండు పకోడాలు పెట్టి
1: అండ్ ఈ సర్వ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్
0: రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
1: ఐ షౌటెడ్ అట్ యు.
0: నాది చాలా తప్పు.
1: ఇట్స్ మై మిస్టేక్.
0: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
1: యు ఆర్ సో గుడ్ బట్ ఐ హావ్ మిస్టేకెన్ యు. ఐ వాంటెడ్ టు బీట్ యు.
0: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నానన్నాడు.
1: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యు నౌ.
0: చూసారా మన మంచితనము మన సత్యవాకులు మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది కదిలిస్తుంది.
1: అవర్ గుడ్నెస్ అవర్ ట్రూత్ అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
0: ఆ టీచర్ చెప్తున్నాడు నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
1: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్ ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
0: మీరెక్కడ
1: సార్ వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఆమ్ ఐ.
0: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
1: సిన్స్ యు హావ్ స్టిల్ దట్ డిఫరెన్సెస్ ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
0: వయసు ప్రధానం కాదు.
1: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్
0: ఇంపార్టెంట్. చదువు ప్రధానం కాదు.
1: నాట్ ఎడ్యుకేషన్.
0: మానసిక హృదయం ప్రధానము.
1: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ ది హార్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నీవు చాలా గుడ్ బాయ్ అన్నాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి యు ఆర్ ఎ గుడ్ బాయ్ యు ఆర్ ఎ గుడ్ బాయ్.
0: నాయన బాగానే చదువుతున్నావా అన్నాడు.
1: ఆర్ యూ స్టడీయింగ్ వెల్ హీ ఆస్క్.
0: చదువుతున్నాను సార్ అన్నాడు.
1: స్వామి సెడ్ yes sir I am studying.
0: వస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
1: Next month we are going to examinations. He said study well.
0: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
1: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
0: ఎగ్జామినేషన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
0: నేను రాస్తున్నాను.
1: భగవాన్ వాజ్ రైటింగ్.
0: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైమ్.
1: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైమ్.
0: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
1: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
0: పెట్టేశాను.
1: రెడీ.
0: వెళ్లిపోయినాను.
1: స్వామి రిటర్న్.
0: ఆయన చూస్తున్నాడు.
1: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
0: ఈమె రాజు ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
1: రాజు యూ డోంట్ సీమ్ టు హ్యావ్ రిటన్ ఎనీథింగ్.
0: సార్ రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
1: సార్ యూ విల్ బి సీయింగ్ టుమారో ద స్క్రిప్ట్.
0: నేను రాశాను.
1: ఐ
0: అన్ని కరెక్ట్ గా రాశాను.
1: ఐ రోట్ కరెక్ట్.
0: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
1: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
0: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
1: And he has collected Swami's paper script first.
0: చూచాడు ఒక్కొక్క క్వశ్చన్ అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
1: He started correcting the script and he finds in Swami's script certain things not known to the teacher himself.
0: తీశాడు ఆ పేపర్ పైన రాశాడు very very good అన్నాడు.
1: On the top of the paper he wrote very good.
0: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీస్కు పంపించే పద్ధతి లేదు.
1: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
0: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
1: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
0: ఆ విధంగా చేసి రెండో దినం పిలిచాడు.
1: అండ్ హీ కాల్ స్వామి నెక్స్ట్.
0: భార్యతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్
0: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
1: రాజు హ్యావ్ సమ్ కాఫీ.
0: సార్ నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
1: సార్ ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
0: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
0: పోని ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
1: అట్లీస్ట్ ఎక్సెప్ట్ వన్ దోశ.
0: కానీ సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
1: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో
0: Not any time.
1: Any time. This is not the right time.
0: Right.
1: This is not the right time to eat.
0: తయారీ నేను తీసుకుంటాను సార్.
1: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
0: నా తృప్తి కోసం నేను తీసుకున్నాను ఆయన.
1: టీచర్ సెడ్ టు సాటిస్ఫై
0: మీ. ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను.
1: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు సాటిస్ఫై.
0: ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది.
1: స్టూడెంట్స్ హావ్ వైడ్ స్కోప్ టు మేక్ దెం టీచర్స్ హ్యాపీ.
0: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
0: కానీ నాకు భయం లేదు.
1: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నో మిస్టేక్?
1: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
0: ఎందుకు భయపడాలా?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి?
0: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
1: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
0: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే,
1: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్,
0: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్,
1: ఇంగ్లీష్ టీచర్
0: మహబూబ్ ఖాన్
1: వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: అతను ఇంగ్లీష్ టీచర్.
1: హి వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి.
1: హీస్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎవరో ఒకరు వచ్చి ఉంటే తరతరగా వెళ్ళిపోవను అనేది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్, హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
0: నేను క్లాసుకు పోయేటప్పటికి
1: బై టైమ్ హి వెంట్,
0: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్డ్ టు ఆస్క్ స్వామి, గో టు హిమ్, గో టు యువర్ టీచర్.
0: చేసేది ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు.
1: అండ్ ద టీచర్ మహబూబ్ ఖాన్ ఆస్క్ స్వామి టు కమ్ క్లోజ్.
0: తలంతా నిమురుతూ ఉంటాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్
0: హెడ్. భుజమంతా పట్టుకుంటాడు.
1: అండ్ క్యాజువల్ ఆఫ్ హిస్ హెడ్.
0: చెక్కంతా గిల్లుతాడు.
1: అండ్ ద పించింగ్ హిస్ చీక్.
0: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
1: అండ్ యూజ్డ్ టు ఫాండల్ హిమ్, కరెస్.
0: అతనికి పిల్లలు లేరు. పిల్లలు.
1: అండ్ హీ హాస్ నో చిల్డ్రన్.
0: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్.
1: హీస్ 50 ఇయర్ ఓల్డ్.
0: అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
1: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్.
0: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
1: ఎవ్రీడే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
0: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
1: అండ్ హీస్ అన్ ఆర్డెన్ డివోటీ.
0: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
0: ఆనాడు, ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: టిల్ దట్ డే he was leading everybody in prayer.
0: He is head of the department.
1: And this, he is the
0: head of the office also.
1: He is head of the office and of the department.
0: చెప్పేవాడు, రాజు ఇట్లా అనేవాడు.
1: రాజు కమ్ హియర్.
0: నీవు రేపటి నుంచి నువ్వు ప్రార్థన చేయాలి.
1: You should lead everybody in prayer.
0: ఈ ప్రార్థన మాకు అందరికీ హృదయాన్ని కరిగింపజేస్తుంది.
1: And in fact, the prayer that you offer will convince everybody, make everybody happy.
0: ఒక ప్రార్థనకు నీవే పాట పాడు.
1: So you start singing first.
0: నీవే రాయి అన్నాడు.
1: అండ్ యూ కంపోజ్ ద సాంగ్.
0: సార్ నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను.
1: సార్ హౌ కెన్ ఐ కంపోజ్ ద సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్.
0: నేనే చేయగలము.
1: యూ క్యాన్ డూ ఎనీథింగ్.
0: తప్పక చేయన్నాడు.
1: డూ ఇట్ డెఫినెట్లీ.
0: అప్పుడు చెప్పాను నేను.
1: దెన్ స్వామి సేడ్,
0: అహర్హత ఆహ్వాన ప్రచారిత సునిత ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆదా జయగణమనే అది ఆయక జయహే జయగణమన అది నాయక జయహే చెప్పి మహమ్మద్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
1: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్డ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ హస్ బీన్ మేడ్.
0: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
1: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్.
0: ఆనాడే సర్వమత సమతం అనేటువంటి నేను బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్సెల్ఫ్.
0: ఆ పాట రాసిండేది నేనే.
1: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ ద సాంగ్.
0: ఆ రాసిన తర్వాత 2వ దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత బాయము యత్నము మానుకొనుము.
1: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
0: మీతోటి సంబంధం ఇంకా.
1: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యు.
0: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
0: నేను నుంచి వెళ్ళొచ్చాను.
1: అండ్ దెన్ హీ రిటర్న్.
0: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్.
0: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
1: టీచర్స్ వర్సెస్ ప్రైడ్.
0: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
1: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
0: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
0: నేరుగా వచ్చాను.
1: హీ కేమ్ స్ట్రైట్.
0: ఆ ఉరవ కొండ లోపల
1: అంజనేయులు
0: అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
1: అంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
0: ఆ తోట లేక నేను వెళ్ళాను.
1: స్వామి వెంట ఇన్
0: దేర్. వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
1: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
0: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
1: భగవాన్ స్టార్టెడ్
0: మానసపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానసపచర్య గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
0: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
1: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్
0: రాజు లేని స్కూల్ లో మేము ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ వి స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ ఇస్ నో రాజు?
0: ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
1: దేర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
0: ఆయన రిజైన్ చేశాడు.
1: హీ రిజైన్డ్.
0: నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు.
1: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
0: రాజు ఇక్కడ లేడు.
1: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్.
0: పోతాను అన్నాడు.
1: ఐ విల్ గో.
0: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
1: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్.
0: నాకు ఇక్కడ పని లేదు.
1: ఐ కెనాట్ వర్క్.
0: రాజు ఉండినాడు కాబట్టి అతన్ని చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
1: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈస్ హియర్. ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
0: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
1: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
0: రెండవ దినము
1: సెకండ్ డే
0: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
1: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హి హస్ గాట్ గుడ్ వాయిస్.
0: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
1: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
0: ఎక్కేటప్పటికి
1: at that moment
0: swami kanipinchaledu.
1: He could not see swami.
0: Okay, edupu.
1: He started crying loudly.
0: Atanu edchetappudike paata paadaledu.
1: He could not sing.
0: Andaru edcharu.
1: All cried there in the school.
0: Aanaatu nunchi aa stage ni maanesesaru.
1: Since that day that practice was discontinued.
0: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata పిల్లల్లో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
0: స్టూడెంట్స్ కూడా మన వశం చేసుకోవచ్చు.
1: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
0: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
1: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
0: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
1: ద టీచర్ షుడ్ ఫాలో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ద యాక్షన్.
0: మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం.
1: ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: మన భారతీయ సంస్కృతి లోపల కూడా మొట్టమొదట వీటిని పెట్టారు. సత్యం వద ధర్మం చర.
1: ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ దీస్ టు ఆర్ ఎంఫసైజ్డ్. స్పీక్ ట్రూత్, ఫాలో రైచియస్నెస్.
0: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా వినయంతో పడుకునేవాడిని.
1: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్.
0: పిల్లలకు అదే చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
0: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
1: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
0: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
1: బట్ ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
0: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
1: బట్ హీ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
0: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
1: రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
0: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
1: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్స్.
0: కనుక అధ్యాపకులారా,
1: సో టీచర్స్,
0: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
1: While controlling your students, you should show love, express love.
0: వాళ్ళు తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
1: If they committed any mistakes, explain them clearly, correct them.
0: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
1: దెన్ దే విల్ గో ఇన్ ద రైట్ వే.
0: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
1: అండ్ దే విల్ ఆల్సో కన్ఫెస్ దేర్ మిస్టేక్.
0: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి అట్టి తప్పులు చేయకుండా ఉండాలి.
1: హౌఎవర్ దే షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తూ ఉంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు.
1: ఇఫ్ దిస్ ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ బై టీచర్స్, యూ విల్ బి హెల్పింగ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లల పైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద టీచర్స్ షుడ్ హ్యావ్ ఎగ్జెంప్లరీ లవ్ టువర్డ్స్ దేర్ స్టూడెంట్స్.
0: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
1: దెన్ యూ కెన్ సెండ్ ఫోర్త్ ఇన్ టు సొసైటీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఇంకా ఐదవది,
1: ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేర్ విత్ చిల్డ్రన్ విత్ చిల్డ్రన్ ఫ్రమ్ డిప్రైవ్డ్ స్లమ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బ్రోకెన్ హోమ్స్ హూ ప్రెజెంట్ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ క్లాస్.
0: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
1: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదళ టు రెండర్.
0: ఎక్కడ పోయినా క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్.
1: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: క్లీనింగ్ గా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: చిన్నదైనప్పటికీ
1: హౌస్
0: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
1: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
0: ఇది చదువులో వచ్చే కాదు,
1: దట్ యూ డోంట్ గెట్ అవుట్.
0: కానీ ఈ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
1: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్,
0: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్కర్లేదు బాబు, మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
1: వెన్ యూ స్టార్ట్ విజిటింగ్ విలేజెస్ అండ్ క్లీన్ ద ప్రెమిసెస్, దే దెమ్సెల్వ్స్ విల్ కమ్ లేటర్ అండ్ సే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, వీల్ మెయింటైన్ క్లీన్నెస్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
1: టీచర్స్ can take up to this social work with the help of the students. Sixth question, how do we motivate children in the educare program?
0: పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్
0: పాసిబుల్. వారి వయసు చాలా తక్కువది.
1: బికాస్ దేర్ ఇస్ ఎ టెండర్ ఏజ్.
0: కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టొచ్చును.
1: ఎడ్యుకేర్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ అట్ ది కాలేజ్ లెవెల్.
0: అంటే దానికి పూర్వం అంతా కూడాను నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
1: Prior to that, you can tell them, you should have good thoughts
0: in mind. ఈ చదువులోపల కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
1: You can say,
0: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంతే బలిపితం చేశాడు.
1: హరిశ్చంద్ర సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్
0: ట్రూత్. ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
1: You can tell them the stories of great noble people.
0: ఏ దేశంలో ఉన్న కూడాను ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
1: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ.
0: వీళ్ళకే వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
1: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
0: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
1: లైక్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: ఇంకోటి
1: సెవెంత్ క్వశ్చన్, హౌ డూ వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
0: ఇది చాలా అవసరమైనటువంటిది.
1: దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
1: పేరెంట్స్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సాయిబాబా.
0: మన స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
1: యాజ్ చిల్డ్రన్ అటెండ్ అవర్ స్కూల్స్ దే నో.
0: అలాంటి వాళ్ల లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
1: అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అమౌంట్ చిల్డ్రన్.
0: ఆ పిల్లలను దగ్గర చేర్చి,
1: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్,
0: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
1: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ, బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ, సాఫ్ట్లీ.
0: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
1: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
0: అమ్మా నాన్న మీరు ఏమో చెప్తున్నారు, సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దు అని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
1: You can tell mother, father, you don't want me to follow Sai Baba's path.
0: నిజంగా నేను సాయి బాబా స్కూల్ కే కిని పోకుండా పోతే ఈ విధంగా పాడేయండేటట్టు వాడను.
1: Just imagine, I would have been spoiled my career had I not followed Sai Baba's path.
0: స్కూల్ కు పోటం చేతనే నేను ఇంత మంచి వాడిగా తయారైనాను.
1: Because I have been attending Sai Baba's school, I am so good.
0: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
0: నీవు భోంచేసే సమయంలో కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మావీర్, బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు,
1: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్,
0: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీటికి ఇంత భక్తి.
1: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యువర్ డివోషన్.
0: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
1: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
0: కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు.
1: వెన్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
0: ప్రసాదంగా మారిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
1: దేర్ బి నో మిస్టేక్స్, బ్లెమిష్ దేర్.
0: కనుక ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తుంటే వాడు కూడా ఆశపడి వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
1: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
0: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
1: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
0: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
0: మనం చేసేటువంటివన్నీ మంచిగా చేయాలి.
1: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఇంటికి పోయినప్పటికి బయట తట్టిపోయి వచ్చి పరిశుద్ధం చెయ్యాలి.
1: బై టైమ్ వి రిటర్న్ హోమ్ వి షుడ్
0: ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
1: వి షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
0: వాళ్ళు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి.
1: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
1: ది ఎటికెట్ అండ్ కర్టెసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. ఎయిత్ క్వశ్చన్, హౌ డూ వీ డీల్ విత్ పేరెంట్స్ హూ డు నాట్ ఫాలో సాయిస్ టీచింగ్స్ అండ్ హూస్ చిల్డ్రన్ ఆర్ ఇన్ ది సచ్ సాయి స్కూల్స్?
0: స్కూల్స్ లోపల మన తల్లిదండ్రులకు అమితంగా మనం బోధించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు టీచ్ పేరెంట్స్ ఇన్ స్కూల్స్.
0: పిల్లలకే మనం ఆచరణలో పెట్టడానికి తగినంత బోధించి వారి ద్వారానే తల్లిదండ్రులకు తగినటువంటి మార్గాన్ని అందించాలి.
1: వీ షుడ్ ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ సాయి టీచింగ్స్ సో దట్ పేరెంట్స్ విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్.
0: కనుక మనం తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్, వీ కాంట్ గో దట్.
0: మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
1: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
0: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
1: వెన్ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇంటి లోపల
1: ఎట్ హోమ్
0: ప్రతి వారం కూడాను
1: ఎవ్రీ వీక్
0: మటన్ చేసేటువంటి వాళ్ళు.
1: Every week, once a week, they used to make
0: non-vegetarian food. Our children, when they go
1: home, students. మరే
0: నాయనా, ఒక సంవత్సరం అంతా నీవు పుట్టబెత్తులో కూర్చున్నావు, అసలు కోడే తినలేదు, గొర్రే తినలేదు, చేపలే తినలేదు అని తల్లిదండ్రులు పెద్ద ప్రేమతో వాళ్ళన్ని తెచ్చి పెట్టించారు.
1: The parents come and say, "Oh, my son, you have been there in Puttaparthi. You have never had any kind of non-vegetarian stuff." And they start feeding you with the non-vegetarian food, fish.
0: వాడు చెప్పాలి.
1: The boy should say,
0: అమ్మా, నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
1: మదర్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
0: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
1: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
0: ఇది నాకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
0: నీవు దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
1: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
0: పవిత్రమైన యొక్క భోజనం భోజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్
0: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి.
1: అండ్ వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
0: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానేస్తారు.
1: When once you teach your children like that, they will change their parents later.
0: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
1: భగవాన్ నోస్ మెనీ మెనీ పీపుల్.
0: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంస భక్షణ మానేసేసినారు.
1: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
0: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్. ఇది
0: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
0: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు, ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేం అర్థం?
1: పేరెంట్స్ దెంసెల్వ్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్.
0: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టు నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
1: వెన్ వన్స్ యూ నో ది మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ, పేరెంట్స్ విల్ ఫాలో యూ. టెన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్?
0: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుండదు.
1: భగవాన్ సేస్ టెక్నాలజీ ఈజ్ ఎ ట్రిక్నాలజీ.
0: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
1: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
0: మీకు తెలుసు, నేను ఈనాడు కాదు 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
1: ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ హీ హస్ బీన్ టెలింగ్ అస్.
0: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
1: హీ సెడ్ ద కంప్యూటర్ ఆల్సో విల్ హావ్ సిక్నెస్ బగ్.
0: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
1: ఎస్, కంప్యూటర్ ఈజ్ నాట్ ఎ బార్, ఇట్ ఈస్ ఆల్ సఫరింగ్ ఫ్రమ్ కంప్యూటర్ బగ్.
0: అప్పుడు నేను చెప్పాను,
1: భగవాన్ సార్,
0: నీవు కంపోజర్ కానీ కంప్యూటర్ కాకూడదు.
1: యు ఆర్ ద కంపోజర్, నెవర్ బి ఎ కంప్యూటర్.
0: కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది.
1: కంప్యూటర్ మే బి స్పాయిల్డ్.
0: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది.
1: కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ స్పాయిల్డ్.
0: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినట్టుగా మీరు ఏమైనా చేసుకోండి.
1: టెక్నాలజీ ఇన్ రిలేషన్ టు సైన్స్ యూ మే డూ ఎనీథింగ్.
0: నా టెక్నాలజీ ఏమిటంటే మొట్టమొదట మన కంప్యూటర్ లో ఇంట్లో దాంట్లో పోయేదానికంటే మొట్టమొదట మన కంప్యూటర్ చక్క చేసుకోవాలి.
1: భగవాన్స్ టెక్నాలజీ ఎంఫసైజెస్ ఆన్ దిస్, మేక్ యూర్ కంప్యూటర్ హెడ్ పర్ఫెక్ట్.
0: ప్రతి దానికి కూడా కంప్యూటర్ తూకుతుంటారు.
1: యూ గో ఆన్ అప్లైంగ్ కంప్యూటర్ ఫర్.
0: ఈనాడు ఆడవాళ్ళు కూడాను ఒక షాప్ కు వెళ్తారు.
1: లేడీస్ గో టు షాప్.
0: వన్ శారీ, టూ బ్లౌజ్, ఒక టవల్, టూ హ్యాండ్ కర్చీఫ్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
1: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేజ్ శారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
0: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది అదే.
1: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్
0: కంప్యూటర్,
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
1: యూ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించేసుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
0: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
1: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
0: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్
0: ఆయా స్టేజ్ కి అది చేసుకుంటూ రావాలి.
1: యూ కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
0: ఏదో కొత్తగా వచ్చినా అని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా.
1: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యూఆర్ ఆఫ్టర్ ఇట్.
0: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను,
1: భగవాన్
0: చక్కగా గుర్తించి వర్తించాలి.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
0: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
1: అర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
0: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పని చేసేటువంటి వాడు.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్ వెరీ హార్డ్.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే వాట్ హ్యాపన్స్?
0: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
1: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
0: ఒక సింగిల్ కంప్యూటర్ చేయడం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
1: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 ఆర్ అన్ఎంప్లాయిడ్.
0: వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వేరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెడమార్గం పడుతున్నారు.
1: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
0: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
0: అప్పుడు అంతా చేతికో పని చేస్తుంటారు.
1: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
0: జాబ్. చేతికి పని ఇవ్వాలి.
1: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
0: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
1: అండ్ దెన్ సప్లై వాటర్.
0: ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఒక ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఎ ఫ్యాక్టరీ, ఎ ప్లేస్ ఆఫ్ వర్క్.
0: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి యొక్క వర్క్ షాప్ గా పెట్టాలి.
1: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఎ వర్క్ షాప్.
0: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
1: దెన్ వీల్ ప్రాస్పర్.
0: ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మిషనరీ.
0: ఈ మిషనరీ పైన పోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
1: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మిషనరీ. 11th question. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సక్సెస్ ఆ స్కూల్, వాట్ షుడ్ బి డన్?
0: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు
0: ఎస్టాబ్లిష్. అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
1: పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి.
1: కమెన్స్ ద వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
0: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణా ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
1: గ్రాడ్యువలీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
0: కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
1: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లోన్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
1: లెట్ అస్ డూ ఇట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ అండ్ అబిలిటీ.
0: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
1: దర్ సమ్ లేడీ టీచర్స్.
0: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
1: Today, one very important thing is to be said.
0: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
1: ద వర్క్ డన్ బై విమెన్ ఈజ్ నాట్ డన్
0: బై మెన్. బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
1: లేడీస్ బాల వికాస్ టీచర్స్.
0: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ,
1: యు మే గో ఎనీ కంట్రీ,
0: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
1: దే డూ వెరీ గ్రేట్ వర్క్, వెరీ హై మ్యాగ్నిట్యూడ్.
0: సంసారం చూసుకుంటూ,
1: దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ,
0: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
1: టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
1: అండ్ సర్వ్
0: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
1: వెన్ దే ఫైండ్ సమ్ టైమ్ దే స్టార్ట్ బాల వికాస్ యాక్టివిటీ.
0: నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాసం లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
1: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
0: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
1: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
0: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
1: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: కానీ కొంతమంది మెన్ను ముందుకు రావటం లేదు.
1: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
0: స్త్రీల వలె మెన్ను కూడా ముందు రావాలి.
1: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: అప్పుడు ఎంతైనా బాగుపడుతుంది దేశం.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
0: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు ఉరి కావాలండి.
1: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
0: తక్కువగానే పెట్టుకుందాం.
1: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటది.
1: ఎవ్రీ రెసిడెన్స్ హస్ వరండా.
0: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
1: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బీ సీటెడ్ అండ్ టీచ్.
0: నాయన సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస మానవతా విలువలు ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించాలి.
1: యూ కెన్ టీచ్ చిల్డ్రన్ మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
1: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th question, వాట్ ఈజ్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సత్య సాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
0: మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
0: ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తూ రండి.
1: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
0: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
1: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఫ్యూచర్ యోచన మీరు చేయకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈజ్ ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ గా తీసుకోండి.
1: అండ్ గో బై దిస్ ఆమ్ని ప్రెజెంట్.
0: తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు చదువుతుంది.
1: ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: అసలు ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
1: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యుల్ బి హియర్?
0: లేదు.
1: నో.
0: అదే వచ్చేసేస్తుంది.
1: ఇట్ హాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంటారు.
1: యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్ వెల్ యూ విల్ బి ప్రమోటెడ్. 13th question, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ అట్ ఓల్డర్ ఏజెస్ టు ఎ సచ్ ఎ సాయి స్కూల్?
2: కేజీ నుంచి చేర్చుకోవచ్చు.
0: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
1: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యుల్ బి హియర్?
0: లేదు.
1: నో.
0: అదే వచ్చేసేస్తుంది.
1: ఇట్ హాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మీరు మంచి పనులు చేస్తూ ఉంటుంటే

0: తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకుపోవాలంటే అట్టనే తీసుకోవచ్చు.
1: యు కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్ యాజ్ ద కేస్ మే బి.
0: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
1: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్.
0: అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
0: దానికి నిర్బంధం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
0: 14th.
1: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
0: ఇది నేను చెప్పను.
1: భగవాన్ డస్ నాట్ సే దట్.
0: ఎందుకంటే
1: వై
0: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
1: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దట్.
0: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
1: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తురండి.
1: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
0: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతం కాదు, ఒక దేశం కాదు.
1: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
0: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైటీ.
0: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
1: ఇట్ హాస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
0: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: భూర్భువస్వః.
1: భూర్భువస్వః.
0: భూర్.
1: భూర్.
0: బాడీ, మెటీరియలైజేషన్.
1: బాడీ, మెటీరియలైజేషన్.
0: భూః, మైండ్.
1: భూః, మైండ్.
0: స్వః.
1: స్వః.
0: రేడియేషన్.
1: రేడియేషన్.
0: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
1: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యుమానిటీ.
0: భూర్భువః స్వః.
1: భూర్భువః స్వః.
0: ఇది ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
1: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీస్, క్రీడ్స్.
0: తత్ అదే.
1: తత్ దట్
0: సవితా వరేణ్యం అనగా అట్ దాన్ని నేను వరిస్తున్నాను.
1: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
0: అట్టి దాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు.
1: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
0: ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో అనగా ఏమి? చీకటి.
1: భర్గ మీన్స్ డార్క్నెస్.
0: డార్క్నెస్.
1: డార్క్నెస్.
0: డార్క్నెస్ అంటే అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి.
1: భర్గో దేవస్య ధీమహి. డిస్పెల్ ద డార్క్నెస్.
0: నాకు మంచి బుద్ధిని ఇచ్చేసేయి.
1: ధియో యోన
0: ప్రచోదయాత్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
1: Anyone can follow it of any country. It is adoptable by anybody. There are no differences here. Correct my intellect.
0: నన్ను మంచి మార్గంలో ప్రవేశపెట్టి.
1: See that I am the right path.
0: నా యొక్క దుర్గుణాన్ని దూరం చేసి సరైనటువంటి వెలుతురుని అందించాలి.
1: Help me to dispense with all bad qualities.
0: ఇది వారి వారి ఇష్టం పురస్కరించుకొని చేసుకోవచ్చు.
1: యూ కెన్ గో యాజ్ పర్ యువర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్. ఇందులో
0: ఏమాత్రం వదిలినా తప్పులేదు, చేసినా తప్పులేదు.
1: డజన్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చాంట్, నథింగ్ రాంగ్ ఇన్ చాంటింగ్.
0: ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు.
1: భగవాన్ నెవర్ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: నాదంతా సోర్సే.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ సోర్స్, నాట్ ఫోర్స్.
0: మిలిటరీ ఫోర్స్.
1: ఫోర్స్ ఇస్ మిలిటరీ.
0: కనుక ఆ మిలిటరీ పని నేను చేయను.
1: స్వామి విల్ నెవర్ యాక్ట్ మిలిటరీ వే.
0: ప్రేమతో సోర్స్. Source, source.
1: He is all the source, all the love.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
1: You can follow the path that makes you happy.
0: ఇంకా ముందుకు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
1: We have got program to follow.
0: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి.
1: There are number of questions put to.
0: ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి.
1: The answer also is same.
0: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
1: But Bhagwan explained to us in a brief way.
0: మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
0: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసా వహించండి.
1: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
0: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పులేదు.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు గాడ్, అల్లా
0: అనుకోండి, జొరాస్ట్రియం అనుకోండి, రామా అనండి, కృష్ణ అనండి.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు యువర్ గాడ్, అల్లా, జీసస్, రామా, కృష్ణ, జొరాస్ట్ర.
0: దీంట్లో ఎట్టి భేదములు లేదు.
1: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి.
1: థింకింగ్ గాడ్ ఆఫ్ యువర్ చాయిస్. Make your life sacred and follow the correct path.
0: ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు.
1: In respect of Swami, there are no differences at all.
0: ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయంలో కాలు దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు.
1: In respect of Satya Sai, from top to toe, there is no trace of selfishness.
0: ఏది చెప్పినా చేయండి.
1: You follow whatever
0: that is good for you, good for you, good for you.
1: Everything is good for you, good for you.
0: మీరు అనుసరించి,
1: you follow,
0: ఆనందించి,
1: be happy,
0: అందరికీ అంచి పెట్టండి,
1: and share with everybody.
0: అది నేను ఆశించేటువంటి.
1: That's what Bhagwan expects.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నది.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్షువల్ ప్లెజర్ అండ్ సెన్షువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినది అందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttukstanaanu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkadi nunchi vachanu, ekkadi nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములైనటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్ట?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఇస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఇస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: So small,
1: small.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: Bhagavantudu prasadinchinatvanti ee indriyamulanu andinchinatvanti ee indriyamulanu parimitamainatvanti okka deentlo deenni upayoginchukovali.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: Parimitamulaku minchipoyinappudu Bhagavat aagnanu ullanginchina vaadavutame kaakunda daani valla aneka vidhamainatvanti okka kashtamulaku nashtamulaku rogamulaku guri kavalsi vastundi.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: Bhagavantudu ye nimittamai ye indriyamulanu prasadinchado aa indriyamulanu aa nimittamai sakramaina margamlo dani praveshapetti anubhavinchadaniki prayatninchali.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: Udaharanamulaku mukkunu teeskondi.
1: For example, take nose.
0: Swasanu teesukovatam kosamani, swasanu vadalatam kosamani, sugandhamu chusukovatam kosamani, durgandhamu visarjinchatam kosamani mukkunu manaku prasadinchadu.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: Uchchasa nishchasamulanu స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఆల్ అటెంప్ట్స్ టు మిస్యూజ్ దీస్ సెన్సెస్.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం,
1: ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్,
0: దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆల్సో హస్ గాట్ స్పిరిచువల్ టీచింగ్.
0: సో హమ్, ఇది అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ.
1: ద టీచింగ్ ఆఫ్ నాన్ జ్యువలిజం ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో హమ్, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాశకాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయ వాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకాన్ని ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: ద లంగ్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గెట్ స్పాయిల్డ్.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: ది సిక్నెస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ది సెన్సెస్ బికాస్ దే ఆర్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్.
0: నాలుకను అందించే దేనికోసమని?
1: వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukanundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue we should speak
0: satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Paralo hrudayamlo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: Why should one should not have these vices as to take these intoxicants and smoking and the meat eating
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ దట్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, oh tongue, you have got a sacred purpose to fulfill, you follow the direction.
0: Matra ane daniki parimitamainatunti paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini matrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalasinatunti danini vismarinchi vinaranatunti danini visvesinchi nee yokka shravanamunu smarasam chesukuntunnavu.
1: In fact we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasa kuda cheppadu cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neragayire.
1: Suradasa also said, you have got the ears but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopa darshimpa neragayire.
1: Having been gifted with the eyes yet you are not able to see the beautiful form of the Lord. Kannu
0: enduku ichchadu bhagavantudu?
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటినింతా చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good eyes are given.
0: కనుకనే పురందదాస్ కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: Enduku ee kannulu untunnayi pattikayala vale?
1: Just these eyes are like the cotton balls.
0: Nee kosama bazaar lo poyyetunte vyaktulantanni chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte gate post anta chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte cinema wall post anta chuttam kosamana? Kaadu kaadu.
1: The vision is not granted to watch the gate post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీలో ఏ యొక్క రిక్షాలో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును, ఇంద్రియముల యొక్క విలువను, ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నారు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sounds.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మరికి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కాక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధి బలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: Then the rest are the taste.
0: ఇంత మాంసం ముక్కను గాలములకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యు కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికీ కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికీ తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికీ తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ee dukham nunchi manaku dukhame praptistundadi kani sukham aneetundi enaatiki manaku praptinchadu.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: mrutikamainatundi kundalopala swarnakundaga maaralanante etta avutundi veelavutundi.
1: How do you expect an earthen pot to become a golden one?
0: kalpane manam puttinade dukham nunchi puttamu.
1: We are born in misery.
0: sukham aneetundi etta praptistundi.
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ది డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: Therefore these ten senses are equal to the wives to the master mind.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదునికి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యు ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: Because he had to submit himself to the three of his wives.
0: Inka padimandi bharyalu untunnatvanti yokka ee manasu yokka gati elantidi.
1: You can understand the fate of the mind with the 10 wives.
0: Oka bharya cheptundi nannu ee vidhamaitundi sundaramaitundi deenini chuttaniki nannu teesukoni pomantundi.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: Akkadiki nannu teesukoni pokunda pothe neetu nenu maatladanu antundi.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: Naaku ruchikaramainatundi padarthamulu andinchalani naaluka anetundi aashistundi.
1: The tongue wants very good dishes.
0: Aa naalukuki ee ruchikaramainatundi aaharam andinchukunda poyinappudu itulapaina dvesham kalugutundi aa yokka naalukku.
1: And if we don't supply delicious items,
0: ee vidhanga vagadani trupti paristhe marokati virodhaniki konukuntundi.
1: When you satisfy one sense, the other sense turn against
0: you. Kanuka ee 10 indriyamulnu kuda nu trupti padcheyatundi evariki sadhyam kaadu.
1: It is impossible for anybody to satisfy all
0: things. Kanukune arjunudu trupti vaadu kuda nu cheppadu chanchalam vi manakrishna pramadi balavadrudam. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైన మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్ వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్ నేచర్.
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖమును అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately he suffers a lot.
0: కాని ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamaina vanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Dinini Shankara varu kuda chepparu

0: ఇవంత క్షణములో పల్లె పోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడాను ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిదే, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడాను భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: There in Bombay, you have to pay a couple of lakhs.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషే.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నిటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినాయి, కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు!
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు!
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు! అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐదింటిని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed.
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: We may reveal our own inner secrets unconsciously.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: Because of these things, people observed silence in those days.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence, we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nuvu chaala parabadutunnavu. Adika bhasha chetane nee yokka telivi tetalu kodanu marugu padipothunnayi. Nee yokka gnapa shakti kodanu cheeninchipothundadi. Memory power pothundadi.
1: Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినముల మౌనంగా కూర్చున్నాడు.
1: ఫర్ 15 డేస్ హీ రిమైన్డ్ ఇన్ సైలెన్స్.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: దేర్ ఆఫ్టర్ హీ కుడ్ రికాల్ ఆల్ శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమైన నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ they want to improve their intelligence keeping the exam
0: kaani maatadutuntaru ee maatadutunde samayam lopala ee memory power ekkada nunchi vastundi
1: but as they talk continuously the memory power diminishes
0: poni kanisam parikshara samayamunandaina kodanu maatadukunda untam manchidi
1: at least during examination season better you observe silence
0: jnapak shakti telivi tetalu kodanu adhikanga abhirudhi avutayi
1: when you observe silence your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందుకు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యు అబ్జర్వ్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్ ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ ది సెన్సెస్ హీ హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: దే ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్ నేచురలీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్ వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్.
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: యూ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లిస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ ఇన్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడాను ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమీ కావాలి.
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosam varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheet of food, the life and the mind.
0: Vijnanamaya kosam lo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheet of
0: ootiki okkaro kootiki okkaro vijnanamaya kosam lo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th state.
0: Tadupare anandamaya kosam.
1: The final one is the sheet of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: Therefore, we should continue our onward journey. That for
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: Because we get down in the middle stations on the way,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: we'll face so many troubles and problems.
0: ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: We have to reach the destination.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యు షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ది రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యు షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ, మృత్యు నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్ దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: గొప్ప బుద్ధి బలముండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యే.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ ది వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగం యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేతనే. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ద బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాస్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ద స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలు అనేటువంటిది లేదు.
1: And this wicked man has no sense of time.
0: అనేటువంటిది లేదు.
1: And he doesn't stop at any particular period of time.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from
0: ఇది మొట్టమొట్ట మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏటంటిది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Adhe shastrame. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
1: That sat, that which is being.
0: Satsangamu. Ah, sattu. Ah, pavitramantu tika. Daiva sangamu to manam cheraad.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattu anekvindhi. మనుషుడి లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలుకు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangamu.
0: Jangamuloni sangamu. Ee sangam ante emti? Ee arishadvargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamuloni jangamu.
1: The jangamu there.
0: Jangamuloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi ఎప్పటి కూడా మార్పు చెందినటువంటిది సత్.
1: సో ది సత్ బీయింగ్ ఇస్ చేంజ్లెస్.
0: ఎట్టి మార్పులు కూడా ఉండేటువంటిది కాదు అది.
1: ఇట్ హెస్ నో ట్రేస్ ఆఫ్ చేంజ్ ఎనీ టైమ్.
0: కనుకనే సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రిం పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుడు వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi kaadu paropakaram. Idi bahya prapanchamunaku paropakaramu.
1: This is only help upakara from the outer point of view.
0: Para ade daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్ట చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యు అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్, ఇట్ కెనాట్ బి పరోపకారం.
0: ఏదో కొన్ని 100 వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్?
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యు కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడ.
1: The next one, papaya parapeedanam.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును. దైవత్వమును త్యజించడమే లేక దైవత్వమును భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేరునైనా పెట్టుకోవచ్చును.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్.
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై
0: ఫ్రాగ్మెంట్. ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవటం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: Kanuka manam ee naadu telusukovalsindi emti, bhagavantudu anugrahinchinatundi indriyamulnu sakramaina margamulo, paramitamainatundi margamulo dinni pravesha pettukovali.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: Sakramu paramitamu ee rendinti endukodanu matra ani cheptu vacharu.
1: The matra meant these two aspects, making use of them in a proper direction
0: under certain limits.
1: It measures.
0: పరిమితము కల్పించేటువంటిది.
1: ఇట్ ఇస్ గాట్ సర్టన్ లిమిట్.
0: అది ఏ ఇంద్రియముల యొక్క శక్తి సామర్థ్యములు.
1: దట్ ఈస్ ది కెపాసిటీ, ది లిమిటేషన్.
0: ఈ ఇంద్రియములకు పరిమితం మీరినప్పుడు ఇది పెద్ద మార్గం పడతాయి.
1: వెన్ దే గో బియాండ్ దీస్ లిమిటేషన్స్ దే విల్ బి ఇన్ ఎ పర్వర్టెడ్ డైరెక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి ఇంద్రియములు ఉంటున్నవి.
1: Every human being has senses.
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any సాధన.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యూఆర్ లైక్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ
0: ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
0: నిప్పును ఎక్కడ నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురుని ఎక్కడికో పంపలేదు.
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ యందు ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమీ సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: బట్ టర్న్ ఇన్వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన దీపం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: తరువాత బుద్ధి,
1: later intellect.
0: ఈ నాలుగును తెలుసుకున్న తర్వాత ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: ఆత్మ. ఎందుకంటే ఇది ఒకదానిపైన ఒకటి చేరి ఉంటుండాలి.
1: Because one is linked with the other.
0: అద్వంతం మనం తీసివేసినప్పుడే ఆ స్వస్వరూపాన్ని మనం సందర్శించుకోవడానికి వీలవుతుంది.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: ఇప్పుడు ఎట్లా ఉంది?
1: How is the thing now?
0: ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ.
0: దానిపైన బుద్ధి ఉంటుండాలి.
1: Over the
0: చింతన. దానిపైన మనసు ఉంటుండాలి.
1: Above the mind.
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి.
1: Then senses.
0: దానిపైన శరీరం ఉంటుండాలి.
1: Above all,
0: ఈ శరీరాన్ని తీసివేయాలి.
1: First remove the body.
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి.
1: Brush aside senses.
0: మనసును మరణింపజేయాలి.
1: And see that mind goes away.
0: బుద్ధిని పక్కకు తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శనం ప్రాప్తిస్తుంది.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాడు.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశం మనకు అధికంగా గోచరం అవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్ దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి విద్యాధికారి అయిపోయి మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎందుకు ఈ చదువులంతా?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
1: వై దిస్ ఇంటెలిజెన్స్?
0: పర్రను మోసగించడం కోసమేనా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో దై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: రియాలిటీ. లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: వితౌట్ దట్ వాట్ ఫర్?
0: ఈ గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చుతినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యూ కాన్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోట్

0: Until you go to sleep.
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: without any limitations to earn
1: anything. వ్యయమందగదేయుచు జీవితంబు
0: you waste your time.
1: నీ విద్యల దారవోసి
0: you spend all your time to
1: అరవింద జలాక్షుని విస్మరించి
0: forgetting God.
1: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పుము మానవా.
0: ఓ మ్యాన్, లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్. వాట్ ఈస్ దట్ యు
1: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైమ్.
1: నీ హస్త యుగంబు మోచి
0: యూ షుడ్ జాయిన్ బోత్
1: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
0: If you can't worship God and pray to Him, joining both of your hands,
1: శక్తి నిరర్థకంబు.
0: All your capacity, abilities are wasted.
1: అంతా నిరర్థకమైపోతుంది.
0: Everything is wasted.
1: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
0: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
0: అండర్స్టాండ్ ది డివినిటీ.
1: దైవత్వాన్ని చేరిపో.
0: అటైన్ డివినిటీ.
1: ఇదే నీ జీవితం యొక్క గమ్యము.
0: దిస్ ఈజ్ యువర్ గోల్.

భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినవి.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడా మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ కుక్కలు ఎక్కడ?
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్?
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధంగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ ది మెలోడియస్ వాయిస్.
1: కానీ కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ఆఫ్ ది క్రోస్ ద కుక్కూ బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
1: కాన ఈనాటి మానవ లోకం నందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ watching our own prosperity, peace and progress, there will be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యత రోకుండా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులో ఉన్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కానీ ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: బట్ గాడ్ విల్ థింక్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్. దేర్ ఫోర్ దేర్ ఇస్ నో చేంజ్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంత కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఇన్ టర్న్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమందు కనుతున్నాం.
0: వాట్ ఆల్ దట్ వీ ఫైండ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ is nothing but reaction resound of the inner feeling, inner being.
1: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి ఒక విషయంలోనే మన కాలమును కాయమును కర్మను కూడాను సద్వినియోగం చేయాలి.
0: Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: ఈనాడు సాధన చేస్తున్నాము. సాధనగా ఏమిటి?
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: జపం చేయటమా, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere
1: సాధనలుగా. నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandunchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukane prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది, ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
1: Meet annintikini atheetamainatundide nijamainatundi bhavamu.
0: But the true feeling is transcendental.
1: Adi ee nivrutti yokka lakshanam.
0: That is an inward path.
1: Ee nivrutti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: Ee nivrutti yokka lakshanam ekkada nunchi prarambhamaindi,
0: where does it start, the quality of
1: inward
0: path. Aneka
1: padyamulu vidyarthulaku cheppanu.
0: Bhagavan told us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను. ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ. దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండి వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనసు కుమారుడి వంటి వాడు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ this word is the grandson.
1: Karaka vaaku manasu aham ivanni kudunu oka kutumbamto cherinatuntivi.
0: Therefore the I, the mind and the word belong to the same family.
1: Ee okke kutumbamunaku ee okka property okkate.
0: It's a joint property.
1: Idi sat chit aanandamu.
0: This is sat chit aananda.
1: Ee sat chit aanandam aneetundidi manasunaku ahamunaku ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికి సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం. ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ది డివైన్. భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే దట్ గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద?
1: ఎర్రదనము, దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్ చిత్ ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
1: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్.
0: చిత్ ఈజ్ అవేర్నెస్,
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్,
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ బ్లెస్.
1: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్, బీయింగ్ అండ్ అవేర్నెస్ విల్ గివ్ యూ ద బ్లెస్.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిరుచిస్తున్నాడు.
0: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is happy the moment he passes in the exam.
1: కాని అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: But it doesn't end there.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: Then he wants to go to the next position.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థానం అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కాని ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: Later he wants a job.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
0: He is not happy even then.
1: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: That's why he continues to desire. There's no end for it.
1: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
0: Therefore even bliss also has no end.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
0: దట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, చమసలో ఊడిపోయేటువంటి, చమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream. కనుక
0: ఇది డే డ్రీమ్ అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్సే కలలే.
1: Both are dreams.
0: కాని రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది ఏ omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్ నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్.
0: కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetuvanti margamlo praveshinchali.
1: To know this truth one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరం దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్.
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటి స్థిరంగా ఉండినప్పుడే
1: వెన్ ది ఫెయిత్ ఈస్ స్టడీ
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీవ్స్ ఆన్ ఫెయిత్.
0: ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ని చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్ యు కెన్ క్లైమ్.
0: విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్. వెన్ యు హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ ఫెయిత్, యు నీడ్ లవ్.
0: రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఇస్ లైక్ దట్ ఆఫ్
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: టుడే ఎవ్రీ ఎస్పిరెంట్ హెస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ నెగటివ్ థాట్స్.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: హౌ కెన్ యూ హ్యావ్ పాజిటివ్?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
1: If the brain is stuffed with so much matter
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగునా.
1: Without the head being empty can you fill it up with spiritual knowledge.
0: కనుక నీ మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపట్టే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితమైనటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: కానీ భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. worldly esteem and
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటివి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: టు సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: Ee kirtini manam sadinchali.
0: We should get a good name.
1: Ee kirti deni valla manaku labhyam avutundi.
0: How do you get a good name?
1: Satya margamu vallane manaku kirti labhyam avutundi.
0: Only by following the path of truth.
1: Mari ee margam nandu kuda ee oka kirti manaku labhyam kaadu.
0: You cannot be famous by following any other path.
1: Ee kirti ekkada nunchi vacheyatundi manaku.
0: How do you get this reputation?
1: Satyam.
0: Truth.
1: Adiye satyam. Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దనకనక వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుందాది?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు
0: respected?
1: కాదు కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధి బలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే సరైన
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఇస్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చారిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర, రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం
0: హిస్టరీ.
1: మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు, అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Kalka, his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarshavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manam abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమే ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమే నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ఎంతమంది జగత్తులో ధనవంతులు లేరు. There are many rich people.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: There are many educated people.
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: There are many intelligent people.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దెర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: Kalukune unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamulu yokka roopanamamulu ennikalaina undavachunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukuni satyamu satyamu satyamu aneetundi daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kalukku ee satyanni manam ee reetiga sadhinchali.
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text. లేక మార్కెట్
1: లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you purchase. ఎవరైనా
1: ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by a friend.
1: ప్రాక్టికల్ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by effort. నిత్య జీవితంలో
1: మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిదే మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నా అన్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available
1: in the world. చేస్తున్నారు.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత
1: రామాయణము పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దుమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ది ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో,
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది ఇది? ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్. మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడా ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be హార్ట్ఫుల్.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కాబట్టి హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: Creation entity ni hrudayam nunchi aavirbhavinchetundi.
0: That creation should originate out of your heart.
1: Yeni vidhamle entity yokka samsyalu undinappudiki din annitini daniki tattukoni nettukoni munduku saagutu vastundi.
0: There may be number of doubts, but yet you should face them, resist them and go ahead. Why?
1: Adi ye satya smriti.
0: That is the truth within.
1: Atti manaku aa satyamaneetundi yokka aavirbhavamlo aa vibration lo manam munigipovali.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: Sarvatra untundadi.
0: This truth is vibration is
1: kaani manu kanipinchukondu poyinanta maatramana manam ledani viswasinchatam ledu.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: Mana chuttu gaali undi.
0: There is air around us.
1: Kaani mana kanti kanipinchatam ledu.
0: But you don't see with the eye.
1: Kaani viswasinchalekapothunnava?
0: But are you not able to believe it?
1: Mana yokka divyamainatundi vibration mana chuttu undi. In you, with you, around you, below you, around you. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity. చాలా మంది
1: సాధనలు.
0: We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls.
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kaani vadalavalasindi prakrutamainativi kaani divyamainativi kaadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokam lopala ye vidhamainatunte oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టి పోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant in the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It's only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: The current is the will power.
1: ఫ్రీ విల్ అన్నారు.
0: The will power, that's called free will.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అది విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్యనిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth, and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: Only truth and dharma will protect the world.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: So what you have got to protect are these two, satya and dharma.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: When once you safeguard these two principles, they will protect the country by and large.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైట్‌నెస్ యాస్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజం.
0: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యు ఫైండ్ భోగాద ప్లేజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంత కాలం అని ఉంటుంటారు.
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: కనుక రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది ఏ రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: ద డిజైర్ రామాయణం.
1: భాగవతము క్రోధము.
0: భాగవత ద యాంగర్.
1: ఇంత భారతము లోభత్వం.
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ద అబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సీక్రెట్ డివినిటీ.
1: కనుక నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
2: Therefore Veda tells you that the opening doors leading you to the hell.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణమునందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
2: Therefore the three texts speak of one character each.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
2: All these three evils are present in every person today. కామము,
1: క్రోధము, లోభము.
2: Only the desire, anger and greed. What is going to happen
1: destiny?
2: They will lose all their name. They will lose their form and
1: figure. Therefore you
2: have to kill these evil qualities. The desire, anger and
1: greed. ఆనాడే మనం యొక్క జీవితము బతికినట్టు అవుతుంది.
2: That day when we dispense with these qualities, we can carry our life.
1: ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి.
2: Then only we will get a very good name and respect in society.
1: లేకపోతే మనకు కీర్తి ప్రతిష్టలు లేనే లేదు. అపకీర్తి.
2: Or else we will be put to disrepute.
1: అప్రతిష్టలు అంతా పాలైపోతాం.
2: And we lose all our respect. We will be
1: disrespected.
2: But we appear like a forest fig.
1: చూడ పురుగులుండు.
2: The moment you open the forest fig, it will be full of the worms there.
1: కనుక మనం చూడడానికి మాత్రం చాలా shining ga untunnamu
2: but outwards
1: anandanga undatiga natistunnamu
2: we pretend as
1: if we are natistunnamu
2: we pretend
1: anta cinema acting la ipothunnayi
2: it is all cinema action
1: kaani kaadadi mana hrudayam nunchi raavali ee aanandamu
2: the bliss should come from the heart
1: prati okati adhe manaku trupti
2: that only gives satisfaction
1: adhe nijamainatundi oka aanandamu
2: that is the true bliss
1: adhe nijamainatundi property
2: that is the true property
1: who is the poorest man in this world
2: who is the poorest man in this world
1: he who has much desire he is the poorest man
2: he who has much desires is the poorest man
1: who is the richest man in this world
2: who is the richest man in this world
1: he who has much satisfaction
2: he who has much satisfaction is the richest man
1: trupti karamainatundi vaade nijamainatundi oka shanti parudu
2: the one with satisfaction will live in peace
1: evarikundi ee trupti
2: who has got that satisfaction
1: తృప్తి అనేటువంటిదే లేదు.
2: There is no satisfaction.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
2: There is trishna, the desire, not contentment.
1: తృష్ణ అనగా నిమిషం నిమిషంకు కోరికలు అభివృద్ధి కావటం.
2: Trishna means desiring more and more.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
2: We should not follow the desire.
1: కృష్ణను అనుసరించండి.
2: Don't follow trishna desire, follow krishna divine.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాల మనకు లభ్యం అవుతుంది.
2: When once you follow Krishna, you will be successful.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
2: When you follow Rama, you will be redeemed.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
2: So we should follow, chant God's name.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలను మనం ఆచరించాలి.
2: We should follow God's command.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
2: What is the
1: Ramayanam lopala pitruvakya paripalanam annaru.
2: Ramayana says that you should obey your father.
1: Kani entha mandi pitruvakya paripalanam aacharistunnaru.
2: How many follow the command of their father?
1: Ramulu satya swaroopudu.
2: Rama is the form of truth.
1: Kani mana anta satyame.
2: But we utter all lies.
1: Okka samvatsaraniki okka tooru satyanarayana vratam chestunnam.
2: But we perform satyanarayana vrata, a ritual, once in a year.
1: Kaadu satatam satyam.
2: But we should speak truth always.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
2: At all points of time, everywhere, we should think of God.
1: Kanukane atti satyanni manam patinchadaniki konchemaina prayatnam cheyali.
2: Therefore we should make an effort to speak truth.
1: Kani manamu aacharinchatam ledu.
2: But we are not doing that.
1: Nor ettiti asatyam.
2: The moment we open our mouth, it's blatant lie.
1: Yen cheppina asatyame.
2: Whatever they said, lie.
1: Satyam ante emiti gurtinchadaniki veelu kaakunda undi.
2: It's not possible to know what is truth.
1: Kanukane vidyarthulara,
2: students,
1: meeru elanti paristhithulu endainappudiki,
2: under any circumstances,
1: pranam poyetundi paristhiti vachinappudiki satyanni matram vadalakandi.
2: Even if the time situation arises that you have to die,
1: satyame
2: mi
1: enta janta inta undi kantilepavale kaapadutundi.
2: It is the truth that will protect you because it will be with you throughout.
1: Kanukane harishchandrudi roopamanni satya harishchandrudi ga maarchesi.
2: So harishchandra transformed himself to satya.
1: Enni kashtamulu kuri ayyadu.
2: He faced so many problems.
1: Enni baadhalu kuri ayyadu.
2: He was put to suffering.
1: Aalu pittalu ammukunnadu.
2: Rajyanni
1: chedinchadu.
2: Kaadi
1: kaapariga tayyarayyadu.
2: He sacrificed kingdom.
1: Kaani జంక లేదు కుంక లేదు.
2: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉన్నాడు.
2: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కనబడికి దైవమే లొంగిపోయాడు.
2: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
2: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి
2: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరియైనటువంటి బిరుదును అందించాడు.
2: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
2: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
2: యు ఆర్ నాట్ ది సన్ ఆఫ్ ఫాల్స్.
1: నీవు సత్యానికి పుట్టలేదు.
2: యు ఆర్ నాట్ బోర్న్
1: సత్యానికి పుట్టావు.
2: యు ఆర్ బోర్న్ టు హోల్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
2: గాడ్ ఇస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
2: సో ఆల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
2: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్య ఆనందమైనటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరూ కూడాను సత్య స్వరూపులే.
2: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: ప్రతి ఒక్కరూ
2: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
1: నేను దేహమును మానవ దేహమునే కాని
2: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను.
2: బట్ ఐ ఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: భావం నన్ను దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
2: When once we have that strong feeling, we'll be in blissful state.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
2: Don't feel it artificially.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
2: It should be heartful.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
2: And the very form of awareness.
1: దేహం కూలిపోతుంది.
2: The body is bound.
1: మనసు రాలిపోతుంది.
2: Mind is bound.
1: బుద్ధులు చెదిరిపోయిస్తున్నాయి.
2: And it go they pass off.
1: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
2: They all pass off like clouds.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
2: But I am permanent.
1: నేను కదిలేవాడిని కాదు.
2: I don't move.
1: జారేవాడిని కాదు.
2: I don't drop.
1: ఊగేవాడిని కాదు.
2: ఏకత్వంగా
1: ఉండేటువంటి వాడిని.
2: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
2: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
2: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్ యూ విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా ఫెయిత్ లేదు.
2: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్ట వస్తుంది మనకు?
2: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్
2: దేర్ ఫోర్ ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఇది రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
2: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
2: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
2: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
2: యూ హ్యావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యం దేనికి భయపడదు.
2: ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద సత్యం జయం.
2: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
2: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
2: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
2: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
2: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
2: One is inhalation, other is exhalation.
1: ఈ రెండు లేకపోతే ఇంకా జీవి ఏ విధంగా ఉంటుంది?
2: How can you live without these two?
1: కనుకనే సో సత్యం హం ప్రేమ.
2: సో ఈజ్ ట్రూత్ హమ్ ఈజ్ రైచస్ లవ్ లవ్ లవ్.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
2: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దిస్ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
2: యు హావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
2: యు షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
2: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుగుని ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
2: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
2: నో వన్ కుడ్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేగిన వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: ఈ కలి ప్రభావం ప్రభావంగా ఉంటుండాలి.
2: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
2: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఇట్ బ్యాక్. వస్తానే అసత్యం అయిపోతుంది.
2: అట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
2: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందం ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
2: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
2: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: బట్ యూ హావ్ టు డెవలప్ దిస్
1: ట్రూత్. సత్యం దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ప్రేమ దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ధర్మం దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ శాంతి
1: దగ్గర హింస ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
2: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
2: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వీ ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
2: యు ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్స్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్. వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన ఊహం. ఏమిటి ఇది పన్నిన ఊహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
2: The whole life is Padmavyuha.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
2: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మవ్యూహ వీ ఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
2: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ అట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యట్ యు ఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఏదో ప్లేన్ లో పోతామంటే అక్కడ కూడా భయమే.
2: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏని వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
2: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
2: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
2: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
2: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
2: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
2: The heart is gifted so as to be, so as to act as a throne in which God, on which God should be seated.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
2: And he is installed there in our heart.
1: Anduvallane mad bhaktaha yatra gayanti tatra tishthami narada. Akkade nenu pratishtayanu.
2: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
2: So students.
1: Meer elanti paristhithile indani kudanu. సత్యాన్ని పలకండి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
2: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
1: ది బిగినింగ్. నేను చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
2: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
2: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
2: But to tell lies you have to plan a lot.
1: Chaala yojana cheyali.
2: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
2: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
2: Why should you suffer and utter lies?
1: Sulabhanga నీవు సత్యంలో పాల్గొను.
2: అండ్ యూ కెన్ స్పీక్ ట్రూత్ ఇన్ ఏ వెరీ ఈజీ వే.
1: ఈ యొక్క పువ్వు యొక్క రేఖనైనా కూడా నలపవచ్చును సులభంగా.
2: యూ కెన్ జస్ట్ రబ్ ది సాఫ్ట్ పెటల్.
1: కానీ సత్యాన్ని పెంచుకోవటం అంత సులభం.
2: బట్ ఇట్ ఈజియర్ టు స్పీక్.
1: ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఎంత సులభం ఉంటుందా?
2: హౌ ఈజీ టు టెల్ వాట్ యూ హర్డ్.
1: ఇప్పుడు మీకు ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు అని ఎవరైనా అడిగినప్పుడు క్షణంలో చెప్పొచ్చును అనిల్ కుమార్ అని.
2: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: ఈ అనిల్ కుమార్ పేరు రాకుండా చేయాలంటే ఏమేమో ప్లాన్ వేయాలి.
2: To tell somebody's name, we have to plan a lot.
1: ఎందుకు ఇంత అవస్థ?
2: Why should you suffer?
1: కంటికి కనిపించేటువంటి దానికి ఎందుకు సత్యం పలకకూడదు?
2: Why can't you speak truth?
1: ముంజేతి కంకణానికి ఇంకా అర్థం ఎందుకు? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
2: To see this golden bangle, why do you need a mirror?
1: ఈ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
2: You can see your own bangle.
1: అయితే నీ కనుబ్రష్టు మాత్రం నేను చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
2: However, you cannot see your own eye.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
2: So that is the third eye.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
2: That's the third eye of love.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
2: With these two eyes, సత్య and ధర్మం, with the third eye of love, అందువల్లనే
1: యోగాభ్యాసములో వీటికి మూడు విధములైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
2: In yogic practices, these three aspects are said.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
2: దట్ వాట్ యు ఇన్హేల్ ఆన్ వన్ సైడ్ ఇస్ ఈళ
1: పింగళ
2: ద అదర్ వన్ ఇస్ పింగళ
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న
2: ద సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఇస్ సుషుమ్న
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది
2: దట్స్ వాట్ మీరా సెడ్

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి ఒక ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వీఆర్ ది

0: ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా యమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో భూమధ్య
0: రేఖలో నీ యొక్క దృష్టిని నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation. Then there is no scope for any such other thoughts. This is what's called the third eye.
0: Third eye
1: is there. You cannot dissect it. You find all blood coming out of
0: ఏది భావమనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of feeling.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God three eyes? ప్రతి
0: మానవునికి రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: First, యమునా తీర్. ఇది మనకు సులభమైన మార్గం.
1: To go over to the central
0: point. నీ యొక్క దృష్టిని నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation.

0: He can know the past.
1: Present and chudagaladu.
0: He sees the present.
1: Future nu chudaledu.
0: But he cannot know the future.
1: Kani triyetra swarupulaina bhagavantudu past, present and future. Mooditini chudagaladu ga atanki triyetrudu ani peru
0: pettadu. God is trinetra, three-eyed because he can see the past, present and future.
1: Kani nee future chudalevu.
0: But you cannot know the future.
1: Past, present.
0: You know only past.
1: Past, nenu palani Bombay lo palani intlo undina anante nee aa illunu chudavachunu.
0: You can think of your residence there in Bombay in the past.
1: Present di, you chudavachunu.
0: Present you can watch.
1: But you cannot see
0: the future. Kanukane
1: neeku rendu netramle unnai.
0: So you have only two eyes.
1: Bhagavantudiki moodu netramlu untundi.
0: God is three-eyed.
1: Ante emi ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
0: హి కెన్ ఆల్సో
1: భవిష్యత్తును కూడా చూడగలడు.
0: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
1: కనుక ఈ విధమైన అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
0: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది,
0: హైలీ వాల్యుబుల్,
1: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
0: ఇట్ ఇస్ ఎ లైఫ్,
1: ఎంత ఆదర్శవంతమైనటువంటిది. దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
1: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
0: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
1: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
0: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
1: కల్చర్ అంటే ఏమిటి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
0: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
1: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
0: హి ఇన్వెస్టిగేటెడ్ ఎవరీథింగ్.
1: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది,
0: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
1: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
0: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
1: అదే మన గోల్.
0: దట్స్ అవర్ గోల్.
1: అదే మన లక్ష్యము.
0: దట్స్ అవర్ ఎయిమ్.
1: అదే మన దివ్యత్వము.
0: దట్ ఇస్ ది.
1: అదే మన పవిత్రము.
0: దట్ ఇస్ సాంక్చురీ.
1: అదే మన చరిత్రము.
0: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
1: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
0: ద వన్ Bharatiya with such great inheritance and legacy, why should he ruin himself?
1: ఆ చరిత్రను నిలుపుకోండి.
0: Uphold the history and the prestige.
1: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
0: Love it, love it.
1: ప్రేమ ముదిత మనసికో

தவ பூர்வம் கிருதயுகே த்ரேதாயம்

0: கலவு பக்தி பிரேமஸ்வரூப்புல வித்யார்த்துலாரா
1: embodiments of love students
0: vidyarthinilara
1: boys and girls
0: manu yokka prabodalu manasukumuku entano haayinistundi
1: the teachings of manu makes your mind very happy
0: kriteyuga dhyanamunu tretayuga yagnamu dwaparyuga archana kaliyuga namasmarana idi shashvatanga నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: He taught that in Krita Yuga meditation was adopted. In Treta Yuga sacred rituals like yajñas were conducted. In Dwapara age it is archana or worship. While in the present Kali Yuga namasmarana or chanting the holy name of God is adopted.
0: ఆనాటి ఆహార విహారములు మరిన రహితమైనటువంటివి.
1: The food and habits were unpolluted in those days.
0: Anati manavuni yokka pravartana pavitramainatundi.
1: The behavior of mankind in those days were highly sacred.
0: Anati manavuni yokka charyalu satyavak charyalu.
1: In those days they indulged in truthful actions.
0: Manavattamulo unnatundi divyatvanni పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగే మానవులందున విశ్వశాంతికి.

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: Krutayuga prajalu nirantaram kulanu daivaradhanu yendu daiva chintana yendu daiva dhyanam nande nimagnayai undetundi varu.
0: People of Krutayuga spent all the time in thinking of God, in meditating on God.
1: Kevalam gantalu dinamulu nelalu samvatsaramulu kaadu.
0: Not merely hours, days, months and years.
1: Sarvakala sarvavastana yendu kudanu aanati prajalu daivaradhanle mooladharanga teesukoni bratukutundetundi varu.
0: Instead, all the time, everywhere, under all circumstances, they spend thinking of God, meditating on God.
1: Sarvada sarvakalesho sarvatra harichintanamani prabodhinchetundi vallu.
0: They also thought that one has to chant his glory every time.
1: Anadu kuchitamaina vanchalu sankuchitamaina bhavalu ekkada chusina undetundivu kaadu.
0: In those days there were no mean desires nor narrow mindedness.
1: Paripurna hrudayulu,
0: they have got the
1: pavitra bhavamulu,
0: sacred feelings,
1: nindina anandamu,
0: full bliss,
1: పండిన మనస్సుతో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హవ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధన కనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: They never desired them. They never wanted them.
1: Itti vancharahitulainatundi yokka krutayuga prajalanu ee naadu manam smarinchalekapothunnam.
0: We are not able to visualize the people of Krutayuga who are desireless.
1: Krutayuga prajalu vaari yokka nadatalu vaari yokka pavitra bhavamulu entati unnatamainatundi vo okka thuri venukoku teechuchuchina. అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ అండ్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్ అండ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కృతయ్య ఏజ్ దట్ రిఫ్లెక్ట్స్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఆనాటి ప్రజలు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటి వారు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ కండక్టెడ్ హ్యావింగ్ నోన్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఆనాటి ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి కానీ లేక ఎలాంటి అసంతృప్తి కానీ ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, ద లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్. During the course of the day,
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హ్యావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితులు ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హ్యావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు జరుపుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: Yajna managa bhavat arpitamainatunti karmane yajnamu.
0: Yajna is an act offered to God.
1: Swartharahitamainatunti yokka tyagame yajnamu.
0: A selfless act of service, sacrifice is yajna.
1: Atti yajnayagadulu chetane varu tarinchukuntu vacharu.
0: They work for their liberation through these sacred rituals.
1: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్, వాట్ దే డిజైర్డ్, వాట్ దే స్ట్రగుల్డ్ ఫర్, వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ ద డివినిటీ.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హౌవర్ దే స్టార్టెడ్ ద రాయల్టీ, ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
0: That led to certain changes.
1: కాలం మారుకొనది.
0: As time passed by,
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Peculiar tendencies started cropping up.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: Then dawned ద్వాపర ఏజ్.
1: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: In ద్వాపర ఏజ్ there were no more of యజ్ఞ and యాగాస్.
1: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్ దైవ
1: వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రం గావిస్తూ వచ్చారు.
0: దే స్పెండ్ టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్.
1: క్రమక్రమేణ యజ్ఞ యాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ గతి. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, like one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ యందు కూడాను
0: in the sacred act of repeating God's name, ఒక పరిమితమైనటువంటి
1: యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: A limited time was spent.
1: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్
1: అవర్స్. దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిల్లిందో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself how the culture of Bharata has been declined.
1: Treta Yugam nandu Ramulu palikadu, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియేసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ క్రియేటర్ రామా డిక్లేర్డ్
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven?
1: Kanna thalli janmamichina bhoomi ivu rendu kudunu swargamunu kante minna.
0: The physical mother and motherland are much more than the heaven.
1: Ee naadu deshanni evaru viswasistunnaru?
0: Who has the spirit of nationality?
1: Deshanni evaru aaradhana salputhunnaru?
0: Who have got this patriotism?
1: Ekkade gaani kanipinchatam ledu.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
0: పేట్రియటిజం, వేర్ ఇస్ ఇట్ నోటీస్ టుడే?
1: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots and lots of politicians today.
1: Evaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapaadtam ledu.
0: No.
1: Tama swartham, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
0: The politicians have been struggling hard for their selfishness and self-interest.
1: Nijamga rajakeeya naayakulu anukunte tama sarvasvanni sangha sreyasukai arpitam gaavinchali.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sacrifice anywhere.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: In fact, they are benefited that from the society, out of the society, the resources of the society.
1: Sanghamulo adhikaramulu pondalani cheppani praakulaadutu vacharu.
0: They are working for positions in society.
1: Ee adhikaramulo ani gaurav maryadalanu kudanu taame pondalani visishtu vacharu.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: Ee yokka rajakeeyam anukunte deshame lekapothe rajakeeyam ekkada?
0: When there is no country, how do you expect politics to
1: deshanni gauravinchinatundi vyakti రాజకీయాలు ఏ రీతిగా తాము ఏలగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: సేవ చేయగలడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: భారతీయ వీరస్తుల,
0: listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కాని దేశం యొక్క సంక్షేమం కోసం ఎవరికూడా ఆశించడం లేదు.
0: They want positions but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయే కాని,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చర్, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ ద రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డూ వన్.
1: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవటం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుకని మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి 1 పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's 11. Well, that's how you can improve.
1: ఈ ప్లస్ వద్దు, మైనస్ వద్దు.
0: Let us not have plus or minus.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమస్త యొక్క క్షేమంలోనే ఉంటుందది.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: సర్వలోక సృష్టితో సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the advancement and happiness of the entire world.
1: రాజకీయాల లోపల వీరు నావాడు, వాడు వీరివాడు.
0: But in politics they claim mine and thine.
1: కాని ఈ విధమైనటువంటి భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: అందరూ నా వారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: సబుద్ధులు చేరటం చేతనే దేశం పతనమైపోతుండాలి.
0: Because of selfishness, the country is ruining day by day.
1: కాబట్టి ఈ స్వార్థ బుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందమో.
0: That day when we kill the selfish,
1: ఆనాడే దేశం యొక్క క్షేమం అభివృద్ధి అవుతుంది.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడా సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడా ఒకరికొకరు నా వారు అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards a family, how blissful it will be.
1: ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభిరుచి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: By dividing the country, what do they want?
1: ఒక్కొక్కరు మినిస్టర్స్ కావచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్స్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
0: The minister, the one who lives for a minute, he is minister. When he would leave the position,
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: Don't have such silly desire.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: గర్ల్స్,
1: ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: Don't get into politics at any time.
1: దేశ సేవలోపల మీరు పాల్గొనండి.
0: Serve this country.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్ నా సిస్టర్, నా బ్రదర్ నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: వీ షుడ్ బి మచ్ మోర్ దాన్ దాట్.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
0: He addressed the gathering as brothers and sisters.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: The American audience cheered his talk.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: They were very blissful by listening to this
1: address. సంస్కృతిని ఎరుగనటువంటి వారు కూడా ఆనందించారు.
0: Those that have no idea of culture appreciated it.
1: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడా,
0: భారతీయస్ టుడే,
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: వీ ఫీల్ ashamed to address the audience as brothers and sisters.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్
1: సంకుచిత భావములను సమయ చేసి,
0: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
1: ఐకమత్యము సమజీవిత అమృతమును,
0: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్,
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to భారతీయులు.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: Culture is the one that refines you, that polishes you.
1: కనుకనే సంస్కరింపచేయటమంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
0: Refinement meant giving up the bad things and improving the good.
1: కనుకని దోషములను నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ ఎందుకు దోషములు నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్?
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్. What is manas mind?
1: కోరికల యొక్క చేరికనే మనస్సు.
0: Manas or mind is bundle of desires.
1: కనుక నీ సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
0: In fact, you have got truthful thoughts, you will be true human.
1: ఆచరణ మనిషి ఆచరణంగా ఉంటుంటాది.
0: And you will conduct yourself as a typical human being.
1: ఈనాడు ఆ సత్య సంకల్పములు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో అయోటా ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్తంతా అసత్యమంగానే మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డెల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
0: Therefore, kill, remove all your defects.
1: గుణములను అభివృద్ధి పరచుకోండి.
0: Develop the qualities
1: virtues. దివ్యత్వాన్ని పవిత్రముగా ఆవించుకోండి.
0: And understand the sanctification.
1: This
0: is the true spiritual
1: సాధన.
0: What is spiritual practice?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: Converting, transforming bad into good is సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: Without this, what spiritual practice
1: we do? చెప్తున్నాము.
0: We just hold on the talisman.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుండదో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: Holding on the talisman on one hand, the mind wavers. It is not
1: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: We have to give up, distance all these bad thoughts.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop and foster good feelings, good sentiments, good ideas and thoughts.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాం.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are these studies?
1: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
0: పర్టికులర్లీ మోడర్న్ టైమ్స్ హ్యాస్ ఆన్ టుడే ఇట్ ఇస్
1: రిడిక్యులస్. ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్ లోనే వస్తున్నాయి.
0: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అపియర్ ఇన్ ది సేమ్ బుక్లెట్.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ
1: వాంటెడ్ సాధించిన విజయం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ, వాట్ ఎ ఫ్యాషన్!
1: చదువుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సునంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ ఇన్ ది బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్?
1: ఇలాంటి దీంట్లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి
0: హావింగ్ బీన్ స్టడీడ్
1: ఎన్ని విద్యలు నేర్చి
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవలేదు. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంటీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుల్ది అది ఖాళీయగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్ ఎవర్
1: బుర్రది ఖాళీగాక ఇలా సుఖతము నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్?
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: Satya chintanulu,
0: good thoughts.
1: Sadalochanulu,
0: good thinking.
1: Satya pravartanulu,
0: good conduct.
1: Dharmamu,
0: nyayamu,
1: justice. Ilanti vanta kuda hrudayamto teesukuneetundi.
0: They all come out of one's own heart.
1: Kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu.
0: What we have to study are not
1: kuda undavalsindi.
0: Yamanusukimpa
1: hematarak vidya, paramanusukimpa brahma vidya.
0: In order to be happy on earth, we should have the secular knowledge. To be happy in the other world, we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగులు పడాల్సిందే.
0: We have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు.
0: Not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: In fact, we should determine to achieve the goal of life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: So we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact, the good behavior is an indication of education.
1: దానితో పాటు కొన్ని గ్రంథములను కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain text books and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్ప వారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many, many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community.
1: కులమత భేదాలంతా దూరం చేయాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలీజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల
0: అట్ టైమ్స్
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగిన కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
1: చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ట్రై టు నో ది పాత్ ఆఫ్
1: ట్రూత్. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దే నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ది నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
1: ఈ మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ది సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్ లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ యాక్చువల్లీ కాల్
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతి.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సల్యూట్ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల భాగ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోబెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటాయి.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యూమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బోర్న్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఇస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేటట్టు దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫాలో ద కరెక్ట్
1: ఏ దేశం వాడైనా సరే,
0: యు మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
1: ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యు హావ్ టు డూ, వాట్ యు హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్, రెస్పెక్ట్ యువర్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికన్.
1: తప్పులున్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
1: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, మీకు కేమొస్తుంది?
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్, బిహేవియర్ ఇస్
1: ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఇంకా ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనగా ఉంటుంటాయి.
0: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయం విధేయతతో పెరుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్
1: అది విద్యనే కాదు.
0: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైన తత్వము వినయంలోనే ఉంటుంది. అది
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
1: హ్యూమిలిటీ. అందులో తిరిగింది క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: నేను చెప్పాను క్షమ సత్యము.
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము.
0: ఇట్స్ ధర్మ.
1: క్షమ వేదము.
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస.
0: ఇట్స్ నాన్ వైలెన్స్.
1: క్షమ సత్యం బౌ.
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు
0: భగీరథ
1: క్షమను సాధించడం చేతనే.
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ.
1: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అవర్
1: క్షమ చేతనే.
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: King Janaka, a man of action, Karma Yogi, could become the Jnana Yogi, the one of
1: wisdom,
0: because of
1: forbearance.
0: And therefore, this, out of this patience, you can accomplish anything.
1: Vidyarthulara,
0: students,
1: meeku teliyadu kani,
0: you do not know this.
1: Swami yandu aa chama anetundi kani modalu tala varaku untundali.
0: This sama purity patience is present all over the body of Bhagavan, top to toe.
1: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికి శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
0: Students should achieve this noble quality of Kshama,
1: forbearance,
0: forgiveness. భగవాన్
1: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సెడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
1: ప్రేమ చేత చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్య సాయి వచ్చింది. ఎటువంటి వాడు?
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్. బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఏంటి?
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ అట్రిబ్యూట్ లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్
1: అన్సరీడ్. చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పొంగా చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దెన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ ఇస్ సెల్ఫ్
1: రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఈస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి, సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దన్ భారత్?
1: కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సే ఇట్ ఇస్ మోర్.
1: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చు.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండ్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతన్ శ్రీతత్పత కలిగినటువంటి
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్
1: సిరి సంపదలతో
0: తులుతూకుంటుంది. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోయింది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యువర్ కంట్రీ, బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
0: బీ బ్రాడ్ మైండెడ్.
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఫర్ యువర్ కంట్రీ. శాస్త్రమును
1: బంగారు మనకుండా పది శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యు వాంట్ అదర్ టెక్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లుయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వీ ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
1: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
1: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఏ ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేన్ని వర్ణించకండి, అన్నింటినీ వర్ణించండి.
0: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
1: అన్ని దేశాలు మంచివే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
1: కానీ ఏది చెడ్డది?
0: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
1: అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: చెడ్డది?
0: విచ్ ఇస్ బ్యాడ్?
1: మన మతి చెడ్డది.
0: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
1: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
0: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వీ కెన్
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిదే, జొరాస్ట్రియన్ మతం మంచిదే, బుద్ధిజం మతం మంచిదే, జైనిస్ మతం మంచిదే, అన్ని కూడా సిక్కు మతం మంచిదే,
0: సిక్కిజం. ఆల్
1: అన్ని మతాలు మంచివే.
0: ఆల్ ఆర్ గుడ్.
1: నీ మతి చెడిపోవటం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
0: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్స్
1: బ్యాడ్. సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
1: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
0: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
1: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటి మనసే.
0: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
0: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
1: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ అటెంప్ట్ టు రెక్టిఫై.
1: నీ మతిని నీవు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
1: దేశమంతా బాగుపడిపోతుంది.
0: ద హోల్ కంట్రీ విల్ బి
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
1: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
0: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
1: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
0: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
1: పరీక్ష?
0: పరీక్ష ఎగ్జామినేషన్.
1: రక్ష పరీక్ష.
0: రక్ష ప్రొటెక్షన్, పరీక్ష ఎగ్జామినేషన్.
1: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
0: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష ఎగ్జామినేషన్.
1: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
1: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
0: It's good fortune to have been
1: born.
0: To declare you are Bharatiya is the greatest fortune.
1: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
0: But you should live up to its fortune.
1: ఎలాంటి పరిస్థితి ఎంద కూడాను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
0: At any time never deny, disown your country.
1: స్వప్నమందు కూడాను దాన్ని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
0: Never forget your motherland in the dream.
1: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
0: That is true gratitude.
1: ఆ కృతజ్ఞత లేకపోతే
0: you are not grateful.
1: మానవుడు పుట్టి ప్రయోజనమే.
0: What for is the human life?
1: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
0: The ungrateful wretch is wicked man.
1: కనుక నేను సూర్య నమస్కారం నందు కృతజ్ఞాయ నమః.
0: Sun God, we say, you just express that vision to us.
1: ఎట్టి వాడినైనా గాని క్షమిస్తారట.
0: Anyone will be
1: ఎవరైనా క్షమిస్తారట.
0: Excused.
1: కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
0: ఇఫ్ యు ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్, ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
1: కృతజ్ఞతను చూపాలి.
0: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: కృతజ్ఞుడు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
1: కనుకనే మన భారతీయుల యొక్క సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
0: యూ షుడ్ డిక్లేర్,
1: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
0: ఏదైనా
1: ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
0: డోంట్ థింక్ దట్ అదర్స్ విల్ డూ సంథింగ్ హార్మ్ టు యు.
1: నీవు చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పులేదు.
0: పబ్లిసైజ్ ద ప్రొపగేట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: లైఫ్ లో ఒక్కటే కానీ రెండు కాదు.
0: ఆఫ్టర్ ఆల్ యు ఆర్ వన్ నాట్ టూ.
1: నీవు ఈ భారతదేశం యొక్క కృతజ్ఞత నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: ఇన్ఫాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈజ్ సో నియర్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: గాడ్ ఈజ్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
1: తల్లి దగ్గరే ఉంటుంది.
0: మదర్ ఈజ్ సో క్లోజ్.
1: దైవం ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: వెతుక్కోవాలి.
0: యూ హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సచ్ యువర్ మదర్.
1: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
0: మదర్ ఇస్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
0: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
1: రాములు జనని జన్మభూమి స్వర్గాధిప కరియసి అన్నాడు.
0: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
0: దేర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవిస్తున్నారు.
0: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆస్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామా సాక్రిఫైస్ హిస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు డు దట్?
1: తనకనక వస్తువానాలు సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
1: కూడా అంతే.
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదలు. రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
0: దేర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవించారు.

0: దైవమని భావించి
1: కన్సిడరింగ్ హస్బెండ్
0: తన సంపదలను త్యాగం చేసుకుంది.
1: హి సాక్రిఫైస్డ్ ఆల్.
0: అప్పుడే రామునితో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
1: అండ్ సీత వాస్ రెడీ టు ఫాలో రామ.
0: కానీ తిరిగి రామునికి దూరం ఎప్పుడైంది?
1: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
0: జింకలపైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
1: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీఈస్ అవే ఫ్రమ్ రామ.
0: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
1: దెన్ వన్ షీ వాంటెడ్ ది డియర్, షీ హస్ లాస్ట్ ద డియర్.
0: బాధలు పడుతూ వచ్చింది.
1: దట్ ఇస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
0: పాపిష్టి మృగమేళ వచ్చెను, దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: వై దట్ రిచ్ యానిమల్ హాస్ కమ్ హియర్, హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్.
0: ఏడుస్తుంది, పాపిష్టి మృగమేళ వచ్చెను, దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
1: హి స్టార్ట్ క్రయింగ్, హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్, హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్.
0: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
0: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
1: In times of difficulties, you don't distinguish and discriminate.
0: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపడి లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Never be in a hurry. Be patient enough.
0: ఏ దేశమైనా వెళ్ళండి.
1: యు గో ఎనీ కంట్రీ.
0: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
1: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
0: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
1: ఆక్యుపై పొజిషన్.
0: దానికి ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడి విల్ సే నో.
0: దానికి నేను కూడా వద్దు చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
1: ఆక్యుపైంగ్ హై పొజిషన్, యు కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
0: కానీ చిక్కుకున్న అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్, వాట్ ఫార్ ఇస్?
0: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
1: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్,
0: బత్తీసుని ఈ పద సేవ నండి.
1: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్, నెవర్ లూజ్ ఇట్.
0: ముక్తి చేస్తునండి.
1: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద ఛాన్స్.
0: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
1: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
0: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
1: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ mind and see that you are relieved from this karmic
0: effect. తీసుకోవాల్సినటువంటిది.
1: That's what you have to do.
0: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
1: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అది నిజమైనటువంటి దైవము.
1: దట్ ఇస్ ట్రూ గాడ్.
0: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
1: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
1: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
0: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
1: వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హిమ్సెల్.
0: రావణుడు ఎలాంటి వాడు?
1: రావణ వాట్ మైటీ మ్యాన్.
0: అంత శ్రీమంతుడే లేడు.
1: ఇస్ ద రిచెస్ట్ మ్యాన్.
0: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
0: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
1: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
1: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
0: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
1: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
0: తపబలం కూడా ఉంటుంది.
1: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్?
0: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
1: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
1: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
0: సర్వములకు కట్టుబడిపోయాడు.
1: సో హీస్ బౌండ్.
0: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
1: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
0: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
0: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు,
1: వెన్ హనుమాన్ హస్ గాన్ ఇన్ టు లంక,
0: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా, సో హంబుల్.
0: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
1: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా, కరేజియస్ వన్.
0: అప్పుడు అడిగాడు రావణుడు,
1: నేను రావణ
0: ఎవరు పంపారా నిన్ను?
1: హూ సెంట్ యూ?
0: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
1: వాట్ ఈస్ యూ కెన్ సే?
0: ఎవరు పంపించినారు నిన్ను?
1: హూ సెంట్ యూ హియర్?
0: నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపనీయ రాచి దొర నన్ను పంపారా?
1: ద వన్
0: రావణ్,
1: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
0: Nee sister mukku chevulu kosi pampadu chudu, adane nannu pampicha.
1: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
0: Sariyaina jawabu ichadu hanumantudu.
1: That is the correct answer that hanuman
0: has given.
1: What kind of man he is?
0: Hanumantudu, balavantudu, hanumantudu.
1: He is one of virtue, he is one of character.
0: Vidyavantudu kuda
1: nu. Highly educated.
0: Andukosame ramulu sevakuluga tayyarayyadu.
1: So he could become the best servant of Rama.
0: Ye matramu ledu.
1: He was egoless.
0: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
1: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
0: సుగ్రీవుని యొక్క మంత్రి.
1: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
0: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
0: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
1: డూ యూ డిసోబే మీ?
0: ఇంత జగత్తు లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
1: In this world, nobody addressed me like
0: this. Ante emi oka servant ni pilichinattu
1: you are addressing me as if you are addressing a servant.
0: Appudu cheptadu.
1: Then he says,
0: ye raju nannu emi ra.

0: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్ ఐ మేక్ యూ షట్ యువర్ మౌత్.
1: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో ఇది తెలియనటువంటి వాడు నిన్ను రా అనలేదు, నేను తెలిసినటువంటి వాడిని.
0: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్,
1: నా ప్రభు సాక్షాత్ దేవుడు,
0: మై గాడ్ ఇస్ మై మాస్టర్,
1: నేను నిన్ను రా అనడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
0: ఐ విల్ అడ్రెస్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్, ఐ హావ్ గాట్ ఎవరీ రైట్ టు బీట్ యూ
1: అని చెప్పేటప్పటికి, ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా అంటున్నావా అని వాడు కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
0: బికాస్ వాచింగ్ ఇస్ ఆల్ ఇస్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
0: యాక్చువల్లీ మంకీ విల్ బి వెరీ మచ్ యాంగ్రీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు ఇట్స్ టెయిల్.
1: ఏనుగు తొండం పైన, కోతికి తోక పైన.
0: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టెయిల్.
1: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది,
0: వెరీ ఇంటెలిజెంట్.
1: దానికి అంటించాడు,
0: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ఫ్లేమ్.
1: నీవు చేసిన బిజీ ఏ నీరే అచ్చ, నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
0: హీ సెడ్ దిస్ ఇస్ థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ, హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
0: డెమన్స్ వర్ డిస్టర్బ్డ్.
1: యర్దమ్మయి కోతి దిన్నెవరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసెని.
0: హూ హస్ సెంట్ దిస్ మంకీ, హూ హస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్, ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే, ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
0: యూ హావ్ సెట్ ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you, who has sent you here.
1: Vintini Ramunu Bantunu Janaki Kanti Ki Sallanayane.
0: I have heard your message, you have been sent to Janaki and I saw you.
1: Panula Intiki Mintina Nantinagadi Teliyardamma Ee Koti Dinnevaru Vampirinaati Mavada Godada Jesane. Ee vidhanga Lankaloni Varantakudunu Ramunu Talchukuntu Vacharu.
0: So
1: aa dukkhamlo kuda Ramunu Talchukuntu Vacharu.
0: Even in sadness he thought of Rama.
1: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడాను దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
0: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
1: కనుక ఏటి సమయం నుండి కూడా దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
1: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
0: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
0: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
1: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
0: ఈనాడు
1: మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
0: వేర్ వాల్యూ లెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వీఆర్?
1: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా, నిలకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
0: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
1: లేనిటువంటి వాడే దానవుడు.
0: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ, హ్యూమన్ వితౌట్ దట్ హిస్ దానవ ద డెమన్.
1: కనుక మనం కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
0: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
1: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
0: వీ హావ్ గాట్ ది నేమ్ టైటిల్
1: మానవ.
0: వీ ఆర్ మానవ హ్యూమన్.
1: ఈనాడు కొత్త వారు కాదు మనము.
0: We are not new.
1: జన్మల నుంచినే వస్తున్నాము.
0: We have been there for several births.
1: మా కాదు.
0: మా నో.
1: నవ కొత్తది కాదు.
0: నవ న్యూ.
1: పాతదే మానవ.
0: నాట్ న్యూ, ఏన్షియన్.
1: చాలా పాత జన్మం వాళ్లే.
0: ఐఎమ్ క్వైట్ ఏన్షియన్.
1: మా నవ.
0: మా నవ.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: నవ కొత్తది కాదు.
0: నవ న్యూ, నాట్ న్యూ.
1: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
0: వీ హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
1: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
0: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
1: అది ఏ నిజమైన మానవత్వం రావడానికి కారణము.
0: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
1: రూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
0: యూ ఆర్ సో హ్యాపీ టు లిసన్.
1: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
0: హావింగ్ హర్డ్ విన్నది యూ హావ్ టు
1: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
0: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
1: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
0: యూ సీ కౌస్,
1: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
0: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
1: తినేసేస్తాయి.
0: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
1: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
0: As the cow goes back, it recalls, brings it back and mastigates.
1: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటున్నా.
0: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
1: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
0: The human value lies in these three.
1: ప్రాప్తి చేసుకోవాలి.
0: అండ్ డిజర్వ్ ఎవ్రీథింగ్,
1: ప్రాప్తి నిలుపుకోవాలి.
0: We should keep it.
1: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటి కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
0: యూ గెట్ యువర్ ఓన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ డిజర్వ్డ్నెస్.
1: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకుని,
0: సో బీ డిజర్వింగ్.
1: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా నువ్వు విడవకుండా,
0: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్.
1: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హస్ బీన్ అండర్గోయింగ్ సో మెనీ చేంజెస్. ఏజ్ ఆఫ్ ఏజ్
1: మార్పులు జరిగినా కానీ మీలో మార్పు రాకూడదు.
0: లెట్ దేర్ బీ నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యూ బీ చేంజ్లెస్.
1: మార్పు చెందుతూ ఉంటాయి.
0: దే డూ చేంజ్.
1: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉన్నావు.
0: అట్ ద టైమ్ బట్ యువర్ సో టైనీ
1: చైల్డ్ అన్నారు.
0: యువర్ కాల్డ్ చైల్డ్.
1: 15 ఏళ్ళ తల్లికి నువ్వు బాయ్ అన్నారు.
0: ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 ఏళ్ళ తల్లికి మ్యాన్ అన్నారు.
0: 30 మ్యాన్.
1: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
0: 75 యువర్ గ్రాండ్ ఫాదర్.
1: కాబట్టి చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
0: ద చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్.
1: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
0: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యువర్ వన్.
1: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
0: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్. మార్పు
1: చెప్పించకూడదు.
0: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
1: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్. దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: కనుక అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్
1: భగవత్ నామాన్ని స్మరిస్తే
0: హావ్ మోర్ ఆఫ్ డివోషన్ చాంపియన్
1: నేమ్ మరవకుండా ఉండడానికి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
1: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాము.
0: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: Even some of the greatest aspirants had one time or the other drooped down in agony and distress, unable to face the vagaries of the worldly life. In this discourse, delivered at Kodaikanal on 18th April 1998, Bhagawan Baba dispels that ignorance which causes this grief. In his inimitable style, he expounds the law of karma.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వం వెలుగుచుండు. విశ్వ విభుల మైత్రీ

0: ఉన్నమాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: Vishvamu karanam. Vishvam karyam.
1: The universe is the effect.
0: Vibhudu karakudu.
1: Creator is the cause.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ కెన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ వివిధ రూపనామములతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ able to visualize, cognize the divinity in this world, and we are carried away by physical, ephemeral, fleeting joys of this world and drowned in frustration, disappointment.
0: Nirantara krushiche nirvigrama krushiche nirantara tapatrimulache antuleni aasalache artham kaani aavedanulache apraapta roopa praaptikai praakulaadi kattagadapadaku nispruhanu pondutunnadu.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that, though he is not deserving.
0: Karanam, tanu negative sthayilo untunnadu.
1: The reason is, he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: వన్ అటైన్స్ ది డివినిటీ బై మిక్సింగ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యుల్ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యుల్ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలంబు కన్నా.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: Kanukane manam ye vittanam natadumo aa mokkane ye mokkaga unduno aa vrutchame tegenatundi phalame manaku praaptistuntadi.
1: As is the seed, so is the tree. As is the tree, so is the fruit it bears.
0: Manavudu aneka vidhamaina sankalpamulu abhivruddhi parchukoni tana sankalpamulaku తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ దోస్ ఆర్ నాట్ దేర్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నన్ను చూహలు అల్లి అలసిపోకు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఇమాజినింగ్ దట్ హీల్ బి డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ గెట్స్ టైర్డ్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలముల నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముచ్చపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There is no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani.
1: But.
0: Kaladu. Kaladu. Mee yokka kantamandu.
1: Yes, there is. There is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరి అయినటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet, if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలరు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is like a mad monkey. Mind is like a mad
0: body. Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some extent.
0: ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గమును పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు, కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తన అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: He is subjected to selfishness and self-interest and blames God.
0: మీకందరికీ తెలుసు.
1: You all know.
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు is a great saint.
0: గొప్ప గాయకుడు.
1: Composer and a great singer.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: He couldn't bear the suffering.
0: రామ
1: ప్రేడ్ సో
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను స్మరించాను గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ ఐ ప్రేడ్ టు యూ హోల్ హార్టెడ్లీ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా లేదా నీలో శక్తి లేదా.
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్.
0: నాలో భక్తి ఉన్నది.
1: Yes, there is devotion.
0: సర్వకాల సర్వావస్థలందు కూడాను నీ నామంనే స్మరిస్తూ నీ నామంనే జపిస్తూ నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: Everywhere, in all periods of time, all through non-stop, I am chanting your glory.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: You don't have power.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: He closed his eyes and thought over.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: Wisdom has set in.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హి సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్.
0: కలికి రోటెగట్టునా
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎ మోటర్.
0: లక్ష్మీదేవి వలచునా
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ సర్వ్ యు.
0: లక్ష్మణుండు కొలచునా
1: విల్ లక్ష్మణ సర్వ్ యు.
0: సూక్ష్మబుద్ధి తిగల భరతుడు చూచి చూచి మృకునా.
1: ఆఫ్ ఆల్ వెయిటింగ్ ఫర్ లాంగ్ విల్ దట్ ఇంటెలిజెంట్ భరత సర్వ్ యు.
0: శక్తి ఎంతో గొప్పరా.
1: ద పవర్ ఆఫ్ రామ ఈజ్ ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ మెజర్.
0: ఓ రామ నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
1: రామ ఐ కుడ్ నాట్ నో యువర్ పవర్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ మ్యాన్.
0: అజ్ఞానిని.
1: ఐఎమ్ ఇగ్నోరెంట్
0: అని తన్ను తాను నిందించుకున్నాడు.
1: హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈ విధముగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
1: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ అండ్ దే బ్లేమ్డ్ హిమ్.
0: కానీ ఈ కష్టములు కూడాను ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ ది డిఫికల్టీ విల్ గివ్ దెమ్ ప్లెజర్ లేటర్.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: Nasukha labhyate sukham. Sukham nunchi sukham manaku praptinchadu.
1: You don't get happiness out of happiness.
0: Chikita leka velthunaku prakasam ledu.
1: Without darkness, there is no light either.
0: Ee light ku prakasam nandincheetundi chikate.
1: It is the darkness that makes the light valuable.
0: Manavuni endunnatundi viluvalanu divyattamainatundi bhavamalanu prakashimpa cheseetundi kashtamule.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure has an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: Tamil desham lopala
1: in Tamil Nadu
0: Pandi desham anetundi maha prakhyati ganchinatundi desham.
1: And this place Pandya is very famous one.
0: Kani ee Pandya Raju,
1: this Pandya king,
0: tana yokka ashasalanu abhivruddhi parchukovalani aashinchadu.
1: He wanted to have more and more of armaments.
0: Appudu tana mantri ainatundi varini pampinchi ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వములు తీసుకుని రామని పంపించాడు.
1: హీ హాస్ సెంట్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్ విత్ సమ్ మనీ అండ్ వాంటెడ్ గుడ్ హార్స్ టు బి బ్రాట్.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: ద మినిస్టర్ వాస్ గోయింగ్ విత్ సిపాయిస్ టు బ్రింగ్ ద నీడెడ్ హార్స్
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: హీ స్టూడ్ దేర్ నియర్ బై ఎ విలేజ్.
0: అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ అట్ దట్ విలేజ్ దేర్ ఇస్ అన్ ఆస్పిరెంట్ సీకర్ అండ్ ఎ స్పిరిచువల్.
0: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: దేర్ ద మినిస్టర్ సాట్ అండ్ వాస్ లిజనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద నోబుల్
0: సోల్. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎన్ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: ది శివాస్ టెంపుల్ ఈజ్ టోటలీ
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharam?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadi kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: మరి ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐ విల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, సారీ, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగడపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలేందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టమును నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: It will never take you to failure.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: Success will be after these twin principles.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: There's no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: Under any circumstance, never forget truth, never drop.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: Take truth as your life.
0: సత్యమే భగవస్వరూపము.
1: Truth is God.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place.
0: సత్యము సర్వత్రా ఉంటున్నది.
1: Truth is all over.
0: ఇది ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: Truth is beyond time and space.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: Truth is one and same.
0: అమెరికా సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: The truth is not separate like Japanese truth,
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: Truth is one and the same for all.
0: కనుక truth is God.
1: So truth is God.
0: నీవు సత్యమని నీవు అనుసరించు.
1: యూ ఫాలో
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect
0: the country. ఎవరు కూడా రక్షించలేరు.
1: None can protect the country.
0: సత్యాన్ని ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మములే దేశమును రక్షిస్తాయి.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గమును అనుసరించి.
1: What we should do is to follow
0: ధర్మం చూచా నడుచుకున్నప్పుడు.
1: And when we organize ourselves righteously,
0: ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కాని, ధర్మం లేని ప్రేమ కాని పనికిరాదు.
1: There cannot be dharma without love. There cannot be love without dharma.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కాని ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: Divine feelings can't be obtained out of force. They are out of source.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: They should emanate out of our heart.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయమునందు ఉంటున్నాడు.
1: God dwells in the heart of everybody.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: It is the altar of God.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you, below you.
0: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వచ్చి చేస్తుంటాడు.
1: You may do good or bad, may not be noticed by others, but God knows.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: Never commit a mistake in knowing fully well.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావములు పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించుకోలేకపోతున్నది.
1: యాజ్ యూ మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్, యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మై డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu pondabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambugunna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambugunna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu cheskunnatvanti manchi cheddare mana badalaku moola karanamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరు నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone else.
0: మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుకనే దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధమూలకు బంధ కారణములకు మూలము
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్
0: కనుక మొట్టమొదట మనకు చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలే నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి
1: దేర్ ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో డోంట్ ఫాలో దాట్
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్
0: ఆ చైతన్యం మన ఎందే ఉంటుండాలి
1: That awareness is within us.
0: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతుంటాం.
1: Because of the body attachment, we don't cognize conscience. What is this body?
0: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
1: All this body is merely materialization.
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: In Gayatri Mantra, it is said, Om Bhur Bhuvah Suvah.
0: Bhur.
1: Bhur.
0: ఏకము మెటీరియలైజేషన్ బాడీ
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్
0: కాబట్టి మెటీరియలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్ మూడు కూడా మన ఎందే ఉంటున్నాయి
1: దేర్ ఫోర్ మెటీరియలైజేషన్ వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: Veda says that constant
0: ఈ
1: integration.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మ మన ఎందే ఉంటున్నాడు.
1: This Brahma prajnana. మనందరం
0: కూడా బ్రహ్మ స్వరూపులే.
1: So all are embodiments of Brahma.
0: వేదమును విభజించి
1: we divide on
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: and having propagated this
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాస who has propagated principles of
0: Veda. Putra vatsanyamunu vidaleka
1: he could not give up attachments
0: to sarva sanga parityagai velutunnatundi vyasunni sukunni
1: that as Sukha was passing by as a renunciant
0: kumara kumara nilchu nilchu okka thuri na maata vinu unnadu
1: he went on asking my dear son stand still for a moment
0: kaani ye maatramu lekka cheyaledu
1: but son didn't bother
0: katta kadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu
1: he thought that he should teach truth to father he stood there
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు
1: నాయన
0: నీవు నా కుమారుడవు
1: సన్ యు ఆర్ హియర్
0: నా మాట నీవు వినకూడదా
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు
1: హి సెడ్
0: నేను కొడుకు కాదు నీవు తండ్రి కాదు
1: ఐ యామ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్
0: నీవు బ్రహ్మవే నేను బ్రహ్మనే
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు
1: ద హోల్ The whole world is divine. So saying, he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane,
1: so,
0: anadi kaalam nundi ee Bharatadesham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharatadesham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క ఆపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు
1: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బీ హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: It may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings, they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: అద్దున ఒక సాధకులు అడిగారు. స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రార్థనని పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజర్వ్డ్నెస్ ఇజంట్ ఇట్?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ ఆల్సో సెపరేట్.
0: కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి ఎందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్. ఇంతకన్నను
0: వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu-sadguna ganyulavu sabhyularam.
1: Oh, sacred
0: Sadhu mood. Sadhu-sadguna sanyulavu sabhyularam.
1: What else is to be communicated to you, oh members of this noble, august, sacred assembly?
0: Bulbs are pratyekanga undinantha maathrame current pratyekanga undadu.
1: Though bulbs are many and different, but current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఈజ్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్?
0: రెండింటి యందు కరెంట్ ఒకటే.
1: కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ వోల్టేజ్ అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ.
1: There the voltage is less.
0: అట్లనే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్
0: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: అందరి యందు కూడా దైవత్వం ఒకటే.
1: దట్ డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ది ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నిండిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా ఆ గ్యాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: కనుక ఈనాడు మనం ఏం చేసుకోవాలి? మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవత్ శక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: లేక సాధన చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king.
0: లేక గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
1: నార్ టెక్స్చువల్ రీడింగ్
0: యజ్ఞయాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: If we don't do it wholeheartedly, all will be in vain.
0: హృదయవాసి భగవంతుడు.
1: God dwells in our heart.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is present in the entire universe.
0: జగత్ అంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of its own one God.
0: ఏకం సత్విప్రాభవదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
0: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: వీ హావ్ టు అటైన్ ద డివినిటీ.
0: జీ stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడు మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఈనాటి మానవుడు
1: man today
0: ఎన్ని సాధనలు చేసినప్పటికి
1: in spite of spiritual endeavors
0: స్మరణ చేసినప్పటికి
1: in spite of practices
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social, political, worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు నో యూనిటీ.
0: అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్. దేన్ని
0: మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత. కష్టములన్నీ చింత.
1: డిఫికల్టీ.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. ఎంత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుడి కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ దట్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: I am treading along
0: pavitramain
1: the right path.
0: పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: I am following sacred
0: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: I don't harm anybody.
0: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: I am not putting anybody
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: When you follow the path of truth, you don't need to fear.
0: కనుకనే truth is God.
1: Truth is God.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: view. Consciousness follow chey.
1: Follow your conscience.
0: Nee dehaanni follow cheyavaddu. Ee vidhamaina abhyantaram lekunda undetundi sthitini manam pondali.
1: We should attain that state that mind will not have these obstacles. Ee
0: vidhamaina sthitini pondalanukunte nenu chesedi right or wrong ani chakkaga parishilana cheyali.
1: To attain that

0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
1: డోంట్ ఫాలో ద
0: మైండ్. ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్
0: లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్
0: బబుల్. ఫాలో ది బాడీ అండ్ మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ అండ్ మైండ్.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: నీ కాన్షియన్స్ అదే నిజమైనటువంటి దైవము.
1: యువర్ కాన్షియన్స్
0: నీ దేహం నుండే నీ దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
0: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహమందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
0: టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి టెంపుల్?
1: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్?
0: పర్మనెంట్ టెంపుల్ కాదు. ఇది
1: ఇస్ నాట్ ఆర్డినరీ
0: టెంపుల్. మూవింగ్ టెంపుల్. ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: బాడీ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్. వేర్ ఎవర్ యూ గో ఇట్ ఫాలోస్.
0: ఇది పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్.
0: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: వై షుడ్ బి డిస్గస్టెడ్ ఆఫ్ దిస్ టెంపుల్?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by lane?
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: Body is gifted.
0: ఇది దైవం యొక్క గిఫ్ట్.
1: Body is God's gift.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధిని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: సత్కర్మలు. దీని సత్సంగము.
1: Good actions, good company.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ గుడ్ కంపెనీ?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్. నో.
0: సత్ బీయింగ్. బీయింగ్ బీయింగ్ ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్ బీయింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: సంగత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్
0: అవేర్నెస్
1: చిత్ అవేర్నెస్.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్ చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది. అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
1: దిస్ బీయింగ్ సత్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
0: అది చక్కెర వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
0: కాబట్టి సత్యమైనటువంటిది.
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానికి పట్టుకోవాలి.
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
0: చైతన్యము. అదే అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దట్ ఇస్ వాటర్.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేయాలి.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: అది షుగర్ కాదు, వాటర్ కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్ ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
0: అది అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్. ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిష్.

0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీస్ పెరిషబుల్,
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనినే వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్
0: నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరీ.
0: కాబట్టి రెండు చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is
0: akshara.
1: This is androgynous nature.
0: Prakriti.
1: Body is nature.
0: Prakriti ye Parvati.
1: And this nature, Prakriti, is Parvati.
0: Atma, idi ye Shivudu.
1: Atma is Shiva.
0: Kabatti Shiva Parvatulu yokka ekatvame ee manavattamu.
1: The combination of Shiva and Parvati is human life.
0: Kanaka idi Ardhanarishwaram annaru.
1: This is the principle of Ardhanarishwara.
0: Manavattamulo enniyo vidhamaina rahasyalu telusukovalsinatuvanni unnayi.
1: In human life there are lots and lots of secrets. Daivatvanni
0: telusukovadam chaala sulabham.
1: It's very easy to know the divinity. Meeku
0: teliyadu kaani మన మనసునందున్నటువంటి దుర్భావములు దుర్యోచనలు ఇవన్నీ తీసిపారవి.
1: యు డు నాట్ నో, బట్ వెన్ వన్స్ యు గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్ వికెట్ థాట్స్
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యు గివ్ అప్ నేచురల్లీ నోబుల్ థాట్స్ అరైజ్,
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపింది అంటే
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మలు ఎందు సద్భావములు ఎందు సద్వాక్ అన్నిటి ఎందుకు ఈ ప్రేమ రసమే వస్తుంటుంది.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది వర్డ్స్.
0: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా గానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్ యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదట హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
0: ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు.
1: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ వెరీ నేమ్
0: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
0: కైండ్
1: ఇన్ దే వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దేర్ కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
0: ఎప్పుడు కైండ్నెస్ తో ఉంటుండాలి.
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
0: ఆ కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు.
1: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్
0: అవర్ కైండ్నెస్. మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వీ గివ్ అప్ betray this kindness will commit a sin.
0: అంటే అపకారము మనం చేయకూడదు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఆన్ దిస్
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం దిక్కుతుంది?
1: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఈస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ద మీనింగ్.
0: పర ఉపకర ఇది మూడు పదములతో చేరి ఉంటుండాలి.
1: పరోపకార పర ఉపకర.
0: పర ఆత్మతత్వము.
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము.
1: ఉప ప్రకృతి.
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
0: ఎవరికో ఇంత దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప సమీపంలో పోవాలి.
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం. పరపీడనం.
1: పరపీడనం.
0: పరపీడనం.
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ పర?
0: ఏకత్వము.
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: To view that oneness as multiplicity is pida.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: To view that principle of unity of ఆత్మ. ఏకత్వంగా ఉండేటువంటి
0: దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: Consider one God as many is a sin.
0: కనుక ఇది పాపము అన్నారు.
1: This is the sin.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that. అది
0: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుకని help ever hurt never అన్న.
1: Help ever hurt never.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ క్లోజ్ యువర్ మౌత్ అండ్ సిట్ డౌన్ డోంట్ హార్మ్ ఎనీబడీ అట్లీస్ట్.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంత కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ ది కంట్రీ.
0: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
1: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ ఎందుకు అందరి ఎందుకు
0: ఉన్నటువంటి భగవంతుడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే.
1: ది సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాబట్టి ఏకం సత్.
1: ట్రూత్ ఇస్ వన్.
0: విప్రా బహుధా వదంతి. ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
1: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: ఈ కప్పులో వాటర్ ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
1: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
0: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు పానీ అంటాడు.
1: అండ్ హిందీ పర్సన్ కాల్స్ తమిళ
0: వాడు వస్తాడు తన్ని అంటారు.
1: తమిళియన్ కాల్స్ ఇట్
0: వాడు వస్తాడు వారి అంటాడు.
1: సంస్కృత్ పర్సన్ కాల్స్
0: ఇట్ వాడు వస్తాడు నీరు అంటాడు.
1: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
0: ఈ పేర్లంతా కూడా నువ్వు ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
1: All the names relate to the same sub matter here, basically the language.
0: దివ్యమైనటువంటి ప్రేమతత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
1: Divine love is in everybody.
0: అది మార్పు చెందేటువంటిది కాదు.
1: It will never change.
0: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
1: And nobody can diminish it.
0: ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
1: It cannot be obtained out of force.
0: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
1: It comes out of source.
0: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
1: Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
0: ఏకత్వమే ఏకత్వమే.
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
0: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
0: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
0: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో.
1: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఏది చేసినా అంత దైవం అర్పితమే.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
0: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అంతా దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: నీ వెంట నీ జంట నీ ఇంట నీ కంట నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: కానీ మనకు చిక్కదు.
1: యూ కాన్
0: చిక్కకపోయినంత మాత్రం నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యూ కెనాట్ సీ యాజ్ యూ కెనాట్ క్యాచ్ యూ కెనాట్ డినై.
0: నేను చెప్పాను మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యూ కాన్ క్యాచ్.
0: పట్టకుండా పోయినంత మాత్రమే నా.
1: As you cannot catch it.
0: చూడకపోయినంత మాత్రమే.
1: As you can't see. ఎంత వెర్రితనము. Can you deny the presence of air?
0: అది లేకపోతే మనమే లేము.
1: Can we live without it?
0: కాబట్టి ఉన్నది పంచభూతమునంత భగవత్ స్వరూపమే.
1: All five elements are divine.
0: కాబట్టి ఏ భూతమును కూడా మనం వ్యర్థం చేయకూడదు.
1: We should not waste any one of these elements.
0: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది.
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టు.
1: పుట్ ది కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్.
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: నీ మైండ్ అనేటువంటిది కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: నీవు దైవం వైపుని తిప్పు.
1: టర్న్ గాడ్ వర్డ్.
0: పాజిటివ్ అవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాజిటివ్.
0: నీవు ప్రకృతి వైపుని తిప్పు బంధన అయిపోతుంది.
1: టర్న్ టువర్డ్స్ ది వరల్డ్ ఇట్ ఇస్ బాండ్.
0: దీన్ని పరిశీలించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదైనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
1: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు.
0: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: But there is one without birth and death.
0: ఆది మధ్యాంతర హితుడు అనాది వాడు.
1: He has no beginning nor end. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: He doesn't die nor born.
0: సర్వమును సాక్షి అయి వెలుగు.
1: He stands an eternal witness.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: And he is truth.
0: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
1: He has no birth nor death.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: దైవ ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ ఫ్లవర్స్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు?
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు?
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారేరాజులు రాజ్యమును కలగరే గర్వమును తిండి పొందరి వారేది?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నా?
0: నిరుత సత్యప్రవుడి ధరణి హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హుస్టుడ్
0: నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
1: అండ్ డూ యూ ఫైండ్ దిస్ నల కింగ్
0: జలది సేతువు గట్టే
1: బ్రిడ్జ్ ఇస్ బిల్
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హి దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో.
1: సో మెనీ లెఫ్ట్.
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడి విల్ టేక్
0: అలాంగ్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వి ఆర్ బోర్న్ వి డై లైక్ దట్.
0: వచ్చే సమయం ఎంత బట్టైనా కట్టుకొని రాడు.
1: అండ్ యాజ్ టైమ్ ఆఫ్ బర్త్ వి డోంట్ పోయే అప్పుడు
0: అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
1: అండ్ యాజ్ వి లీవ్ వి డోంట్ గివ్ అవర్ అడ్రస్.
0: మనం కట్టుకొని మనం ఏం అనుభవించేది?
1: వాట్ దట్ వి ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
1: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
0: నేమ్ తేవాలి.
1: వి షుడ్ గెట్ ఎ
0: ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: వి షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
0: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనన్నా మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఈజ్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఈజ్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
1: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your leg?
0: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: కాలు దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
1: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: How long does it last?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటు అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
0: ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
1: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్
0: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: హూ ఆర్ ది సిక్స్?
0: కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములు.
1: ద లస్ట్ గ్రీడ్.
0: ఆరు మంది ఒక వైపున.
1: ఆల్ ద సిక్స్
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
1: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్.
0: ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
1: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
0: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
0: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: ద టూ పోల్.
0: ఈ రెండు స్తంభములకు మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్ దెన్ యూ విల్ బి గెటింగ్.
0: హిమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: అవి ఏ మనకు లిమిట్?
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్
0: దైఫ్ అనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: దీస్ ఆర్ ది టూ గోల్స్. వెన్ యూ హిట్ ఇట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
1: దెన్ వాట్ హ్యాపన్స్? విల్ బి బోర్న్ అగైన్.
0: మధ్యలో పోయింది పునర్జన్మ నవిద్యతే.
1: When once you hit at the goal, you'll
0: no
1: not be
0: life,
1: born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్
0: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: When those no birth,
0: where is death? అన్నారు.
1: This is called liberation.
0: మరొక విత్తనంగా ఉండదు అది.
1: It will never be a seed again.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
1: We should know this principle behind this.
0: కనుక
1: సో
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమమయులే.
1: You are all embodiments of love.
0: ఆనంద పిపాసులే.
1: You aspire bliss.
0: ఆత్మస్వరూపులే,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్
0: ఆత్మ. ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ గాడ్.
1: లెట్ స్టార్ట్ రిపీటింగ్, ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ నాట్ మ్యాన్, ఐఎమ్ గాడ్.
0: దేహము మ్యాన్ తత్వమే కానీ నేను దేహం కాదు.
1: దిస్ మ్యాన్ హుడ్ అప్లైస్ టు ద బాడీ, నాట్ టు మీ.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్ అండ్ హారిబుల్ యూరిన్. ఇట్స్ డర్టీ ప్లేస్.
0: రోగముల ముగ్గేడు గంప.
1: అఫ్లిక్టెడ్ బై డిజీజెస్.
0: తెల్లము బొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైక్
0: సాగరమే లేని కంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్. అమ్ముల
0: మప్పు దలంప.
1: And it's full of
0: bones.
1: Don't think, oh mind, the body is permanent. Body is a
0: vesture. There
1: lies the awareness, our true form.
0: You are
1: not
0: perishable. You are
1: immortal atma. Holding on to this atmic
0: principle.
1: Take this body as an instrument.
0: Upadhi.
1: Body is only an instrument.
0: Body, mind, senses,
1: body, mind, intellect, senses are instruments,
0: negatives. And it
1: is the positive behind that makes these negatives work.
0: Positive thoughts and develop chesko.
1: Develop positive thoughts.
0: Appude neevu dhanyudaipothavu.
1: Then you will work for redemption.
0: Ee tuchyamainatundi, anithyamainatundi, asasthramainatundi vaatipai మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: దివ్య ఆత్మస్వరూపులారా, శంకర్ల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడు అవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ సే? He cannot ask him any questions. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aite itti mandabuddhudainatvanti giri nirantaramu guru bhakti lopale munigi guru yokka sevalu maatrame talupuchu guru aagnalu sirasa vahinchi tana kaalamantayikudunu guruvunuku arpitamu cheseetvanti chittamunandu tana yokka jeevitamunu గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. హీ వాజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ విత్ హిస్ గురు. దిస్ వాజ్ ది ఓన్లీ ఎయిమ్ అండ్ హీ వాజ్ సర్వింగ్ హిస్ గురు అట్ ఆల్ టైమ్స్.
0: గురువు చెంత చేరినటువంటి మిగిలినటువంటి విద్యార్థులు గురువు చెప్పినటువంటి పాఠమును సాయంకాలమునకే అప్పజెప్పి గురువు యొక్క ఆశీర్వాదములు అందుకునేటువంటి వారు. కాని గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడా అప్పచెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవల యందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ and understand them and repeat them to the guru by the very evening. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the guru.
0: Aite guru nande tana chittamu ankitam cheyatam cheta guru anugraham kudanu konta kalamunku atana paina prasarinchi aa guru anugraham cheta తనకు ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యములు ప్రాప్తించి తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడు అనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు.
1: బికాజ్ హీ వాజ్ అట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు, ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ this Anandagiri acquired an extraordinary amount of strength and he was able to give a set of verses called the Totaka verses and therefore he has been referred to as the Totaka.
0: ee Totakunu yokka lakshyamu sarva vidyalu yokka saramu aatmanveshana aneetvanti yokka satyamulo tana jeevithanni visvasinchukuntu vachadu.
1: The aim of putting up these verses, the Totaka verses, was that he would understand the essence of all disciplines and as a result he would go and understand the aspect of the Atma.
0: Migilina shishyulandaru kodanu పుస్తకంలో ఉన్నటువంటి విషయములు మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోట కూడా అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
1: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ అండ్ టేకింగ్ ది కంటెంట్స్ ఆఫ్ దోస్ బుక్స్ ఇన్ టు దేర్ హెడ్స్ సో మచ్ దట్ దే హెడ్ కన్వర్టెడ్ ఈచ్ వన్ ఆఫ్ దేర్ హెడ్స్ ఆల్సో ఇన్ టు ఏ బుక్. బట్ ఆనందగిరి వాజ్ నాట్ లైక్ దాట్. ఆనందగిరి వాజ్ సర్వింగ్ అండ్ వాజ్ attending on the guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the guru.
0: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
1: This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books, but they would not acquire any knowledge.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
1: Such a person by going on reading books can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valayu ani artham chesukunnadu.
1: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
0: Anduvalane taanu pavitramainatvanti bharatiya samskruti yokka rasamunu grolinatvanti bhagavad geetanu okka parimanam patinchinappudunu chaalannadu.
1: That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it is enough.
0: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయునూ మనము ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
1: ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ, ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ విచ్ విల్ రిలీవ్ హిమ్ ఆఫ్ హిస్ హంగర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఆనందగిరి సెడ్ that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
0: Intiye kaadu rogam vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. Tana rogamunuku taginatundi okka aushadamunu okka deenini araginchite chaalu tana rogam nivaran avutundi.
1: Not only this, a man who is sick and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness.
0: Adine lakshyamunu unchukoni Gita gangodakam pitva punarjanmam navidyati annadu.
1: It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge.
0: Neeku dahamuga undinatvanti samayamunandu oka tumbler neeru taagite chaalu ganga nadinanta kudanu pottalo posukonakkarledu.
1: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
0: అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు. సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తునికంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ మేనర్ తోటక బిలీవ్డ్ దట్ ఇఫ్ వన్ సింగిల్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కుడ్ షైన్ ఆన్ హిస్ హార్ట్ దట్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ హిమ్ టు డెమోన్స్ట్రేట్ టు ది వరల్డ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ. హీ హ్యాడ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ దిస్ దట్ హీ బిలీవ్డ్ అండ్ ఆనందగిరి థాట్ దట్ వన్ రే ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ క్వైట్ సఫిషియంట్ ఫర్ హిమ్.
0: అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి
2: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
0: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
2: దేర్ వర్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఫర్ శంకర.
0: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
2: శంకర హ్యాడ్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ పద్మపాద, సురేష్, తోటక అండ్ అస్తాన. ఆల్ దీస్ ఫోర్ డిసైపుల్స్ వర్ చోజన్ బై శంకర టు హెడ్ ఫోర్ ప్రిన్సిపల్ పీఠర్స్ ఆల్ ఓవర్ దిస్ కంట్రీ.
0: ఆ మండల మిశ్రుణ్ణి సురేశుడు అని కూడా పిలుస్తూ వచ్చాడు.
2: ది పర్సన్ హూస్ నేమ్ వాజ్ మండల మిశ్ర వాజ్ ఆల్సో కాల్డ్ సురేష్.
0: ఈ మండల మిశ్రుని చేత శంకరుల వారు అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడాను అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
2: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Misra. Mandana Misra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Misra. Mandana Misra's wife is called Ubhaya Bharati.
0: Mandana Misra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu ఒక జ్ఞానస్వరూపుడని చెప్పవచ్చును. సర్వ విద్యా నిలయుడని కూడాను అనవచ్చును.
2: మండన మిశ్ర వాజ్ అ వెరీ లెర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లెర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
2: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
0: Atti gurutvam kani ekachittulainatvanti shishyatvam kani nedu labhyamogutam lekapovata chetane itti paristhiti bharat deshamunaku sampraptamainadi.
2: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Misra. This is the reason why our country has come to this particular stage.
0: Bodhalu rendu rakamulu.
2: Teaching is of two kinds.
0: Notuto cheppi, manasunu marchi, pravartana yendu imitchetuvantidi okati.
2: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
0: Aithe bodhinchadam cheta shravanam chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana leki raavatam kashtam.
2: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
0: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
2: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done and make others do what is right.
0: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమర్చుతుంది.
2: బై ది గురు టేకింగ్ ది సెకండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ దట్ ఈస్ హిమ్సెల్ఫ్ డూయింగ్ అండ్ అదర్స్ వాచ్ హిమ్ డూ ఎ థింగ్ లైక్ దట్ విల్ ఇన్వాల్వ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ ది డిసైపుల్ being attentive and therefore there is some strength in this method of teaching. On the other hand, if one teaches only by word of mouth, the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning.
0: Aithe Shankarulu varu tana shishyulu maha buddhi kushalatato erparchinatvanti shlokamulanu taanu sulabhanga angikarinchaka prati shlokamunaku antararthamu emito తన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి కూడాను పరీక్షిస్తూ వచ్చాడు శిష్యులను.
2: శంకర డిడ్ నాట్ రెడీలీ అక్సెప్ట్ ది వర్సెస్ దట్ హ్యాడ్ బీన్ కంపోజ్డ్ బై హిస్ డిసైపుల్స్. హీ యూస్ టు ఎగ్జామిన్ ది డిసైపుల్స్. హీ యూస్ టు ఆస్క్ ఫర్ ది ఇన్నర్ మీనింగ్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది వర్డ్స్ బిఫోర్ హీ అక్సెప్టెడ్ దీస్ వర్సెస్ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: ఆనందగిరిని దగ్గర పిలిచి, గిరి, కించిత్ భగవద్గీత పఠనము అన్నావు, భగవద్గీత కొంచెము చదివితే చాలని చెప్పావే, ఇంత 700 శ్లోకములుగా ఉన్నటువంటి భగవద్గీతను కొంచెము చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థారము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
2: Shankara called Anandagiri and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the Shastras and the essence that is contained of the Shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
0: Anduku Anandagiri ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని, స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధముగనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
2: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy, when he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
0: Inka ganga jalam yokka saramunu manam grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
2: అగైన్ శంకర ఆస్క్డ్ ది క్వశ్చన్, యు సెడ్ దట్ వెన్ వి వాంట్ టు టేస్ట్ గ్యాంజెస్ వాటర్ ఇట్ ఇస్ క్వైట్ ఎనఫ్ ఇఫ్ యు టేస్ట్ ఎ స్మాల్ క్వాంటిటీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్?
0: గంగ మహాపవిత్రమైనటువంటిది, భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్ ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
2: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ అస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
0: Trikala Triloka Trigunamulu yandu kudanu sajeevamainatvanti swaroopamulo pravahinchetvanti yokka pavitramainatvanti ee Ganga. Anaga swargamunandu Mandakini aneetvanti peruto bhulokamunandu భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగా ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత భవిష్యత్ వర్తమానములు యందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ మధ్యమ అధమ లోకములందు కాని సత్వ రజో తమో గుణములు యందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
2: నాట్ ఓన్లీ దిస్, అట్ ఆల్ ది త్రీ పాసిబుల్ టైమ్స్ ఇన్ ఆల్ ది త్రీ పాసిబుల్ వర్డ్స్ విత్ ఆల్ ది త్రీ పాసిబుల్ క్వాలిటీస్ డస్ దిస్ సేక్రెడ్ గ్యాంజెస్ రివర్ ఫ్లో. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది హెవెన్, ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ మందాకిని. ఆన్ ది ఎర్త్ ఇట్ ఫ్లోస్ విత్ ది నేమ్ ఆఫ్ భాగీరథి. వేర్ యాజ్ ఇన్ ది Netherlands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
0: Kani ee Anandagiri yokka antarathamu intatito trupti kaaka Shankarla varu marinta lotunaku adanni vicharistu vellaadu.
2: Shankara was not satisfied with the inner meaning that has been explained by Anandagiri. Shankara went further and began to question Anandagiri with a view to go deeper in the context of this.
0: Swarga, Madhya, Patala Lokamulu, Moodu Unnava, Ivi Ye Roopamulo Unnavi, Manavuniki Ye Vidhamga Anubhavaniki Vastayi Ani Kudanu Mari Prashninchadu.
2: Shankara asked, is there a heaven? Is there a earth where people live? Is there a patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri.
0: Appudu Anandagiri Pipilakadi Brahma Pariyantam Kudanu Ekatvamaina twenty Atma Divyatvanga Prakashistunnadane twenty Satyanni Gurtinchina twenty Vyakti Swargaloka Vasiga Nenu Bhavistunnanu. Anaga Nirantaram Kudanu Shanti Sukhamulato Ananda Swarupudai Satya Bhavamunu ప్రేమ కిరణముల ద్వారా ఆరగించేటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
2: ఆనందగిరి గేవ్ ది రిప్లై దట్ వాట్ ఎవర్ ది బీయింగ్ మే బి స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్ యాంట్ గోయింగ్ అప్ టు ది వెరీ క్రియేటర్ వన్ హూ రికగ్నైజెస్ దట్ ది ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ బీయింగ్స్ ఈస్ జస్ట్ వన్ అండ్ ది సేమ్ ది వన్ హూ రికగ్నైజెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఈస్ హ్యాపీ ఈస్ having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to swarga or heaven.
0: Pasi pachu mruga krima kitikadula yokka bhedabhavamunu puraskarinchukoni manavudu pratyekinchinatvanti oka vyaktiga bhavinchukunnanta varaku kudanu vaadu mithyalokamainatvanti madhyasthanamunuku cherinatvanti vaadu annadu.
2: So long as one makes the distinction between animals, between birds, between cattle, between human beings, and thinks that man is a separate, significant and distinctive being, separate from animals and birds, he will belong to the place where human beings live, the Marcha Loka.
0: Inka Patala Loka Manetvinti Daniki Chakkani Adharanni Andinchadu. Manavattvamune Marachi Keka Prakruti Yokka Tattvanni Kudanu Vismarinchi వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడా లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకొని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
2: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal, he forgets the world, he does not pay any heed to the Vedas or to the Shastras, he is fully and entirely selfish, he lives for himself, such people will be in the Patala.
0: Kana prati okka vishayamunandu kudanu manasuni yokka bhavamullone ee yokka sthanamulanta kudanu హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
2: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ యూ ఫైండ్ హై అండ్ లో యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior there is always high and low, it is not an even thing.
0: Oke manavuni yandu sattva rajas tamo gunamulu moodu kudanu nivasistu aaya samayamunu puraskarinchukoni aaya gunamulu vidrinbinchutu undatamu manavuniki nityanubhavamlo satyamainatvanti swaroopamulu.
2: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
0: Anaga anandamuga sukhamuga undinatvanti samayamu lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళ లోకములనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
2: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ వెన్ హీ ఈజ్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ హిజ్ ఐడియాస్ విల్ బీ సాఫ్ట్ On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, marcha, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
0: దీనిని ఆస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
2: The same thing has been divided into so many parts, believing, non-believing, believing, non-believing and so on.
0: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
2: You may be a non-believer. It is better to be a non-believer than being a believing non-believer.
0: Kanuka, neevu rendu gurramula savari maatram cheyataniki neevu em maatram kuda nu poonukoku. Gurram savari neeku teliyinappudu neevu gurramuni ekkakapoyinanu paravaledu. Leka onti gurramuni ekkina manchide. Rendu gurramula paina neevu savari cheyatamu chaala pramadam ani kuda nu prabodhinchadu ee okka shloka artham undi.
2: In this verse, it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
0: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రముని ఎక్కకపోయినను పర్వాలేదు. లేక ఒంటి గుర్రమునెక్కినా మంచిది. రెండు

0: లో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును, మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక, అపవిత్రము కాక, చెడిపోక, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
1: ఆల్ దిస్ రిలేట్స్ టు ది కనెక్షన్ ఆఫ్ మ్యాన్ టు డివినిటీ. ఇన్ మ్యాన్ ది ఆత్మ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ ఎ క్లియర్ స్ట్రీమ్ ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ యాజ్ ఎ క్లియర్ స్ట్రీమ్ ఇన్ ది రివర్ గ్యాంజెస్. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
0: శంకరులు వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది. ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
1: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great Maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
0: Inka moodavadi ainatvantidi Vishnu pooja okapari kavinchina atanini yemudu emani సాధించును. అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు, యమునితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
1: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ Anandagiri said, if you perform Vishnu Puja even once, then you will attain a state where the Ishvara in the form of the Lord of Death, Yama, cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
0: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
1: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
0: అతనికి రూపము లేదు కానీ అతనికి స్వభావం అనేటువంటిది మధురమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
0: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడాను ఒక అర్థము.
1: The bliss that we will enjoy as a sweet bliss is the aspect of Vishnu.
0: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడాను అందించాడు.
1: Anandagiri gave a very beautiful example to explain this.
0: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు

0: అందులో కూడాను ఏమాత్రం కూడా రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాది. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బేడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
1: ఆనందగిరి సెడ్, ఇఫ్ యు టేక్ రైస్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు రైస్ ఫ్లోర్ అండ్ పుట్ ఇట్ ఆన్ యువర్ టంగ్, యు డోంట్ ఫీల్ ది టేస్ట్ ఎట్ ఆల్. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a laddu or call it a rava laddu or a bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
0: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్ల మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము అనుబంధము ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
1: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
0: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కాని లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కాని గ్రంథ పఠనం వల్ల కాని లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణల చేత కాని ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ. That is the presence of Atma in everyone. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
0: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaki velli Krishna edo oka murkhamainatundi yokka bhavamato మూఢత్వమైనటువంటి విశ్వాసముతో బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతూరి బృందావనంకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
1: ఆన్ వన్ అకేషన్ నారద వెంట్ టు కృష్ణ అండ్ టోల్డ్ కృష్ణ దట్ ఆల్ ది గోపికాస్ ఇన్ బృందావన్ సీమ్ టు బి హ్యావింగ్ సమ్ ఫూలిష్ ఐడియాస్ అబౌట్ యూ, సమ్ ఇర్రేషనల్ ఐడియాస్ అబౌట్ యూ. ఐ లైక్ టు గో అండ్ టెల్ దెమ్ వాట్ ది ట్రూత్ అబౌట్ యువర్ ఆస్పెక్ట్ ఈస్. దే ఆర్ గెటింగ్ అన్నెసెసరీలీ టైడ్ అప్. దే డూ నాట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ ది మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యూ ఆర్. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ టు గో అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది గోపికాస్ వాట్ ది ఎసెన్స్ ఆఫ్ కృష్ణతత్వ ఈజ్.
0: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి, రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
1: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్ కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి. In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
0: Ippudu narudu raavatam cheta krishnuni yokka vaartalu emaina kuda nu telustayo emo ane uddeshamto andaru daggara cheraru. Daggara cheretappatiki narudu ee krishna tattvanni varninchadaniki poonukunnadu. Oh murkulaina gopikalara, krishna tattvam meeku teliyadu, ye shastramu kaani ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు, కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
1: As soon as Narada got the permission from Krishna, he moved on and met the Gopikas. The Gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, you are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna.
0: Andulo oka gopika lechi, Narada, kalamunu vyaktham chesukuneetvanti prayatnaniki neevu poonukovaddu. కృష్ణుని యొక్క వార్త ఏమైనా మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
1: వన్ ఆఫ్ ది గోపికాస్ గాట్ అప్ అండ్ టోల్డ్ నారద, డూ నాట్ వేస్ట్ యువర్ టైమ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ అస్ ఎనీథింగ్ అబౌట్ ది కృష్ణ తత్వ. హ్యావ్ యూ ఎనీ న్యూస్ అబౌట్ కృష్ణ కమింగ్ టు బృందావన్? ఇఫ్ సో టెల్ అస్, అదర్వైజ్ యూ కెన్ గో యువర్ వే.
0: అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను, కృష్ణుడి రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికి గోపికలందరూ లేచి నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము, అట్టి ఆనందమును నీవు వ్యర్థము చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద, నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది, అలాంటి కృష్ణునికి మాకు ఏనాటి కూడాను ఎడబాటు రాదు, కనుక అట్ని విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
1: నారద రిప్లైడ్ దట్ హీ హాస్ కమ్ దేర్ ఓన్లీ టు టీచ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది తత్వ ఆఫ్ కృష్ణ. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so, when. Then the Gopika said, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna. In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time.
0: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, చీచి, నేనే మూర్ఖుడను, నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంక కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చంపలు వేసుకుని ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
1: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
0: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
1: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
0: దీనిని పురస్కరించుకొని నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
1: It is in this context that Narada wrote a small verse.
0: అత్తలు మొత్తుకొన్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు కోపగించరు ఎటకేగరు బీతిలపోరు గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
1: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of Gopikas are inseparable. This can be explained by saying Brahmavit Brahmaiva Bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of Gopikas are themselves Krishna.
0: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
1: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
0: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా తెప్పుతూ వచ్చాడు.
1: It is in this context that Anandagiri gave also another verse.
0: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dhana dhanya bhoga yasasula nimittamai enta chinta chestunnaro manavudu పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి క్షణము ఆ నందనందను యొక్క పదముల పైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకొని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని, విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమునకు కాని, ఎట్టి చింతకు కాని, ఎట్టి విచారమునకు కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
1: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ వి స్పెండ్ సో మచ్ టైమ్ in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
0: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యము చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కానీ అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి, వారముల తరబడి, నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న ఒక ఇంచి శాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, ఆహా అది నాకు టైం లేదు, చిన్న శాలిగ్రహానికి స్పూను నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటుంది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రం కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటుంది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ అసత్యం జనరంజనం, సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది ఏది ఉపేక్ష ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సరిగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. We spend so much time after going to fulfill our worldly desires. We do not find any time to do good things. We are willing to spend days, weeks, and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for 30 minutes in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have 30 minutes time for a good thing. in a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
0: Kanuka, manamu satyasatyamulu yokka vishayanni manam gurtinchukoni ఈ విష్ణుత్వం అనేటువంటి యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా మనం కొంతవరకును అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము సలపాలి. అట్టి ప్రయత్నము సలిపినప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది చక్కగా మానవత్వానికి తగినటువంటి అర్థాన్ని కూడా అందిస్తుంది. అట్టు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగమునకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతనిని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ అండ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు డిస్టింగ్విష్ ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్. వీ మస్ట్ రియలైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎన్ అటెంప్ట్ made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls, therefore I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
1: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పిక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
0: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడా ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
1: దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ మంకీస్. యు టేక్ ఎ బిగ్ పాట్ with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
0: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు. తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
1: నో వన్ హ్యాస్ టైడ్ అప్ దిస్ మంకీ ఇన్ ది పాట్. ది మంకీ హ్యాస్ యూస్డ్ ఇట్స్ హ్యాండ్, టేకన్ సచ్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇట్ లైక్స్. ది హ్యాండ్ హ్యాస్ బికమ్ బిగ్ అండ్ ఇట్ హ్యాస్ టైడ్ ఇట్ సెల్ఫ్. ది మోమెంట్ ఇట్ జస్ట్ లెట్స్ ఇట్స్ హ్యాండ్ గో, ది గ్రిప్ ఇస్ లూజెండ్, ఇట్ కెన్ ఫ్రీ ఇట్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడాను తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనస్సును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: ఇన్ దిస్ మేనర్, ఇన్ దిస్ బిగ్ పాట్ ఆఫ్ దిస్ వరల్డ్ విత్ ఎ నారో మౌత్ లైక్ ది ఫ్యామిలీ, వన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual, who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
0: Ide bandhanaku sariyainatundi artham andinchetundi gajendra mocham kudanu chakkaniga untundadi.
1: In the same manner, what gives you the true meaning of bondage, there is a good story, gajendra moksha.
0: Anaga jeevitam anetundi daktamainatundi aranyamulo మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
1: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ ఎన్ ఎలిఫెంట్ ఏ వైల్డ్ ఎలిఫెంట్ విచ్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ది మ్యాన్స్ మైండ్ ఇట్ ఈస్ సింప్లీ రోమింగ్ అబౌట్ ఇన్ దిస్ థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్.
0: ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యంలో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనస్సు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి.
1: This mind, which is roaming about like a wild elephant in our life, which is like a thick forest, it becomes thirsty. Thirsty for what? Thirsty for sensuous pleasures.
0: Atti vishaya sambandhamainatundi daaham vesinappudu ee samsaram anetundi kolam lopala traagadanikani prarambhistundi.
1: When this wild elephant becomes thirsty for sensuous pleasures, it begins to drink in the lake. The lake of the family.
0: Andulopala kaalu pette tappadiki taanu abhimanamu aneetvanti musali daanini patte chesestundi.
1: The moment this elephant puts its foot in this lake, then this attachment, a crocodile called the attachment, catches hold of its leg.
0: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
1: ది మోమెంట్ దిస్ అటాచ్మెంట్, ది క్రోకడైల్ ఆఫ్ ఎన్ అటాచ్మెంట్ క్యాచెస్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ లెగ్, దిస్ వైల్డ్ ఎలిఫెంట్ కెనాట్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ.
0: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నితప్పరం బెరుగా, ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనం అనేటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది. తక్షణమే బంధ విమోచన జరిగింది.
1: With this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "Oh God, You are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile. And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
0: Kanuka, Inadu Manamu, Sudrishti Ravali, Sudarshanam Kalagali. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
1: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్ సుదర్శన. వీ షుడ్ సీ అట్ ది లార్డ్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
0: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకమునకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్టకడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
1: ఐ జనరలీ డూ నాట్ లైక్ టు టేక్ టూ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ టాక్ టూ లాంగ్. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
0: 20 సంవత్సరములకు పూర్వము ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చాడు.
1: 20 ఇయర్స్ అగో వన్ స్టూడెంట్ కేమ్ టు మీ.
0: స్వామి, నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ రావాలి అని ప్రార్థించాడు.
1: హీ ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్.
0: మంచిది నాయన, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
1: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఈస్ గుడ్. ఐ గేవ్ హిమ్ కరేజ్. ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్ ఎఫర్ట్ ఆల్సో. Everyone must make his own effort, and after making the effort, the result is in God's hands. But I give you the necessary courage. Make your own effort.
0: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి, నేను 6 నెలల నుంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
1: He passed as he desired, and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
0: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు ఒక నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
1: By his good luck, within 1 month he got a job.
0: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
1: He came back to me in 3 months and I asked him, what happened? Are you happy? Have you got a job? He said, yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry.
0: నాయనా, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
1: ఐ ఆస్క్డ్ హిమ్, మై డియర్ బాయ్, ఇస్ దిస్ అగ్రియబుల్ టు యువర్ ఫాదర్ అండ్ టు యువర్ మదర్? ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టెడ్ బై యువర్ పేరెంట్స్. ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ ఐ టోల్డ్ హిమ్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్.
0: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుని పోతే నేను ప్రాణమైనా ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లైనప్పుడు నేను అతన్ని చాలా ఖండించి, తిరిగి సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
1: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
0: సరే, ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంక తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
1: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, "All right, you can go and marry."
0: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి ఒక సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
1: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ వన్ ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
0: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
1: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్, వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
0: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్ళు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
1: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్ and therefore their income became less and the family was growing, expenses were growing. So after 6 years they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
0: Aithe aa pillavadu ee yokka prapancha sambandhamainatundi vishayallo murkhanga undina Swami vishayamlo maatramu chaala bhakti shraddhalato undeetundi vaadu.
1: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, yet in regard to matters relating to Swami he was having considerable faith and he was having great respect.
0: Sari tirigi nayana edo nu baadalu padutunnavu tappaku nu manchiga nu nadchukuntundala ani cheppi nenu anugrahisthanu pomman cheppanu nee adrishtam kodanu cheralani tarigi vellin tachame promotion vachindi paapam.
1: I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy, I will certainly give you my blessing, you better go back. And he went back and he got his promotion.
0: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు.
1: After that he did not turn up for 5 years.
0: ప్రమోషన్ వచ్చినంత కొంత కాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు.
1: He was quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5.
0: సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటుంటాను, సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల పోరు నేను భరించుకోలేను, ఈ భార్య నాపైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడాను ఏమాత్రం కూడాను సుఖం లేకుండా ఉంటుండదని చాలా ఏడ్చుకున్నాడు.
1: ఆఫ్టర్ 6 ఇయర్స్ హీ టర్న్డ్ అప్ అండ్ హీ సెడ్, స్వామి, ఐ డు నాట్ వాంట్ దిస్ ఫ్యామిలీ అట్ ఆల్. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
0: Samsaram anetvudi maha sarpanga pattukundi nannu ani annadu.
1: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
0: అప్పుడు నేను చెప్పాను, నాయనా, నీవై నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటావా లేక ఆ సర్పం నిన్నొచ్చి పట్టిందా చెప్పమన్నాను.
1: I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you?
0: కనుక ఈ యొక్క చిన్న వయసునందు మంచి చెడ్డలు అనేటువంటి విచక్షణ లేక వివేకం శూన్యమైపోయి నిత్యానిత్య విషయ పరిశీలన చేయలేనటువంటి యొక్క మూర్ఖత్వంలో పడిపోయి మనం అనేక రకములైనటువంటి కష్టములకు దుఃఖములకు గురి అయిపోతున్నాం. కనుక మనం అట్టి మూర్ఖత్వానికి ఏమాత్రం కూడా నువ్వు గురి కాక దైవత్వమును విశ్వసించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య విద్య విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు.
1: Therefore, in this young age, you must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
0: మన యొక్క జీవితము నీతి నిజాయితీలపైన జీవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయిని, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
1: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్ మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
0: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము త్యాగము ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ది పరుచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైన లక్ష్యమునందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖీంప హేమతారక విద్య, పరమును సుఖీంప బ్రహ్మ విద్య, ధర్మ విద్య బ్రహ్మ విద్యలందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారవుతావు.
1: యూ మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. You must develop forbearance. You must know what sacrifice is. You must develop mutual respect. In this manner, if you can lead your life, adopting righteous conduct, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world.
0: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamunaku nayakuluga meeru tayarainappatikini, చాలా సంతోషమే. అయినప్పటికీ మీ యొక్క హృదయాన్ని మాత్రము నిరంతరము పరిశుద్ధమైనటువంటి రీతి కింద ఉండి భగవత్ అనుగ్రహానికి సరి అయినటువంటి ప్రయత్నము లోపల ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షము చేత ఎట్టి మహాపండితుడిగా తయారైపోయి బద్రి ఆశ్రమానికి బద్రి పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షము కాని భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు సీ దాట్ యూ గెట్ ఎడ్యుకేటెడ్. ఇట్ ఈస్ సర్టన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ వెన్ యూ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యూ మే బికమ్ లీడర్స్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ కంట్రీ, బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ట్రై అండ్ కీప్ యువర్ హార్ట్ clean and pure, then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

0: వాక్యమందు.
1: ద గ్రేటెస్ట్ ప్రాస్పెరిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు,
1: టుడే,
0: స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క గుణగణములను ప్రకటించి ప్రచారం చేసి ఆనందించగోరే ఈ యొక్క 19వ తేదీ ప్రారంభించాం.
1: The 19th of November is set apart to look into all the matters relating to women and disseminate what is good.
0: స్త్రీలలో అనేక విధములైనటువంటి యొక్క సత్య సంస్కృతులు ఉన్నవి.
1: In woman there is virtue and there is good and truth.
0: భూమి ఒక్కటే.
1: The world is only one.
0: కాని ఎట్టి విత్తనాలు నాటుదమో అట్టి మొక్కలే అభివృద్ధి అవుతాయి.
1: The seeds that we sow, we get only plants of those seeds.
0: అదే విధంగానే తల్లి యొక్క గర్భము భూదేవితో సమానం.
1: The woman's womb is synonymous with the earth.
0: ఇందులో ఎట్టి సంకల్పములనేటువంటి యొక్క విత్తనాలను మనం నాటుకుందమో అట్టి ఫలములే మనం అందుకునేటకు సిద్ధంగా ఉంటాం.
1: What is the idea that we conceive in ourselves, that it is that comes forth from the womb.
0: మామిడి విత్తనము నాటి చేదు ఫలములు పొందలేము.
1: We cannot sow mango seeds and get some other type of fruit.
0: వేప విత్తనము నాటి మధురమైనటువంటి మామిడి ఫలములు పొందలేము.
1: We cannot sow the seeds of a neem tree and ask for sweet fruits.
0: కనుకనే తల్లి గర్భము నిరంతరము సత్య సంకల్పముల చేత, సత్య భావముల చేత, సత్య కార్యముల చేత నింపుకోవాలి.
1: So the mother's womb should be full of good thoughts, good words and good deeds.
0: అప్పుడే మనకు సత్పుత్రులు, సదాచార సంపన్నులు, సద్గుణవంతులైనటువంటి బిడ్డలు కలుగుతారు.
1: It's only then we get virtuous and good conduct from children who are born.
0: కానీ ఈనాడు దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు కలిగినటువంటి బిడ్డలు అభివృద్ధి అవుతున్నారనగా దీనికి మూల కారణము తల్లి యొక్క సంకల్పం లేని కారణం.
1: The ideas of the mother are responsible for the children who are either good or bad, and today there are children who are full of bad thoughts and wicked inclinations.
0: పూర్వము ఆర్యాంబాని గొప్ప గుణవంతురాలుండేటువంటి
1: Earlier, Aryamayi was a very good woman.
0: ఆమె కేరళ దేశము లోపల కాలడి అనేటువంటి దీంట్లో ఉండేది. కేరళ దేశం కాలడి.
1: She was in Kaladi in Kerala. She was born there.
0: ఆమె నిరంతరం కూడాను దైవ చింతనే చేస్తూ దైవ కార్యములు ఎందే నిమగ్నులై ఉండేటువంటి వారు.
1: She was always thinking of God and doing the actions relating God's word.
0: దీని తత్ఫలితంగా ఆమె పవిత్రమైన గర్భమునందు జగద్గురువైన శంకరాచార్యులు వారు జన్మించారు.
1: As a consequence and of a good idea, Shankaracharya was born to her.
0: శంకరాచార్యుడు ఇంతటి గొప్ప మహాగురువు కావడానికి కారణము తల్లి యొక్క సంకల్పములే దీనికి మూల కారణం.
1: For Shankaracharya to become a great guru, the mother's ideas were the cause for it.
0: వివేకానంద కాని, రామకృష్ణ పరమహంస కాని వీరందరూ కూడాను ఈ తల్లి యొక్క సంకల్పం చేతనే వీరు ఇంతటి గొప్పవారుగా తయారయ్యారు.
1: Either Ramakrishna or Vivekananda are what they are because of the ideas of their mother.
0: పుత్రి దేవి మీకు తెలిసినటువంటిదే. ఆమె నిరంతరం కూడాను దైవ చింతన లోపల

0: గడుపుతూ వచ్చేటువంటిది.
1: యు ఆల్ నో పుత్తలి దేవి, షీ వాస్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: ఆమె ఒక వ్రతమును నిరంతరము ఆచరిస్తూ ఆ వ్రతం పూర్తి అయినప్పటికి కోకిల గానం కాడాలి.
1: She was undertaking a vow, and after the finishing of the vow, she waited for the cuckoo to sing.
0: ఆయొక్క కూతలు వినక తాను ఏమాత్రము భుజించేటువంటిది కాదు.
1: Till she heard the singing of the cuckoo, she would never partake of food.
0: కానీ ఎంతసేపు అయినప్పటికీ తల్లి భుజించక ఆ విధంగా ఉండటము కుమారుడు చూడలేకపోయాడు.
1: So the son could not bear the mother keeping fast till she heard the cuckoo sing.
0: కానీ ఆ పిల్లవాడే ఇంటి వెనుకకు వెళ్లి కోకిల కూచినట్టుగా కూచి, అమ్మా కోకిల కూసింది, ఇంక మీరు భుజించవచ్చును అని ప్రార్థించాడు.
1: So the son went inside and imitated the singing of the cuckoo, went to the mother and said, Mother, you can now partake of food.
0: అప్పుడు తల్లికి చాలా దుఃఖం కలిగింది.
1: Then the mother felt very sad.
0: నా గర్భములో ఇలాంటి అసత్యవాది ఆ జన్మించటము.
1: You have born in my womb. Have you become a person who tells
0: lies? Bhagavantuda, nenu ye paapam chesanu?
1: Oh God, what sin have I committed?
0: Kanuka naaku ilanti puttudu kaligadaniki naa paapamunu pariharam cheyavalli.
1: So to have given birth to such a boy, please God forgive my sins.
0: Chaala vilapinchindi.
1: She felt very sad and cried.
0: Ee vilapamu chusi kumarudu dukkinchi, naa talliki nenu inta shrama ichchi kada ani vicharinchadu.
1: Seeing the state of his mother, the sad state of his mother, the son felt very sad that he had given so much trouble to her.
0: అప్పటి నుంచి నేను ఇకపైన అసత్యమే ఆడను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కుమారుడు.
1: Then from then onwards he promised himself that he would never tell a lie.
0: ఆనాటి నుంచి సత్యము తప్ప అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: From that day onwards he spoke only the truth and truth alone.
0: కనుకనే తల్లుల యొక్క శిక్షణ కూడా కుమారులకు అత్యవసరము.
1: So the training from the mother is very essential.
0: తప్పులు చేసినప్పుడు తల్లి చిచ్చించి అతన్ని మందలించి సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: The mother should try very hard to correct the son when he commits a mistake.
0: తప్పులు చేశాడు కదా అని పిల్లవాడిని క్షమించకూడదు.
1: She should not forgive the son for having committed an error.
0: కనుకని తప్పుకు తగినటువంటి శిక్ష మంచికి తగినటువంటి ఫలితమును తల్లి యొక్క చేతిలోనే ఉంటుంది.
1: To punish if he has done wrong and to reward him if he has done good is the task of the mother.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తల్లి సంకల్పాలను అనుసరించి మున్ముందు మంచి చెడ్డలుగా మారుతున్నారు.
1: It's because of the ideas and the will of the mother the son changes either for the good or the bad.
0: ఒక చిన్న ఆదర్శము.
1: One small example.
0: పూర్వము రంగూన్ యుద్ధం అయిన తర్వాత
1: ఆఫ్టర్ ద రంగూన్ వార్
0: అందరినీ కోల్పోయి తల్లి ఒక కుమారుడు ఏదో ఒక విధంగా మద్రాస్ చేరారు.
1: వన్ మదర్ అండ్ సన్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ వాజ్ లాస్ట్ రీచ్డ్ మద్రాస్.
0: కానీ వారికి ఉండడానికి ఇల్లు కాని తినడానికి తిండి కాని ఎక్కడ లభించలేదు.
1: దే హడ్ నో షెల్టర్ ఓవర్ దేర్ హెడ్స్, నో ఫుడ్ టు ఈట్.
0: తల్లి ఇంటింటికి పోయి బిచ్చం తేవటము, కుమారునికి కొంత పెట్టడము, తాను కొంచెం భుజించటము.
1: ద మదర్ వుడ్ గో ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్ హౌస్ టు హౌస్, గివ్ మోస్ట్ ఆఫ్ ఇట్ టు హర్ సన్ అండ్ పార్టేక్ ఆఫ్ అ లిటిల్ టు హర్.
0: ఒక్కొక్క దినము ఈ యొక్క ఆహారం చికెన్ దినము కుమారుడికి మాత్రమే పెట్టి తాను పస్తుపడి ఉండేటువంటిది.
1: వన్ డే వెన్ డిడ్ నాట్ వెన్ షీ డిడ్ నాట్ గెట్ మచ్ ఫుడ్, షీ గేవ్ ఎవ్రీథింగ్ టు హర్ చైల్డ్ అండ్ షీ ఫాస్టెడ్.
0: ఈ విధంగా కుమారుడి యొక్క సుక్షేమం నిమిత్తమై తల్లి అనేక బాధలు పడుతూ వచ్చింది.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అ సన్ షీ పుట్ హర్ సెల్ఫ్ టు అ లాట్ ఆఫ్ డిఫికల్టీస్.
0: తల్లి దినదినమునప్పుడు క్షీణించిపోతూ వచ్చింది.
1: ద మదర్ గాట్ ఇమాషియేటెడ్ డే టు డే.
0: కుమారుడు చెప్పాడు.
1: దెన్ ద సన్ సెడ్,
0: తల్లి నీవు భుజించుక నాకు మాత్రమే వడ్డిస్తున్నావు.
1: వై యు ఆర్ నాట్ ఈటింగ్ అండ్ యు ఆర్ గివింగ్ టు మీ ద ఫుడ్
0: అలోన్. సరికాదు సరికాదు అని
1: దిస్ ఇస్ నాట్
0: ఎంతనో ప్రార్థించాడు.
1: హి ప్రేడ్ టు ద మదర్,
0: రేపటి నుంచి నేనే బిచ్చానికి పోతానన్నాడు.
1: So because you do not take the food mother, I will go myself tomorrow and ask for alms.
0: Kumarudu bichchavettamu talli kandrara chudaledu.
1: The mother could not stand the child going and asking for food.
0: Atti mother yokka hrudayamu karigi poyindi.
1: So the mother's heart melted.
0: Nayana nee ponakkarledu, నేనే దీన్ని తెలియనటువంటి ప్రయత్నం చేస్తాను.
1: డియర్ సన్, యూ నీడ్ నాట్ గో, ఐ విల్ గో మై సెల్ఫ్ అండ్ ట్రై.
0: నీవు బిచ్చబెత్తకం నేను సహించలేను, భరించలేను.
1: ఐ జస్ట్ కెనాట్ సీ యూ గోయింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఆర్మ్స్.
0: ఒకనాడు చాలా బలహీనమైపోయాడు.
1: షీ బికేమ్ వెరీ వీక్ వన్ డే.
0: కుమారుడు భిక్షానికి వెళ్ళాడు.
1: ద సన్ వెంట్ ఫర్ ఆర్మ్స్.
0: ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు ఎ బిగ్ ఆఫీసర్స్ హౌస్.
0: ఆ ఆఫీసర్ వరండాలో ఈజీ చైర్ పైన కూర్చున్నాడు, పేపర్ చదువుతున్నాడు.
1: ది ఆఫీసర్ వాస్ సిట్టింగ్ ఆన్ ద వరండా ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అయ్యా, నాకు ఆకలి ఆకలి ఆకలి అని రోదు పట్టాడు.
1: అండ్ ద సన్ క్రైడ్ అవుట్, ఓ సర్, వి ఆర్ హంగ్రీ, వి ఆర్ హంగ్రీ.
0: అప్పుడు ఈ ఆఫీసర్, నాయన కూర్చో ఇక్కడ, నేను తెస్తాను ఒక ఆకులో, నీవు భుజించి పోమన్నాడు.
1: Then the officer said, "Dear one, sit here. I will bring the food."
0: అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు, లేదు లేదు, నేను ఈ అన్నాన్ని నా ఇంటికి తీసుకుని పోవాలి.
1: No, no, I have to take this food to the house.
0: అప్పుడు ఆఫీసర్ అనుకున్నాడు, అరే వీరికి ఆకలేమి లేదు, నిజంగా ఆకలే ఉంటుంటే దీన్ని తీసుకుని ఇంటికి ఎందుకు వెళ్ళాలి.
1: Oh, you surely are not hungry, were you? So you would have eaten this here and not taken it to your house.
0: ఈ మాటలు చెప్తూ ఉండగానే పిల్లవాడికి తల తిరిగింది, పడిపోయాడు.
1: As soon as he heard these harsh words, the boy felt giddy and fell down.
0: పడిపోయి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: And then he was talking something as he fell down.
0: ఈ ఆఫీసర్ తన చెవిని తన యొక్క నోటి దగ్గర పెట్టి విన్నాడు ఏమి చెప్తున్నాడు అని.
1: Then the officer came close to him and tried to hear what he was saying.
0: Ayya, adhikari, madaru na talliki.
1: Oh, officer, first it is for my mother.
0: Tarvada nenu tintanu.
1: And it's afterwards my son.
0: Ani swaram raanatvanti dintlo deeninga cheptunnadu.
1: Even when the voice was very faint, he was
0: madaru ammaku ammaku ammaku.
1: First it is for my mother, my mother, my mother.
0: Ammaku ammaku ani cheptu pranam vichadu.
1: And saying so, he died.
0: Anaga alanti kumarudu ee naadu ekkadaina kanipistara?
1: Such type of sons, can we see them today?
0: Talli aakala nimittamai kumarudu tana pranaanni kuda arpitam chesadu.
1: For the sake of the hunger of his mother, the son was prepared to give up his life.
0: Alanti prachinapu yokka samskrutulu ee naadu abhivruddhi parchali.
1: The traditions of the olden times, we have got to resurrect them today.
0: Atti tallulu kaani అట్టి కుమారుడు కానీ ఈనాడెక్కడ కూడా లభించటం లేదు.
1: వి కెనాట్ సీ సచ్ ఎ టైప్ ఆఫ్ మదర్ ఆర్ సచ్ ఎ సన్ టుడే.
0: ఇది కలి ప్రభావమే కాకుండా విద్యా ప్రభావం కూడా దీనికి కొంచెం తోడుగా వస్తుంది.
1: ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కలి ఏజ్ బట్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ టుడే.
0: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము పొట్టకూటి నిమిత్తమై చదివేటువంటి చదువులే.
1: టుడేస్ ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి ఓన్లీ ఫర్ ఎ లైవ్లీహుడ్.
0: సమాజము, కుటుంబము, దేశము యొక్క క్షేమాన్ని హృదయంలో ఏమాత్రము సంకల్పించటం లేదు.
1: దే డు నాట్ హ్యావ్ ద ఫీలింగ్స్ ఇన్ ద హార్ట్ ఫర్ ద నేషన్, ఫర్ ద వరల్డ్ అండ్ ఫర్ దర్ ఓన్ కంట్రీ.
0: మొట్టమొదట తన కుటుంబ క్షేమాన్ని దృష్టి ఎందుకోవాలి.
1: ఫస్ట్ యూ మస్ట్ థింక్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కానీ అట్టి దృష్టియే వీరి ఎందుకు కనిపించటం లేదు.
1: బట్ టుడే వీ కెనాట్ సీ సచ్ టైప్ ఆఫ్ థాట్స్.
0: ఒకనొక సమయం లోపల
1: వన్స్
0: తల్లి చాలా శిక్షించి బిడ్డలను పోషిస్తూ వచ్చేటువంటిది.
1: వన్ మదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ విత్ హర్ చిల్డ్రన్ అండ్ దట్స్ ద వే షీ వాజ్ బ్రింగింగ్ దెమ్ అప్.
0: ఆమె దగ్గర యథా రాజా తదా ప్రజ అని, యథా అధికారి అదా సేవకురాలు.
1: సో హౌ ఈస్ ద వన్ హూ రూల్స్ షో ఈస్ ద సబ్జెక్ట్. దట్స్ వాట్
0: అట్టి పవిత్రమైన హృదయం కలిగిన తల్లి దగ్గర పవిత్రమైనటువంటి ఒక సేవకురాలే చేరింది.
1: So to that mother who was very pure in heart came a person, was a worker.
0: Aame peru Rambha.
1: A worker came, her name was Rambha.
0: Atti aa Rambha sevakuralainatunte ame pillalu chaala jagrataga kaapaadutu vacheetundi.
1: So that Rambha who was serving looked after the children with love and care.
0: Oka dinamu,
1: one day
0: Gandhi parigetti vachadu.
1: Gandhi came running.
0: Rambha, Rambha, నాకు చాలా భయంగా ఉంటుండది అన్నాడు.
1: Rambha, I'm very afraid.
0: అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, నాయన నీకెందుకు భయము?
1: Oh, she called him to her and then said, child, why are
0: you afraid? రామచంద్రుడు ఉండగా నీవెందుకు భయపడతావు?
1: Why are you afraid when God, the all protector, is with us?
0: కనుకనే నీవు ఎప్పుడు భయం వస్తుందో అప్పుడు రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని స్మరించమని చెప్పింది.
1: సో వెనెవర్ యు ఆర్ అఫ్రైడ్ మై చైల్డ్ రిసైట్ ద నేమ్ రామ్ రామ్ రామ్.
0: ఇదే రామనామాన్ని కడపటి ప్రాణం విడిచేంత వరకు కూడాను గాంధీ స్మరిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ నేమ్ ఆఫ్ రామ గాంధీ స్టార్టెడ్ చాంటింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్.
0: కనుక ఈనాడు అట్టి సేవకులు ఎక్కడైనా మనకు లభిస్తారా?
1: Can we see such type of workers or servants today?
0: ఆనాడు అట్టి తల్లులు అట్టి సేవకురాళ్ళు అభివృద్ధిగా ఉండటం చేతనే పిల్లలు సద్గుణవంతులైపోయి సదాచారవంతులైపోయి సన్మార్గంలో నడుచుకుంటూ వచ్చారు.
1: It's because there were such mothers, such those who served, that women were very virtuous and they prospered.
0: ఇంకా మీకు తెలుసును, ఈశ్వర చంద్ర దయాసాగర్,
1: you know, విద్యాస్ చంద్ర
0: దయాసాగర్,
1: విద్యాసాగర్,
0: ఆయన చాలా బీదవాడు.
1: He was a very poor man.
0: తల్లి కూడా ఎట్టి శక్తి లేనటువంటిది.
1: The mother also did not have much to give.
0: కానీ తాను ఏదో విధంగా కొంచెం సంపాదించి బిడ్డకు పెట్టేది, తాను మిగిలితే తినేటువంటిది.
1: Somehow she used to get something for her son and the remaining part she would take it.
0: ఆ విధంగా కాలం గడుపుతూ పిల్లవాడిని పోషిస్తూ వచ్చింది, చదివిస్తూ వచ్చింది.
1: She spent her time this way. She started to take care of her son and
0: educate him. తల్లి హృదయం లోపల పవిత్రమైన భావాలు ప్రవేశించాయి.
1: In the mother's heart there were pure thoughts.
0: నా జీవితం నాకు అక్కర్లేదు, నా కుమారుడు శాంతి జీవితంగా పవిత్రమైనటువంటి జీవితంగా గడపాలని ఆశించింది.
1: I am not so anxious about my life. I wish my son to live virtuously and happily.
0: రాత్రి పూట కలకత్తా లోపల స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి పిల్లవాడు చదివేటువంటి వాడు.
1: ఇన్ కల్కత్తా డ్యూరింగ్ నైట్ ఇన్ ద స్ట్రీట్ లైట్స్ దిస్ చైల్డ్ వుడ్ గో అండ్ స్టడీ.
0: ఆ విధంగా చదివి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: హీ స్టడీడ్ ఇన్ దట్ ఫ్యాషన్ అండ్ బికేమ్ అన్ ఎమినెంట్ మ్యాన్.
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాడు.
1: హీ స్టడీడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్.
0: ఇది అయిపోయేటప్పటికి ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు.
1: అండ్ ఆఫ్టర్ హీ ఫినిష్డ్ ఇట్ హీ ట్రైడ్ ఫర్ అ జాబ్.
0: ఉద్యోగం లభించింది.
1: హీ గాట్ అ జాబ్.
0: ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆనాడు చాలా తక్కువ జీతములు.
1: హీ యూజ్డ్ టు డూ ద జాబ్ అండ్ ఇన్ దోస్ డేస్ ద పే వాస్ వెరీ లెస్.
0: ఆ తక్కువ జీవితంతోనే తల్లిని తాను పోషించుకోబడుతుండేటువంటి వాడు.
1: విదిన్ దట్ స్మాల్ ఎమోల్యూమెంట్ హీ యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్ అండ్ హిమ్సెల్ఫ్.
0: ఒకనాడు తల్లి ఎక్కడో తిరునాళ్ళకు పోవాలని ఊరి వారందరూ కూడా కలకత్తాలో తిరునాళ్ళకు పోతున్నారు.
1: So the mother desired that she should go for some mela because everyone in the village was
0: going to it. Tallikudunu paata cheera kattukoni anukudunu tirnalaku devuni darshanam kosam poyindi.
1: So the mother had to wear a sort of an old sari and she joined the people who were going on that pilgrimage.
0: Appudu ee drushyanni chuchadu.
1: He saw the sight.
0: Talli chuchi amma neevi vidhamaina dustulato tirnalaku povatamu naaku chaala kashtanga undi.
1: Mother, you're going in this type of sari, I do not like it, I feel bad.
0: You sariyinaatundi dustulu nee teesko.
1: Please wear the proper clothes.
0: Naa jeevitham antha kuda neege arpitam chestanu.
1: I shall offer my whole life to you.
0: Ani aanaram sayankala vellaadu manchi cheeralu teeskoni vachadu.
1: So that very evening he went and bought a nice sari.
0: Mari oka dinam sayankalam vennallo kurchoni iddaru sambhashanalu chestunnaru.
1: One day in the evening both mother and son were talking to each other.
0: Amma nee abhishtamemo telipiti tappaga nen dani nerveristanu naa shakti kolladi annadu.
1: Mother, if you tell me your desire I shall try to fulfill it to the best of my effort.
0: Nayana naaku oka korika unnadi annadi.
1: Child, I have one desire.
0: Emiti aa korike?
1: What is that?
0: Mana village prajalanta kodanu neeru lekunda చాలా దూరం వెళ్లి ఆ నీరుని తెచ్చుకుని తాగుతున్నారు, వారు పడేటువంటి అవస్థను నేను చూడలేకుండా ఉన్నాను.
1: ద పీపుల్ ఆఫ్ దిస్ విలేజ్ గో లాంగ్ వే టు ఫెచ్ వాటర్, దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దిస్ విలేజ్, ఐ కెనాట్ బేర్ టు సీ దెమ్ సఫరింగ్ సో.
0: కానీ మనకు ఒక పల్లె లోపల ఒక బావిని త్రవ్వించటమో లేక బోర్ వెల్ వేయటమో నీవు చేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గెట్ అ బోర్ వెల్ బోర్డ్ అండ్ అ వెల్ ఐ షుడ్ బి సో హ్యాపీ.
0: ఈ పిల్లవాడు బోర్ వెల్ వేశాడు.
1: This boy got a bore well jug.
0: Chakkani neeru vachi prajalakantarki dahana teechadu.
1: Clear water came out of it and all the people there were so satisfied.
0: Appudu talli cheppindi, nayana naaku chaala aanandanga untundadi.
1: And then the mother said, son, I am so happy.
0: Dahame pranamainatundi.
1: So the thirst
0: neere prana samanamu.
1: Thirst has been quenched and that is what is so
0: blessed. Appudu neeru ఈ ప్రజలకు అందించడము నాకెంతో ఆనందంగా ఉంటుందని, నీవు నా కుమారుడు పుట్టినందుకు ఈ సత్కార్యం చాలా గొప్పదిగా ఉంటుందని.
1: I'm so happy that you have quenched the thirst of these people and you have done such a good deed as
0: Mari Vakadinamu idu paata chira kuttukuntu kurchonundi nadi talli.
1: One day she was wearing an old sari stitched all over.
0: Kumar office nunchi vachadu 5 gantalaku.
1: The son came at 8 o'clock from the office.
0: Amma neeku inka emaina korikalu unnaya ani prashninchadu.
1: Mother, don't you have any other?
0: Nayana naaku marokati chinna korika untundali.
1: Son, I have a small desire.
0: Mana gramamlo ni chinna chinna pillalandaru kudanu chaduvukovadanikani inko gramaniki velli chaala shravapadi nadchukoni vastunnaru.
1: Children from our village go to other villages. They take so much of trouble for going there to the school.
0: Aa dushyanni nenu chudalekapothunnanu.
1: I am unable to see that sight.
0: Kaanaka mana gramamlone oka chinna badini nirminchu annadi.
1: Could you please build a small school in our village?
0: సరే, తనకు వచ్చేటువంటి జీతంలోనే చాలా వరకు తాను మిగిలించుకుని ధనమును ఏమాత్రమో దుర్వినియోగం చేయకుండా పోషించుకుంటూ వచ్చాడు.
1: So with a small pay that he was getting, he tried to set apart something and got a school built in the village.
0: చిన్న స్కూల్ కట్టించాడు.
1: A small school was built.
0: ఆ స్కూల్ లోపల పిల్లలందరూ చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుతూ వచ్చారు.
1: So the children in that village would sing and dance and were very happy.
0: ఈ దృశ్యాన్ని తల్లి కూడా చూచింది.
1: And the mother saw the sight.
0: నాయన ఇది మరొక ఉపకారం, నాకు కాదు మన గ్రామానికి కాదు, ఇది దేశానికి ఒక విధమైన ఆదర్శంగా కనిపిస్తుంది.
1: This has become an illustrious example for the whole nation.
0: కనుక నీవు చాలా ధన్యుడు అయిపోయినావు నాయన, నా గర్భంలో పుట్టినందుకు అని ఆనందించింది.
1: So she became very happy that the son had achieved such a great thing.
0: ఈ విధంగా కాలం గడుపుతూ గడుపుతూ ఉండగా
1: So when they were spending time
0: మరి ఒక దినం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే చాలా బాధగా ఉండేది తల్లి.
1: When he came back from the office, he saw his mother in a very bad state.
0: అమ్మా ఎందుకు నిన్న వరకు చాలా ఆనందంగా ఉండినావే, ఈనాడు దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: Mother, till yesterday you were so happy. Why are you now downhearted?
0: నాయన నీరు అందించావు, స్కూలు కట్టించావు, కానీ ఈ పిల్లలు సరైనటువంటి స్థితిలో లేక అనారోగ్యవంతులైపోయి చాలా కష్టపడుతున్నారు.
1: You got a well dug, you got a school built, but I see the children over here are not healthy.
0: కనుక వీరికి ఏదైనా ఒక విధమైన వైద్యశాలను నిర్మించమని చెప్పింది.
1: So if we could get some kind of a hospital built, it would be very
0: good. చిన్నది ఒక వైద్యాలయం కట్టించారు.
1: He built a very small hospital.
0: ఇది ఒక డాక్టరు ఒక నర్సు ఉండేటట్టుగా పెట్టాడు.
1: There was only one doctor and one nurse.
0: ఈ విధంగా చేసినప్పుడు తల్లి మరింత ఆనందం అయిపోయింది.
1: And the mother, when he did this, could not contain her joy.
0: ఇది ఎందుకోసం మీకు చెప్తున్నానగా, తల్లి యొక్క సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా ఉంటుంటాయి.
1: Why I am telling you this is because the mother has got pure thought.
0: ఆ సంకల్పాలు మనం పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై మనం ఆమె గర్భంలో పుట్టామని సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి మనం.
1: We have got to fulfill the pure thoughts of the mother and tell ourselves that we have been born for that.
0: తల్లి గర్భం నుండి పుట్టి తల్లి గర్భమునకే కొన్ని దుఃఖములు కల్పించేటువంటి ఆటలు మనం ఆడకూడదు.
1: We should not do acts having been born to a pure mother.
0: ఇది ఏ రకంగా ఈ దేహం యొక్క సంబంధమైనటువంటి దీంతో చక్కగా జరిగింది.
1: So that which was related to this body, well, things happened very well.
0: నేను పైన భోంచేస్తూ ఉన్నాను.
1: I was eating upstairs.
0: అప్పుడు గృహం అమ్మాయి పైకి వచ్చింది.
1: గృహం అమ్మాయి
0: ఈ దేహమునకు తల్లి.
1: Gruham Amma came upstairs. She was the mother to this body.
0: ఏ ఇనాడు పైకి వచ్చావమ్మ అన్నాను.
1: Why have you come up, mother? I said.
0: మీరు భోంచేయండి భోంచేయండి తర్వాత నేను చెప్తానని.
1: You eat. Then afterwards I will say, she said.
0: భోజనం అయిన తర్వాత.
1: After finishing my food.
0: స్వామి మన పల్లె చాలా కుగ్రామం.
1: Our village is a very very small one.
0: ఇక్కడ వైద్యమే లేకుండా చాలా బాధపడుతున్నారు.
1: There's absolutely no medical facilities
0: here. తల్లి చంటిపిడిని ఎత్తుకుని బుక్కపట్నం పరిగెత్తున్నారు.
1: And because of that, many people go to బుక్కపట్నం.
0: వాళ్ళు నడచలేక కూర్చొని అనేక శ్రమలు పడుతున్నారు.
1: They cannot walk the distance, though they sit and they suffer a lot.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then I said.
0: లేదు, ఈ గ్రామంలోనే ఒక హాస్పిటల్ కట్టిస్తానన్నాను.
1: I said, in this village, I'll get a hospital built.
0: అప్పుడు మొట్టమొదటి చిన్నది కట్టించాను.
1: సో ఇన్ ద బిగినింగ్ ఎ స్మాల్ హాస్పిటల్ వాస్ బిల్ట్.
0: తరువాత ఒక దినము పైకి వచ్చింది ఆమె.
1: దెన్ ఎ బిగ్గర్ హాస్పిటల్ బికేమ్.
0: స్వామి మీరేమి అనుకోకూడదు, నాకు రెండవ కోరిక ఒకటి ఉండాలి, మీరు తీర్చాలని.
1: Then she said, Swami, don't think otherwise. I've got a second desire. Then I became a little strict and I asked her, why you've got another desire?
0: Swami, ee vela mandi vastunte vaari korikalanta teerustunnave, naa korika matram enduku teerchakoddu?
1: So many hundreds and thousands are coming to you. You're fulfilling their desires. Why can't you? Why can't you fulfill my desire? What is yours? I asked.
0: Appudu aame cheppindi.
1: Then she said,
0: మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి.
1: In our village there's absolutely no water. Everything is getting dried up.
0: ఏం కావాలన్నాను.
1: What do you want?
0: మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి అని.
1: In our village please get a well dug.
0: చిన్న బావిని త్రవ్వించాము.
1: Then I got a well.
0: మన మందిరంలోనే త్రవ్వించాను.
1: It was right in our
0: village. గ్రామం జనం అంతా కూడాను ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు.
1: The people of the village, all of them would come to this village and take water.
0: అప్పుడు ఆమె చేరి మూడవ దినం వచ్చి, స్వామి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను.
1: Then she came the third time and said, Swami, I'm very, very
0: కానీ మరొక్కటి మాత్రం నాలో ఉంటుండాలి.
1: But there is still one desire.
0: ఈ కోరికలకు ఒక అదుపే లేదు.
1: For desires there's absolutely no end.
0: కనుక మన చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు.
1: All the little children are going to Bukkapatnam to study.
0: వాడు నడవడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు.
1: They do not have the strength even to walk.
0: కనుక మన స్కూల్లో ఒక చిన్న పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అనింది.
1: So please get a school built in this village.
0: కట్టించాను.
1: I got it built.
0: అప్పుడు చాలా సంతోషించింది.
1: Then she felt very happy.
0: ఇంకా నాకు చాలు స్వామి ఈ కోరికలు అనింది.
1: Then she said, enough Swami, all my desires are fulfilled.
0: అనగా ఆనాడు చిన్న స్కూలే కట్టించినప్పుడు ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది.
1: సో దట్ లిటిల్ స్కూల్ నౌ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: చిన్న విత్తనమే పెద్ద వృక్షంగా మారిపోతుంటది.
1: ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ యూనివర్సిటీ. ఎ స్మాల్ సీడ్ కెన్ బికమ్ ఎ బిగ్ ట్రీ.
0: పూర్వం అంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది.
1: ఎర్లియర్ దిస్ ఎ స్మాల్ హాస్పిటల్.
0: హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది.
1: That small hospital has become the super speciality today.
0: Anadu edo chinna bore vello oka chinna baavino vesi neeru ippistunnatundi vaanni ee naadu mana jillaku antakudunu pipes veyinchi chakkani neeru andincharu.
1: In those days when only a bore well and a well was there, today I have been able to supply them water.
0: Kanukane talli sankalpamulu uttamainappudu kumaru yokka sankalpam kuda uttanga untuntayi.
1: So the thoughts and the deeds of the son are due to the
0: తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడాను చేకూర్చుకుంటాయి.
1: So he gets the strength and the power to do these things.
0: భారతదేశం యొక్క పవిత్రత ఎవరు కూడాను సరిగా గుర్తించలేరు.
1: Nobody has been able to understand the power and the purity of the mother.
0: కానీ సత్సంకల్పంలో మానవుని యందు కలిగినప్పుడు అది తప్పక పవిత్రమైనటువంటి అభివృద్ధికి వస్తుంది.
1: So we ask for wealth and for power.
0: అది చాలా బలహీనత.
1: That's weakness, mental weakness.
0: మంచి చేయాలని నీవు సంకల్పించుకుంటే తప్పక అది జరిగిపోతుంది.
1: If you resolve to do something good, always
0: నీ సంకల్ప బలమే దీనికి తగినటువంటి శక్తిని అందిస్తుంది.
1: The power of your thoughts will give you the sufficient
0: strength. సచిదేవి చైతన్య తీసుకుని పడి.
1: So one day సచిదేవి took Chaitanya.
0: అప్పుడు పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాడు.
1: So they built a very pure.
0: అప్పుడు చూచాడు.
1: He saw.
0: ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకు వెళ్ళాడు.
1: Where have we gone? I've gone to the temple.
0: చైతన్యమూర్తిని దర్శించాడు.
1: He saw చైతన్యమూర్తి.
0: దర్శించి, స్వామి నాకు ఏమీ అక్కర్లేదు.
1: He saw him and I said, Swami, I don't want anything.
0: నీవు జగత్ పాలకుడు.
1: You are the one who redeemed
0: the world. పాలకుడు.
1: You will redeem everybody.
0: ప్రాణనాథుడు.
1: You are a great one.
0: జీవనాథుడు.
1: You give life.
0: దేహనాథుడు.
1: And you protect the body.
0: అన్నింటినీ నీవు పోషించగలవు.
1: You are able to foster everything.
0: కానీ నాకు ఈ దేహ వాంఛ లేదు.
1: But I do not have the desire for this body.
0: ఆధ్యాత్మికంలో చూస్తే
1: in the spiritual life.
0: ఐహిక ఆముష్టికములంతా కూడా కోరుతుంటారు. ఐహిక ఆముష్టికములు కోరుతుంటారు.
1: So they get into a kind of a higher state.
0: నాకు అట్టి ఆశలు లేవు.
1: I do not have that type of desire.
0: నాకు ఎట్టి కోరికలు లేవు.
1: I do not have any desire.
0: కానీ
1: but
0: నాకు ఒక్క కోరిక కలదు.
1: I've got one desire.
0: అది ఒక్కటే నాకు అనుగ్రహించమన్నాడు.
1: The only thing you can fulfill.
0: చైతన్య, ఈ చైతన్యునకు నిన్ను ప్రేమించేటువంటి శక్తిని మాత్రం ఒక్కటి అనుగ్రహించు, నాకు ఇంకేది అక్కర్లేదు అన్నాడు.
1: Chaitanya, give me the power to love you. That's enough for me.
0: ఎందుకంటే నీవు ప్రేమ స్వరూపుడవు.
1: Because you are the very embodiment of
0: ప్రేమనే మా ప్రాణము.
1: And life,
0: ప్రేమనే మా జీవితము.
1: Love is prema.
0: ప్రేమ యందే ఉంటున్నది.
1: It is our very life, our very
0: ప్రేమ యందే పుట్టి.
1: We have been ప్రేమ యందే
0: పెరిగి.
1: We have been living in love.
0: నిన్నునుంచును ప్రేమ మహిమ.
1: And we have got to be full of love.
0: కరుగా నిన్ను ప్రేమించేటువంటి ఒక్క ప్రేమను నాకు అందించు చాలు.
1: Give me the love that I can love you totally. That's enough for me.
0: ఆ సచి దేవోచి ఏమిటి నాయనా, నీవు బ్రతకాలి కదా, తినాలి కదా, నిలవని నీడ ఉండాలి కదా, నీవు ఇదేది వద్దంటున్నావే, కారణం ఏమిటి అని.
1: Oh, you have got to live, Sachidevi said. You have got to eat and survive. Then why are you behaving like this?
0: Amma, nikinta vayasu vachi kudanu bhagavantuni tattvanni kunchitteyina kudanu gurtinchukolekapothunnav.
1: Mother, though you have become so old, you are not able to feel
0: bhagavantuni yokka premanu maatrame manam andukunde inga sarvamu andulone cheripothuntadi.
1: If you get the love of God, you get everything, he said.
0: Prema roopamu brahmammu premamayamu.
1: So the whole world is full of God's love.
0: Anta bhagavantuni yokka premane.
1: The whole world is full of God's love.
0: ఈ జగత్తంతా కూడాను ప్రేమని.
1: The world is full of love.
0: కనుకనే ఆ ఒక్క ప్రేమ ఉంటుంటే కావాల్సిందంతా సిద్ధిస్తాయి మనకు.
1: If you get that love, it's enough. Everything will come to you.
0: ఈ చిన్న చిన్న కోరికలు కోరుకొని.
1: Do not ask for these small desires.
0: మన జీవితాన్ని వ్యర్థం చేయొద్దు.
1: Let us not waste our life.
0: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమని.
1: In everybody there's the same love.
0: ఆ ప్రేమ చేతనే ఈ జగత్తులో అందరూ జీవించగలుగుతున్నారు.
1: సో బికాస్ ఆఫ్ దట్ లవ్ ఆల్ ఆఫ్ us are able to live.
0: ప్రతి మానవుడు కూడా విశ్వ కుటుంబం లోపల ఒక వ్యక్తిగా రూపొందుతున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ యూనివర్స్.
0: ఆనాడు చైతన్యుడు ఈ కోరికను కోరి వీధి కూడా తిరిగి దైవ చింతన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హావింగ్ ఆస్క్డ్ దిస్ ఫ్రమ్ హిస్ మదర్ బూన్ ఫ్రమ్ హిస్ మదర్ హీ వెంట్ ఫ్రమ్ డోర్ టు డోర్
0: సింగల్ పట్టి కృష్ణ భజన చేస్తూ పోతుంటే దుర్మార్గులు వచ్చి ఆ భజనకు చితికలి కూడా పెరుగుకొని
1: పోయేటువంటి
0: మంచో అక్కడ చెడ్డ కూడా ఉంటుంటది.
1: Even in the wicked there is good.
0: ఎక్కడ పవిత్రమో అక్కడ అపవిత్రం కూడా చేరుతుంటది.
1: Where there is good there is always
0: light. ఎక్కడ జ్యోతియో అక్కడ నీడ కూడా వస్తుంటాయి.
1: Where there is light there is also dark.
0: మంచి వారికి అన్ని కష్టాలు కలుగుతుంటాయి.
1: So good people will have to face all these difficulties.
0: కాబట్టి ఆ కష్టాలు మన మంచికి అభివృద్ధి పరుస్తాయి.
1: So those sufferings bring us out.
0: అని ఆ విధమైనటువంటి విశ్వాసం చేత దృఢమైనటువంటి ఒక సంకల్పం చేత తిరిగి అవి పారేశాడు, తన పాట తాను భజన చేస్తూ పోయాడు.
1: So Chaitanya went about singing the bhajans of God, having the conviction.
0: క్రమక్రమేణ వీధి భజన చేస్తూ పోతుండగా,
1: when as he was singing along the streets,
0: కొంతమంది తోటి పిల్లలంతా కూడా చేరి,
1: there were other children who joined.
0: తాళాలు చితికలు తీసుకుని వచ్చి వాళ్ళు కూడా భజన చేస్తూ వచ్చారు.
1: They also brought these different type of instruments and started singing along with
0: them. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని మందలించారు.
1: Then they also scolded the children.
0: కానీ ఆ పిల్లలు ఈ చైతన్య మార్గాన్ని ఏమాత్రం వదలలేదు.
1: But Chaitanya, they did not give up Chaitanya.
0: ఆ పిల్లలంతా కూర్చోబెట్టుకుని చక్కగా బోధ చేసేటువంటి వాడు.
1: He used to keep the children with him and do the bhajan.
0: మంచికి ప్రక్కలో చెడ్డ వస్తుంటది.
1: Where there is good there can always be bad.
0: ప్రపంచంలో మంచి లేకుండా చెడ్డ జరగడానికి వీల్లేదు.
1: In the world without good no bad.
0: చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీల్లేదు.
1: Without bad good cannot happen.
0: మంచి చెడ్డలు రెండుగా పొంది ఉండు.
1: Both together are good and bad.
0: వీటి విడదీయని ఎవ్వరి వశము కాదు.
1: To separate them no body can
0: do. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: Pleasure is not by itself alone good.
0: కష్టము ఫలించలేని సుఖం పడందురు.
1: Without suffering you cannot attain happiness.
0: కనుక మన సుఖమంతా కూడా కష్టం నందే ఉంటుండాలి.
1: So our pleasure is
0: అని ఆ విధంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు.
1: So he went on telling the good is in bad and our happiness also.
0: తల్లి యొక్క ప్రభావం చేతను, తల్లి యొక్క సత్సంకల్పం చేతను ఈ కుమారుడు చాలా సత్పురుషుడిగా మారిపోయాడు.
1: Because of the will of the mother and because of the assurance of the mother, the son became a very great being.
0: కనుక ఈనాడు లోకములోపల తల్లి యొక్క భావాలు ఉత్తమమైన భావాలుగా పెంచుకోవాలి.
1: So the mother should have pure thoughts within them.
0: సత్యమైన సంకల్పాలుగా తీర్చిదిద్దుకోవాలి.
1: They'll have to will to do the good things.
0: ఉత్తమ ప్రవర్తనలో కూడాను మెలగాలి.
1: They've got to go in the right way.
0: అప్పుడే వారికి ఆదర్శవంతమైనటువంటి పుత్రులు కలుగుతారు.
1: It's only then they'll get exemplary sons.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమి.
1: In the ancient days, from the ancient days, India, Bharat has been a place which is full of tyaga, sacrifice and goodness and virtue.
0: ఎంత త్యాగం మనకు చేస్తామో
1: The amount of sacrifice that we do
0: అంత తేజము మనయందు ఉట్టిపడుతుంది.
1: And within us will come the tremendous power.
0: ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను.
1: A small thing I'm going to tell you.
0: నాకు ఎప్పుడూ కూడా తేజం ఉంటూనే ఉంటుంది.
1: I'm always having that strength within.
0: కానీ కొంతమంది 15 దినముల నుంచి వచ్చినటువంటి వారు స్వామి మీ తేజం చాలా ప్రకాశిస్తుండదే అన్నారు.
1: And some people say, Swami, for the last 15 days, your effulgence is increasing.
0: ఇంతకు పూర్వం అంటే అక్కడ
1: In the ancient days,
0: వాళ్ళ యొక్క క్షేమాన్ని మనసులో ఉండేటువంటిది.
1: I would have the welfare of people within me
0: always. కానీ హెల్త్, ఎడ్యుకేషన్, వాటర్ వీటిపైన పడి దాన్ని కొంతవరకు వదిలినాను.
1: So for some time when I got myself involved in this water and the school and the other facilities.
0: ఒక నెలకు పూర్వము
1: A month ago,
0: నేను కుర్చీలో కూర్చొని
1: when I was sitting in the chair,
0: ఏదో చిన్నది ఒక పేపర్ అక్కడ పడి ఉంటే చూస్తూ వచ్చాను.
1: Something reported in the paper was there. I read it.
0: ఆ పేపర్ లో
1: in that paper,
0: ఒక తల్లి
1: one mother,
0: కుమారుడు ఉన్నాడు
1: and a son.
0: ఏ విధంగా ఉన్నారు? డెడ్ బాడీలతో ఉన్నారు ఇద్దరు.
1: How are they existing?
0: ఆ తల్లి ఆ కుమారుని ఆకలి చింతను భరించుకోలేకపోయింది.
1: She could not bear the hunger of a son.
0: Amma naaku aakali aakali ani vachadu.
1: He came crying out, Mother, I'm hungry.
0: Nayana ippudu ekkadi chusina varshalu ostunnayi. Poyina nelle jarigindi idi.
1: So from then so much of rain is coming.
0: Varshamulu adhikanga kurustu vachayi.
1: Because there's too much of rain.
0: కనుక ఈమె బిచ్చాలి కుడుకు పోవడానికి వ్యవధి
1: లేకపోయింది.
0: నాయన ఈ వర్షం వల్ల నేను బిచ్చము కూడా ఎత్తలేకపోతున్నాను.
1: సో బికాస్ ఆఫ్ దిస్ ట్రెమెండస్ రెయిన్స్ ఐ కాంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్.
0: వర్షం నిలిచేటువంటి అవకాశం కనిపించలేదు.
1: డజంట్ సీమ్ యాజ్ ఇఫ్ ద రెయిన్ వుడ్ స్టాప్.
0: కానీ నా కుమారుడికి ఏ రీతిగా అన్నం పెట్టాలి?
1: దెన్ హౌ కెన్ ఐ బ్రింగ్ యూ
0: అని భరించుకోలేకుండా ఎలుకలకు వేస్తారు చూడండి. ఆ మందు తీసుకుంది, నీళ్లలో కలిపింది, చాలా స్ట్రాంగ్ గా ఆ కుమారుడు తాపింది, తాను తాగింది.
1: ఐ కెనాట్ గో బికాస్ ఇట్స్ రైనింగ్ సో బ్యాడ్. సో షీ గాట్ సమ్ పాయిజన్ విత్ ది అడ్మినిస్టర్ టు ది యానిమల్స్. షీ గేవ్ సంథింగ్ టు ఆఫ్ ఇట్
0: అది పేపర్ లో ఎవరో దీన్ని వేశారు.
1: షీ పార్టుక్ ఇట్ అండ్ దే డైడ్.
0: పేపర్ వాడకు కూడా ఇలాంటి చెడ్డవే చిక్కుతాయి కానీ మంచివి చిక్కవు.
1: So I saw this in the paper. The papers always
0: publish. ఒకవేళ మంచి చిక్కినా దాన్ని గమనంలో తీసుకోరారు.
1: They do not think of publishing good
0: news. మంచిని తెచ్చి ప్రపంచానికి చాటేటువంటి యొక్క అదృష్టవంతులుగా ఉండేటువంటి వారి ఈ విధమైనటువంటి పని చేస్తారు.
1: So those who want to publish the truth will say so.
0: ఏ సందుల్లోనూ ఏ గొంతుల్లోనూ ఏమి జరిగింది అనేటువంటి వాటంతా వెతుక్కుని వెతుక్కుని చెడ్డనంతా తెచ్చి వేస్తుంటారు.
1: So they take wicked things and always publish.
0: మంచిని వేయడానికి వాళ్ళకి బుద్ధి రాదు, చెయ్యి కదలు.
1: To publish good things and neither do they.
0: నాయి వాడి యొక్క జన్మ కర్మనే దీనికి మూల కారణము.
1: So the life of those people is full of
0: challenges. Oka bhavamle veeliki moola karanamu.
1: Because of their thoughts, all the bad is due to them.
0: Naaku chaala kashtam aisindi.
1: I felt very sad.
0: Chi, idi pavitramain Bharat deshamu.
1: The pure Bharat desha.
0: Ee tyaga bhoomi.
1: This is full of
0: amrita vanshamu.
1: And there's a wonderful
0: ilanti pavitramain kunte amrita bhoomi lopala.
1: In this pure
0: అన్నపూర్ణ క్షేత్రం అని పేరు పొందినటువంటి ఈ
1: దేశంలో కంట్రీ విచ్ హస్ బీన్ కాల్డ్ అన్నపూర్ణ
0: కుమారుడికి ఇంత అన్నం పెట్టలేక మరణించింది తల్లి.
1: ద చైల్డ్ డైడ్ బికాజ్ షీ కుడ్ నాట్ గివ్ అ లిటిల్ ఫుడ్ టు హర్ సన్.
0: ఆ భావం నాకు కలిగింది.
1: ఐ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తక్షణమే ఇంక అన్ని కార్యములు వదిలిపెట్టాను.
1: సో ఐ మేడ్ ఐ విల్ దట్
0: విలేజ్ విలేజ్ కూడాను
1: సో దట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్
0: వంటలు చేయటము పంపటము.
1: So that we would cook here and send the food.
0: ఈ విధమైనటువంటి ప్రజలందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించుకుంటూ వచ్చాను.
1: So I wanted every citizen to feel happy.
0: మన పిల్లలు కూడా చాలా బంగారు వంటి వారు.
1: Our children also are like gold.
0: ఎంత కష్టమైనా చేపడ్డారు.
1: They underwent all lots of difficulties.
0: తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు సంచరించి
1: they went from morning
0: ఉత్సాహంగా కూడా తిరిగి మందిరం చేరేటువంటి
1: వారు. And with a lot of enthusiasm would come back.
0: ఇంటి ఇంటికి చేరారు.
1: They went to each house.
0: పెద్ద పల్లి పల్లెకు వచ్చారు.
1: They went to each village.
0: వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు చేశారు.
1: And those people gave a lot of comfort to them.
0: అప్పటి నుంచి నాకు పెద్ద ఆనందం కలిగింది.
1: And from then on my heart is full of
0: త్యాగం చేసిన చెల్లిన తేజం పెరుగుతూ ఉంటుంది.
1: If anybody sacrifices, I'll do anything for them.
0: కనుక నేను ఈనాడు గొప్పగా నేను భుజించటం లేదు.
1: I don't eat much.
0: ఇంత పూర్వం నేను తక్కువగా భుజించే వాడిని కాదు.
1: Earlier also I was not eating very less.
0: అప్పటి భోజనమే ఇప్పుడు కూడాను.
1: What I was eating then I'm eating now.
0: నేను తెల్లవారి భజన ఇంత క్షణమే.
1: After the bhajan in the morning.
0: ఇంత సంకటి, ఇంత ఆకుపచ్చడి లేక ఇంకా ఆకుకూర తీసుకుని వచ్చేవాడిని.
1: I'll eat a little ragi rice and a little chutney.
0: ఆ దీంట్లో ఏ మాత్రము మార్పు కలగలేదు.
1: There's absolutely no difference from then to now.
0: ఆ చిన్న భోజనం చేతనే నాకు తేజము అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: Because of the meager food that I take, I get a tremendous strength.
0: ప్రజాపకారమే చాలా ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: Because I always think of the welfare. ప్రజల
0: క్షేమమే పరమాత్మని యొక్క అందము.
1: I feel very happy when I think of the welfare of
0: the people. ప్రజా క్షేమం నిమిత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనటం చేత ఎంతైనా క్షేమం కలుగుతుంది.
1: So one gets a lot of enthusiasm, strength when one thinks of the welfare of the people.
0: ఇంతకు పూర్వం నేను ఇంత నడుస్తుంటే,
1: when I was walking earlier,
0: చాలా మంది భక్తులు కూడా స్వామికి ఏమో కాలుకి దెబ్బ తగిలిందేమో, ఎందుకోసం కుంటుకుంటూ నడుస్తున్నాడే అని అనుకునేటువంటి వారు.
1: Many devotees felt, why is Swami walking so slowly?
0: నాకెట్టి దెబ్బ తగలలేదు,
1: maybe
0: నాకెట్టి జబ్బులు రాలేదు.
1: Maybe his legs are hurting. No, I never get any disease. I never get any disability.
0: Mella mella ga enduku nadustunna ante andariki ekku darshanam ivvala, ekku time deeni anubhavinchukovali.
1: I walk very slowly only because I like to get darshan to
0: everyone. Nappulu ledu.
1: I do not have any pain in the legs.
0: Etti baadhalu levu.
1: I do not have any disability.
0: Anandanga untunnanu.
1: I am very happy.
0: Aaradu nunchi na aanandam dinidina abhivruddhi ponchutundali.
1: From then on my
0: మన ప్రజా సేవనే మనకు ప్రాణ సమానమని మీరందరూ భావించాలి.
1: You have got to understand that serving humanity is what I am.
0: నీ తేజస్సు కూడా దైవ తేజస్సుగా మారుతుంది.
1: You will also become very brilliant.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: Divinity is not separate.
0: దైవం ఏ మందిరంలోనో ఏ టెంపుల్ లోనో ఉన్నాడని మీరు భావించకూడదు.
1: Divinity is not in a temple or anywhere.
0: దేవో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: God resides within you.
0: మన దేహమే భగవంతుని దేవాలయం అనుకోవాలి.
1: Our body is a temple of God.
0: ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడే దేవుడిగా భావించాలి.
1: And the life that is within the body is God.
0: కనుకనే దేవుణ్ణి వెతకడానికి ఎక్కడ పోనక్కర్లేదు.
1: You need not search for God here and there.
0: మీ మనసు లోపల మరచ్చు.
1: Go and look within yourself.
0: అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో.
1: Try to inculcate
0: the ఆనంద స్వరూపుడు కనిపిస్తాడు.
1: The inside and you will find the blissful form within.
0: దైవం అనేటువంటి వాడు మనకంటే వేరు కాదు.
1: So God is not something different from us.
0: మనమే దైవ స్వరూపులము.
1: We are the very form of divinity.
0: మీరు మానవుడు మానవుడని దేహాభిమానం చేత చాలా పొరబడుతున్నారు.
1: You think of yourself as men because you have the body consciousness.
0: ఈ దేహాభిమానాన్ని క్రమక్రమేణా సన్నగిల్లపు చేసుకోవాలి.
1: You have got to decrease this body consciousness.
0: దైవాభిమానాన్ని పెంచుకుంటూ రావాలి.
1: You have got to increase your love for divinity.
0: అన్ని విధాలు కూడాను మానవుడు దేవుడైపోతాడు.
1: Then man himself becomes divinity.
0: కనుక మానవుడు దేవుడు ప్రత్యేకం కాదు.
1: It's not man who is separate.
0: ఈ రెండు కొడును బింబ ప్రతిబింబములు.
1: They are only the image and the reflection.
0: కనుక ఇది ప్రత్యేకంగా మనం భావించరాదు దేవుణ్ణి వెతకటం.
1: We should not think them separate, they are one.
0: కాన దేవుడు మనంగానే ఉంటున్నాము. మన యందే ఉంటున్నాడు దేవుడు.
1: God is within us forever.
0: ఇది కేవలము జీవరహితమైనటువంటి యొక్క గుడి.
1: This body is something without life.
0: దీంట్లో దేవుడు రావటం చేతనే ఇది కదిలాడుతూ వస్తుండాలి.
1: Because God is within, it's full of life.
0: ఈ వైబ్రేషనే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: So this is the one that is within, which is the life.
0: దీని ఆలోచన చేసేటువంటి రేడియేషన్ దీనికి తగినటువంటి యొక్క జ్ఞానము.
1: So if you separate them, it is ignorance.
0: ఈ వైబ్రేషన్ ప్రాణము.
1: Vibration is life.
0: ఆ విజ్డమ్ పవర్ అనేటువంటిది జ్ఞానము.
1: The wisdom power is called.
0: ఈ రెండు కూడా దైవం యొక్క శక్తులే.
1: So these are the strength that is given to you by God. Satya
0: Jnanam Anantam Brahma.
1: Truth, wisdom and this.
0: Satya Margamulo Manam Praveshiste Adi Brahma Tattvam.
1: If we go on the righteous path, that is the way to Brahma.
0: Brahma Tattvani Manam Telusukodaniki Ekkado Manam Praka Povadam Ekkada.
1: To know the principle of Brahma, we need not
0: go anywhere. Ekkada Devam Naalone Unnadu.
1: God.
0: Ee Dehame Tane Yokka Illu Ani Manam Bhavinchali.
1: We have got to think that the body is a temple of God.
0: Appude Manaki Ekkada Leni Aanandam Utti Padutundi.
1: It's only then we get extreme.
0: Ekkada Leni Shakti Manalo Praveshistundi.
1: We get a tremendous strength.
0: Sarva Shaktulaku Maname Adhipathulam Ayipothamu.
1: We become the repositories of tremendous power.
0: Mana Shaktiki Minchinatundi Shakti Marokati Ledu Lokamlo.
1: The strength that we have within is not anywhere else.
0: Kanuka ఈ శక్తిని మీరు పోషించడానికి తగిన కృషి చేయండి.
1: సో ఫస్ట్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మేక్ అన్ ఎఫర్ట్.
0: ఇది అంత సులభంగా రాదు.
1: ఇట్ కెనాట్ కమ్ సో ఈజీ.
0: అనేక జన్మ జన్మముల యొక్క సంస్కారం చేతనే ఇలాంటి ప్రాప్తి మనకు లభిస్తుంటుంది.
1: ద డిజర్వ్డ్ ఇస్ యు గెట్ ఆఫ్టర్ టేకింగ్ బర్త్ అగైన్ అండ్ అగైన్.
0: ఏ పనైనా చేయండి.
1: Do any work.
0: ఇదంతా దైవ కార్యమే.
1: Think that it's the work of God.
0: కాకపోతే అది కూడా దైవ కార్యం ఎట్టవుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తారు.
1: Some people ask, going to office, how can it be God's work?
0: దైవం కానటువంటిది ఒకటుంటే కదా ఇది దైవ కార్యం ఎట్టవుతుంది?
1: How can you think that any work is without God?
0: అంతా దైవమే.
1: The whole thing is prepared.
0: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: Everything is pervaded by divinity. All over is his hands and his legs and his head.
0: ఏ కర్మ చేసినా కానీ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మీరు వదలండి.
1: Any action that you undertake, think that is the offering to God.
0: ఈ విధమైన యొక్క సద్భావము ఆనాడు తల్లులు పెంచుకోవటం చేతని ఆనాడు బిడ్డలంతా కూడా సత్పుత్రులుగా అభివృద్ధి అయ్యారు.
1: Because the mothers fostered in those days such type of ఆదర్శమైన జీవితాన్ని
0: లోకానికి అందిస్తూ వచ్చారు.
1: That's why they got illustrious.
0: ఈనాటి కూడా భారతదేశం అన్ని దేశముల కంటే చాలా ఉపాధ్యాయ స్థానం నందు ఉంటున్నది.
1: Bharat is a country which is like a teacher to all the nations.
0: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధికాదే.
1: Was not Savitri a wonderful woman in Bharat who brought back her dead husband to life?
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
1: Chandramati, who did she not assist her husband in his endeavor?
0: Kula satitvam agni gundana prakatinche Sita Bharata dhara jatagade.
1: Did not Sita jump into the fire? Was she not the child of Bharat?
0: Kinisi durmada kiratiyu bhutigavinche Damayanti Bharata ramanigade.
1: Was not Damayanti a great illustrious woman of Bharat?
0: Satva sagara veshti tachmatalamuna Bharata dati pativrata prabhava bhava sampannataku gade pantabhumi.
1: So Bharat is a land wherein it gives a harvest.
0: Akila deshalakidi upadhyayakade.
1: Great illustrious women are there and it's a teacher to the whole world.
0: Ee Bharat desamu upadhyaya sthanamlo untundadi.
1: Bharat desha is a world teacher.
0: కానీ మన ప్రవర్తన వల్ల ఆ ఉపాధ్యాయ స్థానాన్ని మనం కోల్పోతున్నాం.
1: So we are forgetting the great works that we have got to do.
0: ఎలాంటి పండితులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many pandits are there in this?
0: ఎలాంటి విద్యావంతులు ఉన్నారు ఈ లోకంలో?
1: How many scholars are there in this country?
0: ఎలాంటి మేధావులు ఉంటున్నారు ఈ లోకంలో?
1: There are intellectuals in this country.
0: కానీ స్వార్థము స్వప్రయోజనము వీళ్ళు అభివృద్ధి కావటం చేత అంతా కూడా క్షీణించిపోతుండాలి.
1: Self interest and selfishness it is that is making everything.
0: కన్న కుమారుడైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, తప్పు చేసినప్పుడు మందలించాలి.
1: Whether it's a son or her husband, the mother has got to take them to task.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క ఆదర్శము.
1: That is the illustrious example.
0: అది ఏ నిజమైనటువంటి అభివృద్ధికి మూల కారణము.
1: That is the truth which leads to progress.
0: కనుక ఎక్కడైనా తప్పు చేస్తే దాన్ని మందలిస్తూ రావాలి, కానీ క్షమిస్తూ పోకూడదు.
1: Wherever an error is committed, one has to be reprimanded for it. You should not forgive it.
0: ఆ క్షమించడం కూడాను సరి అయినటువంటి మాటల్లో చెప్పాలి.
1: సో వీ హావ్ టు టెల్ దెమ్ టు గో ఆన్ ద రైట్ వే టు ఫర్గివ్ దెమ్.
0: మీరు ఇంత ఆఫీసర్ అయిపోయినారు, మీరు కూడా ఇంత అబద్ధం చెప్పొచ్చునా, మీరు సత్యం రాడవచ్చునా అని మంచిగా చెప్పాలి.
1: సో యూ హావ్ గాట్ ఇట్ ఇన్ ఎ నైస్ వే, ఓ యు హావ్ బికమ్ సచ్ ఎ బిగ్ ఆఫీసర్, కుడ్ యూ టెల్ నైస్.
0: ఆఫీస్ దగ్గర పోయి ఏమండి మీరు అసత్యం ఆడుతున్నారు అని గట్టిగా చెప్తే భార్య కొడతాడు రెండు.
1: So if you go and tell him what you are doing like this and talk in a good harsh way, then you will get two beatings.
0: Hrudayaniki aanandamunu kashtam lekunda undetattiga cheppinappudu aa mrudumadhura bhashalato entaina maarpu cheppachu.
1: If you say things in a very nice way, pleasant way, then anything will touch the heart of any person.
0: Kanaka Bharatadesamu anadi kaalam nundi kudunu ento aadarshana andistu vachindi.
1: So the country of Bharat has been an illustrious example from time immemorial.
0: Atti aadarshame anni desalaku kudunu upadhyaya sthanam chekochindi.
1: So you have got to be the illustrious examples of Bharat.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Premanu penchukondi.
1: You foster love.
0: Satyanni vachinchandi.
1: You have truth in you.
0: ఇది చదువు చదువు చదువు అని చదువు కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి.
1: It's not merely study and study. ఏమిటి
0: చదువు?
1: What is this education?
0: పుస్తకాలు చదివినంత మాత్రం నా చదువు?
1: If you read books, is that enough?
0: కాలేజీకి పోయినంత మాత్రం నా చదువు?
1: Is education merely going to the college?
0: కాలేజీకి పోయి డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రం నా చదువు?
1: If just go to the college and get degrees, is it education?
0: కాదు కాదు. సత్పులంబులు, సద్బుద్ధి, సత్యనీతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: Good conduct, doing good acts and sacrifice and all such virtues only lead to truth and happiness.
0: కలుగుని మనం సద్గుణముల చేత, సదాచారం చేత, సత్ప్రవర్తన చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి.
1: Good thoughts, good actions and good deeds, we have got to progress in our life.
0: ఈ విధమైనటువంటి యొక్క గుణములు పెంచుకున్నప్పుడే,
1: try to foster such qualities.
0: ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
1: We have got to resurrect the old traditions.
0: తిరిగి పునరుద్ధరించినటువంటి వారం అవుతాము.
1: We'll have to resurrect them again.
0: పురుషత్వాన్ని నిరూపించినటువంటి వారం అవుతాము.
1: We'll be the people who be called an example to the others.
0: యొక్క ప్రవర్తనలో జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: So you've got to make these efforts and start right in your lives.
0: ఏ కర్మను ఆచరిస్తూ ఉండినప్పటికీ,
1: whatever we ప్రాక్టీస్.
0: భగవత్ నామం అనేటువంటిది మన నాడిగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ గాడ్స్ నేమ్ షుడ్ బి రైట్ విద్ ఇన్
0: ఆడకపోతే ప్రాణం లేనట్టే.
1: If your pulse doesn't act,
0: naamam cheppakapothe adi kuda nu pranam lenatte.
1: So if you do not chant the name of God, it's as if
0: naadu aadinanta maatramana bratikinatte anukuntara.
1: So as long as the pulse is there,
0: naadu aadutu untadi kaani bratuku maatram undadu.
1: So the pulse should be functioning, only then you're alive.
0: Naadu aadutunnadi aadutunnadi anetundi talaku satyanni gurinchi cheppukovali.
1: Then you'll feel the truth that your pulse is really functioning.
0: Mattu ichinatundi vaari pulse kuda aadutuntayi.
1: Those have taken some kind of anesthesia, the pulse is working, but they are not able to.
0: Kaadu kaadu.
1: It's not that.
0: Kanukani patti pranam kunnu deva naamame naadiga pettukovali.
1: So for everyone, the pulse of God should be functioning.
0: Yedi jarina gaani idi naa manchiki. This is good for me, good for me.
1: Anything that happens, tell yourself it's good for yourself.
0: Aa vidhamainatundi sadbhavalu manam penchukunnappude,
1: if you foster such good thoughts,
0: అదే సదాచారంగా మారిపోతుంది.
1: That turns into good actions.
0: సదాచారమే మన జీవితంలో ఒక ఆదర్శవంతమైనటువంటి.
1: And those good actions will become examples for our life.
0: కనుక
1: therefore
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: సత్య ధర్మాన్ని మనం గుర్తించాలి.
1: Righteous conduct and truth, we have got to foster them, we have got to practice them,
0: అందించాలి,
1: we have got to
0: ఆనందించాలి,
1: we have got to feel happy.
0: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: And we have got to give it to others, share it with them.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ

0: ప్రేమ స్వరూపులారా. కానీ మనము ధనం నిమిత్తమై సిరి నిమిత్తమై అనేక విధమైనటువంటి కన్న కష్టాలు పడుతున్నాం.
1: We are trying to make a lot of efforts for gaining health and power.
0: Chaitanya okkate okati korutu vachadu.
1: Chaitanya asked only for one thing.
0: Na dhanamu siri kaadu hariye annadu.
1: My dharma is not wealth but God.
0: Hari na dhanamu.
1: Hari is my wealth.
0: Siri kaadu.
1: It's not wealth.
0: Siri ne pakkaku nettadu harini smaristu vachadu.
1: He set aside wealth and he started to think of Hari.
0: Kalukune Hari nama bina ఆనందనహి. ఆనందం కలగాలంటే హరినామం కావాలి మనకు.
1: సో ఇఫ్ యు వాంట్ బ్లెస్ యు హావ్ గాట్ టు సింగ్ ద నేమ్ ఆఫ్ హరి.
0: కనుక దైవనామాన్ని స్మరిస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్
0: అండ్ చింతన చేస్తూ రాండి.
1: సో వి హావ్ గాట్ టు డు
0: సమాజ సేవలో పాల్గొనండి.
1: వి హావ్ గాట్ టు గెట్ అవర్సెల్ఫ్ ఇన్
0: మోర్ పరాయి వాడు వీరు నా వాడు అనే భేదాన్ని పక్కకు నెట్టండి.
1: ఇన్ ద సర్వీస్ ఆఫ్ సొసైటీ డోంట్ మేక్ డిఫరెన్సెస్ బిట్వీన్ పీపుల్ అండ్ పీపుల్.
0: అది రెండు కూడా ఒకటి గాని అని భావించాలి.
1: People who are different from us, they are not there. They are
0: one. They are
1: all my own.
0: We are all one family members.
1: We are all one family members.
0: ఏకత్వంలో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: You try to feel bliss in the sense of unity.
0: మీరు భావాలకు అవకాశం ఇవ్వకండి.
1: Do not give any scope for any type of disunity.
0: ఎవరిని చూసినా గాని దేహో దేవాలయములతో జీవో దేవస్థానతన ఆ దేహము దేవాలయమే.
1: So the body of everybody is a temple of God.
0: ఏ దేహాన్ని మనం చూసినప్పటికీ ఈ దేహంలో దేవుడు ఉన్నాడని వాడికి నమస్కారం చేసుకో.
1: When you see any body, do namaskar to that body because God is in it.
0: కనుకనే ఆ విధమైన సద్భావం చేసినప్పుడే నీకు దైవం ప్రత్యక్షమవుతాడు.
1: When you have such good thoughts, then God materializes himself to you.
0: సంతోషం బంగారు.

0: ఆత్మ జీవితము అనంత జీవితము.
1: The life which depends simply on eating is a bad life. The life that depends upon atma, upon the knowledge of self, is a good life.
0: Manam aashinchavalsinatvanti divya jeevitam kaadu, divya jeevitam.
1: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
0: Manam penchukovalsinatvanti aayu pramanam kaadu, gunam yokka abhivruddhi.
1: What we should try and promote and progress is not the length of our life, but what we should try and promote is the good qualities in the limited life that we have.
0: Sarvam dukkam dukkam, sarvam chanikam chanikam, sarvam salakshanam salakshanam, sarvam shunyam shunyam. ఈ నాలుగు వాక్యములను మనము నిత్యము మనం చేస్తూ వచ్చిన మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి ప్రశ్నించడానికి వీలవుతుంది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
0: Hands in the society, head in the forest. మనం నిజంగా తపసాగరించటకు మన సమాజ సేవను మొట్టమొదటి యొక్క చేతులతో సమాజ సేవను ఆచరించడానికి కొనుక్కోవాలి.
1: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
0: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్టుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే యుగే అని అనన్యాచింతయంతో ఏజనాం పరిపాస్తే ఏషాం నిత్యాదీప్తానాం యోగక్షేమం వహామ్యమో అనే తత్వాన్ని, ఇలాంటి యొక్క భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజంగా మనము ఆత్మాభించడమే కావచ్చును కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్నజీవులము కాము, ఆత్మజీవులుగా మనం పరిణమించవచ్చు.
1: If we understand the spirit of the statement in Bhagavad Gita, to save the good people, to set right on the right path the bad people, I come again and again in order that good people may be saved and bad people may be corrected and put on the right path, then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
0: Manavuni yokka దివ్యమైనటువంటి శక్తి వెలుపల ప్రపంచం నుండి మన కారణంగా మన కుటుంబ దోషము అంటే కనిపిస్తుంది.
1: మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ వరల్డ్. మ్యాన్స్ డివైన్ స్ట్రెంగ్త్ షుడ్ బి ఫౌండ్ ఓన్లీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ గుడ్ క్వాలిటీస్.
0: దేవుడు కానీ పాపం కానీ పరదేశం నుంచి వచ్చేటువంటిది కాదు. దేవుడు అనగ వేరు దేశమందు లేదు, దేవుడు అనగా తనదు దేశం అంటే. పాపం అనగ వేరు పరదేశము లేదు, తాను చేయని పనులు కలిగి.
1: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
0: కాలమే సర్వస్వము. కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడింది. కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ ఎందు అంకితం గావించినప్పుడే మన జన్మ సార్థకం కాగలదు.
1: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
0: మానవుడు కేవలం నిరంతరం కుడును దైనోపైన ఉన్నటువంటి నీటి పొట్టు వలె ఏకాగ్రగా జీవించడానికి వీలు కాదు. సమాజంలో వదిలి క్షణమైన కుడును జీవించడానికి సాధ్యం కాదు.
1: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
0: Samajamulo janminchi, samajamulo perigi, samajamulo anubhavinchi, samajamulo aatmanu gaavinchukunnatundi jeevitamu kevalam oka vidhamainatundi durbalamaina jeevitamu nirathakamaina jeevitamu ane cheppavachu.
1: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
0: కానీ దురదృష్టవశాత్తు అనేక మంది కాలము వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలము వ్యర్థం గావిస్తున్నారు. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని, మనం కాలంను వ్యర్థముగా అనుకుంటున్నా మన జీవితం అంతా వ్యర్థమే అయిపోతుంది.
1: అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ వేస్ట్ టైమ్. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
0: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరముకును దుఃఖముతో కూలిపోతుంటుంటారు.
1: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
0: చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ స్వవిషయం కానీ పరవిషయం కానీ ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
1: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
0: జీవితమంతా కూడాను దుఃఖమయంగానే ఉంటుంటాడు.
1: His whole life is full of sorrow.
0: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించు ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
1: To be born is a trouble, to live is a trouble, to grow is a trouble, to die is a trouble, to be early in one's life is a trouble, to have age is trouble, to do any work is trouble. What is it that is not troubling you at all in this world?
0: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును ఎక్కడ గావించకుండా ఒక క్షణ కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
1: When we understand this aspect of time, then we see that we are passing through sorrow and pain every moment. Then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
0: కనుక దీనిని పురస్కరించుకొని ఏ బుద్ధుడు సర్వం దుఃఖం దుఃఖం అని ఉచ్చరించాడు.
1: It is in this context that Buddha said, sarvam dukham, everything is sorrowful and painful.
0: Sarvam chanikam chanikam.
1: He also said, everything is transient and temporary.
0: Ye padartham manaku sukhanni andistundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavinchetundi vyakti kudanu anityamainappudu, adi satyamainatundi sukham ekkani cheppochu.
1: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
0: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎంత సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడాను బోధపడ్డం వీలు కాదు.
1: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
0: కనుక అనిత్యమైన పదార్థము అనిత్యమైనటువంటి యొక్క శక్తికి మరొక శక్తికి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించడం కేవలము కల్ల.
1: That one impermanent thing gives pleasure or real bliss to another impermanent thing is something which is an untruth.
0: Sarvam alaksham alaksham.
1: Everything is one which has no quality, which has no permanence about it.
0: ఇది ఏమిటి? దీన్ని ఏ రీతిగా మనం పోచుటకు వీలవుతుంది? పోచుటకు వీలు కాదు. ఇది ఇదే.
1: What is this? How can we describe it? How can we compare it with something else? It is not possible. This is this.
0: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును, కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరి కొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరి కొన్ని దినములకంతా కూడా
1: చలించిపోవచ్చును, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చు. We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
0: కనుక మానవుడు అంటే ఎవరు? మానవుడు మానవుడే. మానవుడు అనగా కేవలం మానవత్వాన్ని వహించడం అనేది ఒక దృష్టిలో మనం మానవత్వాన్ని భూమిస్తున్నాం. మానవుడనగా నా అజ్ఞానము నా లేకుండా నా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు.
2: మన మానవత్వంలోనే దైవత్వం ఎవరుంటున్నది. కాబట్టి దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్కైండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకు ఈశ్వర సర్వభూత అన్నట్టుగా సర్వులు ఎందుకు అటువంటి పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉండనే ఉన్నది.
1: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వి కెనాట్ సే దట్ మ్యాన్ ఇస్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఇస్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వి థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హాస్ ద అపియరెన్స్ హూ హాస్ ద ఫామ్ ఆఫ్ మ్యాన్ ఇస్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no ignorance, one who has divine knowledge in him is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no ignorance, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
2: Premaswarupulara. శుద్ధి మహా విచిత్రమైనటువంటిది. ఈ శుద్ధి యందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడంలో కూడా ఎంత విచిత్రమైనటువంటి శుద్ధితో నేర్చుకోవటం చేత సత్యం మనకు ఉపకరిస్తుంది.
1: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హస్ నో పారలల్. ఫర్ ఇన్స్టెన్స్ వెన్ సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, వన్ ఫేస్ డస్ నాట్ రిజెంబుల్ అనదర్. సో మెనీ ఫేసెస్ ఆర్ ఆల్ అన్లైక్ ఈచ్ అదర్. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
2: Amto into vedamaina untundal kani rendu mokamulu samanamainatundi mokamulu manamu ee naatikku manam vetti sadhinchaledu.
1: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
2: Kanuka ivi chana chanamulu kudunu మార్పు చెందుతూ అవి అవిగానే ఉంటున్నాయి, కానీ అవి మరొక పదార్థంలో కోరికగా ఉండటం లేదు.
1: వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈజ్ ఆల్దో దీస్ థింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మోమెంట్ టు అనదర్ మోమెంట్, యట్ నో సింగిల్ థింగ్ ఇన్ క్రియేషన్ వైల్ ఇట్ చేంజెస్ విల్ బికమ్ సిమిలర్ అండ్ ఐడెంటికల్ టు ఎనీథింగ్ ఎల్స్.
2: సర్వం శూన్యం శూన్యం.
1: సర్వం శూన్యం. ఎవ్రీథింగ్ ఈజ్ వానిషింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్.
2: ఇప్పుడు మనము ఇన్ని వేలాది జనములను చూస్తున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం చూడగలము? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ కూడా క్షణంలో మించవలే మించి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంతగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
1: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
2: బాహ్యమునందున్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యము యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటుంది.
1: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
2: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యొక్క ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించటం లేకుండా పోతుంది.
1: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
2: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క ఈ యొక్క యవన దేహాన్ని మనం వార్ధక్యంలో చూడలేము.
1: Whatever struggle you may go through, whatever attempt you may make, you can never in your old age look back and see the young body which you have passed through.
2: కనుక బాల్యంలో యవనము యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి ఈ జీవితంలో ఏది సత్యమని మనం నిర్ణయించగలము?
1: సో ఇన్ ది హోల్ లైఫ్ వైల్ దేర్ ఇస్ చైల్డ్హుడ్ వైల్ దేర్ ఇస్ అడల్ట్హుడ్ వైల్ దేర్ ఇస్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది ట్రూత్ ఆఫ్ అవర్ లైఫ్? హౌ కెన్ వి డిటర్మిన్ విచ్ ఫార్మ్ రియల్లీ కరస్పాండ్స్ టు అవర్ లైఫ్?
2: కదిలిపోయినటువంటిది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు.
1: What has gone by is not possible to come back again.
2: కనుక ఇప్పుడు ఉన్నటువంటిది భవిష్యత్తులో మనం చూడలేము.
1: What there is at present cannot be seen by us and recognized by us in future.
2: కనుక మనం భవిష్యత్తులో ఉండేటువంటి యొక్క దానిని మనం జాగ్రత్తలో మనం ఏమాత్రం కూడా అనుభవించడానికి వీలు కాదు.
1: Therefore, what we are going to have in future, we can never experience right at the present moment.
2: కనుక past, past, forget the past. జరిగిపోయినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: సో వీ షుడ్ రిగార్డ్ ది పాస్ట్ యాజ్ ది పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. వీ మస్ట్ గివ్ అప్ వాట్ హెస్ గాన్ ఇన్ ది పాస్ట్.
2: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
1: Whatever you may do, whatever attempts you may make, what has gone by, what is past cannot be brought back again as present.
2: రాబు అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించడం సంసిద్ధులం కాదు. అది స్థిరం లేదు.
1: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
2: ఉన్న కాలమును పవిత్రముగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవాలి.
1: So in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
2: ప్రకృతి యొక్క నలకలకు పారమార్థికం యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
1: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
2: పారమార్థికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను మొత్తం మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: If we make an attempt and try to understand, we can see the differences between nature, the environment, what exists around us, and these aspects of spiritual atmosphere.
2: బాలుడు యోగుడు కావటము, యోగుడు వార్ధక్యుడు కావటము, ఇది లోక సహజం.
1: It is a natural thing that a boy grows older, becomes a youth. The youth grows older and becomes an old man.
2: లోక సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడాను బాలులకు మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితంలో కూడా వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
1: We know that we give what is needed in this world, what you may call worldly education, to young people. Young people acquire that. Then they grow older, and when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
2: కానీ పారమార్థిక విద్య అట్టిది కాదు.
1: But spiritual education is not of that kind.
2: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
1: Sai at first got hold of the older people.
2: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
1: He did teach them whatever they have to be taught.
2: అక్కడ నుంచి యువకుల దగ్గరికి దిగాడు, కాలేజీలు స్థాపించారు.
1: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
2: యువకుల నుంచి బాల వికాస్, బాలుల కింద చేరాడు.
1: From the young people he has descended down to still younger children, the Balavikas children.
2: లోక విద్యలు బాలులు యవన్లు వార్ధక్యమైనటువంటి స్థితి లోపల దానిని అనుభవించడం జరుగుతుంది. పారమార్థిక విద్య లోపల వార్ధక్యము యవనము బాల్యం ఈ మూడింటి ఇట్లా దిగుతూ ఉంటుండాలి. దీనిని పురస్కరించుకుని పురాణంలో కూడా ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎడమ వైపు నుంచి వారు రాస్తుంటారు.
1: While in regard to worldly education, we go from a child, a boy, to the youth and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran right from the left to the right.
2: హిందువులు ఈ విధంగా రాస్తే మామూలు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
1: While Hindus write from left to right, Mohammedans write from right to left.
2: హిందువులు ఈ విధంగా ముఖమును కడిగితే మామూలు ఈ విధంగా కడుగుతున్నారు.
1: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
2: ఇందులో ఏమాత్రమూ తప్పు లేదు. ఏ వేదము ఎట్టి అంతరాత్మను బోధించినదో అట్టి అంతరాత్మనే ఖురాన్ కూడా బోధించింది. ఖురాన్ వేదమును బోధించినటువంటి దానిని బైబుల్ కూడా బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా భేదం లేదు. ఆచరియులు మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవులు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీనికి ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఈజ్ ఓమ్నిప్రెజెంట్. దీనికి ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. There is only one part of humanity. There is only one religion, religion of love. ఈ యొక్క సత్యాన్ని మనం సర్వ మతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు కంకణం పెట్టాలని కూడా సాయి యొక్క ఆశయము.
1: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language, and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion, and that is the religion of love.
2: ఈ పవిత్రమైనటువంటి దైవత్వము కేవలం జాతి మత కుల భేదములకు ఏమాత్రం కొన్ని పట్టుబడినటువంటిది.
1: సచ్ సేక్రెడ్ డివినిటీ ఈజ్ సంథింగ్ విచ్ బై డిస్టింక్షన్ బిట్వీన్ కాస్ట్ ఆర్ రిలిజియన్ ఆర్ ఇండివిజువల్స్ వన్ కెన్ గెట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రియలైజ్ దిస్ సేక్రెడ్ డివినిటీ బై మేకింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ కాస్ట్ అండ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్.
2: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
1: This is the right of everyone and all people, all individuals are children of God.
2: Karuka atti manava sodaratvanni daiva pitruvanni abhivruddhi gavinchukuneetundi prayatname sai samsthaleka mukhya sem.
1: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
2: Niyamga yinaru అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరు కూడా ఒక సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములు ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రమూ భేదం లేదు.
1: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
2: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
1: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
2: అతి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలము ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
1: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటు లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటు లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్, that is the kind of thing which we are doing out of the selfless love, and we bind ourselves by turning selfless love into love with attachment.
2: Love and not lust is the essence of happy life.
1: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
2: My colleague Vijay said, love lives by giving and forgiving, self lives by getting and forgetting annaru. Nijamga manam marchipotani kani mana jeevithanni gurtinchukolekapotani kani swarthame deeniki venibhutanga untundali.
1: Our college student has told us that love lives by giving and forgiving, self lives by getting and forgetting.
2: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కానీ జనన మరణములు కానీ ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు, లేక బలహీనత.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఎనీ ఇండివిజువల్ టు థింక్ దట్ హీ హాస్ డిస్టింక్ట్లీ సారో అండ్ ప్లెజర్, దట్ హీ హాస్ డెత్ అండ్ బర్త్, టు డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ థింగ్స్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ రాంగ్.
2: కేవలం శరీరములకు మాత్రమే బర్త్ డేలని డెత్ డేలని మనం భావిస్తున్నాము, ఆచరిస్తున్నాము.
1: It is only for the body, in regard to the body, that we talk of a birth and a death, and we celebrate a birthday or a day of death.
2: కాని శరీరము నీవు కాదు అనే సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: But you have to recognize and understand the truth that the body is not you, is not identical with you.
2: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరాన్ని నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆకారము ఉపాధి ధరించావు.
1: Body is only a support for you. Body is only a container for you. And you have taken this body as a container for yourself, so that in this world, you may use the body as a container for purposes of living.
2: Divyatma Swarupulara, శరీరములకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి, శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
1: Divyatma Swarupas, the kind of relationships that come between one body and another, they are very temporary and they are changing. True and permanent relationships are only between the Atma, one and another Atma.
2: Adi prema. Aa premanu puraskarinchukoni love is God, living love.
1: That love is called prema. And that is why in that context we say love is God, live in love.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం పురస్కరించుకుని మన జీవితాన్ని అంకితం చేయడానికి లేక ఆచరించడానికి సమాజ సేవను పొందడానికి కూడా కొన్ని రకమైన ప్రయత్నం చేసినప్పుడు క్రమక్రమేణా ఆత్మతత్వం అనేటువంటి మనకు గోచరించక తప్పదు.
1: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana, he will certainly see the divine truth.
2: అనేకమందికి తెలియనటువంటి విషయం కాదు, కొత్త వాళ్ళు రావడం చేత మరొక పర్యాయం కూడా దీన్ని చెప్పక తప్పదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా కళ అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనే విధాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
1: This is not a new thing, but I like to restate it because there are many new people here. We say, this is my hand. We say, this is my head. We say, this is my leg. But when we are saying that this head belongs to me, the leg belongs to me, is anyone making an enquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
2: ఇది నా కత్తి వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
1: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
2: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహం యొక్క తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
1: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ యూ సే దిస్ ఇస్ మైన్ ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్ దట్ ఈస్ ది ఐ.
2: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
1: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
2: ఇప్పుడు ఏపై ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, ఏపై, భగవంతం ప్రత్యేకించినటువంటి రూపనామంతో ఉండేటప్పటికీ నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి కూడా ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ చెదరివే.
1: If we ask a question, who is TFI? Mr. TFI replies, I. If we ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subbarayudu? Challa Subbarayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subbarayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
2: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకొని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
1: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈస్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ది నేమ్ అండ్ ఫామ్ ఈస్ ఓన్లీ ఎన్ అవుట్ వర్క్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫామ్స్. నేమ్ అండ్ ఫామ్ వేరీ ఫ్రమ్ వన్ ఐ టు అనదర్ ఐ.
2: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటిది.
1: That true I, which is common to different names and forms, it is something which is associated with discipline, with good control and moral ideas.
2: నీతి నియమములే లేకపోతే మానవత్వమే ఏమాత్రము ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
1: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
2: కాని ఈనాడు దురదృష్టవశాత్తు నేను అనేటువంటి అహంకారాన్ని పెంచుకునే నిమిత్తమే నీతి నియమాలను మంచి కలిపి వేస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇన్ ఆర్డర్ దట్ యు ప్రమోట్ ది ఈగో విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఐ, పీపుల్ ఆర్ సాక్రిఫైసింగ్ మొరాలిటీ, సాక్రిఫైసింగ్ డిసిప్లిన్.
2: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మనకు ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
1: ఇఫ్ యూ వాంట్ ఫాలో ది పాత్ దట్ హెస్ బిన్ లేడ్ డౌన్ by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
2: ఈ నీతి నియమములనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా, తేజోవంతమైనటువంటి జీవితంగా జరుగుతానికి వీలుగా ఉంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి అటాచ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు మొరాలిటీ అండ్ టు డిసిప్లిన్ దట్ అవర్ లైఫ్ కెన్ గ్రో అండ్ దట్ అవర్ లైఫ్ కెన్ ప్రాస్పర్.
2: and move about as an ideal life.
3: దీనిని పురస్కరించుకుని ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. నా ఈ అజ్ఞానమనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానమైనటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
2: It is in this context that our Upanishads say, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.
3: Janadhanyamul dalgi dharma gunam gunna santati ledane chintayulu.

0: ఈ రకంలో అయినటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరాత్మం ఏమిటి? ధనమున్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధమున్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కనిపించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం చేస్తారు.
1: For one who has wealth and who has affluence, and he may have good qualities, yet he will be feeling sorry that he has no children. For one who has had education and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. సుఖం నుంచి మనకు సుఖం లభించదనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి తాగే నిమిత్తమై కష్టమనేటువంటి మనకు సుఖం లభించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రులుగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్. And people should learn by the fact that it is only by struggling and by going through pain that one can attain happiness is a truth which we should learn from our experience.
0: మనిషికి అనేక చెట్లు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వజ్రానికి కట్టింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాచి నిప్పులో వేసి శిస్సులో వేసి కొట్టి సాగవెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతుంటున్నారు.
1: గోల్డ్ డస్ నాట్ బికమ్ ఎ జ్యువెల్ అన్లెస్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ఫైర్ అండ్ యూ గివ్ ఇట్ ది నెసెసరీ బీటింగ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎ జ్యువెల్.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిట్టూరములు మనం అటు తగలవచ్చును. కానీ దీన్ని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని కూడా చెప్పారు.
1: When we take a good path, when we want to do a good thing, and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలములు అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామదము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: That tree which gives the fruits which you desire, that has become a kalpavraksha. That cow which gives you all that you want has become a kamadhenu. That ocean which gives you the salt, that has become the ratnakara.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలము చెడ్డ కేవలము మంచి జగత్తులో మనం నిర్ణయించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు, దీని విడదీయని ఎవరి వశము కాదు. కష్టము సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయడంలో సాధ్యం కాదు. సుఖము ప్రత్యేకము కనెందుకు చూడబోము, కష్టము ఫలించనేది సుఖం పట్టందు అన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, ఈనాడు స్వామి యొక్క గోల్డెన్ జూబ్లీ అనుకోని, ఈనాడు జన్మదినోత్సవం అనుకోని, మీరు ఆనందంగా ఇతి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విరిసింపజేసి ప్రకటింపచేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రేపరాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినము చేసుకుని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారు అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice. And then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
0: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కార్యాలయం.
1: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్, దట్ కెన్ నాట్ బి భక్తి ఆర్ డివోషన్.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా ప్రేమించడానికి వీలవుతుంది. కానీ దేవుణ్ణి పాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి వీలు లేదు.
1: One who can love his fellow human beings alone can love God. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుని ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human beings.
0: సహజ మానవులైనటువంటి జీవుణ్ణి ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతను ఎట్టవుతుంది.
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథములో నేర్చుకుని దాని నిమిత్తమే సమాజ సేవలో కంకణం కట్టి మన సేవలను మనం కలపడానికి కొనుక్కోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశముల కంటే కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉండేటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కానీ ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశం అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం చూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయం.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ అ లీడర్, స్టూడ్ యాజ్ అ టీచర్ ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఫర్ ఆల్ అదర్ కంట్రీస్, ఇఫ్ టుడే వీఆర్ అండర్టేకింగ్ టు ఫాలో అదర్ కంట్రీస్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిప్లోరబుల్.
0: మానసిక శాంతి అనేటువంటిది ధనకనక వస్తు వాహనాలు ఏంటి లేదు.
1: మ్యాన్స్ పీస్ డస్ నాట్ రెస్ట్ ఇన్ హిస్ వెల్త్, does not rest in his affluence and does not rest in his material possessions.
0: దనకనక వస్తువాహన ఎందు శాంతి ఉండినట్లయితే ఈ ఇన్ని దేశముల నుంచి ఇప్పుడు మన భారతదేశానికి శాంతి శాంతి శాంతి అని శాంతిని పొందే నిమిత్తమై ఇంతమంది ఎందుకు ఈ విధంగా ప్రాపలాడుతూ వస్తున్నారు?
1: Is peace could be obtained from wealth, affluence and prosperity? Why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అత్తమును అనుభవము ఉంచుక అరచుంటుందరు శాంతి శాంతి అని చంద్రదేరగ కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping frightfully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
0: కనుక శాంతి అనేటువంటిది వెలుపల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలులేదు. మన హృదయంలో ఉన్నది శాంతి, అటువంటి అంతర్దృష్టిని మనం అభివృద్ధి గావించుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుగుచ్చుకుని దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయటం ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
3: మనం ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి. నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మనం వెళ్తుండేది.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

సత్యంగునందుంది సర్వం సృష్టించే సత్యంగునందునగే సర్వ సృష్టించే.

0: சுத்த சத்தமதியே சூடரண்டி.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవం.
2: ఫర్ ఎవ్రీ మ్యాన్ బోర్న్ ఆన్ అర్త్ ట్రూత్ ఈజ్ ది వెరీ డైరెక్ట్ గాడ్.
1: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది.
2: ద ఎంటైర్ క్రియేషన్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్ లివ్స్ ఇన్ ట్రూత్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ ట్రూత్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు.
2: ట్రూత్ ఈజ్ బ్రహ్మ, ట్రూత్ ఈజ్ పర్మనెంట్. వేదాంతిన్స్ కాల్డ్ ట్రూత్ యాజ్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే.
2: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రివియర్ ట్రూత్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
2: భారతీయస్ ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
1: న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు.
2: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయ కల్చర్ ఇస్ బిల్డ్.
1: ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే.
2: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్హెరిటర్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి.
2: యంగ్ స్టూడెంట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుడ్ అండర్టేక్ సర్చ్ ఫర్ ట్రూత్.
1: లోకహితమే భారతీయుల యొక్క అభిమతము.
2: ది అటాచ్మెంట్ ఆఫ్ భారతీయస్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: అదియే యువకుల యొక్క వ్రతము.
2: దట్ మస్ట్ బి ది అవార్డ్ డ్యూటీ ఆఫ్ ది యూత్.
1: అదియే మన మతము.
2: అండ్ దట్ మస్ట్ బి అవర్ రిలిజియన్.
1: కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం.
2: వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్ యూనిటీ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ద నేషన్ బికాస్ వీ హ్యావ్ గివెన్ అప్ ద ట్రూత్ అండ్ ట్రూ కల్చర్.
1: సత్యము ధర్మము దేనికి నీ లొంగదు.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ డూ నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్.
1: భుజబలము, బుద్ధి బలము, అధికార బలము, ఆయుధ బలముకు వలము సత్య ధర్మమునకే లొంగవలసింది. కాని సత్య ధర్మము దేనికి నీ లొంగునవి కావు.
2: ఆల్ టైప్స్ ఆఫ్ పవర్, ఫిజికల్ అథారిటీ, మనీ అండ్ ఎవ్రీ అదర్ పవర్ హ్యాస్ టు బెండ్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్. దే డు నాట్ బెండ్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్.
1: విజయం ఎల్లప్పుడూ సత్య ధర్మములనే వరిస్తూ ఉంటుంది.
2: విక్టరీ ఆల్వేస్ ఫాలోస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యూమానిటీ షుడ్ హ్యావ్ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్.
1: ఎన్ని విద్యలు నేర్చినా ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ వీ అక్వైర్ అండ్ వాట్ ఎవర్ పవర్ వీ అక్వైర్ అథారిటీ వీ అక్వైర్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ హ్యూమన్ క్వాలిటీస్.
1: భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది.
2: ఇండియన్ కల్చర్ ఈజ్ అన్పారలల్డ్ అండ్ వెరీ యూనిక్.
1: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఉంటుంది.
2: విక్టరీ ఆల్వేస్ ఫాలోస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: మానవ జీవితంలో ప్రధానంగా ఉండవలసినటువంటిది మానవత్వం.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యూమానిటీ షుడ్ హ్యావ్

0: nature is unparalleled and very unique.
1: అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే హావ్ గివెన్ అప్ సచ్ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ కల్చర్.
1: ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు.
0: దే హావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ మోడర్న్ హ్యాబిట్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ గివెన్ అప్ దేర్ ఓన్ రియల్ నేచర్.
1: ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వచ్చింది.
0: ద విర్వింద్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ ప్రోగ్రెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఈస్ క్రియేటింగ్ ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ టు ది సొసైటీ.
1: ఇది మానవ సమాజంలో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది.
0: దిస్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ మ్యాన్ షుడ్ హ్యావ్.
1: నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే.
0: ఇట్ ఈస్ ట్రూ టు సే దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బ్రాట్ అబౌట్ సర్టన్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్.
1: కానీ పారలౌకికము,
0: బట్ వాట్ అబౌట్ స్పిరిచువాలిటీ?
1: నిస్వార్థము,
0: సెల్ఫ్లెస్నెస్,
1: దివ్యత్వము,
0: డివినిటీ,
1: ఆత్మతత్వాన్ని
0: the principle of our
1: ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది.
0: దే హావ్ డిస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ టోటలీ.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్ని కూలదోస్తూ వచ్చింది.
0: ద హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రూయిన్.
1: కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై టుడేస్ యూత్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ రియల్ నేచర్ దేర్ ఓన్ రియల్ ట్రూత్.
1: స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ దర్ వెరీ లైఫ్ గోల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చల్లుతూ వస్తుంది సమాజంలో.
0: యాడెడ్ టు దిస్ ఎక్సెసివ్ టాక్, ఆస్టెంటేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఆన్ ది సొసైటీ.
1: ఆధ్యాత్మిక గురుపీఠం అని పేరుగాంచినటువంటి భారతదేశం నందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు అనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం సల్పుతూ ఉన్నవి.
0: భారత్, విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ద వరల్డ్, హెస్ బికమ్ విక్టిమ్ ఆఫ్ డెమానిక్ ఫీలింగ్స్ అండ్ ట్రెండ్స్.
1: ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితాన్ని లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు.
0: టుడే స్టూడెంట్స్ హావింగ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ది మోడర్న్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ హావ్ గివెన్ అప్ ది నోబుల్ ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ దే హావ్ ఫర్గాటన్ వాట్ ఈస్ దేర్ ఓన్ ట్రూ.
1: ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు.
0: వాట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్ బై ది స్టూడెంట్స్ టుడే ఈజ్ నాట్ ది నేషన్.
1: సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి.
0: దే హావ్ టు ప్రొటెక్ట్ అండ్ ఫాస్టర్
1: సత్య ధర్మమునే దేశమును రక్షిస్తాయి.
0: అండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ గివ్ ప్రొటెక్షన్ టు ద కంట్రీ.
1: కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశ రక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు.
0: గివింగ్ అప్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీ వీఆర్ సింప్లీ డిస్ట్రాయింగ్ అండ్ స్వాలోయింగ్ ద కంట్రీ ఇట్సెల్ఫ్.
1: విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు.
0: By merely book learning, people cannot become wise.
1: కేవలం జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కానీ జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తున్నారు.
0: For the sake of eking out a livelihood, education is undertaken, but the goal of life is given up.
1: జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: It is necessary to remember the goal of life, జీవిత పరమావధి.
1: గొప్ప చదువులు ఉండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.

0: గొప్ప విద్యావంతుడు అవుట కంటే గుణవంతుడు కావటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ బికమ్ వర్చ్యూస్ మ్యాన్ రాదర్ దాన్ నియర్లీ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడా అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు.
1: టుడే ఆల్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ టు అక్వైర్ వెల్త్, టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ రాదర్ దాన్ టు డెవలప్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు,
1: వెల్త్ రిలేషన్షిప్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: శాశ్వతముగా సత్య మార్గంలో నిరూపించినది గుణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వర్చ్యూ విచ్ కెన్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ పర్మనెంట్ ట్రూత్.
0: గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి.
1: We should become examples and ideals in terms of virtue and not in terms of wealth and prosperity.
0: Loka hitachulu deyo bhilashulu ainatundi peddale ee aadhunika samskrutiki taamu lobadi prachina samskrutini vismaristhu vastunnaru.
1: Elders in the society who should set an example themselves have given up the great Indian culture and are following the western modern culture.
0: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం.
1: ఇఫ్ ది కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ద ఫీల్డ్ విల్ ది కాఫ్ ల్యాగ్ బిహైండ్.
0: పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కర్లేదు.
1: ఇఫ్ ది ఎల్డర్ దెమ్సెల్వ్స్ గో ద రాంగ్ వే, కెన్ యూ ఎక్స్పెక్ట్ ది యంగ్స్టర్స్ టు గో ఆన్ ద రైట్ వే?
0: నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించటం లేదు.
1: Leaders, parents and teachers have not been able to hold a good example for the children.
0: Mana purvikulu naitika viluvalo koppu prakhyati ganchadaniki karanam enti?
1: What is the
0: dharmika vruttiye?
1: What is the reason for attaining the highest heights of reputation by our ancestors? That is because of following the path of dharma, righteousness.
0: Chaturvedi purushartamalanu chakkaga visheshinchi aacharinchi aanandinchi ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు.
1: దే హావ్ ఫర్మ్లీ బిలీవ్డ్ ద 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ప్రాక్టీస్డ్ దెమ్, డిస్ట్రిబ్యూటెడ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దేర్ ఓన్ అచీవ్మెంట్ అండ్ అకాంప్లిష్మెంట్ అమంగ్ 10 అదర్స్.
0: కానీ ఈనాటి యువతి యువకులు యందు తల తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ విచ్ హెస్ నైదర్ ది హెడ్ నార్ టెయిల్.
0: ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విద పురుషార్థములు.
1: ద 4 గోల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు.
1: దే హావ్ గివెన్ అప్ రైచియస్నెస్ విచ్ మే బి కంపేర్డ్ టు ఫీట్ అండ్ మోక్ష లిబరేషన్ విచ్ మే బి కంపేర్డ్ టు ద హెడ్ అండ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ అర్థ అండ్ కామ.
0: సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది.
1: ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ పీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద సొసైటీ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్.
0: శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే.
1: ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మోడర్న్ సొసైటీ అండ్ స్ట్రైఫ్ ఆర్ గివింగ్ అప్ మానవుని
0: ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే.
1: వాట్ హ్యాస్ టు ఎమర్జ్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: dear students,
0: mana prachina samskruti mana vismarincharadu.
1: We should never give up our ancient culture.
0: Adi e bharatiyuni yokka pranamu.
1: That is the very life breath of bharatiya.
0: Prachina kalam nundi deshamunika kaaka aneka deshamunaku kudunu aadarshanni andinchinatuvanti sutramulu bharatiya yokka ratnamulu.
1: The principles are gems of bharatiyas which have offered themselves as examples not merely for our country, for the entire world.
0: Kevalamu anukarana aneetuvanti oka balahinatanu ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది.
1: ద కంట్రీ హ్యాస్ డిజనరేటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ స్టేట్ బికాస్ వీ హ్యావ్ డెవలప్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ ఇమిటేషన్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య.
1: ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ స్టూడెంట్స్ helping themselves to manifest divinity which is latent in them.
0: గడిచిన 50 సంవత్సరాలకు పూర్వము
1: 50 ఇయర్స్ ఎగో
0: యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఫాలోయింగ్ అండ్ హ్యావింగ్ పేట్రియాటిజం అండ్ లవ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్ దేర్ ఫార్ దేవర్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: ద లీడర్స్ ఆఫ్ దోస్ డేస్ ద పేరెంట్స్ ద టీచర్స్ దేవర్ ఆల్ ఎగ్జాంప్లరీ.
0: వారి మాట ఆచరణ ఏకంగా ఆవిస్తూ వచ్చారు.
1: దేర్ వాజ్ యూనిటీ బిట్వీన్ దర్ వర్డ్ అండ్ థాట్.
0: త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు.
1: దే ఆల్వేస్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రీ.
0: అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ద రీజన్ వై ద యూత్ ఇంప్లిసిట్లీ ఫాలోడ్ ది లీడర్స్ అండ్ ఆల్వేస్ ఆన్ ద రైట్ పాత్.
0: ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వమును చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: ద యూత్ ఆఫ్ దోస్ డేస్ యూస్ టు డెకొరేట్ ఇన్ ద రూమ్స్ ద గ్రేట్ లీడర్స్ అండ్ ది అవతార పురుషాస్ అండ్ ఆల్వేస్ వర్షిప్డ్ దెమ్ ఫాలోడ్ ది రైట్ పాత్.
0: ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు గాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు గాని కనిపించటం లేదు.
1: టుడే వీ కెనాట్ కమ్ అక్రాస్ ద సచ్ ఎగ్జాంపులరీ అండ్ ఐడియల్ లీడర్స్ ఆర్ టీచర్స్.
0: వారు చెప్పినది ఒకటి చేయనిది మరి ఒకటి.
1: దే టెల్ సంథింగ్ అండ్ డూ ది ఆపోజిట్.
0: అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ద యూత్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎల్డర్స్.
0: ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు.
1: టుడే ఇన్ ద రూమ్స్ ఆఫ్ ది యూత్ యూ కెన్ ఫైండ్ ద సినిమా యాక్టర్స్ ఫోటోస్ యాజ్ ద గ్రేట్ ఐడాల్స్.
0: ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజనరేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్?
0: కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసం కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం.
1: ది రీజన్ ఈస్ దట్ దేర్ ఇస్ లాక్ ఆఫ్ లీడర్స్ హూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ హూ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ దట్ ఇండియన్ కల్చర్.
0: భారతీయ యొక్క సంస్కృతి
1: ఇండియన్ కల్చర్
0: వేష భాషల ఎందే కాక
1: నాట్ మేర్లీ రెస్ట్రిక్టెడ్
0: ఆచార విచారములు ఎందే కాక
1: అండ్ నాట్ ఆల్సో మియర్లీ
0: అడుగడుగున కూడా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడా భారతీయ సంస్కృతి.
1: వాట్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఇన్ ది డైలీ రొటీన్ ఫ్రమ్ ది డాన్ టు ద డస్క్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశం.
1: ఇన్ టుడేస్ ఇండియా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో కల్చర్ దెర్ ఇస్ నో హ్యూమన్ లైఫ్ వాట్స్ ఎవర్.
0: ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్.
1: ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము.
1: యాజ్ వీఆర్ గివింగ్ అప్ ద వే ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ వీఆర్ లూజింగ్ బోత్ సేఫ్టీ.
0: ప్రతి వ్యక్తి సుఖము సుఖము సుఖము సుఖం అనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆస్పైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ కంఫర్ట్.
0: ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ కంఫర్ట్.
0: దినములకు 4 పర్యాయములు భుజించటము,
1: ఈటింగ్ 4 టైమ్స్ ఎ డే,
0: చక్కగా నిద్రించటము,
1: స్లీపింగ్ కంఫర్టబ్లీ,
0: 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము,
1: సీయింగ్ 3 or 4 times ఎయిదర్ ది సినిమాస్ ఆర్ ది టెలివిజన్,
0: ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు.
1: Forgetting the world is considered to be
0: tinatamu dragatamu nidrinchadamu prapanchanni marchatamu manavudiga puttavalsi vachinda.
1: Is it necessary to be born as a human being to eat, drink, sleep and waste one's time?
0: Pachipachi mrugadulu kudanu tinatam leda nidrinchatam leda prapanchanni marchatam leda?
1: Are not animals, birds and beasts sleeping, eating, drinking?
0: Inta matraniki manavudiga janminchavalsina avasaram em untundi?
1: For the sake of this, should a person be born as a human being at all?
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: అతి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting such sacred nature of human life.
0: కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నించలేకపోతున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ అవర్ ఇండియన్ ట్రూ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా నువ్వు చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావం అది.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ డివైన్ ఫీలింగ్స్ అండ్ వేస్ వాట్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అదర్ వరల్డ్ అండ్ ది ట్రాన్సెండెంట్ వరల్డ్ ఇన్ ఇండియన్ కల్చర్.
0: సంస్కృతం సంస్కృతి
1: ద వన్ విచ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ ఈస్ రియల్ కల్చర్.
0: ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడా ఆవిర్భవించినటువంటిది.
1: ద వరల్డ్ సంస్కృతి హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ద రూట్ వర్డ్
0: ప్రపంచంలో సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి.
1: సంస్కృతి రియలీ రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రా ఇన్ టు ఎ రిఫైన్డ్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్.
0: చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం నిత్యము బియ్యం భుజిస్తున్నాము.
1: వీ పార్టేక్ రైస్ ఎవ్రీ డే.
0: అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ద రైస్ హ్యాడ్ టు అండర్గో బిఫోర్ ఇట్ ఈస్
0: గడ్డినటువంటి వడ్లను వేరు చేయటము.
1: ఫస్ట్ థింగ్ ఈజ్ రిమూవింగ్ ప్యాడీ ఫ్రమ్ ద గ్రాస్,
0: ఆ వడ్ల పైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము.
1: రిమూవింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద గ్రీన్,
0: విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టటము.
1: అండ్ దెన్ ది రైస్ ఇట్సెల్ఫ్ ఈజ్ బీయింగ్ కుక్డ్,
0: ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము.
1: అండ్ దట్ వెల్ కుక్డ్ రైస్ ఈజ్ బీయింగ్ పార్టేకన్.
0: ఇన్ని రకములైనటువంటి సంస్కృతి జరగటం చేతనే, సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి ఈ బియ్యము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు పార్టేక్ రైస్ యాజ్ ఫుడ్.
0: సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ సంస్కార ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్రీజెస్ ది వాల్యూ.
0: ఒక మూట వడ్డు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము.
1: ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ ఇట్ మైట్ కాస్ట్ అబౌట్ 100 రూపాయలు.
0: సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి.
1: బట్ ఆఫ్టర్ ఇట్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ మేడ్ పాలిష్ రైస్ ఎట్సెట్రా ఇట్ కాస్ట్ 600 రూపీస్ పర్ బ్యాగ్.
0: 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఎ బ్యాగ్ ఆఫ్ ప్యాడీ వెన్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు రైస్ from 100 rupees to 600 rupees
0: value. ఫలితమే దీనికి విలువ.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మేషన్ విచ్ దిస్ ప్యాడీ.
0: ఒక గడియారం కట్టుకుంటుంటాం.
1: వి వేర్ ఎ వాచ్.
0: ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు.
1: ఇఫ్ యు బర్న్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇన్ టు స్టెయిన్లెస్ స్టీల్ ఇట్ ఇస్ వర్త్ దిస్.
0: కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నీవు పొందడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ ఇట్స్ వాల్యూ 1000 రూపీస్?
0: సంస్కారమే దీనికి కారణం.
1: ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్.
0: దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్పూన్స్, పిన్స్, గంటను అన్నింటినీ సక్రమంగా ధవరించడం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగడం.
1: ది ప్రాసెసింగ్ అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ మేడ్ ది ఆర్టికల్ సో వెరీ యూస్ఫుల్. ఇట్స్ వాల్యూ హ్యాస్ గ్రోన్ అండ్ ఇట్ ఈస్ 10,000 రూపీస్ ఇన్ వన్.
0: ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ భారతీయస్ యూస్ టు గివ్ దిస్ ప్రాసెసింగ్ అండ్ యూస్ టు ఎంజాయ్.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది?
1: హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాడ్ టు అండర్గో టు బికమ్ క్లాత్ గా
0: ఉంటుంది.
1: ఫస్ట్ ఇట్ వాస్ కాటన్.
0: తదుపరి నూలుగా మారి
1: దెన్ ఇట్ బికెమ్ థ్రెడ్.
0: ఈ నూలు నేయటం చేత
1: దెన్ ఆఫ్టర్ ఇట్
0: వస్త్రంగా తీర్చిదిద్దాం.
1: దెన్ ఓన్లీ ఇట్ హాస్ బికమ్ ఎ క్లాత్.
0: కనుక పత్తిని పత్తిగానే మనం అనుభవించడం లేదు.
1: వీఆర్ నాట్ ఎంజాయింగ్ క్లోత్ ఇన్ ది రా ఫార్మ్.
0: అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము.
1: వీఆర్ వేరింగ్ ది క్లోత్ ఆఫ్టర్ కాటన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్.
0: అదే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించడం వ్యర్థము.
1: ఇన్ ది సేమ్ వే ఎ మ్యాన్ షుడ్ నాట్ రిమైన్ ఇన్ ది రా స్టేట్ ది వే దట్ హి వాస్ బోర్న్.
0: మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు డివినిటీ.
0: ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి.
1: వీ షుడ్ అండర్టేక్ టు డూ ఎఫర్ట్స్ టు బికమ్ డివైన్.
0: కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు
1: టుడే స్టూడెంట్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
0: వివేకము
1: డిస్క్రిమినేషన్,
0: వివేకంతో పాటు వినయము,
1: హ్యూమిలిటీ,
0: వినయంతో పాటు విచక్షణ,
1: అండ్ అలాంగ్ విత్ దాట్
0: ఈ రకమైనటువంటి సంస్కారం చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది.
1: ఓన్లీ విత్ సచ్ గ్రేట్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ హ్యూమానిటీ కెన్ బికమ్ డివినిటీ.
0: మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే
1: ఈ మ్యాన్ హ్యాస్ టు బికమ్ అండ్ గ్రో ఇన్ టు హిస్ ఉదాహరణ. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం.
1: వీ సో ఎ సీడ్ ఇన్ టు అవర్
0: నాటినటువంటి విత్తనము చిన్నగా రెండు ఆకులతో మొక్క బయలుదేరుతుంది.
1: అండ్ దిస్ సీడ్ బికమ్స్ ఎ సీడ్లింగ్.
0: ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ ఇన్ టు ఎ స్మాల్ సాప్లింగ్ అండ్
0: ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫ్రూట్స్ లేటర్ ఆన్.
0: ఇది విత్తనం యొక్క పరిపూర్ణత్వం.
1: అండ్ దిస్ ఈజ్ ది ఫుల్ఫిల్మెంట్ అండ్ గ్రోత్.
0: కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది.
1: హ్యూమన్ బీయింగ్స్ వి కంపేర్ ఇట్ టు
0: దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ అండ్ డెవలప్ ఇన్ టు ఇట్స్ ఫుల్నెస్ దెన్ ఓన్లీ ఇట్ గ్రోస్ ఇన్ టు ట్రీ ఆఫ్ హ్యూమానిటీ.
0: తదుపరి బ్రాంచెస్ ఆఫ్ శాంతి భద్రతలన్నింటి ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది.
1: దిస్ ట్రీ ఆల్సో గివ్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్ అండ్ ప్రొటెక్షన్.
0: అది మానవుని యొక్క పరిపూర్ణత.
1: దట్ ఈస్ ది ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు.
1: లవ్ విచ్ ఈస్ సచ్ ఎ డివైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు ఎ హ్యూమన్.
0: ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ లవ్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ గో రైట్ అప్ టు ది యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి.
1: అండ్ ట్రూ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ డెవలపింగ్ సచ్ బ్రాడ్
0: మైండెడ్నెస్ విస్మరించి
1: గివింగ్ అప్ దట్ కైండ్ ఆఫ్
0: విశాల భావాన్ని అభివృద్ధి పరిచి
1: షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
0: తనకు తాను అనుభవించి
1: షుడ్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్.
0: 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు.
1: హీ షుడ్ బి ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద లవ్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ లవ్ అమంగ్ టెన్ అదర్స్.
0: వివరింప చేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్స్ ఇన్ ది ఇండియన్ స్క్రిప్చర్స్ డు నాట్ హేట్ ఎనీవన్. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్?
0: కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు లెర్న్ దిస్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఇట్ ది ట్రూ ఇండియన్ కల్చర్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది మీకే తెలుసు.
1: యు నో ద స్టేట్ ఇన్ విచ్ హ్యూమానిటీ ఈజ్ సఫరింగ్ టుడే.
0: మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను ధర్మం తప్పుతున్నది.
1: ఎవ్రీ స్టెప్ దట్ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్
0: ప్రతి ఆలోచన ఎందుకు కూడా దూరదృష్టి నశించిపోతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ కన్ఫైన్ టు నారో మైండ్.
0: ప్రతి దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి.
1: దెర్ ఇస్ నో లవ్ ఇన్ హిస్ విజన్.
0: అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి.
1: అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆర్ నాట్ టు బి సీన్.
0: ఆధ్యాత్మికం ఆశాస్పదమైపోతుండాలి.
1: స్పిరిచువాలిటీ ఇస్ బికమింగ్ రిడిక్యులస్. ఇట్ ఇస్ బీయింగ్ రిడిక్యూల్డ్.
0: కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి.
1: హేట్రేడ్ బిట్వీన్ రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ అండ్ క్యాస్ట్
0: ప్రాంతీయ దురభిమానములు
1: రీజనల్
0: స్వార్థాల ప్రయోజనం అనేటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్.
0: మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఈజ్ లూజనింగ్ ఇట్స్.
0: ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి.
1: ఎవ్రీ థాట్ ఈజ్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
0: దీనికంతా కారణమేమి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ దిస్?
0: కారణాన్ని మనం విచారించడం లేదు.
1: వీఆర్ నాట్ సర్చింగ్ ఫార్ ద రీజన్.
0: ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి
1: వీఆర్ ఫాలోయింగ్ ద సిన్ఫుల్ పాత్ బిరెఫ్ట్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేని దాని బట్టి
1: అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ అప్ లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అడిగే మానవులందున
1: Therefore, humanity is hidden in human beings.
0: Visheshantikidiye viplavambu.
1: And this is responsible for all the revolutionary
0: changes in the world.
1: If you say today, the entire peace of the world is disturbed, what is the cause?
0: Papa, bhiti, daiva, priti, sangha, niti, nikulu, poina.
1: We have given up fear of sin, love for God, and societal morality.
0: కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము.
1: We are satisfying ourselves by remaining humans only in form.
0: ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు.
1: Human beings in form alone can never do any good to the world.
0: ఆచార మానవుడిగా రూపొందాలి.
1: We have to transform ourselves into human beings in our own actions and in our own thoughts.
0: విచారము లేక ఆకార మానవుని వల్ల మనం చేసేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
1: It is the great danger which has befallen the society on the account of the humans in form and not in their deeds and not in their thoughts. They are students.
0: Meeru chaduvuto paatu
1: along with education
0: desam yokka vishwasamunu
1: develop faith in our own nation.
0: Desa kalyanamunu
1: the welfare of the country
0: drishti andinchukovali.
1: Keep in your view these two things.
0: Mana prachina kalamu nundi aindava sampradayamu లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క ఐందవ సంప్రదాయం.
1: అవర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ వెల్ఫేర్.
0: ఆధ్యాత్మిక సంపత్తి వల్ల
1: ఫ్రమ్ స్పిరిచువల్
0: వెల్ఫ్ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం.
1: భారతీయ కంట్రీ ఈజ్ వన్ విచ్ అన్ అకౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ was able to spread peace and prosperity in the entire world.
0: గ్రంథము వేదము.
1: Veda is the very basis of భారతీయ culture.
0: ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర.
1: ది ఫస్ట్ లెసన్
0: సత్యమును ఉచ్చరించు ధర్మమును ఆచరించు.
1: ది ఫస్ట్ లెసన్ ప్రపౌండెడ్ బై వేదా ఈజ్ స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు.
1: Today, unfortunately, people do not speak truth at all.
0: ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు.
1: They only speak righteousness but do not follow righteousness.
0: ధర్మమును ఆచరించాలి.
1: Righteousness has to be followed.
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మమే మనల్ని రక్షించేటువంటిది.
1: It is the righteousness which protects the people who follow that.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What do you mean by righteousness?
0: కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు.
1: It is not these external habits and traditions.
0: Manasyekam, vachasyekam, karmanyekam. Ide manavini yokka dharmam.
1: The true dharma of man is to bring about unity between his thought, word and deed.
0: Mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee moodintini ekatvam gavinchali.
1: There is a need for unifying these three things.
0: Appude trikarana shuddhi erpadutundi.
1: Then only there will be purity of three instruments of man.
0: Ee mana dharmam.
1: And that trikarana shuddhi purity of three instruments is our dharma.
0: Ee naadu maatalu endu veru talampulu endu veru kriyalu marokatiga maarutu raavatam chetane dharmam chinchipoyindi.
1: Today righteousness has declined because there is difference between one's thinking, one's talking and one's actions.
0: Kanaka veda dharmamu satyam vada dharmam chera.
1: The declaration of Vedas is speak the truth, follow righteousness.
0: Satyanna pravadhatavyam. Elanti paristhitulu endaina kodanu neevu satyanni vadalavaddu. Dharmanna pratidham pravadhatavyam anaga dharmanni neevu vadalapettavaddu.
1: Upanishads have declared that under any trying circumstances do not give up speaking truth.
0: పరిస్థితిని ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయమునందు కానీ ధర్మమును మాత్రం మారరాదు.
1: Even if you have to lose your life and under even such circumstances,
0: హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము.
1: That is the vow which Satya Harishchandra has achieved and practiced.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడాను మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి.
1: Sacred Upanishads have taught great lessons to the man.
0: Satyamunake vijayamu.
1: Truth always triumphs.
0: Ilanti vijayanni sadhinchavalasinatundi vaadu dharmanni anusarinchali.
1: If anyone wants to have that kind of
0: Dhritarashtrudu Sanjayunni prashnistunnadu.
1: Dhritarashtra questions Sanjaya.
0: Sanjaya, Pandavulu Kauravulu iruvulu kudanu యుద్ధభూమిలో చేరారు. వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: హీ క్వశ్చన్ సంజయ. సంజయ, పాండవాస్ అండ్ కౌరవాస్ హూ హావ్ కమ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, వాట్ ఆర్ దే డూయింగ్?
0: యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు, కానీ డిన్నర్ అని చూస్తూ వస్తుంటారా?
1: వెన్ దే గో టు ద బ్యాటిల్ ఫీల్డ్ దే ఫైట్ ఎ వార్, దే వేజ్ ఎ వార్. విల్ దే బి టేకింగ్ ఎ డిన్నర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
0: మహారాజా, యుద్ధం సంభవించింది, యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు.
1: సంజయ టోల్డ్, ఓ కింగ్, దేర్ ఇస్ వార్ నౌ.
0: మీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న,
1: ద సెకండ్ క్వశ్చన్ దట్ వాస్ పుట్ టు సంజయ్ వాస్ హూ వుడ్ బి విక్టోరియస్.
0: సంజయుడుగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: సంజయ మీన్స్ ద వన్ హూ హాస్ కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ సెన్సెస్.
0: యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః.

0: वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, एक्कड सर्वशक्तिमैनटुवंटि भगवंतुडु, एक्कड सर्वधर्मपरायणुडैनटुवंटि ओक अर्जुनुडु నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఓ కింగ్, వేర్ ఎవర్ దర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ లార్డ్, వేర్ ఎవర్ దర్ ఇస్ అర్జున హూ ఫాలోస్ ది రైచియస్ పాత్, దేర్ వుడ్ బి విక్టరీ. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైన యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. హీ ఆల్సో టోల్డ్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ ది గ్రేస్ విచ్ కెన్ హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా పురాణములు ఏమి చెప్తూ వచ్చాయి?
0: వాట్ హ్యావ్ ది ఎపిక్స్ టోల్డ్? పురాణములు కూడా ఈ సత్యధర్మంలో ప్రబోధిస్తూ వచ్చాయి. ఎపిక్స్ ఆల్సో హ్యావ్ ఎక్స్పౌండెడ్ ట్రూత్ అండ్
1: రైట్. పరోధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ డిక్లర్డ్ దట్ రైచియస్నెస్ డిపెండ్స్ అపాన్ ట్రూత్.
1: దీనికంటే మించినటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ ట్రూత్ దాన్ దిస్.
1: ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
0: ఇన్ భాగవత a number of lessons have been taught.
1: Paliki bonkute kanna papamunna, paliki bonkute kanna papamunna, manam cheppi danini tappipovatam kante papam marukunnada anaga satyame pradhanam ani kuda nu nirupistuvachu.
0: Can there be a greater sin than giving a word and going back upon it? And that proves the greatness of truth.
1: Anuka satyame ee jagattunu kaapaadutunnadi.
0: It is a truth which protects the world.
1: Dharmame ee satyamunu aashrayinchinatundi.
0: Righteousness takes shelter under
1: truth. Satya dharmamlo rendu kudunu avinabhava sambandhamu anyonyasayamu.
0: There is mutual relationship between truth and righteousness. They are interdependent.
1: Bharata putrulainatundi yuvati yuvukulara, pradhanamainatundi satya margamu danine manam daivaswarupanga viswasinchali gauravinchali.
0: Boys and girls, children of Bharat, you firmly believe that truth and righteousness are very important things.
1: Taduvulaniyu chalivi talavideki magidi tannerugadu mandamatudu.
0: The dull headed ones have studied so much, but they do not know who they really are.
1: Yanta chaduvu chadivi ఏ నీతి ఉన్నను తీనుని గుణంబు మానలేడు.
0: వాట్ ఎవర్ లర్నింగ్, గ్రేట్ లర్నింగ్ వన్ మే హ్యావ్, ఏ మీన్ ఫెలో కెన్ నెవర్ గివ్ అప్ హిజ్ మీన్.

0: leads to argumentation and one would never get full wisdom.
1: Chaduvu chadivi chadivi chavanganetiki.
0: What is the use of studying such education?
1: Chavulemi chaduvu chaduvavalayu.
0: One should acquire education which can confer immortality.
1: Adiye satya chaduvu.
0: That is true education.
1: Adiye dharma chaduvu.
0: That is dharmic education.
1: Aa dharmamu satyame. Satpurushulu chenta untuntadi.
0: And this dharma and the truth, it will always be with
1: people. Evaru satyanveshana salputuntaro.
0: Whoever goes in search of truth.
1: Evaru satyavratuluga untaro.
0: Whoever has followed the path.
1: Evaru yendu sadgunamulu vikasistu untayo.
0: In whomsoever great virtues shine.
1: Sannidhi ende untuntadi satyam.
0: And truth always will be at their very feet.
1: Kanukune atmaku satya ani maroka peru.
0: That is the reason why another name for truth is
1: ee atma nityamainatundi kanukune deeniki satya ani pilustu vacharu.
0: Another name for atma is truth. As truth is permanent, atma is permanent, that name is given to it.
1: Sarvula yandu undinatundi adi okkate.
0: This is common and
1: anni marpu chendunave.
0: Everything else undergoes modification and change.
1: Vishayam kani padartham kani kadili poye meghamule.
0: Be it a person, be it an object, be it anything, these are all undergoing changes.
1: Sadhu sadavaddan cheppani kaadu.
0: I don't mean to say that you should not study those things.
1: Ee sadhuvulato paatu
0: along with this kind of learning,
1: sadhuvunu kodanu manamu sadavadaniki tagina krushi cheyali.
0: We should also make efforts to learn the real education also.
1: Enta mandi enni chaduvulu chadavaledu.
0: How many people have acquired
1: chaduvulu pondaledu.
0: So many people also got great
1: kani
0: education.
1: Avanni enta kaalam ichchagaligayi.
0: For how long did they have it?
1: Avanni kudunu chadabanguramainatundi.
0: They were all temporary and transient.
1: Dehame asthiramainatundi.
0: When the human body itself is temporary,
1: దేహము నశించినా కూడాను మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి.
0: ఈవెన్ ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ అవర్ సంస్కారస్ హావ్ ఎ పర్మనెంట్ ప్లేస్.
1: ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్, రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు షుడ్ లివ్ ఫర్ ఎన్ ఐడియల్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈగో.
1: ఆదర్శం శాశ్వతమైనటువంటిది.
0: ఐడియల్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్.
1: ఈ ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడాను ముందు అభివృద్ధి కాగలరు.
0: By yourself holding a good ideal, you'll be helping so many people to become ideals.
1: Kaakivaguchu kalakalamu tiruvaka hamsavaichchadame aadumuga.
0: Instead of
1: manam aadarshamantamainatundi vidyarthuluga oka 10 samvatsaralu bratikina manaku chalu.
0: Instead of living like a crow for 100 years, to live as a swan even for 1 year, it is good. Even for 10 years if you can be good ideal students, that is good enough.
1: Kanuka manam aadarshamantamaina jeevithanni manam anubhavinchadaniki deshabhimanamu ఆత్మాభిమానం అత్యవసరం.
0: ఇఫ్ యు వాంట్ టు రియలీ ఎంజాయ్ ఎన్ ఐడియల్ లైఫ్, లవ్ ఫర్ ఆత్మా అండ్ లవ్ ఆఫ్ ద నేషన్ ఆర్ ఎసెన్షియల్.
1: మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ ఫస్ట్ రికగ్నైజెస్ మదర్ అండ్ దెన్ ఫాదర్.
1: నా దేశం అంటే ఎలాంటిది?
0: What is my nation?
1: ఎంత పవిత్రమైన దేశము.
0: How sacred
1: ఎంత దివ్యమైన దేశము.
0: How divine my nation is.
1: ఎలాంటి ఆదర్శవంతమైన దేశము.
0: How ideal my nation is.
1: ఎంతటి ప్రేమపూరితమైన దేశము.
0: How love filled my nation.
1: ఎంతటి విశాలమైన దేశము.
0: How broad my country is.
1: దేశం యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: Every student should recognize this unique features about his own.
1: ఒక చెత్తభూమిగా మీరు విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమలై వెళ్తున్నారు.
0: Considering Bharat as if it is a second-rate country, you are going abroad for education.
1: Bharate tanna Bharata. Bharat deshamlo lenatundi ye deshamlo kodanu ledu.
0: What does not exist in Bharat does not exist in anywhere in the world.
1: Bhavya bhavalu kaligina bharatiya.
0: Oh bharatiya, who must be having magnificent ideas.
1: Divya samskriti tattvambu terisikonaga.
0: Learn the true meaning of your own divine culture.
1: Bharatiyulayattulpanerarayiri.
0: Unfortunately, Indians themselves do not make any effort to learn their own culture.
1: Intakantenu daurbhagyamemi kaladu.
0: What great
1: intakantenu daurbhagyamemi kaladu.
0: What great misfortune can there be than this state of affairs?
1: Ilanti karma bhumi, tyaga bhumi, yoga bhumi ainatundi Bharatadesham nundi puttinatundi yuvakulaina meeru భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం.
0: దేర్ ఆర్ నో ఎల్డర్స్, స్కాలర్స్
2: or teachers who have been able to explain correctly what Indian culture is.
1: Vidyarthi vidyarthini ilara.
2: Students, girls and boys.
1: Ee 15 dinamulu kodanu ee pavitramainatundi samskrutini aadhunikam yokka jeevithanni rendintini samanvayaparachi satya margamunu viduka dharma margamunu visarjinchaka న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి.
2: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యు మస్ట్ ట్రై టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హౌ టు హార్మోనైజ్ ది ఓల్డ్ కల్చర్ విత్ ద మోడర్న్ ట్రెడిషన్స్.
1: మనకు అధికారం ప్రధానం కాదు.
2: వి షుడ్ నాట్ కన్సిడర్ అథారిటీ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: కేవలం కదిలిపోయే మేఘము.
2: Authority and power is something like a
1: దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.
2: యూ షుడ్ నెవర్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సచ్ థింగ్స్.

0: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యూత్, యవనం.
1: ద యూత్ ఈజ్ సో ట్రాన్సియంట్, సో మొమెంటరీ, విత్ మినిట్స్ ఇట్ డిసపియర్స్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం.
1: దిస్ యూత్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ గోస్ అవే ఇన్ ద మిడిల్.
0: క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ రూయిన్ అవర్ ఓన్ లైఫ్ డిపెండింగ్ అపాన్ దిస్ యూత్ అండ్ మిస్యూజింగ్ దట్ పర్టికులర్ టైమ్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము.
1: యూత్ ఈజ్ అ వెరీ సేక్రెడ్
0: పవిత్రమైన కాలము.
1: మోస్ట్ సేక్రెడ్ టైమ్ దిస్ ఈజ్.
0: ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఈవెన్ ఇఫ్ యు మేక్ ఎఫర్ట్స్ టు శాంటిఫై ది టైమ్ విచ్ హస్ గాన్ బై, యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్.
0: విద్యార్థులారా,
1: యు ఆర్ స్టూడెంట్స్,
0: సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కల్చర్.
0: ధర్మం అనేటువంటిది ఒక దేశములకు, ఒక కాలములకు, ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Righteousness is not confined to a particular nation, to a particular time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావంలోకి అతీతమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ట్రాన్సెండ్స్ ఆల్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: We will make efforts to understand in all its fullness the Indian culture and its glory.
0: Mana Vice Chancellor Sarap prarambhamlo andarni swagatinchetundi samayamlo shariramanu indriyamalanu manasunu aatma deeni nani identity yokka prabhavanni visishtatanu dani yokka swaroopanni vivarinchalani taanu prarthistu vachadu.
1: Our Vice Chancellor Saraf, while welcoming, mentioned that the details and the secrets and subtleties relating to the physical body, the sense organs, the mind and the intellect and the atma,
0: ee naadu nijamuga vidyarthulaku idi atyavasaram.
1: This is extremely necessary for the
0: student. Taanu evaru telusukunaka baita prapanchanni telusukunataku prayatnistunnadu.
1: Today a student is trying to understand the external world without knowing who he really is.
0: తనను తాను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎఫర్ట్ టు నో హూ యూ రియలీ ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఫోర్ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో యువర్ ఫిజికల్ బాడీ.
0: జగతిని జీవించువాడు మనుషుడు కావాలి మొదట.
1: ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్ must first become a human being.
0: Danujula duskrutane nella pogadutundu vaade chavata.
1: He is a fool who goes on describing various other people.
0: Brahmagnanam nerchichita aatmagnanam telusukunta.
1: After knowing brahmagnana you will be able to also understand the atmagnana.
0: Ee manava jeevitamunu raja baata.
1: This is the royal road to human life.
0: ee baatanu motta motta manam gurtinchali.
1: We have to recognize and identify
0: ee baatanu manam nerchali.
1: We have to learn
0: ee maatalo manam ankitam kavali.
1: We have to become one with this particular thought.
0: ee pavitramaina annintikini saramaitundi veda ootanu manam grolali.
1: We have to drink the nectar and sweetness and the root of everything in this veda.
0: ee pavitramaina kaalamunu pavitramaina bhavamu cheta mana hrudayalu nimpukoni
1: during these 15 days we have to fill our hearts with sacred thoughts.
0: ఈ విద్యార్థి విద్యార్థిని అందరూ కూడాను విశాలమైన భారతదేశమందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి.
1: The students, both boys and girls, to undertake to spread the true meaning of the culture to the entire country.
0: అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం.
1: Devotion is the most important thing and the very basis of
0: daiva bhaktiye lekundina manam denini kudunu manam sadhinchalemu.
1: Without devotion to God you cannot achieve anything.
0: Nenu sadhistunnanu, nenu sadhi, idi kevalam ahankaram yokka vikara swaroopame.
1: Many a time you think that you have been able to achieve many things. It is only a perversion of your own human thinking.
0: Atmavishwasanni manam abhivruddhi parchukovali.
1: You have to develop confidence in self.
0: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడాను మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: Once you have self confidence everything will be added unto you.

0: కట్టడయ్యి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయ్యని ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బీన్ లెయిడ్ బిఫోర్ అస్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హ్యాస్ టు నెసెసరీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: నో వన్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ కెప్ట్ ద బర్డ్స్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ విత్ ది లెగ్స్ టైడ్ అప్ ఓవర్ దేర్. ఇట్స్ క్వైట్ నేచురల్ ఫర్ దెమ్ టు రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కర్మమునకు కాళ్ళు లేవు, కర్మమునకు నేత్రములు లేవు, కర్మమునకు నోరు లేదు. అట్టిదే మానవుడు అనుభవించేటువంటి కర్మ.
1: యాక్షన్ హ్యాస్ నో లెగ్స్ ద ఐస్ నార్ ద మౌత్. సో ఈజ్ ద కేస్ విత్ ద హ్యూమన్ యాక్షన్.
0: ప్రేమ పూరితమైనటువంటి దైవాజ్ఞను ఉల్లంఘించుట ఎవరి తరం కాదు.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: దీనిని పట్టి ఎవరి కర్మ వారిది అని ప్రాచీనులు చెప్తూ వచ్చారు.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళ్తుంది పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: ద ఫేట్ ఆర్ ద డెస్టినీ కమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్విటేషన్ ఆర్ డినయల్ ఆర్ రిజెక్షన్.
0: లోకము చాలా చిత్ర విచిత్రములతో కూడినటువంటిది.
1: ద వరల్డ్ ఇస్ మిస్టీరియస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ.
0: లోకము పాంచభౌతికము.
1: వి సీ ది ఫైవ్ సెన్సెస్.
0: పాంచభౌతికమైనటువంటి ఈ యొక్క దోగము ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: లోకము పాంచభౌతికము, లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ది ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డేర్ అదర్.
0: లోకి నిరామయుండు.
1: But the indweller is permanent.
0: కనుగుమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
1: The actions of God are ఉండస్టాండబుల్, mysterious.
0: లేనిది కనిపిస్తుండే, కనిపించేది లేకుండా పోతుంది.
1: That what is apparent becomes non-apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu evaru nammagalagaru?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: Ee panchabhautikamainatvanti dehamunu evaru nilpagalaru?
1: Who can continue to keep up this body of senses forever?
0: Kaani అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు

0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: And in fact, it has been decided from the time of birth itself.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీలు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకు గట్టిది ఎవరైనా ఆ చెట్టున గబ్బిడమ్మలకు.
1: Can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల కిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగాను అంతర్ముఖంగాను తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలులేదు.
1: People may say in any way, but none can disobey God's command.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో ఫుల్ స్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇటు చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కానీ గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్కుతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: If you observe in reality that what you see is not true.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాజ్ఞను మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: It's not possible to argue God's will or God's command.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: అక్కడ 14 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
1: He was to live for 16 years as a good son.
0: కానీ మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
1: This was informed to his parents.
0: కానీ తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: The parents desired for a son who live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
0: Kani, 16 samvatsaramlo padetappatiki, talli kantidarani karustu kanipinchetundi.
1: But as this boy reached the age of 16, the mother went on shedding tears.
0: Enduku ee vidhanga yedustundali talli ani aa pillavaliki artham kaaledu.
1: The son could not understand the reason behind his mother crying.
0: Tandri kudanu adhe sthitilo unnadu.
1: Similar was the situation with father.
0: Okanaadu tallidandrulu kurchunnatundi samayamlo variddari madhya cheri Markandeyudu amma enduku meeru kantidarani kaarchatam నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ, స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్, వాచింగ్ దెమ్ వెరీ మిజరబుల్, వెరీ సాడ్, ఆస్క్ దెమ్, వై డు యూ క్రై, ఇస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన, కుమారునికి నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను. ఎందుకు తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయనా, నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు. సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు? కుమారుడికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: సరే, నేటికైనా దీని యొక్క గుట్టును నాకు బట్టవేడి చేశారు.
1: And at least you today you chose to tell me.
0: ఆనాటి నుంచి కాలమును వ్యర్థం చేయకూడదని, కాలం పవిత్రమైనప్పుడుదని, కాలం భగవత్ స్వరూపుడని తాను గుర్తించాడు.
1: He realized full well that the time is most precious and divine.
0: తెల్లవారు లేచిన
1: తర్వాత
0: స్నానం చేయటము, ఈశ్వరుని దగ్గరికి పోవటము, అక్కడ కూర్చొని నమశివాయ నమశివాయ నమశివాయ నమశివాయ అని పంచాక్షరములు ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, Namasivaya.
0: Deni kosam nee chintistunnavu ani tanake telidu.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: Ee chintane naa yokka pradhanamaitvanti lakshyamu.
1: Thinking of God is my chief purpose in life.
0: Nee kevalam phaltam nimittamai nee prarthinchaledu.
1: I am not praying expecting anything.
0: Ee phaltamu naaku akkarledu.
1: I don't expect anything
0: out of this. Chintistune naa kartavyamu.
1: To think of God is my main duty.
0: Ani తాను పట్టుబట్టాడు.
1: సో సేయింగ్ హీ డిటర్మిన్డ్ టు రిపీట్ గాడ్స్ నేమ్.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: అండ్ హీ వాస్ టు కంప్లీట్ 16 ఇయర్స్ ద ఫాలోయింగ్ డే.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: హీ డిడ్ గో హోమ్ ఆన్ దట్ డే.
0: తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ క్రయింగ్ దే కేమ్ క్లోజ్ టు ద డోర్ అండ్ సాట్ దేర్.
0: ఏ నిమిషంలో ఇది ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో, ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల, నాయన, నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని నీ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈ మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరాలు నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As there were discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నాడు.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లి దగ్గరకు వచ్చారు.
1: It only meant Ishwara and Parvati, accompanied by the
0: అనగా కదలిక జరిగింది.
1: That's what had happened. There's movement in the body.
0: Movement జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: The parents noticed the movement in the body of the son.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: The boy got up.
0: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: The boy said, mother, look here. Ishwara and Parvati
0: brought me back to life. అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
1: You can spend time with me so long I should be with you.
0: సత్కర్మలు చేయండి.
1: Do good action.
0: సదాలోచన చల్పండి.
1: Entertain good thought.
0: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
1: I am going to be a deserving son, a good son.
0: నా వల్ల మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
1: In fact, you are not going to suffer any loss because of me.
0: నన్ను నేను ఎప్పటికీ నీ బాధ పెట్టను.
1: I will never put you to suffering or misery anytime.
0: లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
1: he got up and paid his obeisance to his parents.
0: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
1: Accompanied by his parents, he reached home.
0: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: అప్పుడు ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకమునందు ఆ దివ్యమైనటువంటి లోకమునందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరుడికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశమును చెప్పాడు.
1: The boy explained clearly to his parents the kind of discussion that took place between him, Ishwara and Parvati.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: How God helps the humanity.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: Markandeya didn't ask for anything.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇది నా యొక్క సంకల్పం.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal, Chiranjeevi.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుందంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుని యొక్క ప్రార్థనల చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తులు యందు ఉంటున్నది.
1: The devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment.
0: 11వ శతాబ్దం లోపల
1: in the 11th century
0: Kerala దేశం లోపల
1: in the state of Kerala
0: శంకరాచార్యులు వారు పుట్టారు.
1: ఆది శంకర టుక్ బర్త్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి, ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరం వరకు మాత్రమే బ్రతికాడు.
1: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
0: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
1: అండ్ హి హస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ ఆఫ్టర్.
0: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యులు వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th సెంచురీ యూ హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి. మానవులు ఎందు భక్తి అనేటువంటిదే శూన్యమైపోతుండదు. భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ది డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
0: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజల లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: అండ్ దట్ రామానుజాచార్య's టీచింగ్స్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డివోషన్ విచ్ వాజ్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ అమంగ్ ద సొసైటీ.
0: మరి 14వ శతాబ్దం లోపల
1: ఇన్ ద 14th century
0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్తూ
1: అండ్ హీ సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ద సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి అని మీరు,
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: And if you think of Rama, you know he has a form.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హ్యాస్ అ డెఫినెట్ ఫామ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by ఈశ్వరత్వ?
0: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
1: The truth is divine.
0: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
1: మీనింగ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్
0: స్థితి లయములు,
1: ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
0: దీన్ని పురస్కరించుకునే ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
1: అండ్ ద స్కాలర్స్ గేవ్ ఇట్ ఏ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ టు దీస్ త్రీ.
0: అనగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
1: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలుసునా?
1: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగా ఎవ్రీడే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: అండ్ యు ఫైండ్ ద హారిజాంటల్ ప్లేన్ ఆన్ వన్ సైడ్.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: ద లింగా అబౌవ్ దట్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
0: దీన్ని పురస్కరించుకుని ఇదియే నీకు శివలింగము అన్నారు.
1: దట్ వీ కాల్ ఇట్ శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ వాట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. యు ఫైన్ ద హారిజాంటల్ పానవట్ట అండ్ అప్వర్డ్ శివలింగ విచ్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్ ఓవర్ దేర్.
0: ఇట్టి దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగ
0: బోధించి ఇలాంటి దాన్ని తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెజెంటెడ్ దట్ లింగా టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిప్పింగ్ దట్ లింగ.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికీ ఏది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల రామానుజాచార్యం లోపల శంకరాచార్యులకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ది ప్రిసెప్టర్స్ మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య
0: ఒక్కటే.
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ us దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there which symbolizes the spirit of self.
0: ఆ లింగా కారణమైనటువంటిది ఎట్లా ఉంటుంటారంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
1: The sivalinga is not anyway unrelated. It is related and associated. It is not apart, separate. Since that time you find the devotion on the rise since that day.
0: అట్టి లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని
1: ఇట్ ఇస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
0: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
0: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
1: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీచరితాన్ని,
1: that sacred principle of divinity,
0: anadu Markandeya,
1: that day Markandeya,
0: Mrukandudu anaga vaadu tandri peru,
1: and the father Mrukanda,
0: vaarandaru kodanu daivatvanni ee rakanga itrutinto poojistu vacharu.
1: They worship God in the form of linga.
0: Ee lingam anetundi oka vidhamainatundi lingamuga sukshmamainatundi shariram.
1: Linga means the subtle form.
0: Sukshmam, స్థూలము, అతి సూక్ష్మము.
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల.
1: ది సటిలెస్ట్ ఈజ్ విదిన్.
0: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
1: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
0: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
1: ద ఫార్మ్ దట్ యు సీ ఈజ్ ద గ్రాస్ వన్.
0: దైవం అన్నిటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: సేమ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
0: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
1: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫామ్.
0: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిదిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
1: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్డ్ బై యాక్టింగ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
1: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫామ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విదిన్.
0: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
1: దిస్ కర్చీఫ్ కెనాట్ బి మేడ్ వితౌట్ థ్రెడ్.
0: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
1: వితౌట్ సిల్వర్ దేర్ కెనాట్ బి ప్లేట్ లిడ్ హియర్.
0: మట్టి లేకుండా కుండ కాలేదు.
1: వితౌట్ క్లే దేర్ కెనాట్ బి పాట్.
0: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
1: వితౌట్ ద గ్రాస్ దేర్ కెనాట్ బి ది సటిల్.
0: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
1: వితౌట్ ద క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్.
0: కనుకని ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
1: సో క్రియేటర్ అమౌంట్స్ టు ది థ్రెడ్ యాన్.
0: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
1: దేర్ఫోర్ ది క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ఏ క్లాత్.
0: కనుకని సూక్ష్మ స్థూల కారణ దేహంలో మూడు కూడాను అతనివి.
1: దేర్ఫోర్ ద గ్రాస్ ద సటిల్ ఇన్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్.
0: కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
1: ఇన్ఫాక్ట్ ద కాజల్ ప్రిన్సిపల్ వెన్ యూ విజువలైజ్ అండ్ వర్షిప్ పాండర్ ఓవర్ ఇట్ ఇట్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వన్స్ ఓన్ నేచర్.
0: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
1: వీ మస్ట్ సీ దట్ ద థాట్స్ డు నాట్ ప్రివెయిల్ దే రన్ దే డోంట్ రన్ ఫాస్ట్.
0: దారం కేవలం పెట్టుకునేంత మాత్రమే వస్త్రం కాలేదు.
1: The mere presence of the thread will never make a
0: padugu pekane rendu vaipulu kodanu cherchali.
1: The yarn must be interwoven in opposite directions.
0: Idi prayatnamu suprayatnamu anetundi.
1: That is effort and the divine will should go together.
0: Ee rendu yokka aakaram chetane adi oka vidhamaina lingaakaram aipothundi.
1: These two together, the human effort and the divine will, gives the shape, the form, linga.
0: Manam cheppetuvanti padamlu kodanu మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
1: దేర్ఫోర్ ఆల్ ద వర్డ్స్ దట్ వీ స్పెల్ అవుట్ ఆర్ అట్టర్ అండ్ ద డీడ్స్ దట్ వీ అండర్టేక్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
1: టుడే పీపుల్ రిపీట్ చాంట్ వేద.
0: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారములు ఉంటున్నాయి.
1: And in chanting, you will understand, everyone has a form.
0: ఇది అన్ని పన్నారంతా ఉంటున్నాయి.
1: And you find the yarn over there.
0: ఇది ప్రతి ఒక్క దానికి కూడాను అవసరం వచ్చేటువంటిది.
1: That's absolutely essential for every
0: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
1: Therefore, Veda explains clearly the kind of thought that should take a definite form. They could not understand this fundamental truth. Many people, students also, they just study not in sincerity.
0: Donga anaga emiti? Tanlo tana pradathamanu pettukoni lenattuga natinchadame donga.
1: Who is a thief keeping one thing within and acting in a different way?
0: Inta mandiki vedam cheppadam telusunu.
1: Many people can chant Veda.
0: Kani adi vinnappudu leka chusinappudu tirigi manlo nunchi aa yokka shabdamu raavatam ledu.
1: When we hear from others, in fact we don't find that sound coming from within.
0: కనుకనే అది విద్యా దొంగతనము.
1: Well, that amounts to theft.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
1: స్టూడెంట్స్ టుడే దే డు నాట్ యాక్ట్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: వస్తాను చూస్తుంటాను, అందరి నోట్లో చూస్తుంటుంటాను.
1: భగవాన్ as he reaches over here, watching everybody.
0: కాని కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
1: Though some know Veda chanting, but they don't.
0: అది విద్యా దోషం.
1: That is what you call betrayal.
0: అది విద్యా చోరత్వము.
1: Well, that amounts to theft at this point. అది
0: దైవ చోరత్వము.
1: That means you are a traitor.
0: అది చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
1: So the educated people are becoming traitors, betrayers.
0: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో,
1: those people that declare
0: that sakshatkaramaku arhulu avtaru,
1: they deserve the direct manifestation of God.
0: Kabatti daiva sakshatkaram etla avutundi ante danni vindinchinappude dan chakaga aakaram bayaledutundi.
1: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
0: Pratyaksha pramanamu adiye.
1: That is the direct evidence.
0: Parocha pramanamu adiye.
1: And it is also the interior.
0: Sarva sadharanakunu adiye karanam.
1: In fact, that's the primal cause for all spiritual paths.
0: Chaala mandi meer billu cheptunte aadavaallanta kuda akkada cheptuntaru.
1: As boys chant here, we find many ladies.
0: Vaadu cheppukodane em ledu.
1: Nobody can deny that, right?
0: Vaadiki aa lopalu unnatundi bayataku vastu untadi.
1: The sound within naturally comes out.
0: Meeku andariki telusu aa pillalu chudandi. చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
1: యు సీ వెరీ యంగ్ బాయ్ సీటెడ్ ఓవర్ దేర్, హూ టాట్ దెమ్? దే గో ఆన్ లిసనింగ్ టు వేదా చాంటింగ్ హియర్ ఆ వేదం చెప్పేటువంటి
0: ప్రక్కలోనే కూర్చుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ హూ నో దే సీ,
0: కానీ ఆ శబ్దానికి కొంతవరకు అయినా చేర్చుకోరు.
1: బట్ సమ్ పీపుల్ డోంట్ హియర్.
0: నేను చూస్తుంటాను.
1: స్వామి వాచెస్ ఎవ్రీబడీ.
0: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్నే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ సీటెడ్ బై ది సైడ్ ఆఫ్ దీస్.
0: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ సిట్టింగ్ బై ది సైడ్?
0: పెద్ద దొంగలు.
1: దే ఆర్ బిగ్ థీవ్స్.
0: వింటున్నారు,
1: దే లిసన్ టు చాంట్.
0: ఇది చెప్పడం లేదు.
1: బట్ దే డోంట్ రిపీట్.
0: చెప్తున్నారు, వినటం లేదు.
1: దో అదర్ చాంట్ దే డోంట్ హియర్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
1: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ వన్ హూ నోస్ వేదా షుడ్ స్టార్ట్ చాంటింగ్.
0: వేదమే భగవత్స్వరూపము.
1: వేదా ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: వేదము పంచభౌతికము.
1: And Veda has got all the aspects of
0: పంచభౌతికమైనటువంటి పంచభూతములు ఉంటున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్.
0: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
0: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే.
1: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్.
0: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
1: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
0: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈస్ దిస్ వరల్డ్ కాస్మాస్.
0: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
1: These are the five elements what you find in these five senses of perception. You find them in the world.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయం.
1: We'll be doing injustice if we forget the nature of the five elements.
0: మనకి అనవసరమైనవన్నీ కూడాను మనసులో చేర్చుకుంటుంటాం.
1: In fact, we contain all that which is unnecessary.
0: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి ఒక భూతమును మనం వదిలిపెడుతున్నాం.
1: The essential life principles are forgotten, given up.
0: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
1: సో ఎవ్రీ వన్ షుడ్ నెసెసర్లీ లర్న్ వేదా, ఆల్సో చాంట్ వేదా.
0: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డూ నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లర్నింగ్ వేద.
0: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
1: Though they chant here, they forget the moment they leave the place.
0: పోని నీ మనసులోనైనా చెప్పుకుంటున్నా.
1: You may go anywhere, at least you should chant with him.
0: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
1: You should never betray the knowledge.
0: విద్యాద్రోహులే దైవద్రోహులు.
1: And if you betray your knowledge, దైవద్రోహులే
0: క్రమేణా ప్రాప్తికి దూరమైపోతున్నారు.
1: That betrayers will never deserve God.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినప్పుడు ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
1: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
1: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
0: కానీ ఒకతూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవ తూరి దాన్ని పొరపడకూడదు.
1: Then once you know it's a mistake, you should not repeat it.
0: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
1: What all that you hear today, you should repeat, start repeating tomorrow. అందరూ
0: ఏక శబ్దంతో కూడినప్పుడే అది నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
1: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
0: వేదాహ వేదం పురుషం మహాంతం.
1: The God is mighty.
0: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
1: Is pure white beyond the darkness.
0: ఈ వేదము యొక్క శబ్దము,
1: sound of Veda,
0: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: the sound,
0: చరాచరమయీ,
1: the movement,
0: జ్యోతిర్మయీ,
1: light,
0: విజ్ఞాంతమయీ,
1: the knowledge,
0: చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయీ,
1: the faculty of speech,
0: ఈ వాంగ్మయంలో రావాలి.
1: And you should also express, spelt out.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
1: That is the relationship between the education and Veda chanting.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు వేదం నేర్చుకోవాలి.
1: So everyone must learn Veda.
0: అదే నేర్చుకోవాలని కాదు, ఏదో ఒకటి భగవద్నామాన్ని నేర్చుకోవాలి మనం.
1: నాట్ నెసెసర్లీ వేద అలోన్, వన్ షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఈశ్వరుడు 7వ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
1: ఈశ్వర వాజ్ బోర్న్,
0: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
1: హస్ లెర్న్డ్
0: ఆల్ వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
1: బికేమ్ ఎ స్కాలర్ ఇన్ ఆల్ 4 వేదాస్.
0: యజుర్వేదం లోపల 5 వేదములుగా బయలుదేరినాయి.
1: And the same యజుర్వేదాస్ just started, got itself divided.
0: అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని,
1: ఆల్ ఇంపార్టెంట్ లెటర్స్ హావ్ బీన్ గ్రూప్డ్,
0: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
1: అండ్ దే మస్ట్ బి రిపీటెడ్ విచ్ అమౌంట్స్ టు థింకింగ్ ఆఫ్ గాడ్ స్మరణ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
1: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్, బట్ యూ షుడ్ learn to chant it.
0: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
1: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్, యూ డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
0: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను,
1: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
0: ప్రకటించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ప్రదర్శించేటువంటిది కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్.
0: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
1: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా
0: చాంటింగ్. ఆనందమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, విద్యామయీ.
1: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకని ఈ ఆనందమయీ అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల 5 భూతములు గుర్తించాడు.
1: Therefore, the blissful aspect of the divinity is the cause for the 5 elements.
0: ఒకటి కర్మం,
1: one is action.
0: రెండవది ఉపాసన,
1: the second ఉపాసన వర్షన్.
0: మూడవది ఆచరణ,
1: third is practice ఆచరణ.
0: నాలుగవది ఉచ్చరించటము,
1: third ఉచ్చరించటం.
0: ఐదవది అనుభవించటము,
1: fifth experience అనుభవ.
0: అనుభవం ఆనందమయ కోసము.
1: And this అనుభవ experience is the sheath of
0: wisdom. కోసము ఉచ్చరించవచ్చును.
1: That of the sheath of wisdom.
0: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
1: But the sheath of bliss will be full of bliss only.
0: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
1: That state of bliss is not noticed anywhere.
0: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ, వేదాంతమయ తర్వాత ఆనందమయ.
1: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss.
0: కర్మమయ అనేటువంటిది దాంట్లోనే ఉంటుంది సర్వం కూడాను.
1: So everything begins with this action, activity.
0: దానిని మనం ఉచ్చరించినప్పుడే మనం సార్థకమైపోతాం.
1: When once we chant Veda,
0: సంపాదించినటువంటి వారు దాన్ని ఉచ్చరించాలి.
1: So those who want to be the recipients of God's
0: ఉచ్చరించినటువంటి దాన్ని మృంగాలి,
1: to repeat God's name.
0: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
1: And that has to be
0: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
1: That which is taken in must be enjoyed and experienced.
0: ఈనాడు ఊరికే వారి నేను చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
1: We just repeat as we hear.
0: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
1: It's not enough to simply repeat.
0: దాని లోపల జీర్ణించుకోవాలి.
1: You should digest it within.
0: అన్నం తినే దేనికోసము?
1: Why do you eat?
0: కడుపులో పెట్టడానిక.
1: Not merely to store in the stomach.
0: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
1: The food partaken must be well digested and the essence should be supplied to the whole body.
0: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింపు చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
1: So the different forms of knowledge that we acquired must be well digested, assimilated.
0: వాక్కునందును, క్రియయందును, వేదాంత ప్రచారమునందును, ప్రబోధనయందు కూడాను దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
0: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
1: We say that God is everywhere. In what form?
0: పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
1: God is in the form of the five elements.
0: ఫైవ్ ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
1: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
0: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ హ్యాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
1: ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ యు రిసీవ్,
0: పది మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
1: యు షుడ్ షేర్ ఇట్ with others.
0: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
1: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
0: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తుల కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
1: వెన్ గెస్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్ బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
0: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
1: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
0: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
1: This is the principle behind Veda chanting.
0: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
1: Veda is standard.
0: సర్వం కూడా వేదము నుంచినే వచ్చినటువంటివి.
1: Everything emanated out of this Vedic knowledge.
0: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
0: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు భాగం.
1: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్. వీ కెన్ నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
0: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
1: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
1: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
0: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
1: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
0: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
0: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని పది మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
1: Therefore, the chanting will have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు

0: విశ్వశాంతికి దియే విప్లవంబు, విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: దేర్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సిన్. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ద హ్యూమన్ వాల్యూ and the human quality is gone. This is the reason for the revolution, for the absence of universal peace,
0: prema swaruplara,
1: embodiments of love.
0: ee prapancham nandu kala manavulandariyandu roopamulandu cheriyaliyandu rangunandu ఎన్నో భేదములు కనిపించున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఫైండ్ వేరీడ్ రేసెస్, డిఫరెంట్ యాక్టివిటీస్, ది కాంప్లెక్షన్స్, షేప్స్ అండ్ ఫార్మ్స్.
0: కానీ అందరూ మానవులే.
1: యెట్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ బేసికలీ.
0: ఈ మానవత్వంలో మేమందరూ ఒక కుటుంబీకులే అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ బిలాంగింగ్ టు ది హ్యూమన్ రేస్ దట్ వీ బిలాంగ్ టు వన్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక కుటుంబీకులే.
1: ఆల్ అవర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒకే జాతికి సంబంధించినటువంటి వారే.
1: దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ రేస్.
0: అది ఏ మానవ జాతి.
1: That is the human race.
0: ఈ జాతికి అంతయు కూడాను ఒకే తండ్రి.
1: And the entire human race has only one father.
0: అతనే దైవం.
1: He is God himself.
0: కులము ఒక్కటే, జాతి ఒక్కటే, తండ్రి ఒక్కడే.
1: They belong to the same race, same community, and have the same father.
0: అట్టి తండ్రిని దర్శించవలనన్నా ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ ద గాడ్ ద ఫాదర్ వన్ షుడ్ ఎక్వైర్ ది క్వాలిటీ ఆఫ్ ట్రూత్.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: అది ఏ ప్రేమ? సర్వ మానవుని యందు కూడాను హృదయం నందు ఉన్నది.
1: లవ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ఎవ్రీవన్.
0: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి ఎందుకును సమంగా ప్రచరించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను అందరి ఎందు సమానంగా ప్రసరింపచేయాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ హెస్ గివెన్ లవ్ ఈక్వలీ టు ఎవ్రీవన్, ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్ టు షేర్ ద సేమ్ లవ్ విత్ ద ఫెలో బీయింగ్.
0: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: దట్ ఇస్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
1: God given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self interests.
0: Appude bhagavantuni premaku paatrudu kaagaladu.
1: Then only we deserve God's merciful grace.
0: Ee premalo rendu vidhamulaitundi phaltamulu manavudu ponduchunnadu.
1: Man faces two results out of this love.
0: Tana premanu అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
1: వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లవ్ లేటెంట్ ఇన్ us ఈజ్ టు షేర్ విత్ ఎవ్రీబడి అండ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ.
0: 10 మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ బిలవెడ్ టు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వలీ బిలవెడ్ టు గాడ్ హింసెల్ఫ్.
0: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడు ఎందున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
1: As man loves his community, the fellow beings, naturally God would notice the love of everybody and so he confers his grace.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు.
1: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
0: కనుక ఈ ప్రేమతత్వమునందు అనేక రకములైనటువంటి ఒక ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి.
1: There are many results, there are many effects of love.
0: సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగంలో అంతా కూడాను రంగులు కలిసి ఉండును, అదే విధముగానే మానవుని యందు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ధర్మములు, న్యాయములు, ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
1: Just as sunlight has got all the seven colors, in man also we have got the shades of justice, righteousness and love.
0: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
1: Human love is like a compass.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
1: The compass may be kept anywhere, but it always directs itself towards the north.
0: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా, సప్రయోజనంగా, తనా పరా అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
1: Likewise, love should never be directed towards selfishness or selfish gain, without any kind of differences of mine and thine, but it should be directed towards God.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is a true human if he has got these natural qualities.
0: తాను పరా అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
1: He should never submit himself to the feelings of mine and thine.
0: అందరి యందు ఉండేటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
1: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
0: ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ
1: love is very sacred.
0: చాలా విలువైనటువంటిది. ప్రేమ
1: it's highly valuable.
0: చాలా విశాలమైనటువంటిది. ప్రేమ
1: ఇట్ ఇస్ సో వాస్ట్.
0: సర్వ మానవుని ఎందుకూడను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలే ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటిది ఏమాత్రము భేదము కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ, లెస్ ఆర్ మోర్.
0: ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ యూనిఫామ్.
0: దైవము తన యందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
1: The human responsibility lies in recognizing God within himself in the form of love.
0: తన యందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
1: When God is within you in the form of love, why is it that you don't know him?
0: కారణం తాను వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: ద రీజన్ ఇస్ దట్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, దేర్ ఫోర్ హీ అండర్గోస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: భగవంతుడు జీవుల కంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ బీయింగ్స్.
0: జీవులందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know this truth, experience it.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
1: You just neglect love. Considering it so simple, worldly, physical and mundane.
0: కాని ఈ ప్రేమ దైవ ప్రేమ తప్ప అన్యమైనటువంటి ప్రేమ కాదు.
1: బట్ లవ్ ఫండమెంటలీ ఇస్ డివైన్ అండ్ నథింగ్ టు డు విత్ ది వరల్డ్ లవ్.
0: దేహమునకు సంబంధ బాంధవ్యమును గుర్తించి ఆ దేహమునకు పురస్కరించుకునే పేర్లు మాత్రమే పెట్టుకుని అనుభవిస్తున్నారు.
1: ది లవ్ మే బి ఎక్స్‌పీరియన్స్ ఇట్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది.

0: కొన్ని దేహములకు సంబంధ బాంధవ్యమును గుర్తించి ఆ దేహమును పురస్కరించుకుని పేర్లు మాత్రమే పెట్టుకుని అనుభవిస్తున్నారు.
1: The love may be experienced basing on the physical relationships.
0: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
1: The child will have the love what we call affection.
0: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
1: And the wife will have the love towards her husband.
0: బంధుమిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు.
1: అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ రిలేషన్స్.
0: వస్తువులపైన ప్రేమ ఇచ్ఛ అంటున్నారు.
1: అండ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద డిజైర్.
0: ఈ పేరు భౌతికమైనటువంటి సంబంధమును గుర్తించుకుని తాను ఉపయోగించుకుంటున్నాడే కాని నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే.
1: దో మ్యాన్ హ్యాస్ బీన్ మేకింగ్ యూజ్ ఆఫ్ లవ్ అట్ ద హ్యూమన్ లెవెల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఈ సత్యాన్ని మాత్రం ఎవరు కూడా మరవకూడదు.
1: No one should forget this truth.
0: ఇట్టి సత్యాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు భిన్న మార్గమునందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
1: As this fundamental truth is forgotten, man is diverted, perverted, misdirected.
0: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
1: What is the reason behind his suffering?
0: ఈ భేదమే కారణం.
1: These differences are the cause.
0: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏనాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
1: Man with these differences will never attain divinity.
0: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
1: Bhagavan has been repeatedly telling us not to have body attachment too much.
0: కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవడం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణా తరిగిపోతున్నది.
1: As you have more and more of body attachment, we'll be having less and less of attachment to God.
0: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: The attachment to the body is worldly.
0: ప్రేమ హృదయ సంబంధమైనటువంటిది.
1: Love is related to heart.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైన ప్రేమను ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి తగిన అర్హత కలిగి ఉంటున్నది.
1: Therefore, the love which originates out of human heart, everyone must experience.
0: భగవంతుని ప్రేమను అర్థం కూడాను చేసుకోలేరు.
1: We cannot understand God's love.
0: అనగా తన ప్రేమను ఎంతవరకునో దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
1: He compares with his narrow, limited love within him.
0: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
1: That comparison is not good.
0: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడాను పోల్చుకుంటుంటాడు.
1: యు కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
0: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అనంతమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
1: దట్స్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమరత్వమైనటువంటి ప్రేమ.
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: దీనికి ప్రమాణం అనేదే లేదు.
1: ఇట్ హ్యాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
0: కనుకనే మానవుయందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ.
1: దౌ ది బ్లడ్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
1: In the spiritual parlance, it is called angirasa.
0: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
1: Love is in the form of essence that circulates all over the body.
0: అంగీరస అనగానే అంగములయందు రసస్వరూపుడై పరమాత్మను సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు.
1: అంగీరస meant the rasa, the essence, divine love that flows through the body.
0: ఈ ప్రేమతత్వాన్ని పురస్కరించుకుని తన పేర్లు కూడాను మారుతూ ఉంటాయి.
1: గాడ్ హెస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ టైటిల్స్ బేసింగ్ ఆన్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ అట్టి ప్రేమతత్వం ప్రతి మానవుని ఎందు కూడా ఉంటున్నది.
1: దట్ డివైన్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవుని ఎందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ఇన్
0: పరమాత్మ స్వయం ప్రేమనే మీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
0: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇది ఏ పెద్ద పాపం.
1: That undivided love is viewed something like fragmented or divided, which is worse to the sins.
0: తమ లౌకికమైనటువంటి చర్యలకు తగినట్టుగా దీనిని పోల్చుకుంటూ ఉంటారు.
1: He compares himself with his worldly activity.
0: లౌకిక చర్యలకును ప్రేమకు సంబంధం లేదు.
1: The worldly activity and the love has no relation.
0: చర్యలు వేరు, ప్రేమ వేరు.
1: Actions are different and love is separate.
0: ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించి కూడాను దివ్యత్వాన్ని పొంది కూడాను మీరు గుర్తించుకోలేదు.

0: పోతున్నారు.
1: దో దేర్ ఇస్ లవ్ లేటెంట్ ఇన్ యూ, డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ యూ, యట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: దీనిని పురస్కరించుకుని జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Basing on this, it said, human life is rarer.
0: ప్రతి మానవుని ఎందుకు దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
0: అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో ఇన్ హ్యూమన్ ఫార్మ్ హ్యావింగ్ గాడ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్
0: మాధవత్వము నుండే మానవుడు పుట్టెను.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ ది హ్యూమన్ ఈజ్ బోర్న్.
0: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల.
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ ద డివైన్.
0: కనుకనే అతనే మన తండ్రి.
1: God is our father.
0: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు ఎందు ప్రసరిస్తూ ఉంటాడు.
1: The very same blood of the father is present in the son.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
1: The one who has understood this fundamental truth will never distance himself from God.
0: ఈ అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుజాడ్యాల ద్వారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
1: Many actions in between stand as obstacles and distance you.
0: దీనిని ఏమాత్రం కూడా నువ్వు దూరం గావించుకోకూడదు.
1: యు షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
0: దైవమే ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది పర్సనిఫికేషన్.
0: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమతత్వమే నిజమైన దైవత్వము.
1: దట్ లవ్ ఈస్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: దీనికి ఒక స్వరూపం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: అయితే ప్రేమకి ఏ స్వరూపం పెడతావు?
1: వాట్ ఫార్మ్ కెన్ యూ అసైన్ టు లవ్?
0: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్ట్ అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
1: మెనీ సైంటిస్ట్ సే దట్ లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వన్ వే.
0: రూపం లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఫార్మ్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: దీనికి సుగంధం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఫ్రాగ్రెన్స్.
0: దీనికి పరిమళం ఉంటుండాలి.
1: ఇట్ హస్ స్మెల్.
0: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్ అండ్ నాట్ ద ఫ్రాగ్రెన్స్
0: అని వాదిస్తుంటారు.
1: అండ్ పీపుల్ ఆర్గ్యూ లైక్ దాట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: వాసన కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
1: ఈవెన్ ఫ్రాగ్రెన్స్ అరోమా హ్యాస్ స్మెల్.
0: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
1: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
1: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
0: ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
1: Without the presence of the mother, how do you experience the motherly love?
0: ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
1: Therefore, mother is the center of love.
0: కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్, నో మ్యాటర్.
0: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు, కానీ దీనికి ఏమాత్రమూ వ్యత్యాసం లేదు.
1: యు కన్సిడర్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ, ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో డిఫరెన్స్ అట్ ఆల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్, దట్ ఈస్ టోటల్. సో
0: ఆల్సో పూర్ణమే.
1: ఆల్ ఆర్ ఫుల్.
0: పూర్ణమద అది పూర్ణమే.
1: దట్ ఈస్ ఫుల్.
0: పూర్ణమిదం
1: దిస్
0: ఇది పూర్ణమే.
1: దిస్ టూ ఇస్ ఫుల్.
0: పూర్ణశ్చ పూర్ణమాదాయ ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా పూర్ణమే.
1: అవుట్ ఆఫ్ ఫుల్నెస్. If fullness is deducted, it is also going to be full. Everything is complete. Everything is total, full.
0: Kanuka, so, manavudu madhavatvanni gurtinchukolekapovadaniki moola kaaranam dehaabhimaname moola kaaranam.
1: Man is not able to realize God because of body attachment.
0: Ee dehaabhimanamunu penchukuntu kattagadipadiki daivaabhimanamunu trunchukuntu pothunnadu.
1: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
0: Kanukani ee attachment anetundi chaala goppadi anukuntunnavu neevu.
1: You think that attachment is important.
0: Deeniki goppadi?
1: In what way?
0: Prapanchika sambandham anetundi dani goppadi.
1: In the worldly sense
0: attachment undavalsindi.
1: Attachment is needed.
0: Iddaru thalli ee oka attachment untundali.
1: The child and the mother, there is a
0: sodari sodarulu kuda nu attachment untadi.
1: There is attachment among brothers and sisters.
0: Bhagya vatra attachment untadi.
1: Attachment husband
0: thalli pillaliki attachment untadi.
1: The mother and the
0: kaani
1: child.
0: Kaani attachment e.
1: It is attachment.
0: Attachment ante emi? Karipinchukunnatundide kaani kaliginatundidi kaadu.
1: Attachment is something that is kalipinchuta, artificial, of your own making.
0: నీవు నీవు కల్పించుకోవటమే.
1: ఇట్ ఇస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: కానీ అది కనిపించినటువంటి యొక్క ప్రేమతత్వం.
1: బట్ యు డు నాట్ సీ ఇట్ ఈస్ సంథింగ్ లవ్ బిహైండ్.
0: దైవము సర్వులు ఎందుకును తన స్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హిస్ ఓన్ ప్రిస్టైన్ ఫార్మ్.
0: ఈ జగన్నాటక రంగమునందు,
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్,
0: తానే యాక్టర్, తానే డైరెక్టర్.
1: గాడ్ ఈస్ ది యాక్టర్ అండ్ డైరెక్టర్.
0: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ప్లేస్ డిఫరెంట్ రోల్స్.
0: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్.
0: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ అన్ యాక్టర్.
0: ఈ వేషమునందు కూడా దైవత్వం ఉంటున్నాడు.
1: ఈవెన్ ఇన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
0: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు.
1: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్.
0: కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పీరియన్సెస్ బోత్.
0: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు.
1: హీ ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్, అదర్ ఈస్ గుడ్.
0: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు.
1: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్, ఓన్లీ వన్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక అన్నింటికి దైవమే మూల కారణము.
1: ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్.
0: తానే యాక్ట్ చేస్తున్నాడు.
1: హీ యాక్ట్స్.
0: తానే అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్సెస్.
0: తానే ఆచరిస్తున్నాడు.
1: హీ ప్రాక్టీసెస్.
0: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు.
1: అండ్ హీ డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ.
0: ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ది బిగినింగ్.
0: చదువుతున్నారు.
1: యు స్టడీ.
0: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: అండ్ ద వన్ హూ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ గాడ్.
0: ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే.
1: ద వన్ హూ గాట్ ఓ గ్రేడ్
0: ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ ఫెయిల్డ్ ఇస్ గాడ్.
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు, ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తునకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్, సో అండ్ సో పాస్ట్, బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
0: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే.
1: ఇట్ ఇస్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ ద సేమ్.
0: దూషించినది భూషించినది భగవంతుడే.
1: అండ్ ది కైండ్ ఆఫ్ దూషణ ద అక్యుజేషన్
0: తిరస్కార పురస్కారములు కూడా భగవంతుడే.
1: ది యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆర్ బేసికలీ
0: సర్వము భగవంతుని యొక్క సత్యమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
0: ఇట్టు సత్యాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి వ్యక్తి.
1: ది ట్రూ డివోషన్ లైస్ ఇన్ నోయింగ్ దిస్.
0: నాట్ డివోషన్, వ్యక్తి.
1: హీ ఈస్ ఎ ట్రూ ఇండివిజువల్ ఇఫ్ హీ నోస్ దిస్ ట్రూత్.
0: కనుక ఇతన్ని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు.
1: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి ఇస్ ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: నిన్నటి దినం చెప్పాను.
1: భగవాన్ సిద్ధార్థ డే
0: తన యందే అవ్యక్తమై,
1: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్,
0: గూఢముగా,
1: దట్ మీన్ సీక్రెట్,
0: కనిపించకుండా,
1: ఇన్ ఎ హిడెన్ వే,
0: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు.
1: దట్ కైండ్ ఆఫ్ డివినిటీ హూ ఎక్స్ప్రెసెస్ మేనిఫెస్ట్ ఈస్ వ్యక్తి.
0: ఆ వ్యక్తిత్వం కూడా తన ఎందున్నటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి ఒక శక్తియే.
1: దట్ ఇండివిజువాలిటీ ఈస్ హిడెన్ విద్ ఇన్ యూ.
0: కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి.
1: టు నో దిస్ వన్నెస్ దేర్ ఆర్ మెనీ పాత్స్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ది ట్రూత్ ఈస్ వన్ స్కాలర్స్ రిఫర్ టు మెనీ.
0: అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చున్నారు.
1: మెనీ పీపుల్ గివ్ మెనీ నేమ్స్.
0: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
1: దేర్ ఆర్ ది నేమ్స్ గివెన్ పెట్టిన బట్ నాట్ బోర్న్ పుట్టిన.
0: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవం ఒక్క ప్రేమస్వరూపుడే.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మరొక గుణం లేనే లేదు.
1: హెస్ నో అదర్ అట్రిబ్యూట్.
0: ఏ విధమైన ద్వేషం కానీ,
1: నో హెట్రెడ్,
0: ఇంకే విధమైనటువంటి కలహం కానీ,
1: నో కాన్ఫ్లిక్ట్,
0: ఇంకే విధమైనటువంటి ఒక భేదం కానీ,
1: నో డిఫరెన్స్,
0: దైవత్వమునందు కాలరాదు.
1: నథింగ్, నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్.
0: ఈ భేదములన్నీను నీలో ప్రచురింపజేసేటువంటి ప్రతిబింబములే.
1: దీస్ ఆర్ ఆల్ ది డిఫరెన్సెస్ విచ్ ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్.
0: భగవంతునికి భేదమే లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్.
0: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి.
1: బికాస్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్, సర్టన్ డిఫరెన్సెస్
0: ఆర్ ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
1: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం, సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్.
0: కనుక సర్వులు ఎందు ఉన్నటువంటిది దైవత్వం ఒక్కడే.
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ఏ నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనగా
1: ఏ హ్యూమన్ బీయింగ్, మానవ
0: కేవలము శాశ్వతమైనటువంటి వాడు అని అర్థం.
1: మీనింగ్ ద వన్ ఈజ్ ఇమోర్టల్, ఎటర్నల్.
0: ఉపనిషత్తు ఎందు నరా అని పిలిచారు.
1: ఉపనిషత్ కాల్ హిమ్ ఎస్ నరా.
0: రా అనగా శాశ్వతము.
1: రా మీన్స్ పర్మనెంట్.
0: అనగా కొన్ని విధమైనటువంటి నా అనగా అశాశ్వతము.
1: నా మీన్స్ టెంపరీ.
0: అశాశ్వతమైనటువంటి వాడు కాదు నరుడు, శాశ్వతమైనటువంటి వాడే.
1: నర ద హ్యూమన్ ఈజ్ నాట్ టెంపరీ, నాట్ ఫ్లీటింగ్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము.
1: నర రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ ద స్కై.
0: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుడి యందు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ సేమ్ డివైన్ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
1: భగవాన్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ గాయత్రి. భూర్భువస్సువః.
0: భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం.
1: భూర్ మీన్స్ ద వరల్డ్లీ మెటీరియల్.
0: దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము.
1: దేర్ ఇస్ సమ్ వైబ్రేషన్ ఫోర్స్ ద లైఫ్.
0: ఆ వైబ్రేషన్ ఈ మెటీరియలైజేషన్,
1: ద వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్
0: రెండింటినీ కూడా ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద ప్రైమార్డియల్.
0: అది ఏ రేడియేషన్?
1: దట్ ఈజ్ రేడియేషన్.
0: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్భువస్వహ అన్నారు.
1: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
0: మూడు చేరి ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: Though we extol God in different names, but God is one.
0: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇదని మానవుడు అంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యాక్టివిటీ వీ కాల్ హిమ్ ఎ హ్యూమన్.
0: దైవత్వమైనటువంటి చర్యలు అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ యాక్షన్ వీ కాల్ హిమ్ డివైన్.
0: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: మీరన్ని స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ ద కాస్మిక్ ఫార్మ్.
0: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ ద బాడీ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్.
0: దేహాన్ని పక్కకు నెట్టు.
1: Brush it aside.
0: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
1: Devil, you can know your true nature.
0: జీవాత్మ.
1: జీవాత్మ.
0: దేహాత్మ.
1: దేహాత్మ.
0: పరమాత్మ.
1: పరమాత్మ.
0: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు జీవాత్మ.
1: జీవాత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ప్లస్ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పర ఆత్మ.
0: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము
1: ఆత్మ ద సెల్ఫ్ బీయింగ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: జీవుడు, దేవుడు ఈ యొక్క పేర్లు మాత్రము వచ్చిపోయేటువంటివి.
1: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో.
0: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటేగానే ఉంటుంది.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
1: సో యూఆర్ వెరీ పర్సన్.
0: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: యు మే కాల్ ఇండివిజువల్ ఆత్మ బట్
0: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: పరమాత్మ ది స్పిరిచువల్.
0: దేహము గురించి చెప్పుకున్న దేహాత్మని అది పరమాత్మని.
1: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
0: దేహం ముందు ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
1: యాజ్ ది సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ దేహాత్మ.
0: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇస్తుంటే చేత దీనికి జీవాత్మ అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రెత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు.
1: ద వైబ్రేషన్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్.
0: ఇది ఎప్పటికీ కూడా ఉండేటువంటిది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ త్రూ.
0: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని,
1: దట్ ఎటర్నల్ ట్రూత్,
0: మానవులు గుర్తించుకోలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలము ఒక శక్తిహీనులుగా విశ్వసిస్తున్నారు.
1: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
0: వీరు కేవలము అల్పులు కాదు.
1: యు ఆర్ నాట్ సో లో.
0: మానవుడు హీనుడు కాదు.
1: హీ ఈజ్ నాట్ సో మీ.
0: మానవుడు కూడా దేవుడే.
1: అండ్ మ్యాన్ మానవ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అట్టి దైవత్వాన్ని నీవు పొందికూడను. దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
1: Finding divinity within you, why are you in such a God?
0: Pasanna pichana pasati mudo mudo mudo.
1: Is only fool who is in such a God, being himself a God.
0: Niu sarvamnu devam gane chustu kudanu, niu daivani chudalani aasinchukotam, idi mudatvame.
1: What all that you see around is God himself, but you want to see God.
0: Nee eduruga undetundi varanta daiva swarupale.
1: The one who is in front of you is the embodiment of God.
0: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
1: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
0: వివేకానంద ఒకనొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
1: వివేకానంద అట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణుడు అనేక బోధన చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: కొంతసేపు అయిన తర్వాత అందరూ వెళ్లిన తర్వాత వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎవ్రీబడి లెఫ్ట్ వివేకానంద హస్ పుట్ ఎ క్వశ్చన్, స్వామి
0: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
1: స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్.
0: తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
1: పరమహంస యెస్
0: దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను.
1: హి సెడ్ నౌ హి డిడ్ నాట్ సింప్లీ సే ఐ సా, ఐ హావ్ బీన్ సీన్.
0: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు
1: వివేకానంద. ఆస్ ఇన్ వాట్ ఫార్మ్.
0: ఇదిగో నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
1: ఐ సీ హిమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: నీ రూపం దైవ స్వరూపమే.
1: అండ్ యువర్ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్
0: బ్రహ్మానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
1: సో ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: నిత్యానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
1: సో ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: అందరూ దైవ స్వరూపులే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ గాడ్.
0: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
1: దెర్ఫోర్ ఐ సీ గాడ్ ఇన్ యువర్ ఫార్మ్ నౌ.
0: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు
1: those people who cannot understand
0: avivekaanni prakritinchu cheskoni
1: because of dullness and foolishness
0: memandari kudunu kevalam samanyamaina manavulu kada
1: consider themselves as ordinary people.
0: Mamma daivathvanga bhavinchukotam enta parapaatu anna.
1: To consider oneself as God, what, how is it appropriate?
0: Chivala neevu deha drishtone chustunnavu.
1: You are just watching from your body viewpoint.
0: Atma drishtito chustunnanu.
1: But I am viewing from the point of the self.
0: Kada atma drishtito chuchinappudu neevu kudunu daivame.
1: From the point of the self you are also God.
0: Kanukane you are not one person.
1: You are not one person.
0: But three. The one you think you are physical body.
1: The one you think you are is physical
0: the
1: body.
0: The one others think you are mental body.
1: The one others think you are is mental.
0: The one you really are.
1: The one you really are.
0: అదే ఆత్మతత్వం.
1: That is ఆత్మ the self.
0: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
1: That principle of self I see.
0: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
1: You go by the feeling of the body and the individual.
0: ఈ దృష్టిని నీవు మార్చుకో.
1: Change your vision.
0: ఈ దృష్టిని నీవు మార్చుకుంటే దైవం నీ యందే కనిపిస్తాడు.
1: When once you change your view you can understand.
0: నీ దృష్టి దోషమే కానీ సృష్టిలో ఏమాత్రమూ దోషం లేదు.
1: Mistake lies in your vision, not in creation.
0: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ యువర్ అవుట్లుక్.
0: కానీ నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
1: అండ్ వాట్ ఆల్ ద డిఫరెన్సెస్ యువర్ విజన్ యూ ఫైండ్ దేర్.
0: ఇవన్నీ ఇప్పుడు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: నీ ఒక మామిడి పండు భుజించుతావంటే
1: సపోజ్ యూ హావ్ ఈటెన్
0: మ్యాంగో ఫ్రూట్. నీకు వచ్చిన త్రేపు ఏమిటి?
1: వాట్ హౌ వుడ్ యు బెల్చ్?
0: మామిడి పండు త్రేపే వస్తుంది.
1: యు బెల్చ్ దట్ ఆఫ్ ఎ మ్యాంగో
0: ఫ్రూట్. దోస పండు త్రేపు రాదు.
1: నాట్ దట్ ఆఫ్ ఎ కుకుంబర్.
0: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
1: సో వేర్ ఫ్రమ్ యు గాట్
0: ఇట్?
1: ఇట్ ఇస్ ది వన్ దట్ యు హావ్ పార్ట్.
0: కాబట్టి నీవు చూచేది ఏమిటి?
1: వాట్ యు సీ?
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావములే నీవు చూస్తున్నావు.
1: సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్.
0: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ దట్ కమ్స్ బ్యాక్ టు యువర్.
0: మొట్టమొదటి మన యందు
1: రిసౌండ్
0: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: సో ఇన్స్టాల్ ఫస్ట్ ద హోలీ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విద్ ఇన్ యూ.
0: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ వీ హావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ద డివినిటీ, ది హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ మానవ
0: ఏమిటి ఈ అర్థం కూడాను?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: అజ్ఞానంతో లేనిటువంటి వాడు మానవుడు.
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
0: మా మాయా,
1: మా ఇల్యూషన్,
0: మా లేదు,
1: నా వితౌట్ ఇట్,
0: వా
1: వా.
0: ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్, మాయా, నా వితౌట్ ఇట్, వా వర్తించుట, కండక్ట్ హింసెల్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ వితౌట్ ఇగ్నోరెన్స్.
0: జ్ఞాన స్వరూపుడివే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ది
0: దైవస్వరూపము.
1: The vision of non-dualism is
0: true. జ్ఞానమే దైవ స్వరూపము.
1: And that wisdom is divine.
0: కనుక దైవత్వ రూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
1: Why should you neglect to view the
0: సర్వము నీవే ఉన్నావు.
1: You are everything.
0: సర్వము నీయందే ఉంటున్నది.
1: Everything is within you.
0: ఇంతసేపు చెప్పారు.
1: It is said so long.
0: మన సంజయ్ సాహ్ని.
1: సంజయ్ సాహ్ని.
0: With you.
1: With
0: in you,
1: you. In you.
0: Around you. అని.
1: Around you. That's what he said.
0: With you అనుకుంటే దైవస్థుడిగా పోతున్నావు.
1: విత్ యూ యు ఆర్ టువర్డ్స్ గాడ్.
0: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
1: ఇన్ యూ స్టడీ హిమ్.
0: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
1: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ మీనింగ్.
0: ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి.
1: ది అర్థ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అనర్థ డైవర్ పర్వర్షన్.
0: ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
1: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్ వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
0: కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
1: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
0: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్
0: ప్యూరిటీ పుట్ అంటారు.
1: వీ సే ప్యూరిటీ పుట్.
0: బ్యూటీ బుట్ అన్నారు కాని బట్ అంటారా?
1: బట్ యూ షుడ్ సే బ్యూటీ బుట్ బట్ నాట్ బట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇవంతా కూడా కేవలం భాషల యొక్క ప్రకల్పలే.
1: ఇట్స్ ఆల్ జస్ట్ ఫోనెటిక్స్ ఎక్స్టర్నల్.
0: ఈ ప్రపంచం యొక్క సర్వమంతా కూడా ప్రకల్పనలే.
1: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఈ కల్పనతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నామే కానీ సరి అయినటువంటి యొక్క సత్య స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
1: యూ ఫాలో ఆల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ నాట్ నెవర్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉన్నది ప్రేమ ఒక్కటే.
1: సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద బాడీ.
0: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఆఫ్ ది మైండ్.
0: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఇంటెలెక్ట్.
0: ఇంద్రియములకు సంబంధించినటువంటిది
1: కాదు. నార్ సెన్సెస్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్.
0: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము.
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ లవ్.
0: దీనినే వేదము.
1: దిస్ వేద.
0: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్టగలపటికి ఇది కొంతసేపటికి మూగైపోతుంది.
1: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్ ఇట్ కమ్స్ ఎ స్టాండ్ స్టిల్ నమ్.
0: మాట నిలిచిపోతాయి.
1: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్.
0: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు.
1: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్ ఈ వుడ్ బి స్పీచ్ లెస్.
0: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు.
1: ఇఫ్ హిస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్.
0: కనుక నేను పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు.
1: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are speechless.
0: Abhitra Daiva Premalo Muniginatunti Vaadu Maatadaledu.
1: The one who drowned himself in that holy divine love would be speechless.
0: Poorthi Munigipoyadu.
1: He is totally drowned.
0: Ikkada akkada ekkada chuchina okkade aatmalo makkuvai unnadu.
1: Here and there and elsewhere the same principle of love is present.
0: Anta okkate prema.
1: In fact, same love is everywhere.
0: Alanti samayamlo maatalu raavu.
1: Then you will be dumbfounded.
0: కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే ఏమి? నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు.
1: If you are still talking, it means you are not.
0: పైపై అలల లోపల నీవు తేలాడుతున్నావు.
1: You are just at the superficial level of the wave.
0: పైపై అలలపైన తిరుగాడుతుండేటువంటి వానికి దైవత్వం ఏ రీతిగా అర్థమవుతుంది?
1: The man who is at the superficial level cannot understand God.
0: కనుకనే ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి.
1: సో వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సూపర్ఫిషియల్.
0: సుపీరియల్ పవర్ రావాలి.
1: నాట్ సూపర్ఫిషియల్ బట్ షుడ్ బి సుపీరియర్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వం.
1: దిస్ ఇస్ వన్నెస్.
0: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థం అంతా.
1: ఇన్ దిస్ వన్నెస్ ఎవ్రీ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లాయ్.
0: ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు.
1: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వన్ పాయింటెడ్నెస్.
0: కనుక ఇతను ఈ ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థం.
1: ద వన్ హూ హాస్ నాట్ అండర్స్టూడ్ టోటలీ లవ్.
0: కనుక మనం ప్రేమ సాగరంలో మునగాలి.
1: We have to drown ourselves in the ocean of love. And we shall attain it.
0: Prema swarupulu kavali.
1: And you should
0: premanu 10 mandiki panchali.
1: You should embody it.
0: Panchindani tirigi tanlopulu chechukovali.
1: And share with others and take it, accept love.
0: Veda rahitamga pravartinchali.
1: And we should act with all love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru inka chinna yuvukudu.
1: Your youngsters.
0: Mee oka tattvam inka kodani ennennu anubhavinchalani plan vesukuntuntaru.
1: You have got many plans to have many experiences.
0: Enni anubhavinchinappatikini ఈ ప్రేమ అనేటువంటిది దైవస్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ లవ్ ఇస్ గాడ్. యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్.
0: మేమందరం కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ.
0: మా అందరిది కూడా ఒకే జాతే.
1: వీ ఆల్ బిలాంగ్ టు వన్ రేస్.
0: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ఫాదర్.
0: అతనే దైవము.
1: గాడ్ ఈజ్ ద ఫాదర్.
0: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ this truth and conduct accordingly.
0: Tandri okkade.
1: Father is one.
0: Andaru oka kutumbikulame.
1: We belong to the same family.
0: Andardi prema okkate.
1: Love is same.
0: Ee satyanni gurtinchukunnappudu ik bheda bhavamulu enduku puttayi manlo.
1: Once we recognize this truth, we will never have difference.
0: Bhedamulaku avakasame ledu.
1: There is no scope at all.
0: Inka abhipraya bhedamulu emathram kuda penchakoddu.
1: There cannot be difference of opinions at any time.
0: Ilanti prema tattvanni mottamota gurtinchali.
1: That love has got to be known.
0: Rangu veriga undavachunu.
1: It may be different in every
0: jati neethilu veriga undavachunu.
1: The community caste may be different.
0: Kanikane manavattvamlo unnadi okkate.
1: But in human life only one thing that lies.
0: Oka chakkarato
1: with sugar
0: ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం.
1: అండ్ యూ మేక్ సో మెనీ టాయ్.
0: మీకు అందరికీ తెలుసు.
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు.
1: అండ్ విత్ ది సేమ్ షుగర్ క్యాండీ దే మేక్ ది షేప్ ఆఫ్ ఎ డీర్. దట్ షాప్ ఆఫ్ ది డాగ్.
0: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు.
1: అండ్ ది క్యాండీ దే మేక్ దట్ బెస్ట్ వన్.
0: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు.
1: విత్ ది షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాక్.
0: అన్ని రెండు నాలుగు అంటున్నారు.
1: విత్ ది టు ఎనస్ యు కెన్ బై.
0: పాట పాడుతుంటారు, నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండున్నరనా.
1: You can take anything paying 2 NS.
0: రెండు నాలుగు ఏమైనా తీసుకో అంటారు.
1: 2 NS టేక్ ఇట్.
0: జింకను తీసుకో, పులిని తీసుకో, నక్కను తీసుకో, ఏనుగును తీసుకో అంత రెండు ఉన్నాయి.
1: విత్ 2 NS యూ కెన్ బై డేర్ ఆర్ లైన్ ఆర్ టైగర్ ఆర్ ఫాక్స్.
0: ఈ రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చేది ఎందుకంటే దేనికోసం చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
1: ద నేమ్స్ మే బి ఫార్మ్స్ విల్ డిఫరెంట్ బట్ యు పే ద మనీ ఫర్ ద షుగర్.
0: షుగర్ దీనికి మనం సమత్వంగా ఇస్తున్నాం.
1: సో ద వాల్యూ ఇస్ ఫర్ ద షుగర్.
0: అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడవులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
1: సో ద బాడీ, ద షేప్, కాంప్లెక్షన్, హైట్ అండ్ వెయిట్ మే బి డిఫరెంట్.
0: కానీ అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
1: ఇట్ హాస్ నో బర్త్ నార్ డెత్.
0: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్ వితౌట్ ఎ బిగినింగ్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: అండ్ ఈజ్ ఎన్షియంట్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: హాస్ నో బిగినింగ్ నార్ ది ఎండ్. ఈజ్ ఎన్షియంట్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హీజ్ నైదర్ బోర్న్ నార్ గెట్స్ హింసెల్ఫ్ ఎనిహిలేటెడ్.
0: ఆత్మస్వరూపుడై వెలుగుచుండు.
1: అండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడుగానే ఉంటుంటాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి నిత్యాధారమైనటువంటి, మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొట్ట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ఎటర్నల్ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్.
0: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ నో దిస్ వన్నెస్.
0: సముద్రానికి మనం పోతున్నాం.
1: యు గో టు ది సీ.
0: సముద్రానికి పోయినప్పుడు
1: యాజ్ యు గో దేర్
0: స్నానం చేస్తాము.
1: యు టేక్ ఎ బాత్ దేర్.
0: సముద్ర స్నానం చేసినప్పుడు
1: యాజ్ యు హావ్ డిప్ దేర్
0: ఉప్పంతా ఖర్చుకుంటుంది.
1: అండ్ నేచురల్లీ సాల్ట్ వుడ్ గెట్స్ స్టక్ ఇన్ యువర్ బాడీ.
0: ఈ ఉప్పంతా ఖర్చుకున్నప్పుడు
1: బికాజ్ ఆఫ్
0: దాని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో స్నానం చేస్తాము.
1: యు కమ్ బ్యాక్ అండ్ హావ్ అనదర్ బాత్ అగైన్.
0: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
1: వై షుడ్ యు గో టు ద సీ అండ్ హావ్ బాత్?
0: ఆ సముద్రం యొక్క ఉప్పుని ఖర్చుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో ఎందుకు నీవు స్నానం చేశావు?
1: బికాజ్ ఆఫ్ ద సాల్ట్ యు హావ్ టు టేక్ సెకండ్ బాత్.
0: ఈ సాల్ట్ నీకు ఎంత ఉపకారం చేస్తుందో.
1: అండ్ ది సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ?
0: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
1: అండ్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: ఒక దినమంతా కూడా సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
1: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్ ఫర్ వన్ డే. ప్రపంచంలో
0: ప్రతి పదార్థం కూడాను కొన్ని కొన్ని రోగములు నివారణ కావించుకునేటువంటివి.
1: అండ్ సర్టన్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్ బికాస్ ఆఫ్ దిస్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
1: ఈ గోస్ అండ్ టేక్స్ ఎ బాత్.
0: ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
1: అండ్ హీ రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హావ్ ట్యాప్ వాటర్ బాత్.
0: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
1: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
0: ఇది మేము అలంకారం కోసమా?
1: ఈజ్ ఇట్ ఓన్లీ
0: 10 మంది మెప్పు కోసమా?
1: ఈజ్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
0: సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
1: ఇఫ్ యు గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
0: స్కిన్ లో చేరిపోతుంది.
1: అండ్ ది సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
0: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటు వ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
1: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
1: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ద ట్రూత్ ఈస్ నాట్ నోన్ టు మ్యాన్.
0: ఇప్పుడు చాలా మంది లాండ్ వేస్తుంటారు.
1: మెనీ
0: గ్రాస్
1: గ్రాస్ లాన్.
0: దీంతో చాలా పచ్చగా ఉంటుంటది.
1: అండ్ లాన్ గ్రాస్
0: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటది.
1: ఇట్ సో సాఫ్ట్ అండ్ కూల్.
0: కానీ
1: బట్
0: మనకేమైనా అంటు వ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే,
1: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్,
0: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటి ఒకటి వస్తుంది.
1: యు ఫైండ్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్
0: గ్రీన్. ఆ వైట్ గ్రాస్ ను రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ బేగులు నివారణ అవుతుంది.
1: ఈచ్ జస్ట్ 2 వైట్ గ్రాస్ బ్లేడ్స్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
0: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులకు తెలియకోకుండా పోతుంది.
1: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
0: కుక్కను మనం చాపుతుంటాము.
1: యూ ఆల్సో
0: వారానికి ఒకటి దాన్ని వైట్ వదిలినప్పుడు లాన్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
1: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
1: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
0: కనుకనే దానికి కూడా తెలుసు దీని యొక్క సంగతి.
1: God, this dog has got the knowledge.
0: కనుకని గాడ్ ను మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
1: ది హియర్ లైస్ ది సేమ్ ప్రిన్సిపల్ బిట్వీన్ డాగ్ అండ్ ద గాడ్ అండ్ గాడ్ అండ్ ద డాగ్.
0: కనుకని డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
1: Therefore, this dog has got the principle of God within.
0: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది.
1: Those that have got dogs with them, they know.
0: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
1: ఇఫ్ ది డాగ్ హ్యాస్ హై టెంపరేచర్,
0: హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు.
1: ఇట్ వోంట్ ఈట్ ఎనీథింగ్.
0: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ ఇట్ వోంట్
0: డ్రింక్. ఏమిటి, నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుంది అది.
1: ఇట్ నోస్
0: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
1: The dog knows
0: that it is from
1: So it will not eat
0: anything. The
1: dog knows that.
0: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తిలో అయినటువంటి వారు,
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
0: గొప్ప గొప్ప వివేకవంతులైనటువంటి వారు,
1: హైలీ ఇంటెలెక్చువల్,
0: ఇంట్లో ఏమి లేకపోతే
1: నథింగ్ అట్ హోమ్,
0: హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా
1: తింటారు, ఇడ్లీ అండ్ దోశ ఆల్సో.
0: ఈ జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి మాత్రం తెలియదా?
1: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్ డాగ్
0: గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
0: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఆఫ్
0: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదంలో ప్రచురించుతూ
1: వచ్చాయి.
0: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఇస్ నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
1: ద కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: ప్రతి మానవుని ఎందుకు అది ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
1: బట్ హీ డజంట్ గో దట్ ఫార్.
0: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
1: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
1: వేస్ట్ మేక్స్ వరీ, వేస్ట్ మేక్స్ వరీ.
0: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
1: సో డోంట్ బి ఇన్ ఎ హరీ.
0: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
1: నెవర్ బీ ఇన్ హరీ.
0: ఈనాడు హార్ట్ జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణం.
1: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
0: హరీ వరీ కరీ,
1: హరీ వరీ కరీ.
0: హరి తొందరపాటు ఒకటి,
1: హరీనెస్
0: తొందరపాటు,
1: హరీ
0: వరీ లేనిపోయిన చింతనంతా పెట్టుకోవటం,
1: కాన్స్టెంట్ వరీ, మీనింగ్లెస్ వరీ.
0: తర్వాత కరీ
1: అండ్ కరీ, వెల్ దట్ యాడ్స్ టు ద ఫ్యాక్ట్.
0: ఈ మూడు కూడాను హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ ఎయిల్.
0: మొట్టమొదటి లావుగా ఉన్నటువంటి వాడు డాక్టర్ దగ్గరికి పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హి గోస్ డాక్టర్ యు విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకును కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
1: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడాను తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: కనుకనే వైద్య రత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
0: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
1: వైద్యో నారాయణ హరిహి.
0: నారాయణే వైద్యుడు.
1: నారాయణ ఇస్ ఎ డాక్టర్.
0: నారాయణే మన ఫ్రెండ్.
1: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
0: నారాయణే మన బంధువు.
1: ఇస్ యువర్ రిలేషన్.
0: నారాయణే మన స్వరూపాలు.
1: అండ్ యూఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ నారాయణ.
0: మన స్వరూపాలంతా కూడా నారాయణే.
1: యూఆర్ ఆల్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
0: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
1: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఏక ప్రభువుక అనేక నామ్.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: కనుక మానవులందరూ కూడా దైవ స్వరూపులే.
1: సో ది ఎంటైర్ హ్యూమానిటీ ఈజ్ ది పర్సన్.
0: దైవం ప్రత్యేకము, నేను ప్రత్యేకమనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
1: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్స్ దట్ యు ఆర్ సపరేట్.
0: దైవం మానుష రూపేణా.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ దీంట్లో ఉన్నా పోయి చూడండి, మీరు మనిషి రూపంలోనే ఉంటారు.
1: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఈజ్ ద రియాలిటీ.
0: అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా,
1: that form of truth we should never forget.
0: సత్య దైవాన్ని మనం సంకల్పించుకొని ప్రయత్నం చేయాలి.
1: And we should have truthful ideas and proceed.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ said the other day.
0: సత్యం నాస్తి పరో ధర్మః.
1: There is no other path beyond truth.
0: కనుక నేను సత్య స్వరూపమే దైవము.
1: Truth is God.
0: ఎక్కడ సత్యముందో అక్కడంత దైవమే.
1: Wherever you find the truth, there is God.
0: కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్. ఎక్కడ
0: వెతకగలవు? ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతకని ప్రయోజనమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్.
0: కనుకనే నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
1: వేర్ ఎవర్ యూ స్టెప్ యూ ఫైండ్ గాడ్ దేర్.
0: ఏది తిన్నదే దైవమే.
1: వాట్ ఎవర్ యూ ఈట్,
0: ఏది పరిగణది దైవమే.
1: వాట్ ఎవర్ యూ సే,
0: అంతా దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకుని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
1: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: జీవా ద ఇండివిజువల్, దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం పరిహసించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్
0: ఎనీబడీ. ఎవరిని మనం దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
0: అది చిత్త పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
1: దిస్ ఉపనిషత్ డిక్లేర్
0: సర్వజీవ నమస్కారం కేతవం పతి గచ్చది అన్నాడు.
1: హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్
0: సర్వజీవ తిరస్కారం కేతవం ప్రతి గచ్చది అన్నారు.
1: ఇఫ్ యు రిజెక్ట్ ఎనీబడీ ఇట్స్ టోటల్ డినయల్ ఆఫ్ గాడ్.
0: కనుక దూషించినా కానీ అది దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
1: ఈవెన్ ఇఫ్ యూ అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
0: పూజించినా అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
1: ఇఫ్ యు వర్షిప్ ఎనీబడీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్.
0: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తుడు.
1: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద
0: డివినిటీ. ఉపనిషత్ ఏమిటి దీని అర్థము?
1: ఉపనిషత్
0: ఉపసమీపే నచ్చేదశిత్మని ఉపనిషత్ అన్నారు. ఉపసమీపే
1: క్లోజ్నెస్
0: అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్.
0: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు.
1: మదర్ మే బి లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
0: కానీ దైవం ఎప్పుడు కూడా నువ్వు సన్నిహితంగా ఉంటుంటాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
0: అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటాడు. నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
1: అండ్ హి ఫాలోస్ యు లైక్ ఎ షాడో.
0: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
1: హి అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: సతపాంసి నతిత్థాన నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసినా దైవం సేవగానే.
1: ఇఫ్ యు సర్వ్ ఎవ్రీబడీ ఇట్ అమౌంట్స్ టు సర్వింగ్ గాడ్.
0: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ
0: పెనెన్స్. జపం చేయనక్కర్లేదు.
1: నార్ జప.
0: నీవు ధ్యానం చేయనక్కర్లేదు.
1: నార్ మెడిటేషన్.
0: దైవత్వంగా నీవు భావించుకో, అదే జపము అదే తపము.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్, దాట్ ఈస్ పెనెన్స్.
0: ఈ విధమైనటువంటి మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని,
1: వి కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో,
0: మానవత్వం పరికరాయినటువంటి వాడిగా భావించుకుని,
1: అండ్ నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్,
0: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
1: అండ్ వి నెగ్లెక్ట్ ది
0: ఇగ్నోర్ పాపము.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: దైవం సర్వులు ఎందుకు ఉంటున్నాడు? దైవం
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
1: బట్ హౌఎవర్ యు కెన్ హావ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ.
0: కానీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు.
1: బట్ యు షుడ్ నాట్ గో బై ది ఫార్మ్ అలోన్.
0: నీకు ఆత్మ దృష్టిని పెట్టుకో.
1: హావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
0: ఆత్మ దృష్టిని ఎందు ఉన్నప్పుడు అందరూ ఏకత్వమే.
1: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యు నో ది వన్నెస్.
0: ఏకం సత్, సత్, సత్.
1: ద ట్రూత్ ఈజ్ వన్. ట్రూత్ ఈజ్ వన్.
0: బహుధా వదంతి. అనేక రకంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ యు ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని
1: ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రత్యేకంగాను, లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
1: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
0: దేవుడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ ఈజ్ దేవ గాడ్ హింసెల్ఫ్.
0: ప్రతి మానవుని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్, యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవటం చేతనే ద్వేషాలు, అసూయలు, ఆడంబరములు, అహంకారములు, ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్, బికాస్ ఆఫ్ దీస్ డైకాటమీ, వీ హావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ట్రూత్.
0: అందరి యందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వం మనకు అవకాశమే ఉండదు.
1: వెన్ వన్స్ యు నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ది సేమ్
0: ఎవరీవన్. భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
1: దేర్ కెన్ నెవర్ బి ప్రైజ్ నార్ బ్లేమ్.
0: ఆనందమే ఆనందమే ఆనందమే.
1: ఓన్లీ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమ సుఖదం,
1: సుప్రీం హ్యాపీ,
0: కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయల్,
0: సగల సద్విషం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం.
1: ద వన్ ఎటర్నల్. It has no movement at all. That is immortal and eternal.
0: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
1: It's a really good fortune to have been born a human being.
0: ఇంత మానవత్వాన్ని సార్థకంగా భావించుకోవటం ఎంత అదృష్టము.
1: It's your good luck to work for your redemption.
0: కానీ ఈ అదృష్టాన్ని మనం గుర్తించుకోవడానికి లేక,
1: బట్ వీ డోంట్ రియలైజ్,
0: దీని దుర్వినియోగం భావించుకుంటున్నాం.
1: వీఆర్ మిస్యూజింగ్ హ్యూమన్ లైఫ్.
0: దురభ్యాసంలో ప్రవేశపెడుతున్నాం.
1: గెట్ ఇంటూ బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: దుర్గుణాలతో సంచరిస్తున్నాం.
1: వీ హావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుర్మార్గులం అయిపోతున్నాం.
1: అండ్ వీ ఆర్ వికెడ్.
0: ఇంకా ఆత్మతత్వం మనకి ఎట్లా అర్థమవుతుంది?
1: అండ్ హౌ కెన్ యూ నో ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్?
0: కానే కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: వెన్ యూ గివ్ అ బాడీ అటాచ్మెంట్ యూ కెన్ నో ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంజయ్ సహాని చెప్పారు, లోక సమస్త సుఖినో భవంతు.
1: సంజయ్ సహాని సెడ్, లోక సమస్త సుఖినో.
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దైవమే సుఖస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీబడి.
0: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
1: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
0: అప్పుడే మనకి ఎట్టి భేదములు ఉండవు.
1: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ఎట్టి కలహములు ఉండవు.
1: నో కాన్ఫ్లిక్ట్.
0: ఎట్టి యుద్ధములు రావు.
1: నో వార్.
0: ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగము.
1: 5000 years ago ద్వాపర ఏజ్.
0: అది 5000 సంవత్సరములు జరిగినప్పటికీ,
1: దో 5000 ఇయర్స్ పాస్,
0: 11000 యుద్ధాలు జరిగినాయి.
1: During this period, 11,000 wars took place.
0: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
1: Even now wars are taking.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే ఈ యుద్ధాలకు మూల కారణం.
1: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine that
0: you are.
1: Have you brought it at the time of birth?
0: వచ్చేసమైనంత చిన్న బట్ట అయినా కట్టుకుని రావు.
1: యూఆర్ నాట్ బోర్న్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
0: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చి పోవు.
1: నార్ యూ లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్
0: అది ఇక్కడ.
1: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
0: ఏమిటి నీది?
1: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
0: ఉన్నంత వరకు
1: ఇట్స్ ఓన్లీ సో లాంగ్.
0: కళ్ళు మూస్తే అన్ని ఎవరు?
1: ద మూమెంట్ యూ లీవ్ వీ డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
0: అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత?
1: Then why do you claim as your own?
0: అజ్ఞానం.
1: Is ignorance.
0: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
1: You have not brought anything nor would you take anything.
0: తెచ్చేది వచ్చేది పోయేది అంత పుణ్యము పాపమే.
1: What that you brought, what you carry back, what you sustain is only merit and the sin.
0: పాపం వల్ల మనం వచ్చాం.
1: We are born because
0: పుణ్యం వల్ల రాకుండా పోవాలి తిరిగి.
1: And because of merit never be born again.
0: కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: And we should make an effort in this direction.
0: ఆ రాగిత్యం ఎట్ట వస్తుంది?
1: How is it possible?
0: ఒడ్లు ఉన్నాయి.
1: And we have got paddy.
0: ఈ ఒడ్లు పైన పొట్టు ఉన్నంత వరకు,
1: so long there is husk.
0: ఎక్కడ వేసినా పునరపి జననం పునరపి మరణం.
1: The paddy with husk would grow, germinate.
0: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే,
1: వన్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్,
0: పునర్జన్మ నవిద్యతే.
1: ఇట్ నెవర్ స్ప్రౌట్స్ అప్. ఇంపాసిబుల్.
0: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవడం చేతనే పునరపి జన్మం పునరపి మరణం.
1: బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అటాచ్మెంట్ ద హస్క్ వి ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్ రిపీటెడ్.
0: ఈ పొట్టును తీసివేసేస్తే
1: పునర్జన్మ
0: నవిద్యతే, ఇంకా మనకు జన్మమే లేదు.
1: ఇట్ హాస్ నో రీబర్త్.
0: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
0: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
1: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
0: అది ఏ మానవ ప్రయత్నము?
1: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
0: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
1: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
0: జయాపజయములు దైవాధీనం.
1: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుక అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ యూ షుడ్ మేక్ ఎవరీ.
0: అడగండి అమ్మైనా భూవో పెట్టదు.
1: విదౌట్ ఆస్కింగ్ యూ
0: మదర్ కొట్టండి లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
1: నోబడి వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్.
0: కొట్టాలి తలుపు తెచ్చాలి.
1: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్.
0: అడగాలి భుజించాలి.
1: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్.
0: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
1: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ.
0: దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరమైపోతున్నారంటే ఎంత దురదృష్టం.
1: దో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ, యూ ఆర్ డిస్టెన్స్.
0: ఎంతకంటే పాపం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్ దెన్ దిస్.
0: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
1: గాడ్ హింసెల్ఫ్ డిజైర్స్ టు బి.
0: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
1: బట్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ జన్మాంతర పాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ అక్రూడ్ బికాజ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఇట్టి పాపానికి మీరు గురి కాకండి.
1: నెవర్ కమిట్ సచ్ ఎ సిన్.
0: పుణ్యాన్ని ప్రాపించుకోండి.
1: అర్న్ మెరిట్.
0: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మెరిట్.
0: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రాండి.
1: కమ్ క్లోజర్ టు గాడ్.
0: సమీపే.
1: Come closer to God.
0: That is the teaching of Upanishads. Upanishads bodhinchedi ide.
1: That is the teaching of Upanishads.
0: Inka inte kaadu lemmani kudanu prarthistuntari. Uttishtata jagrata praapya varanne bodhata.
1: The teaching of
0: pichivada ajnanamane nidrilo neevu nilipothunnavu.
1: You are passing through the sleep of ignorance.
0: Ee ajnanamane ipindi nidra nunchi neevu lechi
1: get up from the sleep of ajnanamane
0: ipindi prakashincheetundi suryodayanni neevu darshinchu
1: and watch the sunrise of prajnana constantly aware
0: buddhi yokka prakashamu
1: and that sunrise the sunlight is that of intellect.
0: Prati upanishattulu kudanu ee vidhanga prabodhisthu vachunnayi.
1: That is the teaching of every upanishad.
0: కానీ ఈ ఉపనిషత్తుల వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
1: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ద డిక్టేట్స్ డిక్టా ఆఫ్ ఉపనిషత్స్.
0: దాన్ని పాటించి దాన్ని అనుభవించు తప్పక నీకు శాంతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం.

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకం చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హి హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఓన్లీ టు పీపుల్ హూ ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు ఆత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్

0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, డివోషన్ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: To the principle which is associated with the Lord itself, Soham Tattva, the attitude of servant and dasoham is the proper path.
0: Bhaktimam me priyo narahani yavaru na bhaktudiga untuntado vaade naaku atyanta priyudani kudanu sthiram chesindi.
1: It has also confirmed that the one who is a devotee is dear to me.
0: Bhakti anaga emiti?
1: What is devotion?
0: Prema nasaramaina padartham paina prakarinchinappudu idi raga mohitanga roopondutundi.
1: When love flows towards transient things, it becomes attachment.
0: Shashvatamainatundi deeni paina prakarinchinappudu idiye bhakti ga roopondutundi.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: Bhakti rendu vidhamulaga untundi.
1: Devotion is of two types.
0: Pushpamulache poojalu gavinchutu, dhoopadeepa naivedyamulache aaradhanalu salpatu, kshetramulu darshinchutu, punyanadi teerthamulu aacharinchutu, mandiramulu yandu, pooja roomulu yandu, devalayamulu yandu aacharinchetundi నిత్యచు షోడశోపచారములకే గావించినటువంటి కర్మల కంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ రిచువల్స్ లైక్ వర్షిపింగ్ ద లార్డ్, 16 టైప్స్ ఆఫ్ ఆఫరింగ్స్ అండ్ విజిటింగ్ వేరియస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్, టేకింగ్ బాత్ ఇన్ హోలీ రివర్స్. దీస్ ఆర్ ఆల్ రిచువల్స్ which is ordinary type of devotion.
0: Kani Geeta Acharya dini antaga angikarinchatam ledu.
1: Geeta Acharya however does not accept this as the path of devotion.
0: Satchila sadachara sampannamainatundi parabhaktiye pradhanamani kudanu nirupistu vacharu.
1: Devotion which is associated with character and total love to the Lord itself is true devotion. This has been proved.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ the things and articles of the phenomenal world for worshipping the Lord.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము, బాహ్య సంబంధమైనటువంటి పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: The example for this is worshipping of the Lord, getting the flowers which are available from the trees.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైన దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఈ భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యం ఏమిటున్నది?
1: What is
0: విశేషం ఏమిటున్నది?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham cheseetundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the created things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanam nandu satya sadacharam antanti gunamulanu abhirudhi gavinchi

0: వారిని పోషించి అట్టి పుష్పముల చేత భగవంతుని ఆరాధన చేసేటువంటి యొక్క ప్రక్రియకి పరాభక్తి అని కూడా నువ్వు చెప్తూ
1: The activities which are associated with worshipping of the Lord who is seated in your heart by the flowers which are not relating to the world as such.
0: అయితే జ్ఞానాధ్యానం విశిష్యతే అని బాలరాజు చెప్పాడు. జ్ఞానమునకు ధ్యానమునకు ఉండినటువంటి వ్యత్యాసమును కూడాను మనం కొంత విచారించాలి.
1: We have to also inquire into the difference between జ్ఞానం and ధ్యానం, which బాలరాజు said just now.
0: ధ్యానము లేక జ్ఞానము కుదరదు.
1: Without meditation, it is not possible to get real knowledge.
0: జ్ఞానము లేక ధ్యానం సంభవించదు.
1: Without the అవేర్నెస్ ఆఫ్ ది నాలెడ్జ్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు మెడిటేషన్.
0: ఈ విధమైన పరిస్థితి యందు ఏది మనము వదులు తీసుకోవాలి?
1: ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆఫ్ ది టూ షుడ్ వి హ్యావ్ ఇన్ ది టు స్టార్ట్ విత్?
0: ధ్యానం అనగా లోక సంబంధమైనటువంటి అర్థములను మనం పురస్కరించుకున్నప్పుడు ఏదో ఒక వస్తువును ఏకాగ్రత చిత్తుడై దానిని స్మరించి దానిని దర్శించి తద్వారా దివ్యత్వాన్ని పొందేటువంటి మార్గము అని.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu.
1: But this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetunte dhatu nunchi puttinatunte dhyanam.
1: Etymologically, dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga భగవంతుని చింతనే ధ్యానము అని దీని యొక్క అంతరార్థం.
1: ద్వై చింతయం రియలీ రెఫర్స్ టు మెడిటేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: భగవంతుని చింతనే భక్తి అని కూడా దీని యొక్క అర్థం.
1: మెడిటేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ డివోషన్.
0: కనుక ఈ భక్తియే లేక అఖండమైనటువంటి జ్ఞానతత్వం మనకు ప్రాప్తించటం ఇది అసాధ్యం.
1: వితౌట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ద అన్లిమిటెడ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ద లార్డ్.
0: ఫలము మనకు ముఖ్యమే.
1: ఫ్రూట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: కానీ ఇది పుష్పము లేక ఫలము కానేరదు.
1: బట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫ్రూట్ వితౌట్ హ్యావింగ్ ఫ్లవర్.
0: కనుక మొట్టమొదట మనము పుష్పమును ఆశ్రయించినప్పుడే ఫలము మనకు దక్కుతుంది.
1: ఓన్లీ వెన్ వి గెట్ ఫ్లవర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ ఫ్రూట్.
0: అదే విధంగానే పుష్పం వంటిదే భక్తి.
1: ఇన్ ది సేమ్ వే డివోషన్ మే బి కంపేర్డ్ టు ఫ్లవర్.
0: భక్తిని ఆశ్రయించక అఖండ జ్ఞానం అనేటువంటి ఫలము మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హింసెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్. దాసోహం, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహం అని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ విల్ హ్యావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మ అండ్ ఐఎమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: సేక్రెడ్ విద్యారణ్య హ్యాస్ కమెన్స్ హిస్ సాధన ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కానీ కొంతకాలము ఈ దాసోహం అనేటువంటి మంత్రంతో ప్రారంభించినటువంటి సాధన క్రమక్రమేణ సోహంగా మారిపోయింది.
1: గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సాధన విచ్ కమెన్స్ ఫ్రమ్ ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ బికేమ్ ఐఎమ్ దట్ ఐఎమ్ ద లార్డ్ హింసెల్ఫ్.
0: ఒకనాడు విద్యారణ్యుల వారు ఏమిటి ఆశ్చర్యమని తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: కొంత పన్నెట్ ఆయన అనే పర్టికులర్ డే ది సీక్రెట్ గురు విద్యారణ్య వాజ్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ది సిగ్నల్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పులకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, But today you are telling I am Shiva Shivoham or Soham, I am that, I am that. How is it that you have come to this particular stage?
0: Biddalara, inta kalamu nenu dasoham dasoham dasohamani bhagavantuniki dasudai nenu poojistu vachanu. Okanati ratri chitta choru Vrindavana vihari gopi manas sanchari vachi aa danu apaharinchi vellaadu annadu.
1: She said, dear children, I have been just praying that I am the servant of the Lord, I am the servant of the Lord. The one particular day, the chitta chora, the stealer, the thief of the heart, he just came and stole my heart and he made me feel, soham, soham, I am that.
0: Da apaharinchar.
1: He has taken away from da soham, that particular dhatu da, and he made it soham. He is a thief.
0: Dasoham, dasoham, anekunti padamulo, Krishna dakarani arna apaharinchatam cheta, sohanga maripoyindi annadu.
1: As Krishna carried away da from dasoham, it became soham. This is how he explained.
0: Prarambhamlo neevu dasudiga prayanam salipavu nayana, ippudu naaku samipinchavu, naato aikyudaipothunnavu, kanuka neevu soham soham aneetundi margani anusarinchamannadu.
1: To begin with, you started your sadhana from a stage of dasoham, but as you progressed, you have become very close to me, very near to me, and now you can take it up as soham soham. This is how Lord told Vidyaranya in the dream.
0: Ramakrishna Paramahansa daggara kudanu oka gruhasthudainatundi bhaktudu sanyasi ainatundi bhaktudu undetundi vaaru.
1: There were two devotees, one a grihastha, a family devotee, and a sannyasin devotee with Ramakrishna Paramahamsa.
0: Naga Mahasayudu grihastha bhaktudu.
1: Naga Mahasaya was a family devotee.
0: Vivekananda sannyasi bhaktudu.
1: Vivekananda was a sannyasin devotee.
0: Naga Mahasaya nirantaram kudanu dasoham dasoham dasoham anetundi nenu dasam dasudanu anetundi deento prarambhistu vachadu sadhana.
1: Naga Mahasaya always, and to start with, he practiced this particular principle of dasoham, I am the servant of the Lord, I am the servant of the Lord.
0: Dasoham anetundi padamulo sadhanalu prarambhinchinappudu manavuni yandu ahankara vruttulu shunyamavutayi.
1: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
0: Ahankaram undinanta varakunu atma jnanam praptinchadu.
1: So long as one has egoism in him, he would not be able to get the knowledge of Atma.
0: Ee ahankaram anetundi gandhiyonu paravesi karishye vachanam tava ani sharanagatulu kavatam chetane arjununu krishnudu kudanu aneka vidhamula daityamunu protsahamunu andistu vachadu.
1: Even for Arjuna, Krishna gave all types of encouragement only after he threw away this gandiva of ahankara, that is egoism, and surrendered to the Lord and said, I am prepared to obey your command. Give me your command, I'll obey.
0: Ahankara mundinanta varakunu atmasthayilo paramatma swarupam labhyam kadu.
1: So long as one has egoism, one would not be able to get in the stage of atma, the paramatma swarupa itself.
0: Paramatma anugraham chikkana ahankara mundutaku veelu ledu.
1: Once you get the grace of the Lord, you would not be having egoism. It is impossible to have egoism.
0: Oke samayaminandu oke pradeshamulo velutru chikati undutaku veelu kadu kada.
1: At the same time, in the same place, there cannot be light and darkness, isn't it?
0: Kanukane naga mahasayudu మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ఫో నాగ మహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం ఐఎమ్ ద సర్వెంట్
0: ఐఎమ్. వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్డ్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: Niranjananda Swami said that on the basis of the experience of Naga Mahasaya and Vivekananda, both of them adopted different paths to overcome this the power of illusion.
0: కట్టబడినటువంటి ఈ కట్టలో నుంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి లోపల తప్పించుకుని వెళ్ళాడు.
1: నాగమహాశయ అడాప్టెడ్ ది పాత్ ఆఫ్ దాసోహం దాసోహం. హీ బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది టై ఆఫ్ దిస్ మాయా, ది స్పెల్ ఆఫ్ ద మాయా, అండ్ హీ వాస్ ఫ్రీ.
0: కానీ వివేకానంద శివోహం శివోహం శివోహం శివోహం అని తన అఖండ స్వరూపాన్ని విశాలమైనటువంటి తత్వాన్ని అభివృద్ధి గావించుకుని ఆ మాయా బంధనమును ఛేదించుకుని వెళ్ళాడు.
1: ద షాకల్స్ ఆఫ్ మాయా విచ్ ఆర్ బైండింగ్ వివేకానంద వర్ టర్న్ టు పీసెస్ బై హిస్ ఎక్స్పాండింగ్ శివోహం శివోహం శివోహం. ఐఎమ్ శివ ఐఎమ్ శివ ఐఎమ్ శివ
0: అనగా నేనే దేవుడను అనేటువంటి ఉన్నత భావమును ఉత్తమ భావమును అభివృద్ధి పరుచుకున్నటువంటి వానికి ఏ విధమైనటువంటి బంధనను అతన్ని బాధించవు.
1: ఎనీ పర్సన్ హూ డెవలప్స్ ఇన్ హిమ్సెల్ ద సేక్రెడ్నెస్ అండ్ లాఫ్టీ ఐడియా దట్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ నథింగ్ విల్ బాదర్ హిమ్ నథింగ్ విల్ కమ్ ఇన్ ద వే.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: దెర్ ఇస్ నో యూస్ బై మియర్లీ అటరింగ్ ఆల్ దీస్ థింగ్స్ బై వర్డ్.
0: అనుభూతికి రావాలి.
1: దే మస్ట్ కమ్ టు వన్స్ ఎక్స్పీరియన్స్.
0: దేహప్రాంతిని వీడాలి.
1: వన్ షుడ్ overcome the feeling of
0: ఇంద్రియని గ్రహం చేయాలి.
1: వన్స్ ఓవర్కమ్ బాడీ కాన్షియస్నెస్
0: కథనం యోగినః అనేటువంటి ఏకాత్మ భావన పెంచుకోవాలి.
1: కంట్రోల్ సెన్సెస్ అండ్ కంటిన్యూస్లీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద లార్డ్.
0: అట్టివారే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: But on the other hand, a devotee removes egoism from his own heart and he gets the bliss supreme.
0: దీనికి ద్వైత విశిష్ట ద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: There are three paths, ద్వైత విశిష్ట ద్వైత అద్వైత, dualism, qualified dualism and non-dualism.
0: తత్స్వైపాహం అనగా నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభంలో తాను చెప్పుకుంటాడు.
1: ఇన్ ది వెరీ బిగినింగ్ హీ అటర్స్ దట్ ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ గాడ్.
0: ఇందులో భగవంతుడు వేరు తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్ ది అదర్ ఇస్
0: డివోటీ. అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీజ్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకుని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: గ్రాడ్యువలీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్, హీ విల్ కమ్ ఫేస్ టు ఫేస్ ది లార్డ్ అండ్ హీ విల్ ఆర్గ్యూ విత్ హిమ్ యాస్ లార్డ్ ఐఎమ్ యువర్ డివోటీ ఐఎమ్ యువర్ డివోటీ.
0: తవై వాసం అనేటువంటిది ఎదురుగా నిలిచి భక్తునితో భక్తుడు భగవంతునితో నేను నీ భక్తుడని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐఎమ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: రెండవది త్వమైవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమైవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐఎమ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: ఐఎమ్ యువర్ డివోటీ రెఫర్స్ టు విశిష్టాద్వైత.
0: నేను దైవ భక్తుడను అని అనుకోవటము ద్వైతం.
1: ఐఎమ్ ది డివోటీ ఆఫ్ సమ్ గాడ్, దిస్ ఇస్ ద్వైత భావ.
0: నీది నేను అనుకోవటమే అద్వైతం.
1: యు ఆర్ మై సెల్ఫ్, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ అద్వైత నాన్ డ్యువలిజం.
0: కనుక మనము ద్వైతములో ప్రారంభం జరిపినప్పుడే అద్వైతంలో మనం ప్రవేశించడానికి అర్హులమవుతాం.
1: దేర్ఫోర్ ఓన్లీ వెన్ వీ కమెన్స్ అవర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డ్యువలిజం విల్ ఎండ్ అప్ ఇన్ నాన్ డ్యువలిజం.
0: కనుక మొట్టమొదట మనము సామాన్యమైనటువంటి భక్తిలో భక్తితో మన యొక్క ఆరాధనను ప్రారంభించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దేర్ ఫోర్ వీ హావ్ టు కమెన్స్ అవర్ సాధన అవర్ డివోషన్ ఫ్రమ్ ది వెరీ ఆర్డినరీ డివోషన్ స్టేజ్.
0: ఇది సాకార సగుణములు లేక నిరాకార నిర్గుణములు మనకు ప్రాప్తించవు.
1: that is without having sakara and saguna attributes and a form, it is not possible to get attributes
0: and form.
1: This is impossible also.
0: Kanuka motta motta manamu oka vidhamainatundi okka dasuluga manamu tayaru kavali.
1: Therefore to start it, we will have to develop ourselves and become the servants of the Lord.
0: Maroka udaharanam,
1: one more example for this.
0: Oka vaipuna pedda sunna untundali.
1: There is a big circle or a zero on one side.
0: Daniki pakkane oka chinna zero untundali.
1: Just by its side there is another smaller circle.
0: Ee pedda circle e daivam.
1: The big circle may be compared to God.
0: Ee chinnade jeevudu.
1: The small one refers to jeeva.
0: Ee jeevudu anetundi vaadu devunuku koncham pratyekanga untunnadu.
1: This jeeva is different and distinct from deva, God.
0: Idi dvaitam.
1: This is dvaitam.
0: Visishta dvaitam anaga pedda sunna lopala chinna sunna untundali.
1: Visishta dvaitam, qualified dualism, refers to the small circle being within a big circle.
0: Anaga daivamulo jeevudu unnadu.
1: That means jeeva amsha is a part of divinity. It is, he exists in the
0: world. Ee jeevudu daivamto chere vidhanam enti?
1: Then what is the way of merging himself totally in the Lord?
0: Ee chinna sunna kramakramina vishalamainatundi bhavamu penchukoni penchukoni penchukoni potu ee pedda sunnalo leenamaipothundi.
1: This small circle has to grow bigger and bigger by broadening itself and get merged into the bigger one, bigger circle.
0: Idi advaitamu annaru.
1: This is advaitam, it is said.
0: Anaga jeevatattvamunu daivattvamuto cherchadaniki tagina krishi cheyatame ee bhakti prapattulu yokka margamu.
1: The path of devotion and prapatti refers to the path which makes a jeeva tattva merge itself in deva tattva or the principle of God.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణా అణుగుటకు అవకాశం ఉంటుండాలి.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, వుడ్ బి ఏబుల్ టు జస్ట్ సప్రెస్ ద వీక్నెసెస్ అండ్ డెవలప్ బ్రాడ్నెస్ అండ్ మర్జింగ్.
0: దేవో హి జ్ఞానం అభ్యాసాత్. ఈ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే అభ్యాసము ద్వారా మనకు లభ్యమవుతుంది.
1: హౌ టు వీ అక్వైర్ దిస్ నాలెడ్జ్? త్రూ కాన్స్టెంట్ ప్రాక్టీస్ వీ కెన్ గెట్ దిస్ నాలెడ్జ్.
0: ప్రపంచంలో ఏ చిన్న విషయానికైనా ఏ చిన్న స్థాయికైనా అభ్యాసం లేకుండా మనము ఆ స్థాయిని మనం పొందలేము.
1: వాట్ ఎవర్ స్మాల్ థింగ్ బి ఇట్ ఇన్ ద వరల్డ్, వాట్ ఎవర్ స్మాల్ స్టేజ్ బి ఇట్, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ ఆర్ రీచ్ ఇట్ వితౌట్ ప్రాక్టీస్.
0: చదువుట కానీ వ్రాయుట కానీ నడచుట కానీ తినుట కానీ ఇవన్నీ కూడాను అభ్యాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి.
1: బీట్ రీడింగ్, రైటింగ్, వాకింగ్, ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్, వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
0: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
1: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
1: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
0: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
1: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
0: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైనటువంటి మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటము, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
1: వితౌట్ ద బేసిస్ ఆఫ్ ది విజ్డమ్ which refers to spirituality, it is not possible to acquire the knowledge of the world.
0: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
1: All the good activity associated with this body

0: that refers to the path of acquiring this knowledge.
1: ఈ శరీరం అనేటువంటి మనకు లేకుండా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము.
0: ఎట్టి
1: ప్రాప్తిని కూడా మనం పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
1: శరీర మాధ్యం కర్మధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
0: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈస్ ది వెరీ బేసిస్.
1: పరోపకారార్థం ఇదం శరీరమని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
0: బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ ఇస్ నెసరీ ఫర్ డూయింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
1: చిన్నపిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దిస్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము.
0: లెట్ అస్ సే దట్ వి హావ్ గోన్ ఆన్ ఎ పిక్నిక్ టు సమ్ ప్లేస్.
1: అక్కడికి భోజనమునకు సంబంధించినటువంటి పదార్థములన్నీ ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళాం.
0: దేర్ వి హావ్ క్యారీడ్ ఆల్ ది ఆర్టికల్స్ నెసెసరీ ఫర్ కుకింగ్ ఫుడ్.
1: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవటానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
0: ఇన్ ద ఫారెస్ట్ వి హావ్ మేడ్ ప్రిపరేషన్స్ టు కుక్ ఫుడ్.
1: అప్పుడు మనం ఏం చేయాలి? 3 రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
0: For this purpose, what is to first stage, we'll have to get 3 stones and keep them.
1: ఈ 3 రాళ్లపైన పాత్రను పెట్టాలి.
0: On these 3 stones, we'll have to keep the vessel.
1: పాత్రలో నీరు పోయాలి.
0: We'll have to pour water into the vessel.
1: ఆ నీటిలో బియ్యం వేయాలి.
0: We'll have to put rice in the vessel and water.
1: ఈ 3 రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
0: Underneath the vessel, in between these 3 stones, we'll have to make some fire.
1: ee mantanu veyatamlo undinatundi attaratham emiti?
0: What is this inner significance of putting the fire beneath the vessel?
1: ee manta dwara paathralo undinatundi yokka biyamu pakkam kavatam kosamani.
0: Through the fire we have to just cook the rice which is within the vessel.
1: Aithe ee yokka vedi సరాసరి బియ్యములకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
0: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాజ్ సచ్.
1: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యములకు సోకి, బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
0: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్ from the vessel to the water, from the water to the rice, and then rice is cooked.
1: Adi vidhamugane jeevita aranyam lokala manam aahara nimittamai aanandamane aahara nimittamai praakulaadutunnam.
0: In the same way, in the forest of life, we are searching for the bliss which will be compared to food.
1: Ikkada sattva rajo tamo gunamule 3 raalu.
0: Those 3 stones are the 3 qualities, sattva, rajas and tamas.
1: Mana dehame patra.
0: Our body may be compared to the vessel.
1: Mana yokka aasale jalamu. Mana aasalu anetundi deento ee yokka deenini tattvam gavinchukoni manamu shantini pondali.
0: The wisdom has to apply itself to the body, through the body to the feelings, and through the feelings to our desires, and through desires in the atma gnana should be obtained.
1: Kanuka ee gnanam anetundi sarasari manaku hrudayaniki chikkutaku gaani dakkutaku gaani veedu kaadu.
0: Directly therefore it is not possible to get wisdom directly in the heart.
1: Idi deham dwara bhavamula dwara మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
0: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
1: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్. దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
1: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత, కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
0: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ కంట్రోలింగ్ అవర్ డిజైర్స్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు డూ ద వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ ఇన్ ద నేచురల్ ఆటోమేటిక్ స్పాంటేనియస్ వే.
1: కర్మ యొక్క ఫలత్యాగం చేయుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సాక్రిఫైస్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్క్.
1: ఫలము ఉండనే

0: దేర్ ఈస్ ఫ్రూట్స్ ఫర్ ఎవ్రీ వర్క్.
1: మా ఫలేషు అని చెప్పింది కానీ నా ఫలేషు అని చెప్పలేదు.
0: ఇట్ ఈస్ సెయిడ్ మా ఫలేషు నాట్ నా ఫలేషు.
1: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
0: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
1: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
0: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
0: While discharging your duties, incidentally there are some desires, there is nothing wrong in accepting them.
1: కర్మ ఫలమును త్యజించమని కాని లేక కర్మ ఫలము ఉండదని కాని గీత బోధించలేదు.
0: గీత హాస్ నాట్ టాట్ దట్ యు విల్ హావ్ టు గివ్ అప్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ది ఫ్రూట్స్ డు నాట్ హావ్ ఎనీ యాక్షన్. ఐ సో యాక్షన్
1: ఈ కర్మ ఫల త్యాగమును సరిగా అర్థం చేసుకునలేక అనేక మంది కర్మనే త్యాగం చేస్తున్నారు.
0: పీపుల్ హూ హావ్ నాట్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ సాక్రిఫైసింగ్
1: ఈ కర్మ ఎంతవరకు ఉంటుండాలి.
0: హౌ ఫార్ కెన్ దే సాక్రిఫైస్ ది యాక్షన్.
1: వంటలు అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
0: ఓన్లీ అంటిల్ ఫుడ్ ఈస్ కుక్డ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ ది ఫైర్.
1: వంట పరిపక్వం అయిన తర్వాత కట్టెలు మనకు అక్కరలేదు.
0: వన్స్ ది ఫుడ్ ఈస్ కుక్డ్ దెర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ ఫైర్.
1: అయితే కర్మ యొక్క రహస్యాన్ని కానీ కర్మ ఫలితం యొక్క రహస్యాన్ని కానీ గుర్తించేంత వరకే మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
0: ఓన్లీ అంటిల్ వీ రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీల్ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
1: కనుక ఈ కర్మ ఫలత్యాగమునకు కానీ కర్మత్యాగమునకు కానీ జ్ఞానాభివృద్ధికి కానీ ధ్యానమునకు కానీ అన్నింటికి ప్రేమనే ప్రధానము.
0: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
1: Ikkada sila sadacharam annaru. Idiye satyamunaku prakatinchetuvanti yokka gurtulu.
0: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
1: Satyam kani, shanti kani, dharmam kani, pratyekanga levu.
0: Truth, peace and righteousness, they do not exist
1: separately.
0: All these are essentially dependent upon love.
1: Prema manavuni yokka aalochanalo cherinappudu adi satya roopanni dharistundi.
0: When love enters into one's thoughts, it becomes truth.
1: Prema aacharana roopamlo dharinchinappudu adi dharmam avutundi.
0: When love manifests itself in the form of action, it becomes righteousness and dharma.
1: Premanu artham chesukunnappude adi shanti avutundi.
0: When one understands love, it automatically becomes peace itself.
1: Prema yokka artame idi shanti.
0: The very meaning of the word love is peace.
1: Prema yokka aacharane dharmam.
0: Practicing love is dharma.
1: Prema yokka aalochane idi satyam.
0: Thinking of love is truth.
1: Premanu talanchutu poyinappude non violence ahimsaga maaripothundi.
0: Continuously thinking of love itself becomes non violence.
1: Kanuka satya dharma shanti ahimsalaku naligintiki kodunu antarbahiniga pravahinchetundi prema okkati maatrame.
0: For truth, for non violence, for peace and for righteousness, it is love which is flowing as an undercurrent.
1: ఇట్టి ప్రేమను అభివృద్ధిగా అవించుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
0: ఇన్ ది బుద్ధి యోగ హెస్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
1: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
0: హి హస్ ఆల్సో డిక్లర్డ్ దట్ మేక్ యూజ్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
1: భక్తుడా నీ చేతులు చిన్నవి.
0: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
1: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
0: విత్ దో స్మాల్ లిటిల్ పామ్స్ యూ సర్వ్ మీ.
1: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
0: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
1: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
0: మై క్రియేషన్ ఈజ్ వెరీ వాస్ట్.
1: ఇంత విశాలమైనటువంటి యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
0: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
1: నీ చెవులు రెండు చిన్నవి.
0: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
1: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
0: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
1: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
0: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యూ జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
1: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
0: By merely coming to sannidhi of the Lord, it doesn't serve the entire purpose.
1: Rendu chinna kannula dwara vishalamainatanti oka jagatru chuchinanta maatram na prayojanam ledu.
0: By merely taking a look at the vast world with your little eyes, there is no use.
1: Rendu chinna chetra dwara na sevalu salpinanta maatram na prayojanam ledu.
0: By merely serving me with your two little hands, you are not going to achieve.
1: Rendu chinna chevula dwara na vaanini aalakinchi prayojanam ledu.
0: By listening to my divine words through your little ears, there is no use.
1: Kani okka hudayam unnadi.
0: But there is one thing, and that is the heart.
1: Aa okka hudayamulo nannu pravesha pettukuntiva ee yokka karmalu emaatram kodunu neeku akkaraledannadu.
0: If you introduce me into your heart, then none of these actions are very important.
1: Ee chetulu chevulu kannulu noru ivanni kodunu kevalamu మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
0: వాట్ ఎవర్ యాక్టివిటీ యు ఇండల్జ్ ఇన్ బై వే ఆఫ్ వర్షిప్ త్రూ యువర్ హ్యాండ్స్ ఫీట్ ఇయర్స్ నోస్ అండ్ ఐస్, దిస్ ఓన్లీ ఏ మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్ మైండ్.
1: కానీ హృదయములో ప్రవేశించిన తర్వాత ఆ ఇంద్రియము తమంతకు తామే స్తంభించిపోతాయి.
0: వన్స్ ద లార్డ్ ఎంటర్స్ ద హార్ట్, ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ విల్ బి సో ఈజీ, దే గెట్ స్టిల్డ్ ఆటోమేటికలీ.
1: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ స్పెషల్ ఎఫర్ట్ టు బి మేడ్ ఫర్ కర్మ ఫలత్యాగ సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్ ఆఫ్ ది యాక్షన్.
1: భక్తి మామే ప్రియో నరః, నా యొక్క భక్తుడై నన్ను స్మరించుచు, నన్ను చింతించుచు, నన్ను ధ్యానించుచు, నా యొక్క చింతనయందే నీవు నిమగ్నుడైనప్పుడు సర్వము కూడాను నేనే చూచుకుంటానన్నాడు.
0: భక్తి మామే ప్రియో నరః. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me.
1: Dhrudanichchayaha annadu.
0: For this particular purpose, you would have firm resolve.
1: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
0: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
1: భగవంతుడు పరిపూర్ణుడు.
0: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
1: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్, పరిపూర్ణత్వ
1: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
0: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
1: అతని పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
0: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ క్లారిటీ బిట్వీన్ దీస్.
1: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండిన మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
0: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ వుడ్ బి ట్రెజరస్.
1: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు, సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
0: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
1: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్జ్.
1: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చెంత చేరాలి.
0: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
1: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను రూపొందుతాడు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
1: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యను కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
0: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
1: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
0: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
1: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి జరపడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
1: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు అంటే లౌకిక కర్మలు ఏంటి, మన కాలము వ్యర్థము గావించుకుంటూ పోతున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్.
1: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
0: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
1: దానిని అంతర్బహిస్తర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
0: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎక్స్టర్నలీ విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
1: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: ఇన్ భక్తి యోగ ఆర్ యోగ ఆఫ్ డివోషన్, లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ యూ హావ్ టు రికగ్నైజ్.
1: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
1: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
0: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
1: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
0: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
1: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
0: విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
1: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది నేచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
1: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
0: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
1: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
0: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
1: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
0: ఈవెన్ ఫర్ రైటియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈస్ ది వెరీ బేసిస్.
1: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
0: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈస్ ది వెరీ బేసిస్.
1: కనుకనే ప్రేమనే సర్వస్వము.
0: Therefore, love is
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: కనుక మన ప్రేమను పెంచుకొని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావటానికి తగిన కృషి చేయమని బోధించడమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
0: The essence of the teachings of Bhakti Yoga refers to the love which will have to be practiced, and by practicing love will have to become broad-minded and develop greatness in us. This is the meaning.
2: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: You can set a tree straight and upright without any bending anywhere. You can also set the stone or a boulder straight. But can you ever set straight your mind without any bending over there? Listen to this, son of Bharat.
1: Vidyarthulara.
0: Students.
1: Manasu chala vichitramainatundi.
0: Mind is very peculiar.
1: మనసు చాలా వేగమైనటువంటిది.
0: మైండ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: మనసు మహా చంచలమైనటువంటిది.
0: ఇట్స్ వేవరింగ్.
1: మనసు మహా బలమైనటువంటిది.
0: ఇట్స్ వెరీ పవర్ఫుల్.
1: ఇక్కడ మనిషి ఉండగా కొన్ని వేల మైళ్ళ దూరం కూడా పరిగెత్తుతుంది ఈ మనసు.
0: When the man is here, right here, the mind will run fast.
1: ఒక్క క్షణంలో వేల మైళ్ళ ప్రయాణం చేసి అక్కడ దృశ్యాలను చూడగలుగుతుంది.
0: In a moment of time, it can reach thousands of miles and watch what happens there.
1: Kanukane Arjunudu, Chanchanam vi Manakrishna Pramadi Balavadrudam. Idi chala drudamainatundi manasu. Maha chanchalamainatundi manasu. Maha balamaina manasu. Dinini ye reetiga memu arikattagalamu annadu Arjunudu.
0: So Arjuna said, how can I have control on the mind which is so strong, powerful and wavering?
1: Ee manasuku rendu tattvam unnadu.
0: Mind has two aspects.
1: Okati pashu tattvam.
0: One is animal nature.
1: Rendavadi manushyatvam.
0: Second, human quality.
1: Manushyatvam anaga pashutvam anaga emito manamu gurtinchadaniki prayatninchali.
0: We have to make an effort to know these two, animal quality and human quality.
1: Kama krodha lobha moha madha vachchalamainte harshad vargamulaku lonai aneka vidhamainatundi vasanalaku longi tadvara kevalam pashu vale pravartistu manavatvanni vismarinchi kevalamu pedamargam patti pashuvuga maaripothundi ee manasu.
0: With all the evil tendencies like desire, avarice, hatred, lust, it forgets its human quality and attains the animal behavior.
1: Inka rendavadi bhagavantudu prasadinchinatvanti matini sthitini gatini sampattini ee naligintini sadvinyoga parichukoni tadvara divyattamainatvanti yokka manavatvanni vahinchi tadvara deshaniki అనేక విధములైనటువంటి ఉపకారం జరుపుతూ వస్తుంది.
0: ద సెకండ్ స్టేజ్ ఇస్ గాడ్ హెస్ గిఫ్టెడ్ ద ప్రాపర్ పొజిషన్ ద డెస్టినీ అండ్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద మైండ్ త్రూ దాట్ వన్ విల్ రికగ్నైజ్ ద హ్యూమన్ వాల్యూ టు అటైన్ డివినిటీ.
1: ఈ మంచి చెడ్డలకు రెండింటికి మనసే మూల కారణం.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: మనసు నందు ఉన్నటువంటి మంచితనము మరొక దీని యందు లేదు.
0: ద గుడ్నెస్ కంటెయిన్డ్ దేర్ is present nowhere else.
1: మనసునందున్నటువంటి ఒక చెడ్డతనం కూడా మరొక దీని యందు లేదు.
0: The bad quality present in the mind is present nowhere else.
1: ఎంత మంచిదో అంత చెడ్డది.
0: It is very good at the same time very bad.
1: ఎంత చెడ్డదో అంత మంచిది.
0: It's very bad but yet very good.
1: కాబట్టి మనస్తత్వాన్ని మనము ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాలి?
0: In what way can we know the nature of our mind?
1: మనసు చాలా పరిశుద్ధమైనటువంటిది.
0: Mind is pure.
1: ఇది సంగదోషమును పురస్కరించుకొని మనసు మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంది.
0: బేసింగ్ ఆన్ ద కంపెనీ అరౌండ్ ఇట్ బికమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఒక పరిశుద్ధమైనటువంటి ఒక న్యూస్ పేపర్ ఒకటి ఉంటుండాలి.
0: సపోజింగ్ దేర్ ఇస్ ఎ ప్యూర్ న్యూస్ పేపర్ క్లీన్.
1: ఈ న్యూస్ పేపర్ లోపల మంచి సుగంధమును అందించేటువంటి మల్లె పువ్వులు పొట్టం కట్టినప్పుడు ఈ మల్లె పువ్వుల సుగంధము ఆ న్యూస్ పేపర్ కూడా అందిస్తుంది.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఎ క్లీన్ న్యూస్ పేపర్ అండ్ యూజ్ ఇట్ టు ప్యాక్ అప్ jasmine flowers, the newspaper also will smell that of jasmine flowers.
1: ఈ న్యూస్ పేపర్ కు ఈ విధమైనటువంటి ఒక సుగంధం రావడానికి కారణం ఏమిటి?
0: What is the reason for the newspaper to smell so nicely?
1: అనగా ఈ సుగంధమైనటువంటి ఒక మల్లె పూల చేత దీన్ని చుట్టబట్టం చేత దీనికి ఈ సుగంధాన్ని అందించింది.
0: Because the newspaper is used as packing material for the jasmine flowers.
1: అదే న్యూస్ పేపర్ నందు
0: సేమ్ న్యూస్ పేపర్
1: కొన్ని పకోడాలు మనం పొట్లం కట్టినప్పుడు
0: ఇఫ్ యూ ప్యాక్ పకోడా
1: ఈ న్యూస్ పేపర్ కూడా పకోడాలు వాసన వస్తుంది.
0: ద న్యూస్ పేపర్ ఆల్సో విల్ స్మెల్ యాజ్ దట్ ఆఫ్ పకోడా.
1: అనగా ఈ పకోడా యొక్క సంపర్కం చేత ఈ న్యూస్ పేపర్ కూడాను అట్టి వాసననే రూపొందుతుంది.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ పకోడా ఇట్ విల్ స్మెల్ యాస్ దట్ ఆఫ్ పకోడా.
1: అదే న్యూస్ పేపర్ కు
0: ఫర్ ది సేమ్ న్యూస్ పేపర్
1: డ్రై ఫిష్ పొట్లం కట్టినప్పుడు డ్రై ఫిష్
0: వెన్ యూ ప్యాక్ ఇట్ విత్ డ్రై ఫిష్ కంప్లీట్లీ
1: ఈ పేపర్ అంతా కూడా డ్రై ఫిష్ స్మెల్ వస్తుంది.
0: ద పేపర్ ఆల్సో స్మెల్స్ యాస్ దట్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఈ పేపర్ కు స్వతసిద్ధమైన ఎట్టి వాసనలు లేవు.
0: ద న్యూస్ పేపర్ యాజ్ సచ్ డజంట్ స్మెల్.
1: ఎట్టి పదార్థంతో ఈ న్యూస్ పేపర్ చేరుతుందో అట్టి పదార్థం యొక్క వాసన ఇది పొందుతుంది.
0: యాజ్ ఈస్ ద మెటీరియల్ విత్ విచ్ ద న్యూస్ పేపర్ అసోసియేట్స్ ఇట్ స్మెల్స్ దట్ వే.
1: అదే విధంగానే మనస్సును మంచి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు అది మంచిగా రూపొందుతుంది.
0: When the mind is directed along the good path, it would be good.
1: అనగా ఎట్టిది మంచి మార్గం.
0: What is the good path?
1: సద్భావములు,
0: good thoughts,
1: సచ్చింతనలు,
0: good thinking,
1: సత్ప్రవర్తనలు,
0: good behavior,
1: సదాలోచనలు,
0: good feeling,
1: సత్సంగముతో ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావముల చేత, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క వృత్తుల చేత, నైతిక భావముల చేత, ధార్మికమైనటువంటి యొక్క కర్మల చేత ఇది సంపర్కం చెందినప్పుడు ఇది మరింత మంచిదిగా రూపొందుతుంది మనస్సు.
0: With the sacred feelings, sacred thoughts, sacred emotions, the divine feelings, spiritual feelings, mind would transform divine and good.
1: Durgunamala cheta, duralochana cheta, dussangam cheta, dushpravartanala cheta, idi maha durgunanga maaripothundi, oka dushtulalaga roopondutundi.
0: Because of its association with bad company, because of bad behavior, bad feeling and bad thoughts, it transforms wicked.
1: Manasu koneetundi manchi cheddalu pratyekanga vacheetundi kaadu.
0: Good and bad, they are not that separately present in the mind.
1: ee samparkam yokka prabhavam cheta manasu ee vidhamainatundi yokka manchi cheddaluga roopondutu ostuntadi.
0: Mind becomes good and bad because of the association, company.
1: Manchi manasuga manamu kaligi undalanukunte manchi sanghanni manam cherali.
0: In order to have very good mind, we should be in good company.
1: Aithe okkoka samayam lopala manchi cheddaga kanipistundi, chedda manchiga kanipistundi.
0: But at times good will appear as bad and bad appears as good.
1: Evaru manchi varo evaru chedda varo telusukovadam chaala kashtam.
0: It's very difficult to decide who is good and who is bad.
1: Anaga manchi samskaramu, manchi nadata, manchi matalu, manchi pravartana manaku kontha varakunu guttimpa chestundi manchi varani.
0: However, we can say so and so is good, basing on the culture, behavior, the talk and so on and so forth.
1: Kalukane prati manavuni kudanu oka samskaram anetundi athyavasaram.
0: Everyone needs culture.
1: Ee samskaram anetundi aneka vidhamainatundi durgunamulu dooram gaavinchi sadgunamulu poshistu vastundi.
0: It is only culture that will help you to give up all the bad qualities, cultivate good qualities.
1: Ee oka anoka samayam lopala chiridi lopala
0: this at one time in Shirdi
1: baba kuchari pakkuna navutunnadu.
0: Baba started smiling.
1: Idi evariki em artham kaledu.
0: Nobody could comprehend.
1: Kontha mandi pichivadani paluktuntaru.
0: Some thought that he is mad.
1: Kontha mandi itanu oka bairagi ani bhavistuntaru.
0: Some thought that he is a bairagi.
1: Itanu oka fakiru ani cheppi visvasistuntaru.
0: Some thought that he is fakir.
1: Ilanti paristhiti lopala ee pichivadu anukunnatundi variki pichigane kanipistuntadu.
0: To those that thought that Baba is mad, he appeared so.
1: Fakir anukunnatundi variki fakir gane kanipistuntadu.
0: To those who thought that he is fakir, he looked like that.
1: Ee vidhanga navutu navutu
0: as he was smiling.
1: వరే కుల్కర్ణి ఆవ్ అన్నాడు.
0: హి సెడ్ కుల్కర్ణి కమ్ ఆన్.
1: అక్కడ ఒక కుల్కర్ణి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కుల్కర్ణి.
1: అతనికి పూర్తి పేరు అప్పా కుల్కర్ణి అని పేరు.
0: హిస్ ఫుల్ నేమ్ అప్పా కుల్కర్ణి.
1: పిలిచాడు.
0: హి కాల్డ్ హిమ్.
1: ఏం స్వామి అన్నాడు.
0: హి సెడ్ స్వామి వాట్స్.
1: ఆ జోబిలో ఉన్నటువంటి రెండు కాసులు ఇచ్చి
0: హి గేవ్ హిమ్ టూ కాయిన్స్.
1: నీవు వెళ్ళి ఈ పహల్గాం వెళ్లి అక్కడ నానా ఉంటాడు తీసుకుని రా అన్నాడు.

0: You go to Pahalgam and bring Nana, who is there.
1: ఈ నాన తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు.
0: Nana was serving as tahsildar there in Pahalgam.
1: ఆనాటి పరిస్థితిలో తహసీల్దార్ అంటే ఒక కలెక్టర్ తో సమానం.
0: In those days, tahsildar has power that of collector.
1: నా గౌరవంగా ప్రతికేటువంటిది తహసీల్దార్ పని.
0: Tahsildar is highly respected.
1: ఈ రెవెన్యూ సంబంధమైనటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గరే పోయేటువంటివి.
0: Everything is under the control, revenue under the control. ఇంతే
1: కాకుండా దానికి తోడుగా పవర్కు తగినట్టుగా ఇతను మహాసంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నాన.
0: He is not only the one of authority, he is a scholar in Sanskrit.
1: గొప్ప విద్యావంతుడు.
0: Highly educated.
1: మంచి పదవిలో ఉన్నాడు.
0: And he is in high position.
1: మంచి పర్సనాలిటీ.
0: Good personality.
1: ఈ మూడింటిని పురస్కరించుకొని
0: You go to Pahalgam and bring Nana, who is there.
1: ఈ నాన తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు.
0: Nana was serving as tahsildar there in Pahalgam.
1: ఆనాటి పరిస్థితి

0: పదవిలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ ఇన్ హై పొజిషన్,
0: పర్సనాలిటీ,
1: గుడ్ పర్సనాలిటీ.
0: ఈ మూడింటిని పురస్కరించుకుని అహంకారం కూడా అధికమైపోయింది.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ ఫ్యాక్టర్స్ హి వాస్ ఈగోయిస్టిక్.
0: ఈ కుల్కర్ని వెళ్లిన తక్షణమే ఎందుకోసం వచ్చావన్నాడు.
1: ద మూమెంట్ కుల్కర్ని వెంట్ దేర్ హి ఆస్క్డ్,
0: బాబా నిన్ను తీసుకుని రామన్నాడు అన్నాడు.
1: బాబా వాంటెడ్ మీ టు బ్రింగ్ యూ ఓవర్ దేర్.
0: వెళ్ళు, ఈ బుద్ధి లేదా?
1: హీ సెడ్ గెట్ అవుట్, డోంట్
0: హియర్. ఎవరో ఎక్కడో ఒక ఫకీర్ ఉంటే వాడి దగ్గరికి నేను తహసీల్దారు, నేను గొప్పవాణ్ణి, మంచి అధికారిని, నేను గొప్ప విద్యావంతుణ్ణి, నన్ను వాడి దగ్గరికి పోమంటున్నావా? వెళ్ళిపో అన్నాడు.
1: వాట్ యు వాంట్ మీ టు మీట్ దట్ ఫకీర్? ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్, ద వన్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్, గెట్ అవుట్, హీ సెడ్.
0: కానీ మరీ తర్వాత ఈ వార్త తెచ్చి అంటే బాబాకి అందించడంతో తిరిగి వెళ్లి తీసుకుని రామని పంపించాడు.
1: This message is conveyed to Baba.
0: అనేక పర్యాయములు,
1: గో అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్.
0: నానాను చూడాలి, నానాను చూడాలి, నానాను చూడాలి అని ఒక పిచ్చివాడి వలె అరుస్తున్నాడు బాబా.
1: బాబా వాజ్ షౌటింగ్ సింప్లీ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్ దట్ హీ వాంట్స్ టు మీట్ నానా.
0: ఈ కుల్కర్ని కూడా నువ్వు ఏమిటి ఇది? నన్ను కూడా అవమానపరుస్తున్నాడు ఈ నానా. ఇంత అహంకారి అయినటువంటి నానాను చుట్టం లోపల బాబాకున్నటువంటి ఒక ఆప్యాయత ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాడు.
1: Kulkarni could not understand anything. What is it that he is so particular to see him?
0: Kadapatiki ee Kulkarni poi kaallu pattukoni baba ninnu choodalani aashisthunnadu tappaki neevu raavali ani gattiga yerchaadu paapam Kulkarni.
1: Finally Kulkarni went there, cried loudly, catching the field of nana there, baba wants to see you.
0: Appudu cheppadu nana.
1: Nana said,
0: nee baadakai nenu vastunnanu kaani baban chuttaga nenu raavatam ledu.
1: I can't bear the suffering you are crying here.
0: అతను ఒక పిచ్చి మనిషి.
1: Is baba is mad.
0: అతను కేవలం ఒక బెగ్గర్.
1: Baba is a beggar.
0: నేను గొప్ప రిచ్ మ్యాన్,
1: I am a
0: అధికారిని.
1: I am a rich man, one of them.
0: నేను అతన్ని చూడడానికి ఏ మాత్రం అవకాశం లేదు.
1: Well, there's no chance.
0: అతనికి నాకు ఏ విధమైన పోలికలు లేవు.
1: There's no comparison between the two.
0: అతన్ని చూడనక్కర్లేదు నేను.
1: I don't need to see him.
0: అన్నాడు.
1: He said so.
0: నా ప్రార్థనను మన్నించి మీరు తప్పక రావాలని కుల్కర్ని కోరాడు.
1: Kulkarni prayed that he should respond to his prayer.
0: Shirdi kochadu nana.
1: Nana came to Shirdi.
0: Shirdi kochadu asalu namaskaram kuda cheyaledu.
1: He did not do any namaskar, paid respects.
0: Chetulaina kattukoledu.
1: He didn't fold his hands either.
0: Endukante meeru pilipicharata?
1: He said, why did you ask me to come here?
0: Meeku naaku em sambandham untundadi?
1: What is the relationship between you and me?
0: Meeku pedda adhikarini.
1: I am in high position.
0: Meeru kevalam oka bichchagaadiga untunnaru.
1: You are only a beggar here.
0: Meeru oka bikari.
1: You are a bikari.
0: Neeto naakem pani undi, naato neekem pani undi.
1: What business have I to do with you?
0: Enduku nannu ramman chepparu?
1: So why did you ask me to come?
0: Daggariki vachadu baba.
1: Baba came close.
0: Nana.
1: Nana.
0: Baitu baitu.
1: He said, sit down.
0: Udrekam manchidi kaadu.
1: Don't be agitated.
0: Nee ahankaram manchidi kaadu.
1: Ego is not good for
0: you. Ee ahankaram naakem nashtam ledu.
1: I will not be put to any
0: ahankaram neeke nashtam.
1: Your ego will ruin you.
0: So nenu cheptanu.
1: Sit down, I'll tell you.
0: Ani kucchina tarvata
1: when he said,
0: nana, prastutam paristhitilo neeku naaku etti sambandham ledu.
1: Right now there is no relationship between us.
0: Kaani
1: but
0: poyina janmalo neeku naaku chaala sanniti sambandham bandhavyam undi.
1: But in the previous life we are intimately related.
0: Aa vidhamainatundi sambandha bandhavyam chetane ninnu choodalani nenu aashinchanu.
1: Because of that prior relationship I wanted to see you.
0: అప్పుడు నాన్న మరింత కోపం వచ్చింది.
1: నాన్న వాస్ మోర్ యాంగ్రీ దిస్ టైమ్.
0: ఏమిటి ప్రజెంట్ పరిస్థితిలోనే సంబంధం లేనప్పుడు ఎప్పటికో పాస్ట్, నాకు నీకు ఏం సంబంధం ఉంది?
1: నాన్న సెడ్, యు సర్ప్రైజ్ వాట్ వి హావ్ నో
0: రిలేషన్‌షిప్. ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోయినటువంటి దీని.
1: ఆల్ ద పాస్ట్ ఇస్ నాట్ ఎనీవేర్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్. ఈ
0: విషయాలు నేను నాకు నమ్మకం లేదు అన్నాడు.
1: ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్.
0: బాబా లేచి,
1: బాబా గాట్ అప్,
0: దగ్గరికి వచ్చి,
1: హి కేమ్ క్లోజ్,
0: తన హస్తములు పెట్టి కన్నును అట్టు తీశాడు. కన్నుల పైన చేతులు పెట్టి అస్త్రం స్పర్శింపజేశాడు.
1: హీ టచ్డ్ బోత్ ఆఫ్ హిస్ ఐస్ విత్ హిస్ డివైన్ హ్యాండ్స్.
0: కానీ కన్నులు తెరిచారు నానా.
1: నానా ఓపెన్డ్ హిస్ ఐస్.
0: పాస్ట్ లైఫ్ యొక్క చిత్రాలంతా కనిపించారు.
1: హీ కుడ్ సీ ఆల్ ద సీన్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: అప్పుడు ఇది నా భ్రమ.
1: ఐ డోంట్ బిలీవ్ దిస్.
0: నేను దీన్ని నమ్మను.
1: ఐ డోంట్ బిలీవ్.
0: నా పాస్ట్ అనేటువంటిది నాకు కనిపిస్తుండదు. నీ పాస్ట్ నాకు కనిపించాలి కదా.
1: I see my past, but I should also see your past life.
0: Tirigi baba kudanu tanukunnadu.
1: Baba also touched his own.
0: Tarvata nana eyes kudanu kannulu kudanu touch chesadu.
1: And he also touched the eyes of nana.
0: Baba puram evaro, nana puram evaro, ee rendu kudanu kanipinchayi nanaku.
1: Nana could see who baba was in the previous life, who he was in the past life.
0: Sastanga namaskaram chesadu.
1: He

0: ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: బాబా
0: బాబా,
1: తెలియనటువంటి దీంతో మేము చాలా మూర్ఖత్వాన్ని పొందిపోతుంటాము.
0: వీఆర్ ఫూలిష్ బికాస్ వీ డోంట్ నో మెనీ థింగ్స్.
1: తెలియనప్పుడు తెలియని వారిగా మేము ఉండము, తెలిసిన వారిగా మేము నటిస్తాము.
0: Though we don't know, we pretend as if we know.
1: మీకు తెలిసి కూడాను తెలియనటువంటి వారిగా మీరు ఉంటారు.
0: You know everything but you pretend as if you don't know.
1: ఇదే భేదము భగవంతునికి భక్తునికి.
0: This is the difference between God and
1: devotee. తెలియకపోయినప్పటికి తెలిసినట్టు నటించేటువంటి వాడు భక్తుడు.
0: A devotee pretends as if he knows though he does not.
1: తెలిసి కూడాను తెలియనటువంటి వాడిగా ప్రవర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్.
1: తెలుసు,
0: గాడ్ నోస్ ఆల్,
1: కానీ ఏమి తెలియని వాడిగా ఉంటాడు.
0: బట్ హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్
1: నాట్. అన్ని చేస్తాడు,
0: హి డస్ ఆల్,
1: ఏమి చేయనటువంటి వాడిగా ఉంటాడు.
0: హి యాక్ట్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాథింగ్.
1: అన్నిటిని ఆకర్షిస్తాడు,
0: హి డ్రాస్ అట్రాక్ట్స్ ఆల్,
1: ఏమి ఆకర్షించినటువంటి వాడిగా ఉంటాడు.
0: అండ్ అపియర్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్.
1: దైవత్వమునకు జీవత్వమునకు ఉండేటువంటి భేదము.
0: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిడ్యువల్ సోల్ అండ్ ది సూపర్ సోల్.
1: కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు ప్రాప్తిస్తాయంటే, నిశ్చలమైన మనసు, నిర్మలమైన భావము, చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should have the unwavering faith and full concentration.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను ఈ సందేహాస్పదానికి అవకాశమంతా అందిస్తుంటాడు.
0: Under any circumstances we should never entertain any doubt.
1: కానీ దానికి ఏమాత్రం కూడా మనం లొంగకూడదు.
0: We should never submit to doubts.
1: ఆ యొక్క డౌట్స్ కు మనం కుంగకూడదు.
0: We should never be frustrated.
1: ఈ అనుగ్రహానికి పొంగకూడదు.
0: And we should not extol ourselves.
1: పొంగి కుంగనటువంటి యొక్క సమత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: We should develop the spirit of equanimity with God's grace.
1: ఇది పరిపూర్ణమైన విశ్వాసమునందు మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: Then it's possible through total faith only.
1: కనుక
0: సో
1: దివ్యత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రూపమును ధరించరాదు.
0: Divinity has no specific form.
1: ఇటువంటి దివ్యత్వం కూడా మానుషాకారమే ధరిస్తూ వస్తుంది.
0: Divinity also puts on itself the human vesture.
1: దైవం మానుష రూపేణ.
0: God comes down in human form.
1: నిజంగా మానుషాకారమే లేకపోతే మానవులను సమీపించడానికి వీలే కాదు.
0: If God doesn't come down in human form, it's not possible to be near the humans.
1: కళ్ళ నాగర కండరే కండ చక్కరేయుటు. రాతి నాగలను చూచేటప్పటికీ కండ చక్కెర పెట్టి అనేక ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తుంటారు.
0: Many of us pay respects by placing candy in front of the stone idol.
1: కానీ అదే నాగుపాము ప్రత్యక్షమైనప్పుడు రాళ్లతో కొట్టి పరిగెత్తిపోతుంటాం.
0: But the very snake appears in physical form, we pelt stones at it and run away.
1: ఆ నిమిత్తమై భగవంతుడు సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుధ్యాన్ని, సాకల్పాన్ని అన్నిటినీ అనుగ్రహించే నిమిత్తమై మానుషాకారం ధరిస్తూ ఉంటాడు.
0: God assumes human form to confer that proximity.
1: ఈ మనిషి సమీపంగా ఉండడానికి అవకాశం ఉంటుండాలి.
0: Then there is scope to be very close to God.
1: మనిషికి మనిషిని అర్థం చేసుకోవడానికి కొంతవరకును ఒక విధమైన తెలివితేటలు ఉంటుంటాయి.
0: A human being can understand another human
1: being. మానవుని యొక్క మనసు పరిమితమైన దీంతో ఉంటుంటాది.
0: Human mind is under certain limits.
1: ఇది బిలో సెన్సెస్ లో ఉంటుంటాది మానవుని మనసు.
0: Human mind is below senses.
1: కానీ భగవత్ తత్వం బియాండ్ సెన్సెస్, అతీతమైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
0: But the nature of God is beyond senses.
1: దీనికి దానికి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: It's not possible to understand the gulf between the two.
1: కనుకనే మానవునికి సన్నిహితాన్ని పెంచుకోవడానికి,
0: to develop that proximity,
1: స్నేహాన్ని పెంచుకోవడానికి,
0: develop friendship,
1: సమీపత్వం కావడానికి,
0: to be near,
1: సంభాషణలు సలపడానికి,
0: to converse,
1: సాక్షాత్కారం ఇవ్వడానికి,
0: to enjoy manifestation,
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: And this aspect of human of God is essential.
1: అట్లు కాకుండా నేను భగవంతుణ్ణి అని శంఖచక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తిపోతాడు.
0: On the other hand, if God comes down with all the insignia of the count and the wheel, everybody will run away.
1: ఇవన్నీ ఇప్పుడు అసహజమైనటువంటివి.
0: They are all temporary.
1: సహజానికి సహజమే కావాలి.
0: And he should come in a natural form.
1: అందువల్ల భగవంతుడు మానవాకారం ధరించి మానవాకారంలో ఉండినటువంటి భగవత్ తత్వాన్ని కూడా అభివృద్ధి పరుస్తూ వస్తుంటాడు.
0: Therefore God comes down in human form to bring out the latent divinity.
1: పై నుంచి క్రిందికి దిగటం కాదు.
0: It's not descent.
1: అనగా దివ్యమైనటువంటి స్థాయి నుంచి మానవ స్థాయికి రావటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద డివినిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ స్థాయికి వచ్చినంత మాత్రమున భగవత్ తత్వం ఏమాత్రం కించిత్ పరచడానికి వీలు కాదు.
0: యాజ్ గాడ్ కమ్స్ డౌన్ టు ది హ్యూమన్ లెవెల్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్.
1: నేలపై ఉన్నటువంటి బిడ్డను తల్లి ఎత్తుకోవాలంటే తల్లి వంగి ఆ బిడ్డను చేతులతో ఎత్తుకుంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద చైల్డ్ ద మదర్ హ్యాస్ టు బెండ్ డౌన్.
1: తల్లి వంగినంత మాత్రమే బిడ్డ కోసం లొంగినట్టు అనుకోకూడదు.
0: యాజ్ మదర్ బెండ్స్ ఇట్ డజంట్ మీన్ దట్ షీఈస్ పుట్టింగ్ హర్ సెల్ఫ్ ఇన్
1: భక్తులను ఉద్ధరించడానికి, భక్తులకు క్షేమాన్ని గుర్తించాలని భగవంతుడు వస్తూ ఉంటాడు.
0: గాడ్ కమ్స్ డౌన్ ఫర్ ద the redemption, the liberation of the humanity.
1: ఈ భక్తోద్ధారణ నిమిత్తమై తానంతకుడు తన స్థాయికి దిగుతుంటాడు.
0: For the emancipation of the humanity. ఈ దిగినంత మాత్రమున
1: మానవుడు భ్రమిస్తుంటాడు.
0: But we should never be deluded.
1: ఇట్లా ఉంటాడా? దైవం అంటే సామాన్యమైన మానవులుగా సంచరిస్తున్నారు. దైవం అంటే సామాన్యమైన మానవులుగా పలుకరిస్తున్నాడు. ఇదంతా కూడా దైవానికి తగినటువంటి ఇది స్థాయి కాదే, దీనికి అతీతమైనటువంటిదిగా ఉండాలి అని భావిస్తాడు.
0: We consider that God cannot be a human being. He cannot talk like an ordinary man. God should be transcendental above.
1: మానవాకారంతో ఉండినటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు మానవాతీతమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మీరు అర్థం చేసుకోగలరు?
0: When God comes down in human form, when you cannot understand his human quality, how do you know the transcendental principle? Impossible.
1: కనుకనే మీరైనా ఆ స్థాయికి రావాలి.
0: You should go to the
1: దైవమైనా మీ స్థాయికి రావాలి.
0: Our God should come down to you.
1: సన్నిహిత బాంధవ్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: Then it's possible to know the intimate relationship.
1: కనుక దైవము సామాన్యమైనటువంటి ఒక మానవుల వలె సంచరించినంత మాత్రమున మీరు దైవంగా భావించుకోకుండా ఉండకూడదు.
0: As God moves about in the form of human being, we should not
1: know that is God.
0: All are the forms of divine.
1: కాని ఆకారములు వేరు వేరుగా ఉన్నాయి. కాని
0: the forms are different.
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: But the spirit is one.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth.
1: కనుక అనేక జన్మల యొక్క సంస్కారాన్ని కూడాను ఒక్క జన్మలో కూడాను పరిహారం గావిస్తుంది.
0: It's the culture of the previous lives that all we accumulated right now.
1: ఏ జన్మములో ఎవరు ఏ విధమైనటువంటి రూపనామాన్ని ధరించారో ఆ జన్మ రూపనామాన్ని వారికి నిరూపించినప్పటికీ వారు నమ్మలేకపోతుంటారు.
0: We might have had so many forms and so many lives earlier. Even if they are shown, you don't believe it. Why?
1: వారు ఆ జన్మలో ఆ యొక్క రూపంలో ఉన్నారు. ఆ జన్మము దీన్ని మర్చిపోయారు వీళ్ళు.
0: You were in a different form then, which you have forgotten.
1: రెండు తెలిసినప్పటికీ ఒక్కొక్క దాన్ని విశ్వసించలేకపోతుంటారు.
0: Though you know both, you don't believe one.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: నీకు తెలుగు ఇంగ్లీష్ రెండు తెలుసు.
0: You know Telugu and English.
1: కానీ తెలుగు మాట్లాడే సమయం లోపల ఇంగ్లీష్ పదాలు రావు.
0: As you speak in Telugu, you don't use English words.
1: English పదాలు రాకుండా పోయినంత మాత్రమే ఇంగ్లీష్ తెలియదని అర్థము.
0: As you don't use English words doesn't mean that you don't know English.
1: ఇప్పుడు అనిల్ కుమార్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు.
0: అనిల్ కుమార్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ఇంగ్లీష్.
1: ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలంటే తెలుగు తెలిసింటేనే కదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలి.
0: హీ కెన్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఇఫ్ ఓన్లీ హీ నోస్ తెలుగు.
1: కాబట్టి అతనికి తెలుగు కూడా తెలుసును.
0: సో హీ నోస్ తెలుగు.
1: తెలుగు తెలిసినప్పటికీ నీ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపడుతున్నాడు.
0: దో హీ నోస్ తెలుగు, హీ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ దోస్ వర్డ్స్.
1: పాస్ట్ లైఫ్ కూడా తెలుసును.
0: పాస్ట్ లైఫ్ ఇస్ నోన్.
1: ప్రెజెంట్ లైఫ్ తెలుసును.
0: ప్రెజెంట్ లైఫ్ ఇస్ నోన్.
1: కానీ ప్రెజెంట్ లోపల ఉండేటువంటి జీవిత తత్వము దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం లేదా పాస్ట్ లైఫ్ యొక్క తత్వం మర్చిపోతుంటాడు.
0: యాజ్ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ప్రెజెంట్ లైఫ్, he totally forgets the previous life.
1: అది తిరిగి దాన్ని దర్శించినప్పుడు అప్పుడు గుర్తవుతుంది.
0: When once he sees it once again, he will know
1: that. కనుకనే ఈ పాస్ట్ లైఫ్ ని కూడా గుర్తించడానికి దానికి కూడా కొంత కాలం కావాలి.
0: You need time to know the past life.
1: అది కూడా నువ్వు గుర్తించడానికి వీలవుతుంది.
0: It's possible to know past life.
1: ఎంతమందో ఎన్ని విధములైనటువంటి ఒక గడిచినటువంటి జీవిత తత్వాన్ని కూడా ప్రబోధించేటువంటి వారు ఉన్నారు.
0: There are many who will tell you your past life.
1: అయితే గతించింది గతించింది.
0: However, past is
1: past. Past is past. Forget the past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is not sure.
0: Future is not sure.
1: Do not brood over the future.
0: Don't worry about the future.
1: Don't brood.
0: Don't brood over the future.
1: Present.
0: Present.
1: This is very important.
0: Present is very important.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: ఈ ఆమ్ని ప్రెజెంట్ ను మనం మొట్టమొదటి గుర్తించాలి.
0: ఆమ్ని
1: ప్రెజెంట్.
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ ఆమ్ని?
1: పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద
1: ఫ్యూచర్. రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ రైట్ నౌ.
1: ఏమి తిన్నామో అది ఇప్పుడు తేపుతుండాలి.
0: వాట్ యు ఈట్
1: ఇప్పుడు ఏమి తింటామో అది ఫ్యూచర్ లో తేపుతాం.
0: వాట్ యు ఈట్ నౌ యు విల్ బెల్చ్ లేటర్.
1: పాస్ట్ వృక్షము, ఫ్యూచర్ వృక్షము, ప్రెజెంట్ సీడ్.
0: So past is a tree, future is a tree, the present is a seed.
1: Without seed, where is the tree?
0: Without seed, where is the tree? Where is the tree?
1: Vruchame ledu.
0: No tree.
1: Kabatti past vruchaniki, future vruchaniki, present seed e deeniki moola kaaranam.
0: So for the past tree and the future tree, the present seed is gone.
1: Bhagavad Gita yandu bijam maam sarva bhutanam. Anni bhutamulu yandu kuda undinatvanti vittanam nene.
0: I am the seed of all the entire creation for all of the beings, creatures.
1: కనుక
0: సో
1: ఈ దివ్యత్వం అనేటువంటిది దీనికి జన్మములే లేదు.
0: డివినిటీ డజంట్ టేక్ ఎనీ బర్త్.
1: అన్ని జన్మములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్
1: అన్ని రూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: నిన్న చెప్పాను లక్ష్మీదేవి చపాతీలు తీసుకుని వచ్చినప్పుడు కుక్క తింటే నేనే తిన్నాను అన్నాడు.
0: భగవాన్ సెడ్ ద డే వెన్ లక్ష్మీ దేవి బ్రాట్ చపాతి,
1: భగవంతునికి భేదములు లేవు.
0: God doesn't observe any difference.
1: కుక్కను నేనే, నక్కను నేనే.
0: I'm the dog, I'm the fox.
1: మనిషిని నేనే, దైవము నేనే.
0: I'm the human and I'm God.
1: కనుక ఆకారములు వేరు,
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్,
1: రూపనామములు వేరు,
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: ఆర్ డిఫరెంట్, కానీ ఉన్నది దైవత్వం ఒక్కటే.
0: బట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: అది ఏకాత్మ తత్వము అనేటువంటి,
0: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: కనుక మనసుకు ఒక్కటే ఉండేది మనస్సు.
0: ఓన్లీ వన్ మైండ్ ఎగ్జిస్ట్,
1: కానీ అనేక విధమైన రూపం ధరిస్తుంటాడు.
0: బట్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ మెనీ ఫార్మ్స్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: అనేక సంకల్పముల యొక్క చేరిక చేతనే తన రూపమును తాను మార్చుకుంటుంటాడు.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థాట్స్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్.
1: ఏ రూపమును ధరిస్తుందో ఆ రూపానికి తగినటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
0: It has to act depending upon the form it takes.
1: Roopam veru act veru cheyadaniki veedu kaadu.
0: The form and the action cannot be different.
1: Puram goppa actor ga undetundi vaadu Nagayya ani.
0: Nagayya is a great actor then.
1: Ee Nagayya Tyagayya vesham vesadu.
0: Nagayya has played the role of Tyagayya.
1: Ee Tyagayya vesham vesinappudu Tyagayya vallane natinchali, kaani Tyagayya vesham vesi Nagayya vallane natiste raallu padtayi.
0: In the role of Tyagayya, he has to play the role, but he cannot play the role of Nagayya.
1: Stage paina Tyagayye.
0: On the dais is Tyagayya.
1: Stage veliki pote Nagayye.
0: Behind the screen is Nagayya.
1: Ee prakruti drishti lopala meeru pratyekamainatunti vare.
0: From the point of nature you are
1: separate. Ee prakrutiki atheetamaipothe meeru nenu okkate.
0: Beyond the nature you and I are one.
1: Kanuka ఈ మానసిక తత్వము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాడు.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ టేక్స్ వేరియస్ ఫార్మ్.
1: మంచి చెడ్డలకంతా కూడా నువ్వు మూల కారణం మనసే.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
1: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: అనేక సమయంలో పిల్లలకు చెప్తుంటాను, అనేక మంది కొత్త పిల్లలంతా వచ్చారు.
0: భగవాన్ టెల్స్ us repeatedly there are many new
1: ఒక లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద లాక్.
1: ఈ లాక్ లో ఒక కీ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద కీ.
1: ఈ కీ సెపరేట్ గా ఉంది, లాక్ సెపరేట్ గా ఉంది.
0: లాక్ అండ్ కీ ఆర్ సెపరేట్.
1: కానీ కీ తీసుకుని లాక్ లో పెట్టి రైట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ టర్న్ ది కీ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఇట్ ఓపెన్స్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: అది ఏ ఓకే, సేమ్ క్లాక్, సేమ్ లాక్, సేమ్ కీ.
0: వీ ఫైండ్ హియర్ ద సేమ్ లాక్ అండ్ ద సేమ్ కీ.
1: మన హృదయమే లాక్.
0: Our heart is the lock.
1: మన మైండ్ ఏ కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: ఈ హృదయం లోపల మైండ్ పెట్టి దైవం వైపున త్రిప్పు, డిటాచ్మెంట్.
0: Keep the mind the key into the heart of the lock turned towards the right side.
1: ఈ మైండ్ లో పెట్టి దృష్టి వైపున జగత్ వైపున చూడు, అదే లాక్ అయిపోతుంది.
0: If you turn towards the world side, you are bound.
1: మీ కన్నులు ఒక్కటే.
0: In fact, you have got same
1: జగత్ భావంతో జగత్తును చూసినప్పుడు ఇది ప్రకృతిగా మారిపోతుంది.
0: If you have got the worldly feeling, it appears as
1: nature. ప్రకృతిని దైవ భావంతో చూసినప్పుడు ఇది ఏ దైవంగా రూపొందుతుంది.
0: The divine feeling, if you see the nature, it is
1: దీన్ని
0: divine.
1: దీన్ని వేదాంతం పశ్చన్న పిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నారు. ఓ పిచ్చివాడా, దైవము చూడాలని ఆశిస్తున్నావు, నీవు చూస్తూనే ఉన్నావు దైవాన్ని.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ సీయింగ్ హిమ్.
1: చూచేదంతా దైవమే.
0: ఆల్ దట్ యూ సీ ఇస్ గాడ్.
1: ఈ శిరస్సంతా కూడా విశ్వ విరాట స్వరూపమే.
0: ఆల్ దిస్ హెడ్స్ ఇస్ ది కాస్మిక్
1: ఫార్మ్. ప్రతి పదార్థము దైవ స్వరూపమే.
0: ఎవ్రీ మెటీరియల్
1: ప్రతి వ్యక్తి దైవ స్వరూపమే.
0: ఎవ్రీ ఇండివిజువల్
1: ప్రతి విషయము దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇంత దైవ స్వరూపాన్ని చూస్తూ నేను దైవాన్ని చూడాలనుకుంటున్నావు, ఎంత నేరో మైండ్ నీది.
0: వాచింగ్ ది డివైన్ ఎవ్రీవేర్ స్టిల్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే ఎట్లా ఉంటాడని నీవు అనుకున్నావు.
0: వాట్ ఈస్ యువర్ ఇమాజినేషన్?
1: ఏదాన్ని చూస్తే నీవు దైవం అని విశ్వసిస్తావు.
0: When will you develop faith?
1: దైవం అంటే ఎట్లా ఉంటాడో నీకే తెలియదు.
0: You don't know how God looks.
1: అలాంటప్పుడు దేని చూచి నువ్వు దైవం అని విశ్వసించగలవు?
0: How do you identify him?
1: అదే మూర్ఖత్వము.
0: That is foolishness.
1: సర్వం దైవత్వమే.
0: Everything is divine.
1: ఆ దైవ విశ్వాసం గుడంగా పెట్టుకున్నప్పుడు దీనికంటే మించినటువంటి ఒక విశ్వాసం మరొకటి లేదు.
0: When you have faith on God, that's enough, nothing more.
1: ఒకానొక సమయంలో పరీక్షిత్ మహారాజు,
0: at one time emperor పరీక్షిత్,
1: శుకుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.
0: Started questioning.
1: 7 దినముల లోపల తన యొక్క జీవితం గతిస్తుంది.
0: He is going to die within 7 days.
1: Only 7 days lopane parichchattu ee dehanni vadalali.
0: Within 7 days he is bound to die.
1: Adi rishi yokka shapam.
0: That is the curse given to
1: him. Ee 7 days kuda nenu kaalam enduku vyartham cheyali?
0: Why should I waste these 7 days?
1: Daivachintana lopala saarthakam gaavinchukuntanani వ్యాస మహర్షిని పిలిపించుకుని వ్యాసం చోప్ర అనేక విధమైనటువంటి యొక్క బోధనలు వింటున్నాడు.
0: హీ వాంటెడ్ టు శాంక్టిఫై ఆల్ ది 7 డే స్పాన్ లెఫ్ట్ బిహైండ్ అండ్ హీ సమన్ వ్యాస అండ్ లిజనింగ్ టు స్పిరిచువల్ టీచింగ్.
1: వ్యాసుడు శుకుడు మహాబ్రహ్మచారి అలాంటి వాడైనప్పటికీ గోపికుల యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వస్తున్నాడు.
0: దే ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద నేచర్ ఆఫ్ గోపికస్ కంప్లీట్లీ.
1: పరీక్షిత్ మహారాజుకు సందేహం కలిగింది.
0: పరీక్షిత్ డౌటెడ్.
1: స్వామి
0: స్వామి,
1: గోపికలు కేవలం ఏ విద్యను తెలియనటువంటి వారు.
0: ఓపికస్ ఆర్ ఇల్లిటరేట్.
1: సాధనలో చేయలేనటువంటి వారు.
0: దే హావ్ నాట్ టేకెన్ హిస్ స్పిరిచువల్ సాధన. వేద
1: శాస్త్ర ఇతిహాస పురాణములు కూడా వారికి తెలియదు.
0: దే హావ్ నాట్ గాన్ త్రూ ద ఎపిక్స్.
1: ఇలాంటి గోపికలకు భగవంతుడు ఏ విధంగా వారికి వశమైపోయాడు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెం టు ఎక్స్పీరియన్స్ గాడ్?
1: పిచ్చివాడా, వేద శాస్త్ర ఇతిహాస పురాణం తెలిసినంత మాత్రమున వారు దైవాన్ని చూడగలుగుతున్నారు అందరూ?
0: యు ఆర్ మ్యాడ్ ఇఫ్ యూ థింక్ దట్ యూ కెన్ సీ గాడ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్.
1: కాదు కాదు.
0: నో,
1: వేద శాస్త్ర పురాణాలు కేవలం వల్లించడం మాత్రమే కానీ దాన్ని దర్శించడం అనేటువంటిది హృదయ పరివిత్త ఉండాలి.
0: దే ఓన్లీ రీడ్ ద వేద శాస్త్ర ఇతిహాస.
1: శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేద సమ్మత మగు విప్రులారా. శాస్త్రం శాస్త్రం శాస్త్రం. ఏమిటి ఈ శాస్త్రం?
0: What is the sacred text?
1: దీని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the profit you get by reading?
1: కేవలం ప్రాపంచకు సంబంధమైనటువంటి జ్ఞానం మనకు లభించవచ్చు.
0: You will have knowledge, that's all.
1: కానీ ఇది ప్రాకృతమైనటువంటి జ్ఞానమే కానీ
0: it's only worldly knowledge.
1: దివ్య జ్ఞానము కాదు.
0: It's not the divine wisdom.
1: కనుక దివ్య జ్ఞానం రావాలంటే ఈ శాస్త్రములు కాదు మనకు ప్రధానం.
0: To have divine wisdom, this is not the sacred text that is important.
1: ఈ శాస్త్రములు అనేక రూపములైనటువంటి మానసతత్వాన్ని మారుస్తుంటాది.
0: It will change your mental attitude.
1: ఒక శాస్త్రాన్ని పెట్టుకున్నాడు, రామాయణం పెట్టుకున్నాడు, ఒక పిల్లవాడు పేజీ తిప్పుతున్నాడు.
0: One boy kept Ramayana in front of him and started turning pages. Very young.
1: ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: He was turning every page after page.
1: అదే రీతిగా ప్రకరణటువంటి మహాపండితుడు ఆ పురాణాన్ని ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: At the same time, another great scholar was also turning the pages of Ramayana.
1: ఒక పండితుడు,
0: అజ్ఞాని. One is a scholar, another is innocent, ignorant.
1: కానీ పేజీలు తిప్పటం ఇద్దరు ఒకటే.
0: But both of them turned pages.
1: పిల్లవాడు బొమ్మలు చూస్తున్నాడు, పండితుడు విషయాన్ని చూస్తున్నాడు.
0: బాయ్ విల్ బి వాచింగ్ ద పిక్చర్స్, స్కాలర్ విల్ బి గోయింగ్ త్రూ ద సబ్జెక్ట్ మ్యాటర్.
1: ఏ వ్యత్యాసము?
0: దాట్ ఈస్ ది డిఫరెన్స్.
1: ఇతను విషయాన్ని చూచాడు,
0: హీ సీస్ ది సబ్జెక్ట్
1: రూపాన్ని చూచాడు.
0: The boy sees picture.
1: ఒకానొక ఆఫీసరు ఒక ఆఫీస్ లో కూర్చున్నాడు.
0: An officer was there in his office.
1: ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటుంటే భార్య పంపించింది ఆఫీస్ కు, నీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అనింది.
0: As the boy's son is highly mischievous, the mother has asked him to go to the office to spend time company with the father.
1: Tandri oka bank lo unnadu.
0: The father was there in the bank.
1: Ee bank lo tandri untunte ee pillavaadu tandri daggariki poyadu.
0: The boy went there.
1: Cheppadu akkada kuda allara chestunnadu, anni paperlu anta lagatam cheyatam ittaatunta chestunnadu.
0: The boy was mischievous even there in the bank.
1: Oka edo prakaram oka idu untunnadi map.
0: There's a map on one side.
1: Aa map ni tisi aa pillavaadiki ichesesi kattarinchesi deennanta sarcheyra annadu. Vaadiki oka pani pettali kada.
0: The boy should be given some work. He should be assigned some work to engage in.
1: This world map idi.
0: This world map.
1: This world map lo ee desham ekkada untado vaaniki emi teliyadu.
0: The boy doesn't know where every country exists in the world map.
1: Tippi chuchadu.
0: He turned reverse.
1: Venaka vaipuna oka manishi untundadi.
0: There he saw the picture of man.
1: Sulabhanga manishini artham chesukunnadu.
0: He could know the but picture.
1: Kaalu ekkada undali, chetulu ekkada untundali, tala ekkada undali ani kattarinchinatundi paper anta kudunu search chestu kurtu vachesadu.
0: He could assemble all the cut pieces depending upon the various parts of the body where exactly they should be.
1: Manishini kurchetappatiki తిప్పి చేసి చూసేటప్పటికి ప్రపంచ వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి,
0: బై ద టైమ్ హ్యూమన్ ఫార్మ్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ సెట్ రైట్ ఆన్ ద రివర్ సైడ్,
1: తనకు తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది.
0: దో హి డస్ నాట్ నో ద వరల్డ్ మ్యాప్, ఇట్ అపియర్డ్ ఎగ్జాక్ట్లీ.
1: ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కరెక్ట్?
1: మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది.
0: వెన్ ద మ్యాన్ ఇస్ కరెక్ట్, ద వరల్డ్ విల్ బి కరెక్ట్.
1: కనుకనే మొట్టమొదట మనిషి మనిషిగా మారితే ప్రపంచం అంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
0: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
1: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
0: Therefore human మనిషి మనిషిగా human way, he should be good.
1: మనిషి మనిషిగా నీవు జీవించు.
0: We should lead a human life.
1: ఇదే మానవత్వము.
0: This is human.
1: మనిషి కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు?
0: If the human being also becomes
1: ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించగలడు?
0: How can you live in this world?
1: ఇది అసాధ్యము.
0: It is impossible.
1: కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు.
0: First lead a human
1: life. పశువుగా దిగజారిపోవద్దు.
0: And don't come down.
1: రాక్షసిగా రూపొందవద్దు.
0: Don't be demonic.
1: మనిషి మనిషిగా బ్రతుకు.
0: Remain as a human. That's enough.
1: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
0: That is the path to divinity.
1: కనుక
0: సో
1: ఈనాటి మానవుడు మానవుడిగా కావటానికి లేక పశువుగా మారడానికి మాధవునిగా రూపొందడానికి మనసే కారణం.
0: Therefore the mind that is responsible for our behavior as a human or animal or divine.
1: కనుక మానవత్వం ప్రత్యేకంగా లేదు.
0: హ్యూమన్ క్వాలిటీ
1: మానవత్వం ప్రత్యేకంగా లేదు.
0: యానిమల్ నేచర్
1: ప్రత్యేకంగా లేదు.
0: నార్ డివినిటీ.
1: మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
1: మంచి ప్రేమ తత్వంతో దయాకరుణతో జీవించినప్పుడు నీవే దైవత్వంగా మారుతావు.
0: When you entertain the feelings of love and compassion, you become divine.
1: నీవే కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఇంద్రియాలకు పరుడైపోయి, ఇంద్రియ స్వాధీనమైపోయి, దాని చెప్పు చేతుల్లో నీవు బ్రతుకుతుంటే నీవే ఒక రాక్షసుగా మారిపోతావు.
0: ఇఫ్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఆల్ ద సెన్సెస్ యు టర్న్ ఇంటు ఎ డెమన్.
1: క్షణములో కోపం రావటము,
0: యుల్ బి యాంగ్రీ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: క్షణములో ఒక విధమైనటువంటి ఉద్రేకం రావటము,
0: యుల్ బి ఎజిటేటెడ్.
1: అన్ని క్షణాల్లోపలని అన్ని మర్చిపోతుంటారు, అన్ని రూపొందుతూ ఉంటాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ మోమెంట్ టు మోమెంట్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణం కాదు, రజోగుణం తత్వం.
0: And this is emotional quality.
1: మంచిని చెడ్డగా, చెడ్డను మంచిగా మార్పు చేసుకునేటువంటిది తమో గుణ లక్షణము.
0: ఇట్ ఇస్ అనిమల్ క్వాలిటీ దట్ మేక్స్ యూ వ్యూ గుడ్ యాజ్
1: కాబట్టి మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
0: సో మ్యాన్ has got three attributes.
1: ప్రపంచం కూడా త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే.
0: The whole world has these three attributes.
1: త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాత్మకమైన మానవుడిగా రూపొందాడు.
0: The world of three attributes, we have to
1: త్రిగుణాత్మకమైన మానవుడు త్రిగుణాతీతంగా మారిపోవాలి.
0: But we should transcend the attributes.
1: అప్పుడే నీకు బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Then you will have supreme bliss.
1: కనుకనే ఎప్పుడు నీకు బ్రహ్మానందం వస్తుంది?
0: When do you enjoy it?
1: త్రిగుణాతీతుడు కావాలి.
0: When you go beyond attributes.
1: భగవత్ ఆజ్ఞను శిరసావహించాలి.
0: Meaning you should follow the command of God.
1: భగవంతుని యొక్క దీని ఆదర్శాన్ని మనం పాటించాలి.
0: We have to follow the ideal of God.
1: భగవంతుని యొక్క ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: We should know what God likes.
1: దైవత్వం అనేటువంటి అందరి యందు ఉండినప్పటికీ ఈ రూపంలో నాకు సాక్షాత్కరించింది అనేటువంటి ఒక సద్భావం కలగాలి.
0: We should have a very good feeling though the divinity is everywhere that I could have God in front of me.
1: దేహము ఒక్కటే అనేటువంటి భావం పెట్టుకుంటే ఇది ఏమాత్రం సాధ్యం కాదు.
0: ఇఫ్ యు గో బై ది బాడీ ఫీలింగ్ యూ కెనాట్ నో దట్.
1: సమానమే,
0: బోత్ ఆర్ సేమ్ నో
1: డౌట్. భావములు ప్రత్యేకమే,
0: బట్ ది ఫీలింగ్స్ ఆర్ సెపరేట్.
1: కనుక భగవంతుడు భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు కాదు.
0: గాడ్ లవ్స్ యువర్ ఫీలింగ్స్ నాట్ ది
1: ఎక్స్టర్నల్. మానవుడు బాహ్య ప్రియుడే కాని భావప్రియుడు కాదు.
0: మ్యాన్ గోస్ బై ది ఎక్స్టర్నల్ నాట్ ద ఫీలింగ్ విద్ ఇన్.
1: కనుక బాహ్యాన్ని విసర్జించి భావాన్ని పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore you should make every effort to develop the feelings within, not simply go by the external.
1: నానాకు కలిగినటువంటి ఒక డౌట్స్.
0: These are the doubts of Nana.
1: అలాంటి Nana కట్టగడబడికి ఒక క్షణమైన కూడా బాబాను వదిలిపోయేటువంటి వాడు కాదు.
0: Such Nana never left Baba's company even for a minute.
1: బాబా హుక్కాను పీల్చాలనుకుంటే
0: and Baba wants to
1: మొట్టమొదటి Nana పీల్చి బాబాకు అందించాలి.
0: First it is Nana.
1: అంత సన్నిహితుడిగా మారిపోయాడు ఈ Nana.
0: Nana was so intimate with Baba.
1: See, ఎవరో పిచ్చివాడు, పిచ్చివాడు దగ్గరికి నేను రావాల్సిన అవసరమే ఉంది అని పలికినటువంటి Nana, కట్టగడపటికి బాబా అంటే అతనికి ఆరో ప్రాణంగా రూపొందింది.
0: Nana who said that Baba is madcap earlier, he considered him as his very life. Sixth life.
1: కనుక నీ మొట్టమొదటి ప్రతి మానవుడికి ఐదు లైఫ్స్ ఉంటాయి.
0: సో ఎవ్రీ పర్సన్ విల్ హావ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: Everyone will have these five life principles.
1: ఈ సమానమే కాదు, ఇది ప్రేమాత్మకమైనటువంటి ఒక ప్రాణంగా రూపొందింది.
0: Not only these five, it will transform into the
1: principle of
0: love. It will transform into the principle of unity thereafter.
1: బాబా లేకపోతే నానా భోంచేసేవాడు కూడా కాదు.
0: నానా నెవర్ హాస్ ఈటెన్ విదౌట్
1: బాబా. నానా లేకపోతే బాబా కూడా భోంచేసేటువంటి వాడు కాదు.
0: బాబా ఆల్సో విల్ నాట్ ఈట్ వెన్ దేర్ ఇస్ నో నానా.
1: సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ టు.
1: అది సామాన్యమైన మానవులు అర్థం చేసుకోలేరు.
0: బట్ ఆర్డినరీ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్.
1: ఆయన లేకపోతే ఈయన ఎందుకు భోంచేయకూడదు అని కొంతవరకు దీనిని విమర్శిస్తారు.
0: సమ్ పీపుల్ క్వశ్చన్ వై కాంట్ హి ఈట్ విదౌట్ హిమ్, వై నాట్.
1: అది నా ఇష్టం కానీ నీవెవరు చెప్పేకి.
0: ఇట్స్ మై విల్, హూ ఆర్ యూ టు క్వశ్చన్.
1: నా భావం అట్టుంది,
0: ఇట్స్ మై ఫీలింగ్.
1: నేను భోంచేస్తాను.
0: ఐ విల్ ఈట్ ఓన్లీ ది కంపెనీ ఆఫ్ నానా.
1: ఇంత దయామయుడిగా ఉండేటువంటి దైవత్వానికి మనం అనేక రూపనామములు కల్పిస్తున్నాము.
0: కంపాషనేట్ గాడ్, వి ఇమాజిన్ హిమ్ విత్ వేరియస్ ఫార్మ్స్.
1: కనుక 100% కంపాషన్, 100% లవ్.
0: God has got 100% compassion, 100% love.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: There's nothing beyond this.
1: కనుకనే
0: సో
1: ఈ ప్రేమతత్వాన్ని అందరు కూడా చక్కగా అర్థం చేసుకోవాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్.
1: ఈ ప్రేమనే సర్వులు ఎందు ఉంటుండాలి.
0: ది సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి సర్వులను ప్రేమించండి.
0: సో లవ్ ఆల్.
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: Don't hate anyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Never hate anybody.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మనం ఎవరినైనా ద్వేషిస్తే వారు మనల్ని ద్వేషిస్తారు.
0: If you hate anyone, you will be hated in turn.
1: Resound and reflection.
0: Everything is reaction, resound and reflection.
1: కనుక దైవత్వంలో ఈ మూడు కూడాను ఈ విధమైనటువంటి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
0: These three things appear in respect of the divinity.
1: కనుక
0: సో
1: ఎవరి జన్మము, ఏనాడు, ఎట్టిదిగా ఉండేదు, ఈనాడు ఈ జన్మము ఈ రీతిగా ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు.
0: Nobody can say what we were in the past life. Nobody can say what's going to happen in the present life.
1: ఎట్టి కారణం లేకుండా కూడాను కార్యం జరుగుతూ ఉంటాయి.
0: But without any cause there will be some effects whatsoever.
1: వారు ఆశించకపోయినప్పటికీ భగవంతుడే వారిని ఆశించి వారు లాగుతూ ఉంటాడు.
0: Though they don't expect and ask for, God will come close to them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాస్ట్ లైఫ్ యొక్క ప్రాప్తియే దీనికి మూల కారణం.
0: The deservedness is because of the past life.
1: పూర్వపు విత్తనమే ఈనాడు మొక్కగా వస్తుందా?
0: The seed then comes out here as a tree now.
1: విత్తనమే లేకపోతే మొక్క ఎట్లొస్తుంది?
0: Without the seed how can you expect the plant?
1: ఒక దినము సాయంకాలము బీచ్ లో తిరుగుతుంటే అంతా ఇసుకనే కనిపించింది.
0: When you just move around in the evening along the beach you find the
1: sand. రెండవ దినము వర్షం వచ్చింది.
0: Next day it rained.
1: మూడవ దినం బీచ్ సైడ్ పోయేటప్పటికే అంత పచ్చగా కొంచెం మొలకలంతా వచ్చేసినాయి.
0: And third day along the beach you find the greenery
1: around. నిన్న ఏ మొక్కలు లేవు, ఈనాడు అప్పుడే పచ్చనిగా కనిపిస్తుండదు అనుకుంటే నిన్న దినం కూడా ఉంటుండాలి.
0: In fact, the plants were there even before.
1: నిన్న విత్తన రూపంలో నది, ఈనాడు మొక్క రూపంలో కనిపించింది.
0: Yesterday they were present in the form of a seed. Today you find it.
1: నిన్న విత్తనమే లేకుండా ఈనాడు మొక్క రావడానికి వీలు కాదు.
0: Without the seed yesterday you don't get plant today.
1: విత్తనము కనిపించదు.
0: You don't see the seed.
1: మొక్క కనిపిస్తుంది.
0: You see the plant.
1: కానీ కనిపించినదే మీకు వినిపిస్తుంది.
0: That what you see.
1: వినిపించినదే తలపిస్తుంది.
0: So what you
1: కనిపించినదే మురిపిస్తుంది. మురిపించినదే మరిపిస్తుంది. కనుక మనకు కనిపించినటువంటి దాన్ని అనేక రకములుగా తీసుకుంటూ అదే మనం అంతా మురిపించి పెరిపించింది.
0: ఇట్స్ ఓన్లీ దట్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ కాన్స్పిక్యూస్ విల్ మేక్ యూ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: కనుక నీవు పాస్ట్ లైఫ్ అనేటువంటి దాన్ని ఇవే మాత్రం విచారించద్దు.
0: సో డోంట్ బాదర్ అబౌట్
1: ఆ సమయం వస్తే అదే రెండు ఏకమైపోతాయి.
0: అట్ ద రైట్ టైం దే బోత్ ఆఫ్ దెమ్ గెట్ యునైటెడ్.
1: కనుక టైం కోసం వెయిట్ చేయి.
0: వెయిట్ ఫర్ ద టైం.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: జన్మలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్నో సంబంధాలంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సో మెనీ అసోసియేషన్స్.
1: ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఒకరు చెప్పితే వచ్చేటువంటివి కాదు.
0: ది అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీవన్.
1: అది దైవత్వానికి ఒక్కదానికి తప్ప మరొక దానికి వీలు కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గాడ్ బట్ నన్ ఎల్స్.
1: కనుక ఫ్రీ విల్ అంటారు చాలా మంది ఇప్పుడు యువకులంతా.
0: ఇన్ ద మోడర్న్ డేస్ పీపుల్ సే ఫ్రీ విల్.
1: ఫ్రీ విల్.
0: ఫ్రీ విల్
1: ఏమిటి దీనికి అర్థం?
0: What is the meaning?
1: ఎవరికుంది ఈ ఫ్రీ విల్?
0: Who has that free will?
1: ఎవరికి లేదే.
0: No one has.
1: నేను ఏదో పని చేయాలనుకున్న నాది ఫ్రీ విల్ అంటారు.
0: If you want to do anything you say I have free will.
1: సందేహాలంతా వస్తుంది, అవుతుందో కాదో, అవుతుందో కాదో సందేహం. ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ ఉంది?
0: But yet he doubts whether it's possible or not. Then where is free will?
1: కనుక డౌట్స్ రానటువంటిది ఫ్రీ విల్. అదే నిజమైనటువంటి దైవత్వము, అదే ఫ్రీ విల్.
0: సో ఫ్రీ విల్ ఇస్ ద డివినిటీ విచ్ డజంట్
1: యోచించే అవకాశం ఉండదు.
0: నో డౌట్ అట్ ఆల్.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డివైన్ పవర్ తప్ప మరొకటి కాదు.
0: ఫ్రీ విల్ ఇస్ ద డివైన్ పవర్ ఓన్లీ, నథింగ్ ఎల్స్.
1: కనుక ఎవరికి ఫ్రీ విల్ లేదు.
0: నో వన్ హ్యాస్ ఫ్రీ విల్.
1: ఎటువంటి వాడైనా కూడా ఫ్రీ విల్ లేదు.
0: లెట్ హిమ్ ఎనీవన్.
1: ప్రపంచానికంతా ప్రెసిడెంట్ అని కావచ్చును,
0: ప్రెసిడెంట్
1: ప్రైమ్ మినిస్టర్ కావచ్చును,
0: కానీ
1: ఫ్రీ విల్ అతనికి కూడా లేదు.
0: బట్ హి హస్ నో ఫ్రీ విల్.
1: ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని నిబంధనలు తాను కట్టుబడాలి.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు డు హి షుడ్ బి అండర్ సర్టెన్ రెగ్యులేషన్.
1: ఎట్టి కట్టుబాటు లేదు.
0: బట్ గాడ్ హస్ నథింగ్. ఏమైనా
1: చేసుకోవచ్చును.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: అది ఫ్రీ విల్.
0: దట్ ఇస్ ఫ్రీ విల్. గాడ్ హస్ దిస్ ఫ్రీ విల్.
1: అది ఏ నిజమైనటువంటి ఒక శక్తి.
0: దట్ ఇస్ ది ట్రూ డివైన్ పవర్.
1: కనుక
0: సో
1: మానవత్వం అనేటువంటిది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్.
1: మానవుడు మానవుడిగా జీవించడానికి ప్రయత్నించాలి.
0: హ్యూమన్ బీయింగ్ షుడ్ లీడ్ హ్యూమన్
1: లైఫ్. తోటి మానవులతోట మానవుల వలె నీవు ప్రవర్తించాలి.
0: విత్ ఫెలో మెన్ యూ షుడ్ బి హ్యూమన్.
1: మానవుల మధ్యలో పోయి నీవు మృగం వలె ప్రవర్తించవద్దు.
0: అమంగ్ ఫెలో మెన్ యూ షుడ్ నాట్ బి లైక్ అనిమల్
1: ప్రవర్తించవద్దు.
0: ఆర్ ఎనీ అనిమల్ ఫర్ దట్
1: మ్యాటర్. ఎవరు ఇప్పుడు నమస్కారం అండి అంటే నమస్కారం అండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ డస్ నమస్కార్ యు రెస్పాండ్. హలో
1: గుడ్ బై అంటే గుడ్ బై అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ గుడ్ బై యు రెస్పాండ్.
1: భావం తద్భవతి.
0: యాజ్ యూ ఫీల్ సో ఆల్సో ద కన్సెప్ట్.
1: ఎలాంటి భావంతో మనం పలకరిస్తామో అలాంటి భావంతో ఎదురు పలుకు వస్తుంటుంది.
0: ఇఫ్ యూ టాక్ టు పీపుల్ ద సేమ్ ఫీలింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక మంచిగా మాట్లాడండి.
0: సో టాక్ నైస్లీ.
1: మంచిగా ప్రవర్తించండి.
0: హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచిగా నడుచుకోండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
0: మోల్డ్ యువర్ సెల్ఫ్ యాజ్
1: ఈ వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవడానికి పూనుకోవాలి.
0: అండ్ యూ షుడ్ డెవలప్ దట్ పర్సనాలిటీ.
1: అప్పుడే మన జీవితము జయ అనిపించుకుంటుంది.
0: Then only your life will be fulfilled.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: The human experience comes with its own set of guidelines, such as the law of cause and consequence. For instance, sowing a lemon seed cannot yield a mango fruit. Let us now listen to a divine discourse by Bhagwan Baba that explains the true meaning of duty and dharma. These excerpts are taken from his address to the students of the summer course on Indian culture and spirituality. It was delivered on the 13th of June 1973.
1: చెడ్డ పని చేసి నేను చెందలేడు, చెడ్డ పని చేసి మేలును చెందలేడు, మంచి పని చేసి కీడును గంచలేడు. నిమ్మమును నాటి సూత ఫలంబుగొనునే నిమ్మమును గొనునే సూత ఫలంబు నాటి. అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే ఇందువు.
2: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? After doing something good, you need not be afraid that you will get bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to him. All idols and all figures which we worship represent him. In everyone he is present.
3: Pavitratma swarupula ye vidyarthulara ananta jagattunandu akila koti jeevarasulu yendu anni margamulu yendu kudanu manavudu agraganyudaneetuvanti yokka vishayamunu aatmagnula yokka nudi.
2: Pavitratma swarupas, students, that in this infinite world there are many manifold jivas, and in all the paths and amongst all of them that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
3: Dharmo hitesham adhiko visheshaha, jnanam hitesham adhiko visheshaha. మానవులకు మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఆహార నిద్ర భయ మైదునాదులు ఎందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ, మానవులకి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని ఎందు ఇముడ్చబడినటువంటిది.
2: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ and all other beings in the creation, man is distinguished by two special features. They are, one is dharma, the other is jnana or wisdom.
3: Aite ee dharmamu jnanamu ee manavuni yendu lekundina manavulu kudanu migilinatundi prana kotilo cherinatundi varigane gurtinchadaniki veelavutundi.
2: If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings.
3: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
2: We should recognize in the very first instance what this word dharma means.
3: ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు, అనగా ధరించినటువంటిదేని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనలను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము.
2: వాట్ యు వేర్ ఈజ్ ధర్మ, ఇట్ మీన్స్ ది కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ విచ్ యూ కెన్ గివ్ టు ఆల్ ది మెనీ లివింగ్ బీయింగ్స్, దాట్ వుడ్ బి కాల్డ్ ధర్మ. ఇట్ ఈస్ ఎ కామెంట్ ఆన్ ధర్మ.
3: ఇంకా మానవుని అనేక రకములైనటువంటి కొన్ని నియమ నిష్ఠలను తనకు బోధించి తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మం అని పేరు.
2: ఆల్సో ఇన్ మెనీ వేస్ మ్యాన్ ఈస్ టాట్ ది వేరియస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ అండర్ విచ్ హీ హాస్ టు ఫంక్షన్. That kind of restriction and rule which puts man along his proper path can also be called dharma.
3: Dharma dhara yate prajaha annaru anaga prajalaku ee dharmamunu ye vidhamaina kunti yokka margamunandu avalambinchalani konni rakamulaina kunti paddhatulanu niyamamulanu variki anugrahinchi తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంను కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మం అని కూడాను మరొకటి.
2: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ వాట్ లేస్ డౌన్ ది రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ విచ్ పీపుల్ ఇన్ జనరల్ హ్యావ్ టు ఫాలో ఇన్ ఆర్డర్ దట్ దే మే హ్యావ్ ఎన్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ ఆత్మ ఇన్ దెమ్. దిస్ ఇస్ ఆల్సో అనదర్ కామెంట్ ఆన్ ది మీనింగ్ ఆఫ్ ధర్మ.
3: ఇంకా కేవలము రక్షించటము, మానవులను తగినటువంటి యొక్క మార్గములను నడిపించటము, వారి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి భద్రతను అందించటమే కాకుండా ఇంకా ధర్మాను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింపచేయటానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మం అని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యం అని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
2: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్డ్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్, such as putting them along the right path, such as introducing certain correctives with regard to their future life, there is also another significant explanation for dharma. Dharma will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
3: Yedo dharma tado vidyani మనకు ఎక్కడ ధర్మముందో అక్కడ విజయం అనేటువంటిది తప్పక సిద్ధిస్తుంది అనేటువంటిది కూడాను ఈ ధర్మం యొక్క పవిత్రత.
2: ఇట్ ఈస్ ఆల్సో అనదర్ సీక్రెట్ క్వాలిటీ ఆఫ్ ధర్మ దట్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ధర్మ దేర్ విల్ బి విక్టరీ యాజ్ వెల్.
3: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ధర్మ శబ్దమునకు అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం ఈ ధర్మము.
2: దిస్ సీక్రెట్ టర్మ్ ధర్మ ఇట్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ కామెంటెడ్ అపాన్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ యాజ్ జస్ట్ నౌ ఎక్స్ప్రెస్డ్ బై ఎల్డర్స్ ఇన్ దిస్ కంట్రీ. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
3: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
2: This word dharma, which is really bound up with an infinite variety of names and which is indeed sacred to a very large extent today in the modern age, dharma is being described by one word, duty.
3: Duty anaga oka vyaktiki oka kalamunaku oka deshamunaku oka paristhitiki oka karanamunaku bandhimpabadinatvantide ee duty yokka artham.
2: Duty is something which is directly connected with some one individual, or it may be connected with a particular time, or it may be connected with a country, it may even be connected with an environment. This is the significance of the word duty.
3: Kani dharmamu trikala triloka trigunamulu yandu kudanu marpu chendinatvanti yokka divyatvamunu andimpa chesetvantide ee antaratma yokka swabhavam అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మమనడానికి ఒక అవకాశం ఉంటుంటాది.
2: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner Atma, and it expresses the divine nature of the Atma.
3: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
2: ఇట్ ఈస్ నాట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ ఇన్నర్ వాయిస్, బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ మైండ్, బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ అపారెంట్ ఎక్స్టర్నల్ గ్రాస్ బాడీ, బట్ ధర్మ హ్యాస్ ది కెపాసిటీ టు సింథసైజ్ ఆల్ దీస్ త్రీ అండ్ రిగార్డ్ దెమ్ యాజ్ వన్ వితౌట్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వన్ ఆర్ ది అదర్.
3: ఈ ధర్మం యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా చెప్పవచ్చు.
2: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
3: దీనిని హృదయ స్థానమునే యుగ స్థానమని కూడా చెప్పడానికి వీలు ఉంటుంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానం అని కూడాను.
2: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
3: హృదయములు మార్పే యుగ మార్పులని కూడాను చెప్పవచ్చు.
2: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
3: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గాను నిర్మలమైనటువంటివి గాను స్వార్థరహితమైనటువంటివి గాను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కళను మనం అందించడానికి వీలవుతుంది.
2: So it is only when we have our heart as a pure and truthful one, it's only when we have it as clean and when we have it as a selfless heart, we will be able to give the proper meaning to this word dharma.
3: Meeku sulabhanga arthamaye reetiga cheppal anukunnappudu evaru manamalnu baadhinchitam cheta mana hrudayamu konta kalata jendutundo alanti baadhalanu మనము ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
2: ఇఫ్ యు హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యు మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్, యూ ఇన్ రిటర్న్ షుడ్ నాట్ డూ సచ్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ దేర్ హార్ట్స్. దట్ ఈస్ కైండ్ ఆఫ్ ధర్మ.
3: ఎవరు ఏది చేసితే ఇది మంచిదని మనం ఆనందిస్తామో అట్టి ఆనందమును ఇతరులకు మనము చేయడానికి పూనుకోవాలి.
2: వాట్ ఎవర్ ఎనీ వన్ ఎల్స్ డస్ ఇఫ్ దాట్ కాజెస్ హ్యాపీనెస్ టు యూ దెన్ యూ ఇన్ యువర్ టర్న్ షుడ్ మేకప్ యువర్ మైండ్ టు డూ సచ్ థింగ్స్ యాజ్ విల్ కాజ్ హ్యాపీనెస్ టు అదర్స్.
3: కానీ ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము, అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
2: But to say that what others have done is wrong, and at the same time we undertake to do the very same things which we have found fault in others, this would be called adharma.
3: ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు.
2: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
3: Aithe, ee rendintiki madhyalo manam inkoka vishayanni kudanu vicharinchaka tappadu.
2: Between these two, we also have to find out and inquire about one other issue.
3: Okkokka samayamunu puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటుంది.
2: Sometimes and under some circumstances and at some age and in some place, depending upon these things, sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that that is a mistake.
3: Okkokka thori vaaru baadhapadtare anetuvanti vishayam telisi kudanu kathinamainatuvanti padamulu kudanu upayoginchavalasi vastuntadi.
4: Sometimes, even if we know that that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
3: Aite, itti katira padamulu kani, itti vaari himsa padataranetundi vishayam telisi kuda nu upayogapettadam lopala oka melu gane untunnadi. Anaga vaari manchini kori, vaari tappunu nirupincheetundi nimittamai, వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయమునందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మమని చెప్పడానికి వీలు కాదు.
4: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt, if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
3: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడా కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
4: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
3: Kanuka idi desakala patrana karanamunu kudanu puraskarinchukoni okkokka padamulu kani okkokka vishayamunu kani kontha kathinamainatundi deentlo upayogaparchavalasuttundadi. Kanuka manasunandu manchini talanchi vaari yokka uttamainatundi bhavishyattunu aashinchi చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మమును చెప్పడానికి వీలు కాదు.
4: Therefore, depending upon the time, upon the circumstances and upon the individual, even if you have to use a harsh word, even if you have to do something harmful, provided your mind is good, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma. That may have to be called dharma.
3: Asatyamulo praveshimpa chesinappudu adi oka vidhamainatundi dharma viruddhame kavachchu kani adi premato chesetundi oka vishayam nandu adi adharma manaku e matram kodano sambandhinchinatundiga undadu. Law in love ani మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు. ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
4: ఇఫ్ యు డూ సంథింగ్ విచ్ హాజ్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్ దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
3: Adhe vidhamugane dharmamu, loka dharmamu, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
4: In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is dharma relating to an individual. There is dharma relating to one's own heart. There is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
3: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం. అదే విధముగానే ధర్మము లోక ధర్మము, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది

0: These are varieties of dharma which have come about in the present time.
1: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
0: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
1: దానిని పురస్కరించుకునియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను.
0: It is in this context that we can say that all religions are your own, all forms are your own.
1: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించటం లేదు.
0: Whatever dharma it may be, it never teaches you to show disrespect to your mother and father. It never teaches you to be disrespectful to your guru. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty.
1: Kanuka ye vidhamainatvanti yokka anni matamulu endukudunu samattamainatvanti vishayamulu yevi cheppinavo aa cheppina vaatini manam ee naadu visarjinchi cheppanatvanti vaati paina vismarinchi కొంతవరకును ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
0: ఆల్ రిలిజియన్స్ హ్యావ్ హ్యాడ్ సంథింగ్ కామన్ అండ్ సంథింగ్ గుడ్. వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఈజ్ టు నెగ్లెక్ట్ వాట్ హ్యాస్ బీన్ సెడ్ బై ఆల్ రిలిజియన్స్ యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. ఆన్ ది అదర్ హ్యాండ్ వాట్ హ్యాస్ నాట్ బీన్ సెడ్ బై దీస్ రిలిజన్స్ ఈజ్ అట్రాక్టింగ్ అవర్ అటెన్షన్ అండ్ వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ వాట్ హ్యాస్ నాట్ బీన్ స్టేటెడ్ అస్ ధర్మ బై ఎనీ వన్ ఆఫ్ ది రిలిజన్స్. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టుడే టేకెన్ టు ది పాత్ ఆఫ్ అధర్మ.
1: ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణ ఎందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుక్కలకు కానీ లేక భేదాభిప్రాయములకు కానీ కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
0: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, ఇఫ్ ఈచ్ వన్ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, దెన్ దేర్ విల్ బి నో రూమ్ ఫర్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీ సీ దీస్ డేస్, ఫర్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ విచ్ ఆర్ ఫ్లరిషింగ్ దీస్ డేస్ అండ్ ఫర్ ఆల్సో ది అన్కల్చర్డ్ వే ఇన్ విచ్ వీ హావ్ బీన్ టాకింగ్ అకేషనలీ.
1: మతం పైన విశ్వాసము కలదని చెప్పుచు, ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేనొక వ్యక్తినని చెప్పుకొనుచు, తిరిగి ఆ మతం యొక్క ప్రబోధలకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకు ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
0: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలిజన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలిజన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, డూ థింగ్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ ఇన్ దట్ రిలిజన్, వన్ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫెయిత్ వీ రియలీ హ్యావ్ ఇన్ అవర్ రిలిజన్.
1: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
0: ఇఫ్ యు హ్యావ్ ట్రూ ఫెయిత్ ఇన్ ది రిలిజియన్ విచ్ యు ప్రొఫెస్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ ది సేయింగ్స్ ఆఫ్ దట్ రిలిజియన్ ట్రూలీ, దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యువర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ కాంట్రరీ టు ది కంటెంట్స్ ఆఫ్ దట్ రిలిజియన్.
1: ఈనాడు మన విశ్వాసములు అన్ని కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుతున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము, తిరిగి ఆ యొక్క స్వరూపంలో తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము, ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
0: టుడే ఆల్ ది ఫెయిత్ వీ ప్రొఫెస్ సీమ్స్ లైక్ ఎన్ ఎక్స్టర్నల్ క్లోక్ విచ్ వీఆర్ పుటింగ్ ఆన్. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
1: Manayakka bhakti shraddhalu prapattulu yokka lakshanamulu kudanu ee naadu atti pradarshanamga kanipistundayi kani nidarshanamainatundi sthitilo manaku kanipinchatam ledu.
0: All our devotion, all our faith and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
1: ఏ క్షేత్రములకు వెళ్ళినప్పుడు, ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్ళినప్పుడు, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణములు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదిలితే మన భక్తి

0: ఈ శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుండాయి.
1: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
0: దీనిని పురస్కరించుకుని ఏ భగవద్గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి. అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యూ మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. యూ మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యూ ఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యూ గివ్ ఇట్ అప్. You show devotion at some times and you give it up at other times.
0: Mana shantamulu, mana sahanamulu, mana yokka sadgunamulu kudanu kevalamu pooja room nandu maatrame leka jana samayam nandu maatrame vaatiki taginatvanti viluvini istunnamu. Janamu tadupari pooja room daati vachina takshaname daniki manam satti cheppi tirigi viruddhamainatvanti gunamulnu manam abhruddhi parichukuntunnam.
1: Our peace, our forbearance and our good qualities, we are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
0: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
1: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ టైమ్. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: This is a small example for this.
0: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమైనటువంటిది ఏర్పడి 10 మైళ్ళు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
1: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
0: Kani atanu chetiyandu oka torch ni teeskunnadu.
1: He took a torch light in his hand.
0: Aa torch light vesi chuchinappudu edo oka 10 gajamulu maatrame dani velthura prasarinchindi.
1: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
0: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతుర ప్రసరించింది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హి హస్ ఎన్ అరికెన్ ల్యాంటర్న్ ఇన్ హిస్ హ్యాండ్, ది లైట్ ఆఫ్ దట్ ల్యాంటర్న్ విల్ బి ఏబుల్ టు షైన్ ఓన్లీ ఫర్ అబౌట్ 4 or 5 yards.
0: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూసేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజములు చుట్టూ మాత్రమే ఉంటున్నది.
1: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
0: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
1: At this time another person, a sanyasi, was also coming the same way.
0: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
1: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్.
0: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ల ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
1: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
0: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappatiki nee paravaledu, nee tho paatu aa light ni kuda nu prayanam salipinchu, enta dooram nee vellagalavo aa light kuda nu nee tho anta dooram raagaladu annadu.
1: He said, you ignorant man, you have to travel long distance. But take the light with you and make the light also travel the same distance as you are traveling. Then the light will come all the way with you.
0: Ade vidhamugane manamu oka uttamainatundi bhavamulanu oka pavitramainatundi yokka sadgunamulanu oka divyamainatundi yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వీ హ్యావ్ ఏ సేక్రెడ్ ఐడియా ఆర్ ఏ గుడ్ క్వాలిటీ ఆర్ ది డివైన్ క్వాలిటీ ఆఫ్ పీస్ ఇన్ అస్ అండ్ కీప్ దెమ్ విత్ అస్ వేర్ ఎవర్ వీ గో వేర్ ఎవర్ వీ మే ట్రావెల్ ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ ఆల్సో బి ట్రావెలింగ్ విత్ అస్.
0: పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకొని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
1: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్. On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt and we give up all these good qualities.
0: కనుక పరమాత్మనే సర్వవ్యాపక తత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంకా నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత మాత్రం అభివృద్ధి కాగలవు.
1: If you have a doubt about the omnipresence of God, if you make a doubt in regard to that matter, what is the strength of your own faith and of your good qualities?
0: కోని సర్వవ్యాపకత్వాన్ని నీవు సంశయించినప్పుడు దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనహాని ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకుని హృదయమే తన యొక్క పీఠముగా నీ విశ్వసించుకుని ఆ జీవుడే దేవుడుగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
1: You may doubt the omnipresence of God. You may think that God is not present everywhere. But if you realize that your own body is the temple of God, your own heart is the seat of God, and the jiva in you is simply the reflection of God, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go, within you, the temple of your body.
0: Kanuka, sarva karmani yendu kudanu, సర్వ ప్రదేశముల యందు కూడాను సర్వ వ్యక్తుల యందు కూడాను పవిత్రమైనటువంటి భావమును పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది డీడ్స్ విచ్ యూ పెర్ఫార్మ్, ఇన్ ఆల్ ది ప్లేసెస్ వేర్ యూ గో, ఇన్ ఆల్ ది ఇండివిజువల్స్ హూమ్ యూ మీట్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ ది డివైన్ అండ్ యాక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు బైబుల్ ఖురాను భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
1: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
0: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
1: We must devote sufficient time for such good company.
0: Manaku unnatundi kaalamu lopala mukkalu bhagamu manamu vrutha gadaputunnamu migilinatundi kaalu bhagamu mana swarthamunakai upayoga pettunnamu kaani paraartham chinta marchipothunnamu.
1: The time that is available to us, 3/4 of it is being wasted by us. The other 1/4 we are spending in terms of selfishness. But we are not spending any time at all with regard to matters which are spiritual.
0: Kanuka manamu paropakarathamainatundi yokka karmala endaina kudanu manamu ee kayamunu imichi tadwara paramaatma sevanega viswasinchi మనము సార్థకం పొందేటువంటి ప్రయత్నానికి కూడాను యువకులు సంసిద్ధులుగా ఉంటుండాలి.
1: Therefore, we must at least